0: సమ్మర్ క్లాస్ పిల్లలకి అందరికీ టిఫిన్ వడ్డిస్తున్నారు.
1: అండ్ ఆల్ ది బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్.
0: ఆమె కూడా టిఫిన్ చేసింది.
1: షీ టూ హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
0: కాఫీ తీసుకుంది.
1: షీ హ్యాడ్ హర్ కాఫీ.
0: ఆమె వెంట వెంకమ్మ ఉండేది.
1: అండ్ వెంకమ్మ వాస్ బై హర్ సైడ్.
0: అప్పుడు వెంకమ్మ ఆమెకి అంతా చూసుకునేటువంటిది.
1: వెంకమ్మ వాస్ షీ యూజ్ టు అటెండ్ ఆన్ హర్.
0: అంత చేసిన తర్వాత తాంబూలం దంచుకుని తినేటువంటిది పాపం.
1: అండ్ దెన్ షీ మేడ్ పాన్. అండ్ దట్ బీటిల్ నట్ హ్యాస్ టు బి క్రష్డ్ ఇన్ మేడ్ టు పీసెస్.
0: అది కొట్టుకొని శబ్దం ఇస్తుంది అది పైకి నాకు.
1: అండ్ దట్ సౌండ్ వాజ్ హర్డ్ బై భగవాన్.
0: కింద నుంచి స్వామి స్వామి స్వామి అని పిలిచింది.
1: రైట్ ఫ్రమ్ ద డౌన్ స్టేర్స్ షీ సెడ్ స్వామి స్వామి షౌటెడ్.
0: వస్తున్నాను వస్తున్నాను నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్.
0: వస్తున్నాను చెప్పాను కిందికి దిగారు ప్రాణం విడిచింది.
1: సో సేయింగ్ స్వామి గాట్ డౌన్ అండ్ షీ డైడ్.
0: ఏ ఒక్క బాధ లేదు.
1: నో సఫరింగ్.
0: ఏ కంటి నొప్పి కాలు నొప్పి తలనొప్పి కూడా లేదు.
1: నో పెయిన్ నాట్ ఈవెన్ ఎ హెడేక్.
0: అట్లే పోయారు.
1: And both of them left like
0: that. కనుకనే స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కనుకనే వాళ్ళందరి జీవితము అంత పవిత్రంగా సార్థకమైంది.
1: Because they are chosen, selected by Bhagavan, their lives are
0: అదే
1: so
0: విధంగా
1: sacred.
0: రమేష్ ప్రవేశ్ వాడు కూడా వాళ్ళకి చాలా స్వామికి సన్నిహితుడు.
1: రమేష్ అండ్ పరేష్ ఆర్ సో ఇంటిమేట్ టు స్వామి.
0: 11 7 13 7
1: Age 11 and 13
0: ఆ చిన్న పిల్లలకు ఇంత అభిమానము ఇంత ప్రేమ.
1: At that young age, they had such an intense love for Swami.
0: వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా కుట్టిచ్చేస్తే గుడ్డలు.
1: ఇఫ్ దర్ పేరెంట్స్ గాట్ స్టిచ్ డ్రెస్.
0: నా దగ్గర డబ్బు లేదు.
1: దేర్ ఇస్ నో మనీ విత్ స్వామి.
0: నేను ఎప్పుడు ఎవరి దగ్గర పుచ్చుకునేటువంటి వాడిని కాదు.
1: స్వామి నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: అప్పుడు రమేష్ రెండు జతలు తెచ్చి డెస్క్ లోపల పెట్టిపోయేవాడు.
1: రమేష్ గాట్ టూ పేర్స్ డ్రెస్సెస్ మేడ్ అండ్ కెప్ట్ హిడెన్ ఇన్ ద డెస్క్.
0: ఇది మీరు తీసుకోకుండా పోతే నా ప్రాణం ఇస్తాను అనేది.
1: And Ramesh said, Raju, if you don't accept this dress, I'll commit suicide.
0: ఇలాంటి సంబంధంతో మన ప్రేమను పెంచుకోకూడదు.
1: Swami said, this should not be our relationship.
0: హృదయానికి హృదయము హృదయానికి హృదయము.
1: It is only connection heart to heart.
0: Love to love.
1: Love to love only.
0: ఇది గాని మన సంబంధము ఇచ్చి పుచ్చుకునేటువంటి మనకు సంబంధం ఏ మాత్రము శాశ్వతాలు కాదు.
1: It is only heart to heart, love to love, not giving and receiving.
0: ఆ విధంగా కూడా ఉండేటువంటి వాడిని.
1: That is Bhagavan.
0: కనుకనే ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను ఎవరిది ఏమి పుచ్చుకునేలేదు.
1: దెన్ అండ్ నౌ భగవాన్ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫ్రమ్ ఎనీబడి.
0: ఇప్పుడు కూడాను ఆ ఇంటి నుంచే వస్తుంటాది భోజనాలు.
1: ఈవెన్ టుడే ఫుడ్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ దట్ హౌస్.
0: ఈ విధంగా స్వామి సేవ లోపల నిత్యము సేవ లోపల పాల్గొంటూ ఉన్నారు.
1: దే ఆల్ పార్టిసిపేట్ ఇన్ సర్వీస్.
0: ఈనాటి వరకు కూడాను నేను ఇప్పుడు రాత్రిపూట ఏమి ముట్టగను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ ఇన్ ద
0: నైట్. ఈ ఇంటికి వాళ్ళ నుంచి వంటలు తీసుకుని వచ్చేటువంటి.
1: దే ఆల్ బ్రింగ్ ఆల్ ద ఫుడ్ దే కుక్ ఫర్ స్వామి ఎవ్రీ మార్నింగ్.
0: ఈ విధంగా నా సన్నిహిత సంబంధ బాంధవ్యములు ఇంత భద్రంగా పెట్టుకునేటువంటి అన్ని.
1: దట్ హ్యాస్ బీన్ ది ఇంటిమేట్ అసోసియేషన్.
0: ఎవరికి నేను హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అంటారు.
1: దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ భగవాన్ హెల్ప్ ఎవర్.
0: ఎవరిని నేను ఎప్పుడు బాధ పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ మేడ్ నో బడి సఫర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఆ కుటుంబానికి దీనికి ఉండేటువంటిది.
1: దిస్ ఇస్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ అండ్ అసోసియేషన్ విత్ దట్ ఫ్యామిలీ.
0: కొన్ని అవతారాలు
1: సమ్ ఇన్కార్నేషన్స్
0: వారు ప్రేమించి వీరిని కోరుతుంటారు.
1: అండ్ దే లవ్ అండ్ దే వాంట్ హిమ్.
0: కానీ నేను అట్ట కాదు.
1: స్వామి ఇస్ నాట్ లైక్ దట్.
0: నేనే కోరి వాడని జన్మింపజేస్తున్నా.
1: స్వామి హాస్ చోజన్ హాస్ డిజైర్డ్ హీ విల్డ్ దట్ వే.
0: ఈమె నా తల్లిగా ఉండాలి ఈమె నా తండ్రిగా ఉండాలి అని నేను కోరి వాడికి జన్మనిస్తున్నాను.
1: భగవాన్ హాస్ డిసైడెడ్ విల్డ్ సో అండ్ సో షుడ్ బి ద ఫాదర్ సో అండ్ షుడ్ బి ద మదర్.
0: కనుక ఇట్లా సామాన్యమైనటువంటి రీతిగా సాధారణమైనటువంటి ఒక సంబంధాలతో జన్మించినటువంటి కాదు ఈ శరీరము.
1: ద బాడీ has not taken birth in the ordinary mortal way.
0: ఈ నాటి వరకు ఎవ్వరికూడను ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: He has not harmed anybody till this day.
0: ఎప్పుడు కూడా నేను ఇతరులకు మంచి చేస్తేనే నాకు ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ.
0: కనుక నేను భక్తులందరికీ లోక సమస్త సుఖినో భవంతు.
1: సో ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ ఇస్ ద డిజైర్ ఆఫ్
0: క్షేమంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: అందరూ ఆనందంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి బ్లెస్డ్.
0: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి
0: ఎవరిని ఎవరు బాధ పెట్టుకోకూడదు.
1: ఆల్ షుడ్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
0: ఈ విధమైనటువంటి దీంతో స్వామి యొక్క ప్రేమ తత్వాన్ని జగత్తుకు చాటుతూ వస్తున్నాను.
1: దిస్ హాస్ బీన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ప్రాపగేటెడ్ బై భగవాన్.
0: నా పెద్ద ప్రాపర్టీ
1: ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఆఫ్ స్వామి
0: కాలేజీ పిల్లలే.
1: ఆర్ ది చిల్డ్రన్ స్టూడెంట్స్
0: ప్రైమరీ స్కూల్
1: ప్రైమరీ స్కూల్
0: కాలేజీ
1: కాలేజ్
0: హైయర్ సెకండరీ స్కూల్
1: హైయర్ సెకండరీ స్కూల్
0: వీళ్ళందరూ పిల్లలంతా కూడా నా వెంట వెంటనే ఉంటుంటారు.
1: ఆల్ దీస్ చిల్డ్రన్ ఆర్ విత్ స్వామి.
0: నన్ను వదిలి వారిపోరు వారిని వదిలి నేను ఉండలేను.
1: దే డోంట్ లీవ్ స్వామి. స్వామి విల్ నెవర్ లీవ్ దెమ్.
0: కనుకని నా ప్రేమంతకుడును ప్రజలే.
1: అండ్ స్వామీస్ లవ్ ఇస్ ఆన్
0: ప్రజల యొక్క ప్రాణదమే నా యొక్క జీవితము.
1: ది హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ ఇస్ ది హ్యాపీనెస్ ఆఫ్ స్వామి.
0: కనుకని నా తత్వాన్ని మీకు ఈనాడు పూర్తి వెల్లచేయాలి.
1: భగవాన్ వాంటెడ్ టు డిక్లేర్ హిజ్ నేచర్.
0: అక్టోబర్ సోమవారం 28వ తేదీ
1: అండ్
0: ఈ రావడానికి కారణం ఇది.
1: దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిసెంట్ ఆఫ్ భగవాన్.
0: ఈ విధమైనటువంటి నేను ఎప్పుడు జన్మదినోత్సవాలు ఎప్పుడు నేను చేసుకోను.
1: దిస్ హ్యాస్ నాట్ బీన్ అబ్జర్వ్డ్ నాట్ సెలబ్రేటెడ్.
0: కానీ ఈ భక్తులు నన్ను ఊరికే ఉండనివ్వరు.
1: బట్ డివోటీస్ వోంట్ లీవ్ హిమ్ ఎట్ దట్ స్టేజ్.
0: స్వామి ఇది బర్త్డే, ఇది బర్త్డే, ఇది చేయాలి, అది చేయాలంట నాకు ఏది ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ప్రిఫర్ నార్ లైక్ బట్
0: అందరి ఆనందమే నా బర్త్డే.
1: యువర్ బ్లిస్ ఈస్ ద బర్త్డే ఆఫ్ భగవాన్.
0: నాకు ప్రత్యేకమైనటువంటి బర్త్డే లేవు.
1: దేర్ ఇస్ నో సెపరేట్ బర్త్డే
0: సెలబ్రేషన్. నా బర్త్డే.
1: యువర్ బర్త్డే ఇస్ భగవాన్స్ బర్త్డే.
0: కాబట్టి దేహాలు వేరు వేరే ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి భావాలు ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ద డ్యూయల్ మైండ్.
0: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీవన్.
0: కనుక నాకు ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు లోకంతో ఏర్పడినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ వరల్డ్లీ రిలేషన్షిప్ ఎనీవే.
0: ఇదంత ప్రేమ చేత లభించేటువంటివి.
1: దీస్ థింగ్స్ కుడ్ బి హ్యాడ్ బై లవ్.
0: ప్రేమ ముదిత మనసే కదా.

0: ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి నీ లేది దయ్యను విశ్వంబు కానరయ్యా. ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికి నీ లేని దయ్యను విశ్వంబు కానరయ్యా. లేని దయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సే ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ యాక్చువల్లీ ప్రెజెంట్. దట్ వాట్ యు సే ఇస్ ప్రెజెంట్ ఇస్ నాట్ దేర్. ఓన్లీ గాడ్ ఈస్ ప్రెజెంట్ అండ్ దేర్ ఇస్ నో వరల్డ్ యాజ్ సచ్. అండర్స్టాండ్ దిస్, వాచ్ దిస్ పాయింట్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: విద్యార్థులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మానవ జీవితము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ నోబుల్.
0: ఇది కేవలము శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ from the intellect view point.
0: పుడేమియందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటేను మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: Of all of the beings, living beings born on earth, human life is sacred.
0: అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది.
1: However, human life is short.
0: ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది.
1: హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ లిమిటెడ్.
0: ఈ పరిమితమైనటువంటి జీవితం నుండి ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం.
1: ద ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ది వెరీ పర్పస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ విత్ ఇన్ దిస్ లిమిటెడ్ స్పాన్.
0: కానీ ఈనాటి మానవుడు తన పరిమితమైన శక్తిని అమితంగా దుర్వినియోగం చేసుకుని తన జీవితమును వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈస్ మిస్యూజింగ్ ఆల్ ద లిమిటెడ్ పవర్ విద్ ఇన్ హిమ్ అండ్ వేస్టింగ్ హిస్ టైమ్.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరుచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ఫాక్ట్ if he makes you proper use of the latent energy, he'll certainly mold himself into an ideal person.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: Vedanta said this is శ్రేయో మార్గ, the other ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, ప్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ is inward, ప్రేయో మార్గ is outward.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్వర్డ్ పాత్ శ్రేయో మార్గ క్లియర్లీ.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఇట్ అడ్వకేట్స్?
0: శ్రేయో మార్గము ఎట్లా చెయ్యాలని బోధిస్తుంది.
1: ద అవుట్వర్డ్ విల్ టెల్ యూ ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్.
0: కనుక నీ శ్రేయో ప్రేయస్సులందుండేటువంటి అంతరాత్మలు ఏమి చెయ్యాలి, ఎంత చెయ్యాలి అనేటువంటి విధానాన్ని గుర్తింపచేస్తుంది.
1: ఇట్ ఆల్ సెడ్ అండ్ డన్ బోత్ దీస్ థింగ్స్ విల్ టెల్ యూ వాట్ ఈస్ టు బి డన్, హౌ ఇట్ ఈస్ టు బి డన్.
0: శ్రీరాముడు చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: So long Srirama spent his time on Chitrakuta mountain. All sages gathered there and discussed at length these two paths.
0: Sarvasanga parityagulainatvanti maharshulu Rama darshanamu gavinchukoni itti pavitramainatvanti yokka samaveshamu maaku eppudu labhyamavunani ento kaalam nunchi kaachukunnatvanti vaaru.
1: In fact, the renunciants over there have been longing for such an opportunity.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని దివ్యత్వం యొక్క పవిత్రతను పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: ఎవ్రీడే దే వర్ బాస్కింగ్ ఎంజాయింగ్ ద దర్శన్ ఆఫ్ రామ. దే హావ్ బీన్ డిస్కసింగ్ డెలిబరేటింగ్ ఆన్ ద డివినిటీ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ Bharata came and prayed to Rama to return, and Rama refused. Therefore, the proposal is dropped. Ultimately, Bharata left with the divine sandals.
0: ఈ యొక్క సమావేశంలన్ని ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: ఉన్న మహర్షుల లోపల అనేక విధమైనటువంటి ఆపోహలు చెలరేగుతూ వచ్చాయి.
1: There are so many mental agitations among the sages gathered there.
0: వారి సాధనలు కూడాను సక్రమంగా చెరగలేకపోతున్నాయి.
1: They could not continue their spiritual pursuits.
0: ఒకరిలో ఒకరు గుసగుసలాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వచ్చారు.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ thought for a while the reason behind all this.
0: కానీ ఈ విచారంను గుర్తించినటువంటి ఒక మహర్షి, వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, నీలో ఎట్టి దోషము లేదు.
1: An old saint came. O Rama, there is no mistake, no defect in
0: మీరు ధర్మ స్వరూపులు.
1: You are the embodiment of dharma.
0: సత్యవాక్ పరిపాలకులు.
1: You uphold truth.
0: కానీ ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశంలో జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరిపోతున్నారు.
1: The demons have come to know of this congregation conference here, and therefore they are very much enraged.
0: క్రమక్రమేణా చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
1: More and more of violence was taking place.
0: శిష్యుల యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి.
1: There are many, many obstacles on the way of this spiritual
0: person. చిత్రకూట పర్వతంపై ఉండినటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతమును విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు.
1: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: Swami, inta matrame kaadu.
1: Swami, not only this.
0: Meeru kudanu grihasthulu.
1: You are also household.
0: Meeru kudanu ee Chitrakuta parvathanni taraga vadalata manchidi annadu.
1: They also said, pleaded with Swami, it's also good if you also leave.
0: Meeru shaktivantule.
1: You are powerful.
0: Shakti samarthule.
1: You have all packed.
0: Ainappatikini sthilato undatam cheta idi chaala pramadakaramainatvanti okka pradeshanga maarutundadi.
1: Since there's women around, it's a dangerous spot.
0: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి?
1: Where are we to go now?
0: అని ఆ ఋషులందరూ కూడాను కొన్ని రకమైనటువంటి యొక్క సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: All sages consulted among themselves and decided to go over to Dandakaranya.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: the moment they stepped there,
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: A demon by name Viradha kidnapped all women there.
0: Sita na avarinchin tachaname Sita chaala gola chestundadi.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: Nannu ee vidhanga naina rakshinchamani ramalakshmanulu prarthistu undadi.
1: He went on praying that they should be rescued and protected.
0: Aa viradhudu okkate maata cheppadu.
1: Viradha said only one.
0: Meeri aranyamulo bratakavalanukunte Sitanu marchipondi annadu.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: ఇంకా సీతను నేను వదలటం లేదు.
1: సీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్.
0: సీత మీ సీత కాదు ఇంకా.
1: సీత డజన్ బిలాంగ్ టు యు
0: ఎనీ లాంగ్. కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: అండ్ హీ యూజ్ ఆల్ హార్ష్ వర్డ్స్.
0: ఇది విన్నటువంటి రాములు
1: రామ హ్యావింగ్
0: అమిత క్రోధుడై విరాటుని పైన అనేక రకమైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించారు.
1: లిసనింగ్ టు ఆల్ దిస్ రామ వాస్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ హిస్ విరాధ.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: As he could not bear all this, he dropped his arrows there.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రామును ఒక చేతిలో లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: Not only he just left the arrows there, he started running, catching hold of Rama Lakshmana.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుంది.
1: సీత వాస్ మోర్
0: ఈ క్రూరమృగం ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: సీత వెంట్ ఆన్ క్రైయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామలక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, రామలక్ష్మణ
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ డిడ్ డై.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: ఇమీడియట్లీ హీ సెడ్,
0: అయ్యా నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: I have taken this form because of the curse.
0: నేను ఒక గాయకుడను.
1: I am a singer.
0: కానీ నేను ఒక శాపం చేత దోషమును గావించటం చేత నీ రాక్షస రూపాన్ని పొందవలసి వచ్చింది.
1: Because of this so many mistakes I committed, I was cursed.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: You may try to punish me, but I am not going to die.
0: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
1: You bury me, he said.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాధుణ్ణి అందులో బూడ్చివేశాడు.
1: లక్ష్మణ dug a big pit and buried him there.
0: అప్పుడు విరాధుడు చెప్పాడు.
1: Then విరాధుడు said,
0: ఓ రామచంద్ర, నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ, శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్
0: మీరు ఎక్కడ జీవించడం ఆ మంచిదో శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయమును శరభంగుడు మీకు తెలుపగలడు.
1: శరభంగ విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమము అని తెలిసింది.
1: As they are walking, they have come to know this is the place of శరభంగ.
0: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే,
1: హౌ శరభంగుడు సేజ్ వాజ్ వెయిటింగ్,
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామదర్శనమునకై ఈ శరభంగుడు క్షణక్షణములకు ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ ఎస్ చకోరా బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామా సా,
0: రామా నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హ్యావింగ్ సీన్ యూ.
0: నాకింక జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: Many times I was about to be taken to heaven.
0: కాని శ్రీమన్ నారాయణ మూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: వెతకపోయిన తీగి కాలికే చుట్టుకున్నట్టుగా నా భగవంతుడు నా చెంతకే వస్తున్నాడు కదా అని నేను ధైర్యం చేత ఓపిక పట్టుకుని ఇంతకాలం జీవించాను.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: మిమ్మల్ని దర్శించాను.
1: I have seen you.
0: నేను ధన్యుడనైనాను.
1: I am ready.
0: అయితే కొంతసేపు ఉండండి అన్నాడు.
1: Stay here for some time.
0: అక్కడ రామలక్ష్మణుడు సీత ఉండగానే ఈ యొక్క స్థితిని పేర్చుకున్నాడు.
1: As రామలక్ష్మణ సీత were there, he kept fire there.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు, ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: He did namaskar to both of them and jumped into the fire.
0: చితి భస్మం అయిపోయింది ఈ శరీరం.
1: And the body is burned.
0: అక్కడ నుంచి కూడా ఒక వ్యక్తి బయలుదేరింది.
1: There started a person.
0: అతనే తుమ్మురుడు.
1: He is తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: He is the singer.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి ఒక రూపం ధరించాడు.
1: తుంబుర ద సింగర్ ఇస్ కర్స్ దేర్ ఫర్ హస్ టేకెన్ దిస్ ఫామ్.
0: రామకు నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: He did namaskar to Rama and went.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: Then he started telling.
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్టే హియర్.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: యూ రీచ్ అగస్త్యాశ్రమ.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించడం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ సేజ్ అగస్త్య విల్ టెల్ యూ ద బెస్ట్ ప్లేస్ ఫర్
0: యూ టు గో. ఈ వస్తు ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: యాజ్ దే వర్ పాసింగ్ బై దే రీచ్ అనదర్ ఆశ్రమ.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడ నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: ఫ్రమ్ దేర్ దే వెంట్ టు అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికీ కూడాను ఇతను సాక్షాత్ నారాయణమూర్తి అని తెలుసు.
1: ఆల్ సేజెస్ నో దట్ రామ ఇస్ ద వెరీ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవరు ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody reveals the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నారు.
1: ఈవెన్ అగస్త్య didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over there.
0: ఈ పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: పంచవటి హ్యాస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: పంచవటి అంటే ఎక్కడో గోదావరికి ప్రక్కలో ఉండినటువంటి ఒక ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానము కాదు.
1: పంచవటి ఇస్ నాట్ మియర్లీ సీక్రెట్ ప్లేస్ అన్నమయ
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసమే ఈ పంచవటి యొక్క అంతర్భాగమే ఈ అంతర్కోశమే పంచవటి
1: పంచవటి సిగ్నిఫైస్ ఆల్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ దట్ ఆర్ ద ఫుడ్ ద లైఫ్ ద మైండ్ అండ్ ద బ్లెస్
0: యొక్క భద్రత ఉంటుంది అన్నాడు
1: దేర్ ఇస్ సెక్యూరిటీ
0: అక్కడ చల్లని జలము
1: కూల్ వాటర్
0: తీయని కాయలు
1: యువర్ స్వీట్ ఫుడ్
0: అనేక విధమైన ఫలములు మీకు లభిస్తాయి
1: యూ హావ్ మెనీ వెరైటీస్
0: సుఖముగా జీవించవచ్చును అన్నారు
1: యూ కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్
0: సమశీతోష్ణంగా ఉంటుంటారు
1: ఇట్స్ గుడ్ క్లైమేట్
0: కనుకని అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది
1: ది ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ గుడ్
0: మీరు రాజకుమారులు
1: యువర్ ప్రిన్సెస్
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు
1: సర్టెన్లీ యూ గో ఓవర్ దేర్
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి
1: వాట్ ఇస్ ది థాట్ ఆఫ్ అగస్త్య
0: అగస్త్యాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు కనుకనే ఇతని ఎట్టైన ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు
1: ఇఫ్ రామ అండ్ సీత ఆర్ టు స్టిల్ స్పెండ్ టైమ్ విత్ అగస్త్య ది సీత కెనాట్ బి అబ్డక్టెడ్ దేర్ ఆఫ్టర్ ద డెమన్స్ కెనాట్ బి కిల్డ్ దేర్ ఫోర్ హీ డైరెక్టెడ్ దెమ్ టు మూవ్ ఓవర్ టు పంచవటి
0: కనుక అక్కడ పంచవటిలో ఇద్దరు ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలన వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు
1: ఆల్ ది త్రీ రీచ్ పంచవటి బిల్ట్ ఎ బ్యూటిఫుల్ హట్ అండ్ స్పెండ్ టైమ్ దేర్
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ రాములు లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు
1: రామ లక్ష్మణ దే నోటీస్ ద వైలెన్స్ ఆల్ అరౌండ్
0: సీత చాలా బాధపడుతూ వచ్చింది
1: సీత వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులు కనుకుంటున్నాయి లక్ష్మణుడు వెళ్ళగా సీత రామును సమీపించి నాథ కోరికలు కలగలేటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి
1: వెన్ లక్ష్మణ వెంట్ దేర్ టు కలెక్ట్ ఆల్ ది ట్యూబర్స్ ఇన్ ది లీవ్స్ సీత ప్లీడెడ్ విత్ రామ టెల్ దేర్ ఆర్ త్రీ బ్యాడ్ క్వాలిటీస్
0: మొదటిది అసత్యమాడటం
1: వన్ అటరింగ్ లైస్
0: రెండవది పరపతిని దర్శించి గమనించటం
1: అబ్జర్వింగ్ ది వైఫ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్
0: మూడవది ఈ విధమైన యొక్క దీంట్లో హింసను జరపటం
1: రిజార్టింగ్ టు వయలెన్స్
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు
1: ఫర్ ఎ బ్యాడ్ పర్సన్ దీస్ ఆర్ త్రీ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ద ప్రాపర్టీ
0: అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు
1: దీస్ ఆర్ ద బ్యాడ్ క్వాలిటీస్ దట్ స్టెప్ ఇన్ ది ఏజ్ ఆఫ్ యూత్
0: ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించిన ఇంకా మానవత్వం అనేటువంటిది ఉండదు
1: వెన్ వన్స్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ దేర్ దేర్ విల్ బి నో హ్యూమన్ క్వాలిటీ
0: అయితే మీ యందు రెండు క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను
1: యూ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీస్ టు ఇన్ యూ
0: మొదటిది అసత్యము మీరు చెప్పరు
1: ఫాల్స్హుడ్ యూ నెవర్ అటర్ ఏ లై
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు
1: నెవర్ బిఫోర్
0: ఇప్పుడు ఆడటం లేదు ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు
1: నార్ ఇన్ ఫ్యూచర్
0: కనుక మీరు సత్యస్వరూపులు
1: యూఆర్ ది ఫార్మ్ ఆఫ్ ట్రూత్
0: దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసించాను
1: హై ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: అనేటప్పటికీ రాములు చెప్పాడు
1: రామ సైడ్
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు
1: టు గెయిన్ రికగ్నిషన్ ఫ్రమ్ వైఫ్ ఇస్ అ గుడ్ టెస్టిమోనియల్ ఫర్
0: పతి మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు
1: ఇస్ ద వైఫ్ హూ షుడ్ సర్టిఫై దట్ ద హస్బెండ్ ఈస్ గుడ్
0: అప్పుడే పతి అనేటువంటి పదములకు సరైన విలువ ఉంటుంటారు
1: దెన్ ద హస్బెండ్ విల్ హ్యావ్ వాల్యూ
0: కనుక సీత నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు అదే నా సంతోషం అన్నాడు
1: సో రామ సెడ్ సీత యూ యాక్సెప్టెడ్ దట్ ఐ స్పీక్ ట్రూత్ ఐఎమ్ హ్యాపీ అబౌట్
0: ఇంకా రెండవది
1: సెకండ్
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్యాడ్ క్వాలిటీ స్టేరింగ్ ఎట్ వైవ్స్ ఆఫ్ అదర్
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ
1: ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ టు స్టేర్ ఎట్ విమెన్
0: ఎప్పుడూ చూడలేదు
1: యూ నెవర్ లుక్డ్ ఎట్ దెమ్
0: ఈ సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు ఈ సీత
1: జనక సార్ షీజ్ మై డాటర్ సీత
0: ఎక్కడో చూస్తున్నావు రామ సీత ఇక్కడ ఉంటుండాలి
1: రామ
0: యువపుత్రి ఈఎం సీత అన్నాడు
1: యు ఆర్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ రామ హియర్ ఇస్ మై సీత
0: డాటర్ చూడలేదు
1: ఈవెన్ దెన్ యూ డిడ్ లుక్ ఎట్ హర్
0: కారణం ఏమిటి
1: వాట్ ద రీజన్
0: వివాహమయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్
1: యూ హ్యావ్ టేకెన్ ఎ ప్రామిస్
0: ఇది పెద్ద గుణము
1: ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్రేట్ క్వాలిటీ
0: గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి అది నేను గమనించాను
1: You have got this great quality not look at any woman until you are married.
0: అది ధర్మము
1: దట్ ఈస్ ధర్మ
0: కనుకని సత్యం వదా ధర్మం చెరా అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: There's direct evidence with regard to these two principles that you tell to follow dharma.
0: Himsa.
1: Third, violence.
0: దీనిని నేను అంగీకరించను.
1: This I don't accept.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధమును చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదనింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ యు క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యు కిల్ అనిమల్స్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరము.
1: When you are in Ayodhya, you need all
0: the weapons. In the attire of a renunciant,
1: you should never make use of weapons.
0: Not
1: only making use of
0: them. What harm
1: the animals
0: have done to you? They are not
1: doing any harm.
0: They don't come in
1: your
0: way. You నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు.
1: It is a big mistake to harm
0: them. ఏనాడు కూడా సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: సీత నెవర్ సెడ్ లైక్ దట్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణములు నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు.
1: దేర్ ద లయన్ ఆఫ్ మ్యాన్ షుడ్ హ్యావ్ టూ క్వాలిటీస్ యు హ్యావ్ బట్ ద థర్డ్ క్వాలిటీస్
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: యువర్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అలాంటి వాడి దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: యు షుడ్ నాట్ రిసార్ట్ టు వైలెన్స్.
0: అప్పుడు మెల్లగా రాములు నవ్వుతూ సీత నీవు చెప్పినది నిజమే.
1: రామ స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుటింగ్ టు సఫరింగ్ ఆల్ ద సేజెస్ అండ్
0: సెయింట్స్. నాకు ఏం సహాయం కావాలని నేను అడగకపోరమే, వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్, దే దెంసెల్వ్స్ ప్లీడెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామ, మా కష్టములను దూరం చేయి, ఈ రాక్షసు సమరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: They all prayed to me wanting my help so that they can carry on with their yagas.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: I made a promise to them.
0: సీతనైనా వదులుతాను.
1: I am ready to give
0: up. లక్ష్మణనైనా వదులుతాను. కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: I am ready to give up Sita. I am ready to give up Lakshmana, but I will
0: never go back. ఇది పాపమో పుణ్యమో?
1: యజ్ఞ
0: యాగాది కర్తవులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా
1: there cannot be any
0: intakante maha paapam emiti.
1: Can there be any other sin worse than
0: that? Mata ichi vadalukovatam kante paapam unda?
1: Having given a promise, if you drop it,
0: ee hinsakeetamlo kono paapam ledu kani cheppi tappipovatamlo paapam undi.
1: But this is the worst of the sins, to go back the promise.
0: Sita neevu dinni marchipo.
1: Sita, you forget this.
0: Himsa cheyaka tappadu.
1: Violence is a must.
0: Naa nimittamai kaadu.
1: Not for my sake.
0: Kevalamu ఈ తపస్సులు చేసేటువంటి తపస్సుల యొక్క శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతే కాక యజ్ఞయాగాది కతువుల వల్ల దేశములకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞ యాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వైలెన్స్.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్
0: నాకు తోచింది నేను చెప్పినాను.
1: I just expressed.
0: Bharta
1: durga sins to go back the promise.
0: Sita, neevu dinni marchipo.
1: Sita, you forget this.
0: Himsa cheyaka tappadu.
1: Violence is a must.
0: Naa nimittamai kaadu.
1: Not for my sake.
0: Kevalamu ee tapa

0: అని ప్రార్థించింది.
1: సీతా కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: నాకు తోచినది నేను చెప్పినాను.
1: ఐ జస్ట్ ఎక్స్ప్రెస్
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక విధమైనటువంటి హితములంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: బికాస్ హీ యాక్సెప్టెడ్ వాట్ ఆల్ సీత సెడ్ గుడ్ హీ డిడ్న్ట్ పుట్ హర్ ఎనీ.
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి ఒక రైట్ కూడా వారికి.
1: సో ఆల్ చెస్ట్ విమెన్ హ్యావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడా సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడా వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హ్యావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ విన్ దర్ ఆల్.
0: ఎందుకనగా వారు అర్ధాంగి.
1: బికాస్ దే ఆర్ హాఫ్ బాడీ.
0: అంతేకాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతంతా వహించినటువంటిది.
1: The woman is called illalu that carries the burden of the house.
0: Kanuka Ramachandra neevu chestunnatuvanti vishayamlo naaku cheppe adhikaram undi nen cheppanu.
1: Therefore Ramachandra I got every right. Therefore I told you
0: nenu nee ardhangini.
1: I am your half body.
0: Nee dharmapatrini.
1: I am your wife.
0: Nee illalunu. Nee grihalakshmini.
1: I am the very wife.
0: Naaku matram adhikaram leda.
1: Don't I have that right?
0: Neevu chesedi ippudikaina kuda nadu tappe.
1: Even now I say what you do is wrong.
0: Neevu angikarinchu leka neevu visarjinchu tappu tappe.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికలు ఏమో దారి తప్పి వెళ్ళిపో అడవిలో జీవించవలసినటువంటివి. ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: మీరు కొట్టడం.
1: Why should you kill them?
0: ఇంకా ఋషులు మీరు రాకపోకపోయిన పూర్వం కూడాను ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కాని అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: ఫర్ దట్ రీజన్ యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి.
0: రాక్షసు నీపైన ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రతీపకారం చేయొచ్చు.
1: ఇఫ్ డెమన్స్ డిడ్ ఎనీథింగ్ టు యూ, యూ కెన్ సర్టన్లీ రియాక్ట్.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముని చెవులకు పోలేదు.
1: రామునికి
0: ఒక్కటే ఒకటి, ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి.
1: Rama came for the establishment of dharma.
0: నా కంటెదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: ఐ కెనాట్ బేర్ ఇఫ్ ఎనీవన్ ఇస్ సఫరింగ్ ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ మీ. పవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: ఐ యామ్ బౌండ్ టు ప్రొటెక్ట్ ది సేజెస్ దట్ డూ సేక్రెడ్ యాక్ట్స్.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ గాడ్ ప్రొటెక్ట్స్ ధర్మ దట్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ది కంట్రీ.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మ ఏవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: ఇఫ్ యు కిల్ ధర్మ దట్ వెరీ ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: కనుక సీత నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీతా డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి.
1: షీ ఫెల్ట్ ఇట్స్ ఎ సాడ్ థింగ్ టు స్టెప్ ఇన్ టు దండకారణ్య.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: వై
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: వుడ్ హావ్ గాన్ టు సెపరేట్.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: వాట్ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ అవైట్ ఇన్ ఫ్యూచర్
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి.
1: జస్ట్ ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్
0: హర్సెల్ఫ్. పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీల యందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ విత్ ప్యూర్ హార్ట్స్ ఆల్ ద ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ విల్ రిఫ్లెక్ట్.
0: వసంతకాలం బయలుదేరింది.
1: ఇట్స్ వింటర్ సీజన్.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: దిస్ గ్రీనరీ అరౌండ్.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: కూల్ బ్రీజ్.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: ఆల్ యానిమల్స్ ఆర్ నాట్.
0: ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: ఇట్ టుక్ ది టైమ్.
0: వచ్చింది ఒక బంగారు లేడీ.
1: దేర్ కేమ్ ఎ గోల్డెన్ డియర్.
0: సీతకు తెలుసు.
1: సీతా నోస్.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: సీతా నోస్ దట్ దేర్ కెనాట్ బి గోల్డెన్ డియర్.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడిపైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాస్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరం అయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డేర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాములు దూరం అయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.

0: కావాలనేటప్పటికి సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: సీత నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఎర్లియర్.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: టుడే షీ ఆస్క్ డైరెక్ట్లీ.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: సో రామ వాంటెడ్ టు సాటిస్ఫై హర్ బై బ్రింగింగ్ ద డియర్ టు హర్.
0: లక్ష్మణుడు చెప్పాడు,
1: అన్నా సెడ్,
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: జింకను సీతకు ఇచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డియర్.
0: అవసరమైతే నేను వెళ్తానన్నాడు.
1: ఇఫ్ నెసెసరీ ఐ విల్ గో అండ్ బ్రింగ్ ఇట్.
0: కానీ రాములు వినలేదు.
1: రామ డిడ్ హియర్ దిస్.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: వాట్స్ ద రీజన్? డస్ హి
0: నాట్? జరిగేది జరిగే తీరాలి.
1: వాట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: సీతా కెన్ బి
0: సీతాపహరణ జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: దాట్ వుడ్ లీడ్ టు ది కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్.
1: ఇట్ ఇస్ ఆల్ ద మాస్టర్ ప్లాన్ ప్రిపేర్డ్ అహెడ్.
0: కనుకనే ఆ బంగారు లేడీది ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: నోయింగ్ ఫుల్లీ వెల్ దట్ దేర్ కెనాట్ బి గోల్డ్ ఇన్ దేర్ స్టిల్ రామ వాజ్ ఆఫ్టర్ ఇట్.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద యారో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామస్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాస్ ద టచ్ ఆఫ్ రామ హీ కేమ్ మారీచ కేమ్ ఇన్ హిస్ ఫామ్.
0: కాదు జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డే
0: మాయ లేడీ.
1: ఇట్స్ ఎ ఇట్స్ వన్ దట్స్ ఇన్ అనదర్ ఫామ్.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: హీ హాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఎర్లీ.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: kaluka ramula shakti ad marichudiki chakkaga telusunu.
1: So Maricha knows the power of Rama.
0: Appudu ee marichude ha Sita ha Lakshmana ani archadu.
1: Maricha who shouted ha Sita ha Lakshmana.
0: Archetappudiki Sita vinindi.
1: Sita heard this.
0: Sri Ramulu gontavale untundadi.
1: It appears to be the voice of
0: Lakshmana. నీవు తక్షణమే వెళ్లి నీవు శ్రీరామచంద్రుడికి ఏమి ఆపత్తు జరిగిందో చూసుకుని రమ్మని.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ది వాయిస్ ఆఫ్ శ్రీరామ. వాట్ పాయింట్ ఆఫ్ డేంజర్ ఈస్.
0: లక్ష్మణ సీత మాట వినలేదు.
1: లక్ష్మణ డిడ్ హియర్ దిస్.
0: రాముని యొక్క కంఠం కాదు ఇది.
1: ఇస్ నాట్ ది వాయిస్ ఆఫ్
0: రామ. మాయరాక్షసుల యొక్క స్వభావములు.
1: ఇట్ ఈస్ దట్ డెల్యూషన్.
0: కనుక రాములకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: రామ విల్ నెవర్ బీన్ డేంజర్.
0: నారాయణ మూర్తి.
1: రామ ఇస్ గాడ్.
0: వదిన నీకు అంత మాత్రం తెలియదా?
1: సిస్టర్ లా డోంట్
0: నీ విచారించవచ్చుని విచారించవద్దని చాలా ధైర్యం చెప్పాడు.
1: వెంట్ ఆన్ ప్లీడింగ్ విత్ హర్ నాట్ టు వరీ.
0: కానీ ఈమెకు తెలుసును ముందు రామకార్యం జరగడానికి నేను ఒక ఉపకరణము అని.
1: షీ నోస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: లక్ష్మణ్ ఎట్లయినా కానీ పంపాలి.
1: లక్ష్మణ హ్యాస్ టు బి సెంట్ ఇన్ వన్ వేర్ అదర్.
0: మంచి మాటలతో లక్ష్మణుడు కదలలేదు.
1: లక్ష్మణ డిడ్ పే హీ టు ఆల్ దిస్ గుడ్
0: వర్డ్స్. కఠినమైనటువంటి వాక్కు ఉపయోగపెట్టింది.
1: దెన్ షీ యూజ్డ్ హార్ష్ వర్డ్స్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్?
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దిస్ హార్ష్ వర్డ్స్.
0: వెళ్తూ వెళ్తూ కూడా తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హి సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హీ సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశమయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్.
0: కానీ ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైం.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేది రాక్షస సంహారం కోసమని.
1: హీ కేమ్ డౌన్ టు కిల్ దెమ్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇస్ ది కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారువేషంతో.
1: రావణ కేమ్
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: మధ్యలో మరొకటి జరిగింది.
1: సంథింగ్ హ్యాడ్ హ్యాపెన్ ఇన్
0: దండకారణ్యం. బయలుదేరే ముందుగా
1: ప్రయర్ టు గోయింగ్ టు దండకారణ్యం
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బర్డ్ ఆన్ ఎ ట్రీ.
0: ఇది ఏమో ఒక రాక్షసి అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబిలీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాములు అడిగాడు.
1: రామ ఆస్క్డ్
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ? వాట్ బర్డ్ ఆర్ యూ?
0: రామచంద్ర నేను మీ తండ్రి గారి స్నేహితుడు.
1: రామచంద్ర ఐ యామ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: ఫాదర్. దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: better you can set your heart
0: here. లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డ నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: Jatayu made a promise that she will take care of Sita there in the absence of Rama Lakshmana.
0: ఈ అరణ్యంలో మీకు ఒక్కరు సహాయం లేరు.
1: You don't have any help.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: I'll help you.
0: ఇది నా అదృష్టము.
1: It's my luck.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: Give me this opportunity to serve you.
0: సరే అప్పుడు జటాయు అక్కడ పెట్టింది.
1: జటాయు
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయు అతన్ని అనేక విధములా అడ్డు తగిలింది.
1: అండ్ జటాయు ఇంటర్ఫీర్డ్ ఆన్ ద వే యాజ్ రావణ అబ్డక్టెడ్ సీత.
0: కానీ ఎంత అడ్డు తగిలినప్పటికీ
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్
0: ఆ రాక్షసుడు ఈ జటాయును రెక్కలు కొట్టివేసి తిరిగి వెళ్లిపోయాడు.
1: రావణ హాస్ హిట్ ది టూ వింగ్స్ ఆఫ్ జటాయు.
0: రెక్కలు పడిపోయినటువంటి జటాయువు ప్రాణం పోయే ముందుగా ఏ విధమైన అవస్థలో ఆ విధమైన అవస్థలు పడుతుండాలి.
1: జటాయు హ్యావింగ్ లాస్ట్ both of the wings fell down and just at the last moment Rama knows
0: ee pramadam jarugutundadeni
1: that this is a dangerous situation.
0: Chuchetappatiki chaala baadha kaligindi.
1: He came and saw this situation.
0: Sita ekkada ekkada iddaru sadhinchadaniki shodhinchadaniki bayil deraru.
1: They went on in search of Sita hither and thither.
0: శోధించి శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంతా గుర్తును కనిపెట్టారు.
1: As they were in search of Sita, they could find certain footprints that made them to know that there's some conflict.
0: రెక్క విరిగి పడింది.
1: There they saw the wings cut off.
0: Rama, Rama, Rama అని అరుస్తుండాలి.
1: Jatayu was shouting Rama, Rama.
0: రాములు పరిగెత్తాడు.
1: Rama ran there.
0: ఆ జటాయుని తన తొడపైన వేసుకున్నాడు.
1: Made Jatayu sit on the
0: జరిగిన ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: He asked what happened.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు సెడ్
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ దట్ హస్.
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: ఐ ఫాట్ విత్ హిమ్.
0: కానీ నా చేత కాలేదు.
1: బట్ ఐ కుడ్ హెల్ప్.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: దిస్ ఇస్ ది మై ప్లైట్ నౌ
0: అని చెప్పి చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముడు తొడపైనే పోయింది.
1: హి సెండ్ లక్ష్మణ టు బ్రింగ్ వాటర్ అండ్ రామా మేడ్ జటాయువు డ్రింక్ వాటర్ అండ్ జటాయువు breathe this last.
0: అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి.
1: దశరథ డిడ్ డిజర్వ్ దిస్.
0: అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి.
1: జటాయు వితౌట్ ఆస్కింగ్.
0: అందువలనే అడుగకువేమో మనస అడుగకువేమో మనస.
1: Therefore it is said, oh mind, don't ask.
0: అడుగుకొలది అది అడుగునబడునని.
1: If you ask more
0: అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఆస్క్. ఇఫ్ యూ బిగిన్ టు ఆస్క్ ఇట్ విల్ బి ఫర్దర్
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ శబరి
0: అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి కలిగించడే అడుగకువే ఓ మనస.
1: వితౌట్ ఆస్కింగ్ ప్లీడింగ్ జటాయువు
0: సద్గతిని కలిగించాడు రాముడు.
1: Rama gave all the redemption.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: Though the father Dasharatha asked for it, but
0: ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: Where and when and how what is going kept in
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది పాస్ట్.
0: అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: దేర్ కెనాట్ బి ఈక్వాలిటీ.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో ఎవరు ఏ జన్మములో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ రాకుతూ ఉంటుంది.
1: వీ డు నాట్ నో వాట్ మెరిట్ వన్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయువు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా రామా,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: దేర్ సుగ్రీవ్ అన్న మతంగ మౌంటెన్.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవు నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: దో సీత సెడ్ not to be violent, not to resort to violence.
0: మన జోలికి ఎవరు రావటం లేదు కదా అని చెప్పింది సీత.
1: సీత సెడ్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: ఇప్పుడు ఏ విధంగా వచ్చారు సీత జోలికి?
1: How did they come and interfere?
0: సీత ఎవరి జోలికైనా వెళ్ళిందా? లేదు.
1: సీత didn't come in the way of anybody.
0: కానీ రాక్షస గుణములు ఆ విధంగా ఉంటుంటాయి.
1: Demons habits are like that.
0: వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు.
1: అన్నెసెసరీ
0: అవసరం లేనటువంటి పనిలో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు. దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: ఇన్ ఆల్ వికెడ్ వేస్ దే గో హెడ్.
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ కామమే మూల కారణం.
1: ఇట్స్ ఆన్ ద డిజైర్.
0: కనుకనే అసత్యం ఆడడానికి ఇదే మూల కారణము.
1: బికాస్ ద అటర్ లై.
0: ఫలస్తీన్ చూడడానికి ఇదే మూల కారణము.
1: బికాస్ ద లుకేట్ ఆఫ్ ద విమెన్.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: ఈజ్ ద కాజ్ ఫర్ వైలెన్స్.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తాని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: దీస్ త్రీ ఐడియల్స్ ఆర్ టాట్ బై సీత.
0: కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదు అన్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థము. సీత యొక్క అయనమే రామాయణము.
1: ఇట్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్స్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు.
1: సో సీత ఇస్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ సీత గేవ్ సో మెనీ అడ్వైజెస్.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: బికాస్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్
0: ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితిలో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసు.
1: షీ నోస్ ప్రెటీ వెల్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఆన్ అర్త్.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: సీత నోస్ క్లియర్లీ వెల్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: వాట్ ఆల్ దట్ సీత సేస్.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడాను సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే.
1: షీ హ్యాడ్ ది కరెక్ట్ విజన్ ఆఫ్ ట్రూత్.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: ఆల్ హర్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ది స్టోరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సీతారామ యు ఫైండ్ ధర్మ.
0: కనుక సీతారాములనగా ఏమి? సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్ష్మణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ది ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవుడు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికి ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనినే ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధములా భగవంతునికి సరి అయినటువంటి సహస్ర నామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుకనే జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుకనే మన యందు ఉండేటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ ఆఫ్
0: ట్రూత్. మన జీవితత్వమునకు ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ హావ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచమున్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్.
0: ఎంత ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యు జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్.
0: నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యు కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Preyo margame shashtamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariku vanchanulu kramakramina manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanu perige kolani kudanu aanandamu tarigipothu vastuntadi.
1: When we have more and more of desires, our happiness will diminish. Kariku
0: vanchanu perigala emi vanchalu perigali?
1: What type of desires?
0: Daiva sambandhamainatundi vanchalu perigali.
1: All the desires of godly desires.
0: Prakriti sambandhamaina vanchalu taragali.
1: Worldly desires should be reduced.
0: Appude aanandam kudanu manaku abhiruddhi avutundi.
1: Then our bliss will increase.
0: Manavudu ee naadu aanandanni aasistunnadu.
1: Today man
0: సుఖాన్ని ఆశిస్తున్నాడు. ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: వేర్ డూ యూ ఫైండ్ దెమ్?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: ఇట్స్ ఓన్లీ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్ యూ ఫైండ్ దిస్.
0: అనుభవించేటువంటి ఆనందములంతా కూడా క్షణభంగురాలు.
1: ఆల్ ది హ్యాపీనెస్ దట్ యూ హావ్ ఇన్ ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: అప్పటికప్పటికి సంతృప్తిని పరిచేటువంటివి.
1: దే సాటిస్ఫై ఫర్ ద మోమెంట్.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: ఇట్స్ నాట్ దట్ హ్యాపీ.
0: ఆత్మానందమే ఆనందము.
1: ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్ ది
0: స్పిరిట్. ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎన్ ఎఫర్ట్ టు అటైన్ డివినిటీ.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: దేర్ఫోర్ వి ఫైండ్ బ్లిస్ ఇన్
0: ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: ఇఫ్ యు ఎంజాయ్ దట్ బ్లిస్ యు విల్ నాట్ సఫర్.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: Therefore in Ramayana all episodes section I
0: రాములు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవులు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆదర్శ సూత్రములే. మానవులు బాధలు అనేటివేటివే ఉండవు.
1: There'll be no suffering.
0: మానవునికి అశాంతియే ఉండదు.
1: There'll be no restlessness.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించటం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: More than the desire, ideal is
0: మనిషి మరణించినప్పటికీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: Man may die, but the ideal will
0: continue. ఆదర్శములు అన్ని కూడా చిరంజీవులు.
1: All ideals are immortal.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: They have no death.
0: కనుకనే ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: Ramayana happened thousands of years ago.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడా భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: Though thousands of years pass by, these ideals are shining.
0: ఎవరూ దీన్ని చెడిపోవడానికి వీరు ప్రయత్నించలేదు.
1: No one can wipe them out.
0: ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: Even they try to do it, they cannot be wiped.
0: వజ్ర సంకల్పములు,
1: a strong determination,
0: ఇలాంటి వజ్ర సంకల్పములైనటువంటి యొక్క రామ సంకల్పములు సీత సంకల్పములు ఎవరు చేరిపగలరు?
1: That determination as strong as that of a diamond, who can wipe them out?
0: అమృతమయమైనటువంటి సంకల్పములు అందరూ ఆశ్రయించవలసింది.
1: The nectarine thoughts one should follow.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: In order to benefit everyone of us to follow their path, they have taken human form.
0: నిమిత్తమే మానవాకారం ధరించారు.
1: To teach to humanity they have come in human form.
0: ఆకారం ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: If it should be different form, humanity cannot follow.
0: ఇంత భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
1: God is in a very high standard.
0: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
1: he has come down to such a low level.
0: దీన్ని ఆదర్శవంతంగా కాపాడాలని, ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రమూ చేరటం లేదు.
1: ఈ టీచింగ్ ఆల్ ఐడియల్ షోయింగ్ ద ఐడియల్ పాత్,
0: విరుద్ధమైన మార్గం అనుసరించి
1: ఫాలోయింగ్ ద రాంగ్ పాత్,
0: విపరీతమైన బాధలు గురి అవుతున్నారు.
1: అండ్ దే వర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: కట్టగలిపి మేము చేసింది రైట్ అని చెప్పి భావిస్తున్నారు.
1: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్.
0: మన ఆత్మకి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్.
0: భగవంతుని యొక్క తృప్తే నీ తృప్తి.
1: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ విల్ బి సాటిస్ఫైడ్.
0: భగవంతుని తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు ధర్మములు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్ ప్లీజింగ్ టు గాడ్.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: కనుక వేదములు చెప్తూ వచ్చాయి.
1: So Veda says,
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: All actions are offered to God.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: That's the real life.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: That's the true life.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్యస్థితిని.
1: They could reach that blissful divine state.
0: శరభంగుడు, శరభంగుడు,
1: శరభంగుడు.
0: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యములే నేను చెయ్యాలి.
1: శరభంగుడు సెడ్, గాడ్, ఐ వాంట్ టు డూ దట్ దట్ విల్ మేక్ యు.
0: నీ ఆజ్ఞనే నేను శిరసా వహించాలి.
1: ఐ మస్ట్ ఫాలో యువర్ కమాండ్.
0: నాకు ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ లైఫ్.
0: నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
1: అదర్ దాన్ యువర్ కమాండ్ ఐ హావ్ నథింగ్ ఎల్స్.
0: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
1: ఐ హావ్ సీన్ యూ, ఐ టాక్ టు యూ, ఐ కాట్ హోల్డ్ యువర్ ఫ్యూట్, ఐ డోంట్ వాంట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఈ జీవితంను చాలించమని ప్రార్థించాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ నౌ.
0: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహతల్లు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
1: In this world, the sages, saints, noble souls, a number of them are present in the
0: world. కనుకనే ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
1: So we should follow this incarnation as an ideal man.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: దే హావ్ నాట్ కమ్ ఫర్ దేర్ సేక్.
0: లోక నిమిత్తమై వారు ఉద్భవిస్తున్నారు.
1: దే హావ్ కమ్ ఫర్ ద వరల్డ్.
0: లోక నిమిత్తమై శరీరములు ధరిస్తున్నారు.
1: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్ ఫర్ ద వరల్డ్.
0: కర్మను కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ సొసైటీ.
0: ఇన్ని కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: దో యు లిసన్, దో యు సీ,
0: వారి కన్నులను వారు నమ్మలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ యువర్
0: పరుల చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: యు సీ విత్ అదర్స్ ఐస్, యు లిసన్.
0: మానవత్వము.
1: Is that human life?
0: నీ చెవులు ఏమైపోయినాయి, నీ కన్నులు ఏమైపోయినాయి?
1: What happened to your ears? What happened to your eye?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెట్ట మనిషి అయిపోతావు?
1: If you don't have any belief in your sight,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడు అవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be
0: human? కనుక నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: your ఎవరెన్ని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరిని చూసినప్పటికీ నీవు లక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: ఈ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరియైన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే.
1: What is the use of all education then?
0: కనుకనే అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కళ్ళు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి.
1: Though they have eyes, they are blind that they are not able to see
0: your
1: beautiful form.
0: అతి మనోహరమైన నీ గానమాలింప నెరలైరి.
1: Though they have ears, they are not able to listen to your melodious music.
0: ఏమి ప్రయోజనం? చెవులున్నాయి వినటం లేదే.
1: What is the use? You have ears, you don't listen.
0: కన్నులున్నాయి చూడటం లేదే.
1: You have eyes, you don't see.
0: చూస్తున్నాయి దేన్నో చూస్తున్నాయి.
1: You see so many things.
0: వింటున్నాయి దేన్నో వింటున్నాయి.
1: You listen many other things.
0: కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: You don't see God, you don't listen to divine words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: Human life is meritorious.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: It is the result of past merits.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ శరీరం.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్
0: ధర్మ. జంతువునాం నరజన్మ దుర్లభం.
1: Of all of the beings, human life is rare.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ being born a human, we behave like a monkey and a demon and
0: an animal. You don't need
1: to do anything.
0: Satyame daivamu.
1: Truth is God.
0: Dharmame daivamu.
1: Dharma is God.
0: Ennitini manam visvasinchali.
1: We should have full faith in this.
0: Ide mana vedam cheppindi satyam vada dharmam chara.
1: Tell truth and follow dharma.
0: ఈ రెండింటిని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో దీస్ టూ.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడా మనం ఆచరణలో పెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ప్రాక్టీస్.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: Whomsoever you may see is divine. యొక్క
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: వి షుడ్ నో ద స్పిరిట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్.
0: శరీరములు వేరు వేరు.
1: బాడీస్ ఆర్ డిఫరెంట్.
0: ఆభరణములు వేరు వేరు.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ.
0: కానీ బంగారం ఒక్కటే.
1: బట్ గోల్డ్ ఈస్ వన్.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: వి షుడ్ నో దిస్ ట్రూత్.
0: కనుక
1: సో
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం ఆదర్శం ఆదర్శం.
1: ఇన్ రామాయణ, if you take any event or an episode or any situation, is full of ideals.
0: కనుక రామచరితమును హృదయమునందు చిత్రించుకొని తద్వారా జీవితాన్ని సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore we should make an attempt to picturize Ramayana in our hearts.

పునర్లభ్యం న శరీరం పునః పునః

0: మన జీవితంలో ధనమును కోల్పోతున్నాం, కానీ తిరిగి దానిని పొందుటకు అవకాశం ఉన్నది.
1: We lose the money in our life and it can be recovered, gained again.
0: పునర్మిత్రం, మిత్రులను కూడాను మనం కోల్పోతున్నాం. కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మిత్రులు కూడాను మనకు లభ్యమవుతారు.
1: We also lose our friends, but it is possible to have better friends later.
0: పునర్పత్ని, పునర్మహి, భార్యను కోల్పోతున్నాం, కానీ రెండవ వివాహం చేసి తిరిగి భార్యను పొందగలుగుతున్నారు.
1: The wife is lost, one can get married again.
0: పునర్మహి, భూములు కోల్పోతున్నాం, కానీ తిరిగి ఏదో ఒక విధంగా శ్రమించి ఆ భూమిని పొందగలుగుతున్నాం.
1: We lose our land property, but however, we can buy it later, putting in effort.
0: సర్వం పునర్లభ్యం, ఇవన్నీ కూడాను తిరిగి ఏదో ఒక విధంగా మనకు లభ్యమవుతున్నాయి.
1: By one way or other, all this can be regained and recovered.
0: కాని నా శరీరం పునఃపునః పునఃపునః, శరీరమును మనం కోల్పోయినా తిరిగి ఇది మనకు లభ్యం కాదు.
1: When once the body is gone, you cannot get it back.
0: కనుక శరీరము ఉండినప్పుడే మనం పొందవలసినటువంటి ఆనందములు, చెందవలసినటువంటి సుఖ సౌఖ్యములు, అనుభవించినటువంటి ఆనందములను మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every attempt while in this life itself to experience the state of bliss, the happiness and pleasure.
0: మన ప్రాచీనులు అనేక విధములైనటువంటి కష్టములకు లోబడి ఎన్నియో బాధలను అనుభవించి ఈ శరీరమును కాపాడుకుంటూ వచ్చారు.
1: Ancients could bear all the suffering and the difficulties, however they maintained their body.
0: అయినప్పటికీ దీన్ని శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారు.
1: But yet they could not keep their body permanent or eternal.
0: శరీరమును నిలుపుకోలేకపోయినప్పటికీ శరీరం ద్వారా పొందవలసినటువంటి యొక్క ప్రాప్తులను మనం పొందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Though the body is not everlasting, while alive in this body, we should acquire that state of bliss.
0: పవిత్ర భారతదేశము అనాది కాలం నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క ప్రదేశం.
1: Bharat happens to be the center of seat of learning.
0: విద్యలన్నీ కూడాను భారతదేశం నుండియే లభ్యమైనటువంటివి.
1: The all knowledge was disseminated from the center, Bharat.
0: 1, 2, 3 అనేటువంటి సంఖ్యా శాస్త్రం కూడాను భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: In fact, Bharat has been the birthplace for numerology.
0: ఈ వ్యాకరణం కూడాను ఈ భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Grammar had its birthplace this Bharat.
0: ఇలాంటి సమస్త విద్యలు కూడాను సంగీత సాహిత్యములు కూడాను ఈ భారతదేశం నుండి లభ్యమైనటువంటివి.
1: In fact, Bharat has been the center of learning of music and literature.
0: భారతదేశం నుండి లభ్యం కానటువంటిది ఎక్కడ కూడాను మనకు లభ్యం కాదు.
1: That which is not available in Bharat is not present anywhere in the world.
0: కనుకనే ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది ఇంక ఎక్కడ కూడాను మనం పొందలేము.
1: That's why it is said, everything is present over here. If it is not available, you don't get it anywhere.
0: Gata jeevudagu patin bratikinchi emugalche savitri bharata sadhyakadi.
1: Savitri belongs to this holy land because she could have her husband back to life after death.
0: Ilanti maraninchinatvanti yokka vyaktulu kudanu poshinchi prarthinchi daivani angikarimpa chesi తద్వారా పొందగలిగినటువంటి సాధ్వీమణులు కూడాను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారే.
1: There are many noble souls, women in particular, who could have their resurrection of their husbands, pleasing God, worshipping God.
0: Tana satya mahima che davagni challar che truti chandramati bharatiya gade.
1: Chandramati, who pacified, extinguished the flames or the fire, belongs to this land.
0: Kula satitvam agni gundana prakatinchi Sita Bharata Dhara Jata Gade.
1: Sita belongs to this land because she allowed herself to pass through the test of the fire to demonstrate, prove her character.
0: Kinisi Durmaguni Tinituni Kitigavinchi Damayanti Bharata Ramanigade.
1: Damayanti belongs to this land and was successful to see the annihilation of all the wicked people.
0: Satpa Sagara Vesti Tachmatalamuna Dharata Bharata Dati Pativrata Prabhava Bhava Sampannata Kugade Pantabhumi.
1: Of all that has been the benefit of all the harvest and the crop, which is most important, it is all the effort of many of the noble souls.
0: Akhila Deshalakiti Upadhyayikade.
1: Bharat is the teacher, the master, preceptor to the entire world.
0: Kani Inati Murkulu Bharat Deshamlo Lenatvantri Videshamlo Pandakutamani Pichito Aneka Rakamulainatvanti Manasulu Bhranti Cheskoni Videshalaku Parigetutunnaru.
1: The modern foolish man wants to acquire certain of the things abroad, not knowing that they are available well even here.
0: Itti samasta shastramalaku, samasta karmalaku, samasta phalamalaku, samasta praptulaku, alavalamainatvanti Bharatadesham nandu, yedi manaku labhyam kadu.
1: What is it that you cannot get in this holy land of sacred knowledge, the land of action, the land that confers deservedness on everyone?
0: Manam pattu patti sadhinchalekapothunname kani pattu padite sadhinchinatvanti Bharatadesamlo okkati kudanu ledu.
1: We are not able to accomplish for want of determination. If you are determined, you can achieve anything.
0: Vidya vidhanam nandu Bharatiyulu ఎన్ని విధములైనటువంటి యొక్క శ్రమలకో ఓర్చి తమ యొక్క మేధావిని ఉపయోగపెట్టి నూతనమైనటువంటి మార్గాన్ని కనిపెడుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్, ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ది ఎగ్జర్షన్స్ అండ్ ద స్ట్రెయిన్ అండ్ ద లేబర్ స్పేర్డ్ బై మెనీ ఎడ్యుకేటర్స్.
0: యూనివర్సిటీ లోపల కూడాను ఒక్కొక్క ప్రధానమైనటువంటి యొక్క భావంగా బాధ్యగా అంగీకరించి దీన్ని నిలబెడుతూ వచ్చారు.
1: ఈచ్ వన్ హ్యాస్ మాస్టర్డ్ ఎ పర్టికులర్ స్కూల్ ఆఫ్ విజ్డమ్, పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ మాస్టర్డ్ ఇట్.
0: కాశీ క్షేత్రమునందు
1: దేర్ ఇన్ కాశీ
0: వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది అభిమాన శాస్త్రంగా ఎన్నుకొని దానిని ప్రపంచమునకంతా చాటుతూ వచ్చారు.
1: కాశీ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ వేర్ పీపుల్ హ్యావ్ మాస్టర్డ్ గ్రామర్, వ్యాకరణ.
0: కాశ్మీర్ దేశమునందు అలంకార శాస్త్రం అనేటువంటి దాన్ని ప్రధానంగా ఎన్నుకొని ఈ అలంకార శాస్త్రమును అన్ని దేశములకు పంచుతూ వచ్చారు.
1: కాశ్మీర్ హ్యాస్ స్పెషలైజ్డ్ దిస్ నాలెడ్జ్ అలంకార శాస్త్ర.
0: ఉజ్జయిని దేశమునందు, ఉజ్జయిని యూనివర్సిటీ యందు,
1: ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ ఉజ్జయిని
0: ప్రధానంగా న్యాయశాస్త్రమును వారు అంగీకరించి దాన్ని ప్రచరిస్తూ వచ్చారు.
1: దే స్పెషలైజ్డ్ లా అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: ఈ విధముగా ఒక్కొక్క యూనివర్సిటీ అని ఒక్కొక్క శాస్త్రమును మాత్రమే ప్రత్యేకంగా విభజించి దానిని పోషిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ఈచ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ హావ్ టేకెన్ అప్ ఎ స్పెషలైజేషన్, ఎ స్పెషాలిటీ అండ్ హావ్ డెవలప్డ్ ఇట్.
0: రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యములో
1: and the kingdom ruled by Bharata, who happened to brother of
0: ప్రధానమైనటువంటి విద్య ఆరోగ్య శాస్త్రము.
1: ద మెయిన్ బ్రాంచ్ దట్
0: పాణిని జ్ఞానము, పాణిని గ్రామము,
1: అండ్ దట్ ఈస్ ద నాలెడ్జ్ పాణిని గ్రామ.
0: దీనిని చరకుడు అనేటువంటి గొప్ప పండితుడు దీన్ని స్థాపించుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాజ్ ఫౌండెడ్ బై ఏ గ్రేట్ స్కాలర్ అయిన చరకుడు.
0: కానీ ఇది ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ.
1: It was quite an old university
0: established. విశ్వవిద్యాలయము ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనరాదు.
1: That sort of university has not been seen till this date.
0: అలాంటి పేరుగాంచినటువంటి యొక్క విద్యా సంస్థలు మన భారతం నందు ఎన్నో ఉన్నవి.
1: Such reputed universities are quite in good number in this country, Bharat.
0: అయితే ఈ యూనివర్సిటీలు అనేటువంటివి గొప్ప గొప్ప భవనాలతో గొప్ప గొప్ప అనుకూలాలతో ఏర్పరిచినటువంటివి కాదు.
1: ద యూనివర్సిటీస్ ఆర్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాన్షన్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ.
0: గురువు నివసించేటువంటి గృహమే ఒక యూనివర్సిటీ.
1: ద హోమ్ ఆర్ ద రెసిడెన్స్ ఆఫ్ ది టీచర్ ఇట్ సెల్ఫ్ హ్యాపెన్స్ టు బి ద యూనివర్సిటీ.
0: విద్యార్థుల సంఖ్య కూడాను చాలా మితముగా ఉండేటువంటిది.
1: ద నంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్సో వాస్ వెరీ మచ్ లిమిటెడ్.
0: విద్యార్థుల సంఖ్య మితము, బోధనా శక్తి అమితము.
1: Students' number is very less, but the ability of communication, teaching was of high standard.
0: Anaati vidya vidhanamulo chinna pillalaku kudanu arthamayye reetiga kudanu pedda shastralanu prabodhisthu vacharu.
1: The teachers taught in such a way as to be understood by tiny tots, the young children.
0: Yes, vruksham kinda kurchunnappatikini aa vrukshame variki bhavanamu.
1: They may sit under any tree. And that place happens to Chalani be the classroom.
0: Guru cheppetundi mellani vakyamallo unnatundi antarathamnu madhuramaina pratidithiga rolutu vacharu vidyarthulu.
1: The students always received the soft, the tender, the nectarine teachings from the teacher.
0: Ilanti vidya samasthalu anadi kalam nundi Bharat desamnandu abhivruddhi ganchutu vachayi.
1: Such universities were on the rise since ancient times in this country.
0: 4500 samvatsaralu kindata British varu praveshinchi deeniki taginatvanti yokka upayam emiti inta goppalu vidyalu ee bharatiyulu garapadaniki ee vidhamainatvanti yokka upayam kalugundi ani vicharistu vacharu.
1: Britishers investigated the reason behind the Indian universities of high standards and prestige.
0: కానీ వారు గుర్తించుకోలేకపోయారు.
1: దే కుడ్ నాట్ నో ద నెక్టరైన్ టీచింగ్స్ ఫ్రమ్ ద టీచర్.
0: ఇలాంటి విద్యా సంస్థలు అనాది కాలం నుండి భారతదేశం నందు అభివృద్ధి గాంచుతూ వచ్చాయి.
1: సచ్ యూనివర్సిటీస్

0: the Indian universities of high standards and prestige.
1: కాని వారు గుర్తించుకోలేకపోయారు.
0: They could not know the reason.
1: భారతీయులు కేవలం అక్షస్వీకారం చేసేటువంటి వారు కాదు.
0: Bharatiyas have not limited themselves to mere legend.
1: వారు శబ్ద ప్రమాణమే నిజమైనటువంటి ఆధారం.
0: They go by the evidence of the sound.
1: సౌండ్ను మాత్రమే తీసుకుని వాళ్ళు ఈ విద్యలు అభ్యసిస్తూ వచ్చారు.
0: They go by the proof of the sound and have learned.
1: స్లేట్ పైన కానీ లేక నోట్బుక్ పైన కానీ రాసేటువంటి అలవాటే లేదు వారికి.
0: They didn't have this practice of writing on paper or on a slate either.
1: గురు వాక్యం నుంచి రావటము, శిష్యుని యొక్క కర్ణము నుంచి చేరటము, ఈ విధమైనటువంటి రెండింటి సంబంధ బాంధవ్యమే ఈ విద్యలు ఇంత అభివృద్ధికి రావడానికి మూల కారణం.
0: The main reason for the rising standards of education and knowledge in this country happened to be only this, that what is said by the teacher is directly received by the student.
1: అంతకును వాక్యం చేతని, శబ్ద ప్రమాణం చేతని వారిని విద్యలు అభ్యసిస్తూ పోషించుకుంటూ వచ్చారు.
0: The communication was vocal, oral, verbal, by word.
1: వారికి ఒక టైం టేబుల్ అనేటువంటిది లేదు.
0: They didn't have any time table.
1: ఏ టైం టేబుల్, ఏ యొక్క వాక్యము, ఏ యొక్క శాస్త్రము ఉచ్చరించాలి అనేటువంటి నిర్ణయాలు ఏమి లేవు.
0: They didn't have any tight schedule or time table.
1: పిల్లలకి ఏ శాస్త్రం ఇష్టమో దానిని ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు.
0: టీచర్స్ థాట్ వాట్ ఈస్ లైక్డ్ బై స్టూడెంట్స్.
1: ప్రభుత్వం యొక్క నిబంధనలు కూడా దీనిపైన ఏమాత్రం కూడా పనిచేయలేదు.
0: దేర్ వాస్ నో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్.
1: కనుక ఈ పిల్లల యొక్క విద్యలు ఆనాటి నుంచి హృదయం నుంచి హృదయానికి, హార్ట్ టు హార్ట్.
0: దేర్ఫోర్ ద టీచింగ్ కమ్యూనికేషన్ హ్యాపెన్ టు బి హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
1: విద్యార్థులు హృదయం తెరుచుకుని ఉండేటువంటి వారు.
0: స్టూడెంట్స్ ఓపెన్డ్ దేర్ హార్ట్స్.
1: గురువులు దానిని నింపడానికి తగినటువంటి సిద్ధంగా ఉండేటువంటి వారు.
0: అండ్ టీచర్స్ వర్ రెడీ టు ఫిల్ దేర్ హార్ట్స్.
1: రాత్రి రాత్రి తెల్లవారుజామున తెల్లవారుజామని ఏ టైం పడితే అనే టైంలో లేచినప్పుడు అంతా కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేటువంటి వారు.
0: ద టీచర్ వాజ్ రెడీ టు టీచ్. బి దట్ ద డాన్ ఆర్ ద డస్క్ ఆర్ ద నైట్ వాట్ ఎవర్ మే బి.
1: ఆనాటి నుండి నేటి వరకును విద్యా సంస్థలు ఎందు ఎట్టి నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: దే డిడ్ నాట్ అక్సెప్ట్ ఆర్ రిసీవ్ ఎనీ ఫీజ్ ఫ్రమ్ స్టూడెంట్స్.
1: ఆ గురువుల యొక్క హృదయాలు అంత పవిత్రంగా ఉండేటువంటివి.
0: That was the sacred hearts of the student in those days.
1: అలాంటి పవిత్రమైనటువంటి హృదయములు హృదయానికి తోడుగా నిలిచి,
0: అండ్ ఎ హార్ట్ టు హార్ట్ కనెక్షన్,
1: ఈ జగత్తుకు ఇన్ని గొప్ప విద్యలంతా కూడా అందిస్తూ వచ్చారు.
0: హెల్ప్ ద వరల్డ్ టు రిసీవ్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
1: కనుక భారతీయుల యొక్క విద్యా విధానం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది, ఆనందమైనటువంటిది, అతిమూల్యమైనటువంటిది.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ భారత్ ఈజ్ హైలీ వాల్యుబుల్. ఇట్ ఈస్ ఆల్వేస్ లేటెంట్. ఇట్ ఈస్ కెప్ట్ ఎస్ ఎ టాప్ సీక్రెట్.
1: ఇలాంటి గోప్యమైన, ఇలాంటి అమితమైన, ఆనందమయమైనటువంటి యొక్క విద్యలను ఈనాడు కోల్పోతూ ఉన్నారు భారతీయులు.
0: భారతీయస్ హ్యావ్ టోటలీ ఫర్గాటన్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఇస్ బ్లిస్ఫుల్, విచ్ ఇస్ హిడెన్.
1: ఇది కోల్పోతే తిరిగి మనం లభ్యం చేసుకోవడం చాలా కష్టం.
0: వెన్ వన్స్ ఇట్ ఇస్ లాస్ట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు రిగైన్ ఇట్.
1: ఈ పరిస్థితి లోపల ఈనాడు మనం విద్యను ఏమాత్రం కూడా కోల్పోకూడదు.
0: వీ షుడ్ నాట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్.
1: మనం హృదయాన్ని ఎప్పుడు కూడా పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ బి రెడీ టు కీప్ అవర్ హార్ట్ సేక్రెడ్.
1: ఆ గురువుల యొక్క పోషణ కూడాను ప్రజలపైనే ఆధారపడి ఉండేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద టీచర్స్ రెస్ట్ ఆన్ ది షోల్డర్స్ ఆఫ్ ద సిటిజన్స్.
1: వారి స్థితిగతులను పురస్కరించుకుని ప్రజలే వారికి తగినటువంటి ఆనందంగా అనుకూలాలు అందించుకుంటూ వచ్చేటువంటి వారు.
0: ద సొసైటీ హెల్ప్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద లైవ్లీహుడ్ ఆఫ్ ద టీచర్
1: విద్యార్థి ఒక నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
0: అండ్ ద టీచర్స్ నెవర్ రిసీవ్డ్ ఎనీ ఫీ ఫ్రమ్ స్టూడెంట్.
1: ఆనాటి విద్యార్థుల యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి?
0: What was the main duty of the students in those days?
1: లేచినది మొదలుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి భగవత్ ప్రార్థనలు అంగీకరించి తదుపరి ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తేటువంటి వారు.
0: What did they did in those days? The moment they get up, they attend to their daily routine and go after house to house begging.
1: బిచ్చమును
0: and out of the food collected like that
1: గురువులకు అందించి
0: they also shared with the

0: భుజించిన తర్వాత ఆ ప్రసాదమును ఈ యొక్క పిల్లలు కూడాను ఆరగించేటువంటి వారు.
1: అండ్ ద స్టూడెంట్స్ హ్యాడ్ దే ఫుడ్ ఆఫ్టర్ ద టీచర్ రిసీవ్డ్ హిస్ ఫుడ్.
0: ఈ విధమైనటువంటి పద్ధతిలో ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు కూడాను ప్రబోధిస్తూ ప్రచారం చల్పుతూ వచ్చారు.
1: Under these circumstances, Bharat propagated the sacred knowledge of great epics and sacred texts.
0: కనుక భారతీయ విద్యలు అనగా మహా విలువైనటువంటివి, ఘనమైనటువంటివి, సులభమైనటువంటివి.
1: Therefore, the knowledge of Bharat is highly sacred, highly valuable, the noblest of all.
0: అమృతమయమైనటువంటి యొక్క ఈ విద్యను ఈనాడు మనము అమృతంగా మార్చుకుంటున్నాము.
1: That అమృత విద్య, immortal knowledge, is just transformed into Amruta, the false
0: truth. Ujjaini University yandu nyaya shastramanu prabodhischu vacharu.
1: The law also was taught
0: Ujjaini.
1: In Ujjaini University
0: akkada ee nyaya shastramanaku ee maatram kodanu kinchit kalankam lekunda chusukuntu vacharu.
1: The law was taught there in Ujjaini University flawless.
0: Ee naati nyayamulanta kodanu anyayamuluga maaripothunnayi.
1: You know how law today is unlawful.
0: ఆ ఉజ్జయిని యూనివర్సిటీ యందు అన్యాయం కూడా న్యాయంగా మారుతూ వచ్చింది.
1: ఉజ్జయిని యూనివర్సిటీ మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంజస్టిస్.
0: అన్యాయంలో కూడా అవకాశం ఇచ్చేటువంటి వారు కాదు.
1: దేర్ వాస్ నో ఛాన్స్ ఆర్ స్కోప్ ఫర్ ఇంజస్టిస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యార్థులు, ఇట్టి పవిత్రమైనటువంటి విద్యా ప్రబోధనలు అనాది కాలం నుండి కూడా భారతదేశంలో కలుపుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆఫ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ సేక్రెడ్నెస్ ద టీచర్స్ వర్ దేర్ మోర్ అండ్ మోర్ ఇన్ దోస్ డేస్.
0: దీనికి అవధులు కూడా ఎలాంటివి, దీనికి నివాస స్థానంలో ఎట్లా ఉండేటువంటివి,
1: వాట్ వాస్ ద డ్వెల్లింగ్ ప్లేస్.
0: బుద్ధుని యొక్క స్థితి నుంచి అజంతా ఎల్లోరాలు వాళ్ళ యొక్క నివాస స్థానములుగా ఉండేటువంటివి.
1: There are places like Ajanta and Ellora.
0: Ajanta lopala aneka mandi pillalu cheripoyetunti varu.
1: Many students gather there in Ajanta. Vaalla
0: nivasa sthanam alantide.
1: That was their place of life.
0: Ellora lopakulu vaalla bhojana shalalu.
1: And Ellora happened to be the seat of learning.
0: Ajanta Elloralu vaalla nivasa sthanamulu bhojana sthanamulu.
1: Ajanta and Ellora were the places where they stayed.
0: గురువులు కూడాను స్వార్థరహితమైనటువంటి వారు.
1: ద టీచర్స్ వర్ టోటల్లీ సెల్ఫ్లెస్.
0: వారి హృదయంలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతి మధురమైనటువంటి వాక్యము ఆనందంగా పిల్లలకు అందించేటువంటి వారు.
1: ద టీచర్ షేర్డ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్ ఇన్ ఏ స్వీట్ అక్సెప్టబుల్ వే.
0: ఏనాడు ఈ భోజనములు, ఈ చదువులు విక్రయాలుగా మారిపోయాను, ఆనాటి నుంచి మనుషుల యొక్క బుద్ధులంతా వికారముగా మారిపోతూ వచ్చాయి.
1: That day the teaching has come down to the level standard of commerce and business. We all our minds have been perverted.
0: Yenaadu kudanu bhojanam kani bhajanalu kani neke ee vidhamaitunte yokka tindi padarthamulu kani vikrayalu jarigeetuntivi kaadu.
1: Never food was sold, never education was sold.
0: Vidya paripurnamaitunte yokka swechchaga nadicheetuntadi.
1: Education was offered totally free.
0: Saraswati evari bhojanam kudanu bandhincheetuntidi kaadu.
1: సరస్వతి ద గాడెస్ ఆఫ్ నాలెడ్జ్
0: స్వేచ్ఛాభిహారం సల్పుతూ వచ్చింది.
1: ఇస్ నెవర్ ఆఫ్టర్ మనీ.
0: అలాంటి స్వేచ్ఛతో ఉండినటువంటి యొక్క ఈ సరస్వతిని ఈనాడు బంధించి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి చేస్తూ వచ్చారు.
1: టుడే ది గాడెస్ సరస్వతి ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ చైన్డ్ నౌ.
0: ఆమె పేరు మహాభారతి.
1: మహాభారతి
0: ఈ భారతదేశమును అనేక రకములుగా పోషించి పెంపించి విద్యను భరిపించి చాలా ఆనందాన్ని అనుభవించినటువంటిది భారతి.
1: భారతి ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, ద డిసిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీబడీ.
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి ప్రద్యుద్వోతు వితివేసిన పద్మపక్షి విచారాక్ష్మి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అని ప్రార్థించేటువంటి వారు.
1: డైలీ ప్రేయర్ వాజ్ ఆఫర్డ్ టు గాడెస్ సరస్వతి ఎవ్రీడే.
0: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన
0: ఇవన్నీ కూడాను ఈ సరస్వతి యొక్క వర్ణనలు.
1: దట్స్ ఆల్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడెస్ సరస్వతి.
0: అలాంటి సరస్వతి యొక్క నామము ఈనాడు ఉచ్చరించడానికి కూడాను మానవులకు అర్హత లేనట్టుగా ఈ ప్రభుత్వం బోధిస్తూ ఉంటుంది.
1: టుడే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సచ్ దట్ యు హావ్ నో ఛాన్స్ ఈవెన్ టు ప్రే టు గాడెస్ సరస్వతి.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి ఇప్పుడును ఈ సరస్వతి ప్రజలను ఎన్నో విధంగా ఇప్పుడును కాపాడుకుంటూ వాక్యములు కూడాను పవిత్రమైన వాక్యములుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ సరస్వతి ప్రొటెక్టెడ్ ది ఎంటైర్ కంట్రీ అండ్ మేడ్ అవర్ అటరెన్సెస్ వర్డ్ సీక్రెట్.
0: నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి విద్యుత్పోత ఉతవేసిన పద్మ పద్మాలు చాలక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అన్నారు. కనుక సరస్వతిని ఇన్ని విధములుగా కూడా వర్ణిస్తూ వచ్చారు.
1: దాట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ ఎస్ సరస్వతి.
0: తర్వాత ఈమెకు తగినటువంటి ఒక లక్ష్మి ఇందిర.
1: దెన్ కమ్స్ లక్ష్మి
0: ఇందిరా లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక.
1: సో ఆల్సో గాడెస్ లక్ష్మి వాస్ ఎక్స్టోల్డ్.
0: ఇలాంటి భగవత్ స్వరూపాలంతా కూడాను ఈ లోకము లోపల మనుష్య స్వరూపంగా ఆవిర్భవించుతూ వచ్చాయి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ ల్యాండ్ దట్ గాడ్ హ్యాస్ టేకెన్ అప్ హ్యూమన్ ఫామ్.
0: దైవమనగా ఏదో అగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు కాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఈస్ నాన్ అపారెంట్ ఆర్
0: హిడెన్. సగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు.
1: గాడ్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
0: దైవం మానుష రూపేణ మనుష్య స్వరూపంతో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ మూవ్స్ అమిడ్స్ట్ అస్.
0: కానీ ఈనాటి మనుష్య ఆకారమును ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ వ్యూ దట్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్.
0: కనుక భగవద్ విషయంలో కూడాను మన కర్మలు ఎందు కూడాను జ్ఞానం నందు కూడాను ఉపాసన ఎందు కూడాను మనం ఎన్నియో విధములు కోరుకున్నాను దీన్ని ఆరాధన సరుపుతూ వచ్చాయి.
1: Therefore we have been worshipping God in every one of our actions, in our acquisition of the knowledge.
0: యస్య జ్ఞానాదయాసిందో ప్రగాదస్య నగాగుణః సేవితావచ్చయో ధీరో శస్త్రియైచామృతాయ చ. అమరా నిర్జలాదేవ త్రిసా విభుజాసుర సుపర్వాణ సుమనస త్రివేశాదివకోశ ఆదిత్యో దివితో ఆదిత్యనందన ఆదిత్య భవస్వప్న అమృతాంజన అన్నాడు. కనుక భగవతత్వాన్ని ఇన్ని రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ ద డివినిటీ ద డివైన్ ప్రిన్సిపల్ హ్యాస్ బిన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్.
0: కనుక అన్ని రాష్ట్రములు ఎందుకూడాను విద్యా విధానం అనేటువంటిది ఉచితంగా బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the sacred knowledge was offered totally free.
0: శ్రీమంతులైనటువంటి వారి గృహం నుంచి ఇంత అన్నం తీసుకుని వచ్చి ప్రతి బిడ్డకు పెట్టేటువంటి వారు.
1: In fact, the food that was received from those people who can afford to share was distributed.
0: దానిని అమృతంగా భావించుకుని వారు ఆరగించి తదుపరి ఈ విద్యను అభ్యసించేటువంటి వారు.
1: They considered that food received that way as sacrificial food and shared
0: with others. జాతి మత భేదములు ఏమాత్రం కూడాను ఆనాడు కనిపించేటువంటివి కాదు.
1: And there were no differences whatsoever in those days.
0: సర్వులు ఒక్కటే.
1: All are one.
0: అన్ని విధములైనటువంటి యొక్క మార్గములు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది టీచింగ్ ఆఫర్ టు
0: సంగీత సాహిత్య నృత్య సత్య ఇలాంటి మార్గములంతా కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ మ్యూజిక్
0: కమ్మరి కుమ్మరి దొమ్మరి మిమ్మరి వీరందరూ కూడాను ఈ విద్యలు అంతే గర్భతో వచ్చారు.
1: ఇన్ ఎడిషన్ టు దట్ వి హావ్ గాట్ ది కార్పెంటరీ అండ్ ద పాటరీ అండ్ ద బ్లాక్ స్మిత్ ఆల్సో గివెన్ నాలెడ్జ్.
0: ఇలాంటి కమ్మరి కొమ్మరి దొమ్మరి అందరినీ కూడాను ఈ విద్యల చేతనే వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ఆల్ కుడ్ ఎక్వైర్ దిస్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమ్అప్ ఇన్ లైఫ్.
0: ప్రతి విద్యార్థి కూడాను గురువుల చేత అందుకున్నటువంటివి.
1: ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ టీచర్.
0: గురువే లేకపోతే వీరికి విద్యలే రాదు.
1: వితౌట్ ద టీచర్ యూ కెనాట్ లెర్న్.
0: కానీ ఈనాటి గురువులు గురు చూపేటువంటి వారిగా ఉండాలి.
1: ద మోడర్న్ టీచర్ నీడ్స్ టు షో నీడ్స్ టు డెమోన్స్ట్రేట్.
0: ఆనాటి గురువులు ఎట్టి విద్యలను అభ్యసించినటువంటి వారు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్.
0: చరకుడు అనేటువంటి ఒక విద్యావంతుడు గొప్పవాడు.
1: ద టీచర్ ఇన్ దోస్ డేస్ వాస్ ఎ నోబుల్ వన్.
0: మెడికల్ అనేటువంటి ఈ ఆరోగ్య శాస్త్రాన్ని తప్పక తాను తరిదిద్దుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఆథర్డ్ దిస్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ మెడిసిన్.
0: ఆనాడు ఈ చరకుడు అనేటువంటి పేరు చాలా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటిది.
1: అండ్ హీ వాస్ హైలీ రెప్యూటెడ్ వన్ ఇన్ దోస్ డేస్.
0: హార్ట్ ఈనాడు హార్ట్ జబ్బులోనే వచ్చేస్తే దీనికంతా కూడా హార్ట్ రంగ మిషన్ పెట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థతో దీన్ని ఆపరేషన్ చేస్తూ వచ్చారు.
1: అండ్ టుడే యు నో ఆఫ్ ది హార్ట్ కంప్లైంట్స్ విత్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది హార్ట్ రంగ మిషన్ ది కార్డియోలాజిస్ట్ సర్జరీ వాస్ అడ్మిషన్
0: కూడా ఉపయోగించేటువంటి వారు కాదు.
1: అండ్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్.
0: చరకుడు భగవత్ మంత్రాన్ని చెప్పుకుంటూ హార్ట్ పైన చేయి పెట్టి తన్మయత్తునిగా మర్చిపోయేటువంటి వాడు.
1: ద సర్జన్ కండక్టెడ్ ద ఆపరేషన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఆ హార్ట్ జబ్బే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ద హార్ట్ కంప్లైంట్ నాచురలీ గోస్.
0: ప్రతి రోగమునకు కూడాను భగవత్ యొక్క ఆనంద రాగమే ప్రధానమైనటువంటిది.
1: Therefore, God's name is received, is chanted again while treating any patient.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములు అన్ని కూడా ఆనందమైనటువంటి యొక్క భగవత్ నామం చేతని ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: Man can be blissful by chanting, by singing the glory of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ చింతితైన కూడా మనం అడుగు పెట్టలేము.
1: Without God's grace, you cannot move forward even a step.
0: ఈనాటి మానవుడు అడుగు పెట్టినంతా అన్యాయమే, అధర్మమే.
1: Wherever we go, wherever we put our step, it's
0: injustice. దురాశలే.
1: All our mind is full of desires.
0: చూచే దృష్టి అంతా కూడా ప్రేమమయమైన కాకుండా ప్రేమరహితమైన పూర్తిగా ఉంటుండాలి.
1: We don't have looks of love, but they're full of hatred.
0: అభ్యున్నత స్థితిని అడుగంటిపోయింది.
1: And there's no progress at all.
0: ప్రతి మానవుని ఎందుకు ప్రేమతత్వము పండించుకోవాల్సింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ లవ్.
0: చెరగని యొక్క బోధ ఇవియే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ దట్ సర్జన్.
0: భగవంతుడు ఎక్కడో లేడు.
1: గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: దేవుడు అనగా వేరు, దేశమంతులు లేడు, దేవుడు తన దేహమంది.
1: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ.
0: కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో పరదేశంలో లేడు.
1: God is not separate from you.
0: తన హృదయమునందే ఉంటున్నాడు.
1: He is installed in you.
0: తనతోనే ఉన్నాడు.
1: He is
0: తన వెంటనే ఉన్నాడు. తన జంటనే ఉన్నాడు.
1: He is with you, in you, above you, below you, around you.
0: అలాంటి సులభమైన మార్గాన్ని ఈనాడు విస్మరించి,
1: we have forgotten that easy path.
0: కష్టమైన మార్గాన్ని అవలంబించి,
1: we want to follow the tough path.
0: అనేక శ్రమలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: We strain ourselves.
0: మానవునికి వచ్చినటువంటి బాధలను ఎలాంటివైనా కూడా క్షణంలోపల నివారణ గావించుకునేటువంటి వారు.
1: ఆల్ అవర్ సఫరింగ్ కెన్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఇవన్నీ కూడా భగవత్ నామస్మరణ చేతనే.
1: దిస్ ఈస్ పాసిబుల్ బై సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతి నిందట. ఈ దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక మార్గం లేదు.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇట్ వాస్ సెడ్ that God's name is only the refuge to cross the all the difficulties and obstacles.
0: నామమున కంటే మించినటువంటి శక్తి మరొకటి కనరాదు.
1: There is nothing greater, mightier than God's name.
0: ఒక్కతూరి నామం తెలిస్తే పెద్ద బ్రహ్మాండమైన ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: The moment you chant his glory, sing his name, you will attain bliss.
0: ఆ నామం యొక్క శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: None can comprehend the power of name of God.
0: కృతజ్ఞత ధ్యానము,
1: మెడిటేషన్,
0: త్రేతాయుగ యజ్ఞము,
1: అండ్ ద సీక్రెట్ రిచువల్,
0: ద్వాపర యుగ అర్చనము,
1: ద్వాపర
0: కలియుగ నామస్మరణ,
1: అండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి
0: కనుక నాలుగు నామస్మరణ నుంచి కూడా ఎన్నో విధములైనటువంటి మార్గంలో భగవత్ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: దట్స్ రీజన్ వై ద శాంక్టిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నామస్మరణ ఇస్ స్ప్రెడ్ ఆల్ ది వరల్డ్ ఓవర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు సరైనటువంటి అర్థాన్ని ప్రబోధించుకుంటే మీ నుంచి లేనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచినో లభ్యమవుతుంది.
1: సో యు నో ద ట్రూత్, దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
0: అయస్కాంత శక్తి మానవుని యందు ఉండేటువంటి శక్తి ఇంకెక్కడ కూడా కనిపించదు.
1: ద మ్యాగ్నెటిక్ పవర్ ఇస్ ప్రెసెంట్ టు ద మాక్సిమం ఇన్.
0: ఈ ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉంటున్నావో అన్ని శక్తులు కూడా ఒక మానవుని యందే నుంచి ఉన్నవి.
1: ఆల్ ద కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ యూ.
0: అంతటి అధికమైనటువంటి మానవుడు ఈనాడు అల్పునిగా భావించుకుని కృంగిపోతున్నాం మనం.
1: దట్ మైటీ మ్యాన్ ఇస్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ ఏ వీక్లింగ్ టుడే.
0: కనుక మీరందరూ కూడా దైవాత్మ స్వరూపులు.
1: యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: దైవం ప్రత్యేకంగా మీకంటే వేరుగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
0: మీ హృదయములందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: దేవుణ్ణి చూడాలనుకుంటే మీ కన్నులు మూసుకుంటే ఆనందంగా మీకు కనిపిస్తాడు.
1: వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కెన్ సీ గాడ్ విత్ ఇన్ యూ.
0: ఇలాంటి విశ్వాసం మీరు కోల్పోవడం చేతనే మీకు కనిపించడం లేదు.
1: బికాస్ ద ఫెయిత్ ఈజ్ లాస్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ గాడ్.
0: ఉజ్జయిని,
1: ఉజ్జయిని,
0: కాశీ,
1: కాశీ,
0: ఈ అలంకార శాస్త్రమైనటువంటి యొక్క కాశ్మీరు,
1: కాశ్మీర్,
0: ఇవన్నీ గొప్ప భారతీయుల యొక్క మహత్తరమైన శక్తులతో కూడినటువంటి స్థానములు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ భారత్.
0: నవద్వీపపురం లోపల న్యాయశాస్త్రము ప్రభావితం చేసుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ లా వాజ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్.
0: నవద్వారపురం అనేటువంటిది న్యాయమైన దీని స్థానము.
1: అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ లా హ్యాస్ బీన్ accepted.
0: ఎక్కడికొనను తేలినటువంటి న్యాయము అక్కడ వచ్చి తేలుతుంది.
1: And in fact the problem which has not been solved anywhere is solved there.
0: ఇలాంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి భారతదేశమును మనం విస్మరించి
1: we have forgotten the glory grandeur of Bharat.
0: ఏదో విదేశములందు ఈ శక్తులు కలవని మనం ప్రయాణం చేస్తున్నాము.
1: Imagining that this power is present abroad,
0: చాలా
1: అద్భుతం move away from this country. It is a mistaken view.
0: కనుకనే మనం ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్
0: అజ్ఞాన ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ అవేర్నెస్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్
0: అప్పుడే మనకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ప్రభావములు
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్
0: మున్ముందంతా నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ అస్
0: కానీ ఈనాడు మీకు కావలసినటువంటిది
1: వాట్ వీ నీడ్
0: టుడే సర్వ శక్తులు కూడాను ఒక భారతదేశమందే ఉన్నవి.
1: వాట్ వీ నీడ్ టు నో టుడే ఇస్ దట్ ఎవ్రీథింగ్
0: సమస్త ప్రభావాలు కూడాను ఒక భారతీయుని నుండి ఆవిర్భవిస్తున్నవి.
1: అండ్ ఎవ్రీథింగ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఓన్లీ
0: ఒక సంగీత సాహిత్య విద్యలంతా కూడాను భారతీయులే దీనికి ప్రధానమైన సూత్రధారులు.
1: భారత్ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్
0: కనుకని ఇలాంటి పవిత్రమైన మన దేశమును ఎందుకు మనం విస్మరిస్తున్నాం?
1: వై షుడ్ వి ఫర్గెట్ దిస్ సీక్రెట్ ల్యాండ్
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: ఈనాటి విద్యార్థులు ఈ సత్యాన్ని గుర్తించడం లేక
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో
0: ఏదో భౌతికమైనటువంటి యొక్క ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారు.
1: దే హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ వరల్డ్లీ ప్లెజర్స్
0: ఇదంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హ్యావ్ బ్లిస్ అవుట్
0: లభ్యమైన కూడా ఇవి మనకు శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: దే విల్ నెవర్ స్టే విత్ యూ వన్స్ ఫర్ ఆల్
0: కనుకని మనం ఈ యొక్క తోలుబొమ్మలోనే సర్వము చీరి ఉంటున్నది.
1: దేర్ఫోర్ విత్ ఇన్ దిస్ బాడీ ఎవ్రీథింగ్ ఈస్ కంటెయిన్డ్
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పూర్వము రెండవ భారత యుద్ధం నందు మహాయుద్ధం నందు
1: అండ్ ఇన్ దట్ బ్యాటిల్
0: రష్యన్స్ అంతా వచ్చి
1: many people came
0: jainis anta vachi
1: chinese russians came
0: inte kaadu
1: not all this
0: ee yokka itara deshiyulandaru kudanu ee desham paina padi
1: the foreigners wanted to invade this country
0: german desham nunchi kudanu hitler bayil deraadu
1: hitler started from the germany
0: appudu nenu chinna vaadu
1: bhagwan was so young at that time
0: oka communist leader vachi babu nivu emo chaala baa kavitvam kattavata మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు.
1: వన్ పర్సన్ అప్రోచ్ భగవాన్ వెన్ యూ వర్ సో యంగ్ అండ్ హీ సెడ్ దట్ యు ఆర్ అన్ ఎక్సలెంట్ కంపోజర్ వై డోంట్ యూ కంపోజ్ ఏ పోయమ్ ఆన్ అవర్ లీడర్
0: అప్పుడు నేను చెప్పాను ఒక తొట్టె తీసుకుని రామన్నాను.
1: అండ్ హీ వాంటెడ్ ఎ స్మాల్
0: చిన్నపిల్లలు ఊపేటువంటిది
1: ఓ హీ వాంటెడ్ ఎ స్వింగ్ టు బి బ్రాట్ క్రేడిల్ టు బి బ్రాట్
0: అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను.
1: భగవాన్ కంపోజర్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్
0: ఏడు

0: It was the finest piece of lullaby. Oh, my dear child, don't cry. If you cry, you cannot be a warrior ever the citizen of Bharat.
1: Yeduvaku pasibala, yeduvaku tandri. Yediste ninnu partha veerudanaraiya. Jo, jo. హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిసి ఏ చితివా జో జో. హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు కలరు ఏడువకు జో జో. ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు జో జో. ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రచారం లోపల కూడా మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికి ప్రచారం చేసేవాడిని.
0: ద కంపోజిషన్స్ ఆఫ్ భగవాన్ దే వర్ రిసీవ్డ్ వెరీ వెల్ బై ద హోల్ పబ్లిక్. దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ దీస్ కంపోజిషన్స్.
1: ఈ హీతలు ఈ అంతకు వీళ్ళందరూ సాయిబాబాకి ఎట్ట తెలుసు, చాలా చిన్నపిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు.
0: పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్
1: ఈ స్టాలిన్ వస్తున్నారని చెప్తున్నారే, ఏ వీరికి తెలియనటువంటి పేర్లే, ఎట్ట తెలుసు ఈ పిల్లవాడికి.
0: హౌ ఇస్ దట్ యంగ్ Baba know the names of Hitler and Stalin?
1: Sai ki telinatunti levu.
0: There is nothing that Sai does not know.
1: Kani telinattu gaane nen natam chestuntanu.
0: He pretends as if he does not know.
1: Eppudu charandi meeru ani nen prashnistanu.
0: Bhagavan puts a question, when did you come?
1: Ayyo nenu ochindi telide Sai Babaku.
0: Does he not know when I came?
1: Telusu.
0: He kani
1: ninnu santosha pette nimittamai nenu ninnu prashnistunnanu.
0: But he puts that question to make you happy.
1: Eppudu vacharani adigite nannu palakarinchadu swami potane ani aanandistaru.
0: Then once Bhagavan puts this question, when did you come? You are so happy that you can do. Nenu
1: prashninchadu kani nenu veellu sandehistara, naaku telusna teliyadani ee vidhanga anuvanistara ani ee bhavam naaku enaadu raledu.
0: Bhagavan never thinks that he doubts you, never thinks that he that you feel that whether he knows when you came here or not.
1: Tarvata konni dinamla ayin tarvata school pillalu vacharu.
0: After couple of days school children gather.
1: Pillalu vachi
0: they came.
1: Babu nannu pilicheetunte varu satya satya ani pilicheetunte varu.
0: They all addressed Bhagavan as satya.
1: Satya neevu memu oka drama vestunnamu.
0: We want to enact a play.
1: Ee drama lo unnatundi neenta oka katha maadiri rasi.
0: We want you to compose.
1: దాన్ని ఒక పాట మాదిరి కట్టి.
0: We also include a song.
1: ఈ ప్రపంచానికి ప్రబోధం సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు.
0: And this has to be publicized and propagated. We want your help.
1: అప్పుడు నేను చెప్పాను.
0: Then Bhagavan said,
1: సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను.
0: He said, be ready, I want two boys.
1: ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను.
0: Two boys came.
1: వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను.
0: And Bhagavan taught them.
1: ఏమిటని?
0: What is it?
1: ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి.
0: దీస్ టూ బాయ్స్ షుడ్ సింగ్ ఇన్ పబ్లిక్.
1: ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను.
0: ఓ పీపుల్ వాట్ టైమ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ అస్, వాట్ టైమ్స్ వీఆర్ ఇన్.
1: ఫేస్ పౌడర్ అంతరించి మోసగించి పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను.
0: What are the times that we are in? In the name of face powder, we have given up that habit of applying
1: turmeric.
0: And we have got artificial jewelry here in the place of genuine.
1: ఈ విధంగా జైనాలకంతా కూడా తగినటువంటివంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని.
0: భగవాన్ టాట్ ఎవ్రీబడి ఇన్ అప్రోప్రియేట్ వే ఇన్ దోస్ డేస్.
1: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఎ కైండ్ ఆఫ్ డేస్ వీఆర్. We have got this wrist watch with the leather
1: strap.
0: What is this kind of modern fashion?
1: Yedama cheti kadana yendu teltela billa tholu pattidi gatti yanaadagartha gadiyaram appudu ochindi kottaga.
0: It was the wrist watch that was newly introduced here in this country.
1: పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: The long mustache has been made cut short, a French cut.
1: ఈ విధంగా పిల్లల లోపల కొన్ని నాజ ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు విద్యుత్తు కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్. హీ మేడ్ ఫన్ ఆఫ్ ది మాల్ దట్ ఈస్ మోడర్న్ సో దట్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ద పాస్ట్ ది ఏన్షియంట్ గ్లోరీ.
1: కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
0: కరణం సుబ్బమ్మ వాజ్ ఎ చెస్ట్ వన్.
1: ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది సత్య సత్య సత్య అని.
0: He always used to approach Bhagwan, calling him Satya.
1: నేను అప్పుడు 7వ సంవత్సరము.
0: Bhagwan was aged 7.
1: ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణము.
0: He never responded immediately.
1: మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు?
0: They said, why don't you visit us today?
1: నేను ఇంకొకరి ఇంటికి రావడానికి నేను బిచ్చవాణి కాదే.
0: I am not a beggar to be at your doorstep.
1: మీరు పిలిస్తే వస్తాను కానీ పిలవంతే నేను రాను.
0: I only come to you only after invitation.
1: అప్పుడు ఆమె చెప్పేటువంటిది.
0: Then she said,
1: నాయన మా భర్త కొంత చెడు పదార్థం లోపల చెడు ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్క చేయండి.
0: అండ్ షీ ప్రేడ్, లుక్ హియర్ మై హస్బెండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ వైసెస్, ఐ ప్రే టు యూ టు కరెక్ట్ హిమ్.
1: చెప్పాను అతనిపైన కఠినమైన చర్య తీసుకుంటాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ టేక్.
1: నీవేమాత్రమూ బాధపడకూడదు,
0: డోంట్ ఫీల్ సాడ్.
1: కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్నపిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను.
0: అండ్ భగవాన్ మేడ్ ఆల్ యంగ్ బాయ్స్ సింగ్ సాంగ్స్ అట్ హిస్ రెసిడెన్స్.
1: ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది.
0: అండ్ షీ సెడ్ ద హస్బెండ్ మే బి యాంగ్రీ విత్ యూ.
1: ఎవరి కోపం వారికే శత్రువు.
0: Well, your anger is your enemy.
1: నన్నేం చేయలేదు.
0: Nothing will happen to me.
1: అని నేను పాటలు రాసేది చిన్న పిల్లల్ని పంపించేటువంటిది.
0: Having composed the song, Swami made boys sing.
1: ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే.
0: The reason is, the motive is to correct that man.
1: అతనికి సరైనటువంటి ఒక చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు.
0: If it said softly,
1: కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండెపై నెప్పు వేయాలి.
0: By using harsh words only he can be corrected.
1: చెప్పి రెండు పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను.
0: భగవాన్ కంపోజ్ టూ సాంగ్స్ అండ్ వాంటెడ్.
1: కానీ పిల్లలు భయపడుతూ వచ్చారు.
0: బట్ చిల్డ్రన్ వర్ అఫ్రైడ్.
1: నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు, పోమని చెప్పాను.
0: భగవాన్ గేవ్ హిమ్ గేవ్ దెమ్ ఆల్ అష్యూరెన్స్ దట్ నథింగ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
1: ఆయన కర్ణం పేరు నారాయణ రావు.
0: నారాయణరావు. ద నేమ్ ఆఫ్ కర్ణం ఇస్ నారాయణ రావు.
1: అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
0: హీ వాస్ లివింగ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: అప్పుడు అతను తప్పక చెప్పాలి.
0: హీ షుడ్ బి టాట్ ఎ లెసన్.
1: కులము వారలు నిన్ను కుండముట్టానివరు.
0: యూ విల్ బి ఎన్ అవుట్ కాస్ట్ బై యువర్ ఓన్ కమ్యూనిటీ.
1: బంధువులు నిన్ను చూచి బయట వెళ్ళగొడతారు.
0: ఆల్ యువర్ రిలేషన్స్ విల్ కిక్ యూ అవుట్.
1: స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు.
0: ఫ్రెండ్స్ ఆల్సో విల్ బీట్ యూ విత్ దేర్ స్టిక్.
1: ఇంత కఠినమైనటువంటి వేసి
0: సచ్ హార్ష్ వర్డ్స్.
1: నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు స్టాప్ ఆల్ హిస్ వైస్. మంచి
1: రాగమునే వేస్తూ వచ్చాను.
0: అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ రైట్ ఫ్రమ్ ద
1: బిగినింగ్. దానితో అతను మంచి వాత పడిపోయింది, అన్ని నిలిపివేశాడు.
0: అండ్ దెన్ ఇట్సెల్ఫ్ హి స్టాప్డ్ ఆల్ దిస్.
1: సుబ్బమ్మ చాలా ఆనందపడి.
0: సుబ్బమ్మ వాస్ హ్యాపీ.
1: చిన్నవాణ్ణి నేను అట్లా పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడింది పాపం.
0: వైల్ భగవాన్ వాస్ ప్రొసీడింగ్ పాసింగ్ బై షీ ఫెల్ ఇట్ ఇస్.
1: రాజు నీవు చిన్నపిల్లవాడు కాదు. ఆకారం చిన్నదే కానీ గోపాల మహాశక్తి ఉంటున్నది.
0: రాజు యూఆర్ దో యూఆర్ సో స్మాల్ యూ హావ్ గాట్ మైటీ.
1: ఇంత ధైర్యంగా ఇంత సాహసంగా పెద్దలను ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం లేదు.
0: దిస్ వరల్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ హూ కెన్ టీచ్ ఎ లెసన్ టు ఎన్ ఎల్డర్లీ పర్సన్ లైక్ దిస్.
1: కులము వారం నిన్ను గుండముట్టాని వరు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ పీపుల్ విల్ అవుట్ కాస్ట్ యూ.
1: స్నేహితుల నుండి చూస్తే చెప్పుతూ కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా?
0: విల్ ఎనీబడి కీప్ క్వైట్ ఆన్ లిసనింగ్ టు ద స్టేట్మెంట్ దట్ యూ విల్ బి బీటెన్ బై లిప్.
1: ఈ విధమైన వ్యాసి అతనికి చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది.
0: Then she could understand.
1: Venkappa grumabba ani pilchindi.
0: And she called Venkappa.
1: Ee pillavaadi nivemo chinna pillavaadiga nee kumaruduga nivu bhavistunnavu.
0: You consider that he is so young.
1: Chaala mosapadi pothunnavu.
0: You are totally deceived.
1: Kaadu kaadu.
0: No.
1: Goppa shaktivantudu.
0: He is highly powerful.
1: Inka mummundanta kudunu lokaniki chaala aadarshanni nirupistu vastadu.
0: In future he is going to be an ideal to the entire world.
1: కనుక నీవేమాత్రం కూడా నువ్వు కుమార భావంతో పెట్టుకోవద్దు.
0: డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ టువర్డ్స్ సన్.
1: నా ఇంటికి పంపించు అని.
0: అండ్ యూ సెండ్ హిమ్ టు మీ.
1: ఆయన చెప్పాడు.
0: హీ సెడ్,
1: మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు.
0: ఐ డోంట్ గివ్ మై.
1: మాకున్నటువంటి శక్తితో మేమే
0: పోషించుకుంటాము.
1: కాబట్టి నేను ఇంకొక ఇంటికి పంపను అనేది.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్.
1: ఈ విధంగా కూడా నువ్వు ఎవరి చేత కూడా నువ్వు చిక్కుకోకుండా
0: without being caught by anybody
1: సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: With all the courage he spent life in solitude.
1: జీవితమే
0: ఇట్ ఇస్ అ ట్రూత్ఫుల్ లై.
1: ఎందుకనగా దోషములు ఏమాత్రము లేవు.
0: బికాస్ దేర్ నో మిస్టేక్ వాట్స్ ఎవర్.
1: దోషరహితమైన వారికి భయం ఎందుకుంటుంది?
0: When there is no mistake, no fear.
1: దైర్యంతో సాహసంతో ముందు పోయేటువంటి వాడిని.
0: With all the courage and valor, he proceeded.
1: ఈ విధమైన దీంట్లో కొన్ని కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వాడిని.
0: భగవాన్ కంపోజ్ డ్రామాస్ ఆల్సో.
1: చిన్న డ్రామాలు వేసేది.
0: He has written small dramas.
1: పిల్లలందరినీ తీసుకునేటువంటిది. చెప్పినట్టు చేస్తారా అనేటువంటిది వేసేది.
0: One drama written by him is, would you act according to what you say?
1: ఇంటిలో అమ్మ,
0: mother at home.
1: తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు.
0: Three are most important, mother, father and the teacher.
1: తల్లి సాయంకాలము 10 మంది స్త్రీలను కూర్చోబెట్టుకుని వేదాంతాన్ని బోధించేటువంటిది.
0: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ షేర్స్ హర్ నాలెడ్జ్ ఆన్ స్పిరిచువాలిటీ విత్ ఇన్ ది నైబర్హుడ్.
1: అక్కడ కూర్చునేటువంటి వాడిని.
0: భగవాన్ యూజ్ టు సిట్ దేర్.
1: అప్పుడు ఆమె చెప్తుంది,
0: దెన్
1: ఏమని పంచాంగం రామప్ప భార్య,
0: షీజ్ వైఫ్ ఆఫ్ పంచాంగం రామప్ప,
1: ఆమె పేరు కూడా కామేశ్వరి.
0: హర్ నేమ్ ఇస్ కామేశ్వరి.
1: ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది.
0: షీ యూజ్ టు రీడ్ ద బుక్.
1: ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు.
0: దర్ వేదాంతిక్ టెక్స్ట్.
1: ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు.
0: బట్ దే కెనాట్ ఫాలో వాట్ ఈస్.
1: అక్షరాలు కూడా సరిగ్గా తెలియవు.
0: దే డోంట్ నో ఈవెన్ లెటర్స్ ఆల్సో.
1: ఏదో చెప్పేటువంటిది పాపం.
0: షీ యూజ్ టు టీచ్ ఇన్ హర్ ఓన్ వే.
1: అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ధర్మసిద్ధుడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాక్ పరిపాలకుడు అని బోధించేటువంటిది.
0: షీ యూజ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాడ్ హుడ్ as most powerful one, the all knowing one, an expert in every field.
1: అప్పుడు
0: then
1: oka paata rasanu.
0: Bhagavan has written a song.
1: Emani,
0: what is it?
1: ఎరుకరు ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిర్తముకు స్వప్నాశ శక్తులు అరమరం లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం అన్నాను. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త నిరతముఖ స్వప్నాసు శుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివి తారకము సూటెరుగవలనన్న సద్గురుని కృపచే తారతమ్యము అనువన్న.
0: The transcendental principle of truth remains all the same in the waking state and the deep sleep.
1: చెప్పేది ఆమె దీనికి అర్థం చెప్పేది తారకం తారకము సూటు సూటు ఎరుగవలనన్న ఎరుగవలనన్న ఇదే అర్థం.
0: She used to repeat in verbatim what all that is written by Bhagavan.
1: ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది రాత్రి సమయం చూసుకొని, అవగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది కానీ తారకం తారకము సూటు చూటు ఎరుగవన్న నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని.
0: భగవాన్ యూజ్ టు టెల్ హర్ వై డోంట్ యూ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, ఇఫ్ యూ రిపీట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ పీపుల్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంత ఆడవాళ్ళకంతరికీ బోధించమని చెప్పి.
0: సో యూ టీచ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్.
1: ఆనాటి స్త్రీలకు చదువులు తక్కువ.
0: And we, most of the women were illiterate.
1: ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఇంత కూడా స్త్రీలు చేరి సాయంకాల పూటో ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు.
0: Women in the neighborhood assemble at one place, go through a text.
1: ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను.
0: That was the beginning of the starting of the institution.
1: సంఘ ప్రభావము అని చెప్తూ వచ్చాను.
0: And it affected the good company.
1: పిల్లల్ని పిలిచాను, పండర భజన చేయండి.
0: And Bhagavan wanted boys to do pandari bhajan.
1: మంచి కాడక గజ్జలు కట్టుకునేది.
0: అండ్ దే షుడ్ హ్యావ్ ఆల్ దట్ విచ్ ఇస్ నీడెడ్.
1: మంచి తాళం తీసుకునేది.
0: అండ్ దే ఆల్సో పిక్డ్ అప్ ది సింబల్స్.
1: మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారు బజారులు అన్నప్పుడు అందరినీ నిద్రపోయేటువంటి వారు కూడా మేల్కొల్పేటండి.
0: బాయ్స్ సింగ్ డాన్స్ అలాంగ్ ది స్ట్రీట్స్ వేకింగ్ అప్ ఎవ్రీబడి ఇన్ ద నైబర్హుడ్.
1: తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో.
0: That was the situation. People didn't get up at 7 o'clock in the morning.
1: చెప్పించడం చేత 5 గంటలకే లేచి,
0: బికాస్ ఆఫ్ దిస్ భజన్ సింగింగ్
1: చేసి భగవత్ ప్రార్థన జరిపేటువంటి వాళ్ళు.
0: బికాస్ ఆఫ్ సింగింగ్ అలాంగ్ ద స్ట్రీట్ పీపుల్ వోక్ అప్ ఎట్ 5 o'clock ఇన్ ద మార్నింగ్.
1: కరతాళములను చేపట్టి దట్టిల మృగ చుట్టి కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జై రంగా జై జై సాయి జై జై అనుచునురా యమున రండి.
0: టేకింగ్ సింబల్స్ we proceed towards the Shirdi. Come on, dance step after step, let us reach Shirdi. That was the song composed by him.
1: Lepinattuga vallu lepichedi.
0: And that's the way people woke up.
1: Appudu andaru lechetunti vallu
0: adi
1: nagar sankirtana.
0: That was the mark of the beginning of nagar sankirtana.
1: Eppudu prarambhinchanu?
0: When was it was commenced?
1: Ee shariramunku 7th samvatsaram.
0: Bhagavan started this movement of Nagar Sankirtan at the age of 7.
1: ee subbamma paapam ratri pandukuneetundi ee bhajan lopala naaku chuste emantado emo ani naaku teliyukunda venaka venaka vachi aami kuda taalalu kuttukuntu vachetundi.
0: Subbamma also used to join the chorus in a silent way.
1: ee vidhamga kodanu పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధనలోనే కాలం కావించుకుంటూ వచ్చింది.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ది అడ్వెంట్ ఆఫ్ భగవాన్ హ్యాస్ బిన్ సెంటర్డ్ రౌండ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ డిసెమినేటింగ్ నాలెడ్జ్ passing on the sacred teaching to the world.
1: ఈ పండర భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాళ్ళు
0: people from the neighboring villages also attended this
1: ఈ పండర భజన లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాళ్ళు
0: all have forgotten themselves in ecstasy.
1: పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది.
0: సుబ్బమ్మ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఓ పెద్ద బరుగుల మూట వచ్చేటువంటిది.
0: విత్ 2 రూపీస్ యూ కెన్ హ్యావ్
1: బరుగుల మూటలు తెప్పించి అందరికి పంచేటువంటిది పాపం.
0: అండ్ ఆల్ దిస్ ప్రసాద్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీబడి.
1: కనుక బాల్యం నుండియే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మనం అలవర్చుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్.
1: నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు.
0: భగవాన్ వాజ్ సెంట్ టు కమలాపూర్ ఫర్ స్టడీస్.
1: కడపకు సమీపంలోనే ఉంటుంటాది.
0: అండ్ ఇట్ ఇస్ సో క్లోజ్ టు కడప.
1: తాడపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటాది కమలాపురం.
0: ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ తాడపత్రి అండ్ కడప.
1: ఆ కమలాపురంలో పోతే
0: దేర్ ఇన్ కమలాపురం
1: ఎట్ట తెరిచిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తొచ్చాడు నా దగ్గరికి.
0: ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న కేమ్ రన్నింగ్ ఆల్ ద వే.
1: సత్యం రాజు మీరు చాలా మంచి కవిత్వం కడతారట.
0: He said, "Oh Raju, you are an excellent composer."
1: కవిని కాదయ్యా, నేను కవిత్వం కట్టటం లేదు. నాకు నోటికి వచ్చినవన్నీ కవిత్వమే, నేను చెప్పినవన్నీ కవిత్వమే.
0: భగవాన్ సెడ్, "It's not composition. Whatever I say, it is poetry. Whatever I write, is literature."
1: చూడండి, మీకు ఒక జత నేను చొక్కా నిక్కరు గుచ్చాను.
0: I'll get it a pair.
1: చీ, అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు. నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా? అట్లయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ గిఫ్ట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ ఇఫ్ యూ కమ్ విత్ సచ్ ప్రపోజల్.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది.
0: ఇట్ వాజ్ ద టైమ్ వెన్ ఎ న్యూ మెడిసిన్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్.
1: ఆ మందు యొక్క ఫలితములు అంతా రాసిచ్చాడు.
0: హీ నరేటెడ్ ఆల్ ద రిజల్ట్స్.
1: దాని పేరు బాలభాస్కర అని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాపెన్ టు బి బాలభాస్కర.
1: ఆ బాలభాస్కర్ అని పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు బజారు పాడించండి.
0: హీ వాంటెడ్ భగవాన్ టు రైట్ ఏ సాంగ్ ఆన్ బాలభాస్కర మెడిసిన్ విచ్ వుడ్ బి లెర్న్ బై బాయ్స్.
1: ఇంకో గంటకు రాపోమన్నాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు రిటర్న్ ఆఫ్టర్ అవర్.
1: క్లాసులు జరుగుతున్నాయి.
0: అండ్ ఇట్ వాస్ ద టైమ్ ఇన్ క్లాసెస్ వర్ ఆన్.
1: కొండప్ప చాలా కఠినమైనటువంటి వాడు.
0: కొండప్ప ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్.
1: అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు.
0: ఇట్స్ వెరీ గుడ్.
1: కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి.
0: సో ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ.
1: ఇది గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను.
0: బెటర్ యు కమ్ ఆఫ్టర్ ఎన్ అవర్.
1: మెట్టు వేశాను, పాట చెప్పాను.
0: అండ్ హీ జస్ట్
1: దొరికే బాల భాస్కర బాలకులారా రండి బాలకులారా.
0: ఓ బాయ్స్ కమ్ హియర్ వీ కుడ్ హ్యావ్ దిస్ న్యూ మెడిసిన్ బాలభాస్కర.
1: కడుపు బురము కాళ్ల వాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్పిల్హ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండ మగు బాగా పనిచేయండి బాలకులారా రండి బాలకులారా.
0: ఓ బాయ్స్ కమ్ హియర్ టేక్ దిస్ బాలభాస్కర ఇట్ విల్ గివ్ యు రిలీఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెయిన్ జాయింట్ పెయిన్.
1: అది ఎక్కడ అని అడిగేరన్నా,
0: ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇట్ ఇస్ అవైలబుల్,
1: అదిగదిగో కొట్టే సుబ్బన్న,
0: దేర్ ఇస్ ద షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న,
1: అంగడి ఎందే దొరుకును అన్నా,
0: ఇట్ ఇస్ అవైలబుల్ దేర్
1: బాలకులారా రండి బాలకులారా.
0: కమ్ అలాంగ్ హియర్ బాయ్స్.
1: ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండిత జీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా రండి బాలకులారా.
0: ఇట్ ఇస్ అన్ ఎక్సలెంట్ టానిక్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గోపాలాచార్య.
1: ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది.
0: కొట్టే సుబ్బన్న వాస్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై
1: దట్. బుట్టడు లడ్డు తీసుకొచ్చాడు.
0: అండ్ హీ బ్రాట్ లడ్డూస్.
1: నేను చెప్పాను నా దగ్గర తీసుకురాదు, అందరికి మొదలు పంచు అన్నాను.
0: హీ సెడ్ డోంట్ బ్రింగ్ ఇట్ హియర్ డిస్ట్రిబ్యూట్ ఎవ్రీబడి.
1: నేను తీపి ముట్టను.
0: భగవాన్ నెవర్ టచ్ ది స్వీట్.
1: ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు.
0: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హీ నెవర్ టచ్ ఎనీ స్వీట్.
1: నా దగ్గర కావలసినంత తీపి ఉంది. నా మనసే తీపు, నా ప్రేమనే తీపు, ఇంక ఈ ప్రేమనెంత నాకంటే.
0: వై స్వీట్ ఈస్ నీడెడ్ హీస్ ఆల్ స్వీట్నెస్ హీస్ ఆల్ స్వీట్.
1: అందరికీ పంచిచ్చాను.
0: అండ్ స్వీట్స్ ఆర్ డిస్ట్రిబ్యూట్ టు ఆల్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిదే నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: భగవాన్ మేడ్ ఎవ్రీబడి హ్యాపీ, ఎంకరేజ్డ్ ఎవ్రీబడి, అండ్ హి హస్ షోన్ ది కరెక్ట్ పాత్ టు ఎవ్రీవన్.
1: నిజంగా ఈ విద్యల యొక్క సంబంధంలో నాకేమాత్రము తృప్తిగా ఉండటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్.
1: విద్యను కావాల్సిన చదువుతున్నారు.
0: విత్ దిస్ ఎడ్యుకేషన్
1: చదివి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఈ ధనార్జన కోసం పరిగెత్తున్నారే కానీ గుణార్జన కోసం ఏమాత్రం ప్రయత్నించటం లేదు.
0: యు ఆర్ ఆఫ్టర్ ధనార్జన టు ఎర్న్, నాట్ ఫర్ గుణార్జన.
1: ధనము కావాల్సింది,
0: మనీ ఇస్ నెసెసరీ ఎనీవే.
1: కానీ ధనమే ముఖ్యం కాదు,
0: ఇట్స్ నాట్,
1: ధనం కూడా చాలా ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ది బి ఆల్ అండ్ ఎండ్ ఆల్.
1: నేను ఎన్ని చదువులు చెప్పినప్పటి, ఎన్ని విద్యలు బోధించినప్పటికీ అవి మధ్యలో నిలిచిపోతున్నాయి.
0: ఆల్ దట్ యు లెర్న్ యు ఫర్గెట్ ఇన్ ద మిడిల్.
1: ఈనాడు అవసరమైన విద్య ఆధ్యాత్మిక విద్య.
0: వాట్ యు నీడ్ టుడే ఇస్ స్పిరిచువల్
1: విద్యానాం, ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
0: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది కరెక్ట్.
1: దానిని హృదయానికి అందించాలి.
0: దట్ హాస్ టు బి అక్సెప్టెడ్.
1: ఆ పవిత్రమైనటువంటి ఒక తారము ఒక రామాయణం నందే ఉన్నది.
0: And then comes Ramayana.
1: Ramayanamu maha puratamainatvanti grandhamu.
0: Ramayana is an ancient text.
1: ఎన్ని విధమైనటువంటి యొక్క దీంట్లో అవాంతరములు వచ్చినప్పటికీ దాన్ని సాధించి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటిది రామాయణం.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే రామాయణ కుడ్ సర్వైవ్.
1: ఆ రామాయణంలో ఉన్నటువంటి సూత్రములు ఎవరికి అర్థం కానటువంటి కూడా ఉన్నాయని.
0: దేర్ ఆర్ మెనీ ప్రిన్సిపల్స్ ఇన్ రామాయణ దట్ వి డో నాట్ నో.
1: చిన్న చిన్న రూపములంతా కూడా తీసి
0: ఆల్ ది సటిలిటీస్
1: పెద్ద వృక్షంగా పెంచి
0: అండ్ ఇట్ హాడ్ గ్రోన్ ఇన్
1: ఆ వృక్షం నీడ లోపల మిమ్మల్ని అందరినీ చల్లగా ఆనందంగా విశ్రాంతి తీసుకోమని చెప్పే కోసమని నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను.
0: భగవాన్ విల్ మేక్ అస్ ఆల్ రెస్ట్ అండర్ దట్ హ్యూజ్ ట్రీ బై ఎక్స్ప్లెయిన్ ది సటిలిటీస్ ఆఫ్ రామాయణ.

0: There are none on this earth who know everything. And everyone knows a fraction, a little at least. But the all-knowing one is Sambhasiva himself.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: శివరాత్రి యొక్క సందేశము, శివరాత్రి యొక్క ఆదర్శము, శివదాత్రి యొక్క ప్రబుద్ధత సర్వ కుటుంబములకును ఆదర్శమును అందించటమే.
0: ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ శివరాత్రి హెస్ గాన్ టు ది డోర్ స్టెప్ ఆఫ్ ఎవ్రీబడి, పాసింగ్ ఆన్ ది ఐడియల్.
1: ఈనాడు విశ్వ కుటుంబమునందు మానవులకు ఐకమత్యము సన్నగిలింది.
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ యూనివర్స్ యూనిటీ ఇస్ లాకింగ్.
1: ఒక కుటుంబమునందు ఇరువురు ఉండినా కూడాను అనేక విధములైనటువంటి సమస్యలు వారిని ఎదుర్కొంటుంటాయి.
0: దెర్ మే బి టూ రెసిడెంట్స్ ఇన్ ఎ ఫ్యామిలీ బట్ దే హ్యావ్ డిఫరెన్సెస్.
1: కానీ ఈశ్వర కుటుంబమునందు కుటుంబీకులు నలుగురే.
0: ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఈశ్వర దర్ ఆర్ ఫోర్ రెసిడెంట్స్ మెంబర్స్.
1: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్యం, గణపతి, ఇరువురు కొడుకులు, భార్యాభర్తలు.
0: దర్ ఆర్ ఫోర్ మెంబర్స్: పార్వతి, ఈశ్వర, సుబ్రహ్మణ్య and Vinayaka, the two sons and the two parents.
1: ఇటువంటి నలుగురు కుటుంబంలో ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలు లేక ప్రతి కుటుంబమునకు ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు వాళ్ళ జీవితాలు.
0: They have demonstrated what ideal is without any problems among the four members of the family.
1: ఇరువురు కొడుకులయో ఒకరికి ఒకరికి ఏమాత్రం కూడా భేదము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ బిట్వీన్ ది టూ సన్స్.
1: భార్యాభర్తల్లో అసలే భేదము లేదు.
0: నో డిఫరెన్స్ ఐదర్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: నలుగురు చేరి ఏకోన్ముఖులై జగత్తును ఏలుతూ వస్తారు.
0: ఆల్ ద ఫోర్ హ్యావ్ బీన్ రెయినింగ్ ద హోల్ వరల్డ్ ఇన్ ఎ యునైటెడ్ వే.
1: అన్నదమ్ములు ఏ విధంగా జీవించాలి, భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలి, లోకానికి ఆదర్శాన్ని అందించడమే మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని విశ్వసించి ఆ విశ్వ కుటుంబకులైనటువంటి యొక్క పార్వతీ ఈశ్వరులు ఈ సంకల్పం సంకల్పించారు.
0: ద వే హౌ బ్రదర్స్ హ్యావ్ టు మింగిల్ విత్ ఈచ్ అదర్, ద వే హౌ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే వాజ్ ద మెయిన్ డ్యూటీ that this family has undertaken to teach to the world.
1: Jagatunaku kutumbame chala pradhanamainatundi.
0: In this world it is the family which is most important.
1: Ee kutumbame sakramamainatundiga undinappude jagattanta sakramanga nadustundi.
0: When this family is proper, the whole world will be proper.
1: Aikamatyam emaina konnu kontha nasinchina జగత్తే చాలా బాధలకు గురి అవుతుంది.
0: When the unity is lost, the world will have to suffer.
1: ఈ యొక్క ఐకమత్యమే జీవితానికి బలము.
0: Unity is the strength of life.
1: అన్యోన్యతే ఆదర్శమైనటువంటి జీవితము.
0: Mutual relationship, understanding is an ideal.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము ఆదర్శవంతమైనటువంటి కుటుంబము.
0: Therefore the family of Parvati and Ishwara is an ideal one.
1: దీనిని ప్రతి కుటుంబకుడు కూడాను అనుసరించి ఆనందాన్ని అందించి జగత్తునకు శాంతిని కలిగించాలి.
0: Therefore every family must follow Ishwara family and enjoy the blissful nature and be an ideal to the rest.
1: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వీరికి భేదాభిప్రాయములు ఎక్కడ కూడా కలగలేదు.
0: Under any circumstances there was no scope for any disunity. ఏకోన్ముఖులై
1: జీవిస్తూ వచ్చారు.
0: They all lived as one family.
1: లోకానికి ఆదర్శం అందిస్తూ వచ్చారు.
0: They were ideals to the world.
1: అన్యోన్యతను పోషిస్తూ వచ్చారు.
0: They were together, integrated.
1: ఐకమత్యమే జగత్తునకు మృదాధారమైనటువంటిదని భావించి ఈ ఐకమత్యాన్ని జగత్తునకు అందిస్తూ వచ్చారు.
0: They considered that the unity is the fundamental factor necessary for the world, and they demonstrated so.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి మానవుడు ఇలాంటి ఈశ్వరి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకున్నాడా?
0: Man today, has he taken this universal family as an ideal one?
1: దైవం యొక్క కుటుంబీకము యొక్క సంఘంపై మనం అన్యోన్యతగా గుర్తించినప్పుడే మన జీవితం కూడాను శాంతి భద్రతలకు నొందుతుంది.
0: When once we understand the intimate relationship and the unity in the divine family, the whole world will be peaceful and secure.
1: ఈనాడు ఇద్దరు కొడుకులు ఉంటుంటే ఎన్నో సమస్యలు ప్రారంభమవుతున్నాయి.
0: Today, when there are two sons, there arise number of problems.
1: ఒకరికొకరికి ఏమాత్రం కూడాను అన్యోన్యత లేదు.
0: There is no coordination between the two.
1: భార్య భర్తలయందు అది కూడాను చాలా విరుద్ధంగానే జరుగుతుంటుంది.
0: The husband and wife, they are contradictory in their nature.
1: వారి సామాన్యులు ఎందుకని వారి యొక్క పరిస్థితులు ఎందుకని వారి యొక్క సంపత్తి ఎందుకని ఇలాంటి అన్యోన్యతను దీర్ఘంగా నిరూపిస్తూ వచ్చారు.
0: In the usual family, in all circumstances, in favorable times, they have demonstrated unity.
1: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
0: This intimate association we have to develop today.
1: ఐకమత్యమును మనం సాధించాలి.
0: We should achieve unity.
1: అలాంటి సాధించే నిమిత్తమై ఈశ్వర కుటుంబము ఈ విశ్వ కుటుంబానికి ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చారు.
0: The Ishwara family is the most ideal for the entire world.
1: ఈశ్వరుడు ఉన్నాడు.
0: Here is Ishwara.
1: ఇతని వాహనము ఏది? నంది.
0: The chariot of Ishwara is Nandi.
1: ఇక భౌతిక లౌకిక దృష్టి చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను
0: యూనిటీ
1: ఇలాంటి అన్యోన్యతను మనము ఈనాడు పెంచుకోవాలి.
0: This intimate association we have to develop today.
1: ఐకమత్యమును మనం సాధించాలి.

0: The chariot of Ishvara is Nandi.
1: అనగా భౌతిక లౌకిక విద్యను చూస్తే వీళ్ళ వాహనాలు వీళ్ళ యొక్క పరిస్థితులు లౌకికంగానే మనం కూడాను దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
0: Though they are from the worldly sense, we have to consider them as ideals in our worldly life.
1: పార్వతి వాహనము సింహము.
0: The chariot of Parvati is the lion.
1: సుబ్రహ్మణ్య వాహనము నెమలి.
0: The chariot of Subramanya is peacock.
1: వినాయకుని వాహనము ఎలుక.
0: It is the mouse that happens to be the chariot of Vinayaka.
1: ఇలాంటి వాహనములు ధరించి జగత్తునంతా సంచరిస్తూ కుటుంబములు పోషిస్తూ అన్యోన్యతలు బోధిస్తూ జీవితాన్ని ఆదర్శంగా అందిస్తూ వచ్చారు.
0: With these chariots, they went on moving all over the universe, sustaining the entire world, and they proved to be ideals to the rest of the universe.
1: కేవలం వీరి యొక్క ఆదర్శమైనటువంటి వాహనములు మాత్రమే కాదు.
0: Their chariots are not merely ideals.
1: కుటుంబంలో వారు ధరించేటువంటి యొక్క ఆభరణములు కూడాను అన్యోన్యతగా వచ్చాయి.
0: All the jewels they wore also were equally ideal.
1: ఇట్టి ఆదర్శం ఈనాడు మనకు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
0: Such an exalted ideal we don't find anywhere today.
1: కమ్ముని భార్య ఏదైనా ఒక నగ వేసుకుంటే అన్న భార్యకు కసి కలుగుతుంది.
0: If younger brother's wife has any jewel, the wife of the elder brother would be jealous.
1: అదే విధంగానే ఒకరికొకరు ఏదైనా ఒకటి చూచినప్పుడు ఆనందాన్ని అనుభవించడానికి దూరమైపోయి అశాంతిని పొందుతున్నారు.
0: That's why they have distanced themselves from bliss and are put to restlessness.
1: ఈ దేవి వాహనము సింహం.
0: It is the lion which is the chariot of Devi.
1: ఈశ్వరుని వాహనము నంది.
0: Nandi is the chariot of Ishvara.
1: నంది అనగా బుల్.
0: Nandi is the bull.
1: ఈ యొక్క పశువును చూస్తే సింహం ఊరుకోదు.
0: The lion would not remain like that watching the bull.
1: ఈ సింహం చూస్తే నంది చాలా భయపడిపోతుంది.
0: Bull will be fear stricken on watching the lion.
1: ఇలాంటి భయములు ఏమాత్రము లేకుండా ధైర్యంగా ఆ యొక్క వాహనములైనటువంటి యొక్క ప్రాణులు కూడాను అన్యోన్యతగా జగత్తునకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: దీస్ చారియట్స్, though they were contradictory, afraid of each other, but still they lived in unison.
1: ఏమాత్రము భయం కాని ఏమాత్రము దిగులు కాని వాటికి వచ్చేటువంటివి కాదు.
0: They had no worry, anxiety or fear.
1: ఎప్పుడు భయం ఏర్పడుతుంది? మనలో దోషం ఏర్పడినప్పుడే భయం ఆవిర్భవిస్తుంది.
0: Where there is a mistake, there is fear.
1: Wrong.
0: Where there is wrong, there is fear.
1: కనుకనే ఎవరి ఎందుకును ఏ యొక్క దోషములు లేకుండా ఉండినప్పుడు ఈ భయమే ఉండదు.
0: When there is nothing wrong with you, there will be no fear.
1: ఈనాటి మానవుడు ప్రతి చిన్న విషయమునకును భయభ్రాంతులకు గురి అవుతున్నాడంటే వారిలో అన్ని కూడా దోషములే ప్రారంభమవుతున్నాయి.
0: Man today is absolutely fearful because of all mistakes and wrongs in him.
1: వారి దోషములే ఈ భయభ్రాంతులకు మూల కారణము.
0: The very wrong thing that he has done is responsible for fear.
1: ఈ ద్వేష ఆవేశములకు కూడాను ఇదే మూల కారణము.
0: It is the main cause for emotion and hatred.
1: కనుకనే అన్యోన్యత కావాలంటే అందరి యందు దోషము లేకుండా చూసుకోవాలి.
0: In order to live in unison, we should see there will be nothing wrong with us.
1: మన దోషములే మనకు భయభ్రాంతులను అందిస్తున్నాయి.
0: All these wrong things that we do,
1: మన దోషములే మనకు అశాంతిని దుఃఖమును చేకూరుస్తున్నాయి.
0: They are responsible for restlessness and sadness.
1: ఈనాటి మానవుడు దుఃఖములో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: Man is drowned in grief. What is the reason?
1: నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు.
0: In fact, man should not grieve any moment. Why?
1: ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము? ఎవరందించారు ఈ దుఃఖము?
0: Where from he got this sorrow? Where from he received it?
1: తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ ఏ దీనికి?
0: The sorrowfulness is the reflection of all the bad qualities within.
1: వాడి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి రియాక్షన్ కు మూల కారణము.
0: The sin within is the main cause for the reaction.
1: వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్ ని నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగానే రూపొందుతున్నాయి.
0: All the bad feelings within come back to you as a reflection reaction and do not give scope for good thoughts.
1: తన ఎందున్నటువంటి ఒక దోషములే తనకు రీసౌండ్ గా ప్రతిబింబిస్తున్నాయి.
0: ఆల్ ద మిస్టేక్స్.

0: wrong things in him would come back to him as a reaction.
1: ఏదో ఒక వ్యక్తి నన్ను దూషిస్తున్నాడంటే ఆ దృష్టి కాదు నిన్ను దూషించేది, వేరొక వ్యక్తి కాదు నిన్ను దూషించేది, నీ యొక్క భావములే నిన్ను ఆ విధమైన రూపాన్ని ధరించి దూషిస్తున్నాయి.
0: You think that the other person is critical and criticize you, but it's only your mistake within that is the mainly responsible.
1: కనుకనే పార్వతీశ్వరు యొక్క కుటుంబము చాలా అన్ని విషయం ఎందుకును అడుగడుగులకు కనకనమునకును ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి జగత్తుకు.
0: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ పార్వతి అండ్ ఈశ్వర హ్యాస్ గివెన్ వాట్ ఐడియలిజం ఈజ్ టు ద రెస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: ఈశ్వర యొక్క ఆభరణములు ఏమిటి?
0: వాట్ ఆర్ జ్యువెల్స్ ఆఫ్ ఈశ్వర?
1: అతనికి ఎట్టిది ఆభరణములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యాస్ నో జ్యువెల్స్ వాట్ ఎవర్.
1: తల నిండు జగల సంపంతి వాడు.
0: And he has got all affluence all over the matter.
1: అతని ఆభరణములు నాగములే.
0: And the snakes are the real decoration to him.
1: ఆ యొక్క వాహనములు ఈ విధంగా విరుద్ధంగా ఉండినప్పటికీ వీరి యొక్క ఆభరణములు కూడాను చాలా విరుద్ధంగా ఉంటున్నాయి.
0: All the jewels decoration they have put on also seem to be quite strange.
1: తలనిండ జడల సంపత్తి వాడు.
0: Has got the matted hair.
1: మౌళి గులుకెడు చంద్ర మక్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలవాడు.
0: And has got this moon shining over
1: చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ
0: with the forehead which is quite broad with a third eye.
1: నల్ల నేరడి వంటి నల్లని మెడతోడ.
0: And has got the dark neck.
1: కరమును నాగ కంకణముతోడ.
0: And has got the ankles over the
1: నడుమును చుట్టిన నాగ చర్మముతోడ.
0: And it is this
1: మైనిండు నల్లటి భస్మముతోడ.
0: And the భస్మాది విభూతి smeared.
1: మైనిండ నందు భస్మము తోడ.
0: విత్ ఆల్ దిస్ యాష్
1: ఆన్ ద బాడీ. తెచ్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో.
0: And with the central vermilion on the
1: తాంబూల రాగాధరము తోడ.
0: With all the color because of తాంబూలా.
1: తడహేమమే వద్య తాటంకముల తోడ. వీక్షాస్త్ర వద్దయ వృష్టి తోడ. నల్ల కొలువులు తునుమాడు కొల్లలాడు మెరుగు చామల ఛాయల మేని తోడ.
0: His complexion is average chamal chai.
1: ఈశ్వరుని యొక్క ఆభరణములు ఎవరికున్నవి?
0: This kind of decoration of Ishwara, who else has got it?
1: కనుకనే పార్వతి దీనికంతా కూడాను వైరాగ్యాన్ని బోధించేటువంటి ఒక తత్వంగా తాను నిరూపిస్తూ వచ్చింది.
0: This proves to the world what detachment and renunciation is.
1: పార్వతి ఏమైనా కూడా దీనిపైన ద్వేషమును పోనులేదు, అసూయ కలుగలేదు.
0: పార్వతి హ్యాడ్ నో హేట్రెడ్ నార్ జెలసీ.
1: ఎట్టి భేదములు వారి ఎందుకు కలగలేదు.
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ బిట్వీన్ దెమ్.
1: ఇట్టి భర్తను తాను కోరటం చేత తనకేమైనా కూడా దుర్భావములు ఏమైనా వస్తున్నాయా?
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ హస్బెండ్ హ్యాస్ షీ గివెన్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ ఫీలింగ్స్?
1: ఆమె అన్యోన్యతగా అనుసరిస్తూ వచ్చింది.
0: షీ వాజ్ సో ఇంటిమేట్ అండ్ ఫాలోడ్ హిమ్ కంప్లీట్లీ.
1: ఇతను దినదినమ్మును బిచ్చమెత్తుటి కాని ఇంటి పూటికి ఇరువరీ లేదు.
0: హి వెంట్ ఆన్ బెగింగ్ స్ట్రీట్ టు స్ట్రీట్ అండ్ హీ నెవర్ పార్టేకెన్ ఎట్ హోమ్.
1: బిచ్చమెత్తేటువంటి ఒక భర్తను పెట్టుకుని భార్య ఈ విధంగా జీవిస్తుందంటే ఇది చాలా విరుద్ధమైనటువంటిది.
0: ద వైఫ్ బీయింగ్ ఏబుల్ టు బేర్ విత్ ది హస్బెండ్ హూ లివ్స్ బై బెగింగ్ ఎవ్రీడే.
1: ఇట్టి కాపురమ్ము నేను ఎట్లు చేతు అని తాను పారిపోలేదు.
0: షీ కుడ్ నాట్ స్టే దేర్ బీయింగ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ ఇన్ ద ఫ్యామిలీ.
1: కాదు, అనుసరిస్తూ వచ్చింది.
0: బట్ షీ ఫాలోడ్ హిమ్ థరోలీ.
1: నీ అనుకూలమే నీ ఆనందమే నా ఆనందమని విశ్వసిస్తూ వచ్చింది.
0: షీ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ ది బ్లిస్ ఆఫ్ శివ ఇస్ ద బ్లిస్ ఆఫ్ పార్వతి.
1: ఈ విధమైనటువంటి అన్యోన్యతను వారు అనుసరిస్తూ వచ్చారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ వాస్ అమంగ్ దెమ్.
1: కుమారుల యొక్క వాహనం చూసినప్పుడు మీకు తెలుసును.
0: యు నో ద చారియట్ ఆఫ్ ద సన్.
1: నెమలి వాహనము సుబ్రహ్మణ్యుడు.
0: And the chariot of Subramanya is peacock.
1: ఈ పీకాక్ చూస్తే తండ్రి యొక్క ఆభరణములైనటువంటి సర్పములు చాలా బుసకొడతాయి.
0: ద స్నేక్స్ ఆర్ ద ఫాదర్ అండ్ ద పీకాక్ ఆఫ్ ద సన్ ఆర్ అపోజ్డ్ టు ఈచ్ అదర్.
1: ద్వేషములు వస్తున్నాయి.
0: అండ్ హెవ్ హేట్రెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్.
1: ఇంతే కాకుండా గణపతి వాహనము ఎలుక.
0: అండ్ ద చారియట్ ఆఫ్ గణపతి ఈస్ ద ర్యాట్.
1: ఈ ర్యాట్ ను అనగా ఎలుకను చూస్తే పాము ఊరుకుండదు.
0: And the snake would not keep quiet on watching the rat.
1: ఈ రెండింటికి చాలా పరమ విరోధము.
0: They are opposites, the two of them.
1: ఇట్టి విరోధమైనటువంటి ఒక కుటుంబమును ఏనాడు కూడాను కలహింపలేదు.
0: Though with all contradictions, they never fought with each other.
1: ఎవరికి ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ జగత్తులకు ఆనందాన్ని అందిస్తూ వచ్చారు.
0: They discharge their duties on their own and set an ideal to the world.
1: శిరమునందు గంగ.
0: There is Ganges on the head.
1: శిఖమునందు నెమలి యొక్క చంద్రుడు.
0: And we find the moon over.
1: చంద్రుడు చాలా చల్లదనవువాడు.
0: And the moon is so cool.
1: మూడవ నేత్రము అగ్ని.
0: The third eye is the fire.
1: ఈ అగ్నికి పైనుండి నీరు పోస్తే ఆరిపోతుంది.
0: The fire will be extinguished because of the water.
1: శిఖరములో అగ్ని.
0: And we find the water above and the fire.
1: ఈ రెండింటికి పరమ విరుద్ధము.
0: Both are opposites.
1: కానీ ఇది ఏ మాత్రం కూడా విరుద్ధంగా సంచరించలేదు.
0: But they never moved in an opposite direction.
1: అన్యోన్యతగా ఉంటుండి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాయి.
0: They lived together in unison and were ideals to the world.
1: ఇట్టి విరుద్ధమైనటువంటి భావములు జగత్తులో రావచ్చును.
0: Such contradictory ideas may come in the world.
1: ఇట్టి ద్వేషములు జగత్తులో కలగవచ్చును.
0: There may be hatred in this world.
1: కానీ దీనికంత కూడాను మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు శాంతిగా జీవించండిని ప్రబోధిస్తూ వచ్చారు.
0: But that gave a lesson and a teaching to the world that whole world should follow them.
1: ఏ చిన్న కార్యమునందు కూడాను వారికి ఏ మాత్రము భేదములు కలగలేదు.
0: In any simple task there was no difference of opinion among them.
1: ఇటువంటి భేదరహితమైనటువంటి కుటుంబమును ఇది విశ్వమునకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబంగా మనం విశ్వసించాలి.
0: We should have full faith that this family is an ideal family because it lived without any differences.
1: ఈ నాటి పరిస్థితిని దీనికి పోల్చుకోవడానికి వీలేదు.
0: We cannot compare in any sense the present position.
1: ఆ నాటి పరిస్థితులకు ఆ నాటి ప్రభావములకు ఆ నాటి దివ్యత్వములకు ఇట్టి ఐకమత్యము ఎంతనో ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చింది.
0: It was the ideal of those days under those circumstances in that position.
1: ఈ నాడు ప్రతి అణువుకును ప్రతి కణములకును ద్వేషమే ద్వేషమే ద్వేషమే.
0: We find hatred in every moment, in every cell.
1: అన్ని రంగముల యందు కూడాను ఈనాడు ద్వేషమే ప్రజ్వలిల్లుతూ వస్తుండాలి.
0: In every field in life, we find hatred that's rampant.
1: తల్లి కొడుకులకు ద్వేషము.
0: There's hatred between mother.
1: భార్యాభర్తలకు ద్వేషము.
0: Hatred between husband and wife.
1: అన్నదమ్ములకు ద్వేషము.
0: Hatred among brothers.
1: అన్ని ఆస్తిపాస్తులకు ద్వేషము.
0: Hatred because of property
1: matters. అన్ని ద్వేషమే ఈనాటి మానవుని యందు కూరి ఉన్నది.
0: This hatred is full in the modern man.
1: ఇట్టి ద్వేషమునకు ఏమాత్రమో అవకాశం అందించకూడదని పార్వతీ ఈశ్వరులు ప్రత్యక్షంగా జగత్తునంతా చాటుతూ వచ్చారు.
0: పార్వతి అండ్ ఈశ్వర హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ టు ద వరల్డ్ దట్ దే షుడ్ నాట్ బి హేటెడ్.
1: ఈ బోధనలు ఎవరు వింటున్నారు?
0: బట్ దిస్ టీచింగ్ హూ ఇస్
1: ఎవరు ఆచరిస్తున్నారు?
0: హూ ఇస్ ప్రాక్టీసింగ్?
1: భక్తిగా భగవంతుని స్మరిస్తున్నారే కానీ
0: they think of God with all devotion.
1: భగవంతుని యొక్క ఆదర్శాలు ఎవరు ఆలోచించారు?
0: Who are following the ideals of God?
1: అనుసరించడమే లేదు.
0: They are not following.
1: అదే విధంగానే భగవంతుని పూజించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in worshipping God?
1: ఈశ్వర ఈశ్వర అని ఈశ్వర నామాన్ని స్మరిస్తూ కూడాను ఈశ్వరు యొక్క వాక్యములను విరుద్ధంగా మనం అనుసరించినప్పుడు ఈశ్వరు యొక్క తత్వము మనకి ఏ విధంగా కలుగుతుంది?
0: Though we repeat God's name ఈశ్వర, if we don't follow ఈశ్వరా, what benefit we will get?
1: కనుక మనము ఐకమత్యాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: Therefore today we have to develop unity.
1: మానవుని యందు ఈ ఆహార విహారముల చేత అనేక ద్వేషములు ఆవిర్భవిస్తాయి.
0: The food and habits are responsible for hatred.
1: ఎన్ని విధమైనటువంటి దుర్గుణములు ఆవిర్భవించినప్పటికీ మనసులో దానిని దాచుకోవాలి.
0: There may be any number of bad feelings and bad qualities.
1: దానిని ఏమాత్రం కూడా ద్వేష రూపంలో ప్రదర్శించకూడదు.
0: They should never manifest in the form of hatred.
1: అసూయమనియందు ఏమాత్రం కూడా కలగకూడదు.
0: You should never be jealous or envious.
1: ఈనాటి ప్రతి మానవునికి కూడాను అసూయ ద్వేషము అధికంగా పెరుగుతూ వచ్చింది.
0: There is envy and hatred in every man more and more.
1: అసూయనే మనకు దుర్గుణములకు మూల కారణము.
0: Jealousy is mainly responsible for all bad qualities.
1: అసూయ వల్లనే మనలో క్రోధం బయలుదేరుతుంది.
0: The envy leads to anger.
1: ఈ అసూయ ద్వేషములు రెండే మానవునికి పూర్తి నాహతం చేస్తుంటాయి.
0: The envy and hatred ruin man.
1: మానవుడు ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చును.
0: One can enjoy the bliss to an extent.
1: ఎన్ని సుఖములో పొందవచ్చును.
0: You can acquire all sorts of pleasures.
1: కానీ సుఖమును పొందలేకపోతున్నాడు మానవుడు.
0: Man is not able to find happiness.
1: దగ్గరికి వచ్చినటువంటి ఆనందాన్ని కూడా నువ్వు విస్మరిస్తున్నాడు.
0: He forgets the happiness at the doorstep.
1: ఆనందమునకే మూల కారణమైనటువంటి వాడు మానవుడు.
0: Man is primarily responsible.
1: తన యందున్నటువంటి ఆనందమునే తాను మర్చిపోతున్నాడు.
0: He has forgotten the innate bliss.
1: తన యందున్నటువంటి యొక్క సంతోషమునే తాను కూల్పోతున్నాడు.
0: In fact, he has lost the happiness that is latent in him.
1: ఇటువంటి మానవుడు ఇంక ఏనాడు సంతోషాన్ని అనుభవిస్తాడు?
0: When do you expect a man to be
1: joyful? జీవితమంతా ఇదే కష్టాలతో కూలి ఉంటాడు.
0: His life is full of miseries and problems.
1: మానవుడికి నిజంగా దుఃఖము ప్రధానమైనటువంటిది కాదు.
0: The sadness is not that important to
1: him. ఆనందమయుడు మానవుడు.
0: Man is the embodiment of bliss.
1: మానవుడు
0: is the personification
1: of శాంతి. మానవుడు
0: is the embodiment of peace.
1: అలాంటి మానవునికి ఈ దుఃఖములు ఎందుకు కలుగుతున్నాయి?
0: Such a man, why should he grieve?
1: దైవాజ్ఞను ధిక్కరించడం చేతను,
0: because he is disobedient to the
1: దైవాజ్ఞను ఉల్లంఘించడం చేతను,
0: because he has disobeyed God's command,
1: దీని యొక్క రియాక్షన్ అంతా కూడా మనకు కలుగుతూ ఉన్నాయి.
0: ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ బై వే ఆఫ్ రియాక్షన్.
1: ఈ రియాక్షన్, ఈ రీసౌండ్, రిఫ్లెక్షన్ మానవునికి ఇన్ని కష్టములకు మూల కారణము.
0: ఫర్ ఆల్ ది డిఫికల్టీస్ అండ్ సఫరింగ్స్ టు మ్యాన్ కైండ్ ది రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి నాకు ద్వేషి అని మీరు భావిస్తున్నారు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ద ఫ్రంట్ హేట్స్ యూ.
1: ఆ ద్వేషి అని భావించుకొని తన ఎదురుగా పోయినప్పుడు మీరిద్దరు కూడాను ఆ రోడ్ లోపలే పెద్ద వార్ జరుగుతుంది.
0: There may be war right on the street because of hatred between you.
1: నీకు ద్వేషిని చూసిన తక్షణమే హలో బ్రదర్, హౌ ఆర్ యూ అని ప్రశ్నించు.
0: The moment you find the person whom you hate, just greet him, hello brother, how are you?
1: అప్పుడే వాడు కూడాను బ్రదర్, బ్రదర్, హౌ ఆర్ యూ అంటాడు.
0: Then also he will respond, brother, how are you?
1: నీవు ప్రేమను ప్రదర్శించినప్పుడే ఎదురు ప్రేమ మనకు కూడాను ప్రతిబింబంగా వస్తుంది.
0: When you love the other man, you will get the love as reflection.
1: అతన్ని చూసిన తక్షణమే నీవు ఇంకొక ప్రక్కన పోతే వాడు కూడా మరొక ప్రక్కన పోతుంటాడు.
0: ది మూమెంట్ యూ గెట్ అప్ అండ్ లీవ్ ది స్పాట్, ది అదర్ పర్సన్ ఆల్సో విల్ గో అవే.
1: మన యాక్షన్ ఎట్లుంటుందో రియాక్షన్ అట్లనే వస్తుంటుంది.
0: యాజ్ ఇస్ ది యాక్షన్, సో ఇస్ ది రియాక్షన్.
1: మనము ఈ యాక్షన్ మంచిదిగా తీసుకోవాలి.
0: సో అవర్ యాక్షన్ షుడ్ బి గుడ్.
1: దుర్మార్గులే లేరు జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో వికెట్ పీపుల్.
1: నా విరోధి నాకు దుర్మార్గుడు అంటున్నావు.
0: You call your enemy as wicked one.
1: నీలోనే దుర్మార్గం లేకపోతే నీకు ప్రక్కన వాడు దుర్మార్గంగా ఎట్టు ప్రవర్తిస్తాడు?
0: Without wickedness in you, how do you understand, know the wickedness in another man?
1: నీ యొక్క దుర్మార్గమే ఎదురు వ్యక్తి యందు ప్రతిబింబిస్తూ ఉండాలి.
0: The inner cruelty reflects in the man in the front.
1: ఏదైనా కూడా మన యొక్క మంచి భాగము, మంచి ప్రవర్తనలే మనకు ప్రతిబింబిస్తుంటాయి.
0: Anyway, our good feelings and good thoughts, good actions,
1: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన భావమును పెంచుకోవాలి.
0: Every man should foster sacred thoughts.
1: పవిత్రమైన ఆచరణలు మనం ఆదరించాలి.
0: One should resort to sacred practices.
1: దైవాజ్ఞను మనం ఉల్లంఘించకుండా నడుచుకోవాలి.
0: We should conduct ourselves without disobeying God's command.
1: అప్పుడే మన జీవితానికి శాంతి భద్రత చేకూరుతాయి.
0: Then only the peace and security are ensured.
1: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని విధములైనటువంటి యొక్క చేసినా, నిజం మనసు మానవుని మనసునందు పవిత్రమైన భావములే లేకుండినా,
0: in spite of bhajans, in spite of worship, in spite of sacred rituals, if the mind does not contain good thoughts,
1: komalatvam anetuvanti gunam avirbhavinchali.
0: We should see that the mind will have all the sensitivity
1: daya prema anetuvanti pratibimbinchali.
0: We should also see the compassion of
1: komala hrudayamu daya premalu lekundina vaadu rakshasudu gane untadu.
0: If the heart is not full of compassion, kindness, he becomes a demon.
1: kalugane deeniki hrudayamu ani peru pettaru.
0: For that reason it is called hridaya.
1: Hrit plus daya hridayamu, compassion tho koodinatundi vaadu manavudu.
0: Hrit daya means the one who is compassionate.
1: Okka manavuniki maatrame ee vidhamainatundi hridayam ane peru pilustu vacharu.
0: This hridaya is applicable to man only.
1: Pashuvachi mrigadulu koodanu hridayam unnadi kaani vaatini hridayam ane chepparu.
0: Though this hridaya is present in birds and beasts, we don't call it so.
1: Adarshavantamainatundi manavudiki ee pavitramainatundi hridayam pettukotam chethane itanu manavudiga povisistunnaru.
0: An ideal man has the sacred heart, and so he befits the name man.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Itivanti hrudayam manam dharinchi,
0: having had such a heart,
1: iti adarshanni manam pondukuntu,
0: with all the ideals,
1: manam enduku dukkhamlo kumigipovali?
0: Why should we be sorrowful?
1: Enduku vicharamlo munugali?
0: Why should we worry?
1: Idi kevalamu mana yokka reflection, reaction, resound le.
0: This is merely reaction, reflection and resound.
1: కనుకనే మనము మనలో ఉన్నటువంటి దోషములే మనం ఎదుటి వ్యక్తి ఎందు మనము నిరూపిస్తూ వస్తున్నాము.
0: ఆల్ ద రాంగ్స్ విత్ ఇన్ అస్ వీ సీ ఇన్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
1: మీకు తెలుసు చూడండి, తెల్లవారు లేచిన తక్షణమే మీరు పేపర్ తీస్తుంటారు.
0: ద మూమెంట్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్,
1: ఎక్కడ చూసినా కానీ అశాంతి.
0: Everywhere there is restlessness.
1: ఎక్కడ చూసినా కానీ చంపుకోవటాలు.
0: యు ఫైండ్ ద మాస్కిలింగ్,
1: ద్వేషించాలు. ఇలాంటి ద్వేషాలు, క్రోధములు చాలా అపవిత్రం గావిస్తుంటాయి.
0: యు ఫైండ్ హేట్రెడ్ యాంగర్ టెంపర్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: తెల్లవారు లేచిన తక్షణమే ఎంత శాంతిగానో ఉండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ గాట్ టు బి పీస్ఫుల్ ద మూమెంట్ యు గెట్ అప్.
1: అప్పుడే మనకు జీవితం అశాంతికి అవకాశం ఉండదు.
0: దెన్ ఓన్లీ దేర్ ఇస్ నో కాజ్ ఫర్ ఎజిటేషన్ ఆర్ రెస్ట్లెస్నెస్.
1: మనము తెల్లవారు లేచింది మొదలుకొని ఆనందాన్ని మనం అనుభవిస్తూ రావాలి.
0: We should start experiencing the bliss right from the time we get.
1: కష్టములు దుఃఖములు విచారములు ఉండవచ్చును.
0: There will be certain difficulties and
1: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass.
1: ఏవి మనల్ని బాధించవు.
0: None will trouble you forever.
1: వాటిని తీసుకుని నీవు అనుభవించినప్పుడే అవి నిన్ను బాధిస్తుంటాయి.
0: Then once you accept, you will be affected.
1: దాన్ని ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు బాధలే నిన్ను అంటవు.
0: You should never identify nor receive such troubles.
1: నీకు ఎవరైనా ఒక కవర్ రాస్తుంటాడు.
0: If anyone writes a letter to you,
1: ఇది పోస్ట్ లో వచ్చేస్తుంది.
0: You receive by post.
1: దాంతో రీ అడ్రస్ ఉంటుంటది.
0: And you also find the address that has to be sent back.
1: From address ఉంటుంది.
0: This from address.
1: ఈ from address to address ఆ కవర్ పైన లేకపోతే ఎవరు దాన్ని ముట్టరు.
0: The letter which has no these two addresses from and to, it will not reach anybody.
1: కనుకని భగవంతుని యొక్క ఆజ్ఞలన్నీ కూడాను అది from address.
0: The command of God is the from address.
1: ఎవరికి వచ్చినాయి? మానవునికి వచ్చినాయి. అది టు అడ్రస్.
0: The letters are addressed to man, mankind.
1: కానీ ఈనాటు టు అడ్రస్లు మాత్రమే తీసుకుంటున్నారు, కానీ from address ఎక్కడుందో ఎవరికి కనిపించలేదు.
0: Today we consider two address, ignoring the from address.
1: ఈ ఫ్రమ్ అడ్రస్ కానీ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తాం?
0: వితౌట్ దిస్ ఫ్రమ్ అడ్రస్ అండ్ టూ అడ్రస్
1: ఆఫీస్ లో పడేస్తాం.
0: ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ ది డెడ్ లెటర్ ఆఫీస్.
1: కనుకనే మనము ఈ రెండు అడ్రస్లను మనం గుర్తించాలి.
0: సో వీ హావ్ టు కాగ్నైజ్
1: మొట్టమొదట ఫ్రమ్ అడ్రస్ మనం ఎక్కడి నుంచి వచ్చాము. వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
1: నేను ఎక్కడి నుంచి వచ్చానని తెలుసుకుంటే నేను దైవం నుంచి వచ్చాను.
0: You will know that I am from God.
1: అప్పుడే నీకు మంచి భావాలు ఆవిర్భవిస్తాయి.
0: Then only there will be good thoughts arising in you.
1: నేను ఎక్కడ ఉన్నాను?
0: Where am I?
1: మానవత్వంలో ఉంటున్నాను.
0: I am in human quality.
1: కనుక నీ ఫ్రమ్ అడ్రస్ ఈ టూ అడ్రస్ రెండు మనం దినము తలుచుకుంటూ రావాలి.
0: So we have to think of this from address and to address every day.
1: ఈ రెండింటిని మనం తలుచుకుంటూ ఉంటే ఫ్రమ్ అడ్రస్ ను అనుసరించేటువంటి మానవుడే టూ అడ్రస్ వాడు.
0: Therefore he is the true man who follows this from address.
1: కనుకనే దీన్ని మనం ఫాలో చేసేటువంటి వాడిగా ఉండాలి, కానీ దీన్ని ధిక్కరించే వాడిగా ఉండకూడదు.
0: హీ షుడ్ ఫాలో దిస్ ఫ్రమ్ అడ్రస్, హీ షుడ్ నెవర్ డిసోబే.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శము ఒక మానవులకు మాత్రమే ఉంటుండాలి.
0: ది సీక్రెట్ ఐడియల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ ఓన్లీ.
1: ఇంతే కాకుండా ఈ ఎన్ని దేశములు ఎందుకు కూడాను ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా కలుగుతడం లేదు.
0: We don't find such a chance in any country.
1: ఒక భారతీయుని యొక్క భాగ్యమే ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక ఆలోచన అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారత్ టు హ్యాడ్ దీస్ సీక్రెట్ ఐడియల్స్.
1: ఇలాంటి ఆదర్శాన్ని మనకు ఉండి కూడాను మనం అందుకొనలేకుండా ఆచరించలేకుండా అశాంతికి గురి అయిపోతున్నాము.
0: విత్ ఆల్ ది ఐడియల్స్ అరౌండ్ అస్ we are not able to practice, we are not able to enjoy the benefits.
1: ఎన్ని భక్తి ప్రవర్తనలు చేసినప్పటికీ మనలో ఉన్నటువంటి భావము సున్నితంగా లేకపోతే,
0: విత్ ఆల్ ది డివోషన్ అండ్ వర్షిప్ ఇఫ్ అవర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ సెన్సిటివ్ అండ్
1: టెండర్,
0: ఆల్ వుడ్ అమౌంట్ టు జస్ట్ ఎ వేస్ట్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విచ్యు,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవీనమైన మార్గములు మానవునికి అందించడంలో మూల కారణమేమిటి?
0: What is it which is the main objective?
1: ఏదో ఒక మంచి మార్గాన్ని నీవు అనుసరించు.
0: Among these nine paths of devotion, at least follow one.
1: ఏ ఒక్కటి నీవు అనుసరించకపోయినప్పటికీ ఈ నైన్ పాత్ అనగా తొమ్మిది మార్గములు కూడా నీకు దుర్మార్గంగానే ప్రవేశపెడతాయి.
0: If you don't follow anyone, the ninefold path would ruin you, spoil you.
1: అన్నింటికంటే ముఖ్యం స్నేహం.
0: Of all, most important is friendship.
1: ఆత్మనివేదనం.
0: సెల్ఫ్
1: సరెండర్ కావాలంటారు. సరెండర్ ఎప్పుడవుతుంది? స్నేహాన్ని పెంచుకున్నప్పుడే సరెండర్ అవుతుంది.
0: వెన్ కెన్ యూ సరెండర్? వెన్ యూ డెవలప్ ఫ్రెండ్షిప్ యూ కెన్ సరెండర్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ ఆ విధంగా లేదు, దీనికి విరుద్ధంగా ఉంటుండాలి.
0: ద మోడర్న్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ నేచర్.
1: కనుకనే ఈ విధమైనటువంటి మార్గములు రావడానికి మూల కారణము మనలో ఉన్నటువంటి సున్నితమైన హృదయం లేకపోవటమే.
0: యాజ్ వీ డోంట్ హ్యావ్ సెన్సిటివ్ టెండర్ హార్ట్ విదిన్, It is responsible for all the problems.
1: Prema భక్తులు అనగా లేకపోవటమే దీనికి మూల కారణము.
0: There is no love and there is no devotion.
1: కనుక మనకు ప్రేమ ఉండాలి.
0: Love is essential.
1: అందరి యందు ప్రేమను మనం ప్రదర్శించాలి.
0: We have to exhibit, demonstrate.
1: ప్రేమను అందించాలి.
0: We should share love.
1: ప్రేమను అందుకోవాలి.
0: We have to receive love.
1: కేవలము వన్ వే ట్రాఫిక్ కాదు, కేవలం తీసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉంటున్నాం ఈనాడు.
0: This love is not one way traffic. Today we are prepared to receive only.
1: Take and give. నువ్వు ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: ఇట్ షుడ్ బి బై వే ఛానల్. టేక్ అండ్ గివ్.
1: ఇచ్చుకోవటం మాత్రమే ఉంటుండే పుచ్చుకోవటం లేకపోతే ప్రయోజనం ఉండదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు గివ్, యు షుడ్ ఆల్సో రిసీవ్.
1: ప్రతిఫలం వస్తుంది, అది
0: యు గెట్ ద రిజల్ట్.
1: దాన్ని కూడా నువ్వు పుచ్చుకోవాలి.
0: యు హావ్ టు రిసీవ్ ద రిజల్ట్ టు.
1: నీవేదో మంచి చేసి నీకు మంచి వచ్చిందంటే నాకు అక్కర్లేదని దూరం చేయకూడదు.
0: ఇఫ్ యు డూ సంథింగ్ గుడ్, you cannot disown the good.
1: దాన్ని కూడా నీవు పుచ్చుకోవాలి.
0: యు హావ్ టు అక్సెప్ట్ దెమ్.
1: నీకు ఇష్టం లేకపోతే ఇంకొకరికి అందించు.
0: If you don't like it, share with others.
1: ఇంకా ద్వేషము, నీవు ఏమైనా కూడా దాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికీ దాన్ని నీవు సాధారణంగా ఆనందంగా అందుకోవాలి.
0: The hatred then, whatever that is given to you by God, we have to
1: accept it lightfully.
0: Whatever God gives, it is only for your good only.
1: Doctor naadu rogalu nivarana chesetundi vaadu doctor ani.
0: It's a doctor who gives you cure.
1: Kaani pottalo oka pedda pundu puttindi.
0: There is ulcer in the stomach.
1: ఆ పుండు పుట్టినప్పుడు డాక్టర్ పెద్ద కత్తి తీసుకుని కోసివేస్తాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ నైఫ్ ది సర్జన్ వుడ్ కండక్ట్ సర్జరీ.
1: ఈ యొక్క డాక్టర్ ఈ పొట్టలు కోసినంత మాత్రం డాక్టర్ నీకు ద్వేషమా? కాదు.
0: బికాస్ ఆఫ్ ది ఆపరేషన్ దట్ హి కట్స్ యువర్ స్టమక్ విత్ ది నైఫ్, ఇట్ డజంట్ మీన్ దట్ హి ఇస్ యువర్ ఎనిమీ.
1: గుర్తించే తాను ఆ విధమైనటువంటి ఆపరేషన్ కు సిద్ధమైపోయాడు.
0: హి హాస్ నోన్ యువర్ ఎయిల్మెంట్ అండ్ దేర్ఫోర్ హి హాస్ టేకెన్ టు సర్జరీ.
1: కనుక నీ కోయటం కూడాను నీ యొక్క క్షేమమే.
0: And these also desires also.
1: అదే విధంగానే భగవంతుడు కొన్ని దుఃఖాలు అందిస్తుంటాడు.
0: God also will make you suffer.
1: అది కూడా నీ క్షేమం కోసమని.
0: It is also for your good.
1: నీకు మంచి కోసమనే భగవంతుడు అన్ని చేస్తుంటాడు.
0: It's for your own benefit God does all.
1: సుఖదుఃఖముల రెండు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసాదములే.
0: The good and bad are God's gifts.
1: ఏ యొక్క దీనిని దీన్ని సమాప్తి చేస్తుందని అందిస్తున్నాడో ఎవరికి గుర్తించడానికి వీలు కాదు.
0: Nobody can know for what purpose God is giving this.
1: కనుకనే మనం ఐకమత్యం చేత అన్ని కార్యములు మనం చేయాలి.
0: విత్ ఆల్ యూనిటీ వీ హావ్ టు అండర్టేక్ ఎవ్రీ టాస్క్.
1: అందరితోనూ మనం ఐకమత్యంగా జీవించాలి.
0: వీ హావ్ టు లీడ్ అవర్ లైఫ్ ఇన్ యూనిటీ.
1: నిన్న చూడు, నిన్న తెల్లవారి భజనలు చేశారు.
0: Yesterday the morning you heard bhajans.
1: ఈ భజనలు ఎంత శ్రావ్యంగా ఉంటున్నాయి.
0: How melodious.
1: ఎంత మధురంగా ఉంటున్నాయి.
0: How sweet.
1: ఎంత ఆనందంగా ఉంటుండినాది.
0: They were delightful.
1: కారణం ఏమిటి? అందరూ ఐకమత్యంగా చేశారు.
0: The reason is they have all participated in unity.
1: శివరాత్రి శివరాత్రి అని చెప్పుకుంటారు.
0: We declare శివరాత్రి.
1: ఎక్కడ చూసినా శివరాత్రి అల్లర్లే.
0: Everywhere you find
1: దేవాలయం పోయినా కూడా అల్లరే.
0: Even a temple there is noise.
1: కానీ ప్రశాంతి నిలయంలో జరిగేటువంటి యొక్క ఈ శివరాత్రులు ఎక్కడి కూడా జరగవు.
0: శివరాత్రి ఆఫ్ ప్రశాంతి నిలయం is the only one without a second.
1: ప్రశాంతంగా జరుగుతుంటాయి.
0: It's utterly completely.
1: అన్ని కార్యములు కూడా ప్రశాంతమయంగా ఉంటుంటాయి.
0: All tasks are undertaken in peace.
1: అన్ని ప్రేమమయంగా ఉంటుంటాయి.
0: All activities are full of love.
1: ఇలాంటి ఐకమత్యంతో చేసినటువంటి పనులు అన్ని ప్రేమమయంగానే ఉంటుంటాయి.
0: All the activities that we do with unity will be
1: ప్రేమే full of దైవము
0: love.
1: దైవం ప్రేమ.
0: Love is God. God is love.
1: ఇలాంటి ప్రేమ చేతనే దైవత్వాన్ని పొందాలి.
0: It's only with love you can attain divinity.
1: కనుక మీరందరి కూడా ప్రేమమేలు కావాలి.
0: యూ షుడ్ బి ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అన్యోన్యతగా జీవించాలి.
0: యూ షుడ్ లివ్ యునైటెడ్లీ.
1: ఐకమత్యాన్ని పెంచాలి.
0: యూ హావ్ టు డెవలప్.
1: కేవలం ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఎక్కడ పోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఏదైనా అశాంతికి గురి అయినటువంటి ఏదైనా కారణం ఉంటే దాన్ని అక్కడ నిర్మూలన చేసి ప్రశాంతిని పెంచాలి.
0: Not only here, wherever you go, you have to foster and help unity.
1: ద్వేషములకు ఏమాత్రం కూడా మీరు అవకాశం ఇవ్వకూడదు.
0: Never give any chance for hatred.
1: అప్పుడే మీరు మంచి ప్రశాంతి నిలయం భక్తులుగా మీరు రూపొందుతారు.
0: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ డివోటీస్ ఆఫ్ ప్రశాంతి నిలయం.
1: ఎవరైనా మీకు విరోధి మీకు అడ్డు తగిలినా అతన్ని ప్రేమగా పలకరించు.
0: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు ఫేస్ యువర్ ఎనిమీ, టాక్ టు హిమ్ సాఫ్ట్లీ.
1: నిజంగా అతను కూడా నిన్ను ప్రేమగా పలకరిస్తారు.
0: అండ్ ద అదర్ మ్యాన్ ఆల్సో విల్ టాక్ టు యూ ఇన్ హిస్ టాక్ టు యూ స్వీట్.
1: కానీ నీవు ప్రేమగా పలకరించకుండా ఉండినా అతను కూడా నిన్ను ద్వేషంగా రూపిస్తున్నాడు.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యూ, ది అదర్ మ్యాన్ విల్ ఆల్సో హేట్ యూ.
1: కనుక ఆ యొక్క దుర్మార్గములకు మూల కారణం మనమే.
0: You are responsible for all the wickedness.
1: మనం మంచిగా ప్రేమిస్తే వారు మనకు మంచిగానే ప్రేమిస్తారు.
0: If you love the other man in perfect way, you will be loved in turn.
1: కనుకనే ఈ జగత్తంతా కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ తో నిండి ఉంటుంది.
0: So the whole world is full of reaction, reflection, resound.
1: ఏ అశాంతి నీలో ఆవిర్భవించిన దీనికి నీవే మూల కారణము.
0: Any agitation within, you are the cause.
1: ఇంకొకరు కారణం కాదు.
0: The other man is not responsible.
1: ఎవరిని నిపంగా పెట్టకూడదు.
0: You should not blame anybody.
1: అన్ని మన దోషములే మనకు ప్రతిబింబిస్తున్నాయి.
0: It's only our own mistakes.
1: మన మంచే మనకు ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: And your good will give you bliss.
1: కనుకనే మన ఆనందం పొందాలనుకుంటే మనం ఆనందాన్ని జీవించాలి.
0: If you want to be happy, lead a happy life.
1: దీనికంతా కూడా విశ్వ కుటుంబకుడైనటువంటి ఒక ఈశ్వర పార్వతి సుబ్రహ్మణ్య గణపతి కూడాను మనకు ఆదర్శాలు.
0: For all this, for the whole universe, the ideal family is Ishwara family.
1: ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటుంటే,
0: if a father has two sons,
1: ఇద్దరు రెండు పార్టీలు,
0: both of them belong to different parties,
1: ఒక పార్టీలో ఉండరు,
0: they don't belong to same
1: ఒక మాటలో ఉండరు,
0: they are not in the same
1: ఒక మాటలో నడచరు,
0: they don't tread in the same direction,
1: విరుద్ధమైనటువంటి మార్గంలో ప్రవర్తిస్తారు,
0: they move about in opposite directions.
1: ఇవన్నిటి కూడాను మనమే మూల కారణము.
0: We are responsible for all this.
1: మన భావములే దీనికి ప్రతిబింబిస్తూ వచ్చాయి.
0: Our own feelings will come back to you as reflection.
1: కనుకనే మన దీన్ని మనం దోషాన్ని గుర్తించుకొని,
0: we have to recognize our own mistakes.
1: కొంతమంది సైలెంట్ గా ఉంటారు.
0: Some are silent.
1: అది కూడాను చాలా తప్పే.
0: It's also a big mistake.
1: ఒక విధంగా మంచి మాటలు
0: at least
1: ఆ మాటల చేత పత్తిని ఫ్రెండ్షిప్ చేసుకో.
0: Talk softly and sweetly, develop friendship.
1: You may worship a picture as a god, but not God as a picture.
0: You may worship a picture as God, not God as a picture.
1: అట్టాంటి పరిస్థితిలో అందరితోనూ మనం ప్రేమతో మనం మాట్లాడాలి.
0: Talk lovingly with everybody.
1: అప్పుడే నీకు ప్రతిబింబం లభిస్తుంది.
0: Then you will have true reflection.
1: ఈ శివరాత్రి యొక్క మహత్తరమైనటువంటి ప్రభావము,
0: the effects of శివరాత్రి,
1: అందరితోనూ ఐకమత్యంగా అన్యోన్యతగా జీవించటమే.
0: That we should live in unitedly.
1: ఎలాంటి పరిస్థితి కూడాను సోదరులు మాత్రం ఏమాత్రము ద్వేషాన్ని పొందకూడదు.
0: There should not be hatred among brothers.
1: అన్యోన్యతగా ఉండేటువంటి పంచపాండవులు ఎలాంటి పరిస్థితిని పొందారు? పరమాత్మ ప్రేమకు గురి అయ్యారు.
0: The five Pandavas who led their life in unity,
1: ఏదో మధ్య మధ్యలో కొన్ని జరిగినప్పటికీ దాన్ని వారు లక్ష్యం చేయలేదు.
0: They were never bothered of certain problems that came in between.
1: ఐకమత్యంగానే చేరారు.
0: All the five led
1: ఐకమత్యం ఉండినప్పుడు విజయాన్ని మనం సాధించవచ్చును.
0: Therefore they were triumphant ultimately.
1: హస్తంలో ఐదు వేళ్లు ఉంటున్నాయి.
0: The hand has five fingers.
1: ఈ ఐదు వేళ్లు చేరినప్పుడే మనం ఒక పనిని పూర్తిగా ఉంచవచ్చును.
0: With all the five fingers working in a coordinated way, you can do anything.
1: కనుకనే కౌరవులు 100 మంది ఉంటున్నారు.
0: There are 100 Kauravas.
1: కానీ ఒకరిలో ఒకరికి ఏమాత్రం గిట్టదు.
0: But they hate each other.
1: ఒకరి మాట వారికి పట్టదు.
0: నో వన్ ఫాలోస్ ది అదర్.
1: వారు ఏ విధమైన సుఖాన్ని అనుభవించారు?
0: వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ దే హ్యాడ్.
1: కనుకనే ఐకమత్యంతో ఎంతటి విజయాన్ని అయినా మనం సాధించవచ్చును.
0: సో విత్ ఆల్ యూనిటీ యూ కెన్ బి విక్టోరియస్.
1: వాలి సుగ్రీవులు వచ్చారు.
0: వాలి సుగ్రీవులు
1: వారిద్దరూ సోదరులే.
0: బోత్ ఆర్ బ్రదర్స్.
1: కానీ కొన్ని కారణాల చేత భేదాభిప్రాయం జరిగి,
0: బికాస్ ఆఫ్ సర్టన్ రీజన్స్,
1: ద్వేషాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: అండ్ దేర్ వాస్ అటర్ హేట్రెడ్.
1: కానీ ద్వేషం ఉండినా కానీ లోపల మాత్రం ప్రేమతత్వం మానలేదు.
0: Though they hated each other, there's love within.
1: ఇలాంటి ఐకమత్యం అనేటువంటి దాన్ని మనం ఎన్ని కష్టములకైనా కూడా ఓర్చుకొని సహించుకొని భరించుకొని సాధించడానికి ప్రయత్నించాలి.
0: We have to bear all the difficulties and problems and maintain unity in life.
1: ఇలాంటి ఐకమత్యాన్ని పెంచుకోవటమే ఈ మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
0: To foster and to demonstrate unity is the chief objective in the celebration of శివరాత్రి.
1: కఠినమైనటువంటి వాక్కులు కూడా మనం ఉపయోగించకూడదు.
0: We should never use harsh words.
1: ఎప్పుడు కూడా ప్రేమతో నీవు బోధించు, ప్రేమతో నీవు పలకరించు.
0: Talk to people with all the love and affection.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: పవిత్రమైనటువంటి భక్తులారా,
0: సేక్రెడ్ డివోటీస్,
1: అందరూ కూడాను ఈ పవిత్రమైనటువంటి యొక్క ప్రవేశంలో మీరు పవిత్రంగా చేరారు.
0: యు ఆల్ హావ్ అసెంబ్లీ.
1: ఎక్కడ చేరినప్పటికీ భక్తులైనటువంటి వారు పవిత్రమైన హృదయాన్ని మార్చుకోవాలి.
0: అండ్ ఎవ్రీ డివోటీ వేర్ ఎవర్ హీ ఈజ్ షుడ్ హ్యావ్ సేక్రెడ్ హార్ట్.
1: ఇది పవిత్రంగా ఉండినప్పుడే హార్ట్ పవిత్రమైన కార్యములు మనం చేయగలము.
0: When the heart is sacred, it will lead you to sacred action.
1: పాత్ర పరిశుద్ధంగా ఉండినప్పుడే అందులో పోసినటువంటి పాత్ర ప్రదార్థం కూడా పరిశుద్ధంగా ఉంటుంది.
0: When the container is clean, the contained would be pure.
1: కానీ మంచి బంగారు పాత్రలో కూడాను విషం కలిపి పెట్టినప్పుడు కూడాను అది చాలా విషంగానే రూపొందుతుంది.
0: The container may be made up of gold, but there is poison within.
1: కానీ మట్టి పాత్ర లోపల బంగారు పెట్టినా కానీ భద్రంగా ఉంటుంది.
0: But the gold in an earthen pot would be safe.
1: Patra mukhyam kaadu.
0: It's not the container that's important. It is the material that's important.
1: Kalvane manamu bangara patra lopala poison pettinamante adi bangara patra kaaneledu.
0: When one there's poison in a golden container, it is useless.
1: Mana hrudayam anetundi kevalamu bangariga pettukoni
0: the heart that is golden,
1: danto pavitramaina madhuryanni nimpukovali.
0: We have to fill it up with all the sweetness.
1: Ye patraku alanti paristhitiyo alanti padarthanni manam nimpukovali.
0: And we should fill the container with the proper material inside.
1: Meer vidyarthuluga unnaru.
0: You are students.
1: Elanti vidyarthulu?
0: What sort of students?
1: Sai samasthalo perigetunte vidyarthulu.
0: You are students of Sai institutions.
1: Sai samasthalo Sai ye okka denni kuda meer aashinchatam ledhu.
0: Sai is not expecting anything from you.
1: Anni free education.
0: Everything is offered free.
1: Meeku edi kavalsina gaane nenu free ga andistunnanu.
0: Bhagavan gives you freely.
1: Ee vaadu prapanchamlo ekkadaina ilanti schools meer chudara vinnara?
0: In this world, do you find any such institutions?
1: Bidda puttakatu purame kudanu book chesukuntaru.
0: Prior to the birth of the baby, there will be reservation.
1: Standard book chesukuntaru inta dabbani kattestaru.
0: There will be advance booking and pay money.
1: Inaadu anni kudanu advance booking le.
0: Advance booking is there in every respect.
1: Kaani mana prashantamlo ye oka advance lo ledu.
0: But in our prashantalayam there is no advance reservation.
1: Meeru sariyainatuvanti adarshanni andinchatame pedda advance.
0: The advance is the true ideal that Bhagavan gives to us.
1: Ekkadiki poyinappudiki ee chadukunna chaduvunu saathakam gaavinchukovali.
0: Wherever you go, you see that the aims of education, and you should make every effort to fulfill the objectives of education.
1: Ee nijamaina ee shivaratri yokka mahatyam.
0: This is the significance of Shivaratri.
1: Shivaratri anaga vishya kutumbamto koodinatvanti Shivaratri.
0: Shivaratri is one of universal family.
1: Meeru andaru kutumbikule.
0: You are all family members.
1: Ee kutumbamanta kodunu vishya kutumbanga marchukovali.
0: Individual family should be universal family.
1: Aa rendintiki yokka ekatvame manavuni yokka divyattvam.
0: The unity of the two is the divinity.
1: Ee divyattvanni pundatam kosamane aikamatyam.
0: For the divinity, unity is necessary.
1: Ee aikamatyame nijamainatvanti satsangamu.
0: And this unity is through satsanga.
1: Ee cheppanu satsangamu. అటువంటి సత్సంగంగా మీరు ప్రవర్తించాలి.
0: భగవాన్ మెన్షన్ ఆఫ్ సత్సంగం యెస్టర్డే. యు షుడ్ జాయిన్ సత్సంగ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ప్రాపర్టీ ప్రేమనే.
0: యువర్ ప్రాపర్టీ ఇస్ లవ్.
1: అది నా ప్రాపర్టీ.
0: లవ్ ఇస్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కనుక మీరు అంత ప్రేమను పెంచుకుంటుంటే అంత పెద్ద ప్రాపర్టీకి నేను అధికారిగా ఉంటాను.
0: When you develop more and more of love, Bhagavan is the owner of your love.
1: కనుక నేను నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
1: మీరు ప్రేమగా జీవించండి.
0: లీడ్ యువర్ లైఫ్ ఇన్ లవ్.
1: ప్రేమగా మీరు బ్రతకండి.
0: లీడ్ యువర్ లైఫ్.
1: ప్రేమను ఆదర్శంగా అందించండి.
0: లెట్ లవ్ బి ది ఐడియల్.
1: అలాంటి జీవితాన్ని గడిపినప్పుడే అలాంటి విద్యార్థులు పవిత్రులవుతారు.
0: వెన్ యు లీడ్ సచ్ ఎ లైఫ్, యువర్ లైఫ్ వుడ్ బి సీక్రెట్.
1: నిజంగా ప్రశాంతంలో జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడాను ప్రశాంతంగానే ఉంటుంటుంది.
0: Every program in Prashantanalayam is completely peaceful.
1: Inni vela mandi itvanti pradeshamlo cherinappudu ee kinchithaina shabdam istunda?
0: Those thousands and thousands have assembled here.
1: Oka bittane pasi bittane kodunu yerchadu.
0: Not even a baby cries, no.
1: Ledu. Oka evarina tummutara ante tummadam, daggutara ante daggaru.
0: Nobody coughs, nothing whatsoever.
1: Inta pavitramaina prashantana andistuntaru.
0: You find absolute peace abiding.
1: ప్రశాంతిలోనే మీరు ప్రశాంతిని పొందకపోతే ఇంకెక్కడ మీరు ప్రశాంతిని పొందగలరు?
0: If you are not peaceful here, where else can you be peaceful?
1: కాబట్టి అందరికీ ఆదర్శవంతమైనటువంటిది ప్రశాంతి నిలయం.
0: ప్రశాంతి నిలయం ఇస్ ది ఐడియల్ టు ద హోల్ వరల్డ్.
1: భౌతికంగా, నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయ అన్నింటి కూడాను ప్రశాంతి నిలయమే ప్రధానమైనటువంటిది.
0: ప్రశాంతి నిలయం ఇస్ అన్ ఐడియల్ ఇన్ ద మోరల్, ఎథికల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే ఈ ప్రశాంతి నిలయంలో మనం మీరు ప్రశాంతిని ప్రోగు చేసుకుని పోవాలి.
0: Therefore collect, gather peace from ప్రశాంతి నిలయం.
1: ఈ బజారులో మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడే ఏ విధమైన కఠినమైనటువంటి వాకులు ప్రవేశపెట్టి పెట్టకండి.
0: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్ ఎనీవేర్.
1: కానీ చాలా మంది భక్తులము భక్తులము భక్తులము అని చెప్పుకుంటూ
0: many declare themselves as
1: దుర్మార్గమైన మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: They proceed in the wicked direction.
1: ఇది భక్తికి చాలా మూల కారణం కాదు.
0: ఇట్ కెనాట్ బి డివోషన్.
1: విరుద్ధమైనటువంటిది.
0: ఇట్స్ అగైన్స్
1: ప్రవర్తనలు కూడాను భక్తి భక్తి అంటారు కానీ ప్రవర్తనంత దుర్మార్గంగా ఉంటాయి.
0: ఇట్స్ అగైన్స్ ద పాత్ ఆఫ్ డివోషన్. దేర్ బిహేవియర్ ఇస్ అగైన్స్ ద డివోషన్.
1: మనసులో ఒకటి మాటలో ఒకటి.
0: దే థింక్ వన్ థింగ్ దే సే
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
0: It's only wicked man whose action, whose thought and word are at variance. He is a wicked man. Who should not join that company.
1: Manasekam, vachasekam, karmanyekam, mahatmanam.
0: A noble soul will have harmony in thought, word and deed.
1: ఈ నాటి భక్తులు కూడా చాలా మంది పవిత్రంగానే ఉంటున్నారు.
0: The modern devotees
1: కానీ కొంతమంది మాత్రము మనస్సులో ఒకటి బయట ఒకటి.
0: But some people have one thing inside,
1: ప్రవర్తనలో చూస్తే మరి ఒకటి.
0: And the behavior is different.
1: ఈ ప్రవర్తనే చాలా ముఖ్యమైనటువంటిది.
0: The practice is very important.
1: ఈ ప్రవర్తనలో సక్రమమైనటువంటిది అయినప్పుడు వాడు పవిత్రుడే కాడు.
0: If we don't practice perfectly, we are
1: పాపి అని చెప్పవచ్చు.
0: We can say the worst of the sinners.
1: కాదు కాదు, మనం ఆ విధమైన మార్గంలో పోకుండా ప్రవర్తన చాలా పవిత్రమైనటువంటిగా చూసుకోవాలి.
0: ఇట్స్ అవర్ కండక్ట్ ద ప్రాక్టీస్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఎటువంటి ప్రదేశంలో పోయినప్పటికీ మనం ప్రశాంతినే ప్రదర్శించాలి.
0: వేర్ ఎవర్ యూ గో యూ డిమాన్స్ట్రేట్ దిస్
1: విద్యార్థులు మీరు
0: యు ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ ప్రశాంతిని.
1: మీ మాటలు చెందే మీ ప్రవర్తన ఎందే మీరు ప్రశాంతిని ఇవ్వాలని వారు గుర్తించాలి.
0: ఎవ్రీబడి షుడ్ రికగ్నైజ్ యూ as students of prashantinalayam by your word and behavior.
1: Japan, Germany ekkada poyinappudiki vaadu chusetappudiki vaadu pravartana patti illu evaro prashantinalayam pillaluga untunnare antaru.
0: You find everybody, they may be from America, Japan, Germany, they identify the students of prashantinalayam.
1: Entha mandiyo atti satkirtini teeskuni vastunnaru.
0: Many people bring good name.
1: మీరు ఏది ఇవ్వనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ.
1: మీరు ఖర్చు పెట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్.
1: ఈ ప్రవర్తన మంచిదిగా పెంచుకోండి.
0: యువర్ బిహేవియర్ షుడ్ బి పర్ఫెక్ట్.
1: అదే నాకు ఆనందం.
0: దట్ మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఇంతే మీరే కాదు, చేరినటువంటి భక్తులు కూడాను వారి ప్రవర్తనను చక్రమైనటువంటిగా తీసుకోవాలి.
0: ద కండక్ట్ ఆఫ్ ద డివోటీస్ ఆల్సో షుడ్ బి పర్ఫెక్ట్.
1: మేము విశ్వ కుటుంబకులము.
0: వీ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
1: హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కి ఈశ్వరి పార్వతులే ప్రధానము.
0: అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీ ఈశ్వర పార్వతి ఆర్ ఐడియల్.
1: పార్వతి అనగా దేహము.
0: Parvati is the body.
1: ఈశ్వరుడు అనగా హృదయము.
0: ఈశ్వర ఇస్ హృదయ.
1: హృదయ దేహములు రెండింటి ఎందే మానవత్వం ఉంటుండాలి.
0: హృదయ అండ్ ద బాడీ మేక్ ఏ హ్యూమన్ బీయింగ్.
1: దీన్ని ప్రవృత్తి ప్రకృతి అన్నారు.
0: దిస్ వీ కాల్ నేచర్.
1: కనుకనే భగవంతుని యొక్క విషయం లోపల ప్రవృత్తి నివృత్తులుగా రూపొందింపచేశారు.
0: We have got the pravruti outward and nivruti inward.
1: Pravruti dehamu, nivruti atma.
0: So pravruti is external, the body. Nivruti atma is internal.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The unity of the external and internal is human life.
1: ఇలాంటి పవిత్రమైన మానవత్వాన్ని పుట్టి పెరిగి అన్ని విధాల దీన్ని చూచుకోకుండా ఆదర్శాన్ని విస్మరిస్తున్నారు.
0: Having been born a human being, we have forgotten the ideal.
1: నేను భగవంతుని ప్రసాదమే.
0: I am God's gift.
1: ఇది కేవలం నేనుగా భావించుకుని అహంకార పడద్దు.
0: ఇట్స్ నాట్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.
1: అహంకారం ఎక్కడ చేరునో అక్కడ నీకు అన్ని విధాలా ప్రమాదంలే వస్తుంటాయి.
0: వేర్ దేర్ ఇస్ ఈగో దేర్ విల్ బి డేంజర్ ఎట్ ఎవ్రీ పాయింట్.
1: కనుక ఈ అహంకారాన్ని ఏమాత్రం అవసరం.
0: నెవర్ బి ఈగోయిస్టిక్.
1: ప్రేమను మాత్రమే పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ వితౌట్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదో

0: ఈనాటి నామకీర్తనలంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క ఈ గాలిలో చేరి ప్రతిధ్వనిస్తూ జగత్కంతా వ్యాపించి సర్వులకును సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తనలు అనుగ్రహించుగాక అని ఆశీర్వదిస్తూ నిన్న ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: All the bhajans we have done till now, let all the whole of the atmosphere, the environment, air be filled with the resonance of the matchless name of God and confer you the peace, happiness and bliss. So saying, Bhagwan, blessing everyone, brings his divine discourse to a close.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on March 2nd, 2003 in Prashanti Nilayam on the occasion of Shivratri. Bhagwan stressed that the message of Shivratri is to live in unity and harmony with everyone. Baba urged us to lead a life of good character and good behavior, and said that that is the only thing he wants, and that is the only thing that would give him joy. Thank you. Sai Ram.

ఆత్మతత్వమిట్టు లభునకు. ఆత్మతత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ది ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచిన అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురల్లీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్ naturally mind will attain the state of purity.
0: ee vanchala chetane ee naati prati manavudu kudanu prati deshamunandu kudanu naitika dharmika aadhyatmika aneetvanti moodu sthanamulanu marchipothunnadu.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: Naitika managa emiti?
1: What is moral value, morality?
0: నిత్య జీవితంలో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: Palikina satyamane acharane yendunchu.
1: Take to practice the truth.
0: Acharane yendunchinatvanti satyamane vaaku cheta pracharam chey.
1: The truth that is practiced must be said verbally.
0: Kanuka satyam bruyat. Idi naitikam yokka dharmam.
1: So the moral conduct requires us to speak truth.
0: Inka dharmikam ante emiti?
1: What is dharmic value?
0: Na bruyat satyam apriyam.
1: Do not say unpalatable truth.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు.
1: As it is acceptable, never utter a lie.
0: ఇంతియే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: We should never publicize or propagate untruth.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: Even if you are to speak truth, we should put it in a pleasing, acceptable manner.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: We should not tell truth in an unacceptable, harsh way.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: The truth that is not palatable sometimes pains man.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతే. సత్యమైనటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: Therefore, truth must be acceptable and pleasing. This is dharma.
0: Inka adhyatmika manaka emti?
1: Then what is the spiritual value?
0: Satyam bruyat naitikam.
1: Telling truth is
0: moral. Na bruyat satyam apriyam.
1: Not telling truth in an unacceptable way.
0: Inka dharmam anetundi ee vidhamainatundi margamlo undinappudu deeniki aadharshamainatundide aadhyatmikamu.
1: That which sets an ideal naturally becomes the spiritual aspect.
0: Ee aadhyatmikamanaga emiti?
1: What is the spiritual life?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేస్.
0: ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
0: సత్యం బ్రూయాత్ నైతికం.
1: టెలింగ్ ట్రూత్ ఇస్
0: మోరల్. బ్రూయాత్ సత్యం అప్రియం.

0: ఈ ఆత్మతత్వం అనేది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: However, it's very difficult to recognize,
0: identify,
1: to catch hold of it, still more difficult.
0: కనుకని ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: Man has the five elements within.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: He has got as the basis
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: He has got five life breaths.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: We have to investigate the nature of the five elements.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: Man has got five kinds of faculties, the powers.
0: సత్యము,
1: truth,
0: dharmamu,
1: righteousness,
0: shanti,
1: peace,
0: prema,
1: love,
0: ahimsa,
1: non violence.
0: ఈ ఐదు కూడాను మానవుని ఎందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: What are human values?
0: మానవుడై పుట్టి ఎంత కాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతను మానవాకారుడే కాదు.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, is no man.
0: Bodhamu oka adyeshamu itantivanta kuda manavata kudamulu kaadu.
1: Anger, hatred are not human values.
0: Ivanni nu pasigudamule.
1: They are animal qualities.
0: Ilanti pasigudamulu manam penchukoni manavata gulamunu tagginchukoni kevalam ee naadu pasuvuga jeevisthunnadu manavudu.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: Dushta sankalpamula cheta dukkitudagu.
1: Man suffers misery because of bad thoughts.
0: Satya sankalpamula cheta sadhuvagunu.
1: With the truthful thoughts he becomes a pious man.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: The man beyond the thought remains in peace.
0: Ee naadu shanti lekunda povadaniki kaaranam emiti?
1: Why is it that we are not peaceful?
0: Sakala sankalpa rahitude sadhuvagunu.
1: He is the pious man who goes beyond the level of thought.
0: Atane shanti nundu.
1: He will be in peace.
0: Shanti ki moola kaaranam emti?
1: What are the cause for peace?
0: Sankalpamulu chetane shanti lekapothunnadi.
1: Our thought flow is the cause for restlessness.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: If we are beyond the thought we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది.
1: When one's dharma, righteousness is gone, we'll be losing two parts of the human value.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: if we lose the third value, peace,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: three human values are totally gone.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: As each value is lost, it amounts to amputation of each of the limbs of our body.
0: Satyam anetundi prathama viluva.
1: Truth is the first value.
0: Ee prathama viluvainetundi satyane ee naadu manu kolipothunnamu.
1: The very first value, truth, is lost.
0: Satyam chepte mana vyaparam jaragadu, mana udyogam chikkadu.
1: If we tell truth we cannot run our business, we cannot be successful in job.
0: Munduku polemu.
1: So we cannot proceed, advance in life.
0: Ee rangamunandu chuchina kudanu naitika, bhautika, dharmika, aadhyatmika, laukika.

0: అన్ని రంగములు యందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ the truth is lost and gone, one cannot sustain, continue in the moral, spiritual life.
0: ప్రస్తుత పరిస్థితి యందు సత్యమును కోల్పోవడం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: But man today is deluded with the feeling that he is able to live by uttering untruth.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి
1: like this truth is lost,
0: మానవత విలువను కూడాను కోల్పోతున్నాడు.
1: And human values are also given up.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుని యొక్క శిరస్సు.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: Man is headless almost in nature.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: He is headless because he has lost the first value, truth.
0: ధర్మము,
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ, righteousness,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: ధర్మాన్ని మనం కోల్పోయిన మన భుజబలమునే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: శాంతిని మనం కోల్పోయిన,
1: if peace is gone,
0: మన కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: We will be losing our very stomach.
0: స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహంను కాపాడుకునేది ఎట్లా?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈస్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే
1: as we have lost this three,
0: ప్రేమలేని మానవుడిగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: లైఫ్ వితౌట్ లవ్ ఇస్ వాల్యూలెస్. దేర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్.
0: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: లవ్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్. విదౌట్ ఇట్ ఇట్ ఈస్ ద లైఫ్.
0: అన్ని రంగములందు కూడాను ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ వీ ఫైండ్ హేట్రెడ్.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: అవర్ స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఎ సింగిల్ చైర్.
0: నాట్ డబుల్ సోఫా.
1: ఈజ్ నాట్ ఎ డబుల్ సోఫా.
0: ఆర్ నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: దిస్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
1: బట్ ఇన్ ద మోడర్న్ సొసైటీ దేర్ ఇస్ నో లవ్.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
1: ది అబ్సెన్స్ ఆఫ్ లవ్ లీడ్స్ టు ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ.
0: యూనిటీ కోల్పోవడం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవడం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ హీస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ.
1: There is enmity within.
0: Baita prema chuchinattiga hello hello hello hello ani vaaku.
1: Externally we say hello hello.
0: Idi hello anetundi kevalam low.
1: Hello is merely low.
0: Kaani hello tho manam pepa penchukolemu.
1: We can't have love by merely saying hello.
0: Premanu penchukovalante tirunu itarulanta preminchali.
1: If you want to develop love, you should love others.
0: Plus prem, plus love, plus love, plus love, plus love, plus love.
1: Love is merely addition that goes on, added on and on.
0: Plus cheskuntu pote prema amitamainatundi prema ga roopondutundi.
1: If love is added on and on, more and more, it becomes limitless.
0: Prema adhikamainappudu,
1: when love is maximum,
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: There will be no differences in mankind.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: All become one.
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్,
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: As love is lost today, as love is lost today, we are losing everything in our life. What we have to grow and develop
0: prema
1: is love. The
0: love,
1: when once it is expressed by word, love expressed by word is truth. Love, in action,
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ, శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your wealth and
0: youth. Kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth would pass off. The youth would pass off in a moment of time. Money also would be lost accordingly. And reputation, name also would be lost in a moment. These are all the passing clouds. None of these are permanent. But one is permanent. The truth and good name are permanent. We should get a good name, reputation. And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తో నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ and the state of goodness with these bad thoughts, bad listening, bad thinking, bad actions, how we expect it?
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: Dawn to dusk we listen bad things, we see bad things, we think of bad things, naturally we become bad. We become bad.
0: Karuga ee bad ekkad nunchi vastundadi?
1: Where from you got this bad?
0: Mana choopu nunchi kalugutundadi.
1: Yes, this badness is out of
0: mana shravanam nunchi kalugutundadi.
1: The listening is the cause.
0: Mana vaaku nunchi kalugutundadi.
1: The words that we speak.
0: Mana thoughts nunchi kalugutundadi.
1: The thoughts.
0: Mana action nunchi kalugutundadi.
1: And actions too.
0: Kanukune మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: Therefore, in order to foster and develop human values, we should have absolute check and control on these five senses and act accordingly.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము, జపము, యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: Is not the meditation, it is not the penance, it is not chanting that are needed.
0: ఇవన్నీ good works.
1: They are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే,
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
0: దీనిని పురస్కరించుకుని,
1: basing on this,
0: దీనికోసమని ఈ ఐదు సెన్సెస్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: Buddha made several attempts to control these five senses.
0: 28 సంవత్సరం వరకు
1: ఫర్ 28 ఇయర్స్
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble
0: souls. అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of
0: them? ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మ చిచ్చులే గాని జ్ఞాన చిచ్చులు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మ చిచ్చులు దానే పోతుండాలి.
1: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: దీనివల్ల నేను నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నాడు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థమును విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయని వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా, ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ, లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ, లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: We should use good words.
0: కనుక ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: చేసే సాధనలన్నీ కూడాను
1: all spiritual practices,
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: All the spiritual practices undertaken by man are worldly, physical activity.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: Without sense control, what is the fun of all the spiritual practices?
0: కనుక మొట్టమొట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: So we should know the procedure to control our senses.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్స్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని వ్యంతర చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: We are human beings.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: We should know the divinity immanent in humanity.
0: ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: How to know divinity?
0: అందరికీ తెలుసును.
1: All know this.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: Though we know, we are not able to practice.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: What is this ఆత్మిక ప్రిన్సిపల్?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది, సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: This is this. Speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: వీ నో ఫాల్స్హుడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: టు అవాయిడ్, ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్, వీ అటర్ అన్ట్రూత్.
0: తాత్కాలిక కష్టమును మాత్రం తప్పించుకుంటున్నాం, కానీ
1: వీ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ డిఫికల్టీస్,
0: కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: బట్ వీఆర్ షూర్ టు ఫేస్ పర్మనెంట్ ప్రాబ్లమ్స్.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దిస్ హైలీ డేంజరస్.
0: కనుకనే మొట్టమొట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్.
0: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడు రా.
1: He speaks truth.
0: Satya Harishchandrudu.
1: Satya Harishchandra, the king.
0: Tana yokka maata nimittam nilipettukone nimittamai.
1: To keep up to his promise.
0: సత్యం కోసం సర్వ అవస్థలకు గురి అయ్యాడు.
1: హీ సఫర్డ్ ఫర్ ట్రూత్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. హౌ?
0: తన భార్యను కూడా అమ్ముకున్నాడు.
1: హీ హ్యాడ్ టు సెల్ అవుట్ హిస్ వైఫ్.
0: కుమారుణ్ణి చంపుకున్నాడు.
1: హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్
0: ఆఫ్ హిస్ సన్. తనంతానే అమ్ముకోబడ్డాడు.
1: హీ సోల్డ్ అవుట్ ఆల్ బై హింసెల్ఫ్.
0: కట్టకడపడి కాటి కాపరిగా జీవించాడు.
1: అల్టిమేట్లీ హీ సర్వ్డ్ యాజ్ అ వాచ్మన్ ఇన్ ద బరియల్ గ్రౌండ్.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హీ ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపరర్,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరర్, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపరర్ హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఏ లై.
0: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ఆఫ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికీ నాకే చింతనూ లేదు,
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ హావ్ బీన్ అప్హోల్డింగ్ ట్రూత్.
0: నిగురు సిరి, నేను మీకును, మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫర్
0: మీ. ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకోండు.
1: You put me on sale to any rich man, still hold on to the truth.
0: నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: You be prepared to sell me out, but never give up truth.
0: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్డ్ త్రూ, హి హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్డ్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: having been recipient of God's grace,
0: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
1: He could have the dead son brought back to life.
0: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
1: He could have his kingdom.
0: భార్య కూడాను చేరింది.
1: And his queen joined his company.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier his name was హరిశ్చంద్ర.
0: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: తమకు కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి ఫియర్ఫుల్.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: వీ ఫైండ్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం భయం బ్రతుకు భయం.
1: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫియర్.
0: అన్నా దయం దయం బ్రతుకు భయం.
1: ఓ బ్రదర్, లైఫ్ ఇస్ ఫియర్ స్ట్రికెన్ మోమెంట్ టు మోమెంట్ ఎవ్రీవేర్.
0: కష్టాలే జీవితమా?
1: Should the life be full of difficulties? Are these problems the life?
0: కష్టాలే జీవితమా? కడగండే జీవితమా? ఈ కఠోర నరకం అనేటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: కనుక మనం సత్యాన్ని సాధించాలి.
1: So we should achieve truth.
0: ధర్మాన్ని నడుచుకోవాలి.
1: We should tread along righteousness.
0: శాంతిని సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
0: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్,
0: సాధ్యమైనంత వరకు కూడాను,
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్,
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమనేటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నీవు క్వైట్ గా ఉంటు.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్, బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి,
1: ఎ సేజ్, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్,
0: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై,
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: హి హస్ డ్రివెన్ అవుట్ ద డియర్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ వుడ్ రన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సేజ్ ఇన్ పెనెన్స్.
0: చూచాడు ఈ ఋషి.
1: ది సేజ్ వాచ్డ్ దిస్ డియర్ రన్నింగ్.
0: ఆ హంటర్ వచ్చాడు.
1: ద హంటర్ కేమ్.
0: ఋషి మానయ్యా,
1: ఓ సేజ్,
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు చూచారా?
1: ఐ హావ్ బీన్ చేసింగ్ ఎ డియర్, డిడ్ యు వాచ్ ఇట్?
0: చూడలేదు అంటే అసత్యము.
1: ఇఫ్ హి సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ లై.
0: చూచిది అంటే అపకారము.
1: ఇఫ్ హి సేస్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ ఇస్ ఎ బ్లేటెంట్ లై. ఇఫ్ హి సేస్ ఐ హావ్ సీన్ ఇట్ విల్ పుట్ ద డేర్ టు డేంజర్.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: టు అపోల్డ్ ద ట్రూత్ వన్ షుడ్ నాట్ పుట్ ఎనీ వన్ టు డేంజర్. అపకారం
0: నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: దట్ డజంట్ మీన్ దట్ యు షుడ్ గివ్ అప్ ట్రూత్.
0: ఈ రెండు నేత్రముల వంటివి.
1: దీస్ టు ఆర్ లైక్ టు ఐస్.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ట్రూత్ హి రిమైన్.
0: ఉపయోగము, ఉపకారము, ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా.
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్.
0: నా సత్యము తప్పకుండా.
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ద
0: మృగము అపకారం జరగకుండా.
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్. నాకు
0: భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుతో చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ దిస్ సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినా
0: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భువి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేది పెట్టేది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు, చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై,
1: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్.
0: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
0: తరలోపని నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
1: అండ్ హి బ్లెస్ ద సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్ హిమ్సెల్ఫ్.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవుద్దు, సత్యం అవుద్దు.
1: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: అబ్జర్వ్ సైలెన్స్.
0: అంతేకాని అపకారం జరిగేటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డో నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి ఒక ఉపయోగము, ఉపకారము, యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. అది
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్, వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్డ్ లిబరేషన్.
0: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: బుద్ధుడు చదవనటువంటి గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్ట కడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వం అనేటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ అబ్స్టకల్.
0: నాకు 6 సంవత్సరాల అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా నువ్వు సిద్ధిని పొందలేదు.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ మైండ్
0: ఆధారముగా ఉన్న మానవుడు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హి బికమ్స్ బుద్ధ.
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారజ్యవంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనస్సును కేంద్రంగా తీసుకుని
1: Today we take the mind as a center.
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: And we carry our life.
0: మనసుకు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: We should not take mind as a center.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water
0: bubble.
1: Don't
0: follow the mind. Don't follow the body.
1: Don't follow the mind. Don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: అది ఏ నీ యొక్క లక్ష్యము.
1: That is your aim.
0: అది ఏ నీ ఆత్మతత్వము.
1: That is your atmic principle.
0: Conscience అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
1: Take that conscience as standard.
0: అప్పుడు నేను చెప్తుంటాను.
1: Bhagavan tells boys repeatedly.
0: Four Fs.
1: Four Fs.
0: F, F, F, F.
1: Four Fs.
0: First F.
1: The first F.
0: Follow the master.
1: Follow the master.
0: ఎవరి నీ మాస్టర్?
1: Who is your master?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: Not that teacher and this teacher.
0: Your conscience is your guru.
1: Your conscience is your master.
0: నీ కాన్షియస్ని ఫాలో చేయి.
1: Follow your conscience.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: First F, follow the master.
0: Second F,
1: second
0: face
1: F,
0: the devil.
1: Face the devil.
0: Third F, fight to the end.
1: Third F, fight to the end.
0: Fourth F, finish the game.
1: Fourth F, finish the game.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గంను వదిలిపెట్టి,
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్,
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి,
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్,
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ,
1: హీ స్మైల్స్ యాజ్ దో హీస్ హ్యాపీ.
0: Picture love, picture love.
1: It is all happiness of a movie, a picture.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: He pretends as if he is smiling and happy.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఎక్కడ.
1: He acts as if he is happy but he is not happy.
0: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఎక్కడ.
1: He exhibits as if he is in peace but not so in reality.
0: Artificial life గా మారిపోయింది.
1: Life has become artificial.
0: No heart.
1: There's no heart.
0: Only art.
1: Only everything is art.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేకవుతుంది.
1: How long can we live like this?
0: కనుక ఆర్ట్ని దూరం చేయండి.
1: Give up. Keep yourself distance from art.
0: ఫాలో చేయండి.
1: And follow the heart.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: That is the true ఆత్మా.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
1: దాట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే,
1: ఇఫ్ యూ ఫాలో యువర్ కాన్షియస్నెస్,
0: లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్రా వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్,
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్,
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది ఇది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Mana pranamu, udi pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Kaani adi ardham varaku maatrame udi pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala, consciousness lopala deenam gaavadaniki avakasam ledhu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi yokka consciousness lo minam deenam kaavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamainatundi margamu.
1: Oh man, it's so easy path.
0: నీవు ఎట్ల ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
1: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ద బెలూన్,
0: ఊదుతూ ఊదుతూ రా,
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్,
0: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ.
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతూరి పట్టన పగిలిపోతుంది.
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్ ఇట్ బర్స్ట్ అట్ వన్స్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
1: ద లిమిటెడ్ ఎయిర్,
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోయింది.
1: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్. దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
0: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటిది కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్ దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈజ్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్పబద్ధత లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
1: ది ఈజియెస్ట్ పాత్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
1: దిస్ లవ్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై వర్డ్.
0: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
1: హియర్ ఇస్ షుగర్.
0: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
1: వాట్ ఇస్ ది టేస్ట్ ఆఫ్ ది షుగర్?
0: తీపి.
1: ఇట్ ఈస్ స్వీట్.
0: ఈ చక్కెరను నీళ్లలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ వాటర్.
0: పానకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్ సిరప్.
0: కాఫీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ కాఫీ.
0: తీయగా ఉంటుంది.
1: ఇట్ సో స్వీట్.
0: టీలో కలుపు.
1: మిక్స్ ఇట్ ఇన్ టీ.
0: తీయగా ఉంటుంది.
1: ఇట్స్ ఆల్సో స్వీట్.
0: పాయసంలో కలుపు. తీయగానే ఉంటుంది.
1: ఇన్ రైస్ పుడింగ్ ఇట్ స్వీట్.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్. దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈజ్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈజ్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈజ్ ద రూఫ్.
0: దీంట్లో మనం నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిల్చదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపైనే ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
0: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము. సత్యమే ప్రధానము.
1: సో truth is the primordial principle and the base.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్య పైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంత ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: ఏమన్నా పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి తిని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా
1: without any problem
0: డైవర్ట్ చేయాలంటే
1: డైవర్ట్ ద ఎగ్జిస్టింగ్ లవ్.
0: నీ ప్రపంచపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద వరల్డ్లీ లవ్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ వ్యాపారంపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆన్ ద పొజెషన్స్ అక్విజిషన్స్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్. లవ్ ఇన్ బిజినెస్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: నీ యొక్క వృత్తిపైన ఉండేటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: ద లవ్ ఆఫ్ ప్రొఫెషన్ కెన్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
0: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
1: అవర్ జాబ్ ఈజ్ ఓన్లీ టు
0: డైవర్ట్ చేస్తే చాలు.
1: It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: మరి నేను బిజినెస్ చేస్తున్నానే.
1: I am a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I am a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
1: Think of God in the same way.
0: భగవంతుడా.
1: Oh God.
0: ఏ హృదయమును సతికితివో ఈసె నాకు.
1: Oh God. You have given me this heart.
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: Let me offer the same heart.
0: మరగ వేరేమిద తుని పాద అర్చనకును.
1: What else can I offer you, O God?
0: అంజలికింటు అందుకోవయ్య నీవు అని అర్పితం చేయి.
1: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: నాది కాదు ఈ heart.
1: The heart doesn't belong to me.
0: ఇచ్చినటువంటిది.
1: It is your gift.
0: నీవు ఇచ్చినటువంటిది నీవే తీసుకో.
1: You better you take back the one you gifted me.
0: ఈ దేహం నాది కాదు.
1: Body is not mine.
0: ఈ దేహం కూడా నీవు ఇచ్చినటువంటిది.
1: Body is your gift.
0: నీకే అర్పితము.
1: I am surrendering it. back to you.
0: అన్ని కూడా నువ్వు భగవద్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్, వీ ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ విత్ లవ్, ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇస్ సర్వీస్.
0: లేనిటువంటి చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
1: ఇట్ మే బి హార్డ్ టాస్క్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్.
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: యూ జస్ట్ బిలాంగ్ టు గాడ్.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ హిస్, యుల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు,
1: హియర్ ఇస్ అ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇద్దరు గార్డెన్ పెట్టుకున్నాడు.
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు.
1: అండ్ హి హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నాడు.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్త వాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యు ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్, దట్ యు ఆర్ కంపాషనేట్, యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్త వాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఇస్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఇస్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము.
1: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హిస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా పోరా అని అనుకుంటాం.
1: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్ బి సీటెడ్ వీ సే.
0: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
0: న్యూ ఫ్రెండ్.
1: బట్ హీ ఈస్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: గోల్డ్,
1: ఓల్డ్ ఈజ్ గోల్డ్.
0: అతనే గాడ్.
1: దాట్స్ గాడ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
0: వర్ణన చేస్తుంటారు భక్తులు.
1: డివోటీ narrates
0: idantha kevalam
1: all this
0: atane manasunu kariginchalani anukuntunnaru
1: only to melt god
0: bhagavantini manasu ee vidhanga varnanto karagadu
1: god will never melt will never be melted by your description
0: prema chetane karugutundi
1: is your love that melts him
0: prema rahita marubhumulalo
1: in this barren land without love
0: prema ankuramulu pomda
1: for the seeds of love to sprout up
0: premavesemutu
1: with all the joy of love
0: prema nadulu pravahim pagamurali ganamu seyagade krishna ganamu seyagade
1: for the seeds of love to sprout up on the barren land without love
0: అంతా ప్రేమతోనే.
1: రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో.
0: అటువంటి దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
1: లెట్ ఆల్ ది వికెడ్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
0: నాటవలసినటువంటి ప్రేమ బీజంనే నాటాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
0: అప్పుడు ప్రేమ వర్షమే కురుస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్.
0: పడుతుంది.
1: దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
0: అంతా ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్స్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema swarupule.
1: You are all the embodiments of love.
0: Yedi lekapoyina gani prema matram untundali.
1: You may not have this or that, but you have love.
0: Okkadaina ledu ikkada.
1: There are none here without love.
0: Prapanchamanta vetikinappudiki nee prema ledani evadu cheppaledu.
1: You may search all over the world, none can say that there is no love.
0: Prema lekapoyina dhanam painanna prema untadi.
1: He may not love anything, at least he loves his money.
0: Prema ee vidhanga divert chestunnadu gani prema lekunda poledu.
1: He has diverted his love towards money.
0: Andaru prema swarupule. స్వరూపులే.
1: సో ఆల్ ఆర్
0: అందరూ దైవ స్వరూపులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమాత్రం అక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు ఎస్పైర్ అండ్ వర్క్ ఫర్ గాడ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
1: సో లాంగ్ యూ ఫీల్ దట్ యు ఆర్ ఎ మ్యాన్, ఎస్ యు హావ్ టు వర్క్
0: ఫర్ గాడ్ అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యూ ఫీల్ దట్ యు ఆర్ డివైన్, యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ ఎనీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ యువర్.
1: Everything
0: you are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరే వాడు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఒక్కటే ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: ఏకం సత్య విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్, నాట్ టు.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: అందరు కూడాను,
1: ఆల్
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
0: ప్రేమ చేతనే అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురలీ యూ లెటింగ్
0: లవ్. ప్రేమతత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పార్ట్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే,
1: వాట్ వీ షుడ్
0: నో, ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము, ధర్మము, శాంతి సర్వం కూడా ఏర్పడుతుంది.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్, పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఎ సీడ్,
0: టిన్ లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే,
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్,
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ద సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: వెన్ ది సీడ్ ఇస్ సోన్ ఇన్ ద గ్రౌండ్ ఇట్ స్ప్రౌట్స్ అప్.
0: భూమిలోనే నాటి నీరు పోయి
1: యూ హ్యావ్ టు
0: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి? చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అపాన్ హ్యాండ్.
0: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము,
1: దాట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము,
1: దాట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము,
1: దాట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.
0: సత్

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: There in Kashi, in the congregation or assembly of various scholars, many problems have been taken up and they argued vehemently.
1: చిరునవ్వులు నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వద్యతే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure to
1: samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీస్,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వచింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintalaku premane pariharamunaku moola karanam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: Prema sarva samatvamunakunu sambandhamayu kavinchetvanti yokka samasta shaktivantamainatundi.
0: Love is so powerful that coordinates and integrates.
1: Kani vedamunandu itti premaku kontha stalam takkuvaga undadu.
0: However, there is little scope for love in Veda.
1: Vedamu nirantaram kodanu aashinchunade kani anubhavinchunadi kaadu.
0: Veda always expects but doesn't show path to experience.
1: Lokamulo aneka mandi veda panditulu untunnaru.
0: There are thousands of scholars in the world.
1: కాని వేదమును వల్లి వేస్తున్నారు.
0: దే రిపీట్ వేద.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే గోన్ చాంటింగ్ వేద.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ బట్ నాట్ ప్రాక్టీస్.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధం చెమే నిద్రం చెమే అంతా చెమే చెమే చెమే చెమే కావాలి కావాలి.
0: ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ బట్ డజంట్ షో పాత్ టు ఎక్స్పీరియన్స్.
1: లోకములో అనేక మంది వేద పండితులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్కాలర్స్ ఇన్ ద వరల్డ్.
1: కానీ వేదమును వల్లి వేస్తున్నారు.

0: యుద్ధం చెమి, యుద్ధం చెమి, అంతా చెమె చెమె చెమె చెమె, కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
1: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్, ఐ వాంట్ ఐ వాంట్.
0: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
1: ద డిజైర్ ఇస్ ద బేసిస్ ఫర్
0: డ్యూయలిజం. ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
1: బికాస్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
0: ఇక్కడ ఆశించే వ్యక్తి, ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
1: హియర్ దేర్ ఆర్ టు, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
0: కనుకనే ఆశ, ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
0: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
1: The one who desires is separate from the desired, that is dualism. This is kerchief.
0: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
1: I want this kerchief.
0: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
1: Because kerchief is separate, I want it.
0: ఈ కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: Kerchief is separate from me.
0: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
1: This is dualism.
0: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
1: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యూయలిజం త్రూ ది సేమ్.
0: ఇది ఏమిటి?
1: వాట్స్ దిస్?
0: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
1: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
0: ఇది ఒక బట్ట.
1: దిస్ ఇస్ క్లాత్.
0: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రము కాదు, ఇది దారముల యొక్క చేరిక.
1: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
0: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
1: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
0: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
1: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే త్రిదళం త్రిడరాకాలం, త్రినొత్తంతి త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
1: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్, ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
0: త్రినేత్రంచ త్రియాయుధం,
1: త్రీ ఐడ్ అండ్ ఫైడ్.
0: త్రిజన్మ పాప సంహారం
1: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
0: బర్త్స్. అది అద్వైతం.
1: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యూయలిజం.
0: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
1: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ,
0: ప్రత్యక్షం పరోక్షము.
1: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
0: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
1: దోస్ దట్ హావ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ కెనాట్ సే ఇట్ అవుట్ ఓపెన్లీ.
0: ఒక మూగవాడు చెడ్డ సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
1: A dumb person has partaken delicious items.
0: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కానీ దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
1: He knows the taste of every item served, but he cannot explain the taste of every item.
0: చెప్పలేడు కూడాను.
1: He cannot express.
0: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుబుచ్చడానికి వీలు కానటువంటిది.
1: దేర్ఫోర్ ద బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ బియాండ్ ఎక్స్ప్రెషన్.
0: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దానిని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
1: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
0: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
1: In fact, if there is no this indirect approach, you cannot have direct.
0: కాని దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకి ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
1: But unfortunately, we go by the direct evidence.
0: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
1: We have no faith in indirect.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఐస్ గడ్డ ఉంటుంది.
1: Here is an ice ball.
0: ఈ ఐస్ గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
1: This ice mass or ball is a direct proof.
0: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
1: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
0: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
1: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
0: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐస్ గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
1: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము, పరోక్షమే ప్రమాణము.
1: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
0: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
1: Therefore, for all this apparent world, the divinity behind is the base.
0: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: without knowing this truth,
0: మానవుడు
1: man
0: వేదమే వేదాంతంగా భావి

0: తీసుకొని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించుటకు ప్రయత్నిస్తుంటాడు.
1: కన్సిడర్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ and thinks that Veda speaks of non-dualism and goes spends all his life chanting Veda.
0: ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
1: Man spends the
0: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
1: He leads a worldly life.
0: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
1: He spends in this momentary world.
0: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
1: This nature
0: is ప్రవృత్తితో కూడినటువంటిది.
1: The nature speaks of outward
0: trend. నివృత్తి వేరే ఉంటుండాలి.
1: But there is eternal inward path.
0: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
1: Therefore the inward path is actually spiritual.
0: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
1: to teach the spiritual principle
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించే నిమిత్తమై
1: to declare the fundamental basis
0: అనేక రకమైనటువంటి శ్రమలను వడిగట్టుకున్నాడు.
1: శంకర వాస్ ప్రిపేర్ టు అండర్టేక్
0: ఎదుర్కొంటూ పోయాడు.
1: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్
0: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ప్రోత్సాహ ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
1: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
0: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడై నిలిచాడు శంకర్ల వారు.
1: Though Shankara was quite young, he has got strong conviction in of
0: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్యశక్తియే.
1: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental.
0: ఈ అద్వైతమనగా ఏమిటి?
1: What do you mean by that?
0: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
1: ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ ఆల్.
0: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
1: మెనీ స్టూడెంట్స్
0: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
1: దేర్ ఆర్ సర్టన్
0: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
1: వి హావ్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
0: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
1: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
0: నాకు నక్క కావాలి, నాకు కుక్క కావాలి.
1: ఐ వాంట్ ఫాక్స్, ఐ వాంట్ డాగ్.
0: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి యందు చక్కెర ఒక్కటే.
1: ద డాగ్ అండ్ ఫాక్స్ ఆర్ సెపరేట్ బట్ ద క్యాండీ షుగర్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: ఆ నక్కలో ఉన్నటువంటి చెవులు కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
1: ఇఫ్ యు జస్ట్ కట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ద ఫాక్స్ అండ్ ఈట్ ఇట్ ఇస్ స్వీట్.
0: ఆ నక్కలో ఉన్న తోకను కొంచెం గిల్లి నోట్లో వేసుకో తీయగుంది.
1: కట్ ఆఫ్ ద టెయిల్ యట్ ఇట్ ఇస్ స్వీట్.
0: ఈ సర్వ స్వరూపమంతా కూడాను మాధుర్యమే.
1: ది ఎంటైర్ ఫామ్ ఇస్ నెక్టరైన్ స్వీట్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: జగత్తంతా కూడాను కల్విదం బ్రహ్మ.
1: The entire universe is divine.
0: ఈశావాస్యం ఇదం జగత్.
1: God is present in this cosmos.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God is present in all creatures.
0: దైవత్వం సర్వత్రా ఉంటున్నదనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించి ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
1: శంకర recognized and propagated the basic fundamental principle that divine is present
0: everywhere. ఈ భక్తుల యొక్క భేదభావము చేతనే భగవంతునకు ఒక ప్రత్యేకతను ఇచ్చుకుంటూ తన ఆరాధన స్వరూపానికే ప్రత్యేకతను అందిస్తూ మిగతా దానికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణమే.
1: ఇట్స్ ఓన్లీ డిఫరెన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ అండ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద డివోటీస్ హూ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
0: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు
1: ఎ రిచ్ మ్యాన్
0: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో
1: విత్ డ్యూలిస్టిక్ మైండ్
0: కృష్ణ అంటే చాలా ప్రేమ
1: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ.
0: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకుని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
1: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
0: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
1: ద టైమ్ నేచురల్
0: కష్ట సుఖములు కావడి కుండలు.
1: The difficulties and the happiness, they
0: come. ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
1: What is going to happen in the next minute? Who can imagine it?
0: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
1: At what moment of time, what is going to happen in store for you?
0: శ్రీమంతుడిగా ఉంటున్నాడు.
1: Is a rich man now.
0: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
1: He gives silver to the goldsmith.
0: Gold
1: to goldsmith and got made an idol of gold, Krishna's idol.
0: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
1: అండ్ హి ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
0: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి పక్కలో పెట్టాడు.
1: అండ్ హి ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
1: ఫర్ అభిషేక పర్పసెస్ హీ గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
0: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
1: ఎవ్రీ డే హీ డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది క్రాస్ రిచువల్.
0: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
1: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
0: కాలం ఎప్పుడు కూడా ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
1: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
0: ఇది కాల ప్రవాహము.
1: ఇట్స్ అన్ ఎటర్నల్ ఫ్లో.
0: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
0: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
1: As the merit is exhausted,
0: all the merit of the past is exhausted.
1: The position of the rich man is
0: not that good. He
1: could not carry out his daily living.
0: He couldn't
1: bear.
0: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
1: He collected all these golden objects and took it to another rich man.
0: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
1: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
0: మొట్టమొదట గిన్నెను, అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
1: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
0: ఇది 20 కాసులు ఉంటుంది.
1: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
0: 60,000 రూపీస్. సరే, తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
1: అండ్ దెన్ పీకాక్ ఇస్
0: వెయిడ్. ఇది 60,000 రూపీస్.
1: ఇట్స్ ప్రైస్ 60,000.
0: తర్వాత గోవును తూకం వేశాడు.
1: అండ్ ఆల్సో కౌ వే.
0: ఇది 60,000 రూపీస్.
1: ఇస్ ఆల్సో 60,000.
0: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
1: దెన్ కృష్ణ ఇస్
0: దెన్ కూడా 60,000 రూపీస్ ఉన్నాడు.
1: ప్రైస్ ఇస్ 60,000.
0: ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
1: He said, I can't bear this. What is
0: the same price?
1: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
0: That
1: rich man said,
0: meeku krishna roopamu, nemali roopamu, go roopamu, kappu roopanga untundadi, naaku thookam pradhanamu annadu.
1: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna, but I go by the weight.
0: Daniki value isthu vachunnadu.
1: I attach value to the total weight.
0: Bangaru thookamunaku value isthu vachadu kani roopaniki value ivvaledu.
1: The value is attached to the weight of the gold, but
0: adhe vidhamane bhinna bhinna roopamulato undinatundi manavatvaniki manamu viluvulistunname kani అందరి ఎందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
1: దేర్ఫోర్ వి అటాచ్ వాల్యూ టు ద డైవర్సిటీ ద మల్టిప్లిసిటీ ఇన్ ద మ్యాన్కైండ్ బట్ నాట్ ద యూనిటీ.
0: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
1: అండ్ దేర్ఫోర్ ది ఎసెన్షియల్
0: ప్రతి మానవుని ఎందు కూడాను ఈ పంచభూతం తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
1: ఇన్ ఎవ్రీ పర్సన్ 5 ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్.
0: ఆరవ భూతమే లేదు.
1: దేర్ ఇస్ నో 6th ఎలిమెంట్ అస్ సచ్.
0: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు జరుపుతూ ఉంటున్నాం.
1: బట్ వి ఇమాజిన్ వి ఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్ థింగ్.
0: ఈ దురాశే దుఃఖమునకు కారణం.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
0: ఆశలు ఉండాలి.
1: వి నీడ్ వి హావ్
0: టు నో ఒక పరిమితం ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
0: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
1: మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
0: మైదాస్
1: మైదాస్
0: ఇతను ఒక శ్రీమంతుడే.
1: ఈజ్ అ రిచ్ మ్యాన్.
0: కానీ మహాభక్తుడు.
1: ఈజ్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
0: ఇతనికి చాలా దురాశ.
1: హాస్ ఎక్సెసివ్ డిజైర్.
0: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: హీ ప్రేడ్ రిపీటెడ్లీ టు ది డెయిటీ.
0: డే అండ్ నైట్, తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఆరాధన సల్పుతూ వచ్చాడు.
1: డే అండ్ నైట్ హీ ఆఫర్డ్ ప్రేయర్స్, వర్షిప్డ్.
0: దేవత ప్రత్యక్షమైంది.
1: ది డెయిటీ అపియర్డ్.
0: ప్రార్థనలకు ప్రత్యక్షమైనటు దేవతల యొక్క లక్ష్యం.
1: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ది డైటీ టు అపియర్.
0: భక్తులు ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
1: గాడ్ రెస్పాండ్స్ టు ది ప్రేయర్స్.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: థింగ్స్ వెంట్ ఆన్.
0: ఒకనాడు
1: వన్ డే
0: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
1: మైదాస్ ప్రేడ్, మదర్,
0: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
1: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
0: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
1: కానీ
0: మొట్టమొదట దేవత చెప్పింది.
1: The deity said,
0: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
1: యూ ఆస్క్ దాట్ విచ్ యు ఆర్
0: నాట్. చాలా దురాశతో కూడినటువంటిది.
1: దీనివల్ల
0: నీకు సుఖం ఉండదు.
1: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
0: చాలా కష్టములకు గురి అవుతావు.
1: యు విల్ బి పుట్ టు సఫర్.
0: బాధలకు గురి అవుతావు.
1: యు విల్ సఫర్.
0: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
1: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
0: కనుక ఈ వరం నీవు కోరవద్దు అనింది.
1: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
0: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
1: This Midas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
0: సరి చెప్పిన మాట విన్నప్పుడు ఏం చేస్తుంది? నీవు నష్టం రాసిన వ్రాత కన్న కలదా నువ్వేండు చింతిన్నాను వెళ్ళు ఇంక నీ అవస్థ నువ్వు అనుభవించున్నాను.
1: The deity felt so that who can escape from destiny? All right, you hang yourself, he said.
0: వరం పొందాడు ఇంటికి వచ్చాడు.
1: After the boon is granted, he returned home.
0: పరుపు పైన కూర్చున్నాడు.
1: He sat there on the bed.
0: దిండిని తీసి పక్కన పెట్టాడు.
1: He kept the pillow on one side.
0: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
1: The bed and pillow transformed into gold.
0: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతా అంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
1: Then he entered, stepped into his garden.
0: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
1: He touched every tree.
0: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
1: Every flowering
0: plant. ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
1: Every book.
0: అన్ని బంగారైపోతూ వచ్చింది.
1: Everything transformed.
0: కడపటికి అలసిపోయాడు.
1: He was tired.
0: బిడ్డని పిలిచాడు.
1: He called his children.
0: టీనో కాఫీనో తీసుకుని రా అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ కాఫీ ఆర్ టీ ఫర్ మీ నౌ.
0: టీ కాఫీ తీసుకొచ్చింది.
1: దే బ్రాట్ టీ అండ్ కాఫీ.
0: దాన్ని ముట్టాడు.
1: హి టచ్.
0: బంగారైపోయింది.
1: ఇట్ ఆల్సో బికేమ్
0: గోల్డ్. ఆకలి పెరిగిపోతుంది అది.
1: అండ్ మోర్ హి వాంటెడ్.
0: కానీ ఏది ముట్టినా బంగారైపోతుంది అది.
1: బట్ వాట్ ఎవర్ హి టచ్డ్.
0: నోనాడు ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది. స్టాచ్యూ తయారైపోయింది.
1: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్? హి టచ్డ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటూ గోల్డ్.
0: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
1: Then Midas was transformed. See, he could know the truth.
0: Devi cheppina kuda nenu murkhudunai nenu vinalekapoyanu.
1: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
0: Vidhi aneetundi.
1: This is the destiny.
0: Kanuka tirigi devi daggariki vellaadu.
1: So he again went to the
0: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
1: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
0: ప్రత్యక్షమైంది.
1: షీ మానిఫెస్టెడ్.
0: నాయన, నా మాట వినలేదు నీవు.
1: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
0: ఈ గతి పట్టింది.
1: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
0: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
1: వాట్ యూ వాంట్ నౌ?
0: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
1: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
0: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ అస్ ఆల్ టు డేంజర్.
0: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
1: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పరస్.
0: కనుకనే శంకరుల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
1: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
0: వలదు వలదు ధన దాహము నరుడా మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
1: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: Oh mind, don't ask without mere asking. Jatayu had such an exalted heights.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేడ్ ఫర్
1: నాయన, నా అంత సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with him.
1: అడిగిన దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: But he didn't want to do oblige.
1: అడుగని జటాయువుకు మోక్షం అందించాడు.
0: Without asking జటాయు,
1: ఆ జటాయు అడుగుపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: Without praying asking made జటాయు drink the water.
1: అడుగని ఆదరించండి.
0: Without asking, Shabari was your refuge.
1: లేదు,
0: కానీ
1: నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: Yet she went on thinking of Rama continuously.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: Rama was in the forest.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: He may come along this way.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊర్చి శుభ్రం చేయటం.
0: Every day she was cleaning, sweeping the path along which Rama might come any day.
1: ఒక రేగి పండు చెట్టు కింద నీ కూర్చుంది.
0: She sat under a tree.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడు ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటారు.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది అనుగ్రహంతో కూడినటువంటిదే కానీ ఆగ్రహంతో కూడినటువంటిది కాదు.
0: God is full of అనుగ్రహ grace but not ఆగ్రహ or anger.
1: సాధకుని యొక్క బుద్ధులు అనేక విధములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించట చేత దానిని పురస్కరించుకుని యద్ భావం తద్ భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
0: Aspirants follow different paths. They have different feelings and sentiments. Therefore,
1: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
0: You are in front of a big mirror.
1: ఆ నిలువుటద్దం ముందు నీవు పోయి
0: standing there in front of it.
1: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
0: You see your own reflection there in a mirror.
1: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుకకు ఇచ్చింది.
0: ఇఫ్ యు డు నమస్కార్ యు విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
1: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తావా అది కూడా నిన్ను దండిస్తుంది.
0: ఇఫ్ యు పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్ యు విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through a number of books. You may offer prayers fervently to your family
1: deity. As
0: is the object, so will be the reflection.
1: What
0: is the mirror here?
1: ఈ మిర్రే ప్రకృతి.
0: దిస్ మిర్రర్ ఇస్ వెరీ నేచర్.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: దట్ వెరీ ఆబ్జెక్ట్ ఇస్ డివైన్.
1: విష్ణువే కారకుడు.
0: గాడ్ ఇస్ ద కాజ్.
1: ప్రకృతియే కార్యము.
0: అండ్ ఇఫ్
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ జస్ట్ ది రిలేషన్ బిట్వీన్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: దేర్ఫోర్ వాట్ కమ్ బ్యాక్ టు యాస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ ఇస్ సౌండ్. In fact, object is
1: one.
0: This is unity.
1: Bimbamu,
0: pratibimbamu. The object and the reflection.
1: Addam dwara kaligetundi vekani. Addam lekapothe edi ledu.
0: The object and the reflection exist because of the mirror.
1: Adi ye prakruti yokka vichitramunaku. పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసం.
0: దిస్ ఈస్ ది పెక్యులియారిటీ ఇన్ ది మిస్టరీ ఆఫ్ గాడ్.
1: త్రైలోక్య పవిత్రమ్మును,
0: సో సీక్రెట్ గాడ్,
1: వర్ణరాల విత్తమ్మును, సన్మిత్రమ్మును, మునిజనవన పౌత్రమ్మును, విష్ణుదేవు చారిత్రమ్మును.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakruti nitlopala ikkada enni unnai, neevu nee pratibimbamu addamu enni unnai, moodu unnai.
0: How many are here now? You,
1: neevu nee pratibimbamu addamu,
0: you, your reflection in the mirror.
1: Kabatti ఈ మూడు ఉంటున్నాయి.
0: త్రీ ఆర్ ప్రెసెంట్.
1: మూడులో ఒకటి పోతే ఎంత అని ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్, 3 - 1, వాట్ ఇస్ వాల్యూ, హీ విల్ సే 2.
1: వాణికుడు ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3 - 1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3 - 1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ అక్సెప్ట్.
1: ఇట్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3 - 1 = 1 అంటాడు.
0: 3 - 1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు నీ ప్రతిబింబము అద్దము.
0: హియర్ 3, యూ యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాన్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapanchamlo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకర్ ఆఫ్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రొపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఇస్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రాభవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఇది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ సేస్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ ది కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హిల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతున్నట్టే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హిల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ లా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్ ఇన్ లా.
1: ఒక్కడే.
0: బట్ ది మాస్టర్ ఇస్
1: ఇంతమంది ఇన్ని రకం రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: బికాజ్ ఆఫ్ సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హాస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ.
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్.
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్.

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రుడు, నీవే నా బంధువు, నీవే నా సుఖుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టరీ,
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ
1: పితాత్వమేవ. యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏమి ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యు ఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism. దీనిని పరిష్కరించుకునే
0: వేదము తత్వం అసి.
1: Basing on this Veda said తత్వం అసి.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ విల్ గివ్ యు జాయ్ అండ్ బ్లెస్.
0: శంకరుల వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: దట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: అయితే అది అంత సులభం కాదు.
1: హౌఎవర్ దట్స్ నాట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది పరిపక్వత దిశలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియల్లీ హిస్ ఎ లక్కీ సోల్ హూ అటైన్స్ దట్
0: స్టేట్. అతనికంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తు కంత కూడా రాజు.
1: హి ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: రాజనకే రాజ మహారాజ రాజ రాజనకే రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హు ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి?
1: This soul is present to everyone from top to
0: toe. అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who could do not understand this immortality, అమృతత్వం,
0: just want to wish on the poison. ఈ అమృతం అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for poison.
0: ఈ అమృతము అనేటువంటిది తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలు విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకర మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్
0: వర్ టాక్. ప్రతి ఒక్కరి కూడా శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర హస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: house. Sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be
0: renounced. Anta samayam lopala maatramu ninnu choodalaneetundi oka pichi aasanaku unnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanukana anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇస్ ఎ సీక్రెట్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హి సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హి సేస్ ఇట్ ఇస్ ట్రూత్.
0: ఇది పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says it's not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ది ట్రూత్.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: The war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnunu teesukoni aravaku vellaadu.
1: On Chaturdashi, fourth day.
0: Repati dinamu ye vidhanga yuddhamu saginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించే ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నారు.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున,
1: అర్జున
0: చూడు, ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్. ఏంటి?
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: హి సెడ్ yes swami, it is garuda.
0: ఏమిట్రా, నేను ఏం చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణా జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire if it is true or not.
0: Arjunudu, Krishna,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kaadu antunte nenu tri garuduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will.
0: Kaabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Okay, naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు, మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరి మామ్యే వైశ్యసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. మన్మనాభవ మద్భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా నువ్వు గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యంను కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా నువ్వు చేరి వస్తుంది.
1: It's only at the right time, at the right opportunity.
0: 84 years కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఏ విధంగా కూడా నువ్వు వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matter. అప్పటికి
0: గుర్తుపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: వీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యు ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్డ్ మ్యాడ్.
0: అది ఎట్టవుతుంది? అంతా ఒకటి ఎట్టవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్, దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విధం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యూఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు మరి పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్నా.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యూ హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్
0: హియర్. నీకు ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యు హావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుండాలి.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకానొక సమయం, అంటే పేర్లు వేరు వేరు, మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఎ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకానొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర అయ్యావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ ది కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కింది ఒక సూట్ గుడ్డ కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అది ఎరువు పడేసేసింది.
2: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
2: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
2: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
2: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
2: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
2: ది సన్ సెట్ హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
2: అండ్ దెన్ రామా గాట్ ఇట్ షర్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్ ను. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
2: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్. ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపని చెప్పేసి ఇంకొక నెలకు ఇస్తాడు.
2: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
2: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
2: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
2: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
2: హి హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
2: He bent to hand over the gift to the
0: shirt. అక్కడ పట్టన పగిలిపోయింది.
2: And there the shirt tore in the center.
0: అమ్మ చెప్పింది, నాయనా కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
2: కౌసల్య said, it's a brand new cloth. It is torn now.
0: అప్పుడు కూడాను రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: This is the teaching of wisdom of Rama and those
0: అమ్మ కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గాని గుడ్డ ఓల్డ్ స్టాక్ అన్నాడు.
2: Rama said, stitching is brand new but the stitching cloth is old stock.
0: New
2: stitching is new
0: kaani cloth stock old stock
2: but cloth is old stock.
0: Idi satyama kada?
2: Is it not true or not?
0: Adhe reetigane
2: likewise
0: neevu marchipoyinaavu nenu erukulo untunnanu.
2: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathyasam idi. నాది ఎరుక నీకు మరుపు.
2: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
0: ఇంతే కాకుండా
2: నాకున్న
0: ఆ యుద్ధ భూమి లోపల
2: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
2: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
0: నేనింత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడెప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
2: You may take care of the body and protect it to any length, but it's bound to die. Rakam
0: manavu hani vruddulu maharanyam unandaginan.
2: That old age and the problems will come. You may hide yourself in a forest, but they are bound to follow.
0: ఇవన్నీ కూడా జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
2: They follow you life after life.
0: ఒక రాయి ఉంటుందది.
2: Here is a boulder.
0: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరముల యువకుడు చుట్టు తీసుకున్నాడు, బాగా 20 ఏళ్ళు కొట్టాడు.
2: An young man picked up a hammer and hammered it 25 times.
0: కాని రాయి పగలలేదు.
2: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
2: An old man was called.
0: అతను 2 ఏట్లు కొట్టాడు, 2 ఒప్పులు అయిపోయింది.
2: With 2 strokes this boulder broke into 2 pieces.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 20 ఏట్లు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏట్లకి దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: The old man was so proud of his strength. Oh, look here young man, you could not do it. Well, I could just break it in 2 strokes.
0: Krishnudu cheppadu.
2: Then he said, Krishna said,
0: Ruddhuda,
2: old man,
0: inta maatramuleke nee garvani abhruddhi pachukovaddu.
2: Don't pride yourself for this reason.
0: Nee 2 ఏట్లు kada pagilindedi.
2: It didn't break because of the 2 strokes.
0: Mundu 28 kottadu yuvakudu, aa 20 plus 2 22 gundu pagilindi annadu.
2: Earlier it was hammered 20 times.
0: 22 times.
2: 20 times then, 2 times now, 22.
0: కనుక మనం ఏం చేస్తున్నాము, అప్పటికప్పటికి జరిగేటువంటి మనం చూసుకుంటాము.
2: యూ థింక్ ఆఫ్ దట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి చూస్తుంటాడు.
2: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: దిస్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
2: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
2: In the past it was a tree.
0: Future lo tree ga undi.
2: In future it is a tree.
0: Present lo seed ga undi.
2: In the present it is a seed.
0: Seed lu maatrame nu chustunnavu.
2: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatundi ve.
2: But both the trees have originated, germinated on the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
2: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena శంకర్ల వారు లోకానికి చాటుకుంటూ వచ్చారు.
2: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
2: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: ఉన్నదొక్కటే దైవంబుయన్నటికిని లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా, లేనిదయ్యను విశ్వంబు కానరయ్యా.
1: దట్ వాట్ యు సే ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇస్ యాక్చువల్లీ ప్రెజెంట్. That what you say is present is not there. Only God is present and there's no world as such. Understand this. Watch this point.
0: Premaswarupulaina vidyarthulara.
1: Embodiments of love, students, boys and girls.
0: Manava jeevitamu chala utkrishtamainatundi.
1: Human life is very noble.
0: Idi kevalamu శరీర నిర్మాణం మాత్రమే కాక మేధాశక్తి ఎందుకును ఇది మరింత పవిత్రమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఫిజికలీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటెలెక్ట్ వ్యూ పాయింట్.
0: ఇప్పుడే మీ యందు జన్మించినటువంటి జీవరాశులన్నిటికంటే మానవ జన్మము చాలా పవిత్రమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ లివింగ్ బీయింగ్స్ బోర్న్ ఆన్ ఎర్త్ హ్యూమన్ లైఫ్ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ ప్రాకృతమైన జీవితమునందు మానవ జీవితము అత్యల్పమైనటువంటిది.
1: హౌఎవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ షార్ట్.
0: ఈ మేధాశక్తి కూడాను చాలా పరిమితమైనటువంటిది.
1: హిస్ ఇంటెలిజెన్స్ ఇస్ లిమిటెడ్.
0: ఈ పరిమితమైనటువంటి జీవితమునందే ఈ పరిమితమైనటువంటి శక్తులను సద్వినియోగం చేసుకుని సార్థకం చేసుకోవటమే మానవత్వం యొక్క లక్ష్యం.
1: The aim of human life lies in understanding the very purpose and making use of all the faculties within this limited span.
0: Kani ee naati manavudu taram parimitamaina shaktini amitanga durvinyogam chesukoni tana jeevitamunu vyartham gaavinchukuntunnadu.
1: But man today is misusing all the limited power within him and wasting his time.
0: నిజముగా ఈ మానవుని ఎందున్నటువంటి శక్తిని సద్వినియోగపరుచుకున్న ఎంతనో దేశమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించిన వాడవుతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ మేక్స్ యూ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది లేటెంట్ ఎనర్జీ హీల్ సర్టన్లీ మోల్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎన్ ఐడియల్ పర్సన్.
0: దీనిని శ్రేయో మార్గమని ప్రేయో మార్గమని చెప్తూ వచ్చింది వేదాంతం.
1: వేదాంత సెడ్ దిస్ ఇస్ శ్రేయో మార్గ ద అదర్ ప్రేయో మార్గ.
0: శ్రేయో మార్గమే నివృత్తి మార్గము, శ్రేయో మార్గమే ప్రవృత్తి మార్గము.
1: శ్రేయో మార్గ ఈజ్ ఇన్వర్డ్, ప్రేయో మార్గ ఈజ్ అవుట్వర్డ్.
0: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క శ్రేయో మార్గమును చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్వర్డ్ పాత్ శ్రేయో మార్గ క్లియర్లీ.
0: శ్రేయో మార్గము ఏమి చెయ్యాలి అని చెప్తుంది.
1: What is it that it advocates?
0: Preyo margamu etta cheyalani bodhisthundi.
1: The outward will tell you the procedural aspects.
0: Kalukane sreyo preyasulu endunnatundi antaratthamulu emi cheyali etta cheyali aneetundi vidhananni guttimpa chestundi.
1: With all said and done, both these things will tell you what is to be done, how it is to be done.
0: Sri Ramudu చిత్రకూట పర్వతంపై ఉండినంత వరకు అనేక మంది ఋషులు సమావేశమై ఈ ప్రేయస్సునకు శ్రేయస్సునకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసములు సంప్రదిస్తూ వచ్చారు.
1: సో లాంగ్ శ్రీరామ స్పెండ్ హిస్ టైమ్ ఆన్ చిత్రకూట మౌంటైన్. ఆల్ సేజెస్ గ్యాదర్డ్ దేర్ అండ్ డిస్కస్డ్ ఎట్ లెంగ్త్ దీస్ టూ పాత్స్.
0: సర్వసంగ పరిత్యాగులైనటువంటి మహర్షులు రామ దర్శనము గావించుకుని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సమావేశము మాకెప్పుడు లభ్యమవునా అని ఎంతో కాలం నుంచి కాచుకున్నటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద రెనన్షియన్స్ ఓవర్ దేర్ హ్యావ్ బీన్ లాంగింగ్ ఫార్ సచ్ అన్ ఆపర్చునిటీ.
0: నిత్యము రాముల సన్నిధి యందు ఇలాంటి సమావేశములు జరుపుతూ మానవత్వం యొక్క దివ్యత్వాన్ని, దివ్యత్వం యొక్క పవిత్రతను, పవిత్రం యొక్క ఆత్మతత్వాన్ని కూడాను విమర్శించుకుంటూ వచ్చారు.
1: Every day they were basking, enjoying the darshan of Rama they have been discussing, deliberating on the divinity latent in man.
0: ఈ లోపల భరతుడు రావటము, అనేక విధములుగా ప్రార్థించటము, కానీ వల్లదని గట్టిగా చెప్పటం చేత ఈ యొక్క ఆశను విరమించుకుని పాదుకులు తీసుకుని అయోధ్యకు చేరిపోవటము జరిగింది.
1: ఇన్ ద మీన్ టైమ్ భరత కేమ్ అండ్ ప్రేడ్ టు రామా టు రిటర్న్ అండ్ రామా రిఫ్యూజ్డ్ దేర్ఫోర్ ద ప్రపోజల్ ఇస్ డ్రాప్డ్ అల్టిమేట్లీ భరత లెఫ్ట్ విత్ ద డివైన్ శాండిల్స్.
0: ఈ యొక్క సమావేశములన్నీ ముగిసిన తర్వాత చిత్రకూట పర్వతము ఒక విధమైనటువంటి యొక్క ప్రళయంగా మారుతూ వచ్చింది.
1: After this deliberation conference, the entire Chitrakuta mountain appeared. It is the time of extinction or annihilation.
0: Unna maharshi lopala aneka vidhamainatundi aapohalu chelaregutu vachayi.
1: There are so many mental agitations among the sages gathered there.
0: Vaari sadhana kudanu sakramanga charalekapothunnayi.
1: They could not continue their spiritual pursuits.
0: Okarlo okaru gusagusaladukuntu ededo maatladukuntu vacharu.
1: They started murmuring, whispering towards each other.
0: ఈ విషయములకు కారణం ఏమిటి అని అనేక విధములుగా కూడా విచారిస్తూ వచ్చాడు శ్రీరాములు.
1: శ్రీరామ థాట్ ఫర్ ఎ వైల్ ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్.
0: కానీ ఈ విచారమును గుర్తించినటువంటి ఒక మహర్షి, వృద్ధుడైనటువంటి వాడు రాముల దగ్గరికి ప్రవేశించి, ఓ రామచంద్ర, నీలో ఎట్టి దోషము లేదు.
1: అండ్ ఓల్డ్ సెయింట్ కేమ్, ఓ రామ, దేర్ ఇస్ నో మిస్టేక్, నో డిఫెక్ట్.
0: మీరు ధర్మస్వరూపులు.
1: You are the embodiment of dharma.
0: సత్యవాక్ పరిపాలకులు.
1: You uphold truth.
0: కానీ ఈ ప్రదేశమునందు ఈ విధమైనటువంటి సమావేశంలో జరగటము గుర్తించినటువంటి రాక్షసులు మితిమీరిపోతున్నారు.
1: The demons have come to know of this congregation conference here and therefore they are very much enraged.
0: క్రమక్రమేణా చిత్రహింసలు అధికమైపోతూ వచ్చాయి.
1: More and more of violence was taking place.
0: సృష్టి యొక్క సాధనలకు చాలా ఆటంకములు జరుగుతూ వచ్చాయి.
1: There are many, many obstacles on the way of the spiritual
0: person. కనుక చిత్రకూట పర్వతంపై ఉండినటువంటి ఒక ఋషులు ఈ చిత్రకూట పర్వతమును విసర్జించి మరొక ప్రదేశంలో ప్రవేశించాలని తలుచుకుంటున్నారు.
1: Therefore, all sages were planning to leave the Chitrakuta mountain and to go elsewhere.
0: స్వామి ఇంత మాత్రమే కాదు.
1: స్వామి నాట్ ఓన్లీ దిస్.
0: మీరు కూడాను గృహస్థులు.
1: You are also household.
0: మీరు కూడాను ఈ చిత్రకూట పర్వతాన్ని త్వరగా వదలటం మంచిది అన్నాడు.
1: They also said, pleaded with Swami, it's also good if you also leave.
0: మీరు శక్తివంతులే.
1: You are powerful.
0: శక్తి సామర్థ్యులే.
1: You have all packed.
0: అయినప్పటికీ స్త్రీలతో ఉండటం చేత ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రదేశంగా మారుతుండాలి.
1: Since there's women around, it's a dangerous spot.
0: అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి?
1: Where are we to go now?
0: అని ఆ ఋషులందరూ కూడాను కొన్ని రకమైనటువంటి ఒక సంప్రదింపులు జరిపి అక్కడ నుంచి ఒక విధమైనటువంటి యొక్క దండకారణ్యంలో ప్రవేశించాలని ఊహించారు.
1: ఆల్ సేజెస్ కన్సల్టెడ్ అమంగ్ దెమ్సెల్వ్స్ అండ్ డిసైడెడ్ టు గో టు దండకారణ్య.
0: ఈ దండకారణ్యంలో ప్రవేశించిన తక్షణమే
1: ద మూమెంట్ దే స్టెప్ దేర్
0: విరాధుడనేటువంటి రాక్షసుడు సీతను అపహరించాడు.
1: డెమన్ బై నేమ్ విరాధ కిడ్నాప్డ్ ఆల్ విమెన్ దేర్.
0: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
1: Because they were kidnapped, there's a lot of agitation.
0: నన్ను ఏ విధంగానైన రక్షించమని రామలక్ష్మణులు ప్రార్థిస్తూ ఉండాలి.
1: Went on praying that they should be rescued and protected.
0: ఆ విరాధుడు ఒక్కటే మాట చెప్పాడు.
1: విరాధ said only one.
0: మీరు ఈ అరణ్యంలో బ్రతకవాలనుకుంటే సీతను మర్చిపోండి అన్నాడు.
1: If you want to live in this forest, forget Sita, he said.
0: ఇంకా సీతను నేను వదలటం లేదు.
1: Said, I am not going to leave.
0: సీత మీ సీత కాదు ఇంకా.
1: Sita doesn't belong to you any longer.
0: అని కఠినంగా తాను ఈ విధమైనటువంటి యొక్క మాటలు మాట్లాడాడు.
1: And he used all harsh words.
0: ఇది విన్నటువంటి రాములు
1: by name విరాధ kidnapped all women there.
0: సీతను అపహరించిన తక్షణమే సీత చాలా గోల చేస్తుండాలి.
1: Because they were kidnapped, there's a lot of agitation.

0: మాటలు మాట్లాడాడు.
1: అండ్ హీ యూస్డ్ ఆల్ హార్ష్ వర్డ్స్.
0: ఇది విన్నటువంటి రాములు,
1: రామ హ్యావింగ్
0: అనిత క్రోధుడై విరాటుని పైన అనేక రకములైనటువంటి యొక్క యుద్ధములు జరపడానికి ప్రయత్నించారు.
1: లిసనింగ్ టు ఆల్ దిస్ రామ వాస్ ప్రిపేర్డ్ టు ఫైట్ విత్ హిస్ విరాట.
0: ఈ యొక్క అంబులకు తాళలేక విరాట్ సీతను వదిలిపెట్టి రామలక్ష్మణతో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు.
1: యాజ్ హీ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హీ డ్రాప్డ్ హిస్ ఆరోస్ దేర్.
0: ప్రయత్నించటమే కాకుండా ఈ విరాధుడు రామును ఒక చేతిలో లక్ష్మణుని ఒక చేతిలో పట్టుకుని పరిగెత్తాడు.
1: నాట్ ఓన్లీ జస్ట్ లెఫ్ట్ ది ఆరోస్ దేర్ హీ స్టార్టెడ్ రన్నింగ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ రామ లక్ష్మణ.
0: అప్పుడు సీత మరింత బాధపడుతుంటుండాలి.
1: సీత వాస్ మోర్
0: ఈ క్రూరముగం ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల, రాక్షసులు ఉన్నటువంటి ఈ అరణ్యం లోపల నన్ను ఒంటరిగా వదిలిపోతున్నారా, నా ప్రాణమును కూడా తీసుకుని పోండి అని ప్రార్థిస్తూ ఉంటుండాలి.
1: సీత వెంట్ ఆన్ క్రయింగ్ అండ్ ప్రేయింగ్, ఐఎమ్ లెఫ్ట్ హియర్ ఆల్ అలోన్ ఇన్ దిస్ ఫారెస్ట్, వై డోంట్ యూ టేక్ మీ ఆల్సో అలాంగ్ విత్ యూ.
0: ఈ విధంగా ఉండినట్టే రామ లక్ష్మణుడు ఈ విరాధుని చేతులు రెండు ఖండించాడు.
1: As things went on, Rama Lakshmana,
0: ఎన్ని అంగములు ఖండించినప్పటికీ ఈ విరాధుడు ప్రాణం పోలేదు.
1: విరాధ డిన్ డై.
0: తక్షణమే విరాధుడే చెప్పాడు.
1: ఇమీడియట్లీ హీ సెడ్,
0: అయ్యా నేను శాపం చేత ఈ రూపమును ధరించాను.
1: I have taken this form because of the curse.
0: నేను ఒక గాయకుడను.
1: I am a singer.
0: కానీ నేను ఒక శాపం చేత దోషములు గావించటం చేత నీ రాక్షస స్వరూపాన్ని పొందవలసి వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ సో మెనీ మిస్టేక్స్ ఐ కమిటెడ్ ఐ వాస్ కర్స్డ్.
0: నన్ను ఏ విధంగా మీరు హింసించినప్పటికీ నాకు మరణము రాదు.
1: యు మే ట్రై టు పనిష్ మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డై.
0: నన్ను మట్టిలో వేసి బూడ్చండి అన్నాడు.
1: యు బరీ మీ హీ సెడ్.
0: అదే సమయమునందు లక్ష్మణుడు పెద్ద గుంత తీసి ఆ విరాధుణ్ణి అందులో బూడ్చివేశాడు.
1: లక్ష్మణ డగ్ ఏ బిగ్ పిట్ అండ్ బరీడ్ హిమ్ దేర్.
0: అప్పుడు విరాధుడు చెప్పాడు.
1: And Virathudu said,
0: O Ramachandra,
1: O Ramachandra,
0: నీ నిమిత్తమై శరభంగుడు చాలా కాచుకొని ఉన్నాడు.
1: ఓ రామ, శరభంగ సేజ్ ఈజ్ వెయిటింగ్ ఫర్
0: మీరు ఎక్కడ జీవించడం ఆ మంచిదో శ్రేయస్సు అవుతుందో ఆ యొక్క విషయమును శరభంగుడు మీకు తెలుపగలడు.
1: శరభంగ విల్ టెల్ యూ ఏ గుడ్ ప్లేస్ వేర్ యూ షుడ్ గో.
0: కనుక మీరు తక్షణమే శరభంగుని ఆశ్రయించండి అన్నాడు.
1: బెటర్ యూ అప్రోచ్ శరభంగ సేజ్.
0: కొంత దూరం నడుచుకుని పోతుండగానే ఇదే శరభంగ ఆశ్రమం అని తెలిసింది.
1: As they are walking, they have come to know this is the place of శరభంగ.
0: శరభంగుడు కూడాను ఏ విధంగా కాచుకుని ఉన్నాడంటే,
1: హౌ శరభంగుడు సేజ్ వాస్ వెయిటింగ్,
0: ఈ యొక్క చకోర పక్షులు ఈ యొక్క నీటి బిందువునకై ఆశించినట్టుగా రామ దర్శనమునకై ఈ శరభంగుడు క్షణ క్షణములకు ఎదురు చూస్తూ వచ్చాడు.
1: జస్ట్ as చకోర బర్డ్స్ వెయిట్ ఫర్ రెయిన్ డ్రాప్స్, ద సేజ్ శరభంగ ఇస్ వెయిటింగ్ ఫర్ రామ.
0: చూచాడు రాములను.
1: రామా సా,
0: రామా నేను జీవించినందుకు నేను ధన్యుడైనాను.
1: మై లైఫ్ ఇస్ రిడీమ్డ్ హావింగ్ సీన్ యూ.
0: నాకింక జీవించనక్కరలేదు.
1: ఐ డోంట్ నీడ్ టు లివ్.
0: అనేక పర్యాయములు స్వర్గము తీసుకుని పోవడానికై వచ్చారు.
1: మెనీ టైమ్స్ ఐ వాస్ అబౌట్ టు బి టేకెన్ టు హెవెన్.
0: కానీ శ్రీమన్ నారాయణమూర్తి మానవాతారంతో ఈ జగత్తునికి వచ్చాడని, దండకారణ్యంలో ప్రవేశిస్తున్నాడని నేను విన్నాను.
1: I have come to know that Lord himself has incarnated in a human form and he is in Dandakaranya.
0: Vetakapoyina teegi kaalike chuttukunnattuga naa bhagavantudu naa chentike vastunnadu kada ani nen dhairyam cheta opika pattukoni inta kaalam jeevinchanu.
1: I picked up courage and I am patient all the while waiting for your arrival.
0: Mimmalu darshinchanu.
1: I have seen you.
0: Nenu dhanyudainanu.
1: I am ready.
0: Aithe kontha sepu undandi annadu.
1: Stay here for some time.
0: Akkada Ramalakshmanulu Sita undangane ee yokka స్థితిని పేర్చుకున్నాడు.
1: యాజ్ రామలక్ష్మణ సీత వర్ దేర్ హీ కెప్ట్ ఫైర్ దేర్.
0: వీరు చూస్తుండగానే ముగ్గురికి నమస్కారం చేశాడు, ఆ యొక్క చితిలో పడిపోయాడు.
1: హీ డిడ్ నమస్కార్ టు బోత్ ఆఫ్ దెమ్ అండ్ జంప్డ్ ఇన్ టు ద ఫైర్.
0: చితి భస్మం అయిపోయింది ఈ శరీరం.
1: అండ్ ద బాడీ ఇస్ బర్న్.
0: అక్కడ నుంచి కూడా ఒక వ్యక్తి బయలుదేరింది.
1: దేర్ స్టార్టెడ్ ఎ పర్సన్.
0: అతనే తుమ్మురుడు.
1: హీస్ తుమ్మురుడు.
0: అతనే గాయకుడు.
1: హీస్ ద సింగర్.
0: ఆ శాపము చేతనే ఈ తుమ్మురుడు ఈ విధమైనటువంటి యొక్క రూపం ధరించాడు.
1: తుంబురా ద సింగర్ ఇస్ కర్స్ దేర్ ఫర్ హస్ టేకెన్ దిస్ ఫామ్.
0: రామకు నమస్కరించి తన స్వస్థానమునకు వెళ్ళాడు.
1: హి డిడ్ నమస్కార్ టు రామ అండ్ వెంట్.
0: అప్పుడు చెప్తూ వచ్చాడు.
1: దెన్ హి స్టార్టెడ్ టెల్లింగ్,
0: మీరు ఇక్కడ జీవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు స్టే హియర్.
0: మీరు అగస్త్యాశ్రమం చేరండి.
1: యూ రీచ్ అగస్త్యాశ్రమ.
0: అక్కడ నుంచి కూడాను అగస్త్యుడు మీరు ఎక్కడ జీవించడం ఉత్తమమో తానే మీకు బోధిస్తాడన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ సేజ్ అగస్త్య విల్ టెల్ యూ ద బెస్ట్ ప్లేస్ ఫర్
0: యూ టు గో. ఈ వస్తు ఉండగానే సుశిక్షుని యొక్క ఆశ్రమం చేరింది.
1: As they were passing by, they reached another ashrama.
0: ఈ ఆశ్రమంలో ఒకనాడు ఉండి అక్కడి నుంచి అగస్త్యాశ్రమంలో ప్రవేశించారు.
1: From there, they went to అగస్త్యాశ్రమ.
0: ఈ ఋషులకందరికీ కూడాను ఇతను సాక్షాత్ మా

0: నారాయణము తిని తెలుసు.
1: ఆల్ సేజెస్ నో దట్ రామ ఇస్ ద వెరీ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్.
0: కానీ జరగవలసినటువంటి కార్యములకు అడ్డు తగులుతుందని ఎవ్వరూ ఏ రహస్యాన్ని కూడా చెప్పలేదు.
1: Nobody revealed the secrets because they don't want any obstacles to come on the way.
0: అగస్త్యుడు కూడాను తమ ఆశ్రమంలో ఉంచుకోవటం చేత రామ సంకల్పానికి విరుద్ధమవుతుందనే ఉద్దేశంతో, రామ నీవు కొంత దూరం లోపల వెళ్లి అక్కడ పంచవటి అనేటువంటి ఇది ఉంది గోదావరికి దగ్గర, అక్కడ మీరు జీవించండి అన్నాడు.
1: ఈవెన్ అగస్త్య didn't keep quiet there. He told Rama, better you go to Panchavati and spend some time over there.
0: ఈ పంచవటి అంటే దీనికి అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: పంచవటి హ్యాస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: పంచవటి అంటే ఎక్కడో గోదావరికి పక్కలో ఉండేటువంటి ఒక ఆశ్రమం కాదు, లేక పవిత్రమైన స్థానం కాదు.
1: పంచవటి ఇస్ నాట్ మియర్లీ సీక్రెట్ ప్లేస్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోసమే ఈ పంచవటి యొక్క అంతర్భాగమే, ఈ అంతర్కోసమే పంచవటి.
1: పంచవటి సిగ్నిఫైస్ ఆల్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్. దట్ ఆర్ ద ఫుడ్, ద లైఫ్, ద మైండ్ అండ్ ద బ్లెస్.
0: యొక్క భద్రత ఉంటుంది అన్నాడు.
1: దేర్ దేర్ ఇస్ సెక్యూరిటీ.
0: అక్కడ చల్లని జలము,
1: దేర్ ఇస్ కూల్ వాటర్.
0: తీయని కాయలు,
1: యువర్ స్వీట్ ఫుడ్.
0: అనేక విధమైన ఫలములు మీకు లభిస్తాయి.
1: యూ హావ్ మెనీ వెరైటీస్.
0: సుఖముగా జీవించవచ్చు అన్నారు.
1: యూ కెన్ లీడ్ ఎ కంఫర్టబుల్ లైఫ్.
0: సమశీతోష్ణంగా ఉంటుంటారు.
1: ఇట్స్ గుడ్ క్లైమేట్.
0: కనుకనే అక్కడ వాతావరణం కూడా సరైనటువంటిదిగా ఉంటుంది.
1: ది ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ గుడ్.
0: మీరు రాజకుమారులు,
1: యువర్ ప్రిన్సెస్.
0: తప్పక మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు.
1: సర్టెన్లీ యూ గో ఓవర్ దేర్.
0: అంటే అగస్త్యుని యొక్క ఆలోచన ఏమిటి?
1: వాట్ ఇస్ ది థాట్ ఆఫ్ అగస్త్య?
0: అగస్తాశ్రమంలో ఉంటే సీతాపహరణ జరగదు. సీతాపహరణ జరగకుండా ఉండినప్పుడు ఈ రాక్షస సంహారం కూడా జరగదు. కనుకనే ఇతను ఎట్టైన ఆశ్రమం నుంచి దూరం పంపాలని సంకల్పం చేతనే అగస్త్యుడు ఈ ప్లాన్ వేశాడు.
1: ఇఫ్ రామ అండ్ సీత ఆర్ టు స్టిల్ స్పెండ్ టైమ్ విత్ అగస్త్య, ది సీత కెనాట్ బి అబ్డక్టెడ్ దేర్ ఆఫ్టర్, ద డెమన్స్ కెనాట్ బి కిల్డ్, దేర్ ఫోర్ హీ డైరెక్టెడ్ దెమ్ టు మూవ్ ఓవర్ టు పంచవటి.
0: కనుక అక్కడ పంచవటిలో ఇద్దరు ముగ్గురు కూడాను చక్కని పర్ణశాలన వేసుకుని అందులో కాలం గడుపుతూ ఉన్నారు.
1: ఆల్ ది త్రీ రీచ్ పంచవటి, బిల్ట్ ఎ బ్యూటిఫుల్ హట్ అండ్ స్పెండ్ టైమ్ దేర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ రాములు లక్ష్మణుడు నిరంతరం కూడా ఏదో ఒక జీవహింస జరుపుకుంటూ వచ్చారు.
1: రామ లక్ష్మణ దే నోటీస్ ది వైలెన్స్ ఆల్ అరౌండ్.
0: సీత చాలా బాధపడుతూ వచ్చింది.
1: సీత వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు పర్ణశాలలో కందమూలాదులు కనుకుంటున్నాయి లక్ష్మణుడు వెళ్లగా సీత రామును సమీపించి, నాథ, కోరికలు కలగలేనటువంటి వారికి మూడు దుర్గుణములు ఉంటుంటాయి.
1: When Lakshmana went there to collect all the tubers and the leaves, Sita pleaded with Rama, tell, there are three bad qualities.
0: మొదటిది అసత్యమాడటం.
1: One, uttering lies.
0: రెండవది పరపతిని గమనించటము.
1: Observing the wife of someone else.
0: మూడవది ఈ విధమైన యొక్క దీంతో హింసను జరపటము.
1: Resorting to violence.
0: ఈ దుర్గుణములు ఉన్నటువంటి వాడికి ఈ మూడు కూడా పరమ ప్రాపర్టీస్ గా ఉంటుంటాయి వాళ్లకు.
1: For a bad person, these are three bad qualities of the property.
0: అనగా ఇది యవ్వనంలో ప్రాప్తించేటువంటి యొక్క దుర్గుణములు.
1: These are the bad qualities that step in the age of youth.
0: ఈ వయసు లోపల ఈ దుర్గుణములు ప్రవేశించినా ఇంకా మానవత్వం అనేటువంటిది ఏముండదు.
1: When once these three bad qualities are there, there will be no human quality.
0: అయితే మీ యందు రెండు క్వాలిటీస్ మాత్రం చాలా దృఢంగా నేను నమ్ముతున్నాను.
1: యూ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీస్ టు ఇన్ యూ.
0: మొదటిది అసత్యము, మీరు చెప్పరు.
1: Falsehood, you never utter a lie.
0: ఇంతకు పూర్వము మీరు అసత్యం ఆడలేదు.
1: Never before.
0: ఇప్పుడు ఆడటం లేదు.
1: Not now.
0: ముందుకు కూడా మీరు అసత్యం చెప్పరు.
1: Nor in future.
0: కనుక మీరు సత్యస్వరూపులు.
1: You are the form of truth.
0: దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసించాను.
1: I have full faith in that.
0: అనేటప్పటికీ రాములు చెప్పాడు.
1: And Rama said.
0: పత్తుల చేత పతిని సద్గుణములు కలవాడనేటువంటిదిగా వర్ణించటమే నిజమైన పతికి సరి అయినటువంటి గుణము అన్నారు.
1: టు గెయిన్ రికగ్నిషన్ ఫ్రమ్ వైఫ్ ఇస్ అ గుడ్ టెస్టిమోనియల్ ఫర్
0: పతి. మంచివాడు అనేటువంటిది సతే అంగీకరించాలి, కానీ మరొక అంగీకరించడానికి వీలు కాదు.
1: ఇస్ ద వైఫ్ హూ షుడ్ సర్టిఫై దట్ ద హస్బెండ్ ఇస్ గుడ్.
0: అప్పుడే పతి అనేటువంటి పదమునకు సరైన విలువ ఉంటుంటారు.
1: దెన్ ద హస్బెండ్ విల్ హ్యావ్ వాల్యూ.
0: కనుక సీత, నీవు నేను సత్యవంతుడని నీవు అంగీకరించావు, అదే నా సంతోషం అన్నాడు.
1: సో రామా సెడ్, సీత, యూ యాక్సెప్టెడ్ దట్ ఐ స్పీక్ ట్రూత్, ఐఎమ్ హ్యాపీ అబౌట్.
0: ఇంకా రెండవది,
1: సెకండ్,
0: పరపత్ని గమనం అనేటువంటిది మీలో లేదు.
1: యూ డోంట్ హ్యావ్ దట్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ స్టేరింగ్ ఎట్ వైవ్స్ ఆఫ్ అదర్స్.
0: ఇతర స్త్రీలను చూడటమే ఒక పెద్ద చెడ్డ క్వాలిటీ.
1: ఇట్స్ ఎ బ్యాడ్ క్వాలిటీ టు స్టేర్ ఎట్ విమెన్.
0: ఎప్పుడూ చూడలేదు.
1: యూ నెవర్ లుక్డ్ అట్ దెమ్.
0: ఇయం సీత మమ పతి మన పత్ని అనగా జనకుడు చెప్పాడు ఇయం సీత.
1: జనక సార్ షీఈ్ మై డాటర్ సీత.
0: ఎక్కడో చూస్తున్నావు రామ, సీత ఇక్కడ ఉంటుండాలి.
1: రామా యువర్
0: మమ పుత్రి ఇయం సీత అన్నాడు.
1: యు ఆర్ లుకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్ రామ, హియర్ ఇస్ మై సీత డాటర్.
0: చూడలేదు.
1: ఈవెన్ దెన్ యూ డిడ్ లుక్ అట్ హర్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: వివాహం అయ్యేంత వరకు కూడాను ఒక స్త్రీని చూడకూడదు అనేటువంటిది పెద్ద ప్రామిస్.
1: యు హావ్ టేకెన్ ఎ ప్రామిస్.
0: ఇది పెద్ద గుణము.
1: ఇట్స్ ఎ వెరీ గుడ్ గ్రేట్ క్వాలిటీ.
0: గొప్ప గుణం అనేటువంటిది మీలో ఉంటుండాలి, అది నేను గమనించాను.
1: యు హావ్ గాట్ దిస్ గ్రేట్ క్వాలిటీ నాట్ లుక్ అట్ ఎనీ ఉమెన్ అంటే అది
0: మీ ధర్మము.
1: దట్ ఈస్ ధర్మ.
0: కనుకని సత్యం వదా ధర్మం చెరా అనేటువంటిది మీ యందు ఈ రెండు కూడా ప్రత్యక్ష ప్రమాణంలో నింది.
1: డైరెక్ట్ ఎవిడెన్స్ విత్ రిగార్డ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ దట్ యు టెల్ టు ఫాలో ధర్మ.
0: హింస,
1: థర్డ్ వైలెన్స్,
0: దీనిని నేను అంగీకరించను.
1: దిస్ ఐ డోంట్ అక్సెప్ట్.
0: మీరు తాపస వేషమును ధరించి అరణ్యములో సంచరిస్తూ ఈ యొక్క ఆయుధమును చేపట్టి నీ యొక్క ఏమాత్రం కూడా నీకు అపకారం చేయనటువంటి యొక్క జంతువును హింసించడము ఇది సరైనటువంటి ధర్మం కాదనింది.
1: యు ఆర్ వేరింగ్ ది అటైర్ ఆఫ్ ఎ రెనన్షియంట్, స్పెండింగ్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్, యు క్యారీ ఆల్ ద వెపన్స్ బట్ యు కిల్ అనిమల్స్.
0: అయోధ్యలో జీవించేటప్పుడు నీ ఆయుధాలు నీకు అవసరం.
1: When you are in Ayodhya, you need all
0: the weapons. In the attire of renunciant, you should
1: never make use of weapons.
0: Not
1: only making use of
0: them. What harm
1: the animals
0: have done to you? They are not
1: doing any harm.
0: నీ జోలికి రావటం లేదు కదా.
1: They don't.
0: అలాంటి పరిస్థితిలో నీవు నిష్కారణంగా దీనిని హింసించడము ఎంత తప్పు.
1: It is a big mistake to harm them.
0: ఏనాడు కూడాను సీత నోరెత్తి ఈ విధంగా పలికినటువంటిది కాదు.
1: సీత నెవర్ సెడ్ లైక్ దట్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్.
0: కానీ పురుష సింహమునకు ఉండవలసినటువంటి లక్షణం నీలో రెండు మాత్రమే ఉన్నది, మూడవది లేదు.
1: దేర్ ద లయన్ ఆఫ్ మ్యాన్ షుడ్ హ్యావ్ టూ క్వాలిటీస్ యూ హ్యావ్ బట్ ద థర్డ్ క్వాలిటీ ఇస్ మిస్సింగ్.
0: ఆదర్శ పురుషుడు నీవు.
1: యువర్ అన్ ఐడియల్ మ్యాన్.
0: అలాంటి వాని దగ్గర హింస అనేటువంటి పదము ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ రిసార్ట్ టు వైలెన్స్.
0: అప్పుడు మెల్లగా రాములు నవ్వుతూ సీత నీవు చెప్పినది నిజమే.
1: రామా స్మైలింగ్లీ సెడ్ సీత వాట్ యు సెడ్.
0: కానీ మునులకు తాపసులకు ఋషులకు అనేక రకములైనటువంటి కష్టములు కలిగిస్తున్నారు రాక్షసులు.
1: డెమన్స్ హావ్ బీన్ పుట్టింగ్ టు సఫరింగ్ ఆల్ ద సేజెస్ అండ్
0: సెయింట్స్. ఏమి సహాయం కావాలని నేను అడగక పూర్వమే వారే వచ్చి నా సహాయాన్ని కోరుతున్నారు.
1: ఐ నెవర్ ఆస్క్డ్, దే దెంసెల్వ్స్ ప్లీడెడ్ విత్ మీ ఫర్ మై హెల్ప్.
0: హే రామా, మా కష్టములను దూరం చేయి, ఈ రాక్షసు సంహరించు, మా తపస్సులకు భంగం కావించకుండా చూసుకో.
1: దే ఆల్ ప్రే టు మీ వాంటింగ్ మై హెల్ప్ సో దట్ దే కెన్ క్యారీ ఆన్ విత్ దేర్ యాగస్.
0: కనుక వారికి నేను వాగ్దానం ఇచ్చాను.
1: ఐ మేడ్ ఎ ప్రామిస్ టు దెమ్.
0: సీతనైనా వదులుతాను,
1: ఐఎమ్ రెడీ టు గివ్.
0: లక్ష్మణ్ వదులుతాను, కానీ నా ప్రామిస్ నేను వదలను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ అప్ సీత, ఐఎమ్ రెడీ టు గివ్ అప్ లక్ష్మణ, బట్ ఐ నెవర్
0: పాపమో పుణ్యమో
1: యజ్ఞ
0: యాగాది క్రతువులు చాలా పవిత్రమైనటువంటివి.
1: యజ్ఞ యాగాస్ ఆర్ సేక్రెడ్.
0: వాటిని సంరక్షించడము, వాటిని ఆచరించేటువంటి ఋషులను నేను పోషించడము ఇది నా కర్తవ్యం.
1: ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది సేజ్ అండ్ సెయింట్స్ అండ్ టు ప్రొటెక్ట్ ది యజ్ఞాస్ అండ్ యాగాస్.
0: కనుక నేను వారికి వాగ్దానం చేశాను.
1: సో ఐ మేడ్ ఎ ప్రామిస్.
0: చెప్పిన మాటను తప్పను.
1: ఐ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: పలికి బొంకుట కంటే పాపమున్నా
1: దేర్ కెనాట్ బి ఎనీ.
0: ఇంతకంటే మహాపాపం ఏమిటి?
1: కెన్ దేర్ బి ఎనీ అదర్ సిన్ వర్స్ దాన్ దట్?
0: మాట ఇచ్చి వదులుకోవటం కంటే పాపముందా?
1: Having given a promise, if you drop it,
0: it is the worst sin.
1: But this is the worst of the sins to go back the promise.
0: Sita, you marchipo.
1: Sita, you forget this.
0: Himsa cheyaka tappadu.
1: Violence is a must.
0: Na nimittamai kaadu.
1: Not for my sake.
0: Kevalamu ee tapasulu chesetundi tapasulu yokka శ్రేయస్సును కోరి.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సేజెస్ హూ హావ్ అండర్టేకెన్ పెనెన్స్.
0: ఇంతే కాక యజ్ఞ యాగాది క్రతువుల వల్ల దేశమునకు ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ యజ్ఞ యాగాస్ విల్ ఎన్షోర్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: శ్రేయస్సు నిమిత్తమై నేను ఈ హింసను చేయక తప్పదు అన్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ ఐ మస్ట్ డూ దిస్ వైలెన్స్.
0: తిరిగి సీత పాదములంటి క్షమించమని ప్రార్థించింది.
1: సీత కాట్ హోల్డ్ ఆఫ్ హిస్
0: నాకు తోచింది నేను చెప్పినాను.
1: ఐ జస్ట్ ఎక్స్ప్రెస్డ్.
0: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి పతికి హితమును గరపుగా పడతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని. పతికి అనేక హితమునంతా బోధిస్తూ వచ్చింది మండోదరి.
1: మండోదరి వెంట ఆన్ గివింగ్ గుడ్ టీచింగ్.
0: ఆమె హితములను తాను మనసారా తీసుకోవటం చేతనే సీతను ఏ విధంగా కూడా హింసించలేకపోయాడు.
1: బికాస్ హీ యాక్సెప్టెడ్ వాట్ ఆల్ సీత సెడ్ గుడ్, హీ డిడ్ పుట్ హర్ ఎనీ.
0: కనుక సాత్వీమణులైనటువంటి స్త్రీలు అనేక విధములుగా పతులకు బోధించవలసినటువంటి ఒక రైట్ కూడా వారికి ఉంది.
1: సో ఆల్ చేస్ట్ విమెన్ హావ్ గాట్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: వారు దారి తప్పిపోయినప్పుడంతా కూడా సరైన మార్గంలో ప్రవేశించడానికి స్త్రీలు కూడా వారికి అధికారం ఉంటుండాలి.
1: విమెన్ హావ్ గాట్ రైట్ టు కరెక్ట్ దేర్ హస్బెండ్స్ విన్ దర్ ఆల్.
0: ఎందుకనగా వారు అర్ధాంగి,
1: బికాస్ దే ఆర్ హాఫ్ బాడీ.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: వారి యొక్క జీవితం లోపల ఇల్లాలు దీనికి తగినటువంటి బాధ్యతంతా వహించినటువంటిది.
1: The woman is called Illalu, that carries the burden of the house.
0: కనుక రామచంద్ర, నీవు చేస్తున్నటువంటి విషయంలో నాకు చెప్పే అధికారం ఉంది, నేను చెప్పాను.
1: Therefore, Ramachandra, I got every right. Therefore, I told you.
0: నేను నీ అర్ధాంగిని,
1: I'm your half body.
0: నీ ధర్మపత్రిని,
1: I'm your wife.
0: నీ ఇల్లాలును, నీ గృహలక్ష్మిని.
1: And every right.
0: నాకు మాత్రం అధికారం లేదా?
1: Don't I have that right?
0: నీవు చేసేది ఇప్పటికైనా కూడా నాకు తప్పే.
1: Even now I say what you do is wrong.
0: నీవు అంగీకరించు లేక నీవు విసర్జించు, తప్పు తప్పే.
1: You accept it or not, it's a mistake.
0: ఈ పురుగులు సింహాలు నీ జోలికి ఏమైనా వచ్చినాయా?
1: The lions and tigers have
0: వాటి పాటికి ఏమో దారి తప్పి వెళ్ళిపో. అడవిలో జీవించవలసినటువంటివి ఆ మృగములు తన స్వస్థానంలో తాము జీవిస్తున్నాయి.
1: The lions and tigers are moving in their own way.
0: మీరు కొట్టడం,
1: why should you kill them?
0: ఇంకా ఋషులు, మీరు రాకపోయిన పూర్వం కూడాను ఆ ఋషులు ఈ అరణ్యంలో జీవిస్తున్నారు.
1: The sages are here even prior to your coming here.
0: మీరు చిక్కారు కదా అని మీ దగ్గరికి వచ్చి వారు ప్రార్థిస్తున్నారు.
1: Because you are here, they pray to you.
0: కాని అంత మాత్రం చేత ఈ విధమైనటువంటి రాక్షసుని హింసించకూడదు.
1: For that reason, you should not harm anybody.
0: రాక్షసుని నీపై ఏమైనా అపకారం చేసినప్పుడు నీవు దానికి ప్రత్యపకారం చేయొచ్చును.
1: If demons did anything to you, you can certainly react.
0: ఈ మాటలు ఏమాత్రం కూడా రాముల చెవులకు పోలేదు.
1: రామా didn't pay any heed.
0: రాములకు ఒక్కటే ఒకటి, ధర్మ సంస్థాపనార్థము ధర్మమే నేను సాధించాలి.
1: Rama came for the establishment of dharma.
0: నా కంటే ఎదురుగా ఎవరైనా బాధలు పడుతుంటే నేను సహించలేను.
1: I cannot bear if anyone is suffering in
0: front of me. పవిత్రమైన కార్యములు ఆచరించేటువంటి ఋషులను నేను రక్షించక తప్పదు.
1: I am bound to protect the sages that do sacred acts.
0: కనుకనే దైవం అనేటువంటిది ధర్మాన్ని రక్షించినప్పుడే ధర్మమే దేశాన్ని రక్షిస్తుంది.
1: Therefore, when God protects dharma, that dharma will protect the country.
0: కనుకనే ధర్మో రక్షతి రక్షితః. ధర్మయేవ హతోహంతి. ధర్మమును మనం హతం చేస్తే ధర్మమే మనమును హతం చేస్తుంది.
1: ఇఫ్ యూ కిల్ ధర్మ, దట్ వెరీ ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
0: కనుక సీత, నీ విషయంలో నీవు జోక్యం తీసుకోవద్దు.
1: సో సీత డోంట్ ఇంటర్ఫేర్ ఇన్ దిస్ మ్యాటర్
0: అనింది. ఆమె చాలా బాధపడి ఈ దండకారణ్యం రావటమే నాకు ఒక దండనగా ఉంటుండాలి.
1: షీ ఫెల్ట్ ఇట్స్ ఎ సాడ్ థింగ్ టు స్టెప్ ఇన్ టు దండకారణ్య.
0: ఎందుకు ఈ దండకారణ్యం వస్తుంది?
1: వై
0: మరొక అరణ్యమునికి ఎక్కడైనా పోయి ఉండకూడదా?
1: వీ వుడ్ హావ్ గాన్ టు సెపరేట్.
0: ఈ దండకారణ్యంలో ఇంతే కాదు, ఇంకా ఎన్నెన్ని ప్రమాదములు సంభవిస్తాయో.
1: వాట్ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ అవైట్ ఇన్ ఫ్యూచర్
0: అని తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుండాలి.
1: ఫీలింగ్ వెరీ సాడ్ విత్ ఇన్
0: పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగినటువంటి స్త్రీల యందు ప్రతి ఒక్కటి భవిష్యత్తు కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంటాది.
1: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ విత్ ప్యూర్ హార్ట్స్ ఆల్ ద ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ విల్ రిఫ్లెక్ట్.
0: వసంతకాలం బయలుదేరింది.
1: It's the winter season.
0: పచ్చని ఆకులు చెలరేగినాయి.
1: There's greenery around.
0: చల్లని గాలులు వీస్తూ వచ్చాయి.
1: Cool breeze.
0: మృగములంతా కూడా సంచరించడం తగ్గిపోయింది.
1: All animals are not.
0: ఈ సమయాన్ని పురస్కరించుకున్నాడు.
1: He took the time.
0: వచ్చింది ఒక బంగారు లేడీ.
1: There came a golden deer.
0: సీతకు తెలుసు.
1: సీత knows.
0: ఈ ప్రపంచంలో బంగారు జింక లేదని తెలుసు.
1: సీత knows that there cannot be a golden deer.
0: సర్వసంగమును సర్వమును త్యాగం చేసినటువంటి సీతకు ఈ బంగారు లేడి పైన ఎందుకు ఆశ కలిగింది?
1: సీత సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, వై షుడ్ యూ?
0: తన సర్వ నగరం కూడాను రాజ్యమును అన్నింటినీ త్యజించింది.
1: షీ సాక్రిఫైస్ హర్ కింగ్డమ్ అండ్ ఎవ్రీథింగ్.
0: అన్ని త్యజించడం చేతనే రామును పొందగలిగింది.
1: బికాస్ షీ సాక్రిఫైస్ షీ కుడ్ హ్యావ్ రామ.
0: ఎప్పుడు ఈ యొక్క జింకను కోరిందో రాముడు దూరమయ్యాడు.
1: ద మూమెంట్ షీ డిజైర్డ్ దిస్ గోల్డెన్ డేర్ షీ ఇస్ అవే ఫ్రమ్ రామ.
0: కనుకనే త్యాగి అనేకి అమృతత్వ మానసు త్యాగం చేసినప్పుడు రాముడు దక్కాడు.
1: Because of sacrifice she could have Rama.
0: ఆశను పెంచుకున్నప్పుడు రాములు దూరమయ్యాడు.
1: It's only the desire that has taken away from Rama.
0: Rama, నాకు ఈ జింకను కావాలి.
1: Rama, I want this deer.
0: కావాలనేటప్పటికీ సీత ఏనాడు కూడా ఏ కోరిక కోరింది కాదు.
1: సీత నెవర్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఎర్లీ.
0: ఈనాడు నోరు తెరిచి నాకు ఈ జింక కావాలని కోరింది.
1: టుడే షీ ఆస్క్ డైరెక్ట్లీ.
0: కనుక తప్పక దీన్ని తీసుకుని వచ్చి సీతకు అందించి తృప్తి పెట్టాలి అని అనుకున్నాడు.
1: సో రామా వాంటెడ్ టు సాటిస్ఫై హర్ బై బ్రింగింగ్ ద డియర్ టు హర్.
0: లక్ష్మణుడు చెప్పాడు,
1: అన్నా
0: ఇది చాలా మాయ జింకగా ఉంటుండాలి.
1: ఇట్ ఆల్ జస్ట్
0: ఈ సమయంలో మీరు పర్ణశాల వదలకూడదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ యూ టు లీవ్ దిస్.
0: సీతకు తెచ్చి ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ డియర్.
0: అవసరమైతే నేను వెళ్తాను అన్నాడు.
1: necessary, I will go and bring it.
0: కానీ రాములు వినలేదు.
1: Rama didn't hear this.
0: కారణం ఏమిటి? రాములకు తెలియదా? తెలుసును.
1: What's the reason? Does he not know?
0: జరిగేది జరిగి తీరాలి.
1: What is bound to happen must happen.
0: నేను పోయినప్పుడే సీతాపహరణ జరుగుతుంది.
1: Sita can be
0: సీతాపహరణ జరిగినప్పుడే రావణ మర్దన కూడా జరగడానికి వీలవుతుంది.
1: That would lead to the killing of Ravana.
0: ఇవన్నీ కూడా మొదలే వేసుకున్న మాస్టర్ ప్లాన్.
1: It is all the master plan prepared ahead.
0: కనుకనే ఆ బంగారు లేడి ఏదని తెలిసి కూడాను రాముడు తిరిగి దాన్ని తరుముకుంటూ వెళ్లాడు.
1: Knowing fully well that there cannot be gold in there, still Rama was after it.
0: అక్కడ పోతానే రాముల బాణం తగిలిన తక్షణమే ఆ యొక్క శాపం విమోచనమైపోయింది.
1: ద మూమెంట్ హీ షాట్ ద ఏరో దిస్ రిలీవ్డ్ ది కర్స్.
0: రామస్పర్శ జరిగిన తక్షణమే వాడు మారీచుడుగా లేచాడు.
1: బికాస్ ద టచ్ ఆఫ్ రామా హీ కేమ్ మారీచా కేమ్ ఇన్ హిస్ ఫామ్.
0: కాదు జింక కాదు.
1: ఇట్స్ నాట్ ద డియర్.
0: మాయ లేడి.
1: ఇట్స్ ఎ ఇట్స్ వన్ దట్స్ ఇన్ అనదర్ ఫామ్.
0: పూర్వం కూడా దెబ్బలు తిన్నాడు.
1: హీ హాడ్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఎర్లీ.
0: విశ్వామిత్ర యాగ సంరక్షణ నిమిత్తమైపోయినప్పుడు మారీచుడిని సముద్రంలో పడగొట్టాడు.
1: When he went there to disturb Vishwamitra Yaga, he was
0: kaluka Ramana shakti adi Marichudiki chakkaga telusunu.
1: So Maricha knows the power of Rama.
0: Appudu ee Marichude ha Sita ha Lakshmana ani archadu.
1: It is Maricha who shouted ha Sita ha Lakshmana.
0: Archetappudiki Sita vinindi.
1: Sita heard this.
0: Sri Ramana gontu vale untundadi.
1: It appears to be the voice of
0: Lakshmana. Nee tachchaname velli nee Sri Ramachandrudiki em aapattu jarigindo chuchukoni rammani.
1: It is certainly the voice of Sri Rama. What point of danger he is.
0: Lakshmana Sita maata vinaledu.
1: Lakshmana didn't hear this.
0: Ramulu yokka kantam kaadi idi.
1: Is not the voice of Rama.
0: Maya rakshasulu yokka swabhavamulu.
1: It is thus delusion.
0: Kanuka Ramulu ketti pramadamu sambhavinchadu.
1: Rama will never be in danger's point.
0: Ramulu Sriman Narayana Murthy.
1: Rama is God.
0: Vadina neeku anta maatram teliyada?
1: Sister-in-law, don't do that
0: vicharinchavaddani chaala dhairyam cheppadu.
1: He went on pleading with her not to worry any longer.
0: Kaani eemiku telusunu mundu rama karyam jaragadaniki nenu oka upakaranamu ani.
1: She knows what's going to happen, but she should be an instrument.
0: Lakshmana ettaina gaani pampaleni.
1: Lakshmana has to be sent in one way or other.
0: Manchi maatalato Lakshmanudu kadalledu.
1: Lakshmana didn't pay heed to all these good words.
0: Oka kadinamainatundi vaaku upayogapettindi.
1: Then she used harsh words.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ అరణ్యంలో నీవు నేను రాములు ముగ్గురు తప్ప ఇంక మరెవరు లేరు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ వీ త్రీ ఆర్ హియర్ నన్ ఎల్స్.
0: రాములు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా అని అడిగింది.
1: ఇస్ ఇట్ యువర్ ఐడియా టు హ్యావ్ మీ ఇన్ కేస్ రామా డైస్.
0: ఆ మాట వినలేక తాను బయలుదేరాడు.
1: లక్ష్మణ కుంట్ హియర్ దిస్ హార్ష్ వర్డ్స్. వెళ్తూ
0: వెళ్తూ కూడాను తనకు హద్దును గీచాడు.
1: హౌఎవర్ హీ సెట్ ఎ బౌండరీ దేర్.
0: తల్లి ఈ యొక్క గీటును దాటి మాత్రం మీరు బయటకు రాకూడదు.
1: మదర్ డోంట్ గో బియాండ్ దిస్ లైన్ హీ సెడ్.
0: కానీ అన్ని విపరీత కాలం వచ్చేటప్పటికి వినాశం అయ్యేటప్పటికి ఈ రకమైనటువంటివన్నీ ఉద్భవిస్తుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది బ్యాడ్ టైమ్స్ ఐ వెయిటింగ్ అహెడ్
0: ఆఫ్ దిస్. ఇది బ్యాడ్ టైం కాదు సీతారాములకు.
1: బట్ ఫర్ సీతారామ ఇస్ నాట్ బ్యాడ్ టైం.
0: ఇది గుడ్ టైమ్.
1: ఇట్స్ ఎ గుడ్ టైం.
0: ఎందుకంటే జరపవలసినదంతా జరగాలి. రామావతారం ఎందుకు వచ్చిందో దాని యొక్క వృత్తాంతం అంతా ముందుకు జరగాలి.
1: దేర్ఫోర్ ద టాస్క్ ఆఫ్ రామావతార మస్ట్ బి ఫుల్ఫిల్డ్.
0: వచ్చిండేదే రాక్షస సంహారం కోసమని.
1: హి కేమ్ డౌన్ టు కిల్ దెమ్.
0: ఇప్పుడు ప్రారంభమైంది.
1: నౌ ఇట్స్ ది కమెన్స్మెంట్.
0: కనుకనే ఇది జరగాలని చెప్పినని లక్ష్మణుడు వెళ్లాడు.
1: సో లక్ష్మణ వెంట్.
0: రావణుడు వచ్చాడు మారు వేషంతో.
1: రావణ కేమ్
0: సీతను అపహరించాడు.
1: ఇన్ దిస్ గైస్ అండ్ అబ్డక్టెడ్ సీత.
0: అక్కడ నుంచి రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చేటప్పటికే పర్ణశాల ఖాళీగా ఉంటుండాలి.
1: బై టైమ్ రామలక్ష్మణ్ రిటర్న్
0: దీనికి మధ్యలో మరొకటి జరిగింది.
1: Something had happened in
0: దండకారణ్యం బయలుదేరే ముందుగా.
1: Prior to going to దండకారణ్యం,
0: ఒక చెట్టు పైన ఒక పెద్ద పచ్చి కూర్చొని ఉంటుండాలి.
1: There's a very big bird on a tree.
0: ఇది ఏమో ఒక రాక్షసే అనేటువంటి ఉద్దేశంతో సీత సందేహించింది.
1: సీత డౌటెడ్ దట్ ఇట్ మైట్ బి పాసిబ్లీ ఎ డెమన్.
0: ఇప్పుడు రాములు అడిగాడు.
1: రామ ఆస్క్డ్
0: నీవెవరు పచ్చి అని ప్రశ్నించాడు.
1: హూ ఆర్ యూ వాట్ బర్డ్ ఆర్ యూ.
0: రామచంద్ర నేను మీ తండ్రి గారి స్నేహితుడు.
1: రామచంద్ర ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్
0: దశరథుడు నేను స్నేహితులం పూర్వము.
1: ఐ అండ్ దశరథ ఆర్ ఫ్రెండ్.
0: నా పేరు జటాయువు.
1: మై నేమ్ ఇస్ జటాయువు.
0: నాకు వయసు అయిపోయింది.
1: ఐఎమ్ ఏజ్డ్.
0: కానీ నేను ఇక్కడే ఉంటున్నాను.
1: ఐఎమ్ హియర్.
0: మీరు ఇక్కడ పర్ణశాలను నిర్మించుకోండి.
1: బెటర్ యూ కన్ సెట్.
0: మీ ఇంటిలో లేనప్పుడు సీతను యొక్క మంచి చెడ్డలు నేను చూసుకుంటుంటాను అని ప్రామిస్ చేసింది.
1: జటాయువు మేడ్ ఏ ప్రామిస్ దట్ షీ విల్ టేక్ కేర్ ఆఫ్ సీతా దేర్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ రామలక్ష్మణ్.
0: ఈ అరణ్యంలో మీకొక్కరు సహాయం లేరు.
1: You don't have any help.
0: నా సహాయం ఎంతైనా మీకు అవసరమే.
1: I'll help you.
0: ఇది నా అదృష్టము.
1: It's my luck.
0: కనుకనే ఈ సేవలో నన్ను పాల్గొనించినట్టుగా మీరు అనుగ్రహించండి అనింది.
1: Give me this opportunity to serve you.
0: సరే అప్పుడు జటాయువు అక్కడ పెట్టింది.
1: జటాయువు
0: రావణుడు తీసుకుని పోతుంటే జటాయువు అతన్ని అనేక విధములు అడ్డు తగిలింది.
1: And Jatayu interfered on the way as Ravana abducted Sita.
0: Kani yanta addu tagilinappatikini.
1: In spite of all this.
0: Aa rakshasudu ee Jatayavunu rekkalu kotti vesi tirigi vendi poyadu.
1: Ravana has hit the two wings of Jatayu.
0: Rekkalu padipoyinatundi Jatayavu pranam poye munduga ee vidhamaina avasthalo aa vidhamaina avasthalu padutundali.
1: Jatayu having lost both of the wings fell down and just at the last moment
0: Rama of death. Ramana telusunu.
1: Rama knows.
0: ఈ ప్రమాదం జరుగుతూ ఉండాలని.
1: That this is a dangerous situation.
0: చూచేటప్పటికి చాలా బాధ కలిగింది.
1: He came and saw this situation.
0: సీత ఎక్కడ ఇద్దరు సాధించడానికి శోధించడానికి బయలుదేరారు.
1: They went on in search of Sita hither and thither.
0: శోధించి దారి తప్పిపోతున్నప్పుడు అక్కడ ఏదో ఇరువురికి జగడం చదివినట్టుగా ఆ మట్టి యొక్క దీన్నంత గుర్తును కనిపెట్టారు.
1: As they were in search of Sita, they could find certain footprints that made them to know that there's some conflict.
0: రెక్క విరిగి పడింది.
1: There they saw the wings cut off.
0: Rama, Rama, Rama అని అరుస్తుండాలి.
1: Jatayu was shouting Rama, Rama.
0: రాములు పరిగెత్తాడు.
1: Rama ran there.
0: ఆ జటాయువుని తన తొడపైన వేసుకున్నాడు.
1: Made Jatayu sit on the
0: land. ఇది ఏమిటో చెప్పమని చెప్పాడు.
1: He asked what happened.
0: అప్పుడు చెప్పింది జటాయువు.
1: జటాయువు సెడ్
0: ఈ రావణుడు ఈ సీతను అపహరించాడు.
1: ఇట్స్ ఓన్లీ రావణ దట్ హస్
0: నేను అతనితో అనేక రకములుగా పోరాడినాను.
1: ఐ ఫాట్ విత్ హిమ్
0: కానీ నా చేత కాలేదు.
1: బట్ ఐ కుడ్ హెల్ప్.
0: కడపటికి నా గతి ఈ విధంగా మారిపోయింది.
1: దిస్ ఈస్ ది మై ప్లైట్ నౌ
0: అని చెప్పేటప్పటికి లక్ష్మణ్ణి పంపించి జలమును తెప్పించి ఆ జటాయువు నోట్లో పోసి దాని ప్రాణము రాముని తొడపైనే పోయింది.
1: హీ సెంట్ లక్ష్మణ టు బ్రింగ్ వాటర్ అండ్ రామ మేడ్ జటాయువు డ్రింక్ వాటర్ అండ్ జటాయువు breathed his last.
0: అడిగినటువంటి దశరథునికి చిక్కలేదు ఈ ప్రాప్తి.
1: Dasharatha didn't deserve this.
0: అడగనటువంటి జటాయువుకు లభించింది ఈ ప్రాప్తి.
1: Jatayu without asking.
0: అందువలనే అడుగకువేమో మనస అడుగకువేమో మనస.
1: Therefore it is said, oh mind, don't ask.
0: అడుగుకొలది అది అడుగునబడునని.
1: If you ask more
0: అడుగకున్న పని వడిగానగునని అడుగకువేవో మనస.
1: ఓ మైండ్ నెవర్ ఆస్క్. ఇఫ్ యూ బిగిన్ టు ఆస్క్ ఇట్ విల్ బి ఫర్దర్
0: అడుగని శబరిని ఆదరించడే.
1: వితౌట్ ఆస్కింగ్ శబరి
0: అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి కలిగించడే అడుగకువేవో మనస.
1: వితౌట్ ఆస్కింగ్ ప్లీడింగ్ జటాయువు
0: సద్గతిని కలిగించాడు రాముడు.
1: Rama gave all the redemption.
0: అడిగినప్పటికీ తన తండ్రి అయినటువంటి యొక్క దశరథునకు ఈ సద్గతి కలిగించలేదు.
1: Though the father Dasharatha asked for it, but he didn't.
0: ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధమైనటువంటి ప్రాప్తో ఆ విధమైన ప్రాప్తి లభ్యమవుతుంటారు.
1: Where and when and how what is going kept in
0: అది వారి వారి పూర్వజన్మ పుణ్యము వల్లనే లభ్యమవుతుంటాయి.
1: ఇట్స్ ఆల్ బికాస్ మెరిట్ ఆఫ్ ది పాస్ట్.
0: అందరికీ సమానమైనటువంటి యొక్క స్థితి ఎవరికి లభ్యం కాదు.
1: దేర్ కెనాట్ బి ఈక్వాలిటీ.
0: దైవానుగ్రహం ఎవరిపైన పోతుందో ఎవరు ఏ జన్మంలో ఏ విధమైనటువంటి పుణ్యమును ఆచరించారో ఆ పుణ్యాన్ని పురస్కరించుకుని ఈ దయము దైవం యొక్క దయ రాకుతూ ఉంటుంది.
1: వి డు నాట్ నో వాట్ మెరిట్ వన్ హ్యాస్ డన్ ఇన్ ద పాస్ట్. ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: ఆ జటాయువుకు సద్గతి కలిగించాడు. కర్మకాండం చేశాడు.
1: జటాయువు had the fortune of reaching last rites in the hands of Rama.
0: అప్పుడు చెప్పింది ఈ జటాయువు.
1: Then Jatayu said,
0: తన ప్రాణం విడిచేక ముందుగా రామ,
1: before death he said, Rama,
0: మీరు మతంగ పర్వతం పైన ఉన్నాడు సుగ్రీవుడు.
1: దేర్ సుగ్రీవ అన్న మతంగ మౌంటెన్.
0: ఆ సుగ్రీవుని స్నేహం మీరు చేసుకుంటుంటే తప్పక మీకు విజయం సంభవిస్తుంది అని.
1: If you have friendship with Sugriva, you are bound to be successful.
0: ఇంకా ఆ సుగ్రీవుని నిమిత్తమై రామలక్ష్మణులు ప్రయాణమయ్యారు.
1: సో రామలక్ష్మణ స్టార్టెడ్.
0: ఈ మధ్య కాలంలో ఎన్నెన్ని రాక్షసులు ఎన్నెన్ని విధంగానో వీరిని బాధిస్తూ వచ్చారు.
1: సో మెనీ డెమన్స్ స్టార్టెడ్ హర్టింగ్ దెమ్.
0: కానీ
1: బట్
0: హింసను చేయకూడదు అని సీత ఏ విధంగా రాములకు బోధించిందో ఆ హింస చేయవలసే వచ్చింది.
1: గో సీత సెడ్ not to be violent, not to resort to violence.
0: మన జోలికి ఎవరు రావటం లేదు కదా అని చెప్పింది సీత.
1: సీత సెడ్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: ఇప్పుడు ఏ విధంగా వచ్చారు సీత జోలికి?
1: How did they come and interfere?
0: సీత ఎవరి జోలికైనా వెళ్ళిందా? లేదు.
1: సీత didn't come in the way of anybody. కానీ
0: రాక్షస గుణములు ఆ విధంగా ఉంటుంటాయి.
1: Demons habits are like that.
0: వారు కారణం లేని కార్యంలో ప్రవేశిస్తుంటారు.
1: Unnecessarily they
0: అవసరం లేనిటువంటి పనుల్లో కూడా వాళ్ళు ప్రవేశిస్తుంటారు.
1: They enter into unnecessary
0: tasks. దుర్మార్గమైన విషయాల్లో ముందంజ వేస్తుంటారు.
1: In all wicked ways they go ahead.
0: దీనికంత కారణం ఏమిటి?
1: What the reason?
0: ఈ కామమే మూల కారణం.
1: It's only desire that.
0: కలుగునే అసత్య మాడడానికి ఇదే మూల కారణము.
1: Because they utter lies.
0: పరస్త్రీలను చూడడానికి ఇదే మూల కారణము.
1: Because they look at the women.
0: హింస సాగించడానికి ఇదే మూల కారణము.
1: This is the cause for violence.
0: ఈ మూడు కూడా మంచిది కాదు చెప్తని సీత ద్వారా లోకానికి చక్కని ఆదర్శాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: These three ideals are taught by Sita.
0: కనుకనే రామాయణం అనేటువంటిది సీతారామాయణమే కాని రామాయణం కాదన్నారు.
1: సో రామాయణ ఇస్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: రామ అంటే సీత అని అర్థం. సీత యొక్క అయనమే రామాయణము.
1: ఇట్స్ ది స్టోరీ అండ్ హిస్టరీ ఆఫ్ సీత, దట్స్ రామాయణ.
0: కనుక మార్గదర్శకురాలైనటువంటి సీతనే కాని రాములు కాదు.
1: సో సీత ఇస్ ఐడియల్ అన్నట్టు రామ.
0: ప్రతి విషయమునందు కూడా సీత అనేక విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తుకుంటూ వచ్చింది.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ సీత గేవ్ సో మెనీ అడ్వైజెస్.
0: ఎందుకనగా ఆమె భూజాత.
1: బికాజ్ షీ ఇస్ ద డాటర్ ఆఫ్
0: ఈ భూమి యందు ఎక్కడెక్కడ ఏమేమి పరిస్థితుల్లో ఏ విధంగా సంచరిస్తుంటాదో అది ఆమెకే తెలుసు.
1: షీ నోస్ ప్రెటీ వెల్ వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఆన్ అర్త్.
0: కనుక ప్రకృతి యొక్క పరివర్తన అంతా, ప్రకృతి యొక్క రహస్యం అంతా సీతకే చక్కగా తెలుసు.
1: సీత నోస్ క్లియర్లీ వెల్ ది సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
0: కనుకనే ప్రకృతి యొక్క ప్రమాణము సీత యొక్క ప్రమాణమే.
1: వాట్ ఆల్ దట్ సీత సేస్.
0: కనుక సీత సంకల్పములన్నీ కూడాను సత్య సంకల్పములే.
1: సో ఆల్ హర్ థాట్స్ ఆర్ ట్రూత్ఫుల్.
0: ఆమె దృష్టి అంతా కూడాను సత్య దృష్టియే.
1: షీ హ్యాడ్ ది కరెక్ట్ విజన్ ఆఫ్ ట్రూత్.
0: ఆమె చర్యలన్నీ కూడాను ధర్మచర్యలే.
1: ఆల్ హర్ యాక్షన్స్ ఆర్ ఆఫ్ ధర్మ.
0: కనుకనే సీతారాముల యొక్క చరిత్రమునందు సర్వధర్మములు కూడాను సర్వ సత్య స్వరూపము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది స్టోరీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సీతారామ యు ఫైండ్ ధర్మ.
0: కనుక సీతారాములనగా ఏమి, సత్య ధర్మ స్వరూపులే సీతారాములు.
1: సీతారామ స్టాండ్ ఫర్ ద ట్రూత్ సత్య అండ్ ధర్మ ద రైచియస్నెస్.
0: కనుక వీరిద్దరు కూడాను ఈ చిత్రకూటంలో ఉంటున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ దేర్ ఆన్ చిత్రకూట.
0: ఈ చిత్రకూటంలో ఉంటున్నప్పుడు
1: వెన్ దే వర్ దేర్
0: వివేకము అనేటువంటి లక్షణుడు కూడా ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఆల్సో లక్ష్మణ ది ఇంటెలిజెన్స్.
0: జీవి సీత.
1: సీత ఇస్ ఇండివిజువల్.
0: దేవుడు రాముడు.
1: రామ ఇస్ గాడ్.
0: సీతాదేవు అనగా పరమాత్మ ప్రకృతి రెండు కలిసేటప్పటికీ ఆనందం అనేటువంటిది ఉట్టి పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ యూనియన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్
0: దీనినే ఉపనిషత్తునందరూ కూడాను అన్ని విధముల భగవంతునికి సరి అయినటువంటి సహస్ర నామంలో సత్ చిత్ ఆనందము సరి అయిన నామము అన్నారు.
1: ఉపనిషత్ గేవ్ ఎ లిస్ట్ ఆఫ్ సో మెనీ నేమ్స్. సచ్చిదానంద ఇస్ ది కరెక్ట్ ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ది డివినిటీ.
0: సత్
1: సత్
0: సత్యమైన స్వరూపము.
1: సత్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: చిత్తు సత్య జ్ఞానము.
1: చిత్ ఈస్ ది విజ్డమ్ ఆఫ్ ట్రూత్.
0: కనుక నీ జ్ఞానము సత్యము రెండు చేరేటప్పటికీ ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ద కాంబినేషన్ యూనియన్ ఆఫ్ ట్రూత్ అండ్ విజ్డమ్ దేర్ ఇస్ బ్లిస్.
0: కనుక నీ మన ఎందుకునేటువంటి యొక్క సత్యము ధర్మము ఈ రెండింటి యొక్క ఏకత్వానికి మనము తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బ్రింగ్ యూనిటీ ఆఫ్
0: ట్రూత్. మన జీవితంలో ఆనందము హాయి చేకూరుతుంది.
1: అండ్ దెన్ యూ లివ్ అవర్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్.
0: కనుక ఆనందం ఆనందం అని చెప్పి ప్రపంచమున్నటువంటి యొక్క ప్రకృతి విషయాల్లోపల మనం ప్రవేశిస్తే ఆనందం మనకు లభ్యం కాదు.
1: యూ కెన్ నెవర్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ది వరల్డ్.
0: ఇదంత ప్రవృత్తి లక్షణములే.
1: ఇట్స్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రవృత్తిని మనం లక్ష్యంలో ఉంచుకుని నివృత్తిని సాధించాలి.
1: యూ జస్ట్ లివ్ ఇన్ ది వరల్డ్
0: అనేది నివృత్తి లక్ష్యం ఉంచుకుని ప్రవృత్తిలో మనం బ్రతకాలి.
1: యూ కెన్ లివ్ ఇన్ ద వరల్డ్ విత్ ఇన్సైట్.
0: ఈ ప్రేయో మార్గం అనేటువంటిది క్షణభంగురము.
1: And therefore the outward vision is momentary.
0: Sreyo margame shashvatamainatundi.
1: The inward path is permanent.
0: Adiye mukti margamu ani.
1: And that is the proper path.
0: Mukti anaga emiti?
1: What do you mean by this?
0: Anaga tana yokku unnatundi vanchanu vimukti gavinchukotame mukti.
1: The mukti liberation means to give up all the desire.
0: Kariku vanchanu kramakramena manamu tagginchukuntu povali.
1: Therefore we have to reduce our desires.
0: Vanchanu perige kolani kudanu aanandamu tarigipothu vastuntadi.
1: When we have more and more of desires our happiness will diminish. Kariku
0: vanchanu peragala emi vanchalu peragali.
1: What type of desires?
0: దైవ సంబంధమైనటువంటి వాంఛలు పెరగాలి.
1: All the desires of godly desires. ప్రకృతి
0: సంబంధమైన వాంఛలు తరగాలి.
1: Worldly desires should be reduced. అప్పుడే
0: ఆనందం కూడా మనకు అభివృద్ధి అవుతుంది.
1: Then our bliss will increase.
0: మానవుడు ఈనాడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
1: Today man wants happiness.
0: సుఖాన్ని ఆశిస్తున్నాడు.
1: He wants happiness.
0: ఈ ఆనంద సుఖములు అనేటువంటి ఎక్కడ ఉంటున్నాయి?
1: Where do you find them?
0: దైవ సన్నిధిని తప్ప మరొక చోట మనకు లభ్యం కాదు.
1: It's only the proximity of God you find this
0: to. అనుభవించేటువంటి ఆనందములంతా కూడా క్షణభంగురాలు.
1: All the happiness that you have in the world is momentary.
0: అప్పటికప్పటికి తృప్తి పరిచేటువంటివి.
1: They satisfy for the moment.
0: కాబట్టి ఇది కాదు మన ఆనందము.
1: It's not that happiness.
0: ఆత్మానందమే ఆనందము.
1: It is the bliss of the spirit.
0: ఈ దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయాలి.
1: We should make an effort to attain divinity.
0: కనుక దైవమే మన యొక్క ప్రధానమైన ఆనందము.
1: Therefore we find bliss in
0: God. ఈ దైవానందాన్ని పెంచుకుంటూ ఉంటే క్రమక్రమేణ మనకు బాధలే ఉండవు.
1: If you enjoy that bliss you will not suffer.
0: కనుక ఈ రామాయణం లోపల అనేక విధమైనటువంటి యొక్క ప్రతి చర్య కూడాను ఒక ఆదర్శవంతమైనటువంటి చర్యలే.
1: దేర్ఫోర్ ఇన్ రామాయణ ఆల్ ఎపిసోడ్ సెక్షన్ ఐ
0: రాములు కాని సీత కాని లక్ష్మణుడు కాని ఈ మూవరు కూడాను అందించినటువంటి ప్రతి ఒక్కరి కూడాను ఆదర్శ సూత్రములే. మానవులు బాధలనేటివేటివే ఉండవు.
1: దేర్ బి నో సఫరింగ్.
0: మానవునికి అశాంతియే ఉండదు.
1: దేర్ బి నో రెస్ట్లెస్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ ఆదర్శాన్ని మనం అనుసరించడం లేదు.
1: Because we are not following ideals.
0: అభిష్టాల్లోనే మన జీవితం అంకితం చేసుకుంటున్నాము.
1: We spend our life in desires.
0: కనుకనే అభిష్టముల కంటే ఆదర్శం చాలా శాశ్వతమైనటువంటిది.
1: More than the desire, ideal is
0: మనిషి మరణించినప్పటికీ నీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
1: Man may die, but the ideal
0: నీ ఆదర్శములు అన్ని కూడా నువ్వు చిరంజీవులు.
1: All ideals are immortal.
0: దీనికి మృత్యు అనేటువంటిదే లేదు.
1: They have no death.
0: కనుక నీ ఇట్టి ఆదర్శం అనేటువంటిది ఎన్నో వేల సంవత్సరముల కిందట జరిగినటువంటిది రామాయణం.
1: Ramayana happened thousands of years ago.
0: ఇన్ని వేల సంవత్సరములు జరిగినప్పటికీ ఈ ఆదర్శములు ఇప్పటికి కూడా భారతీయుని హృదయం నందు ప్రకాశిస్తూనే ఉంటున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై దీస్ ఐడియల్స్ ఆర్ షైనింగ్.
0: ఎవరూ దీనిని చెప్పడానికి వీరు ప్రయత్నించలేదు.
1: నో వన్ కెన్ వైప్ దెమ్
0: అవుట్. ప్రయత్నించినప్పటికీ ఇది చెడిపోయేటువంటివి కాదు.
1: ఈవెన్ దే ట్రై టు డు ఇట్ దే కెనాట్ బి వైప్డ్.
0: వజ్ర సంకల్పములు,
1: స్ట్రాంగ్ డిటర్మినేషన్,
0: ఇలాంటి వజ్ర సంకల్పములు అయినటువంటి యొక్క రామ సంకల్పములు, సీత సంకల్పములు ఎవరు చేరిపగలరు?
1: The determination as strong as that of a diamond, who can wipe them out?
0: అమృతమయమైనటువంటి సంకల్పములు అందరూ ఆశ్రయించవలసింది.
1: The nectarine thoughts one should follow.
0: అందరూ ఆశ్రయించే నిమిత్తమై వారలు కూడాను మానవాకారాన్ని ధరించి వచ్చారు.
1: In order to benefit everyone of us to follow their path, they have taken human
0: నిమిత్తమే మానవాకారం ధరించారు.
1: To teach to humanity they have come in human
0: ఆకారం ధరిస్తే మానవులు దీన్ని ఏమాత్రం అనుసరించలేరు.
1: It should be a different form. Humanity cannot fall.
0: భగవంతుడు ఇంత తక్కువ స్థాయికి దిగి కూడాను ఇంత బోధిస్తూ ఉండినప్పటికీ ఇంకా మానవులు దీన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: Though God has come down in such a low level, but man is not able to understand that.
0: ఎంత హై స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఒక భగవంతుడు.
1: God is in a very high standard.
0: అలాంటి వాడు ఎంతో క్రిందికి దిగి
1: he has come down to such a low level.
0: దీన్ని ఆదర్శవంతంగా కాపాడాలని, ఆదర్శ మార్గాన్ని చూపించాలని ఎన్ని విధములు బోధించినప్పటికీ కానీ వీరి మతికి ఏమాత్రము చేరటం లేదు.
1: ఈ టీచింగ్ ఆల్ ఐడియల్స్, షోయింగ్ ది ఐడియల్ పాత్,
0: విరుద్ధమైన మార్గమును అనుసరించి
1: ఫాలోయింగ్ ది రాంగ్,
0: విపరీతమైన బాధలు గురి అవుతున్నారు.
1: అండ్ దే వర్ పుట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్.
0: కట్టగలిపటికి మేము చేసింది రైట్ అని చెప్పిన భావిస్తున్నారు.
1: దే థింక్ దట్ వాట్ దే హావ్ డన్ ఇస్ రైట్.
0: ఇది చాలా తప్పు, చాలా తప్పు. సత్య అసత్యములు రెండింటినీ గుర్తించడానికి మనం ఒక విధమైనటువంటి ప్రమాణపూర్వకంగా జీవించాలి.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో. యూ షుడ్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: మన కాన్షియన్స్ కి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ లివింగ్ నాట్ సాటిస్ఫైడ్.
0: మన ఆత్మకి మనం తృప్తి లేకుండా జీవిస్తున్నాము.
1: వీఆర్ నాట్ లివింగ్.
0: భగవంతుని యొక్క తృప్తే నీ తృప్తి.
1: ఇఫ్ గాడ్ ఈస్ సాటిస్ఫైడ్ యూ విల్ బి సాటిస్ఫైడ్.
0: భగవంతుని తృప్తికరమైనటువంటి కర్మలే నీ యొక్క నిజ కర్మలు, ధర్మములు.
1: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి సాటిస్ఫైయింగ్, ప్లీజింగ్ టు గాడ్.
0: ఏ కర్మను చేసినప్పటికీ భగవత్ తృప్తే.
1: Whatever you do, it should be pleasing unto God.
0: వేదములు చెప్తూ వచ్చాయి.
1: సో వేద
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం, భగవంతుని ప్రీతి కోసం నేను చేస్తున్నాను.
1: ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
0: అలాంటి వారి జన్మనే నిజమైన జన్మ.
1: దాట్స్ ద రియల్ లైఫ్.
0: అలాంటి వారి జీవితమే నిజమైన జీవితం.
1: దాట్స్ ద ట్రూ లైఫ్.
0: అతను పొందాడు పెద్ద ఆనందమైనటువంటి యొక్క దివ్యస్థితిని.
1: దే కుడ్ రీచ్ దట్ బ్లిస్ఫుల్ డివైన్ స్టేట్.
0: శరభంగుడు, శరభంగుడు,
1: శరభంగుడు.
0: భగవంతుడా, నీకు ఇష్టమైన కార్యములే నేను చెయ్యాలి.
1: శరభంగుడు సెడ్, గాడ్, ఐ వాంట్ టు డూ దట్ దట్ విల్ మేక్ యు.
0: నీ ఆజ్ఞనే నేను శిరసా వహించాలి.
1: ఐ మస్ట్ ఫాలో యువర్ కమాండ్.
0: నాకు ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ లైఫ్.
0: నీ ఆజ్ఞ తప్ప మరొకటి లేదు.
1: అదర్ దాన్ యువర్ కమాండ్ ఐ హావ్ నథింగ్ ఎల్స్.
0: నీతో మాట్లాడాను, నీకు నమస్కరించాను, ఇంకా నాకు ఈ శరీరం నాకు అక్కర్లేదు.
1: ఐ హావ్ సీన్ యు, ఐ టాక్ టు యు, ఐ కాట్ హోల్డ్ యువర్ ఫుడ్, ఐ డోంట్ వాంట్ లివ్ ఎనీ లాంగర్.
0: ఈ జీవితమును చాలించమని ప్రార్థించాడు.
1: ఐ విల్ ఎండ్ అప్ మై లైఫ్ నౌ.
0: అలాంటి మహర్షులు, అలాంటి మహనీయులు, అది అంటే మహామహతల్లు ఎంతమందో ఉంటున్నారు లోకంలో.
1: In this world, the sages, saints, noble souls, a number of them are present in the
0: world. కనుకని ఆదర్శ పురుషులైనటువంటి యొక్క అవతారములను చక్కగా మనం అనుసరిస్తూ రావాలి.
1: So we should follow this incarnation as an ideal man.
0: వారి నిమిత్తమై వారు రాలేదు.
1: They have not come for their sake.
0: లోక నిమిత్తమై వారు ఉద్దేశిస్తున్నారు.
1: They have come for the world.
0: లోక నిమిత్తమై శరీరమును ధరిస్తున్నారు.
1: They have taken human form.
0: సర్వ కర్మలు కూడాను లోక నిమిత్తమై ఆచరిస్తున్నారు.
1: Everything is done for society.
0: ఇన్ని కంటితో చూచి కూడాను, చెవులతో విని కూడాను వారి చెవులను వారు నమ్మలేకపోతున్నారు.
1: Though you listen, though you see,
0: వారి కన్నులను వారు నమ్మలేకపోతున్నారు.
1: You are not able to believe your own
0: experience. పరుల చెవులతో వింటున్నారు, పరుల కన్నులతో చూస్తున్నారు.
1: You see with others eyes, you listen with others.
0: మానవత్వము.
1: Is that human life?
0: నీ చెవులు ఏమైపోయినాయి, నీ కన్నులు ఏమైపోయినాయి?
1: What happened to your ears? What happened to your eye?
0: నీ కన్నులను నీవు నమ్మలేకపోయినప్పుడు నీవెట్ట మనిషి అయిపోతావు?
1: If you don't have any belief in yourself,
0: నీ చెవులను నీవు నమ్మలేనప్పుడు నీవే విధంగా నీవు మానవుడు అవుతావు?
1: When you don't rely on your own hearing, how can you be
0: human? కనుక నీవు మానవుడు కావాలంటే నీ చెవులను నీవు నమ్ము, నీ కన్నులను నీవు నమ్ము.
1: In order to be human, have full faith in
0: your ఎవరిని చెప్పినప్పటికీ నీ వినవద్దు.
1: Never pay heed to others' words.
0: ఎవరిని చూసినప్పటికీ నీవు అలక్ష్యం చేయవద్దు.
1: Don't care others' eyes.
0: నీ సత్యాన్ని నీవు గుర్తించు.
1: Follow your own truth.
0: నీ ధర్మాన్ని నీవు అనుసరించు.
1: Follow your dharma.
0: సత్య ధర్మములే మానవునికి సరియైన నేత్రములు.
1: These two satya dharma are the eyes of mankind.
0: ఈ సత్య ధర్మములనే నేత్రములు లేనటువంటి వాడు కేవలం అంధుడే కదా.
1: Without these two eyes, one is blind.
0: ఇలాంటి అంధత్వమైనటువంటి విద్యలు ఎన్ని నేర్చి ప్రయోజనమే?
1: What is the use of all education then?
0: కనుకనే అంధత్వుడు అనేటువంటి వాడు దేనిని గుర్తించలేడు.
1: A blind man cannot see anything.
0: కండ్లు డిగ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరలైరి.
1: Though they have eyes, be they are blind, that they are not able to see your beautiful form.
0: అతి మనోహరమైన నీ గానమాలింప నెరరైరి.
1: Though they have ears, they are not able to listen to your melodious music.
0: ఏమి ప్రయోజనం? చెవులున్నాయి, వినటం లేదే.
1: What is the use? You have ears, you don't listen.
0: కన్నులున్నాయి, చూడటం లేదే.
1: You have eyes, you don't see.
0: చూస్తున్నాయి, దేన్నో చూస్తున్నాయి.
1: You see so many things.
0: వింటున్నాయి, దేన్నో వింటున్నాయి.
1: You listen many other things.
0: కానీ భగవంతుని చూడటం లేదు, భగవంతుని వాక్యములు వినటం లేదు.
1: You don't see God, you don't listen to divine words.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మహాప్రాప్తి సంబంధమైనటువంటిది.
1: Human life is meritorious.
0: ఎన్ని జన్మముల యొక్క పుణ్య ఫలమో ఈ మానవత్వంగా వస్తుండాలి.
1: It is the result of past merits.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నిమిత్తమై ఏర్పడినటువంటి శరీరం.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద పాత్ ఆఫ్
0: ధర్మ. జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ఈ నరజన్మం ఇంత దుర్లభమైనటువంటి నరజన్మం వచ్చి కూడాను కేవలం వానరుల వలె, రాక్షసుల వలె, పశువుల వలె మనం ప్రవర్తిస్తున్నామంటే మానవులు అనే దానికి సార్థకం ఏమిటి?
1: హ్యాంగ్ బీన్ బోర్న్ being born a human, we behave like a monkey and a demon and everything.
0: ఏది మీరు చేయనక్కర్లేదు.
1: You don't need to do anything.
0: సత్యమే దైవము,
1: truth is God.
0: ధర్మమే దైవము,
1: ధర్మ ఇస్ గాడ్.
0: ఇన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in this.
0: మన వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర.
1: Tell truth and follow dharma.
0: ఈ రెండింటినీ మనం అనుసరించాలి.
1: We should follow these two.
0: అనుసరించడం అంటే ఏమిటి? మన చేతనైనంత వరకు కూడాను మనం ఆచరణలో పెట్టాలి.
1: To the extent possible we should practice.
0: ఎవరిని చూచినా కానీ దైవ స్వరూపంగానే చూచు.
1: Whomsoever you may see is
0: one. అందరి యొక్క ఆత్మతత్వం ఒక్కటే.
1: We should know the spirit is same in all.
0: శరీరములు వేరు వేరు.
1: Bodies are different.
0: ఆభరణములు వేరు వేరు.
1: Jewels are many.
0: కానీ బంగారం ఒక్కటే.
1: But gold is one.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: We should know this truth.
0: కనుక
1: so
0: రామాయణం లోపల ఏ ఘట్టము తీసుకున్నప్పటికీ, ఏ అంశము తీసుకున్నప్పటికీ, ఏ పరిస్థితి తీసుకున్నప్పటికీ అన్నింటి ఎందుకు ఆదర్శం ఆదర్శం ఆదర్శం.
1: In Ramayana, if you take any event or an episode or any situation, it's full of ideals.
0: కనుక రామచరితమును హృదయమునందు చిత్రించుకొని తద్వారా జీవితాన్ని సార్థకం గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we should make an attempt to picturize Ramayana in our hearts.

0: విద్యార్థుల నేటి భౌతిక జీవితము చాలా అయోమయ స్థితిలో ఉంది.
1: లైఫ్ టుడే ఇస్ హైలీ కన్ఫ్యూజ్.
0: దేవుడన్న పదమునకు అర్థములే అనేకంగా కనిపిస్తున్నారు.
1: దే ఇంటర్ప్రెట్ అండ్ గివ్ వేరియస్ మీనింగ్స్ టు దిస్ వెరీ వర్డ్ గాడ్.
0: దినము కానటువంటిదే దైవము అని దీనికి ఒక అర్థం.
1: దట్ విచ్ ఇస్ నాట్ దినము ఆర్ ఎ డే ఈజ్ గాడ్, దైవం.
0: అనగా దైవం అనగా దీని యొక్క అంతరాత్మనకు సరియైనటువంటి ఒక అర్థము వెలుగు అని అర్థం.
1: ది ట్రూ మీనింగ్ ఆఫ్ దైవము గాడ్ ఈజ్ వెలుగు, లైట్.
0: ఈ వెలుగు ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: దిస్ లైట్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: వెలుగు, కాంతి, ప్రకాశము ఈ విధమైనటువంటి దీప సంబంధమైనటువంటి యొక్క రూపాంతో పోల్చుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
1: ఏన్షియన్స్ కంపేర్ దిస్ విత్ వర్డ్స్ లైక్ లైట్, ఎఫల్జెన్స్, రేడియన్స్, బ్రిలియన్స్ అండ్ సో ఆన్.
0: ఈ వెలుగే చీకటిగా మారుతున్నది, ఈ చీకటిగే వెలుగుగా మారుతున్నది.
1: దిస్ వెరీ లైట్ చేంజెస్ ఇన్ టు డార్క్నెస్ అండ్ ద డార్క్ కన్వర్ట్స్ ఇట్సెల్ఫ్ ఇన్ టు లైట్.
0: చీకటి వెలుగులు రెండు కూడా ఒకే కాలంలో ఒకే స్థానంలో కనిపించవు.
1: The light and dark do not coexist at the same time.
0: వీటిని జ్ఞానాజ్ఞానములని కూడాను పిలుస్తూ వచ్చారు.
1: This is also called the ignorance and wisdom.
0: చీకటి యొక్క ప్రతిభావమే వెలుగు.
1: It's the darkness that takes one to the light.
0: వెలుగు యొక్క ప్రతిభావమే చీకటి.
1: The light converts itself into dark.
0: వీటిని అంతరాత్మనందు వేదాంత పరిభాష యందు అభావము అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ అభావ.
0: అభావం అనగా భావము కానటువంటిది అభావం.
1: అభావ ఇస్ దట్ విచ్ ఇస్ నాట్ సింప్లీ భావ ఆర్ ఫీలింగ్.
0: కేవలం ఇది భావం అనగా దీనికి అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
1: దిస్ వర్డ్ భావ హ్యాస్ సో మెనీ మీనింగ్స్.
0: భావము చేత భగవంతుని ప్రార్థించడం ఒకటి.
1: Praying God with bhava, the feeling, is one.
0: Gunamaru cheta maroka reetiga bhavinchatam okati.
1: Considering God full of attributes.
0: Leelalu cheta inkoka vidhanga bhavinchatam okati.
1: Taking all leelas of God.
0: Naamamu cheta maroka vidhanga bhavinchatam okati.
1: Chanting the name of God is the fourth one.
0: Kanukane bhagavat prarthana yandu leela prarthana, guna prarthana, bhava prarthana, sankirta prarthana.
1: Therefore, there are four types of prayers offered to God. One, by thinking, praising His leelas. Second, attributes. Third, the feelings. And fourth, chanting His name.
0: కనుకని ఈ నాలుగు మార్గముల యందు కూడాను ప్రవేశించి మానవుడు దీని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గుర్తిస్తూ వచ్చాడు.
1: Following these four paths, man understands the reality.
0: భావము, రూపము, నామము, కీర్తన అన్నిటి కూడా హృదయమే మూలస్థానము.
1: ఫర్ ఆల్ దీస్ ఫోర్, ద ఫీలింగ్, ద ఫామ్, ద నేమ్ అండ్ ద సింగింగ్, ద హార్ట్ ఈస్ ద సెంటర్.
0: కనుకనే

0: ఇతనికి దేహి అని పేరు వచ్చి.
1: As God is present in Deha, the body, he is called Dehi, the indweller.
0: ఈ శరీరమునందు నివసించటం చేతనే ఇతనికి శరీరి అని పేరు వచ్చింది.
1: As he is present in this body, the sharira is called the shariri, indweller.
0: ఈ దేహమనే క్షేత్రమునందు నివాసం చేస్తున్నటువంటి చేతనే ఇతనికి క్షేత్రజ్ఞుడు అని కూడా పేరు వచ్చింది.
1: As he is present in this kshetra, the body, is called kshetrajna, the knower.
0: కనుక నే దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన. దేహమే ఒక దేవాలయము.
1: Body is the temple.
0: జీవుడే దేవుడు.
1: And the knower is God.
0: కనుక నే జీవత్వమునకును దైవత్వమునకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి.
1: We should know the difference between the individual soul and the cosmic.
0: దేహమునే ఆధారముగా జీవించేటువంటి వాడు జీవుడు.
1: The one who carries the life sojourn on the basis of the body is
0: మనోఆత్మలను ఆధారం చేసుకుని జీవించేటువంటి వాడు దేవుడు.
1: The one who goes by the mind and the spirit is God.
0: దీన్ని చిన్న పదములతో చెప్పాలంటే ఊగేవాడు జీవుడు, ఊరుకుండేవాడు దేవుడు అని.
1: To say the ఊగేవాడు, the one who oscillates with bumps and jumps, is the individual. ఊరుకుండే, one who remains witness, is God.
0: ఎప్పుడు కూడా స్టడీగా ఉంటుంటాడు.
1: God is always steady witness.
0: అందువల్లనే slow and steady wins the race.
1: So it is said, slow and steady wins the race.
0: స్టడీగా ఉండాలి.
1: One should be steady.
0: అదే దైవత్వమునకు సరైనటువంటి గుర్తు.
1: That is the true sign of the divinity.
0: నిరంతరం కూడాను గడియారం పెండులం వలె అటు ఇటు మనసును చలింపచేసేటువంటి వాడు జీవుడు.
1: It's only the individual soul that oscillates, vacillates like a pendulum.
0: కనుకని ఎప్పుడు కూడాను అస్థిరం జీవనం లోకే అస్థిరం యవ్వనం ధనం.

0: ఈ శరీరము, ఈ యొక్క బాహ్య అవస్థలు, ఈ సుఖదుఖములు, ఈ కష్ట నష్టములు, ఈ వయ ప్రమాణములు, ఇవన్నీ కూడాను అస్థిరము.
1: దిస్ బాడీ, ద ప్లెజర్, ద జాయ్, ద పెయిన్, ద డిఫికల్టీస్, దే ఆర్ ఆల్ టెంపరరీ.
0: అస్థిరం యౌవనం ధనం, యౌవనం ఇది కూడాను అస్థిరమైనటువంటి.
1: యూత్ ఈజ్ ఆల్సో పాసింగ్.
0: ఇది పూర్వం లేదు,
1: ఇట్ వాస్ నాట్ దేర్ బిఫోర్,
0: ముందుకు ఉండదు.
1: నార్ వుడ్ ఇట్ లాస్ట్ లేటర్.
0: మధ్యలో వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: మధ్యలో ప్రవేశిస్తుంది, మధ్యలోనే పోతుంది.
1: ఇట్ హాస్ కమ్ ఇన్ ద మిడిల్ అండ్ విల్ పాస్ ఆఫ్.
0: ఇంకా ధనం,
1: దెన్ వెల్,
0: ధనం ఎంత వరకు ఉంటుంది మన దగ్గర?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఎప్పుడు కూడా ధనము కదిలి కాలకింది నీరు వడే కదిలిపోతుండేటువంటిది.
1: ఇట్ ఈస్ వెల్త్ ఇస్ లైక్ వాటర్ దట్ ఫ్లోస్.
0: నీ దగ్గర ఒక 100 రూపీస్ నోట్ ఉండే అని నువ్వు చూసుకుంటావు.
1: You watch the 100 rupee currency note on hand.
0: This is my 100 rupees note, antao.
1: He said, "This is my 100 rupee note."
0: Ni mokanu chuchi 100 rupees navutundata.
1: This very same 100 rupee note will laugh at you.
0: Ore pichivada, enta sepu ni daggara nenu undagalanu?
1: Mad cat, how long will I stay with you?
0: Oka turu bazaar poyira, nenu vellipothunna nee venta.
1: Go to the market, I will leave you immediately.
0: Nee nee daggara sthiranga undeetundi danni kaadu.
1: I'm not going to be with you once for all.
0: ఎన్ని ముఖాల్లో చూచాను నేను.
1: I have seen so many faces like you.
0: కట్టగడపటికి నా రూపమే శిథిలమైపోతుండాలి ఈ చేతులు మార్కం చేత.
1: Because so many hands I change, I find myself changing from hand to hand, I lose my very form.
0: నా యొక్క రూపం కూడాను కదిలిపోతుండాలి, కరిగిపోతుండాలి.
1: I lose my form also, deface.
0: రాయి వంటిదే మనం కదులుతూ ఉంటే కరిగిపోతుండాలి.
1: ఈవెన్ ద స్టోన్ ఆల్సో మెల్ట్స్ యాస్ వి మూవ్ అబౌట్.
0: చక్కగా మీరు పిల్లల వాచ్ చేయండి,
1: బాయ్స్ వాచ్ క్లియర్లీ.
0: చీమ ఎంత చిన్నగా ఉంటుంది,
1: అండ్ హీ సో స్మాల్.
0: ఈ చీమలంతా ఒక వరుసగా ఒక రాయి పైన ప్రయాణం చేస్తుంటే కొంతసేపటికి ఆ రాయి పైన కూడా కదిలిపోయి ఒక రోడ్డు ఏర్పడుతుంది.
1: యాజ్ యాంట్స్ మూవ్ ఇన్ ఎ రో ఇన్ ఎ రెగ్యులర్ సీక్వెన్స్ ఆన్ ఎ స్టోన్ ఆర్ ఎ బోల్డర్, దేర్ ఇస్ లెఫ్ట్ ఎ ట్రాక్.
0: మన కదలిక చేత రాయే కరిగిపోతుంటే ఈ కాగితం యొక్క కరెన్సీ ఎంతవరకు మనకు స్థిరంగా ఉంటాడు?
1: When the stone also leaves a kind of a scar, why not about a paper? What is to be said about it?
0: కనుకని అస్థిరం యౌవనం ధనం.
1: Youth and wealth are

0: Ancient.
1: Astiram dhara putradi. Bharya biddalu. Yanta varaku stiram.
0: Wife and children, how long they last?
1: Ee biddalu eppudu vachar?
0: Children, when did they come?
1: Nee venta vachara?
0: Have they followed you?
1: Ledu.
0: No.
1: Puttaka munapu nee kodukulu leru.
0: Before your birth, you have no children.
1: Maraninchin tarvata kodukulu leru.
0: After death, you don't find them anywhere.
1: Vivaham kaaka puramu bharya ledu.
0: Prior to marriage, no wife.
1: Maraninchin tarvata bharya ledu.
0: After death, no more of wife.
1: Kalukuni nee vivaham jarigina tarvatane, he is my wife.
0: So you call anyone only after marriage, she is my wife.
1: Puttina tarvatane, she is my son antunnamu.
0: After birth you say that he is my
1: wife ani ee sannani evaru nee bhavinchavu.
0: Before marriage, whom do you call wife? Or before birth, who is your son?
1: Astiram dhara putra.
0: The wife and children also temporary.
1: Kani.
0: But
1: rendu matram sthiranga untunnayi.
0: But two are permanent.
1: Satyam kiti dvayam siram.
0: Truth and reputation or good name, they are permanent.
1: Dehamu maraninchin tarvata kuda nu kiti nilistundi.
0: The body may die, but the name will remain.
1: Satyam tikala bhajyam.
0: Truth is changeless in all three periods of time.
1: Mana puttakuramu undi satyamu. Mana jeevitamlonu untundadi. Mana maraninchin tarvata kuda untundadi satyam.
0: Truth was there before we were born. It will be there during
1: satyam
0: our lifetime thereafter.
1: Kaadu.
0: Truth doesn't change.
1: Ekam eva adhitiyam satyam.
0: Truth is only one and not two.
1: Kanukani satyam kiti dvayam tiram.
0: Therefore, the truth and reputation, they are permanent.
1: Kanuka manavattam lopala manaku nilcheetuvanti empty. Parigettipoyeetuvanti empty.
0: What are those things that will stay permanently? What are those things that will pass on?
1: Kanuka daivamu anetundi satya swarupam daivam.
0: Truth is God.
1: Adi truth is God.
0: Truth is God.
1: Atti satyanni manamu sahayanga teeskovali.
0: We should take the help of
1: satyam mana swarupame.
0: We are the forms of truth.
1: Manam kruttaga konukkunnatundi kaadu.
0: Is not the one newly bought.
1: Aithe
0: however
1: ekantanga manam kurchunnappudu ఆ సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: హౌఎవర్ వెన్ యు ఆర్ ఇన్ సాలిట్యూడ్ ద ట్రూత్ విల్ మానిఫెస్ట్.
1: అయితే ఏకాంతం అంటే ఏమి?
0: వాట్ డూ మీన్ బై సాలిట్యూడ్?
1: అనేక మంది ఏకాంతం అనేటువంటి దాన్ని వికృతి మార్గంలో తలంచి దాన్ని అనేక విధములైనటువంటి యొక్క పెదర్థములకు భావిస్తున్నారు.
0: దే టేక్ డిస్టార్టెడ్ వర్షన్ టు ది సాలిట్యూడ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇట్ రాంగ్.
1: ఏకాంతం అనగా ఒక్క రూమ్ లో కూర్చొని తలుపులు విండోస్ అంతా మూసుకొని ఒక్కడే ఉండినటువంటిది ఏకాంతము అంటారు.
0: వి సే దట్ సాలిట్యూడ్ ఇస్ ద వన్ వేర్ వన్ కన్ఫైన్స్ హింసెల్ఫ్ ఇన్ ఏ రూమ్ క్లోజింగ్ ఆల్ ద డోర్స్ అండ్ విండోస్.
1: ఏకాంతం కాదు ఏకాకి.
0: ఇట్ ఈస్ నాట్ సాలిట్యూడ్, ఇట్ ఈస్ లోన్లీనెస్. ఏకాకి
1: లేక అడవులకు వెళ్లి ఏ చెట్టు క్రిందను ఏ పొదల మధ్యను ఏ కేవ్స్ నందును మనము ఏకాంతంగా ఉంటాము, ఏక జీవితంగా ఉంటాం, అది ఏకాంతం అని భావిస్తున్నాం.
0: We consider it is a life of solitude when we go to the forest, sit under a tree, spend the time in cave.
1: Adi kaadu ekantam.
0: It is not solitude.
1: Andari madhya untundu.
0: Be amidst all.
1: Ekkadaina untundu bazaar lo kurcho.
0: You sit in the street, on street.
1: Nee yokka samaveshamlo kurcho.
0: You sit in an assembly.
1: Ekkada kurchunnappudiki
0: wherever you are.
1: Nee manasu daivam paina lagnam kavatame ekantam.
0: To concentrate your mind on God is the meaning of solitude.
1: Nee manasunu daivam vaipunu maralchali.
0: Direct your mind towards God.
1: Nee yokka deham kaani, nee yokka bhavam kaani, nee yokka kutumbam yokka deeni paina kaani e maatramo manasu telinchakudu.
0: Let not your mind waver on grounds of your body and family consideration.
1: Between you and God. Between you.
0: It should be linked between you and God only.
1: Ee rendintiki ni sambandhinchinatundi ekantamu.
0: That which relates you and God.
1: Madhyalo edi kudunu addu raakudadu.
0: Nothing should come out of
1: the way. Mosquito kuda addu raakudadu.
0: Not even a mosquito.
1: Adi ekantamu.
0: That is solitude.
1: Kalaku ekantam aneetundi padamulaku aneka arthamulu avirbhavinchu cheskuntunnaru.
0: There are so many meanings. We interpret in various ways.
1: కనుక నీవేమైనా చేస్తురా, ప్రయాణం చేస్తుండు, బస్సులో పో, ట్రైన్లో పో, ప్లేన్లో పో, ఎక్కడ పోయినప్పటికీ నీ మనసును ఆ దానిపైన అమర్చాలి.
0: యు మే బి ఎనీవేర్ యు ట్రావెల్ ఇన్ ట్రైన్ ఆర్ బస్ ఆర్ ఎ ఫ్లైట్ బట్ యు థింక్ ఆఫ్ గాడ్.
1: దానిని ఏకాంతము అని చెప్తూ వచ్చారు.
0: దట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్.
1: పరులతో ఏ విధమైనటువంటి కనెక్షన్ పెట్టుకోకుండా ఆ ధ్యాన సమయం నందు లేక భగవత్ చింతన సమయం నందు నీవు భగవంతుడు రెండు తప్ప మరొక దీనికి ఏమాత్రం అవకాశం.
0: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ విత్ ఎనీబడీ అండ్ మెడిటేషన్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్.
1: రెండింటి యందు ఆవిర్భవించేటువంటి ప్రకాశమే ప్రేమ.
0: దట్ విచ్ కమ్స్ అవుట్ యాజ్ బ్రిలియన్స్ ఇస్ లవ్.
1: అడవి లోపల చెట్లు ఉంటాయి.
0: You find trees there in a forest.
1: Chettu kommalu okadaniki okati raasukuntayi.
0: The branches rub against each other.
1: Okadaniki okati raasukuntu raavadam cheta andulo oka agni prarambhamavutundi.
0: Because of the two of the branches that rub against each other, the fire originates.
1: Ade vidhamgane.
0: Likewise.
1: Neevu devudu, jeevudu devudu, ee rendinti yokka sambandhamulone aa prema aneetundi yokka jyoti velugutu vastundi.
0: Likewise, the relationship between you and God would naturally lead to the
1: దైవం నుంచి వచ్చేటువంటి
0: ప్రేమకు,
1: లేక భార్యా బిడ్డల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ప్రేమకు, అన్నదమ్ముల నుంచి వచ్చేటువంటి ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's a lot of difference when you think of this love and the love that you have towards your wife, children, brothers and so on.
1: క్షణికమైనటువంటి,
0: they're all momentary.
1: కదిలిపోయేటువంటివి,
0: they pass on.
1: స్థిరము కానటువంటివి,
0: దే ఆర్ నాట్ స్టడీ.
1: అవన్నీ పారిపోయేటువంటివి, జారిపోయేటువంటివి, ఊడిపోయేటువంటివి.
0: దే విల్ రన్ అవే, దే విల్ డ్రాప్ డౌన్, దే ఆర్ టూర్ టు డిక్లైన్.
1: కానీ నీకు దైవమునకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమాత్రము చెలించేటువంటిది కాదు.
0: బట్ ద డివైన్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్,
1: ఇది భ్రమించేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి డెలూడెడ్
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ప్రేమతత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో వారికి సర్వ సౌకర్యములు కలుగుతుంటాయి.
0: Therefore, the one who will have
1: సమస్తము
0: వారికి eternal truth
1: స్వాధీనమైపోయి ఉంటాయి.
0: Will have under their control everything on earth.
1: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: So Chagaraj also said,
1: Rama,
0: Rama,
1: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు చాలు.
0: It's enough if I have the strength of your grace.
1: నవగ్రహములు నా హస్తగతం అన్నాడు.
0: All the 9 planets will be under my control.
1: ఎందుకు ఈ కన్నులు?
0: వై
1: పురందర్దాస్ కూడా చెప్పాడు.
0: పురందర్దాస్

0: కంటి చూపులేలరా.
1: Why eyes if I can't see you, O God? What for are the looks if I can't look at you?
0: ఈ కన్నులు ఎందుకు నిన్ను చూడని కన్నులు?
1: What for? Why these eyes if I don't look?
0: అందువల్లనే సూరదాసుని కూడా వచ్చి ఒక కౌబాయ్ మాదిరి కృష్ణుడు వచ్చాడు.
1: కృష్ణ అప్పియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కౌబాయ్ టు సూరదాస్.
0: అయ్యా సూరదాసు ఎక్కడికి వెళుతున్నారు?
1: He says, సూరదాస్ where are you going?
0: కానీ నీవెవరు నాయన అని అడిగాడు సూరదాస్.
1: సూరదాస్ ఆస్తి
0: కౌబాయ్.
1: Cowboy.
0: ఈ కౌబాయ్ లో రెండు అర్థాలు ఉంటున్నాయి.
1: Cowboy, this word has two meanings.
0: పశువులు మేపేటువంటి వాడు అని ఒకటి.
1: The one who will be rearing cows.
0: గోవులను కాపాడేటువంటి వాడు ఒకడు గోపాలుడు. అతను కూడా కౌబాయే.
1: And Gopala Krishna is also cowboy.
0: కాబట్టి నీవే అర్థమైనా తీసుకో.
1: You take any meaning.
0: కనుక నేను కౌబాయ్ అన్నాడు.
1: So I am a cowboy, he said.
0: ఎక్కడ పోతున్నారు?
1: Where are you going?
0: నేను ద్వారకు వెళుతున్నాను నాయన.
1: సూరదాస్ said, I am going to ద్వారక.
0: అయితే దారి ఇది కాదు.
1: This is not the route.
0: మరి ఇంక ఎక్కడ దారి?
1: Then way, what else?
0: నేను చూపిస్తాను రా.
1: He said, I will show you the way.
0: పిలిచాడు ఒంటరిగా పిలిచి. నేనెవరో నీకు తెలుసా?
1: He called him alone and said, do you know who I
0: am? నువ్వు కౌబాయ్ అన్నాడు.
1: You are a cowboy.
0: కౌబాయ్ అని నీకెట్ తెలుసు?
1: How do you know that I am a cowboy?
0: నీవే చెప్పావు.
1: You yourself said.
0: అయితే నేను ఎట్టి కౌబాయ్నో నీకు తెలుసునా?
1: But do you know what sort of cowboy I am?
0: నేను గోపాలుడిని.
1: I am Gopala.
0: నీవు గోపాలు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గో టు ద ప్లేస్ వేర్ ద్వారకలో
0: ఉన్నాడు గోపాలుడు.
1: గోపాల ఇస్ దేర్ ఇన్ ద్వారక.
0: కనుక నీవు ఎక్కడ ఉన్నాడో చూస్తాను, నీ కన్నులు ఏమైనా ఇచ్చేదా దృష్టి అన్నాడు.
1: తలే గ్రాంట్ యు ద విజన్ సో యాస్ టు సీ గోపాల.
0: వద్దన్నాడు సూరదాస్.
1: సూరదాస్ సార్, ఐ డోంట్ వాంట్ ఇట్.
0: కన్ను

0: అయ్యా, ఎంతమంది కన్నులు లేవు?
1: సో మెనీ హ్యావ్ ఐ.
0: కన్ను నుండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: ఎంతమంది నిన్ను చూడగలిగారు?
1: హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ యు?
0: ఎవరు చూడలేరు.
1: నో వన్.
0: నిన్ను చూసేటువంటి కన్నులు నాకు ఒక్కటి ఉంటే చాలు.
1: ఐ వాంట్ ఐస్ టు సీ యు ఓన్లీ.

0: They have ears, but they are deaf because they are not listening to your melodious music.
1: నీ వేణుగానం ఎవరైనా విన్నారా?
0: Anybody heard your music?
1: ఎవ్వరూ వినలేదు.
0: Nobody.
1: కనుక నా పాణి పంకజమందు పరమాత్మయేయుండ పాడు సంసారంబు కోరనేలా.
0: When I have God Himself, why this family?
1: నాకు ఇవన్నీ వద్దు.
0: I don't want this.
1: ఎందుకనగా?
0: Why?
1: సర్వమును అందించేటువంటి యొక్క మేలు పర్వతం వంటి నీవే ఉంటుండగా నాకు ఈ ఆణిముత్యం అనేటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి నాణ్యములు నాకెందుకు?
0: When you are by my side, the Meru mountain, the comfort, whatever all that is asked for, why do I need this pebble?
1: Oh Gopala.
0: Oh Gopala.
1: Neevu kevalamu cowboy kaadu.
0: You are not merely a cowboy.
1: Neevu sakshat Gopaludave.
0: You are Gopala, Krishna himself.
1: Etta telusukunnavu?
0: He said, how do you know?
1: Nee madhuramainatundi maatalu endi nee swaroopam naaku gurtinchadaniki veelavutundi.
0: Your voice, your sweet words made me know that.
1: Bhagavantudu eppudu kuda nu madhuramainatundi reetiga maatladtadu.
0: God speaks with all sweet
1: అందుకోసమే నయనం మధురం, వచనం మధురం, హృదయం మధురం, హస్తం మధురం, పాదం మధురం, మైథురాధిపతే మధురం మధురం మధురం మధురం, అంత మధురమే.
0: ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్ దట్స్ రిలేటెడ్ టు గాడ్.
1: కనుకనే తులసిదాస్ కూడా చెప్పేసిస్తాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్,
1: హస్తకమలం, పాదకమలం, ముఖ కమలము, నేత్ర కమలము, అన్ని కమలములే భగవంతునకు.
0: తులసిదాస్ కంపేర్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ విత్ ద లోటస్ ఫ్లవర్, ద ఫీట్ లోటస్ ఫ్లవర్, ద ఫేస్ అండ్ ఐ, ఎవ్రీథింగ్ దే లుక్ లైక్ లోటస్ ఫ్లవర్.
1: ఎందుకోసం దీన్ని కమలాలుగా పోల్చుకున్నాడు?
0: వై దట్ కంపారిజన్?
1: కమలములు ఎక్కడ పుడుతున్నాయి?
0: వేర్ డు యు ఫైండ్ ద లోటస్ ఫ్లవర్?
1: బురదలో పుడుతున్నాయి.
0: దే ఆర్ బోర్న్ ఇన్ మడ్.
1: నివసించేది ఎక్కడ?
0: వేర్ డు దే లివ్?
1: నీటిపై నివసిస్తున్నాయి.
0: ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: పుట్టిన బురదను చేర్చుకోవటం లేదు.
0: ఇట్ డజంట్ టేక్ ద మడ్ వేర్ ఇట్ ఈస్ బోర్న్.
1: తనను నిలుపుకున్నటువంటి నీటిని చేర్చుకోవటం లేదు.
0: నాట్ ద వాటర్ ఓవర్ విచ్ ఇట్ ఫ్లో.
1: బురద లేకపోతే కానీ, నీరు లేకపోతే కానీ క్షణమైన జీవించేటివి కాదు ఈ కమలములు.
0: ద లోటస్ కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ విదౌట్ ద మడ్ నార్ వాటర్.
1: కాబట్టి నేను పూర్వ జన్మము అనేటువంటి ఒక బురదలో పుట్టాను.
0: ఐ వాజ్ బోర్న్ ఇన్ ద మడ్. The birth earlier.
1: Krutayuga, Tretayuga, Dwaparayuga.
0: Krutayuga, Tretayuga, Dwaparayuga.
1: Purum anetvindanta burda.
0: All the past is this mud.
1: Present anetvindanta water.
0: Present is water.
1: Ee water anetvindanta yokka deeni paina nenu nilchi unnanu.
0: I stand on the surface of water.
1: Kabatti present lekapothe kuda nenu prayojanam ledu.
0: Without the present it's all useless.
1: పాస్ట్ లేకపోతే నువ్వు ప్రయోజనం లేదు.
0: వితౌట్ ద పాస్ట్ ప్రెసెంట్ కాన్ బి దేర్.
1: రెండింటినీ ఉంది ఉండి కూడాను రెండింటినీ నేను చేర్చుకోకుండా ఉంటున్నాను.
0: సో బోత్ ఆర్ దేర్, ఐ డోంట్ టేక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దాని ఎందే ఉండి దానిని చేర్చుకోకుండా ఉండటమే కమలమునకు సరి అయినటువంటి అర్థం.
0: ఇట్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ లోటస్ ఫ్లవర్. దో ఇట్ లివ్స్ దేర్, ఇట్ ఫ్లోట్స్ ఆన్ ద సర్ఫేస్, ఇట్ డజంట్ క్యారీ విత్ ఇట్ ఎనీ వన్ ఆఫ్ ది టూ.
1: కనుక నీవు ప్రెజెంట్ లో ఉంటున్నావు.
0: యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్.
1: దేనిపైన? ప్రపంచం అనేటువంటి నీటిపైన ఉంటున్నావు.
0: ఆన్ వాట్?
1: ఈ ప్రపంచాన్ని చేర్చుకోవద్దు.
0: డోంట్ టేక్ ఎనీథింగ్ అరౌండ్.
1: పాస్ట్.
0: పాస్ట్.
1: ఈ పాస్ట్ జీవితం కూడా ఒక ప్రపంచమే.
0: పాస్ట్ లైఫ్ ఇస్ ఆల్సో.
1: ఏమిటి ఈ ప్రపంచము?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ప్రపంచము.
0: ప్రపంచము.
1: ప్ర అనగా వికాసము.
0: ప్ర మీన్స్ షైనింగ్.
1: పంచం అనగా పంచభూతముల వికాసమే ప్రపంచము.
0: The manifestation, the expression of the five elements is prapancha.
1: Shabda, sparsha, roopa, rasa, gandha.
0: All the five, the sound,
1: ఎక్కడికైనా నీ వెళ్ళు ఈ పంచభూతములు ఉంటున్నాయి.
0: Wherever you may go, you'll find these five elements.
1: మూనుకు పోయినా కూడా ఈ పంచభూతములు నీ వెంట తీసుకుని పోతున్నావు.
0: You carry the five elements with you even you go to the moon.
1: ఎక్కడికి వెళ్ళినా పంచభూతములు లేకపోతే నీ భూతం ఉండలేదు.
0: Without these five elements, panchabhuta, this bhuta, the devil cannot exist.
1: కనుకనే
0: So,
1: ఈ పంచభూతములతో కూడినటువంటిదే ఈ ప్రపంచము.
0: Therefore the prapancha,
1: ఈ ప్రపంచంలో నేను ఉండి కూడాను ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు.
0: Having been born in this world, I have no relationship with it.
1: కంటి నీటికి కాటుక అందనట్టు ఆడవారు కంటికి కాటుక పెడుతుంటారు.
0: Ladies apply eye text to their eyes.
1: కానీ అది గుడ్డుకు మాత్రం అంటదు.
0: But it doesn't affect the eyeball.
1: Manam nanakato enno palavulu kurmalu anni tintuntamu. పలావ్ కుర్మా.
0: We eat palav and kurma.
1: మంచి ఆయిల్ తో ఉన్నటువంటి ఒక పదార్థమంతా తింటుంటాం.
0: We eat all oily stuff.
1: కానీ
0: బట్
1: నాలుకకు జిడ్డు అంటదు.
0: బట్ ద టంగ్ విల్ నెవర్ బి ఆయిలీ, ఇట్ విల్ నెవర్ బి స్టికీ.
1: ఆ విధంగా నేను జగత్తులో ఉండి కూడాను జగత్తుతో నేను అంటాను.
0: దో ఐఎమ్ ఇన్ ద వరల్డ్ ఐఎమ్ నాట్ టచ్డ్ బై ద వరల్డ్.
1: దుఃఖం కానీ లేక ఆనందం కానీ,
0: ఐదర్ ద పెయిన్ ఆర్ ప్లెజర్,
1: లేక ఇంకేమైనా అటాచ్మెంట్ కానీ లేక డిటాచ్మెంట్ కానీ,
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్,
1: ఈ సంయోగ వియోగములతో కూడా నాకు సంబంధం లేదు.
0: ఐఎమ్ నాట్ ఎనీవే కనెక్టెడ్ విత్ దిస్ యూనియన్ ఆర్ సెపరేషన్.
1: శరీరముతో సంబంధం ఉంది కానీ ఆత్మ సంబంధం ఏమాత్రం కూడా లేదు. ఆత్మ సంబంధం అందరికీ ఉంది, దేహ సంబంధం ఉంది, కానీ మానసిక సంబంధం లేదు.
0: దేర్ ఈస్ ఆత్మిక రిలేషన్.
1: ఆ మనసే దైవం వైపును మరల్చాలి.
0: దట్ మైండ్ హాస్ గాట్ టు బి డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్.
1: అది ఏకాంతం,
0: దట్ ఈస్ సాలిట్యూడ్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఎక్కడ ఉందంటే దైవత్వం లేని చోటే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్
1: ఎవ్రీవేర్. సర్వము దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: కనుక ఇంకా దేవత ప్రత్యేకంగా వెతకడానికి వీలు కాదు.
0: యు డోంట్ నీడ్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ సెపరేట్లీ.
1: కనుక మన ఏంది సత్యము అనే స్వరూపంతో భగవంతుడు ప్రకాశిస్తున్నాడు.
0: గాడ్ షైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్ విద్ ఇన్ యూ.
1: ఈ సత్యము ధర్మం అనేటువంటి దానిని వరిస్తూ ఉంటుండాలి.
0: దిస్ సత్య ఇస్ ఆల్వేస్.
1: ఈ సత్య ధర్మముల యొక్క రెండింటి యొక్క చేరిక చేతని ప్రేమ ఆవిర్భవిస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ సత్య అండ్ ధర్మ ఇట్ గివ్స్ రైజ్ టు ప్రేమ
1: అనేటువంటిది ఉండదు. ఇంకా
0: దెన్ దేర్ విల్ బి నో మోర్ బియాండ్ దిస్.
1: సత్యంతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one that leads a truthful life would never resort to violence.
1: ధర్మంతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one who follows dharma would never be violent.
1: శాంతితో జీవించేటువంటి వాడు హింసలో పాల్పడడు.
0: The one who remains in peace will never be violent.
1: ప్రేమతో జీవించేటువంటి వాడు హింసకు పాల్పడడు.
0: The one full of love will never be violent.
1: ప్రేమ అనేటువంటిది ఒకటి ఉంటే అంత అహింస అక్కడ చేరిపోతుంటది.
0: When once there is love, it's just non-violence.
1: సత్యం అక్కడ ఉంటే అహింస అక్కడే ఉంటుంటాయి.
0: Where there is truth, there is non-violence.
1: ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే అహింస ఉంటుంది.
0: Where there is dharma, there is non-violence.
1: కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు ఎక్కడ ఉంటాయో అక్కడే అహింస ఉంటాయి.
0: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ప్రిన్సిపల్స్ లైక్ సత్య ధర్మ శాంతి,
1: కనుక మన హృదయంలో
0: అహింస నాన్ వైలెన్స్
1: సత్య ధర్మ శాంతి ప్రేమలకు తగినటువంటి అవకాశం ఇవ్వాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ గివ్ ప్లేస్ ఫర్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్, ద ట్రూత్ ధర్మ, ద పీస్ అండ్ లవ్ అండ్ నాన్ వైలెన్స్.
1: సత్యం నాలుగు పైన నాట్యం ఆడాలి.
0: ద ట్రూత్ షుడ్ డాన్స్ ఆన్ ద టంగ్.
1: ధర్మం చేతులతో మనం దాన్ని ఆచరించాలి.
0: You should act with both of your hands along the path of righteousness.
1: Prema hrudayamto manam anubhavinchali.
0: You should experience love in your heart.
1: Shantam tarato manam shantini pondali.
0: You should have peace in your head.
1: Inka akkada himsane ledu.
0: Then there's no violence.
1: Kaluka ee satya dharma shantilu rendu untinappudu himsaku avakasame ledu.
0: When once there is truth, the righteousness and peace, there's no
1: violence. Manaku himsa ane sankalpam kuda raadu.
0: You don't think of any violent things.
1: Ee lokamlo ekkada chusina gaani himsakrutulu అభివృద్ధి అవుతున్నాయంటే ఈ నాలుగుంటి యొక్క స్వరూపాలు లేకపోవటమే కారణం.
0: టుడే యు ఫైండ్ థాట్స్ ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? బికాస్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆర్ మిస్సింగ్.
1: కనుక మొట్టమొదట మనం ప్రేమను పెంచుకోండి.
0: సో ఫస్ట్ వీ షుడ్ డెవలప్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే సర్వము మన యొక్క స్వాధీనం అయిపోతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్, ఎవ్రీథింగ్ విల్ సబ్మిట్ టు యూ.
1: కనుక
0: సో
1: ప్రేమతత్వాన్ని మనం ఏనాడు కూడా వదలకూడదు.
0: We should never give up love.
1: అన్ని ప్రసంగం లోపల కూడాను ప్రేమ ధర్మము ఈ రెండు లేకుండా నేను ప్రసంగాన్ని ఏమాత్రము చేయలేదు.
0: In all discourses, most necessarily, Bhagavan refers to these two
1: ప్రేమ ధర్మము రెండు కూడాను ఉచ్ఛ్వాస నిశ్వాసం.
0: This love and dharma, inhalation and exhalation, breathing process.
1: సబ్జెక్ట్ ఏ విధమైన సబ్జెక్ట్ వచ్చినప్పటికీ పర్వాలేదు.
0: Whatever may be the subject.
1: ఈ రెండింటిలో కూడాను కామన్ ఇది ప్రేమ ధర్మం.
0: This love and righteousness.
1: అది ఏ వేదం యొక్క ప్రధాన ప్రమాణము?
0: That is the standard.
1: సత్యం వద ధర్మం చర.
0: Be truth and follow dharma, righteousness.
1: ఇవి రెండు కూడాను మానవుని యందు నిరంతరం కూడాను తాండవమాడుతూ ఉండాలి.
0: They should be present throughout our lifetime.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: అనేక రకములైనటువంటి యొక్క గ్రంథములు మీరు చదువుతున్నారు.
0: You certainly go through many texts.
1: అనేక విధమైనటువంటి సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటున్నారు.
0: యు ఆల్సో స్టడీ మెనీ సబ్జెక్ట్.
1: ఎన్ని తీసుకున్నప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆప్షన్,
1: ఎన్ని చదివినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ థరో రీడింగ్,
1: ఎన్ని విన్నప్పటికీ,
0: యు మే లిసన్ ఎనీ,
1: కానీ మనలో ఎంతవరకు దీనిని మనము సత్య ప్రేమను మనము అర్థం చేసుకుంటున్నాం?
0: టు వాట్ ఎక్స్టెంట్ వి ఆర్ అబ్జర్వింగ్, ప్రిజర్వింగ్ ప్రేమ అండ్ ధర్మ, లవ్ అండ్ రైట్ చూస్నెస్.
1: సేవలు చేయాలి.
0: We should serve.
1: సేవలు అంటే ఎట్లాంటివి?
0: How should we serve? What sort?
1: అహంకారమును నాశనం చేసేటువంటి సేవలు చేయాలి.
0: We should serve so as to kill our ego.
1: ఆడంబరాన్ని అణగదొక్కేటువంటి సేవలు చేయాలి.
0: The ego and pomp and show should be subdued.
1: అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా, స్వామి మాకు సద్బుద్ధులు ఇవ్వండి.
0: Many pray to Swami, Swami give us good mind.
1: నేను సదాచార మార్గంలో ప్రవేశించడానికి శక్తి ఇవ్వండి.
0: Give me the energy so that I'll be treading on the path of righteousness.
1: భక్తులే కాదు.
0: Those that ask like that are not devotees at all.
1: ఎందుకనగా?
0: Why?
1: నాకు సరైన సద్బుద్ధి ఇవ్వండి అంటే సద్బుద్ధి ఉంది నీలో.
0: You pray for a good mind. In fact, you have good mind.
1: ఒకరి ఇచ్చేది పుచ్చుకునేటువంటి ఒక బ్యాంక్ వ్యాపారం కాదు.
0: It is not bank transaction has to be given and received.
1: నీకు సద్బుద్ధి ఉంది.
0: You have the good mind.
1: కానీ నీ ఉపయోగపెట్టడం లేదు.
0: But you don't make use of it.
1: ఆకులు అన్నమంతా వడ్డించాము.
0: The food is served on the plate.
1: తింటే కదా నీ ఆకలి తీరుతుంది.
0: Unless you eat, your hunger will not be appeased.
1: ఆకులు ఉన్నటువంటి అక్కడనే పెట్టేస్తే ఆకలి ఎట్లా తీరుతుంది?
0: If you don't eat, how do you expect your hunger to be satiated?
1: నీవు దాన్ని భుజించిన తర్వాత కదా నీకు శక్తి లభిస్తుంది.
0: You should eat it and then you have energy.
1: నీవు భుజించటం లేదు, శక్తి లభించటం లేదు.
0: You don't eat and serve for
1: energy. నీవు బలహీనుడిగా భావిస్తున్నావు.
0: Therefore consider yourself.
1: చెప్పినటువంటి మీరు అనుభవించండి, ఆచరణలో పెట్టండి.
0: Practice, follow all that is said.
1: కానీ ఈనాటి ఆచరణ ఎట్ట ఉంటుండదంటే,
0: what sort of practice today?
1: ఏదైనా ఒక ఉపన్యాసంలో లేక హరికథలో ఇంకే విధమైనటువంటి భగవత్ చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రదేశానికి అందరూ వెళుతుంటారు భక్తులు.
0: Most all devotees attend congregations where there is harikatha or a discourse or a talk.
1: ఆ ప్రసంగాలు జరిగేంత వరకు,
0: so long
1: ఆ ఉపన్యాసాలు జరిగేంత వరకు,
0: so long the talk,
1: ఆ హరికథలు జరిగేంత వరకు,
0: so long హరికథ,
1: ఈ మనిషి లోపల వైరాగ్యం ఆవిర్భవిస్తుంటది, ఆవిర్భవిస్తుంటది.
0: You find the vibrations of renunciation in the congregation.
1: ఆ వచ్చినటువంటి యొక్క ఆ యొక్క వైబ్రేషన్, ఆ యొక్క ఆవేశము, ఆ యొక్క వైరాగ్యము ఎంత వరకు ఉంటుంది?
0: వైబ్రేషన్, ఎమోషన్, రినన్సియేషన్, హౌ లాంగ్?
1: ఉపన్యాసం ముగించిన తక్షణమే అది కూడా ముగిసిపోతుంది.
0: The moment discourse comes to an end, these thoughts also would end up there.
1: ఇన్నటువంటి విషయాలు ఇంటికి పోయేంత వరకు కూడాను లోపల నిల్చావు.
0: They don't treasure them until they go home at least.
1: కనుకని అనిత్యం, అసుఖం, లోకం ఇట్లాంటి దానికి ఎన్ని ఉపన్యాసాలు విని ప్రయోజనం ఏమి?
0: What is the use of listening to number of discourses this way?
1: ఇది కేవలం వినటమే కానీ చేయటం లేదు.
0: You just listen but you don't follow.
1: మనం చేసినప్పుడే దీనికి ఒక ఫలితం ఉంటుంటాడు.
0: When once you practice you know the result.
1: తిన్నప్పుడే దాని రుచి గాని దాని ఆకలి గాని తీరుతుంది.
0: When once you taste, when once you eat, you
1: దాని యొక్క బలం కూడా మనకు చేకూరుతుంది.
0: You will have the strength too.
1: మనము రుచి తెలియటం లేదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్.
1: ఎందుకు తినటం లేదు?
0: వై యు ఆర్ నాట్ ఈటింగ్?
1: ఇంకా బలహీనత పోవటం లేదు.
0: యు ఆర్ స్టిల్ వీక్.
1: దేని వల్ల? దాన్ని జీర్ణించుకోవటం లేదు.
0: బికాజ్ యు ఆర్ నాట్ డైజెస్టింగ్ వాట్ ఆల్ దిస్.
1: తిన్నటువంటిది భుజించాలి, తినాలి, తిన్నటువంటిది జీర్ణించుకోవాలి.
0: సో యూ షుడ్ ఫస్ట్ ఈట్, యూ షుడ్ గెట్ ఇట్ డైజెస్టెడ్.
1: ఇది కేవలము ఒక కలి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: స్పిరిచువాలిటీ హెస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఫ్యాషన్.
1: Fashion, not compassion. కనుకని ఈ కంపాషన్ ను మనం పెంచుకున్నప్పుడే ఈ ఫ్యాషన్ పరిగెత్తుంది.
0: When once we develop compassion, the fashion will run away.
1: కనుక ఈనాడు మనం వినటమే ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
0: So to listen is
1: a matter of fashion. ఫలాని ప్రసంగానికి వెళ్ళినాను.
0: Where have you gone? I have gone there to listen.
1: ఏం జరిగింది అక్కడ ప్రసంగం అంటే, అబ్బో ఎంతో జరిగింది అంటారు.
0: What is said there? Oh, lots of things
1: are said. They ask, at least tell a little.
0: It has not gone into the head.
1: Then
0: what have gone? There is a devotee.
1: అతను 16 సంవత్సరం వరకు కూడాను ప్రసంగాలకు వెళుతూ వచ్చాడు.
0: For 16 years he heard all talks.
1: ఏమిటి ఆ యొక్క ప్రసంగము?
0: What are those talks?
1: రాముని యొక్క చరిత్ర.
0: It is the story of Rama.
1: ఇది సప్తాహాలు జరుగుతూ ఉంటున్నాయి. నిన్నే నిత్యము సప్తాహాలే.
0: ఎవ్రీ డే దేర్ ఇస్ ఎ టాక్ ఆన్ రామాయణ.
1: కానీ అందులోపల ఎక్కువ వైరాగ్య స్థితి వచ్చేసేసి
0: హీ రీచ్డ్ ది స్టేట్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: జీవితం అంతా కూడా కష్టమో పాలైపోయింది.
0: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ రామ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఆ పండితుడు చెప్పేటువంటి దాంట్లో మరింత విపరీతంగా చెప్తూ వచ్చాడు.
0: దట్ పండిట్, ద స్కాలర్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్.
1: దాంట్లో ప్రసంగాలకు నిత్యము పోయే సమయం లోపల ఏనాడు కూడా మీరు తప్పకూడదు అని ఒక విధంగా శాసనం చేశాడు ఈ ప్రసంగం చేసేవాడు.
0: దిస్ స్కాలర్ సెడ్ యు షుడ్ అటెండ్ రెగ్యులర్లీ, షుడ్ నెవర్ మిస్ ఎ సింగిల్ డే.
1: ఎందుకనగా మిస్ అయిపోతే క్రౌడ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది.
0: బికాజ్ ద క్రౌడ్ విల్ బి లెస్.
1: కనుక ఈ పండితుడికి ఏమి, ఓ క్రౌడ్ దండిగా వస్తున్నాయనేటువంటి ఒక గౌరవం రావాలి.
0: The scholar should have all the pride of talking to masses, large crowd.
1: అందువల్ల ఎవ్వరు కూడాను మిస్ కాకుండా ఉండాలి. అప్పుడే ఈ ప్రసంగం యొక్క ఫలితము మీ యొక్క ప్రాప్తిగా మారుతుంది అన్నాడు.
0: The pandit said you should never miss any one day, then only you'll have the proper result.
1: సరే, ఒకనాడు
0: one day
1: ఎక్కడికో తప్పనిసరిగా పోవాల్సి వచ్చింది.
0: This person had to go necessarily.
1: అప్పుడు నా బదులు నా కొడుకుని పంపించేదా అన్నాడు శాస్త్రులు గారు.
0: And this person said to the scholar, sir, can I send my son on my behalf?
1: Sare seat fill up kavalante kani evaru osthe naakemi kabatti kodukune pampinchu annadu.
0: The pandit said the vacant seat should be occupied, doesn't matter, send your son.
1: Sare intiki poyadu.
0: He went home.
1: Ore ee panditulu varu ekku vairagyananta cheptunnadu.
0: What this pandit is speaking of renunciation.
1: Astiram jeevanam loki astinam yavanam dhanam ani cheptunnadu. Ivanni na koduku vinte emaina vaadiki viragam ostundi emto vaadu avanni vadali petti potadu emto etta vaadini pampinchedi ani sandehinchadu.
0: This person started wondering and felt so sad because this scholar is explaining about this detachment, that the life is temporary, wife is temporary, family is temporary. If I am to send my son, well, he may remain an ascetic or a renunciant.
1: అనుకోని మరి పొద్దున్నే వెళ్ళాడు పండితుని దగ్గరికి.
0: This person approached the pandit.
1: ఈ పండితులు చాలా బాగానే ఉంటుంటాయి. ఈనాటి చిన్న పిల్లలకంతా కూడాను ఈ వైరాగ్యాలతో వాడు ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోతే నా గతి ఏమిటి అన్నాడు.
0: సార్, he told this pandit, sir, your talks are very nice. But if you speak of renunciation, what will happen to me if my son is to run away from home?
1: యానికి నాటుకొని పోయేటట్టుగా చెప్పాడు.
0: This pandit told straight away so as to be imprinted on his heart.
1: అయ్యా, మీరు 16 సంవత్సరం నుంచి ప్రసంగాలకు వస్తున్నారు.
0: You have been listening to my talks since 16
1: years. మీకు ఎంత వైరాగ్యం వచ్చింది? ఎంత వైరాగ్యం వచ్చింది?
0: To what extent you developed this renunciation?
1: మీ కుమారుడు వస్తేనే వానికి వైరాగ్యం వస్తుందా? అంత సులభం కాదు ఈ వైరాగ్యం.
0: Do you think that your son will be ascetic if he is to listen to my talk just for a day tomorrow?
1: అట్టనే ఈనాడు సంవత్సరాల కొలది వస్తున్నారు ఉపన్యాసాలకు.
0: Same thing, year and year after year we come here.
1: కొంచెం అయిన కూడాను ఆ వైరాగ్యం కాని ఆ పరభక్తి కాని ఏమాత్రం కూడాను ప్రజలు ఎందు ఏమాత్రం నాటుకోవటం లేదు.
0: నాట్ ఇన్ ఎ బిట్, నాట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్, నాట్ ఈవెన్ ఎ పీస్ ఆఫ్ రెన్సియేషన్.
1: ఇంత వరకు హాయిగా ఉంటాది.
0: ఇట్ ఇస్ సో నైస్ సో లాంగ్ వి హియర్.
1: చాలా ఆనందంగా ఉంటాది.
0: వి ఆర్ హ్యాపీ.
1: ఈ కంపౌండ్ దాటి బయట పోతానే తిరిగి యథాస్థానం, యథాభావం, యథాస్థితి.
0: The moment we leave the compound, everything goes back to the normal situation.
1: కాబట్టి ఇదంతా ఎంతకాలం విడి ఈ ప్రయోజనం ఏమి?
0: What is the use of listening to talk so long?
1: నిత్యము మాట్లాడుతూనే ఉంటున్నాము.
0: Every day we talk.
1: మాకైనా కూడా శ్రమ లేదు కానీ మీకు పెద్ద శ్రమగా ఉంటుండాలి.
0: But the listeners feel very much tired.
1: ఒక్క పదమునైనా హృదయంలో చేర్చుకుంటున్నారా?
0: Have you taken in at least one word? That
1: ఇంకా మాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది చేయండి, ఇది చేయండి, ఎట్లా చేసేది?
0: We still ask Bhagavan, I want this, do this for me.
1: ఎట్లా మీరు మోక్షము అనేటువంటి దాన్ని ఆశిస్తున్నారు? ఈ ధైర్యానికైనా సిగ్గు లేదా?
0: How do you expect liberation? Are you not ashamed to ask for it?
1: అడిగి కూడా మీకేమైనా అవమానం లేదా?
0: డోంట్ యూ ఫీల్ హ్యూమిలియేటెడ్?
1: ఎంతవరకు మీరు పాటిస్తున్నారు?
0: టు వాట్ ఎక్స్టెంట్ యువర్ ప్రాక్టీస్?
1: దీన్ని మొట్టమొదటి మీరు గుర్తించుకోవాలి.
0: ఫస్ట్ నౌ దిస్.
1: సంవత్సరాల కొలది వింటున్నారు.
0: యూ హావ్ బీన్ హియరింగ్ ఓవర్
1: ఇయర్స్. ఇంకా మన వ్యాపారాలు ఏమి తగ్గలేదు.
0: స్టిల్ అవర్
1: దినదినానికి పెరిగిపోతూనే ఉంటున్నాయి.
0: అవర్ బిజినెస్ ఇస్
1: ఆన్. స్వామి మాకు అదే చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి.
0: Still we want, Swami, you do this for me.
1: అడుక్కోకుండా నడుచుకోండి, నేనే చేస్తాను దాని పనంతా.
0: If you follow Bhagavan without asking, he will do everything for you.
1: చెప్పినట్టు నడుచుకోండి.
0: You follow as per his command.
1: నడుచుకోవటానికి జీరో, అడగటానికి హీరో.
0: In practice we are zero, to ask we are heroes.
1: కనుక ఈనాడు భక్తులంతా ఎట్ట ఉందంటే పనికి పరార్, తిండికి తయారు.
0: తిండికి తయారు, we are ready for food. పనికి పరార్, for work we will run away.
1: చెప్పినటువంటి ఆజ్ఞలు మాత్రం ఏమాత్రము పాటించడం లేదు.
0: We don't observe, practice anything that is said.
1: కనుక మొట్టమొదట ఆజ్ఞను శిరసా వహించి ఆచరణలో పెట్టి దాన్ని ఏ ఒక్కటి రెండు అయినా కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: సో ఫస్ట్ ఒబే, ఫాలో ఎట్ లీస్ట్ వన్ ఆర్ టూ దట్ ఈస్ సేడ్.
1: కనుక ఆచరణకే ముఖ్యమే కానీ ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ ఇవన్నీ కూడా రామాయణము, భారతము, భాగవతము, ఖురాను, బైబులు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా మా ఎన్నో గ్రంథాలంతా ఉన్నాయి. అన్ని కూడాను పారాయణం కోసం కాదు రాసిందేది.
0: The number of sacred texts are there. They are not meant for simply going through.
1: మతములు వారు కూడా రాసినటువంటిది కూడాను కేవలం పారాయణం కోసం కాదు.
0: All religious books are not meant for mere reading.
1: ఆచరణ కోసం పెట్టారు.
0: They are meant so as to be practiced.
1: కానీ ఈనాడు ఆచరణ మాత్రం లేదు. పారాయణాలు చేస్తూనే ఉంటుంటారు.
0: We just go through them repeatedly.
1: ఓ ఎన్నో సంవత్సరాలు కూడా నుంచి రామాయణం పారాయణం చేస్తున్నారు, భగవద్గీత పారాయణం చేస్తున్నారు, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ఏమి చేసి ఏం ప్రయోజనం పారాయణము?
0: Or years we
1: ఆ చేసిన పారాయణం అంతా కూడా పరిగెత్తిపోతుంటుంది. అది పారాయణాలు పరిగెత్తిపోతుంది.
0: ఆల్ దిస్ రన్నింగ్ ఈజ్ సింప్లీ లీవింగ్ యూ. ఆల్ దిస్ రీడింగ్ ఈజ్
1: రన్నింగ్ అవే,
0: ఇస్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ ద రీడింగ్.
1: కనుక ఎందుకోసం ఈ పారాయణ చేయటము?
0: వై షుడ్ యూ రీడ్ దెన్?
1: కనుక ఒక్కటైనా మీరు పారాయణ చేయండి, ఒక్కటైనా ఆచరణలో పెట్టండి.
0: ఎట్ లీస్ట్ ప్రాక్టీస్ వన్,
1: అదే చాలు.
0: దట్స్ ఎనఫ్.
1: ఎందుకనగా
0: ద రీజన్
1: గంగ గోవు పాలు గంటడైన చాలు.
0: జస్ట్ ఎ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ ఎనఫ్.
1: కడవడైన నీళ్ళ కరవు పాలు.
0: వై బ్యారల్స్ అండ్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: కనుక నీ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్ అంటే ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్.
0: ఎ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూజ్ఫుల్.
1: కనుక మీరు ఆచరణలో పెట్టండి.
0: సో ప్రాక్టీస్ వాట్ ఇస్ దేర్.
1: అధిక భాష లేకుండా చూసుకోండి.
0: డోంట్ టాక్ టూ మచ్.
1: ప్రశాంతంగా జీవితాన్ని గడపండి.
0: లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
1: ఒకరినొకరు అధికంగా కూడా ఎక్కువ మనము స్నేహం కూడా పెట్టుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ టూ మెనీ కాంటాక్ట్స్ ఆర్ కనెక్షన్స్.
1: ప్రేమను మాత్రం వదలకండి.
0: నెవర్ గివ్ అప్ లవ్.
1: ఏదైనా సహాయం వస్తే తప్పకు దానికి సహాయం చేయాలి.
0: ఇన్ కేస్ వెన్ హెల్ప్ ఈస్ రిక్వైర్డ్ డూ ఇట్.
1: కనుకనే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: సో భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్.
1: ఒక్కటైనా కూడా మీరు ఆచరణలో పెడితే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ ఎట్ లీస్ట్.
1: అంతేకాకుండా మాట పలికేటువంటిది స్వీట్ గా ఉండాలి, మృదువుగా ఉండాలి.
0: టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
1: ఈ విధంగా ఉన్నప్పుడే మనం విన్నందుకు, పుస్తకాలు చదివినందుకు, ఆశ్రమంలో జీవించినందుకు ఏదో అంతో ఇంతో కొంచెం ఫలితం వస్తుంది.
0: దెన్ వీల్ హ్యావ్ ద పాజిటివ్ రిజల్ట్స్ హావింగ్ హర్డ్ ఇఫ్ ఓన్లీ వీ ప్రాక్టీస్.
1: జీవించడం ఆశ్రమంలో,
0: వీ లివ్ ఇన్ ఆశ్రమ్.
1: ఉన్న వాళ్లకు తమకు ఇద్దరికి శ్రమలే కల్పిస్తున్నారు.
0: బట్ వీ ఫైండ్ శ్రమ ఆర్ ఎగ్జర్షన్ బోత్ టు భగవాన్.
1: ఎందుకు ఈ ఆశ్రమంలో ఉండాలి?
0: వై షుడ్ వీ బి హియర్ ఇన్ ద ఆశ్రమ్?
1: అన్ని శ్రమను పోగొట్టుకునే కోసం ఆశ్రమంలో కావాలి.
0: ఇన్ ఆర్డర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎనీ
1: అటాచ్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కూర్చొని.
0: దో వీ ఆర్ హియర్ వీ హ్యావ్ సో మెనీ అటాచ్మెంట్.
1: ఈ శ్రమలకు చేరినటువంటి కానీ ఆశ్రమం చేరినటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ శ్రమ. ఇట్స్ నాట్ ఆశ్రమ. దట్ ఇస్ ఎ రిలీఫ్ టు ఆల్ ది కైండ్ ఆఫ్
1: శ్రమ. శ్రమ లేకుండా ఉంటుండాలి.
0: యూ షుడ్ నాట్ బి టైర్డ్. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎగ్జర్షన్.
1: అశ్రమ
0: అశ్రమ
1: శ్రమ కానటువంటిదిగా జీవించాలి.
0: దట్ విచ్ ఇస్ నాట్ శ్రమ, విచ్ ఇస్ నాట్ సఫరింగ్.
1: కనుక నిత్యము చెప్పేటువంటి విషయాల్లో ఎన్నో మనం విన్నటువంటివి వస్తుంటాయి. కానీ విన్నటువంటి వచ్చినప్పటికీ తిరిగి దాన్ని సరిగా మననం చేసుకోవాలి. తిరిగి అదే ప్రాక్టీస్ లో మనం పెట్టడానికి ప్రయత్నించాలి.
0: మెనీ ఆఫ్ ది థింగ్స్ వీ హియర్ టైమ్ అండ్ అగైన్ వీ షుడ్ లిసన్ టు దెమ్. అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెమ్.

నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తరే సజ్జనం సేవనం వినా

0: സംസാര സാഗരോത്താരെ സജ്ജനം സേവനം വിനാ പ്രേമസ്വരൂപുലാര
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ലവ്
0: ന തപാംസി ന തീർത്ഥാനാം ఎన్ని సంవత్సరంలో తపస్సు చేసినా ఎన్ని తీర్థయాత్రలు జరిపినా ఎన్ని శాస్త్రములు పఠించినా ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు తరింపచేయలేవు.
1: One may undertake penance for prolonged period of time. One may go round pilgrim centers. One may go through sacred texts. One may involve in acts of charity and compassion, but they will not liberate man.
0: మీరు చదివే ఉంటారు, రావణుడు 6 శాస్త్రములు వేదములు అని ఉచ్చరించాడు, కానీ అతనికి ఈ జరిగినది ఏమిటి? అతను ఏమైనను మానవత్వాన్ని మార్చుకున్నాడా? లేదు. దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్ రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ 4 ఆఫ్ ది టెక్స్ట్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హీ హెస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపర్మెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది? ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా? నడుచుకోలేదు.
1: Having gone through all Vedic texts and all other important texts, sacred texts, he has not conducted himself according to their dictates.
0: Ravanudu chala shastrajnuduni dharmavartudani gurtincharu lokamu inta gurtinchukudanu dani valla jariginatvanti paritham em matramu cheyaledu.
1: Though he is known as a scholar, though he is known for his all his charity reputed, but yet there's no change in him.
0: Ramulu ee ravanu ikka 10 sirasulu kodunu khandinchadu.
1: Rama contradicted the very nature of ravana.
0: Nalugu vedamulu 6 shastramulu ivanni chethe 10 ee 10 kodunu atani endu undi kodunu prayojanam lekapoyinayi ani aa 10 talalu kodunu teesivesadu. రాముడు
1: ద 10 హెడ్స్ ఆఫ్ రావణ రిప్రజెంట్ 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్. దేర్ఫోర్ ఆల్ ది హెడ్స్ 10 హెడ్స్ ఆర్ కట్ ఆఫ్ బై రామ.
0: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రావణుడు.
1: రావణ విత్ ఆల్ హిస్ స్కాలర్షిప్ అండ్ ద నాలెడ్జ్ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ నాట్ ఈవెన్ వన్ హీ హాస్ లెర్న్డ్.
0: కనుక చదువు శాస్త్రములన్నీ ఇప్పుడు మనం పఠించి ఏమీ ప్రయోజనం ఉండదు.
1: మియర్ టెక్స్చువల్ నాలెడ్జ్ రీడింగ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: శాస్త్రములు ఎన్ని చదివినప్పటికీ వేదములు ఎంత పఠించినప్పటికీ దీనివల్ల మనస్సు మార్పు ఏమాత్రమూ జరగదు.
1: ఆల్ దిస్ ఎక్స్టెన్సివ్ లెర్నింగ్ రెసిటేషన్ ఆఫ్ వేద మే హెల్ప్ యూ ఓన్లీ టు మెమరైజ్ రిపీట్ బట్ ఇట్ విల్ నాట్ ట్రాన్స్ఫార్మ్ యూ.
0: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడా తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు.
1: టు డిమాన్స్ట్రేట్ దిస్ లెసన్ దట్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్ నాట్ మియర్లీ లిమిట్ హిమ్సెల్ఫ్ బై అక్వైరింగ్ ద నాలెడ్జ్ రామ బిహేటెడ్ రావణ.
0: రావణుడికి 10 తలలు ఎక్కడ కూడా లేవు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ నో హెడ్స్ అట్ ఆల్ దేర్.
0: ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆనాడే లోకానికి వెళ్తే అయిపోయేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి డిడ్ పొసెస్ ఆల్ ద 10 హెడ్స్.
0: కనుక ఈ 10 తలలు అనగా ఏమిటి? అనగా 6 శాస్త్రములు 4 వేదములు, ఈ రెండు చేరితే 10 తలలు.
1: ద 10 హెడ్స్ రిప్రజెంట్ ద 4 వేదాస్ అండ్ 6 శాస్త్రాస్.
0: ఈ వేదములను పఠించడం వల్ల ప్రయోజనం లేదని కూడా తప్పక బోధించాడు.
1: అండ్ దిస్ ద లెసన్ ఇన్ బిహేడింగ్ రావణ దట్ మియర్ లెర్నింగ్ రిసైటింగ్ వేద ఈజ్ నాట్ యూస్ఫుల్.
0: భగవంతుడు ఏది పఠించినప్పటికీ ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివి కానీ ఇంకొకటికి కాదు.
1: All the teachings in the message of God is intended for the welfare of the mankind.
0: కాన ప్రజల లోపల వేద శాస్త్రములు ఎన్ని కూడా ఉచ్చరించినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు. ఒక్కటైనా కూడా నువ్వు ఆచరణలో పెడితే చాలు.
1: Therefore, reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one.
0: పరవర్షిణీ వ్రతమును భంగం కావించినటువంటి యొక్క రావణుడు ఏమనుభవించాడు?
1: What is it that Ravana experienced ultimately?
0: కనుక మనము తెలుసుకున్నది ఒక్కటైనా కూడాను దాన్ని బోధించుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం అది చాలా అవసరం.
1: Therefore, it is most essential to practice at least one out of the many that we learn.
0: తెలిసినవి మనం ఆచరణలో పెట్టకపోయినప్పుడు ఎన్ని చదువుకున్నా ప్రయోజనం ఉండదు.
1: All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice.
0: ఈ దీనికి తర్కాణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
1: In fact, Ravana accepted his fault that he could not practice what all that he has learned. This is an evidence of this.
0: ఇది చాలా పొరపాటు తప్పని తెలుసుకుడను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగడపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
1: Ravana, in spite of all the stress and the struggle that he made in kidnapping Sita, he did not dare enough to touch her.
0: Itti ratamanu kontavarku aacharanu okatintena pettaru thanu baadhapaddadu.
1: For his acts he felt so sad.
0: Unnadi okkate,
1: only one that exists.
0: Rendu moodu ekkara kudanu levu.
1: There is no second or third.
0: ఏకం సత్తు ప్రాభోదావదంతిని ఉన్నది ఒకే దైవము.
1: Truth is one, the truth is God.
0: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేటువంటి?
1: And if this truth is realized, how do you account for the suffering in this world?
0: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
1: In fact, Ravana knows his own nature.
0: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
1: He has recognized all his mistakes.
0: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికి తాను పవిత్రుడయ్యాడు.
1: As he has realized and repented for all that, he became ultimately sacred.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మము.
1: Therefore, it should be a noble task, which is, should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned.
0: ఆచరణలో పెట్టలేని వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
1: If you do not practice, all your learning is useless.
0: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడాను వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
1: As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them.
0: అన్ని వేదములు కూడాను మా పిల్లలకు తెలుసు.
1: The children know all Vedas.
0: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధి శక్తి తక్కువ.
1: But they don't have that kind of strength to practice.
0: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
1: They repeat, recite.
0: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడా ఆ పిల్లలకే తెలుసు.
1: The children, as a matter of fact, know that mere repetition would not help them.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికీ లేనిదయ్యను లోకము పానరయ్యా.
1: Understand this. Only God exists. It is this world that is all empty, non-existent.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ వేదబోధ ప్రతి మానవుడికి కూడాను మనం ఉచ్చరించాలి చెప్పాలి.
1: The sacred teaching of all Veda and texts that God exists must be publicized.
0: ఎంతమందో సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు.
1: There are many aspirants who have gone through these sacred texts. They repeat, recite and teach others.
0: కాన పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
1: In fact, you will not have positive results by merely learning and teaching
0: others.
1: In fact, what he has known must be put into practice.
0: తాను బోధించినటువంటి విద్యను తానే ఆచరించకుండా పనులకు అనేక విధములుగా బోధించినప్పటికీ ఇది ప్రయోజనం ఉండదు.
1: వన్ డస్ నాట్ ప్రాక్టీస్ అండ్ సింప్లీ టీచ్ అదర్స్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఒక గ్రామ్ ఫోన్ పోటు వేసి అది పాడుతుంటే అందరికీ వినిపిస్తుంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ సాంగ్ ద మెలడీ ఈజ్ నోన్ టు ఎవ్రీబడీ.
0: కానీ ఆ యొక్క ప్లేట్ ఏమాత్రం కూడా అనుభవించదు.
1: బట్ ద గ్రామ్ ఫోన్ ప్లేట్ the song of which we hear but it does not experience.
0: ee vidhamainatvanti oka shastra bodhalu manam entano gurtinchukoni vartinchali.
1: Therefore we must understand the mystery and the use and practice all the teachings of Veda.
0: Krishnudu chaala goppavaadu.
1: Krishna is very great.
0: Adana prati okkati kudanu aacharinchi prabodhincheetuvanti vaadu.
1: Krishna practiced everything and taught to the entire world.
0: తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను తాను ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ ఇస్ మెంట్ ఫర్ ద హ్యూమానిటీ టు ట్రాన్స్లేట్ అండ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
0: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
1: దర్ మెనీ ఎల్డర్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
1: బట్ నాట్ ఈవెన్ వన్ హ్యాస్ కెప్ట్ ఇన్ వ్యూ till the end this factor of practicing what is learned.
0: Bharata deshamlo opala enniyo shastramlo chadivinatunti varu shastramlo nechukunnatunti varu shastramlo bodhinchetunti varu kotakagalaru.
1: In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes.
0: Itti pratignaru bhagavantudu enniyo vidhamuga jagatuku bodhisthu vachadu.
1: And this has been the teaching of God to the vast humanity.
0: Bhagavantuniki bhedam ledu.
1: God has no differences whatsoever.
0: Bhagavantuniki etti vidhamainatundi oka dveshamu ledu.
1: God has no hatred.
0: Andaru samanule.
1: All are equal in his sight.
0: Kani panditulu nerchukunnatundi danni enta varaku meeru aacharanalo pettutunnaru aneetundi dinni satyanga gurtinchalani prayatninchevadu.
1: And in fact God will investigate, will find out that truth, whether the scholar is practicing what he knows or not.
0: Natapamsi natithanam tapasu chesi tithyatra sarpinatvanti varu enta varaku anubhavincharu.
1: Those that did penance for a long period of time,
0: nashastrana japanaki japam chestuntuntaru.
1: People repeat God's name japa.
0: Shastramanta kudanu ullanghistuntaru.
1: They have gone through all sacred texts.
0: Emi prayojanam?
1: What's use?
0: ఈ జపములు చేసినంతా కూడాను వ్యర్థమైపోయింది.
1: All the penance, repetition of God's name is useless.
0: నన్ను అనేక మంది స్వామి మాకు జపమాలు ఇవ్వాలా అంటారు.
1: Many people ask Bhagwan to give them
0: japamala. అది మెడలో పది మందికి షో కోసమా లేక నీవు అనుభవించే కోసమా?
1: Bhagwan asked this question, is it to merely adorn your neck and exhibit?
0: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
1: And in fact, you practice, just one hand is enough.
0: ఇవి ఎంత? ఐదు వేళ్లు.
1: Here are five fingers.
0: కానీ ఈ ఐదు లోపల కూడా తొమ్మిది అక్షరాలు ఉంటున్నాయి.
1: That means nine letters there.
0: ఈ తొమ్మిది అక్షరాలు కూడా ఉల్లంఘిస్తుంటారు.
1: They have gone through all sacred texts.
0: ఏమి ప్రయోజనము?
1: What's use?
0: ఈ జపములు చేసినంతా కూడా వ్యర్థమైపోయింది.
1: All the penance, repetition of God's name is useless.

0: Here are five fingers.
1: కానీ ఈ ఐదు లోపల కూడాను తొమ్మిది అక్షరాలు ఉంటున్నాయి.
0: That was nine letters there.
1: ఈ తొమ్మిది అక్షరాలు కూడాను పన్నెండు భాగములుగా చేసి పన్నెండు బ్రహ్మలు.
0: And the nine letters are just equal to 12 Brahmas.
1: పన్నెండు తొమ్ముల నూట ఎనిమిది ఇదే జపమాల.
0: And it will make the total of 108 Japamala.
1: Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram, Ram. ఇవి పన్నెండు.
0: And the 12 times you repeat Ram's name, counting.
1: ఇవన్నీ చూస్తే తొమ్మిది పన్నెండు నూట ఎనిమిది.
0: And this 9 into 12, 108.
1: ఏ జపమాల నీకు అక్కర్లేదు. ఏ స్థానం కూడా లేదు.
0: You don't need any Japamala.
1: దాన్ని నడుస్తూ కూడాను నీవు దీన్ని స్థాపన చేసుకోవచ్చు.
0: And you can do it where you are, as it is.
1: నడుస్తూ పండుకొని నిద్ర వచ్చేంత వరకు కూడాను నీవు దీన్నే జపం చేస్తుండొచ్చు.
0: As you walk until you go to sleep, finally, you can repeat God's name.
1: ఇట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది నిద్రాభంగం కలిగించేటువంటిది చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి?
0: When there's such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
1: Draupadi goppa pativrata.
0: Draupadi is known for her chastity.
1: Tana bhartalanu enniyo vidhamulaga kaapaadtu vachindi.
0: In fact, she is responsible for all the protection.
1: తన కుమారుని చంపివేసి రాత్రిపూట గొంతులు కోసినప్పుడు కూడాను అతని దగ్గరికి పోయి పాదములు బట్టి ప్రార్థించింది.
0: దో హర్ సన్స్ వర్ కిల్డ్ బిహేడెడ్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ద పర్సన్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మ్యాసకర్.
1: భీముడు ఆ యొక్క ద్రౌపదిని కోప్పడ్డాడు.
0: అండ్ భీమ అక్యూజ్డ్ హర్
1: కొడుకులు బట్టి చంపిన కోపంలో అంత బాలమాతకు
0: ఆర్ యూ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ లాస్ట్ యువర్ సన్.
1: విడివమ్మటంచి చెప్పేది వెరీది ద్రౌపది.
0: అండ్ యు ఆర్ రియల్లీ so foolish as to let him go.
1: Enduki velithanam puttindi Draupadiki?
0: Why are you so foolish, Draupadi?
1: Kani entaro khandinchadu paapam.
0: And he contradicted her.
1: Kani khandinchadaniki poyinatundi Arjunni paadala patti prarthinchindi.
0: And she caught hold of the feet of Arjuna and prayed.
1: Arjuna,
0: Arjuna,
1: nee kumarudu poyinappudu nee yokka bhari enta vinipinchindo. ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా.
0: షీ వెంట్ ఆన్ టెలింగ్ జస్ట్ యాజ్ యూ హావ్ క్రైడ్ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ సన్ ది అదర్ పర్సన్ ఆల్సో వుడ్ క్రై వెన్ హీ లూజెస్ హిస్ సన్.
1: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డల తండ్రులు కూడా అంత బాధ ఉంటుంటారు.
0: జస్ట్ యాజ్ ద ఫాదర్ ఫీల్స్ సాడ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్ ద సన్ సో ఆల్సో ద మదర్.
1: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి
0: she fell at the feet of the person who killed all her sons.
1: Kodukulu batti champarini ye maatram koopadaledu.
0: She was not angry. She did not shout at him.
1: Paadala pattukoni prarthistu vachindi.
0: She went on praying.
1: Ayya meeru naa kodukulu gontulu kosaru.
0: In fact, you have killed all my sons, beheaded them.
1: Kaani meekantamnu maa bhartha kottinappudu mee talli enta baadapadutundo neeku teliyada?
0: And if you can't you understand the misery of the mother because the loss of the son?
1: Asatthamal pattukoni idi khandisthanu cheptu cheppadu.
0: And with that good view he naturally accepted.
1: Appudu Arjuna kudunu bodha chesindi Draupadi.
0: Draupadi taught Arjuna also along the same lines.
1: Natapamsi nadittanam cheppindi ayya ivu eni chesi em prayojanamu.
0: What for all the rituals that you observe?
1: ఇన్ని విధములైనటువంటి దీనిని నీవు ఖండించి కట్టగడపడానికి శాస్త్రం తెలిసి కూడాను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
0: దో యూ హావ్ నోన్ ఎవ్రీథింగ్ యూ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద కాండక్ట్ ఎక్స్పెక్టెడ్.
1: దేహం పంచభౌతికము.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: దేహం కూడా ఒక తప్పడు ఎప్పుడు
0: బౌండ్ టు ఫాల్ సమ్ డే.
1: దేహి నిరామయ ఉండు.
0: ద ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
1: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు.
0: ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ అన్ ఎండ్ లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
0: అండ్ ది ఇన్వెలర్ ఇస్ బియాండ్ ఆల్ రిస్ట్రిక్షన్స్.
1: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
0: అండ్ దేర్ఫోర్ ద నోబుల్ పాత్ లైస్ ఇన్ ఫర్గివింగ్ ద అదర్ పర్సన్.
1: విశ్వస్తుతుడు శక్రసూరుడు మహావీరుండు ఘోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నమును శశ్వత్కీర్తి ఎరుకబుచ్చుకొని పాశవురాల బంధంబులను నేను చెప్పినటువంటి మాటను దక్కించుకోలేకపోతే అర్జునుడి మాట తప్పినవాడని పని నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
0: ద్రౌపది యు ఆర్ పుట్టింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.

0: ఏమని ఈ ప్రామిస్ నీవు నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
1: If you want to keep up your promise, this is the way.
0: విశ్వస్తుడు, చక్రచూరుడు, మహావీరుండు, గోరాసుచే అశ్వత్థామ శిరోజములు తరిగి, అశ్వత్థామ అతని శిరోజములు తరిగి చూడాంతర్ మహారత్నం అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయటకు ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
1: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him, and just leave him with a shaven head, disarm him, remove all the jewels.
0: అసలు గడైనటువంటి ఒక కసిగందలను గొంతులు కొయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది?
1: What is it you get by killing young kids?
0: ఇది మహాపాతకం కదా.
1: It's worse to the sins.
0: ఈ పాతకం నీకు తెలిసి కూడాను ఈ పని నీవు ఎట్ట చేశావు?
1: Having known it's a sin, why have committed such a sin?
0: కనుక మా యొక్క పతులంతరు మీ యొక్క తండ్రి యొక్క శిష్యుడు.
1: ఆల్ మై హస్బెండ్స్ ఆర్ డిసైపుల్స్ ఆఫ్ యువర్ ఫాదర్.
0: మా బిడ్డలు మీ శిష్యుడు.
1: అండ్ అవర్ చిల్డ్రన్ ఆర్ యువర్ డిసైపుల్.
0: శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా.
1: ఈజ్ ఇట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గురు టు కిల్ హిజ్ ఓన్ స్టూడెంట్?
0: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ యువర్ పార్ట్ టు డూ సో.
0: పది మంది లోపల వెళ్ళి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది.
1: ద్రౌపది కాంట్రడిక్టెడ్ వాట్ ఆల్ దట్ హాస్ బీన్ సజెస్టెడ్ బై అర్జున టు రిటాలియేట్.
0: నా బిడ్డను చంపడం వల్ల నాకెంత బాధ కలుగుతుందో, ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
1: జస్ట్ యాజ్ ఐ యామ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ మై సన్స్, సో ఆల్సో ద ఫాదర్ ఆఫ్ అశ్వత్థామ వుడ్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ అశ్వత్థామ.
0: పరగని మా మగవారులందరూ బాణప్రయోగ విద్యను నేను ద్రోణాచార్య అభ్యసించాయి.
1: In fact, they have learnt all these forms of archery from Drona only.
0: Putrakrutinna dronulavu nee chittambulo lesamul karunasukamu leka shishyasutulanu kannimpaga paadiya ani padalu pattukundi.
1: And so she went on pleading and praying to him, saying that how is it, with what face could you kill these children, they being equal to your own sons?
0: Asatthama, naa biddannu nee gontulu koyatam lopala neeku cheyettaadindi.
1: How could you kill them like that? How is that you could raise your hand to kill them?
0: Aa guru shishyulu yokka tattamu entano bojinchindi paapam Draupadi.
1: Draupadi went on explaining the proper ideal relationship that exists between teacher and the disciple.
0: Kanuka bhartanu kudanu chaala shammitpa chesi pakkana povamani cheppindi.
1: And he made her husband to forgive Ashwathama.
0: Ee yokka Ashwathamanu chappadam cheta naa biddalu aalu kada.
1: By killing Ashwathama I don't get back.
0: రాని వారి నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా.
1: హావింగ్ లాస్ట్ దెమ్ ఎనీవే వై షుడ్ ఐ కమిట్ అనదర్ సిన్?
0: కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు, కాళ్ళు రావచ్చు.
1: ఎ స్ట్రాంగ్ మ్యాన్, స్టోన్ హార్టెడ్ పర్సన్,
0: కానీ భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి ఏది కూడా ఫలించదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ డేర్ టు డూ సో.
0: కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు.
1: Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate. And they could understand that this kind of an act is worse to the sins. What is the sin? To harm others, to hurt others. What is the merit or punya? To help them, to take care of others.
0: కనుక మనకి ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పనులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషములను క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ద మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్, బట్ వీ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్ యాజ్ టు రిటార్ట్ అండ్ రిటాలియేట్. బెటర్ వీ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఇట్టి బోధనని కూడా తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు హర్ హస్బెండ్స్.
0: ద్రౌపది వంటి స్త్రీలు,
1: ఆల్ విమెన్,
0: లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: Lots of them in this world.
0: ఈ ద్రౌపది యొక్క బోధన చేతనే,
1: బికాస్ ద టీచింగ్ ఆఫ్ ద్రౌపది,
0: ఎంతనో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంప్లరీ ఇన్ దేర్ కరేజ్.
0: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
1: Why have you forgotten that quality of teaching others?
0: Sreelante kevalam oka bommala maadiri meer chustunnaru.
1: But we consider women as simply as toys, kaadu, kaadu, dogs.
0: Kaadu, kaadu.
1: No.
0: Vaari oka dhairya sahasalu, vaari oka dharma sutramulu etuvanti goppavi.
1: They have got exalted behavior. The spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
0: ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమేనా కూడా నిలిచి ఉన్నది.
1: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
0: లేకుండినా ఈ ప్రపంచం ఎన్నడో భస్మమైపోయేది.
1: Or else the whole thing would have burned to ashes.
0: స్త్రీల లోపల గొప్ప ధైర్యం ఉన్నది.
1: The woman has courage.
0: మహా మంచి పరాక్రమం ఉన్నది.
1: She has got all the wealth.
0: ధర్మం ఉన్నది.
1: She has got righteousness.
0: పట్టుదలతో సాధించడానికి తగినటువంటి సాధన కూడా ఉంటున్నది.
1: She has got determination, the right procedure to achieve what she wants.
0: ఇన్ని శక్తులు కలిగినటువంటి ఆ స్త్రీల లోపల మీరు ఏమైనా కొంతవరకు ఆ యొక్క సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చారా?
1: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
0: ఆడవారికి ఉన్నంత వరకు ధైర్య సాహసాలు ఎక్కడ కూడా మగవారికి లేదు.
1: The courage and the valor noticed among women is not noticed among men.
0: కానీ వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారిని అన్ని విధాలా పీడిస్తూ వస్తుంది.
1: Whatever that enemy of anger is in them.
0: ఆ కోపమే ఆ యొక్క మగవారిని అంతా కూడాను నాశనం చేస్తూ వచ్చింది.
1: And the anger which is responsible for the fall of men.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
1: A man with anger will not be successful.
0: ఎగ్గును గలుగును.
1: He'll have struggle.
0: పాప పనులు చేయొచ్చు.
1: And he'll be committing. He'll be put down, he'll be let down, put to shame by the community.
0: కనుక ఇటువంటివి ఏమాత్రం కూడా మంచివని ఏనాడు బోధించలేదు.
1: And these good things were taught in those days, not now.
0: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
1: A woman, wherever they are, this trait of anger is a sin.
0: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి కానీ వారిని ఖండించడం మంచిది కాదు.
1: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
0: కాన స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక,
1: the patience among women,
0: ఎంతనో గొప్పది.
1: It's noblest of all.
0: పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే.
1: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
0: ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచంలో ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ వినలేదు.
1: With all the courage she taught everybody, but none paid heed to her message.
0: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు.
1: And there are many women of the type of Draupadi in this world.
0: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము తాపము ఈర్ష్య అసూయ డంబము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెన్ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ లైక్ పామ్ షో ఎగ్జిబిషనిజం.
0: కానీ స్త్రీలో ఆ కోపతాపం ఈర్ష్య అసూయ డంబములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
1: బట్ ఏ ఉమెన్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద యాంగర్ ఇన్ హర్.
0: అటువంటి శాంతపరులైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి.
1: వీ షుడ్ ఎంకరేజ్ విమెన్ who stand for this peace.
0: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుంటాం.
1: And because they are women, we should not.
0: వారిలో ఉన్నటువంటి శాంతము ధైర్యము ఓపిక ఎవరిలో కూడా లేదు.
1: The patience and the forbearance and forgiveness are noticed among women.
0: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
1: We should protect them, respect them.
0: ఇంటింటికి పోయి బోధించాలి.
1: We should teach this lesson to everybody. సీత
0: విషయం మీరు చెప్పినారు పొన్న.
1: And you have been taught about Sita the other day.
0: ఇక్కడ కూడా అంతే. ఈ ద్రౌపదిని ఎంతైనా మనం పోషించాలి.
1: And similar is the condition in respect of Draupadi.
0: ఆమె యొక్క బోధనలు చాలా పవిత్రమైనటువంటివి.
1: The teaching of Draupadi is so sacred.
0: ఆ స్త్రీల లోపల ఎందరో ఉంటున్నారు ఇలాంటి పవిత్రులు.
1: There are many women even this day.
0: అటువంటి స్త్రీలను మనం ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
1: We should encourage, cooperate such women.
0: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
1: Therefore we should also tell them clearly the inherent truth.
0: బిడ్డలు చాలా చిన్నవారు.
1: The children are so young.
0: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది?
1: And how could they take care of the tender hands?
0: వారి కంటములు కోసి.
1: And it was Ashwatthama who has cut off their heads.
0: ప్రకృతి శిరస్సులంతా పెట్టి.
1: All the heads were kept aside.
0: ఈ అశ్వత్థామ ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
1: అశ్వత్థామ వాజ్ హ్యాపీ అబౌట్ హిస్ డీడ్ ఇన్ కిల్లింగ్ చిల్డ్రన్.
0: అయ్యా నా బిడ్డలు పసిపాపలు కదా.
1: డోంట్ యు నో దే ఆర్ బేబీస్.
0: ఈ పసిపాపల గొంతులు కోయటానికి నీ చేతులు ఎట్టాడినవి.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు హావ్ జస్ట్ come down to such a mean level as to kill children?
0: ఏ రాక్షసులు కూడా ఇలాంటి సాహసం కలగదు.
1: Nobody would ever do that thing.
0: అలాంటి రాక్షసుడు కాదు నీవు, నీవు మహాశాస్త్రజ్ఞుడు.
1: You are not a demon indeed, you are a scholar.
0: ఇంత శాస్త్రజ్ఞుడు కూడాను నీవు ఇలాంటి పని నువ్వు చేయటం మంచిది కాదు.
1: Having been a scholar, is it proper on your part to kill children?
0: కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి.
1: Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
0: ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి.
1: And it is the peace, the lesson of peace, which is important for this country.
0: భారతీయుల యొక్క ధర్మం లోపల
1: in dharma of Bharat
0: ఎంతనో గొప్పవి రెండు.
1: Two things are noblest.
0: సత్యము ధర్మము.
1: One is truth, other is righteousness.
0: ఈ రెండింటినీ మనం కాపాడుకోవడం చేత దేశమునే కాపాడిన వారం అవుతాం.
1: By safeguarding the twin principles, satya and dharma,
0: సత్యం చేతనే ధర్మాన్ని కూడా కాపాడాలి.
1: And in addition to truth, we should also protect this dharma.
0: ఆ ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమే కాపాడుతూ వస్తుంది.
1: When once satya and dharma are safeguarded, the whole world will be protected in turn.
0: Kaluka neevu deshanni rakshinchalani cheppani neevu desham kosam yuddhamlo cheraddavu.
1: You don't need to be a warrior, you don't need to join the army.
0: Nee endunnatundi oka satya dharmamu neevu poshinchukuntu vaste deshame kaapadochuvachunu.
1: If you just safeguard, maintain satya dharma in you, the whole country will be protected.
0: Nee satya dharmanni kaapaduko.
1: See that they are upheld.
0: అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు.
1: దెన్ దట్ అమౌంట్స్ టు సేఫ్ గార్డింగ్ ఎంటైర్ కంట్రీ.
0: కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము.
1: నథింగ్ గ్రేట్ ఇన్ జాయిన్ ది ఆర్మీ అండ్ కిల్లింగ్ ఎవ్రీబడీ.
0: నీ సత్య ధర్మంలో నీ కాపాడుకుంటురా.
1: అండ్ సీ దట్ సత్య అండ్ ధర్మ ఇన్ యువర్ వెల్ మెయింటైన్.
0: సత్యం వద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం.
1: అండ్ భారత్ డిక్లేర్డ్ క్లియర్లీ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి.
1: ది టెక్స్ట్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: సత్యమైనటువంటివి.
1: అండ్
0: ధర్మసూక్తమైనటువంటివి.
1: అండ్ ఎక్స్ప్లెయిన్ ధర్మ.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యమును రెండింటినీ కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ, యుల్ బి సేఫ్ గార్డింగ్ ద హోల్ కంట్రీ.
0: నీ సత్య ధర్మమును నీ ఇంటి అందు నువ్వు కాపాడుకో.
1: సీ దట్ సత్య అండ్ ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
0: సత్యము ధర్మము రెండింటినీ కాపాడినప్పుడే నీవు మహావీరుడు అవుతావు, సూర్యుడు అవుతావు, గంభీరుడు అవుతావు.
1: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వేల, యూఆర్ వన్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్ ఇఫ్ యూ మెయింటైన్ సత్య ధర్మ.
0: ఈ సత్య ధర్మం నీవు కాపాడితే సర్వులు నిన్ను కాపాడుతుంటారు.
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ వెల్ ప్రిజర్వ్డ్, దే విల్ ప్రొటెక్ట్ ఎవ్రీబడీ ఎల్స్.
0: కాన దైవాన్ని మనము పూజించి దైవాన్ని మెప్పించి దైవాన్ని మనం కోరటం కంటే సత్యాన్ని మెప్పించి ధర్మాన్ని మెప్పించి ధర్మము సత్యమును కాపాడుతుంటుంటే ప్రపంచాన్నే భగవంతుడు కాపాడతాడు.
1: దేర్ఫోర్ ఇఫ్ యు అడిహర్ టు ది ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ, గాడ్ విల్ బి ప్లీజ్డ్ అండ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ ది ఎవ్రీబడి.
0: కనుక దేశాన్ని మనం కాపాడాలనుకుంటే సత్య ధర్మమునే మనకు ప్రాణములు.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ యువర్ కంట్రీ అండ్ ప్రెస్టేజ్, యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: నీ సత్యము నీకు ప్రాణము.
1: And the truth is life.
0: Nee dharmamu neeku raksha.
1: And it is righteousness that protects
0: you. Nee rendittini neevu kaapaadukopothuvante sarvam kuda nu daivame kaapaadtu vastadu.
1: With the armor of righteousness and the life of truth, everything else will be taken care of.
0: Kaana vidyarthulara,
1: so students,
0: meeru ee naadu kaapaadadalsinatundi edo yuddhamulu chesi dharmanni kaapaadutunna dharmam emto meeku teliyadu.
1: You don't need to fight there. You should maintain dharma.
0: నీ సత్యాన్ని నీవు కాపాడుతురా.
1: See that you,
0: నీ ధర్మాన్ని నీవు పోషిస్తురా.
1: Always keep up, maintain such an
0: dharma. అంతే చాలు. ఆ రెండే తిరిగి నీ దేశాన్ని అంతా కాపాడుతూ వస్తాయి.
1: And these two will ensure safety of the whole country.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరార్థమును బోధించి,
1: this is the inner significance of the teaching.
0: శాస్త్రం లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
1: And of all the sacred texts, the text that speaks of dharma is most important.
0: సత్యంలో మేటి అయినటువంటిది,
1: దట్ విచ్ మైటియస్ట్ ఇన్ ట్రూత్,
0: ఆడిన మాట తప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ది ప్రామిస్ గివెన్.
0: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం పెద్ద మంచిది కాదు.
1: యూ షుడ్ నాట్ బ్రేక్ యువర్ ప్రామిస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: సత్యం ఎంత గొప్పదో ధర్మం అంతకంటే గొప్పది.
1: సత్య ఇస్ గ్రేట్, ధర్మ ఇస్ గ్రేటర్.
0: కనుక సత్యం లేని ధర్మము, ధర్మం లేని సత్యము జగత్తులో ఉండటం వీలు కాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ కెనాట్ బి ధర్మ వితౌట్ సత్య, దేర్ కెనాట్ బి సత్య వితౌట్ ధర్మ.
0: కనుక సత్య ధర్మం లేని జగత్తునకు ప్రాణములు.
1: దేర్ ఫోర్ ద హోల్ వరల్డ్ has got this life of such and dharma.
0: Draupadi dinne rendittini bodhisthu vachindi.
1: It was the teaching of Draupadi to enter humanity.
0: Satya dharmamulu shanti premalato.
1: Carry on your life search, sojourn with the principles of Satya Dharma Shanti Prema.
0: ఈ సత్యధర్మమును మనకు నువ్వు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది.
1: అండ్ వెన్ దీస్ టూ ఆర్ వెల్ మెయింటైన్డ్ ద హోల్ వరల్డ్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాటం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫైట్ విత్ ద వరల్డ్.
0: ప్రపంచం నీకేం అపకారం చేసింది?
1: అండ్ ద వరల్డ్ హ్యాస్ నాట్ డన్ ఎనీ హార్మ్.
0: అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా?
1: ఈజ్ ఇట్ ఎనీథింగ్ గ్రేట్ in attacking those who have not been guilty?
0: Pratyakshanga aniku parokshanga undinatvanti satya dharmamunu ni poshisthura.
1: Therefore the fundamental qualities of satya dharma varani
0: kaapaduthura,
1: see that they are preserved.
0: Varani kaapaduthunnadu ave niku tirigi astramga mari ninnu poshisthu vastadu.
1: They in turn will protect you.
0: Ilanti sooktulu aadharamainatvanti sooktulu meeru nerchukoni peddalakandarki bodhinchali.
1: These teachings you should learn and share with everybody, elders in society.
0: Elanti aapada kaliginappudini satyanni neeve mottham varu.
1: At any point of time, in spite of obstacles and
0: dharmani emi vadalaku,
1: never give up truth and dharma.
0: Aa rendittini manam pradhanam gattiga pattukunnappudu,
1: with all that determination you catch hold of these
0: things, daivame manam pratyakshanga vachi,
1: God will come to you directly,
0: ninnu kaapaadutu untadu,
1: and he'll protect you.
0: Elanti sabhayilo kodanu దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ గాడ్ ప్రొటెక్టెడ్.
0: పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికీ,
1: పాండవస్ వర్ పుట్ టు సఫరింగ్,
0: ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకుని అందరినీ కాపాడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సత్యధర్మ అండ్ ఆఫ్ ద్రౌపది దే వర్ ఆల్ సేఫ్.
0: ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరిని కాపాడలేదు.
1: In fact, if Draupadi had she not been with these two qualities, she wouldn't have able to protect her own family.
0: కనుక ఎవరు దీంట్లో పతివ్రత గొప్పలు అని పెట్టుకుంటే,
1: so if you want to know who is greatest of all,
0: Draupadi పతివ్రతల్లో గొప్పది అన్నారు.
1: Draupadi is greatest woman of chastity.
0: ఉన్నారు సీత,
1: and you also Sita.
0: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు.
1: There are many women.
0: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: Though many are there, Draupadi is greatest of all.
0: Satya dharmamune Draupadi.
1: Satya dharma. Draupadi symbolizes.
0: Ah, Satya dharmamune Draupadi kaapaadutu vachindi.
1: And these two have protected her till the end.
0: Ah, Satya dharmamune Pandavulandarini kaapaadutu vachindi.
1: And these Satya dharma are responsible for the safety of Pandavas.
0: Ekkada poyinappudu Satya dharmamune pratyakshanga nilichetvantivi.
1: And in fact, they will remain with you till the end.
0: మీరు ఇప్పుడు వాదించవచ్చు, ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ వేర్ ఆర్ దీస్ టు సత్య ధర్మ,
0: చాలా పొరపాటు బిడ్డలు. మీరు సత్య ధర్మములు కాపాడుతుంటే సత్య ధర్మం మీ కంటే ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది.
1: యు ఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే. ఇఫ్ యూ ఫాలో సత్య అండ్ ధర్మ, ద సత్య ధర్మ ఎన్షోర్
0: వాడే ప్రత్యక్ష దేవతలు. ప్రత్యక్ష దేవతలు సత్య ధర్మమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ they are direct manifestation of the divine.
0: Kalugune satyam vada dharmam chera annar.
1: Therefore it is said, speak truth and follow dharma.
0: Kali ee naadu satyam vadinchunnaru.
1: Today what we do is satyam.
0: Satyam vada,
1: satyam vada, we kill truth.
0: Dharmam chera,
1: and the truth, dharma,
0: dani chersalo petti,
1: dharma is in chera, is kept in prison.
0: Satyanni himsa chestunnaru,
1: and satya vada is killed.
0: Idi chaala paapam.
1: It is the worst of the sins.
0: Kaluka meerandarku satyamu dharmam.
1: So all of you should maintain these two, satya dharma.
0: Ye chinnadainappudikine paravaledu, mee pranamaye kante satyame pradhanam ani dani tanchukovali.
1: In any point, in any small factor, consider satya, truth, more important than your life.
0: Bhimulu poyadu ee pichi Draupadi tana kumarunu champinatvanti kuda gurtinchukokunda vaani paadala paina padutunnadeni kandu visarukuntu aame paina poyadu.
1: And Bhima was very, very furious, very angry at Draupadi, because she was prepared to forgive that person who has killed her son.
0: Draupadi, neekemaina pichi pattinda?
1: Draupadi, are you mad?
0: Nee aaru mandi uppu pandavulu champinarani neekento krodhanga untunnav.
1: Are you not disturbed when your sons are killed?
0: Ee asatthamanu okkani rakshinchadaniki neevu inta paatu padutunnava?
1: You want to protect Ashwatthama, for that reason you are speaking like this.
0: కనుక ఇతనికి నీవేమాత్రం అడ్డు రాకూడదు.
1: దేర్ ఫోర్ డోంట్ స్టాండ్ ఇన్ అవర్ వే.
0: అప్పుడు వాని పాదాలపైన పడి
1: ద్రౌపది ఫెల్ అట్ దేర్ ఫీట్
0: స్వామి మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు
1: అండ్ దెన్ షీ వాస్ స్పీకింగ్ అశ్వత్థామ ఇట్ ఇస్ అవుట్ ఇగ్నోరెన్స్ ఓన్లీ యూ హావ్ కిల్డ్ మై
0: కానీ నా ప్రాణం ఉన్నది
1: ఐ హావ్ మై లైఫ్
0: నా పతనను పోషించే నిమిత్తము మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి
1: అండ్ దేర్ఫోర్ యూ సీ యూ డిటర్మిన్ టు సీ దట్
0: నా బిడ్డలను కత్తిరించినటువంటి వాడు నీవే
1: And so you are the one who killed my
0: husband. నా పతనను కూడా పోషించవలసిన వాడు నీవే
1: And you are the one who will take care of my husband's in future.
0: అని పాదములపైన పడి ప్రార్థిస్తూ వచ్చింది.
1: That was a prayer of falling at the feet of Aswatthama.
0: చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: And people around were very much surprised.
0: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
1: Can you ever find such a foolish woman like Draupadi?
0: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
1: And in fact, when people follow her example, the whole world will progress.
0: కనుక అట్టివారిని మనం పోషిస్తూ రావాలి.
1: Such people must be taken care of.
0: సత్య ధర్మములకు అడ్డు తగిలి
1: those that come interfere with
0: సత్య ధర్మములను నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రము సహాయం చేయకూడదు.
1: We should not cooperate with those that stand against satya dharma.
0: సత్య ధర్మమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
1: సత్య ధర్మ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్
0: కాన సత్యధర్మం స్త్రీలో ఎందుకు మాత్రమే ఎక్కువగా ఉంటుండాలి
1: సత్యధర్మ ఆర్ ప్రెసెంట్ అమంగ్ విమెన్
0: ఎలాంటి పరిస్థితిలో ఏందని కూడా సత్యాన్ని ఆమె మీరదు
1: అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దే విల్ నెవర్ గివ్ అప్ సత్యధర్మ
0: ధర్మాన్ని ఏనాడు వదలదు
1: దే విల్ నెవర్ ట్రాన్స్గ్రెస్ ధర్మ
0: పాండవులందరూ వచ్చి అడ్డుగు చేసినప్పటికీ
1: దో పాండవస్ ఇంటర్ఫేర్డ్
0: ఏమిటి పిచ్చి
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్
0: ఈ దుర్మార్గుని రక్షించమని కోరుతున్నావే
1: You want that person, Aswatthama, to be pardoned, excused? You are not justified that way. Aswatthama must be killed. Then she says,
0: Satya dharmamulu kapadinappude, aa satya dharmamule manandarini kapadutundi.
1: When I hold on to the principle of satya dharma, they will take care of me.
0: O Arjuna, neevu ilanti papaniki varigattukokoddu.
1: You should not commit that sin.
0: Itani Aswatthamani rakshinchu.
1: See that Aswatthama is safe.
0: Aswatthama nirantaru dharma parade.
1: Aswatthama is righteous indeed.
0: Yedo aa manasu perigina appudu itivanti paapalu kodigattukuntaru.
1: It's only a bit of anger. He must have acted that way.
0: Kanuka athani champakoddani promise teeskundi.
1: So he made Arjuna promise that he would not kill him.
0: Appudu Aswatthama kodalu chaala manasu karigipoyindi.
1: And Aswatthama repented for his misdeed.
0: Draupadi intadi dhairyamu intadi sahasamu intadi bhakti pravattulu ami rendu nindi unnai.
1: He could understand Draupadi full of this forgiveness, forbearance, patience,
0: kanuka ami matalaku manu vilu ivvalani Aswatthama chaala deeksha pettadu.
1: And Aswatthama determined to follow her teaching.
0: Appude ami paadalapaina padi
1: then he repented, fell at his feet.
0: Aswatthama, o Draupadi, నీ పత్తులు కూడా నువ్వు బ్రతికించేటువంటిది నీవే
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రౌపది యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ
0: నన్ను కూడా నువ్వు బ్రతికించమని చెప్పని పాదాల పైన పడ్డాడు
1: అండ్ ఈ ఫెల్ ఇట్ ఇస్ ఫీట్ అండ్ సీ దట్ దే వుడ్ బి బ్రాట్ బ్యాక్ టు లైఫ్
0: నాయన నా పాదములు పట్టుకోనక్కర్లేదు
1: హీ సెడ్ యూ డోంట్ నీడ్ టు కమ్ క్లోజ్ టు మీ
0: నీ తల్లి పాదములు పట్టు
1: యు ఫాల్ అట్ ది ఫీట్ ఆఫ్ యువర్ మదర్
0: ఆమెను దుఃఖంలో ఉంచకుండా చూసుకో
1: సీ దట్ షీ విల్ నెవర్ బి సాడ్
0: కనుక నా దుఃఖమును నీవు చూచి ఆమె దుఃఖమును కూడా నువ్వు కాపాడుతున్నావు
1: వాచింగ్ మై మిజరీ ఆల్సో నోటీస్ హౌ ద అదర్ వుమన్ ఇస్ మిస్
0: అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఒక మహా మార్పులకు ఆమె ఎంతో సంతోషించింది
1: ద్రౌపది వాజ్ వెరీ హ్యాపీ నోటీసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అశ్వత్థామ
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా ఆమె కంటిదారులు కార్చలేదు
1: షీ నెవర్ షెడ్ ఎ టియర్ ఎట్ ఎనీ టైం
0: కనుక నా పత్రులు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారులు నీ యొక్క బిడ్డలు కూడా అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది
1: అండ్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ
0: ఏమి ద్రౌపది నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మంది
1: అండ్ దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ పుట్ టు హర్ వాట్ హ్యాపెన్డ్ టు మై వావ్
0: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నీకు నిలబెడుతుంటాయి
1: yes certainly you can follow the way you prefer
0: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను
1: అండ్ ఐ విల్ సీ దట్ యువర్ వావ్ విల్ బి మై వావ్
0: నిన్ను ఈ పదలను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడీ
0: కనుక దైవాన్ని ప్రార్థించు
1: ప్రే టు గాడ్
0: దైవాన్ని విస్మరించి
1: అండ్ వీ ఫర్గెట్ గాడ్ టుడే
0: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అని
1: ఈజ్ యువర్ మ్యాడ్నెస్ టు డిపెండ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్గెటింగ్ గాడ్
0: హ్యూమన్ బీయింగ్ అంటే అదే దివ్యత్వమైనటువంటి ఒక తపస్సు
1: And this is the true penance, to have full faith in God.
0: పతుల పలుమాటకు ఎదురు చెప్పంగబోదు.
1: Draupadi will never say no to her
0: husband. వారి మాటలు మీరగా తీరదండు.
1: She will never disobey her husband.
0: తనదు దుఃఖమును తాను అణచుకుంటుంది.
1: And in fact she has full control over her grief.
0: ఇటువంటి ద్రౌపదిని ఎంతవరకు పోషించి వచ్చారు.
1: To what extent we follow the best example of Draupadi.
0: ఆ ద్రౌపది ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: దేశం నందు భారతదేశం యొక్క ప్రాణము భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము.
1: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్
0: స్త్రీలు ఎటువంటి వారు అంటే సత్య స్వరూపులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఏ ఉమెన్ సింబలైజెస్
0: ధర్మస్వరూపుడు.
1: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: ఆ సత్య ధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి.
1: అండ్ దీస్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్.
0: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం.
1: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మెన్ హూ ఇల్ ట్రీట్
0: విమెన్. దురభ్యాసముల వల్ల దుష్టంగముల వల్ల కన్నులు మరచి ఆ భార్యను చాలా హింసిస్తూ వస్తారు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వాయిసెస్ men may put women to misery.
0: Evari aadavari paina chey cheyakudu.
1: And one should not assault any woman.
0: Vaaru etuvanti varaina paravaledu.
1: Let them be whatever time.
0: Sarva dharmamulu satyamulu vaari ende ividi untunnayi.
1: In fact every woman has got such a dharma in her.
0: Vaaru ye maatra kuda baadhinchakoddu.
1: We should not make them suffer.
0: Vaare lekundina ee pravanchamulo ekkada kodalu streele kalpincharu.
1: And if we don't uphold women with all satya dharma, you don't notice women any longer.
0: కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్య ధర్మమును కాపాడాలి కానీ వ్యక్తులను కాదు కాపాడవలసింది.
1: Therefore, what ought to be upheld today? Satya and dharma, not merely human beings.
0: ఈ యొక్క సత్య ధర్మాన్ని నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వము సత్య ధర్మమునే కాపాడుతూ ఉంటాయి.
1: When one satya dharma are taken care of, they will take care of the rest.
0: కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే.
1: Therefore, the sacred place in Bharat lies in the heart of woman.
0: పతుల పలుమాటకు ఎదురు చెప్పంగబోదు.
1: And Draupadi never says no to her husband.
0: వారి సేవలు చేయగా తీరదలరు.
1: She will never say that I have no time to serve you.
0: నా చేత కాదని చెప్పదు పాపం.
1: She will never say that I can't do what you want.
0: ఎలాంటి పరిస్థితి ఏంటైనా కూడా నువ్వు వారి సేవలు తప్ప మరొక సేవ నీవు ఉంటుకోదు.
1: She was ready to serve her husband, prepared every time.
0: ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము?
1: దేర్ ఆర్ మెనీ విమెన్ ఆఫ్ దిస్ టైప్ స్టిల్ పీపుల్ సఫర్ ఇన్ భారత్ హూజ్ మిస్టేక్ ఇస్ దాట్.
0: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
1: భారతీయర్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విమెన్ దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ విమెన్ ద మిస్టేక్ లైస్ విత్ మెన్.
0: పరమ భావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనము.
1: The beauty in this country, Bharat, is this sahana or forbearance.
0: Ratamalanniti yandu vannikaanchini etti ganasheelatatame tapam maaku.
1: Of all the sacred rituals, the most important is that adherence to truth.
0: Variki vratamu vaari tapassu satyaseelame.
1: Therefore the chief main ritual and their penance lies in adherence to truth.
0: Kanukane atuvanti streelanu manam poshistu raavali.
1: So we should encourage such women.
0: ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో ధన్యులు అవుతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ రిడీమ్ అవర్ లైవ్స్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
1: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియేట్ రెస్పెక్ట్.
0: చాలా మంది పత్రులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
0: వారికి ఏమాత్రం సుఖం లేదు.
1: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ప్రాణమునిచ్చి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి?
1: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is
0: మన గృహములకు మన స్త్రీలే గొప్ప దేవతలు.
1: And in fact the women are the presiding deities of this country.
0: వారిని కాపాడుతూ వారి ధర్మాన్ని పోషిస్తూ రావటమే మన ప్రధాన కర్తవ్యము.
1: Therefore it's our main responsibility to respect them and to take care of them.
0: ఈ విధంగా మీరు అర్థం చేసుకొని
1: you understand this clearly.
0: స్త్రీలను దుఃఖపెట్టకూడదన్నా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Make every effort that woman is never put to suffering.
0: స్త్రీల కంటిదారులు ఏమాత్రమో కారకూడదు.
1: A woman should never shed a tear.
0: ఆ కంటిదారులు ఆ స్త్రీలకు ఏమైనా కారిందంటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది.
1: If a woman sheds tears like that, the whole హోమ్ విల్ బి రూయిన్.
0: కానీ వారి సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగచ్చు.
1: అండ్ యూ మే ఆల్సో పుట్ ఎ క్వశ్చన్, ఈజ్ ఉమెన్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్
0: హస్బెండ్. ప్రతి మగవారు కూడాను ఆమెను బాధించుకోకుండా చూసుకుంటారు.
1: అండ్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డిటర్మిన్ నాట్ టు పుట్ ఉమెన్ టు సఫరింగ్.
0: ఆ వారి స్త్రీలంతా కూడాను ఆదర్శప్రాయులు.
1: అండ్ విమెన్ ఆర్ ఐడియల్,
0: ఆదర్శ మూర్తులు.
1: దే ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఐడియలిజం.
0: అలాంటి స్త్రీలను మనం బాధించకూడదు.
1: సచ్ విమెన్ షుడ్ నెవర్ బి పుట్ టు సఫరింగ్.
0: కనుక మగవారందరూ కూడాను ఈ సత్యవ్రతమును మీరు తప్పక పూని,
1: ఆల్ మెన్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: అండ్ యూ ఆల్సో ప్రొటెక్ట్ యువర్ ఓన్ కంట్రీ.
0: అప్పుడే మీరు పురుషులుగా మారుతారు.
1: దెన్ ఓన్లీ విల్ బి ఎ ట్రూ మ్యాన్.
0: లేకపోతే ఎట్ట మీరు పురుషులు అవుతారు?
1: సౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్?
0: చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: ఏకైనా దేవాలయం పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి.
1: And when we go to temples, we should take strong determination, a vow that will safeguard women.
0: అప్పుడు నీవు కాపాడబడతావు.
1: Then you will be taken care of.
0: కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటాయి.
1: When the women are well, the whole world will be fine.
0: కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: If you want to correct the world, see that women, their principles are upheld.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరే స్త్రీలే అయి ఉంటుంటే,
1: ఇఫ్ యూ వర్ టు బి విమెన్,
0: మీరు ఎంత బాధపడేటువంటి వారు?
1: యూ నేచురల్లీ ఫీల్ సాడ్.
0: తప్పక,
1: సర్టన్లీ బియాండ్ డౌట్.
0: స్త్రీలు తమ పతులు పోగొట్టుకునేటువంటి వారు ప్రాణాన్నైనా ఇచ్చి వాడు ఇదిగా ఉంటుంటారు.
1: ఎ ఉమెన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హర్ లైఫ్.
0: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ నాట్ దేర్ అమంగ్ మెన్.
0: కనుక మీరు కూడా ఆ విధమైన సాక్రిఫైస్ చేయాలి.
1: మెన్ ఆల్సో షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్ సాక్రిఫైస్.
0: అప్పుడే మీరు కూడా మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
1: దెన్ ఓన్లీ యుల్ బి కాల్డ్ ఎ మ్యాన్.
0: లేకపోతే మగవారు అనే రూపమే కానీ మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
1: యూ మే బి ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్, బట్ యు ఆర్ నాట్ మాస్కులిన్ టెంపరమెంట్ అండ్ నేచర్.
0: స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కానీ మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరులు.
1: We may say a stree, a woman weak, but yet she has got all the mighty strength.
0: Pranamaina ichi siddham avutaru.
1: She is ready to sacrifice her life.
0: Adaru pogottukunnatundi streeru enta baadhapadutunnaro naaku telusunu.
1: Bhagwan understands the misery of a woman for the loss of her husband.
0: Kalaka mana inti streelanu manam kaapaadukovatamu mana kartavyam.
1: It is our duty to take care of women.
0: ఈ విధమైనటువంటి యొక్క రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్టెండ్.
0: మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
1: ఆల్ యువర్ లైఫ్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: వీ షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈవెన్ ఇన్ ఎవ్రీ సింపుల్ మ్యాటర్.
0: సత్యము,
1: ట్రూత్,
0: సకారము, తకారము, యకారము.
1: హియర్ ఆర్ త్రీ, సా, త, య.
0: ఈ మూడక్షరాలు చేరి సత్యం అయిపోయింది.
1: ఆల్ ది త్రీ సిలబుల్స్ సతాయ కాన్స్టిట్యూట్ సత్య.
0: సకారమనగా సత్యమే.
1: స ఈ సత్య ట్రూత్.
0: తకారమనగా తత్వమే.
1: త ఈ తత్వ నేచర్.
0: మకారమనగా మనకు నిజమైనటువంటి మానసిక శక్తి.
1: దిస్ యా స్టాండ్స్ ఫర్ మెంటల్ పవర్ ఫ్యాకల్టీ.
0: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
1: When once we are mentally alert,
0: ee tattvam balapadinappude maku satyam anetundi nirupistundi.
1: When once the nature is fully comprehended, we know the truth, satya.
0: Kada ee indulo unnatundi moodu aksharalu kuda manam pramananga purukanga dani sadhisthuravali.
1: We should understand the depth, the profundity of the three syllables sataya and achieve the spirit of it.
0: Kanuka,
1: so
0: prati padamanandu kuda unnatundi oka arthanni manu teesukoni palisthuravali.
1: We should know the significance of the true meaning of every word.
0: Janaka Maharaju,
1: the King Janaka,
0: desamanakantaku nu satyani dharmani bodhisthu vacharu.
1: He taught satya and dharma to the whole country.
0: Nayaka Sita ee satya dharmamlo adharam chesukoni jeevisthu vastundadi.
1: And he declared that Sita always maintained such a dharma.
0: Aa Draupadi enta tappinchindo ayaku telusu.
1: You also know how Draupadi felt so sad.
0: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించింది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: నాకు పతియే దైవము.
1: అండ్ షీ కన్స్ హస్బెండ్
0: పతి లేని గతి నాకు ఏమి గతి?
1: Yes, that's a sense of life.
0: కనుక నా పతులందరినీ ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
1: అండ్ దేర్ఫోర్ షీ వాంటెడ్ ద ప్రొటెక్టివ్ హ్యాండ్ టు హర్ హస్బెండ్.
0: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
1: అండ్ దాట్ దెన్ యమధర్మరాజు ప్రామిస్డ్ హర్.
0: అమ్మా, నీ పత్రకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: అండ్ హీ సెడ్ యువర్ హస్బెండ్స్ విల్ నెవర్ బి పుట్ టు డేంజర్.
0: అప్పుడే ఈ ద్రౌపది ఎంతో ఆనందంగా పడింది.
1: Then Draupadi was happy on getting this assurance.
0: In fact, we are
1: not understanding the greatness of Sita, Draupadi
0: and so on. We just
1: go through our cheap novels and other stories.
0: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేటంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
1: Instead of reading those simple novels, silly stories, better we go through the history.
0: స్త్రీల యొక్క తత్వము మహాభారతదేశమునందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
1: And in fact, the nature of the woman is so pious as maintained in Bharat.
0: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
1: And we are true men if we just understand the spirit of a woman.
0: లేకపోతే ఏదో గడ్డాలు వెంచుకొని విశాలు వెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారం అనుకుంటున్నామా?
1: Mere beard and mustache will never make a man.
0: అది కాదు మగతనానికి గుర్తు.
1: That's not masculinity.
0: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
1: And in fact, he should be able to uphold with all the courage the principle.
0: తన నిలుపుకోవాలి.
1: And he should also conduct himself in a befitting style.
0: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
1: Then only he'll be one of strength, valor and courage.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రం తలుచుకోకుండా వారిని సత్యస్వరూపుడిగానే ధరించాలి.
1: The women also should be mindful of the fundamental truth, should have this forgiveness as to bear accommodate with the mistakes.
0: ఏ ఒక్క పదం కూడాను వారిని బాధించేటువంటి పదములు మీరు ఉపయోగించకండి.
1: And men should not use harsh words that would make women
0: వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు.
1: Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent.
0: Kanaka sreelanu manam poshinchadaniki sreela yokka dharmanni kaapadaniki mana pranaanaina ivvali.
1: We should be prepared to sacrifice our life to see that women are well protected.
0: Kanuka neeti nunchi manam prapancham lopala sreela yokka dharmanni bodhisthu sreela yokka pavitratanu manam aadukuntu aneka vidhalaga vaalaku deechana poojinchali.
1: Therefore from this day we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected.
0: Patini daivamuga bhavinchunaye satiye satiyau bhusatiyau.
1: She is a true woman, true housewife, if she considers her husband as God.
0: Kani vaari kaapadamani mee koratamlo dosham kaadu.
1: It's not a mistake anyway to
0: అది మీ రెస్పాన్సిబిలిటీ.
1: ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: ఆమెను కాపాడుకోవటం మీ యొక్క ధర్మము.
1: ఇట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్
0: కుటుంబాన్ని అంతా కాపాడటం ఆమె యొక్క కర్తవ్యం.
1: అండ్ ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద ఉమెన్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: కనుక వారి ప్రాణాన్ని మీరు కాపాడుతూ వస్తే వారే మీ యొక్క జగత్తునంతా కూడా కాపాడుతూ వస్తారు.
1: సో ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ఉమెన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హోల్ ఫ్యామిలీ.
0: కనుక స్త్రీలంటే ఏదో ఒక పిచ్చి బొమ్మల మాదిరి మీరు మాట్లాడకండి.
1: డోంట్ కన్సిడర్ విమెన్ చీప్ ఇన్ ఎనీవే.
0: కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు, చీకొడుతుంటారు.
1: Sometimes we belittle them.
0: వారిని ప్రేమించి గౌరవించాలి.
1: We should love and respect them.
0: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పాను. గట్టి మాటలే.
1: అనిల్ కుమార్ సేస్ సో బట్ హీ డస్ నాట్ డూ.
0: తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రతి ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్ దట్ విల్ ఎక్స్టెండ్ టు దెమ్ ద కర్టసీ ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్ దే డిజర్వ్.
0: రామ రామ రామ సీత.

0: Happiness is born out of total love. The truth sacrifices peace and forbearance. We acquire them because of the total love. Without love, there cannot be any happiness or security. Listen to this word, the son of Bharat.
1: Vidyarthular.
0: Students.
1: Prema anu padamu. Teliyani manavudu ledu.
0: There is no human who doesn't know this word, love.
1: Vishyamantayu. Ee premalo imidi unnadi.
0: The entire universe is contained in this love.
1: Premaku premaye saati.
0: Love is equal to love only.
1: Deenini varninchutaku bhasha ledu.
0: No language can describe it in full.
1: Okavela prayatninchinanu padamulu chikkavu.
0: Even if one makes an attempt to describe, he would not find vocabulary.
1: Yatho vacho nivartante apraapya manasasaha. Manasunaku kani vaakkunu kani atitamainatundi ee prema.
0: Therefore, love is beyond the comprehension of the mind and the description by word.
1: Anirvachaneyam prema annadu Naradudu.
0: Narada said, love is indefinable.
1: Itti vachanamunaku bhavamunaku talampunaku atitamainatundi prema tattvanni saamanyamaina manavudu prakrutamaina jeevitamulo భౌతికమైన జగత్తునందు ఏ రీతిగా పొందగలడు, ఏ రీతిగా దీనిని అర్థం చేసుకోగలడు?
0: దిస్ లవ్ విచ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ద మైండ్ అండ్ ద వర్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ ఎ కామన్ మ్యాన్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెస్ దిస్ లవ్?
1: ఈ ప్రేమ దివ్యమైన దైవత్వం నందు మాత్రమే ఇది ప్రకటించుతుంది.
0: దిస్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ manifest in the divine.
1: Idi kevalamu oka dikshuchika yantram vantadi.
0: It is like a compass.
1: Ee dikshuchika yantramu ekkada pettinappatikini idi uttaram vaipune tirugutu untadi.
0: The compass, wherever you may keep it, it always directs itself towards
1: adhe vidhamugane nitya satyamainatundi prema tattvamu nirantaramu daivam vaipune prayanam salputu untadi.
0: Therefore, the eternal truthful love is always directed towards God.
1: Intiye kaadu.
0: Not only this.
1: Algebra number vantidi.
0: It is like an algebra number.
1: Idi ye vidhamuga varninchinappatikini enni sankhyalu pettinappatikini itu vaipuna atu vaipuna samangane untuntadi.
0: You may put any number on either side, but it remains same.
1: Tailamu deepamunu veligistundi.
0: It is the oil that lights the lamp.
1: Prema jeevitanni veligistundi.
0: It is love that lights the life.
1: Itti prema tattvanni manavudu gurtinchavalanna chaala kashtam.
0: It is very difficult for a human being to realize this love.
1: Inaadu bhautika jagattunandu praaptamainatundi jeevitamulo anubhavinchetundi prema kevalamu premaga bhavistunnaru manavudu.
0: Human beings consider this love which he enjoys and experiences in the physical transient world as true love.
1: Idi prema kaadu.
0: It's not love at all.
1: Idi prema ani anipinchukodu.
0: You cannot call it love.
1: Talli dandrulla prema gaani, talli biddala prema gaani, leka bharya bhartala prema gaani, ivanni kudunu kevalamu anuragamunaku sambandhinchinave gaani, aatma sambandhamaina prema tattvamu kaadu.
0: The love between the mother and father, mother and the child, the husband and the wife, that's only attachment. You cannot call it love.
1: Idi moham ani kuda nu cheppavachu.
0: You can also call it attachment, moha.
1: Idi dehamunaku sambandhinchine maatrame kaani aatmaku sambandhinchinade kaadu.
0: The attachment relates to the body and but not to the spirit.
1: Dehamunu premistunnaru.
0: We love the body.
1: Adhikarinni premistunnaru.
0: We love the one in authority.
1: Antastulunu premistunnaru.
0: We love status.
1: Kaani ivanni enta varaku?
0: How long they last?
1: Deham undinanta varaku premistaru.
0: We love so long this body exists.
1: Adhikaram undinanta varaku premistaru.
0: We love so long we are in position.
1: Manavattvam anetundi jeevitam undinanta varaku premistaru.
0: So long this human life is sustained.
1: ఇవి మూడు కూడా అనిత్యము అశాశ్వతము.
0: All the three are temporary.
1: కనుక ఈ ప్రేమ కూడాను అనిత్యమైనటువంటిది.
0: Therefore this sort of physical love is temporary.
1: కనుకనే ఇది ఇటువంటి ప్రేమ కాదు.
0: You cannot call it as true love.
1: ఇట్టి ప్రేమను మనము ప్రేమగా భావించి మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We take this as true love and waste our time and life.
1: ప్రేమ నిజముగా పవిత్రమైనటువంటిది. ఇది స్వార్థరహితమైనటువంటిది, అహంకార రహితమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది.
0: This love is selfless. It is egoless. It is blissful.
1: ఇట్టి ఆనందమయమైనటువంటి, స్వార్థరహితమైనటువంటి, అహంకార రహితమైనటువంటి, దివ్యమైన భవ్యమైనటువంటి ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ ద్వారానే తెలుసుకోవాలి.
0: In order to know this blissful, selfless, egoless, divine love, you can only know it through love only.
1: కాన ప్రేమ అనగా కేవలం భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యం గురించి ఉచ్చరించేటువంటిది, స్మరించేటువంటిది, తలంచేటువంటిది, ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించినవి కావు.
0: So what all we interact at the physical level is not love at all, which is just transient and physical and worldly.
1: ఇవి మధ్యలో వచ్చి మధ్యలో పోతుంటాయి.
0: They have come in between and pass off.
1: నిత్య సత్యమైనటువంటి ప్రేమతత్వము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
0: This eternal love originates from heart.
1: ఇది ఆవిర్భవించేటువంటిది కూడా కాదు, సర్వత్రా ఉన్నటువంటిది, వ్యాపించినటువంటిది.
0: It's not that it's born there, it is spread everywhere.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించటం లేదు?
0: Why the human is not able to know this love which is pervasive everywhere?
1: ఈనాటి మానవుని యొక్క హృదయము కేవలము మరుభూమిగా మారిపోతుండాలి.
0: The heart of human has become barren. Barren land.
1: అంతే కాకుండా ఈ మానవుని యొక్క హృదయము ఈనాడు కేవలము కల్మషమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The heart of the human is polluted.
1: మాలిన్యమైనటువంటిదిగా కనిపిస్తుండాలి.
0: It is dirty.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ అనిత్యమైన.
0: It's not that it's born there, it is spread everywhere.
1: కానీ ఇట్టి వ్యాపకమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించటం లేదు?
0: Why the human is not

0: నీటిగా కనిపిస్తుంది అది.
1: ఇట్ ఈస్ డర్టీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ అనిత్యమైన ప్రాకృతమైన భావములను హృదయము నుండి నింపుకున్నారు.
1: హి హస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ వరల్డ్లీ థాట్స్.
0: ఇంకా పవిత్రమైనటువంటి యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ఇందులో ప్రవేశించటకు ఎట్టి అవకాశము లేదు.
1: దేర్ ఇస్ నో స్పేస్, దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ద సీక్రెట్ పర్మనెంట్ లవ్ టు ఎంటర్.
0: కనుకనే మొట్టమొదట ఈ ప్రాకృతమైనటువంటి అనిత్యమైనటువంటి ఈ అనురాగమనేటువంటి ప్రేమను మనం అత్యంత దూరం గావించినప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ మనలో ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించినటువంటి ప్రేమ ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించినటువంటి ప్రేమ విశాలత పొందుతుంది.
1: ద మూమెంట్ వీ కీప్ దిస్ వరల్డ్లీ ఫిజికల్ లవ్ ఎట్ ఎ డిస్టెన్స్, దిస్ అటాచ్మెంట్ ఎట్ ఎ డిస్టెన్స్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ దిస్ ట్రూ లవ్ ఒరిజినేటింగ్ విచ్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: కనుక మానవుడు ఈనాడు గుర్తించవలసింది ఏమిటి?
1: What is it that the human being should know now?
0: ee naati manavuni yokka prema nirantaramu maarutune untadi.
1: The human love today changes every time.
0: Puttinappudu talli odilo kurchoni talli odiye tane yokka swargam ga bhavistundi.
1: After birth the child considers the lap of the mother as the very heaven.
0: Kaani perugutu perugutu kontavarku prapanchika sambandhamaina vidyallo praveshistundi.
1: Later the child ages and starts studying.
0: అప్పుడు తల్లి ఒడిని మర్చిపోతున్నాడు. ఈ విద్యా విధానమే ప్రధానమని భావించి దానిని ప్రేమిస్తున్నాడు.
1: And the child forgets the lap of the mother and thinks of his studies and the school later.
0: ఈ విద్యా విధానమునందు అనేక విధమైనటువంటి ఉడిదుడుకులకు తట్టుకొని నెట్టుకొని ముందు కొనసాగుతూ వస్తుంటాడు.
1: This grown up person studies in an institution and faces all challenges in the educational front.
0: Tadupari ee vidyanu vismaristadu.
1: Later he forgets all the
0: grihasthasramulo praveshistadu.
1: Later he becomes a householder.
0: Appudu grihasthasramame nitya satyamainatiga bhavinchi daniyeni lakshyamandinchukuntadu.
1: He considers his family as permanent and forgets everything rest.
0: Kramakramena idi perugukoladi. ఒకరిద్దరు బిడ్డలైన తర్వాత ఈ సంసారమును విసిగించుకుంటాడు.
1: ఆఫ్టర్ వన్ ఆర్ టూ చిల్డ్రన్ హీల్ బి డిస్గస్టెడ్ విత్ హిస్ ఫ్యామిలీ.
0: తదుపరి ధనార్జన నిమిత్తమై జగత్తునందు అనేక విధమైన సంచారము సలుపుతాడు.
1: లేటర్ హీ మూవ్స్ అబౌట్ టు ఎర్న్ మనీ.
0: ధనమే ప్రధానమని, ధనమే లక్ష్యమని, ధనమే జీవితమని విశ్వసించి ఈ యొక్క సంసారమును కూడాను త్యజిస్తుంటాడు.
1: హీ గివ్స్ టాప్ ప్రయారిటీ టు మనీ. He forgets his own family because money is aim, money is his goal.
0: కడపటికి ఈ ధనార్జన మార్గమునందు అనేక విధమైన నష్టములు, కష్టములు, దుఃఖములు సంభవించడం చేత దీనిని విసిగించుకుని అప్పుడు భగవంతుడు కావాలని ప్రాధేయపడుతుంటాడు.
1: As he is in this path of earning money, he faces all problems, the losses and the difficulties and troubles. Therefore, he'll be ultimately vexed and disgusted.
0: ఈ విధముగా ఒకదాని సంయోగము మరొక దాని వియోగము, ఒకదాని వియోగము మరొక దాని సంయోగము, ఈ విధముగా మారుతూ ఉన్నటువంటిది ఇది సత్యనిత్యమైనటువంటి ప్రేమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: Therefore all that what happens is the union and separation alternating with each other. How do you call it love?
0: కనుక ఇట్టి ప్రేమ సత్య ప్రేమ కాదు.
1: This love is not true.
0: ఇది ఆత్మ ప్రేమ కాదు.
1: It is not the love of the spirit.
0: ఇది అనంతమైన ప్రేమ కాదు.
1: It is not infinite love.
0: ఈ ప్రేమ మారనటువంటిది.
1: This love is one that changes.
0: దైవ ప్రేమ నిరంతరం కూడాను చలించనటువంటిది.
1: The divine love is changeless.
0: కానీ ప్రాకృతమైన ప్రేమ భ్రమించేటువంటిది.
1: The worldly love deludes you.
0: ఈ భ్రమ ఉండినంత వరకును బ్రహ్మతత్వం తనకు అర్థం కాదు.
1: So long this delusion is there, you cannot know Brahman, the divine.
0: కనుక మన హృదయమును సరైన స్థితిలో ఉంచుకున్నప్పుడే ఈ సత్యనిత్యమైనటువంటి ప్రేమను మనం సందర్శించవచ్చు.
1: Therefore, if we keep our heart in proper position, we'll know this love which is eternal and truth.
0: యత్ దృశ్యం తన్నస్యం. చూచినదందై కూడాను ఒకానొక సమయం నందు ఇది అదృశ్యమైపోతుంది.
1: All that you see is bound to vanish at one time or other.
0: ఈ అదృశ్యమయ్యేటువంటి యొక్క సత్యమైనటువంటిది కాదు.
1: All that disappears is not truth.
0: కనుక అదృశ్యము కానటువంటిది అంతర్భావంలో ఉండినటువంటిది, అంతర్భావమును అభివృద్ధి పరచునటువంటిది, పరిశుద్ధ పరచునటువంటిది, ఇది ఏ నిత్య సత్యమైనటువంటి ప్రేమ.
1: Therefore, that which does not disappear

0: That which fosters the inner feeling and sentiments is true love.
1: అయితే ఈ ప్రేమ ఇచ్చుకునేటువంటి స్వభావమే కాని పుచ్చుకునే స్వభావం లేదు.
0: Love only gives and gives. It will never receive.
1: నిరంతరం కూడాను ఇచ్చుకుంటూ వస్తుంటాడు.
0: Love continuously gives and gives.
1: ఈనాడు లోకంలో ఇచ్చుకునేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
0: In this world, do you find anybody who gives?
1: తనకు జన్మించినటువంటి కుమారులు కూడాను తన ఆస్తిని ఇచ్చుకోవాలంటే కూడాను వెనుకంజ వేస్తుంటాడు తండ్రి.
0: A father thinks twice before giving his property to his own son.
1: కనుక తండ్రియే కుమారులకు ఆస్తిని ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నప్పుడు మిగిలినటువంటి ప్రజలు ఇచ్చుకునేదానికి ఎట్ల సిద్ధమవుతారు?
0: When father is not prepared to partake, he is not prepared to give his own share of the property to the son,
1: కనుక
0: how would he expect others to give property?
1: ఒక్క దైవానికి తప్ప అన్యులకు లేదు.
0: It's only God who gives and gives, no one else.
1: కనుక దైవత్వంతో కూడినటువంటిదే ఈ ప్రేమ తత్వము.
0: Therefore, this love is divine.
1: ఈ ప్రేమ అనేటువంటిది నిత్యం కూడాను ప్రతి ఒక్క హృదయమునందు కూడాను నకశిక పర్యంతం కూడాను నది వలె సంచరిస్తూ ఉంటాది.
0: This love is present in the heart and just flows from there, from top to toe, continuously.
1: ప్రతి కణము నుంచి ప్రతి అణువు వరకు కూడాను ఇది ప్రేమ అనుభూతియే ఉంటుంటాది.
0: This love is experienced by every cell in our body and all over the body.
1: దురదృష్టవశాత్తు ఈనాటి మానవుని యొక్క హృదయము నిరంతరం కూడా కల్మషమై ఉండటం చేత ఆ హృదయంలో ప్రవేశించుటకు వీలు కానటువంటిదిగా ఉంటుంది.
0: As the heart of the modern man is highly polluted and dirty, there's no sacred love there.
1: నిరంతరం కూడా బాహ్యమైనటువంటి ఈ ప్రాకృతమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి కోరికలు ఎందే తాను నిమగ్నుడై ఉంటున్నాడు.
0: He spends all his time in this desire which is worldly, ephemeral and physical.
1: కనుకనే ఈ ప్రేమ తత్వం అనేటువంటి దాన్ని హృదయములో మనము సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore, we should direct our love along the proper path in our heart.
1: ఈ ప్రేమరహితమైనటువంటి యొక్క హృదయాన్ని చూచినప్పుడు జగత్తు కూడాను ఇతనికి చెంత చేర్చదు.
0: The world also will not accept you if you have no love in your heart.
1: ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ హృదయము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: A heart without love is a dead body.
1: జీవితమునకు ప్రేమనే ప్రాణము.
0: For this life, love is the
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుక ఇట్టి దైవ స్వరూపమైనటువంటి ప్రేమ తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించాలి.
0: Therefore, this love which is divine must be known by every human being.
1: విన్నటువంటివి కన్నటువంటివి కూడాను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: We should see all those things that we see and listen to get into our hearts.
1: ఒక గురువు శిష్యులను చెంత చేర్చి, నాయన మీ అందరికి కూడాను ఒక మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తున్నాను.
0: A preceptor gathered all his disciples and said, I am going to give you a very sweet thing to you.
1: దీనిని ఏ చీమలో, ఏ ఈగలో, ఏ దోమలో, ఏ విధమైన పిల్లో లేక ఎలుకలో దీనిని ప్రవేశించకుండా, దీనిని తినకుండా చూసుకోండి అన్నాడు.
0: See that these sweets are not eaten by ants, mosquitoes, cats and rats.
1: అప్పుడు అనేక మంది విద్యార్థులు దీనిని అనేకమైన మార్గం లోపల దీన్ని భద్రం చేసుకుంటూ వచ్చారు.
0: All of the students were keeping vigilant, keeping a watch around these sweets.
1: కానీ ఒక్క డిసైపుల్ మాత్రము, విద్యార్థి మాత్రము దీన్ని చక్కగా భుజించాడు, జీర్ణించుకున్నాడు. ఆ జీర్ణించుకున్న దాని వల్ల పుష్టిని పెంచుకున్నాడు, ధైర్యంగా ఉంటున్నాడు.
0: బట్ వన్ స్టూడెంట్ ఏట్ దీ స్వీట్స్ అండ్ గాట్ దెమ్ డైజెస్టెడ్ అండ్ హీ కుడ్ బి స్ట్రాంగ్ అండ్ రిమైన్ దేర్ విత్ ఆల్ ద కరేజ్.
1: అనగా ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ హియర్?
1: ఏదో బాహ్యమైనటువంటి ప్రపంచమునందు భగవద్భావములు, భగవత్ ఉపదేశములు భద్రం చేసుకోవటం కాదు.
0: It's not enough if you keep all the divine teachings safe and secure.
1: మధురాతి మధురమైనటువంటి యొక్క భగవత్ భావములను తన హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: Sweetest feelings must be preserved, kept safe and secure.
1: ఈ హృదయమునందు సరైనటువంటి అనుభూతి అనేటువంటి జీర్ణ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: We should have that digestion of experience.
1: ఆ జీర్ణించుకున్న తర్వాత ఈ యొక్క శరీరములకు తగిన పుష్టి సంతుష్టి ఏర్పడుతుంది.
0: It's only after digestion our body will be strong enough.
1: అదే విధంగానే మనం విన్న విషయములను, చదివిన విషయములను, గుర్తించినటువంటి విషయములను మనం హృదయంలో ప్రవేశింప చేసుకోవాలి.
0: Like that, all that we heard, all that we read, all that we have known must preserve in our
1: heart.
0: Later, we should translate them into action and digest them
1: that way. మనకు ప్రేమ తృప్తి అనేటువంటిది లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లవ్.
1: కేవలం విన్నంత మాత్రమున దీనికి ఉపయోగం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ బై మియర్లీ లిసనింగ్.
1: లేక తిన్నంత మాత్రమున దీని ప్రయోజనమేమి లేదు.
0: ఇట్ ఇస్ యూస్లెస్ బై మియర్లీ ఈటింగ్.
1: జీర్ణించుకోవాలి.
0: యు హావ్ టు గెట్ దెం డైజెస్టెడ్.
1: అనగా నిత్యానుభూతిలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: యు షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్.
1: అప్పుడే ఇది జీర్ణించుకున్న తర్వాత దీని శక్తి మనకు ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డైజెస్టెడ్, then you will find the strength.
1: Kanuka nirantaram kudanu gopikala anadu ee vidhanga prarthistu vacharu.
0: This was the prayer of gopikas in those times.

శేషము ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే.

0: In this barren land where there's no love,
1: premankuramulu pemponda.
0: In order to germinate the seeds of love,
1: premaveshamuto.
0: With all the emotion of love,
1: premanadulu pravakimpaga murali ganamuseyagade Krishna ganamuseyagade Krishna ganamuseyagade.
0: For the rivers of love to flow continuously, Krishna, sing and sing for us.
1: Kani ee naati manavuni yokka hrudayamulu marubhoomuluga tayaraipothunnayi.
0: But human heart today is a barren land.
1: Isukalo varshadhala daralinki povu.
0: It's only on sand, the water just sings.
1: Madhuramai nilchu regani masakalona.
0: Whereas in a fertile land, the same rainwater becomes sweet.
1: Isukalo varsha jaladara linki povu.
0: Whereas in a sand,
1: water
0: is absorbed.
1: Regadi masakalona.
0: In a fertile
1: akule
0: land,
1: praptanusaramuga alaru bhakti atte praptanusaramai alaru bhakti.
0: The rain is absorbed in the sand, whereas the same rainwater becomes sweet in a fertile land. Like that, devotion shines depending upon our deservedness.
1: ఈ ఆధ్యాత్మిక మార్గం కాని లేక మరే విధమైనటువంటి లౌకిక మార్గం కాని వైజ్ఞానిక మార్గం కాని హృదయం పరిశుద్ధముగా ఉండినప్పుడే ఇవన్నీ కూడాను ప్రతిబింబంగా ప్రతిబింబిస్తుంటాయి.
0: Spiritual matter or worldly or scientific or technological, unless heart is pure, all the rest will be futile.
1: Kanuka sarva sadhanalu kudanu chitta shuddhi nimittamai yerpadinatuntive kaani kevalamu prapancharitu lopala deetito aataladukuneetunte oka swabhavam kaadu.
0: All spiritual paths are prescribed to purify our heart is not merely a matter of gain.
1: Itti pavitramainatunte prema tattvanni prati vyakti kudanu gurtinchadaniki prayatninchali.
0: So every person to determine to recognize the nature of this love.
1: Idi nature kaadu, deeniki atheetamainatundi ee prema.
0: This love is transcendental.
1: Kanuka prema nature lo ledu, nature e prema lo untundali.
0: Love is not there in the nature is present in love.
1: Kanuka vishwame ee prema yandu imidi untunnadi.
0: Therefore universe is present in love.
1: ఈ విశ్వంలో ప్రేమ ఇమిడి ఉండేటువంటిది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ కెనాట్ బి కంటైన్డ్ విత్ ఇన్ దిస్.
1: ఈ వస్త్రం నా చేతిలో ఉంటుంది అనగా ఏమిటి? నా చెయ్యి పెద్దది, వస్త్రం చిన్నది.
0: యు ఫైండ్ దిస్ క్లాత్ వెల్ బికాస్ మై హ్యాండ్ ఇస్ బిగర్ దాన్ ద క్లాత్ ఐ హోల్డ్ హియర్.
1: అదే రీతిగా ఈ విశ్వంలో ఇమిడి ఉంటున్నది ఈ ప్రేమ అంటే అప్పుడు విశ్వం పెద్దది, ప్రేమ చిన్నది.
0: లైక్ వైజ్ ఇఫ్ యు సే దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇట్ మీన్స్ యూనివర్స్ ఇస్ బిగర్ దాన్ దిస్ లవ్.
1: కనుక ఈ విశ్వమే ఈ ప్రేమలో ఇమిడి ఉంటున్నదనగా ఈ ప్రేమనే పెద్దది, విశ్వం చాలా చిన్నది.
0: Likewise, universe is present in love. It means love is bigger than this nature.
1: కనుక ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా కూడాను ప్రేమ ఆధీనమైనటువంటిదే కానీ ప్రేమ ఈ యొక్క జగత్తునకు ఆధీనమైనటువంటిది కాదు.
0: Therefore, all this apparent transcendent universe is present in love, and love doesn't submit itself to this universe.
1: లేక కాలానుభిన్నమైనటువంటి యొక్క కర్మకర్తములు కానీ ఈ యొక్క ప్రేమలోనే ఇమిడి ఉంటున్నవి.
0: క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్, ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ లవ్ ఓన్లీ.
1: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటివి మాత్రమే.
0: ఆల్ అదర్స్ ఆర్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ ద బాడీ లాస్ట్?
1: ఇవన్నీ అనిత్యమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ జస్ట్ టెంపరీ.
1: ఈ అనిత్య అశాశ్వతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన ప్రేమ అది కూడా అనిత్యము, అశాశ్వతంగానే ఉంటుంటది.
0: దిస్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ టెంపరీ లవ్ ఆల్సో డజంట్ లాస్ట్ లాంగ్.
1: కనుక హృదయతత్వము, ఆత్మ ప్రభావము, బ్రహ్మతత్వము ఇత్యాదివన్నీ కూడాను నిత్య సత్యమైనటువంటివిగా ఉంటుంటాడు.
0: వెరస్ ద నేచర్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ఎటర్నల్ ట్రూత్.
1: ఇటు నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ద మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ టు రికగ్నైజ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ లవ్.
1: ఈనాటి దృశ్యము, ఈనాటి ప్రపంచము తీనేరి రోగముతో బాధించుచున్నటువంటి యొక్క రోగి వలె కనిపిస్తుంటుంది.
0: ద అపేరెంట్ వరల్డ్ వాట్ యు సీ నౌ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ డిసీజెస్ like a sick person, a patient.
1: ఈ ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: You may go anywhere, you find agitation and restlessness.
1: ఎక్కడికి వెళ్ళినప్పటికీ కేవలము ఒక విధమైన ద్రోహము, అన్యాయము, అక్రమము, అనాచారము.
0: Wherever you go, you find betrayal, deceit. You find cheating.
1: They're
0: all the actions just opposite to love.
1: కనుకే ప్రేమనే సత్యనిత్యమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, సమస్తమును ఆనందపరిచేటువంటిది.
0: So it's only love which is all pervasive and which will make everybody happy.
1: కనుక మనకు నిత్యానందం కలగాలనుకుంటే ఈ ప్రేమ చేతనే మనకు నిత్యానందం కలగాలి.
0: In order to attain this eternal bliss, it is possible only through love.
1: ఇది శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వం నందు కూడాను ఏకీభావంతో జీవించుతుండేటువంటిది ఈ ప్రేమ తత్వము.
0: The love remains there when there is unity in this Trinity, the body, mind and the spirit.
1: కేవలము దేహంతో కూడినంత వరకు ఉంటుంటది ఈ ప్రాపంచిక సంబంధమైన ప్రేమ.
0: The worldly love lasts so long there is this body.
1: మనసుతో కూడినటువంటిది ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love relates to the mind.
1: కొంతవరకు బుద్ధితో చేరినటువంటిదిగా ఉంటుంటది ఈ ప్రాపంచిక ప్రేమ.
0: The worldly love to some extent goes with the
1: శారీరక మానసిక బుద్ధికి అతీతమైనటువంటి ఒక తత్వము ఆత్మ ప్రేమ.
0: But that which is beyond the body, mind, intellect is the love of the spirit.
1: ఏమిటి?
0: What do you mean by ఆత్మ?
1: ఈ ఆత్మ అనే దానికి రూపం లేదు కానీ దీనికి ఆనందం అనేటువంటిది దీనికి ప్రతిఫలంగా కనిపిస్తుంది.
0: ఆత్మ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: పరిశుద్ధమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద ప్యూర్ లవ్ ఈజ్ ఆత్మ.
1: పవిత్రమైన ప్రేమనే ఆత్మ.
0: సీక్రెట్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిస్వార్థమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: నిరహంకారమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ఈగోలెస్ లవ్.
1: నిర్గుణమైనటువంటి ప్రేమనే ఆత్మ.
0: ద లవ్ విచ్
1: నిరంజనమైనటువంటి ప్రేమనే ఆత్మ. నిరాకారమైనటువంటిది ఆత్మ.
0: ఫార్మ్లెస్ లవ్ ఈజ్ ఆత్మ.
1: అయితే ఈ ప్రేమకు అనేక అనుభూతులు మాత్రం ఉంటుంటాయి.
0: However, this love has so many experiences.
1: చక్కెర ఉంది.
0: Here is sugar.
1: చక్కెరకి ఏమి రూపం అని చెప్తే ఒక ఇసుక వలె తెల్లగా ఉంటుందని చెప్పవచ్చు.
0: If you ask for the form of the sugar, you will say it is like sand which is white in color.
1: కానీ దాని మాధుర్యానికి రూపం ఏమిటని ప్రశ్నించినప్పుడు దీనికి ఎవ్వరూ చెప్పలేరు జవాబు.
0: But we ask the form of the sweetness, no one can say.
1: కేవలము ఇది స్వీట్ అని చెప్పవచ్చునే కానీ ఎంతవరకునైనా దీర్ఘం ఇవ్వచ్చును తీపు అని, కానీ దీనికి రూపం చెప్పేటువంటిది వీలు కాదు.
0: హౌఎవర్ ఇఫ్ యూ ఆస్క్ వాట్ ద ఫార్మ్ ఆఫ్ ది స్వీట్నెస్, యూ విల్ సే ఇట్ ఇస్ స్వీట్ అండ్ యూ కెన్ సే స్వీట్ బట్ యూ కెనాట్ సే ద ఫార్మ్.
1: కనుక మధురమైనటువంటి దానికి అనుభూతియే దీనికి, కానీ దీనికి ఒక స్వరూప స్వభావాన్ని నిర్ణయించడానికి వీలు కాదు.
0: Therefore, the sweetness comes to our experience, not to expression.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని అనేక విధములుగా కూడాను ఈ లోకములో మనం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: We experience this love in a varied form in this life.
1: అనిత్యమైనటువంటి ప్రేమలో కూడాను సత్యమైన ప్రేమ కూడాను ఇమిడి ఉంటుండాలి.
0: However, in this temporary love, there is a permanent love.
1: కానీ అనిత్యమైనటువంటిది అగోచరమవుతుంది.
0: However, that which is truth is non-apparent.
1: నిత్యమైనటువంటిది అంతర్భూతమవుతుంది.
0: And that which is eternal is inner current.
1: ఈ ప్రేమ యొక్క తత్వాన్ని అనేక విధములుగా మనం విచారించుకోవాల్సి వస్తుంది.
0: We have to investigate the love in full.
1: అనగా అంతరాత్మకు సంబంధించినటువంటి ప్రేమే ఆత్మ ప్రేమ.
0: Therefore, the love which relates to the spirit is ఆత్మ ప్రేమ.
1: ఈ లౌకికమైనటువంటి ప్రేమ శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఈ లోకముతో సంబంధించినటువంటిదిగా ఉంటుంటాయి.
0: Whereas the worldly love relates to our body, the mind and intellect.
1: ఈ ప్రాకృతమైనటువంటి ప్రేమను నిరంతరం కూడా మనకు సంయోగ వియోగం చేత దుఃఖమును, అశాంతిని, కష్టములను అందిస్తూ ఉంటాయి.
0: ద వర్ల్డ్లీ లవ్ బికాస్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్ విల్ పుట్ యూ టు సఫరింగ్, విల్ పుట్ యూ టు
1: ఎంతటి భగవంతుని ప్రేమ అయినప్పటికీ ఇది భగవంతుని వియోగం చేత కొంచెం దుఃఖాన్ని కూడా కలిగింపచేస్తుంది.
0: ఇట్ మే బి ది డివైన్ లవ్ బట్ యట్ బికాస్ ఆఫ్ సెపరేషన్ యూ విల్ బి ఫీలింగ్ సాడ్.
1: కానీ నిజమైనటువంటి ఆత్మ ప్రేమ ఇందులో కూడా ఏమాత్రం వియోగం నందు కూడా దుఃఖం ఏర్పడదు.
0: బట్ the love of the spirit will be happy even in times of separation.
1: దీనికి నాలుగు విధమైనటువంటి స్థానములు ఉంటుండవి.
0: It has four levels.
1: అయితే ఇందులో ప్రధానమైనటువంటి మూడే.
0: However, most important are three.
1: ఒకటి స్వార్థ ప్రేమ.
0: One is selfish love.
1: రెండవది సమంజస ప్రేమ.
0: The second is సమంజస ప్రేమ.
1: మూడవది పరార్థ ప్రేమ.
0: Third one పరార్థ ప్రేమ.
1: నాలుగవది యథార్థ ప్రేమ.
0: Fourth one యథార్థ ప్రేమ.
1: అనగా ఈ స్వార్థ ప్రేమ అనేటువంటిది ఎలాంటిదంటే ఒక రూములో వచ్చినటువంటి లైట్ వంటిది.
0: స్వార్థ ప్రేమ, సెల్ఫిష్ లవ్ ఈజ్ లైక్ లైట్ ఇన్ ఎ రూమ్.
1: ఆ రూమ్ మాత్రమే ఈ యొక్క లైట్ యొక్క ప్రకాశం అందిస్తుంటుంది.
0: ద లైట్ ఈస్ లిమిటెడ్ కన్ఫైన్ టు దట్ రూమ్ ఓన్లీ.
1: కానీ ఈ జ్యోతి యొక్క ప్రకాశము బహిర్ముఖంలో మనకు కనిపించదు.
0: బట్ యు డోంట్ ఫైండ్ ది లైట్ ఆఫ్ ది రూమ్.
1: ఇది కేవలం రూమ్ కు మాత్రమే పరిమితమై ఉంటుంటుంది.
0: ఇట్ ఇస్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దట్ రూమ్.
1: రెండవది
0: సమంజస ప్రేమ. సెకండ్, సమంజస ప్రేమ.
1: ఇది ఏ మూన్ లైట్.
0: సమంజస ప్రేమ ఇస్ మూన్ లైట్.
1: అనగా బయట లోపల కూడాను ఈ యొక్క వెలుతురు ఉంటుంటుంది, అయితే అంత ప్రకాశవంతంగా ఉంటుండదు, కొంచెం డిమ్ముగా ఉంటుంది.
0: ది సమంజస ప్రేమ మూన్ లైట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ బట్ ఇట్ ఈస్ రాదర్ డిమ్ బట్ నాట్ పవర్ఫుల్.
1: కానీ సన్ లైట్ ఇది స్వార్థరహిత ప్రేమ, పరార్థ ప్రేమ.
0: థర్డ్ వన్ పరార్థ ప్రేమ ఈ సన్ లైట్.
1: ఇది లోపల వెలుపల ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: అయితే ఇది శాశ్వతం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: కానీ సూర్యుడు కనిపించకుండా పోయినంత మాత్రం సూర్యుడు అస్తమించినాడని అనుకుంటాం మనము.
0: యాజ్ యూ డోంట్ సీ ద సన్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ సూర్యుడు అస్తమించడం లేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు ఉదయించడం లేదు.
0: నార్ డస్ హీ
1: రైజ్. అదే విధంగానే ధర్మజ్ఞాని అనేటువంటి సమయం లోపల ధర్మం నశించిందని చెప్పుకోవటము చాలా పొరపాటు.
0: వెన్ దెర్ ఇస్ ఆబ్సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ యూ కెనాట్ సే ఇట్ హెస్ డికేడ్ ఆర్ డీజనరేటెడ్
1: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత. గ్లానిర్భవతు అనగా ఏమిటి? కనిపించకుండా పోయింది.
0: గ్లానిర్భవతు మీన్స్ ద రైచియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనిపించకుండా పోయింది మాత్రమే కానీ ఇది లేకుండా పోలేదు.
0: యూ డోంట్ సీ ఇట్ బట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్.
1: సూర్యుడు అస్తమించినాడని మనం భావిస్తున్నాము.
0: యూ థింక్ దట్ సన్ హెస్ సెట్.
1: కానీ భూగోళం యొక్క అడుగు భాగమున పోవటం చేత ఇది అస్తమించినట్టుగా విశ్వసిస్తున్నాము.
0: బికాస్ ద సన్ హెస్ గాన్ ది అదర్ సైడ్ ఆఫ్ దిస్ ప్లానెట్ యూ ఫీల్ దట్ సన్ హెస్ సెట్.
1: సూర్యుడు అస్తమించలేదు.
0: సన్ డజంట్ సెట్.
1: సూర్యుడు లేకుండా పోలేదు.
0: నాట్ దట్ దేర్ ఇస్ నో సన్.
1: అదే విధంగానే ధర్మం కూడాను తమ దృష్టికి అగోచరమైపోవటం చేత ఇది నశించినట్టుగా భావిస్తున్నారు.
0: లైక్ దిస్ సేమ్ వే బికాస్ యూ డోంట్ సీ దిస్ ధర్మ యూ సే దట్ ఇట్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
1: అదే విధంగానే ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడాను కొంతకాలం మనకు ఉంటుంటుంది లోపల వెలుపల.
0: లైక్ దిస్ ద సన్ లైట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: కానీ ఇది కూడా శాశ్వతం కాదు.
0: ఈవెన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: ఇది పరార్థ ప్రేమ.
0: దిస్ ఇస్ పరార్థ ప్రేమ.
1: ఇంకా ఆత్మ ప్రేమ, అదే యథార్థ ప్రేమ.
0: ద ఫోర్త్ వన్ ఆత్మ ప్రేమ, ద లవ్ ఆఫ్ ది స్పిరిట్.
1: అనగా లోపల వెలుపల కూడాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల ఎందు కూడాను ఇది గోచరం అవుతుంటుంది.
0: ద లవ్ ఆఫ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇట్ షైన్స్ brilliantly all the time, day and night.
1: దీనిని వేదమునందు అంతర్బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః. అంతర్బహి లోపల వెలుపల సర్వత్రా కూడాను ఇది ప్రకాశాన్ని అందించేటువంటిది.
0: ది లవ్ ఆఫ్ ది స్పిరిట్ గివ్స్ యూ ద లైట్ బోత్ ఇన్ సైడ్ అండ్ అవుట్ సైడ్.
1: ఇలాంటి ఆత్మ ప్రేమకు నాశము లేదు.
0: దిస్ లవ్ ఆఫ్ ది స్పిరిట్ ఇట్ డజంట్ డై.
1: దీనికి తరగటము పెరగటం కూడాను లేదు.
0: ఇట్ నైదర్ ఇంక్రీజెస్ నార్ డిమినిషెస్.
1: దీనికి రాకపోకలు లేనటువంటి ఒక శాశ్వత స్థితి.
0: ఇట్ ఈస్ ద స్టేట్ ఏ పర్మనెంట్ స్టేట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
1: అట్టి ప్రేమకై మనం ప్రాకులాడాలి. అట్టి ప్రేమ మన యందే ఉంటున్నది.
0: వి హావ్ టు స్ట్రగుల్ ఫర్ సచ్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ లేటెంట్ ఇన్ us.
1: ఎక్కడి నుంచినో మనం కొననక్కర్లేదు, తెచ్చుకోనక్కర్లేదు, ఎక్కడి నుంచినో గిఫ్ట్ తీసుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ నార్ బై నార్ రిసీవ్ బై వే ఆఫ్ గిఫ్ట్.
1: అక్కడనే ఉంటుండాలి.
0: ఇట్ స్టేస్ దేర్ ఆల్ ది టైమ్.
1: అది సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం. సర్వత్రా ఉండేటువంటిదే ఇది.
0: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని, మాధుర్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు నిరంతరం కూడాను శాంతి శాంతి శాంతి.
0: Therefore, if we make use of this love in a perfect order, in the way we are expected to, you find the peace at all levels.
1: కేవలం ఈ ప్రేమ చేతనే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: You can remain in the state of peace because of love only.
1: భగవత్ ప్రార్థన లోపల శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాంతకారం భుజగశయనం. ఏమిటి దీని అంతరార్థం?
0: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే శాంతాకారం భుజగశయనం. వాట్ ఇన్ శయనం?
1: వెయ్యి పడుగులు కలిగినటువంటి పాము పైన పవడించి కూడాను శాంతకారం.
0: లార్డ్ రిక్లైన్స్ ఆన్ ది సర్పెంట్ విత్ 1000 హుడ్స్ బట్ యెట్ హీ రిమైన్స్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: అనగా ఈ వేల కొలది శిరస్సులు కలిగినటువంటి యొక్క దీనిపైన పవడించి కూడాను శాంతంగా ఉంటున్నాడు.
0: Though he is reclining on the serpent with 1,000 hoods, he always remains in
1: ఎందువల్ల శాంతిగా ఉంటున్నాడు?
0: Why? What the
1: దాన్ని తన క్రింద వేసుకున్నాడు అందువల్ల శాంతిగా ఉంటున్నాడు.
0: Because the serpent is present under him, therefore he remains in peace.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విషయవాసనలనేటువంటి సర్పాలను తలపైన పెట్టుకున్నారు అందువల్ల నిరంతరము భయమే.
0: Because man has kept the sensual indulgence and involvement on his head, therefore he is restless, agitated.
1: విషయవాసనలనేటువంటి యొక్క ఈ డిజైర్స్ను మనం అణగదొక్కాలి.
0: Therefore we should put the sensual desire under control and
1: అది ఏ భగవంతుడు శాంతాకారం భుజగశయనం. భుజగశయనము అయి కూడాను నారాయణుడు శాంతంగా ఉంటున్నాడు.
0: Lord Narayana, though he reclines on the serpent,
1: ఎక్కడ ఉన్నాడు
0: నారాయణుడు? Where is Narayana?
1: సర్వుల హృదయము నారాయణ యొక్క స్థానమే.
0: Narayana resides in the altar of the heart of everybody.
1: హృదయం అనేటువంటిది కోరికలకు ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు.
0: So the heart should not entertain any desire.
1: ఈ కోరికలకు అవకాశం ఇచ్చేటువంటిది ఏమిటి?
0: What is that you scope for the desire? It's on the mind.
1: ఇది అన్ని విధమైనటువంటి యొక్క ఈ యొక్క తుంటరి పనులు చేస్తుండేటువంటి.
0: It's the mind behind all this mischief.
1: కనుక ఈ మనస్సును మొట్టమొదట మరల్చాలి హృదయం వైపున.
0: Therefore you have to direct the mind towards
1: God. అది మరల్చాలి ప్రేమ చేతనే.
0: You can direct it through love
1: only. ఇంకొక మార్గంలో ఇది మరల్చదు.
0: It's not possible to direct.
1: అన్నింటినీ అణగదొక్కుతుంది ఈ మనస్సు.
0: You can only control it only with love.
1: కనుకనే మనస్సు అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిదిగా ఉంటుండాలి.
0: మైండ్ ఇస్ ఎక్స్పాన్సివ్, ఇట్ సో వాస్ట్.
1: కనుకనే వేదం మనోమూలం మిదం జగత్, జగత్ అంతా మనస్సుమయంగా ఉంటుండాలి.
0: The whole universe is because of the mind only.
1: ప్రేమ కూడాను ఈ యొక్క దీనికి లోబడి ఉండేటువంటిది కాదు. మనస్సు జగత్తుకు లోబడినటువంటిది, కానీ జగత్తే ప్రేమకు లోబడినటువంటిది.
0: In fact, the whole universe is under the control of the mind, while the mind is under the control of God.
1: కనుకనే మాస్టర్ను మనం సరైన ఆధారంగా తీసుకున్నప్పుడు ఈ చిల్లర దేవతలంతా కూడా మనలో ప్రవేశిస్తాయి.
0: When once we go by this master command, the rest will follow you automatically.
1: సుగ్రీవుడు వారితో యుద్ధం చేయతలంచి అనేక రకములైనటువంటి యొక్క మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటూ వచ్చాడు.
0: Sugriva decided to fight with Vali and devised all sorts of warfare and plan.
1: Itani chuttu undinatunte vaadu Hanumantudu.
0: Hanuman is present there.
1: Hanumantudu kudano samanyudu kaadu.
0: Hanuman is not ordinary.
1: Aneka rakamlainatunte yukti prayuktulanta kudano pravesh pettadu.
0: He has got all the expertise.
1: Vicharana salipadu. Experimental chesadu. Experience nu pondadu.
0: Hanuman experimented, has got enough of experience.
1: Kaani Valini champalante, వారితో విజయాన్ని సాధించాలంటే వారికంటే ఎక్కువ బలవంతుడైనటువంటి వాడి స్నేహాన్ని నేను పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు కాంకర్, ఇన్ ఆర్డర్ టు కిల్ వాలి, ఐ షుడ్ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ మైటియర్, స్ట్రాంగర్ దాన్.
1: అప్పుడే నేను వారిని జయించడానికి వీలవుతుంది. కానీ వారికంటే శక్తి తక్కువగా ఉండేటువంటి వాడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ప్రయోజనం ఏమిటి?
0: దెన్ ఓన్లీ వాలి కెన్ బి డిఫీటెడ్. If I am to have a friend who is of lower strength than Vali, it is useless.
1: కనుకనే రాముని కూడాను పరీక్షించాడు హనుమంతుడు.
0: సో రామ ఆల్సో ఎగ్జామిన్డ్ హనుమాన్.
1: ఏ వాలి ఏ విధమైనటువంటి బలాన్ని ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి శక్తిని నిరూపించాడో ఆ యొక్క శక్తిని కూడాను రాముడు నిరూపించమని కోరాడు.
0: ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ వాలి ఆర్ టు బి సీన్ ఇన్ హనుమాన్.
1: అంతకంటే అధికంగా నిరూపించాడు రాముడు.
0: అండ్ హనుమాన్ హాస్ ప్రూవ్డ్ హీ ఎక్సెల్డ్ వాలి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: అప్పుడే రాముడి యొక్క స్నేహాన్ని కోరి తనకంటే వారికంటే అధికమైన శక్తి గల వాడు కనుక ఇతని స్నేహం చేసినప్పుడే నేను వారితో విజయాన్ని సాధించవచ్చునని దృఢ నమ్మకాన్ని పొందుకున్నాడు.
0: Then he could have a strong faith. As he is more powerful than Vali, he wanted him as his friend.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: వాలి సంధ్యావందనం ఆర్చుకుంటే సమయం లోపల,
0: వాలి వాజ్ ఆఫరింగ్ హిస్ ప్రేయర్ డ్యూరింగ్ ట్వైలైట్.
1: ఆ సమయంలో రావణాసురుడు వచ్చాడు.
0: రావణాసురుడు కేమ్.
1: నా సంధ్యావందనం ఏమైనా విమిత్రం కలుగుతుందో ఏమో అని, విఘ్నం కలుగుతుందో ఏమో అని వచ్చిన రావణ్ణి ఒక చేతిలో అదుముకున్నాడు.
0: బికాస్ హీ డజంట్ వాంట్ ఎనీవన్ టు కమ్ ఇన్ బిట్వీన్ వై యాజ్ హీ ఇస్ ఇన్ ప్రేయర్, హీ కెప్ట్ రావణ ఇన్ హిస్ ఆర్మ్స్.
1: రావణాసురుణ్ణి కేవలం ఒక్క చేతిలో అదుము పట్టినటువంటి వాడు ఒక్క వాలి మాత్రమే తప్ప ఎవరు కూడా ఈ శక్తి సామర్థ్యులు లేరు.
0: ఇట్స్ ఓన్లీ వాలి హూ ఇస్ సో పవర్ఫుల్ హూ కుడ్ హ్యావ్ రావణ ఇన్ వన్ ఆర్మ్.
1: రాములపైన ఉన్నటువంటి ప్రేమ చేతనే విభీషణుడు కూడాను అనేక రకమైనటువంటి యొక్క దీనిని ఓర్చుకుని సహించుకుని భరించుకుని సాధించుకుంటూ వచ్చాడు.
0: Vibhishana could bear all the suffering because of his intense love and devotion for Rama.
1: దైవం పైన కలిగినటువంటి ప్రేమ తత్వం యొక్క బలమే ఇదంతా కూడా మూల కారణం.
0: All this strength is due to his love for God.
1: మూడవ దినము,
0: థర్డ్ డే,
1: ఈ లంకలో ఉండినటువంటి మహావీరులైనటువంటి వారిని అందరినీ వధించాడు రామలక్ష్మణులు.
0: Ramalakshmana killed all warriors.
1: అంగదుడు, వీళ్ళందరూ కూడాను అనేక రకములుగా పోరాడినారు.
0: Angada and others fought.
1: కుంభకర్ణుడు,
0: కుంభకర్ణ,
1: ఇంకా రావణుని కుమారుడు, వీళ్ళందరూ చంపిన తర్వాత ఇంకా రావణుడు అక్కడ మిగిలాడు.
0: All of them died, only Ravana remained.
1: ఆ సమయం లోపల ఒక మహాబలశాలి ఇందులో ప్రవేశించాడు.
0: At that time every strong man came there.
1: తను చెప్తున్నాడు విభీషణుడు, రామా ఇతన్ని మాత్రమే నీవు అణగదొక్కుతావంటే ఇంక జగత్తంతా కూడా నీవు సాధించిన వాడవుతావు, లంకనంతా పూర్తి నీ హస్తగతం గావించుకున్న వాడవుతావు అన్నారు.
0: Vibhishana started telling Rama, if you kill this mighty man, strong man,
1: ఇతనే రావణుడి కంటే మహాశక్తి సంపన్నుడు,
0: he is more powerful than Ravana,
1: అతని కంటే పెద్దవాడు,
0: he is elder than Ravana,
1: ఎవరని అతని పైన అనేక విధములుగా పోరాడినాడు రావణుడు.
0: అండ్ రామ ఫాట్ విత్ హిమ్,
1: కానీ ఎంతసేపు పోరాడినప్పటికీ అతని యొక్క దీనిని విజయాన్ని సాధించలేకపోయాడు.
0: హౌఎవర్ హీ కుడ్ నాట్ విన్ ఓవర్ హిమ్ అల్టిమేట్లీ.
1: కడపటికి రాములే అలసిపోయాడు.
0: రామ వాజ్ టైర్డ్.
1: అప్పుడు వెనుక ఉంటుండి విభీషణుడు, రామా ఇది సమయానికి అవసరం కాదు, ఇది సరైనటువంటి అవసరము, నీవేమాత్రము విశ్రాంతి తీసుకోకూడదు, అతని పైన యుద్ధంను పోరాడుమన్నాడు చెప్పాడు.
0: విభీషణ స్టాండింగ్ బిహైండ్ సెడ్ రామా డోంట్ టేక్ రెస్ట్, డోంట్ గెయిన్ టైమ్ ఎనీ లాంగర్, కిల్ హిమ్ నౌ.
1: కొన్ని నిమిషములేమైనా ఆలస్యం చేస్తేవా అతని ఇంక నీకు దక్కడు.
0: ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్
1: నీకు విజయం కూడా చేకూరదు.
0: అండ్ యూ నెవర్ విన్.
1: నేను ప్రేమపూర్వకంగా నీకు చెప్తున్నానన్నాడు.
0: దిస్ ఐఎమ్ టెలింగ్ అవుట్ ఆఫ్ లవ్.
1: అప్పుడు ఈ విభీషణుని యొక్క ప్రోద్బలం చేత రాముడు ఆ వ్యక్తిని సంహరించాడు.
0: బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ విభీషణ, రామ కిల్ దట్ మ్యాన్.
1: క్షణం లోపల ఆ వ్యక్తి మహాబలవంతుడైనటువంటి ఆ వ్యక్తి నేల కూలాడు.
0: దట్ ఇస్ స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అల్టిమేట్లీ డైడ్.
1: నేల కూలేటప్పటికీ మరణించినాడు ఇంకా ఆ వ్యక్తి అని చెప్పేటప్పటికీ విభీషణుడు కూడా కూలిపోయాడు.
0: ద మూమెంట్ దట్ పవర్ఫుల్ మ్యాన్ ఫెల్ డౌన్, విభీషణ ఆల్సో ఫెల్ అట్ ద సేమ్ టైమ్.
1: తర్వాత రామచింతన చేశాడు.
0: Then he thought of Rama.
1: తదుపరి లేచి
0: he got up.
1: స్వామి ఇది నా బలహీనత.
0: He said, Swami, this is my weakness.
1: ఇలాంటి బలహీనత నాకు ప్రవేశించకూడదు.
0: Such weakness should not be there in me.
1: నీ ప్రేమను నా హృదయం నుండి నింపుకున్నటువంటి నేను ఈ బలహీనతకు నీకు అవకాశం ఇవ్వటమా?
0: When your love is there full in my heart, why should I be weak?
1: మంచిదే కాని నీవు ఈ పడిపోవటానికి కారణమేమిటి?
0: So okay, then why did you fall on the ground like that?
1: స్వామి ఇది దేహానుబంధం చేత, కొంత అనురాగ బాధం చేతనే ఈ విధమైన స్పృహ తప్పిపోయింది అన్నాడు.
0: స్వామి ఐ ఫెల్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్. అండ్
1: అనురాగం యొక్క సంబంధమే
0: ఇస్ ఓన్లీ బాడీ అటాచ్మెంట్.
1: ఎందువల్లనగా ఆ బలవంతుడైన వ్యక్తి నా కుమారుడు.
0: బికాస్ దట్ పవర్ఫుల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్,
1: విభీషణ కొడుకు,
0: ఈ ది సన్ ఆఫ్ విభీషణ.
1: భగవంతుని విజయాన్ని సాధించవాలని చెప్పని తన కొడుకైనా సరే దానిని మరణించేయమని చెప్పి కోరాడు.
0: In order to receive the God's love, Vibhishana was prepared even for the death of his own son.
1: Vibhishana, enduku ee vidhanga chesavu?
0: Vibhishana, why did you do like that?
1: Porapaatu kada?
0: Is not a mistake. Nee
1: modale naaku cheppakudada naa kumarudani?
0: Why did not tell in the beginning that he is your son?
1: Cheppadu.
0: Then he said,
1: Swami, elanti vishayam nandaina kuda nu manaku eduruga tirigi manato yuddham cheyadaniki vachinatuntu vaadu evadaina sare sambandha bandhavyanni ee maatram kuda pettukokoodadu.
0: Swami, in warfare let him be anyone. We should not go by our relationships in times of war.
1: వీరందరూ కూడా బంధుత్వానికి ఏమాత్రం ఈ యుద్ధంలో ప్రవేశం ఇవ్వకూడదు.
0: There is no consideration on grounds of blood relationships.

0: ఇవన్నీ యుద్ధంలో మనం పాటిస్తామా? ఈ బంధుత్వాన్ని మనం విశ్వసిస్తామా? విరుద్ధంగా వచ్చి మనతో యుద్ధం చేసేటప్పుడు వాడు మనకు విరోధే కాని బంధువు కాదు.
1: హీ మే బి యువర్ రిలేషన్ వెన్ వన్స్ దేర్ యాజ్ అన్ అపోనెంట్ హీ ఇస్ యువర్ ఎనిమీ.
0: తండ్రి అయినా తల్లి అయినా బంధువులైనా మిత్రులైనా శత్రువులు ఎవరైనా సరే మనతో పోరాడుతున్నప్పుడు అందులో భగవంతునితో పోరాడేవలు ఈ బాంధవ్యం ఏమే మాత్రం ఉండకూడదు.
1: లెట్ హిమ్ బి మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్ ఆర్ సన్ ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ టైమ్స్ ఆఫ్
0: నేను నీకు శరణాగతుడైనటువంటి వాడను.
1: ఐ హావ్ సరెండర్డ్ టు యు.
0: నేను నీ దాసుడను.
1: ఐ యామ్ యువర్ సర్వెంట్.
0: కనుక నీ విజయాన్ని నేను కోరాలి కానీ ఎంత సంబంధ బాంధవ్యమైనటువంటి ఇవన్నీ నీటి బుడగల వంటివి.
1: I want you to win. All the body relationship is like a water bubble.
0: Avanni kodunu chanam lopala kuri poyedi kali poyedi rali poyetuntivi.
1: All those things are sure to pass off like nitya
0: satyamanti yokka tattvam nee yokka bhavame.
1: This eternal truth is your own divine feeling.
0: Ee prema tattvam inta battiga ramaku vijayaniki sadhinchadaniki tagina krushi chesindi.
1: It is only the spirit and the strength of love that brought victory to Rama.
0: Kanuka prema anetundi bhagavantuni paina vidadeyyaleinatundi oka bandham ga untundali.
1: This love should be a permanent attachment for towards God.
0: Loka sambandhamainatundi bandhamulanta kudunu edo oka rakamainatundi reetiga viluva undavachunu kani bandha vimochana jarugutundi.
1: Worldly attachments are sure to leave you at one time or other.
0: Tamoguna sambandhamainatundi bandhana inapa sankellu.
1: On the other hand, that which is of dullness, tamoguna, is like
0: rajoguna sambandhamainatundi yokka traallu copper sankellu.
1: And those of rajoguna, the emotion, is like a copper chain.
0: Kaani sattvikamainatundi yokka gunamu sambandhamainatundi idi bangaru sankellu.
1: That of the pious quality sattvic is a gold chain.
0: Kaani inumaina ragaina bangaraina bandhana bandane kada.
1: Be that be copper or iron or gold, after all it is a chain.
0: Ee inumuku కాపర్కు బంగారుకు విలువలు ఉంటాయి కానీ బంధనకు మాత్రం విలువ లేదు. ఒకే బంధనే కానీ నాకు ఆ బంధన కూడా అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి చైన్డ్.
0: ఆ సాత్విక బంధన కూడా నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ బి బౌండెడ్ బై ది సాత్విక
0: రామప్రేమ తత్వం ఒక్కటి నాకు చాలు అన్నాడు.
1: ఐ వాంట్ ద ప్యూర్ అన్సలీడ్ పైయస్ లవ్ ఫర్ రామ.
0: కనుక ఆ ప్రేమ నిమిత్తమై ఇలాంటిది ప్రేమ అనేటువంటి ప్రపంచానికి చాటే నిమిత్తమై విభీషణుడు అనేక రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేశాడు, ప్రబోధనలు చేశాడు, ప్రచారం సల్పాడు.
1: To propagate and to share and to teach the power of this divine love, Vibhishana worked in that particular direction.
0: Kanukane Vibhishana entuvadu sattvikamainatundi mitrudu.
1: Vibhishana is a pious friend.
0: Ramunuku sattvika mitrudu.
1: Is a pious friend to Rama.
0: Inta kaalam undinappudiki Lakshmanudu kuda sattvika mitrudu kaadu, sattvika sodarudu maatrame.
1: Lakshmana is not a pious friend, he is a pious brother.
0: Sugrivudu kudanu rajoguna mitrude.
1: Sugriva is one of emotion.
0: Jambavantudu kudanu tamoguna mitrude.
1: Jambavan is one of tamoguna.
0: Kaani sattvika mitrudu rakshasudainappudiki sattvikanga daivaniki arpitam gaavinchukunnatundi vaadu Vibhishanudu okkade.
1: Vibhishana though a demon but he remained as a pious friend of Rama.
0: Adi kudanu shuddha sattvamainatundi yokka bhavamu.
1: That is pure and sullied.
0: Aa shuddha sattvamunandi ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ దిస్ ప్యూర్ అన్సలీడ్ పైస్ క్వాలిటీ ద లవ్ షైన్స్.
0: దీని యొక్క కొలతలు విలతలు కూడాను ఎవ్వరు కూడా ఏ విధంగా వర్ణించడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్
0: దీనికి భాషనే లేదు.
1: ఇట్ హస్ నో లాంగ్వేజ్ టు స్పీక్.
0: అందువల్లనే వేదం అంతా కూడాను ఏదో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
1: Therefore Veda declared that mind would return because it cannot comprehend.
0: నవసృష్టే నపాతాళే నభూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసే ప్రేమ ఇది స్మృతి అన్నింది. స్మృతి శృతి ఏ విధంగా చెప్పింది? నా ప్రేమ నవసృష్టే. నా ప్రేమ అనేటువంటిది కేవలం ఆకాశం నుంచి ఉట్టిపడలేదు.
1: It is the declaration of Shruti and Smriti that says that love has not come from the sky.
0: లేక భూమి నుండి పుట్టి రాలేదు.
1: It is not born out of earth.
0: ఇది పుట్టినది కాదు, మిట్టినది కాదు.
1: ఇట్స్ నైదర్ బోర్న్ నర్ డైస్.
0: ఇది సర్వవ్యాపకమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అజ్ఞాన హృదయ గ్రంథే నాసే. ఈ ప్రాకృతమైనటువంటి భావము ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే ఈ ప్రేమ ప్రకాశిస్తుంది.
1: ద మూమెంట్ యూ గివ్ అప్ ది వరల్డ్లీ ఫీలింగ్ దెన్ దిస్ లవ్ షైన్స్.
0: కనుక దీనికి ఈ విధమైనటువంటి యొక్క ప్రకాశాన్ని వేదం ప్రకటిస్తూ వచ్చింది.
1: This sort of light of love is expressed, taught by Veda.
0: Hrudaya grandhe nase iti srutihi. Sruti anaga vedam.
1: Sruti is Vedam.
0: Ide vedam cheppinatundi okka ghanamainatundi okka varnana.
1: This is the teaching and the description by Veda.
0: Inka evvaru kuda ee premanu varninchadaniki veelu kaadu.
1: It's not possible for anybody to describe.
0: Enta varninchinappudiki naradulu kuda chaala దీన్ని వర్ణించలేకపోయాడు.
1: నారద ఆల్సో కుడ్ నాట్ నారేట్ ఇన్ ఫుల్.
0: ఎంతో గొప్ప గొప్ప పదములంతా తెచ్చి ఉపయోగపెట్టాడు.
1: He used bombastic words.
0: Lapdapumam, Icharamo Bhavati, Tapto Bhavati, Matto Bhavati, Atma Ramo Bhavati. Even the Anek Rakmulga Chaputu Chadu, Kari Wakati, E. Premuk Savana Lekapin.
1: He used all bombastic words. Not in one word would ever equal to love.
0: Prema Waka Ratram Vantidi Annadu.
1: So love is a diamond.
0: ఈ రత్నమునకు ఇంత విలువ అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: కనుకనే తులసిదాసు కూడాను నామరతన ధన పయో పయోరేమైని రామరతనం అనగా రామ అనేటువంటి యొక్క నామం అనేటువంటి పెద్ద రత్నము అన్నాడు.
1: The name of Rama is a diamond.
0: ఇక్కడ ప్రేమ అనేటువంటిది గొప్ప విలువైనటువంటి రత్నము అన్నాడు.
1: Love is a highly valuable diamond.
0: ఇది ఎక్కడ చిక్కుతుంది?
1: Where do you get it?
0: ఏ మార్కెట్ లో చిక్కుతుంది?
1: Which market?
0: కేవలం సామాన్యమైనటువంటి రత్నాలే మార్కెట్ లోపల బట్ట బయలు పెట్టరు.
1: యూ డోంట్ ఫైండ్ జస్ట్ డైమండ్స్
0: అన్ని ఫిష్ మార్కెట్ లోపలే.
1: దోస్ విచ్ ఆర్ సోల్డ్ అవుట్ సైడ్
0: మార్కెట్ చాలా గోడ్రేజ్ లో పెట్టి దీనిని ఎవరు కొనగలుగుతారో వారిని మాత్రమే ప్రవేశపెట్టి చాలా గుప్తంగా వాడికి చూపుతారు.
1: Diamonds are kept in a safe custody. They will be shown to the one who is prepared to buy, who can afford.
0: కాని ఈ ప్రేమ రత్నం అనేటువంటి దాన్ని ఎక్కడ అమ్ముతున్నారు?
1: This diamond of love, where is it sold?
0: ఇది వ్యాపారానికి సంబంధించినటువంటిది కాదు.
1: It's not limited to business transaction.
0: కనుకని ప్రేమా అనేటువంటి బజారులో ప్రేమా అనే అంగడి లోపల
1: and the shop of
0: ప్రేమ స్వరూపుడైన భగవంతుడే ఈ ప్రేమను ఇస్తున్నాడు.
1: God, who is the embodiment of love, will give you this love, the precious diamond.
0: అతను ఒక్కడు తప్ప ఇంకెవరు దీనికి మాస్టర్ లేడు.
1: God is only the master of this love, no one else.
0: అతని దగ్గర మాత్రమే దీన్ని పొందడానికి వీలవుతుంది.
1: You can only get from him alone.
0: కనుక ఇలాంటి విలువైనటువంటి రత్నం ఈ ప్రేమ.
1: Love is such a valuable diamond.
0: ప్రపంచంలో ఉండేటువంటి రత్నాలకంతా విలువ కట్టొచ్చు.
1: You can estimate the price of all the worldly diamonds.
0: ప్రేమ రత్నానికి మాత్రం ఎవ్వరు కూడా విలువ చెప్పలేరు, కట్టలేరు.
1: But no one can ever estimate the price and the value of the diamond of love.
0: ఇంతటి ఘనమైన, ఇంతటి విలువైన, ఇంతటి పవిత్రమైన, ఇంతటి నిత్యమైన, ఇంత సత్యమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని ఎంత వర్ణించినప్పటికీ ఇది సాధ్యం కాదు.
1: It's not possible to describe love in full, which is mighty, the sacred eternal truth.
0: కనుక ప్రేమను మీరు అలక్ష్యంగా భావించి, ప్రేమను ఏదో ఒక సామాన్యమైనటువంటిగా మీరు విశ్వసించి, ఇటువంటి పవిత్రమైన ప్రేమను మీరు కోల్పోకండి.
1: Don't consider love cheap. Never neglect it. Never lose it. Never drop it.
0: ఇది తిరిగి చిక్కేటువంటిది కాదు.
1: You cannot get it back.
0: చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
1: Have Sai, having got him one.
0: పోయిన చిక్కని పట్టీసుని ఈ పాదసేవయండి.
1: When once you lose this opportunity of serving the Lord,
0: you will not get
1: it. It is only devotion that gives you power.
0: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంపదీయకండి.
1: Don't be carried away by hearsay what others tell you.
0: రండి రండి రండి రండి ఈ ప్రేమను కొనుగొండి.
1: Come along and experience and bask in this love.
0: ప్రేమ ముదిత మనసే కో

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగమును ఆశించి, ఇంద్రియ సుఖమును అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినదందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkada nunchi vachanu, ekkada nichanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములైనటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్ల?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: Small. ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధమును చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: Swasana teeskovatam, swasana vadalatam.
1: Inhalation and exhalation.
0: Deeni dwara kudanu aneka vidhamainatundi aadhyatmika prabodhalanu andistu unnadu.
1: The breathing process also has got spiritual teaching.
0: So hum idiye advaitam yokka margamu prabodha.
1: The teaching of non-dualism is this principle of సోహం.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకం ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ బై బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసే

0: The snuff comes in the way of our breathing process and it makes the whole process unsacred.
1: Tadvara, ee yokka snuff dwara ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
0: The lungs also in due course of time get spoiled.
1: తద్వారా ఇస్నోఫీలియా ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
0: One suffers from isnophilia and asthma because of snuff.
1: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
0: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
1: నాలుకను అందించేది దేనికోసమని?
0: Why the tongue is given?
1: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
0: జయదేవ extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: ఓ టంగ్, యు ఆర్ రియల్లీ సీక్రెట్. యు నో ద రెస్పెక్ట్ అండ్ ది ఎస్టీమ్. యు నో వాట్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఈజ్. ఇన్స్టెడ్ ఆఫ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ గోవింద అండ్ దామోదర, వై ఆర్ యు గోయింగ్ ద రాంగ్ వే?
0: అట్టి నాలుక నుండి మనము సత్యమైనటువంటి పలుకును పలకాలి.
1: విత్ దిస్ టంగ్ వీ షుడ్ స్పీక్
0: సత్యవాక్కును అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ట్రూత్.
0: పరుల హృదయంలో బాధించినటువంటి యొక్క పలుకును పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు నాట్ టు హర్ట్ అదర్స్.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ప్యాలెటబుల్
0: మత్తు పదార్థములు కానీ, మత్తు పదార్థములు కానీ,
1: ఇంటాక్సికేట్
0: మాంసభక్షణ కానీ,
1: ఆర్ మీట్
0: స్మోకింగ్లు కానీ,
1: ఆర్ స్మోకింగ్
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: వై షుడ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ వైసెస్ యాజ్ టు టేక్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ స్మోకింగ్ అండ్ ద మీట్ ఈటింగ్.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగు కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవునికు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడాను ఏర్పడుతుంది.
1: దేర్ఫోర్ హీ ఫాల్స్ సిక్.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడాను చెడిపోతుంది.
1: హిస్ బ్రెయిన్ ఆల్సో గెట్స్ అల్టిమేట్లీ స్పాయిల్డ్.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బ్రతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, oh tongue, you have got a sacred purpose to fulfill, you follow the direction.
0: మాత్ర అనే దానికి పరిమితమైనటువంటి పద్ధతిలోని.
1: మాత్ర హియర్ మెంట్ టు వర్క్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఏది వినాలో దానిని మాత్రమే వినాలి మనం.
1: We are supposed to listen that what we are supposed to.
0: వినవలసినటువంటి దానిని విస్మరించి, వినరానటువంటి దానిని విశ్వసించి నీ యొక్క శ్రవణమును నారసం చేసుకుంటున్నావు.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: సూరదాసు కూడా చెప్పాడు, చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మారింప నేరరైరే.
1: సూరదాస్ ఆల్సో సెడ్, యూ హావ్ గాట్ ది ఇయర్స్, but you are not able to listen to the melodious music of the Lord.
0: గుడ్డులై కళ్యాణకరమైనా నీ రూపు దర్శింప నేరనైరే.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form of the Lord. కన్నులు
0: ఎందుకు ఇచ్చాడు భగవంతుడు?
1: Why God has given eyes?
0: అద్దం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాస్ కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?

0: Just these eyes are like the cotton balls.
1: నీ కోసమా? బజార్లో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనే కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనే కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనే కాదు కాదు.
0: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
1: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
0: As you walk along the road, first watch your step.
1: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
0: Because you have lost that sacred path of the vision, you are put to danger.
1: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
0: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
1: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
0: యూ షుడ్ సీ ద రోడ్ యాజ్ యూ గో స్ట్రైట్, నథింగ్ ఎల్స్.
1: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
0: దేర్ లైస్ ఆల్ ద జాయ్ అండ్ సెక్యూరిటీ.
1: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును, ఇంద్రియముల యొక్క విలువను, ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద వాల్యూ, ద లిమిటేషన్స్ ఆఫ్ ద సెన్సెస్ గివెన్ టు us.
1: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ వన్ క్రీచర్ సబ్మిటింగ్ ఇట్ సెల్ఫ్ ఎ విక్టిమ్ టు వన్ సెన్స్ ఆర్ అదర్.
1: కురంగ మాతంగ విహంగ మీన భృంగముల వలె అన్నారు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభముల వలె అనగా లోకంలో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
0: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హియర్. వన్ ఇస్ శబ్ద, ద సెకండ్ ఇస్ రూప.
1: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
0: ద డేర్, ద సెకండ్ దే బికమ్ విక్టిమ్స్ టు ద సౌండ్.
1: శబ్దమును తాను భరించుకోలేవు.
0: దే కాంట్ బేర్ ద సౌండ్.
1: అదిరి బదిరిపోతుంటాయి.
0: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ హై సౌండ్.
1: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
0: దే లూజ్ దేర్ లైఫ్ అల్టిమేట్లీ.
1: ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కుళ్ళిపోతున్నాయి.
0: డేర్ ఈస్ ఎ విక్టిమ్ టు వన్ ఫ్యాక్టర్ ఆఫ్ సౌండ్.
1: ఏనుగు.
0: దెన్ టచ్.
1: ఈ స్పర్శ చేత తాను మనకు వశమైపోతుండాలి.
0: ఎలిఫెంట్ క్యాన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
1: దేహం. పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కనుక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
0: ద బాడీ ఈజ్ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
1: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
0: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
1: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
0: దెన్ థర్డ్ వన్ ద ఫామ్ రూప.
1: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికి తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
0: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
1: రసము అది ఏ చేప.
0: దెన్ ద రస, ద టేస్ట్.
1: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
0: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
1: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
0: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
1: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
0: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
1: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
0: Man has got all these five factors in force.
1: కనుకనే వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
0: Therefore he is chained by all these five.
1: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
0: He submits himself to all.
1: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
0: He becomes a slave to these five.
1: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
0: Therefore he loses his the very freedom.
1: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడ నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
0: Therefore the sensual pleasure is product of misery.
1: ee dukham nunchi manaku dukhame praptistundadi kani sukham aneetundi enaatiki manaku praptinchadu.
0: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
1: Vruttikamainatundi kundalopala swarna kundaga maaralanante etta avutundi veel avutundi.
0: How do you expect an earthen pot to become a golden one?
1: Karupane manam puttinade dukham nunchi puttamu.
0: We are born in misery.
1: Sukham aneetundi etta praptistundi.
0: How do you expect happiness?
1: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
0: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
1: ఎక్కడ ఉంది సుఖము?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
0: The true happiness lies in the divinity.
1: ఆ దివ్యత్వమందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
0: The happiness lies in divinity.
1: కనుకని ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
0: When you surrender to the divine, you will have this bliss.
1: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
0: You have to think another thing.
1: ఈ ఇంద్రియములు 10.
0: You have 10 senses.
1: 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు.
0: 5 senses of perception, 5 senses of action.
1: ఈ 10 ఇంద్రియములకు నువ్వు ఎవరు యజమాని?
0: Who is the master of these 10 senses?
1: అదే మనసు.
0: The mind is the master of the
1: 10. కనుకనే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
0: Therefore, these 10 senses are equal to the wives to the master mind.
1: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
0: One is not able to go on well with one wife.
1: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
0: ఉత్తానపాద, హూ హాస్ 2 wives, హ్యాడ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
1: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
0: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ, హూ హాస్ గాట్ ది 3 wives, హ్యాడ్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరిట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
0: Because he had to submit himself to the 3 of his wives.
1: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
0: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 wives.
1: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
0: One wife will demand that she should be taken to a good scenario, good scene.
1: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
0: If you don't take me to that spot, I will not talk to you.
1: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
0: The tongue wants very good dishes.
1: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతర పైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
0: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్,
1: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
0: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్, ద అదర్ సెన్స్ టర్న్ అగెన్స్ట్.
1: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
1: కనుకనే అర్జున్ అటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
0: ద మైండ్ ఈజ్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టడీ, ఇట్స్ వేవరింగ్. వెల్, ఐ కాంట్ బేర్ దిస్.
1: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
0: మైండ్ ఈజ్ వేవరింగ్, వేర్ ఫ్రమ్ ఇట్ గాట్
1: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
0: ద మైండ్ ఈజ్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
1: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
0: సో ద సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ యొక్క మనసును ఒక క్షణమైనప్పుడు స్థిరత్వంలో ఉండనివ్వదు.
0: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖము అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
0: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately he suffers a lot.
1: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man being so intelligent, he is not able to investigate what the sensual pleasure
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
0: Man is carried away by the physical fleeting world, but he doesn't understand in which direction he is going.
1: ఈ భౌతికమైనవన్నీ కూడాను క్షణభంగురమైనటువంటిది.
0: All the worldly things are momentary.
1: దీనిని శంకర్ల వారు కూడా చెప్పారు.

0: ఇవంతా క్షణము లోపలే పోతుంటది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడాను ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిదంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్, వి సేడ్ డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారెవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: There in Bombay, you have to pay a couple of lakhs.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషి.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నింటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినాయి, కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు.
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ హి ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు. అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: కనుక మానవత విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: So today we have to recognize the value of the human values.
0: మన ఇంద్రియములు మానవ జీవితము లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: God has gifted these senses to lead an ideal life.
0: మంచిని చూడు.
1: See good.
0: మంచిని విను. మంచిని మాట్లాడు. మంచిని తరచు. మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐదింటిని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనం వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వి మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనం వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వి రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్, హౌ ఇస్ ఇట్ దట్ హీ ఫర్గాట్?
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుందని.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్, నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్, యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినముల మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all slokas.
0: కనుకనే పిల్లలు పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్, they want to improve their intelligence, keeping the exam.
0: కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ as they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయంలో మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్, ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్, ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రిటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్, ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ ది సెన్సెస్, హీ హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి,
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే,
1: దర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురల్లీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వం ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ ద వన్ ఆఫ్ బ్లిస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamulu varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: food. Ee kotikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least 1 or 2 would be able to proceed to that 4th stage.
0: Tadupare anandamaya kosam,
1: the final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్ పీస్.
0: మృత్యోమ అమృతంగమయ,
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలం ఉండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యే.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్డ్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దాన కర్ణుడు.
1: ఇది వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: దో కర్ణ ఇస్ రైచువస్ ద వన్ ఆఫ్ చారిటీ, బికాస్ హి వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది వికెట్ పీపుల్ హి హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ విల్ లూజ్ యువర్ వర్చ్యూస్.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: యూ విల్ లూజ్ యువర్ గుడ్ కాండక్ట్ అండ్ బికమ్ బ్యాడ్ అల్టిమేట్లీ.
0: సద్బుద్ధులు కూడా దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: అండ్ యూ లూజ్ యువర్ గుడ్ సెంటిమెంట్స్ అండ్ గుడ్ థాట్.
0: ఈ కారణం ఏమిటి?
1: వై?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంగముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాష్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలనేటువంటిది లేదు.
1: And this wicked man has no sense of time.
0: అనేటువంటిది లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంత కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from it.
0: ఇది మొట్టమొట్ట మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గమునకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: తేజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏటా అంటది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
1: That sat, that which is being.
0: Satsangamu. Ah, sattu. Ah, pavitramantvati yukka. Daiva sangamu to manam cheraad.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattu anekvati. మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సట్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలుకు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangam.
0: Jangamloni sangamu. Ee sangam ante emti? Ee arishad vargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamloni jangamu.
1: The jangamu there.
0: Jangamloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa sat aneetundi eppudi kudanu maarpu chendinatundi sat.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undeetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుడు వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Ee kaadu paropakaram, idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daivatattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: Pavitrata, pavitrataku samipanga manam cheripovali.
1: That we should be very close to that sacredness.
0: Idi paropakaram.
1: This is paropakara.
0: Idi punyamu.
1: This is punya merit.
0: Attu cheyakunda edo nenu 10 bastalu vesi andariki annam danam chesanu anukuntavu.
1: But if you are in poor feeding with 10 bags of rice, it cannot be paropakara.
0: Edo konni vandala vastralanta techi veeruku cheerulu panchulanta ichchamu, idi paropakaram chesam anukuntam.
1: You think paropakara help meant distribution of clothes to hundreds of people?
0: Kevalam income tax officer ki cheppukochune kani bhagavantunu cheppukodaniki veelu kaadu.
1: You can account all these things to the income tax officer, not to God.
0: Kani bhagavantuni drishti lopala paropakaram ante ide, bhagavantuniki samipanga povatame paropakaramu.
1: From the divine viewpoint, being so close to God is paropakara.
0: Papaya parapida.
1: The next one, papaya parapidanam.
0: Papam ante emiti?
1: What is papa?
0: Parapidanam. Para anaga daivatvamunu. Daivatvamunu tyajinchadame leka daivatvamunu bhinnatvanga bhavinchukotame oka papamu.
1: Param is divinity. Pidana means viewing that multiplicity of
0: equality. Ekatvamainatundi paramatmanu bhinnatvanga bhavinchukotame papam.
1: Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin.
0: Bhagavantudu okkade.
1: God is one.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్,
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఇస్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై ఆర్
0: ఫ్రాగ్మెంట్. ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit. పుణ్యం.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity. The pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: సక్రము పరిమితము ఈ రెండింటి యందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction.
0: Matraha, koratalu veseetvantidi.
1: It measures.
0: Parimitamu kalpinchetvantidi.
1: It has got certain limits.
0: Adi ye indriyam yokka shakti samarthyamulu.
1: That is the capacity, the limitations. Ee
0: indriyamulaku parimitam meerinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూ ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూ ఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యూ లైట్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది
0: వెరీ ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
0: నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురుని ఎక్కడికో పంపలేదు.
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ అందరి ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: బట్ టర్న్ ఇన్ వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four, you will enjoy the manifestation of
0: atma. Endukante idi oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the
0: other. Adlanta manam teesivesinappude aa swasvaroopanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: Ippudu etta undi?
1: How is the thing now?
0: Atma untundali.
1: There is atma.
0: Dani paina buddhi untundali.
1: Over that intellect.
0: Dani paina manasu untundali.
1: Above that mind.
0: Dani paina indriyamulu untundali.
1: Then senses.
0: Dani paina shariram untundali.
1: Above all,
0: ee shariranni teesiveyali.
1: First remove the body.
0: Indriyamulu pakkaku nettali.
1: Brush aside senses.
0: Manasunu marinimpa cheyali.
1: And see that mind goes away.
0: Buddhini pakkaku tochukovali. Appude atma sandarshanam praptistundi.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: Buddhi grahya mati indriyam.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to ఆత్మ, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశం మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: So students in particular today should know clearly the effects of the
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: For youth is very very essential and important.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: Because they become slaves to these senses, they become worse than animals.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పశు పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్
0: చదువులంతా మోసగించడం కోసమేనా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: రియాలిటీ. లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: విదౌట్ దట్ వాట్ ఫర్?
0: ఇది గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీ ఇస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకముల్ పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యూ కాంట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగ చేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దళాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పు మానవా.
1: ఓ మ్యాన్, లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్. వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్, యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both of your hands,
0: శక్తి నిరత్తకంబు.
1: All your capacity, abilities are wasted.
0: అంతా నిరర్థకమైపోతుంది.
1: Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దివ్యత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ద డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: Attain divinity.
0: ఇది నీ జీవితం యొక్క గమ్యము.
1: This is your goal.
0: ప్రేమ ముదిత మనసే కహో.

ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾವ ಏಕ ರಾಮನ ಪರಮ ಶಾಂತ.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
1: దీని యొక్క అద్భుతము, ఆనందము, అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
1: ఇందులో రాత్రి పగలు, సుఖ దుఃఖములు, చావు పుట్టుకలు, ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
1: ఈ విశ్వమునందు చావు పుట్టుకలు అనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
1: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
1: Dharmamu abhruti nondunappudu adharmamu adugantipothundi.
0: When dharma increases, naturally adharma declines.
1: Adharmamu abhruti nondunappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
1: Dharma adharmamula karinnitikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: ద రీజన్ ఫర్ ధర్మ అండ్ అధర్మ ఆర్ మెన్ అండ్ విమెన్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకునలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ అనదర్ డిల్యూషన్ బికాస్ హీ కెనాట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
1: Savitri mana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
1: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
1: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondubuddadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
1: Iti mahattramainatvanti shakti manavuniyandu antarbhootamai prakashistu unnadi.
0: This powerful strength is within man, invisible.
1: Kamsudu tana sodari aina devaki devini champutaku samsiddhamayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
1: Aa samayamuna
0: at that time
1: tana bharta ayinatvanti okka
0: her husband
1: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
1: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and strength?
1: Idi anni kudunu manavuni yandu antarbhootamai undinatvanti mahashaktule.
0: This great strength is imminent in man.
1: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: This strength is not something which you have got.
1: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులు అన్ని కూడాను ఆవిర్భవిస్తాయి.
0: When one tries to manifest within himself the divine strength,
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual practices.
1: ఒకరు రామ అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని, ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
1: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is a strength within.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: That is a very form of Shiva Shakti.
1: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The Shiva Shakti power is all over, pervasive.
1: భవానీ శంకర్లు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవానీ శంకర్ ఇస్ ద నేమ్ బై విచ్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
1: భవానీ అనగా శ్రద్ధ అని అర్థం.
0: Bhavani means earnestness.
1: Shankara anaga vishwasamu ani artham.
0: Shankara means faith.
1: Bhavani Shankarudu anaga shraddha vishwasamto koodinatvanti ee jagattu.
0: Bhavani and Shankara means the combination of faith and earnestness.
1: Shraddha vallane
0: it is because of earnestness.
1: Ee Shankara swaroopamainatvanti okka
0: this form of Shankara
1: karyakramamunu konasagipothunnavi.
0: You can do your various practices by the strength.
1: ఈ శంకర స్వరూపమైనటువంటిది
0: దిస్ ఫార్మ్ ఆఫ్ శంకర
1: భవాని స్వరూపమే
0: ఇట్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్
1: ఈ భవాని అన్నటువంటిది శంకర స్వరూపమే
0: భవాని ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ శంకర
1: ఈ రెండింటి యొక్క అర్ధనారీశ్వర తత్వమే ఈ జగత్తు
0: ద హోల్ వరల్డ్ ఇస్ దాట్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ అర్ధనారీశ్వర
1: అనగా ఈ జగత్తునందే భవాని శంకరులు సమ్మిళిత స్వరూపాన్ని ధరించి ఉన్నారు.
0: So in this universe, Bhavani and Shankara are so closely linked together.
1: ఏ రూపంలో స్మరించినప్పటికీ భవాని శంకర్ యొక్క తత్వమే అనుసరించాలి.
0: Whatever the name, whatever the form you worship, it is embedded in
1: Bhavani Shankara. లేదా దేనిని మనం సాధించలేం ఈ జగత్తునందు.
0: Without earnestness and faith, we cannot achieve anything.
1: శ్రద్ధావాన్ దవతే జ్ఞానం. ఈ శ్రద్ధ వల్లనే మనకు జ్ఞానం లభిస్తుండాలి.
0: We get wisdom only because of Shraddha.
1: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ బై ఫెయిత్ వి రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్ మ్యాన్.
1: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: సో
1: భవాని శంకర స్వరూపమే.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ భవాని అండ్ శంకర.
1: అర్ధనారి స్వరూపమే.
0: ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అర్ధనారి.
1: అందువల్ల ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని భవానీ శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
0: వాట్ ఎవర్ ద నేమ్ వాట్ ఎవర్ ద ఫార్మ్ యు వర్షిప్ ఇట్ ఇస్ ఎంబెడెడ్ ఇన్ భవానీ శంకర.
1: విశ్వాసం లేక దేనిని మనం సాధించలేం ఈ జగత్తునందు.
0: ఎర్నెస్నెస్ అండ్ ఫేత్.

0: జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని స్త్రీ అని ఉచ్చరిస్తున్నారు.
1: సో ఎవరీబడి ఇన్ దిస్ వరల్డ్ దేర్ఫోర్ అటర్ శ్రీమతి.
0: శ్రీమతి అనగా భవాని.
1: శ్రీమతి మీన్స్
0: అనగా శంకరుడు.
1: శ్రీ మీన్స్
0: శ్రీమతి. శ్రీ భవాని ఈ రెండింటి యొక్క ఏకత్వమే దివ్యత్వమైన మానవత్వము.
1: సో ద డివినిటీ ఇన్ మ్యాన్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ భవాని అండ్ శంకర.
0: శారీరకంగా భవాని,
1: కన్సర్నింగ్ ద బాడీ భవాని,
0: మానసికంగా శంకరత్వము,
1: ఇన్ ద మైండ్ ఇట్ ఇస్ శంకర.
0: ఈ రెండింటి ఎందే మూడవది కూడా ఉన్నది.
1: So the combination of these things, the third atma tattvam, and the third one is the atmic principle.
0: Kanukane
1: therefore
0: bhakti gnana vairagyamulu yokka tattvam nu ee yokka divyatvanga manam visheshinchali.
1: So renunciation, wisdom and bhakti is due to these things.
0: Kriya shakti, gnana shakti.
1: Ichcha shakti, kriya shakti, gnana shakti.
0: Ee ichcha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
1: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
0: అది ఈ దేహము.
1: దట్ ఇస్ దిస్ బాడీ.
0: క్రియాశక్తి,
1: అది
0: మన ఎందున్నటువంటి మానసిక శక్తి.
1: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
0: జ్ఞానశక్తి, అది ఆత్మతత్వము.
1: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్
0: సెల్ఫ్. యూఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: You are not one, but you are three.
0: The one you think you are, that is a physical body.
1: The one you think you are is a physical body.
0: The one others think you are is a mental body.
1: The one others think you are is a mental
0: the
1: body.
0: The one you really are, that is atma shakti.
1: The one you really are is the strength of the atma.
0: Ichcha shakti, kriya shakti, gnana shakti tho kudinatundi ee yokka divyamainatundi prapanchamu.
1: So the whole universe is full of the divine ichcha shakti, gnana shakti and kriya shakti.
0: Idi sarvatra kudanu vyapinchinatundi.
1: All these things are all pervasive.
0: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
1: One cannot forget these things whatsoever.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Every man should try to understand the principle of these three shaktis.
0: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
1: Wherever you see there is the principle of God.
0: నీవు భగవంతుడవే.
1: You are also God.
0: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: But you are unable to understand this.
0: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
1: God's hands and legs and heads are everywhere.
0: ఎక్కడ చూసినా గాని పాదములు, హస్తములు, శిరస్సు, ముఖము సంపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
1: Wherever you see God's hands, God's legs, God's heads.
0: నీవు ఎవరికీ తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
1: You think you are doing something without God seeing.
0: సర్వత పాణిపాదం ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
1: He is seeing everything, he is behind you always.
0: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
1: He is doing all your work himself.
0: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
1: ద సెకండ్ థింగ్ ఇస్
0: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీ ఇస్ దేర్ ఇన్సైడ్.
0: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
1: హీ ఇస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
0: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
1: హీ ఇస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
0: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
0: స్థూలము,
1: ద గ్రాస్,
0: చిత్తము,
1: ద మైండ్,
0: చిత్తేకాగ్రత.
1: And something we
0: know. ఈ మూడు తత్వములు యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
1: So all these three principles we have got to practice.
0: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
1: Only if he practices man can achieve so many things.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా సంభవించదు.
1: Whatever endeavors he may perform without the grace of Bhavani and Shankara.
0: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు ఒక్కొక్క పేరు నియమించారు.
1: In every form there is the rishis names, the gods names, etc.
0: ee roopanamamulu pradhanam kaadu.
1: Not these forms and names are important.
0: Ivanni kudunu maarpu chendetuvantivi.
1: All these things change.
0: Body is like a water bubble.
1: Body is like a
0: mind
1: water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Ivanta sthiramaina putti etta nee bhavisthavu.
1: These are not permanent at all.
0: Kanuka indulone satya nityamaina putti tattvam untunnadi.
1: There is something which is permanent and true within.
0: Adi ye divyattamu.
1: That is divinity.
0: అది సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తి తిష్టతి.
1: దట్ ఇస్ గాడ్స్ హ్యాండ్స్, లెగ్స్, హెడ్.
0: అది ఏ సత్యమైనటువంటిది.
1: హీస్ ఆల్ పర్వేసివ్. దట్ ఇస్
0: అది ఏ నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ది ఓన్లీ ట్రూత్.
0: అది ఏ పవిత్రమైనటువంటిది.
1: దట్ ఇస్ హోలీ.
0: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
1: దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన ఎందుకు ఆ శక్తి ఉన్నది.
1: యూ విల్ హ్యావ్ టు ట్రై టు హార్నెస్ యువర్ స్ట్రెంగ్త్ టు అండర్స్టాండ్ దిస్ డివైన్.

0: సుమతి సూర్యోదయం కాకుండా నిలిపేయడానికి ఆమెకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where did Sumati get the strength to stop the sunrise?
0: ఆమె యందు పతి యందు ఉన్నటువంటి యొక్క ప్రేమతత్వం చేతనే ఈ యొక్క శక్తిని తాను ఆవిర్భవింప చేసుకుంది.
1: బికాస్ ఆఫ్ ద లవ్ షీ హ్యాడ్ ఫర్ హర్ హస్బెండ్ షీ కుడ్ స్టాప్ ఈవెన్ ద సన్.
0: ఆ శ్రద్ధ అనేటువంటిది అభివృద్ధిగా ఉంచుకోవాలి.
1: ది ఎర్నెస్ట్నెస్ ఇస్ వాట్ ఇస్ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అభివృద్ధి అయినప్పుడు విశ్వాసం గాఢంగా లభిస్తుంది.
1: వెన్ ఎర్నెస్ట్నెస్ ఇంక్రీసెస్ ఫెయిత్ ఆటోమేటికలీ
0: వేరు లోపల దిగే కొలది కూడా చెట్టు కూడా పెరుగుతూ వస్తుంటాయి.
1: ద మోర్ ఇట్ గోస్ ఇన్ సైడ్ ద ట్రీ ఇట్ గ్రోస్ బిగర్.
0: శ్రద్ధ అనేటువంటి వేరు లోపల దిగినప్పుడే ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
1: When the roots of earnestness go inside only the tree then grows.
0: ఈ శ్రద్ధ విశ్వాసం లేకుండా ఏ రామమును కానీ ఏ రూపమును కానీ స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: Without earnestness and faith no name no form can ever help you.
0: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
1: So many people try to do many spiritual practices to get God.
0: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమే.
1: These are merely something which satisfies you physically, mentally, that is all.
0: Navavida margamulanta kuda nu bodhinchadu Naradudu.
1: Narada explained the 9 types of bhakti.
0: Shravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnu smaranam.
1: Thinking of God.
0: Padasevanam.
1: Serving His feet.
0: Vandanam.
1: Prostrating to
0: Archanam.
1: Him. Worshipping
0: Dasyam.
1: Him. Being a servant to Him.
0: Sneham.
1: Being
0: Atma
1: a friend.
0: Nivedanam.
1: And then the Atma's anguish.
0: Ivanni kudunu kevalamu prakrutamainti oka vidyalu yendu idi oka prakrutamaina anityamainti sadhanle.
1: These are all impermanent practices, spiritual practices.
0: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
1: The only thing that is permanent you should think that the whole universe is God.
0: స్వరూపం.
1: Universe is a very form of God.
0: విష్ణువు విశ్వము రెండు కూడా కారకారణ సంబంధమైనటువంటిది.
1: The form and Vishnu are both interdependent.
0: ఇది కారణము అది కార్యము.
1: This is the foundation.
0: విష్ణుత్వము కారణము జగత్తంతా కార్యము.
1: The Vishnu principle is a cause and the universe.
0: ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
1: So the reason and the result are the Vishnu swarupa.
0: కనుకనే ఈ రెండింటిని కలిసి ఒక విధమైన ఒక అభత్యామాగము అన్నారు. అనగా ఒక అస్థిరమైనటువంటి తత్వంతో కూడినటువంటి స్థిరము.
1: సో దర్ ఇస్ ద పర్మనెన్స్ ఇన్ ద ఇంపర్మనెన్స్.
0: దీనినే వేదము అచరం చరమేవచ అనింది.
1: సో దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ ద వేదస్.
0: అచరం చరమేవచ.
1: దట్ విచ్ ఇస్ స్టడీ మేక్స్
0: కానీ
1: మూవ్.
0: కదలకుండా ఉంది.
1: ఇట్ డజన్ మూవ్.
0: కానీ అన్ని పనులు చేస్తుంది.
1: But it does all the work.
0: దీనికి చక్కని ఉదాహరణము.
1: దేర్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్.
0: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
1: You are sleeping after you've had your
0: food. నీ దేహం బెడ్ పైన ఉంటుంది.
1: Your body is on the bed.
0: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
1: But in your dream you are doing so many things.
0: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
1: You are going to many places.
0: అనేక విధమైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
1: You are subjected to a lot of joys and sorrows.
0: ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుండాలి?
1: How is it that you are seeing these things?
0: స్వప్నావస్థయందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
1: In your dream you are moving around.
0: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
1: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
0: కనుకనే ఈ చరాచరం అంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిదంతా కూడా కేవలము స్వప్న దృశ్యములే.
1: సో ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్ సోరోస్ అండ్ జాయ్స్
0: ఇవన్నీ కూడా స్వప్న దృశ్యములే.
1: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
0: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడా స్వప్న దృశ్యములే.
1: All that we understand today and realize is mere dream.
0: Atma okkatiye sthiramainatundi charam charam charam.
1: Atma is the only permanent
0: thing.
1: Idi
0: charam adi acharam.
1: This is steady that
0: ee
1: moves.
0: Ee chara charamulu yokka ekatvame manavattvam.
1: That which moves and that is steady is the principle of man.
0: Itti divyamaina manavattvanni pondi
1: being divine as man.
0: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
1: యువ్ గాట్ ద బర్త్ ఆఫ్ అ మ్యాన్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ బియాండ్ ద
0: మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ వెరీ
0: సౌజన్యమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ బ్యూటిఫుల్
0: సౌశీల్యమైనటువంటిది.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ వర్చ్యూస్.
0: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
1: నాట్ ఎవ్రీబడి గెట్స్ ద బర్త్.
0: ప్రాప్తించిన ప్రతి మానవుడు కూడా దైవత్వం కోసం పాటుపడడు.
1: Not every man can express divinity within himself.
0: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Doing some spiritual practices they want to manifest divinity within themselves.
0: అది మన యొక్క విగ్రహారాధన.
1: That is idol worship.
0: రాములని కృష్ణుడని, ఈశ్వరుడని, అల్లా అని, జీసస్ అని, ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
1: వి వర్షిప్ జీసస్, రామ, కృష్ణ, హూ సో ఎవర్ ఇస్ గాడ్, అండ్ వి వాంట్ ఈ కొడును
0: తాత్కాలికమైనటువంటి దృశ్యములే.
1: దిస్ టైప్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఓన్లీ
0: అనిత్యమైన దృశ్యములే.
1: దీస్ ఆర్ ఆల్ ట్రాన్సిటరీ.
0: అసత్యమైన దృశ్యములే.
1: దీస్ ఆర్ నాట్
0: ట్రూ. నిరుపయోగమైన దృశ్యములే.
1: దీస్ ఆర్ యూస్లెస్.
0: నిర్గుణ స్వరూపములే.
1: దీస్ ఆర్ ఆల్ వితౌట్ ఫామ్.
0: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ ది యూస్ ఆఫ్ ప్రేయింగ్ టు ది మ్యాగ్నిఫైయర్?
0: మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: సమాజంలో ప్రవేశించి
1: హి షుడ్ గో ఇన్ టు సొసైటీ.
0: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
1: యు హావ్ గాట్ టు వర్షిప్ ద థింగ్.
0: చిత్తమే ధ్యేయము.
1: విచ్ ఇస్ విదిన్.
0: అది శివత్వము.
1: దట్ ఇస్ శివత్వం.
0: అది బ్రహ్మతత్వము.
1: దట్ ఇస్ ద ప్రిన్సిపల్, ఇటర్నల్ ప్రిన్సిపల్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: ఈ బాహ్యమైనటువంటి యొక్క
1: therefore the outward thing
0: laukikamainatundi yokka
1: concerning the world
0: prakrutamainatundi yokka
1: which is very material
0: kramakramina manam sallagimpu chestu ravali.
1: We have got to decrease them gradually.
0: Atma sambandhamaina
1: to be one with the atma,
0: daivat sambandhamaina
1: that which is nearer to divinity,
0: brahmatvato kudinatundi yokka ప్రధానమైనటువంటి ఒక లక్ష్యాన్ని మనం గుర్తి అందించుకోవాలి.
1: దట్ విచ్ లీడ్స్ అస్ టు ద గోల్ వి హావ్ గాట్ టు బేర్ ఇన్ మైండ్.
0: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాము.
1: వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ట్రూత్ టుడే.
0: భక్తునికి భగవంతుని పైన ఎంత ప్రేమ ఉన్నదని నీవు చూసుకుంటున్నావు.
1: యు ఆర్ సీయింగ్ హౌ గాడ్ లవ్స్ హ్యూమన్ బీయింగ్.
0: కేవలం నీ ప్రేమను మాత్రమే నీవు కొలత వేసుకుంటున్నావు.
1: యు ఆర్ ఓన్లీ మెజరింగ్ యువర్ లవ్.
0: కాదు, అది తప్పు.
1: నో, దట్ ఇస్ రాంగ్.
0: భగవంతునికి నా పైన ఎంత ప్రేమ ఉన్నది దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
1: You have got to measure how much God loves you.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
1: It's the combination of these two things you'd experience the divine.
0: నిర్గుణం,
1: that is without
0: నిరంజనం,
1: without attribute,
0: సనాతనం,
1: it is నికేతనం,
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అది
1: it is something eternal and permanent and true.
0: అది బ్రహ్మతత్వము.
1: That is the Brahma principle.
0: అది ఈశ్వరత్వము. అది ఆత్మతత్వము.
1: That is the atmic principle.
0: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణ మరచి
1: ఆల్ దిస్ డెల్యూజన్ విచ్ కన్సర్న్స్ ఇట్సెల్ఫ్ విత్ ద వరల్డ్ వి హావ్ గాట్ టు ఫర్గెట్ గ్రేట్
0: మనం అభివృద్ధి పరచుకొని
1: వి హావ్ గాట్ టు ఇన్కల్కేట్ గ్రేట్
0: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దర్ ఇస్ నథింగ్ బియాండ్ ద చిత్త.
0: చిత్తమనగా చాలా మంది హృదయము అని అనుకుంటున్నారు.
1: పీపుల్ థింక్ దట్ చిత్త మీన్స్ ద హార్ట్.
0: చిత్తము.
1: చిత్తం ఇస్ నాట్ దట్.
0: సత్ చిత్ ఆనందము.
1: That is Sat Chit Ananda.
0: Sat is Shashvatamu.
1: Sat is permanent.
0: Chit Paripurnamu.
1: That is full.
0: Ee rendintu yokka ekatvame Anandamu.
1: The combination of these two is Ananda.
0: Sat.
1: Sat.
0: Satyam enpuntidi.
1: That which is true.
0: Trikala bhagyam enpuntidi satyam.
1: It is true for all three ages.
0: Endulo idi praveshinchinappudiki idi madhuryame.
1: Any time it's always sweet and nectarine.
0: Alante madhuramainatundi chakkarlo oka chethulo nivu pattukoni.
1: When we have got the sugar in our hands.
0: Paripurnamainatundi gnaname maroka chethulo pattukoni.
1: When we have got wisdom with the full
0: complete. Ee paripurna gnaname water vantidi.
1: This full wisdom is like water.
0: Ee satyanityamainatundi oka chakkare ee oka bhagavat tattvamu.
1: The sugar is the atmic principle of God.
0: Ee chakkara water rendu mix chesthe chakkare kaadu water kaadu syrup ayipothundi.
1: When you mix the sugar and the water, it's not sugar and water, but it's syrup.
0: కనుకని సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
1: సో వీ హావ్ గాట్ టు కంబైన్ ద సత్ అండ్ ద చిత్.
0: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని
1: సో ద టోటాలిటీ
0: వేదం చెప్తూ వచ్చింది. ఓం తత్ సత్ అనింది.
1: వేదస్ సెడ్ ఓం తత్ సత్.
0: ఓం అనగా పరబ్రహ్మము.
1: ఓం ఇస్ సంథింగ్ దట్
0: తత్ అనగా అది తప్ప అది ఏ
1: దట్ ఇస్ ఇట్.
0: సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: దీనికంటే ఆనందం మరొకటి లేదు.
1: There is no ananda joy beyond it.
0: Manam anandanni anubhavinchalani aashisthunnamu.
1: We want to enjoy happiness.
0: Emi manam anubhavinchi aanandamu.
1: What is the happiness that you experience?
0: Tatkalikamaina chanabhangaramaina aanandame.
1: The transitory happiness is what you experience. This is not permanent.
0: Nitya satyamainatundi aanandanni manam anubhavinchadaniki prayatninchali.
1: We have got to strive to experience joy which is endless.
0: Adi ye nijamainatundi yokka antarbhavamto koodinatundi yokka aatma swarupam.
1: And that is the only thing which comes from within you, that is atma.
0: Aakaram ledu.
1: It has no form.
0: Aanandam unnadi.
1: It is full of bliss.
0: Aanandame dani swarupam.
1: Bliss is its form.
0: Aanandam anku roopam em undadi.
1: You cannot measure it.
0: Aanandam anubhootiki maatrame labhyam avutundi.
1: You can only experience it.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: ప్రతి మానవుడు కూడా ఇట్టి ఆనందమును ధరించే వస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ కమ్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు
1: వెన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వుంబ్
0: కంఠమాలలు ఏమి కానరావు.
1: You cannot see anything around his neck.
0: మంచి ముత్యపు సరు.
1: He doesn't wear a garland of pearls.
0: తునకునులేవు.
1: He doesn't have any other precious stones.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: He doesn't have any golden necklace around his neck.
0: రత్నాల హారము.
1: He doesn't have a gold diamond necklace.
0: లేదు.
1: The diamond necklace doesn't shine around him.
0: పచ్చల పెళ్ళను పతకలేదు.
1: He doesn't have a chain of
0: కలదు,
1: sapphires.
0: కలదు కలదు కలదు మీ యొక్క కంఠమందు.
1: There is around your neck.
0: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి.
1: According to your previous janma, birth.
0: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా.
1: Whether you have done bad or good without snapping it.
0: బ్రహ్మ మీకిచ్చి పంపెను బరువు మాల.
1: Brahma sends you with a heavy garland of your
0: బరువైన మాలనే ఈ దేహము.
1: That very very heavy garment.
0: ఈ దేహం అనేటువంటి తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
1: This is the body which comes out of the mother's womb.
0: కనుకనే మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: That's why it is said mother is
0: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శము, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
1: So mother's heart is that which is equivalent to God, her love, her protection and her care.
0: బాగా తెలుసును.
1: All of you know very well.
0: విశ్వహిందు పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగల్ నా దగ్గరికి వచ్చాడు.
1: యు నో అశోక్ సింగ్లే.
0: స్వామి, మందిరం కట్టాలని మేమెంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
1: హీ సెడ్ వి వాంట్ టు బిల్డ్ ఎ మందిర్ టు రామా. స్వామి ప్లీజ్ షోస్ ద ప్లేస్ వేర్ రామా వాస్ బోర్న్.
0: ఎక్కడ పుట్టాడు, మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మద్ భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
1: Was he born here or where the Mohammedans worship? Swami,
0: Pichiwada,
1: please tell us.
0: ఇక్కడ అక్కడ పుట్టినాడు అనేటువంటిది నాకు తెలియదు. కౌసల్య గర్భం అతని స్థానం అన్నారు.
1: A foolish one. He was not born here or there. He was born out of the womb of Kausalya.
0: ఆమె గర్భమే రాముని యొక్క స్థానము.
1: Her womb is a very place.
0: అదే విధంగాని ప్రతి అవతారమును కాని ప్రతి వ్యక్తులు కాని ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
1: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్బ్.
0: తల్లి కంటే మిగుల దైవం దగ్గర.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
0: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు.
1: దేర్ ఇస్ నో బడీ బెటర్ దెన్ యువర్ ఫాదర్.
0: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి వాడు దైవత్వం, అతని ఈశ్వరతత్వం.
1: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
0: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
1: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
0: ఇక్కడ శ్రద్ధ.
1: హియర్ ఇట్ ఇస్
0: అర్నెస్ట్నెస్ అనేటువంటి విశ్వాసము.
1: And the other is faith.
0: Soham anetundi rendu chernappude nene daivamu antundadu.
1: So when soham starts, it is the very principle of God.
0: So that.
1: So is that.
0: Ham ade nenu.
1: That is that.
0: Deeni yokka antaratme tattvam asi.
1: And the underlying meaning is tattvam asi.
0: Kalukane talli garbham nundi puttinatundi prati manavudu kudanu.
1: So every person is born out of the womb of the mother.
0: Kirtini.
1: The fame of the mother.
0: తల్లి గౌరవాన్ని.
1: Her prestige.
0: తల్లి ప్రతిష్టను.
1: Her whatever she is.
0: కాపాడేటువంటి యువకుడుగా తయారు కావాలి, యూతులుగా తయారు కావాలి.
1: You've got to grow up in such a wonderful way as good youth.
0: దుర్మార్గుడిగా నటించినటువంటి యొక్క హిరణ్యకశిపుని గర్భంలో పుట్టాడు, లీలావతి గర్భంలో పుట్టాడు ప్రహ్లాదుడు.
1: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
0: కాని
1: but
0: రెండింటికి అతీతమైనటువంటి స్థితిని పొందాడు.
1: But he got strength which was beyond
0: everything. అతని సర్వస్వం కూడా తర్వాత పాని పాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: He had the divine vision that God is all pervasive of his hands, his legs, his head is everywhere.
0: కత్తులతో కొట్టిన.
1: Whether he was beaten by the whip.
0: Narayan, Narayan, Narayan.
1: He went on repeating Narayan.
0: పాములతో కనిపించిన. Narayan, Narayan, Narayan.
1: Even when the serpent stung him, he went on saying Narayan.
0: కొండలపై నుంచి నెట్టి వేసిన. Narayan, Narayan, Narayan.
1: When they pushed him down the steep.
0: సముద్రంలో నెట్టిన. Narayan, Narayan.
1: When he was thrown into the sea also.
0: ఆ విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి విశ్వాసం చేత, చిత్తము నుంచి నారాయణ రావటం చేత అంతా సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
1: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
0: కనుకనే మనంతా మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
1: సో ద హోల్ వరల్డ్ ఇస్ విదిన్ అవర్ చిత్త.
0: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ద చిత్త టుడే.
0: ఈ లౌకికమైన కోరికలన్నింటిని చిత్తులో పడిపోతున్నాము.
1: We are just immersing ourselves in worldly desires.
0: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
1: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
0: కనుకనే 19వ తేదీ నవంబర్
1: therefore 9th
0: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది.
1: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19th నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్ దిస్ ఇస్ ద మీనింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: therefore every man
0: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
1: యు హావ్ గాట్ టు గో అకార్డింగ్ టు ద విష్ ఆఫ్ ద మదర్.
0: ఒకవేళ తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు, నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
1: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
0: అమ్మా నీకు తెలియదు.
1: Mother, you do not
0: know.
1: Mother, you do not know. I have studied a lot. I have learned many things.
0: కానీ మాతృత్వమును నీవు చూడాలి అని ఆమెకు నచ్చ చెప్పాలి.
1: You have got to tell her in a nice way that she should also
0: అప్పుడు ఇద్దరు మనసు ఒకటైనప్పుడు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు.
1: When you see her point of view and she sees her point of view,
0: ఏ విధమైనటువంటి భేదములు కల్పించవు.
1: When there is absolutely no difference between the mother and the son.
0: కానీ ఈనాడు
1: but today
0: ఆ పరమ పవిత్రమైనటువంటి భక్తి తత్వాన్ని కోల్పోతున్నాము.
1: We are trying to forget this motherhood, the
0: beautiful principle. Kaakunda,
1: without the principle of devotion,
0: kuda kolipothunnamu.
1: We are also losing faith.
0: Laukika vishayam paina unnatundi vishwasamu aadhyatmika tattvam paina vishwasam abhiruddhi kavatam ledu.
1: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
0: Bhakti bhavamu kante veru bhavamu ledu.
1: There's nothing beyond devotion.
0: Bhakti, bhakti, bhakti.
1: Devotion, devotion, devotion.
0: Bhakti. ఈ రెండక్షరములందే సర్వస్వము ఇవని ఉంటున్నారు.
1: Bha and ti, that are the two words.
0: Bhakti అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
1: In bhakti, bhaka is
0: అదే కాంతి స్వరూపము.
1: That is luster.
0: అదే వెలుగు స్వరూపము.
1: That is luminosity.
0: అదే ప్రకాంత స్వరూపము.
1: That is illumination.
0: ఆ bha అనేటువంటి కాంతి నుంచి ti అనేటువంటిది పుట్టింది.
1: From bha you get the ti.
0: ఆ భక్తినిగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిది శక్తి.
1: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్.
0: భక్తి నుండి శక్తి.
1: అండ్ ఫ్రమ్ భక్తి యు గెట్ ద శక్తి.
0: శక్తి అనగా శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులు మూడింటి యొక్క ఏకత్వమే శక్తి.
1: బాడీ మైండ్ అండ్ సోల్ దట్ ఇస్ ద శక్తి.
0: సమానంగానే ఉంటుంది.
1: ఇట్ ఇస్ ఇన్ ద స్త్రీ.
0: భక్తి శక్తి.
1: భక్తి శక్తి.
0: ఈ రెండింటి ద్వారా రక్తి, ప్రపంచక సంబంధమైన రక్తి.
1: అండ్ దెన్ బిట్వీన్ ద టూ యు గెట్ రక్తి.
0: ఈ ప్రపంచ సంబంధమైన రక్తిలో మనం మునిగి తేలటం చేత విరక్తి.
1: Getting immersed in worldly things,
0: కొంతకాలమునకు ఈ ప్రపంచకు మనం విరక్తిగా చూస్తుంది.
1: Sometimes we get this type of renunciation.
0: అప్పుడే దైవ రక్తి ఎక్కుతుంది.
1: It's only when you get disgusted with the world there is God's grace.
0: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు.
1: Then God gives us the way to go.
0: ఈ భక్తి చేతని దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి.
1: So you've got to go towards this goal and then
0: taravadane deeni valane mukti aneetundi labhyam avutundi.
1: There is something called bhukti.
0: Kanukane talli garbham nundi vachinatundi ee yokka shakti sambandhamainatundi madhavata dehamu mukti varaku deeni prayanam saginchali.
1: So the man has got to take the journey right from the mother's womb till he attains the atmic principle.
0: Nenu manavudi yokka swaroopam yokka prayanamu chaala shortcut.
1: So you can take the shortcut in man's journey
0: from
1: towards
0: I
1: God.
0: To
1: from I to we.
0: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
1: We need not go any far.
0: ఒక తిరుపతికో కాశీకో గయకో ప్రయాగకో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
1: If you have go to Banaras, Kashi, Prayag, etc., you've got to go a long way.
0: చాలా షార్ట్ కట్.
1: This is a very short cut.
0: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
1: Giving up that narrow principle of my I, going beyond that to the we.
0: కనుక ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడా అత్యవసరం.
1: టు గో ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు రిక్వైర్ ద గ్రేస్ ఆఫ్ ద మదర్.
0: సచీదేవి
1: సచీదేవి
0: తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
1: షీ స్కోల్డెడ్ హర్ సన్ చైతన్య.
0: నాయన నీ వివాహమాడు, నీ వివాహమాడు.
1: యు ప్లీజ్ మ్యారీ.
0: నాకు తృప్తి కలుగుతుంది.
1: ఐ బి హ్యాపీ.
0: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు.
1: ఇఫ్ యూ డు నాట్ మ్యారీ అకార్డింగ్ ద మదర్స్ విచ్ ఇస్ నో యూజ్.
0: కానీ చైతన్యుడు చెప్పాడు.
1: బట్ చైతన్య సెడ్
0: తల్లి నాకు ఇష్టం లేదు.
1: I do not want to marry.
0: కోసం నేను చేసుకుంటాను.
1: I'll do whatever worship I can.
0: కానీ అది నీకు కూడా తృప్తి లేదు.
1: You are not also happy.
0: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్లా తృప్తి వస్తుంది?
1: If I'm not happy, how can you be
0: happy?
1: Then he married.
0: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
1: He married Lakshmi.
0: తిరిగి ఒక బంగాళ దేశమునకు ప్రయాణమై వెళ్ళాడు.
1: Then he went on his journey to Bangladesh.
0: లక్ష్మి అన్నాహారంలో మానేసేసి ప్రాణం విడిచింది.
1: And Lakshmi died fasting.
0: దాంతో సచిదేవి చాలా బాధపడింది.
1: సచిదేవి felt very unhappy.
0: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
1: He did not want it, but I got him married.
0: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
1: Ultimately he had to face.
0: చాలా విచారంగా ఉన్నది.
1: So she felt very unhappy.
0: తిరిగి బంగ్లాదేశ్ నుంచి వచ్చేసాడు చైతన్యుడు.
1: He came back from Bangladesh.
0: అమ్మ చెప్పింది విన్నావా?
1: Amma, did you listen to what I said?
0: మనసు ఇష్టం లేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: If we do something which is goes against our wish,
0: ఈ సంబంధమైనటువంటి విషయాన్ని కూడా ఒక్కొక్కతూరి మహాభారతంలో కూడా జరిగింది.
1: So these things have happened even in the Mahabharata.
0: అర్జునుని వివాహం ఆడాలనే ప్రమేయం చాలా కట్టుదిట్టం పెట్టింది.
1: So that Arjuna should marry.
0: అనేక ప్రయత్నములు చేసింది.
1: She made a lot of effort, his
0: mother. ప్రమేయం కూడా రాణి.
1: Then she was a Rani.
0: అర్జునుడు కూడా రాజు.
1: Arjuna was a king.
0: కాబట్టి ఈ రెండింటికి సంబంధం ఏ రీతిగా కుదురుతుంది?
1: So how could you combine these
0: Arjuna
1: two?
0: నాకు ఇష్టం లేదు అన్నాడు.
1: Arjuna said, I don't like.
0: సరే, ఈ ప్రమేయం తమ సైన్యాధిపతి అయినటువంటి మలయవతిని గట్టిగా బోధించింది. ప్రమీలకు సైన్యాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ మలయవతి.
1: సో టు ప్రమీల ద కమాండర్ ఇన్ చీఫ్
0: మలయవతికి చెప్పింది, ఈ వ్యక్తైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
1: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
0: మలయవతి చాలా గట్టిది.
1: షీఈస్ వెరీ స్ట్రాంగ్.
0: కేవలం అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
1: యు థింక్ విమెన్ ఆర్ ఫీబర్, బట్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్.
0: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ తీసుకుని వచ్చింది.
1: షీ ఫౌట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
0: నాకు ఇష్టం లేనటువంటి యొక్క దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
1: You cannot do anything which I do not like.
0: Pramila, na dehanni mukkal mukku chesinappudiki na manasu ninnu vivaham aataniki angikarinchadu ani.
1: Even if you cut my body to pieces, I will not feel like marrying you, he said.
0: Arjunudu Krishna bhaktudu.
1: Arjuna was worshiping Krishna.
0: Krishna bhaktaralu.
1: Pramila also was worshiping.
0: Iddaru kodanu cheraru.
1: So both of them got together.
0: Krishna na yokka manavishtanni nerveetchavani eemi korindi.
1: She said, Krishna, try to fulfill my personal wish.
0: Arjuna naabe manavishtanni nerveetchamani pani Arjuna kodaru.
1: Arjuna prayed to Krishna, Krishna, fulfill my personal wish.
0: Kali Leela Manusha Vigrahudu, natana sutradhari.
1: He is a great actor, a super actor.
0: Ee rendintiki ni taginatundi okka moodo plan edo veyalani chuchadu.
1: So he said he should
0: Bhagavantudu eppudu kudunu master plan, master plan, master plan.
1: So Krishna wanted to have a master plan.
0: Appudiki appudiki veseyatundi plan kadadi.
1: It's not a plan just then and there.
0: Tan ఇద్దరిని పిలిచాడు.
1: హి కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్.
0: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
1: హి టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
0: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
1: హి టుక్ ద రైట్ హ్యాండ్.
0: రెండింటిని కలిపాడు.
1: హి
0: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
1: హి బ్రాట్ బోత్ దర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాలు.
0: కృష్ణుని ఆజ్ఞను ఇంకా జవదాటానికి వీల్లేదు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించారు.
1: దే హావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
0: కానీ
1: బట్
0: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు?
1: దే డు నాట్ హావ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: దైవం అన్నీ చేస్తాడు.
1: గాడ్ విల్ డు ఎవ్రీథింగ్.
0: దైవం చేయలేనటువంటి పని ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: హి కెన్ టర్న్ ద ఎర్త్ టు స్కై అండ్ ద స్కై టు ఎర్త్.
0: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
1: బట్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. హి కెనాట్ రికగ్నైజ్.
0: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రమేయంగా తీసుకుని,
1: సో థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్,
0: కేవలం ఆ యొక్క శక్తి పైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
1: దే థింక్ దే కెన్ డిపెండ్ అపాన్ దేర్ ఓన్ స్ట్రెంగ్.
0: అన్నింటికీ మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
1: ద హోల్ థింగ్ దట్ ద ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇస్ ద వూమ్ ఆఫ్ ద మదర్.
0: అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండినప్పుడు,
1: వెన్ అభిమన్యు వాజ్ ఇన్ ద వూమ్ ఆఫ్ సుభద్ర,
0: అర్జునుడు అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
1: He went on telling so many types of stories.
0: అందులో పద్మ వ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
1: And he also described the Padma Vyuha.
0: ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
1: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
0: కృష్ణుడు నటన సూత్రధారి.
1: He is a tremendous actor.
0: దైవం ఏ ఒక్క విషయమునందు కూడా ఆ కాలమునకు ఆబ్రహ్మణుడు ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
1: So God comes in whenever it is needed and plays his role beautifully.
0: అర్జునా,
1: అర్జున
0: ఎంత పొరపడుతున్నావోయి,
1: What mistakes you are doing?
0: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
1: Do you think it's Subhadra who is listening?
0: గర్భమందున్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథ అంతా వింటున్నాడు.
1: The one who is in a womb, he is listening, the child is listening to you.
0: ఆ కసిగంధకు ఈ పద్మవ్యూహాల గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
1: Why are you telling that tender child about this Padma Vyuha?
0: రమ్ము బయట.
1: Come outside.
0: అన్నాడు, తీసుకుని పోయాడు.
1: And Krishna went away.
0: కృష్ణుడికి ఎవరికి ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
1: Krishna knows at what time how to do it to everybody.
0: కనుకనే ఆ పొయ్యేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అదంత జ్ఞాపకం ఉంది.
1: So he told him as far as he could enter it, and the child had it in its memory.
0: అందులో తిరిగి లోపల బయటకు వచ్చేదంటో తెలియదు.
1: But he doesn't know how to get out of the view.
0: అందులో కట్టుబడిపోయాడు.
1: That's why he got caught up in it.
0: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
1: Why did Krishna do this?
0: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
1: Because he had to attain the heaven of the heroes.
0: మొట్టమొదటి సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
1: First he came to Subhadra and prayed.
0: అమ్మా,
1: మదర్,
0: కౌరవులందరూ కూడా నన్ను పద్మవ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారు అన్నాడు.
1: All the Kauravas are calling me to enter the Padma Vyuha.
0: చెప్పింది పాప సుభద్ర.
1: Subhadra told.
0: నాయనా,
1: child,
0: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
1: పద్మవ్యూహ ఇస్ నాట్ సంథింగ్
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
1: It's something which Dronacharya.
0: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
1: This has all been conceived by
0: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
1: Your wife is కారణమేటుండును
0: చెప్పలేము.
1: I can't tell all these things.
0: మీ మామయు తండ్రి లేరిచట. మీ మామ అనగా కృష్ణుడు, తండ్రి అనగా అర్జునుడు, ఇద్దరూ లేరు ఇక్కడ.
1: Both your Krishna and Arjuna are not here.
0: నీ తల పింక పుత్రక పుత్రక పుత్రక.
1: How can I tell you all these things, oh child?
0: అభిమాని కోపం వచ్చింది.
1: అభిమాని గాట్ వెరీ
0: యాంగ్రీ. నేను క్షత్రియుడను.
1: I am a Kshatriya.
0: మన విరుద్ధమైనటువంటి వారు ఉద్యమనకు రామని చుండగా నేను రాను చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
1: I cannot bend down to my enemies anymore.
0: అప్పుడు తల్లి పైన కోపం వచ్చింది.
1: He got angry with the mother.
0: వెరివక కుంభజాతి కురవీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చెండకండనికరోన్నతి వారల అట్టె నల్లి చల్లి పలుపుచు గెలిచిరమ్ముసుత భద్రము నీకు నంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత ఆగ్నేయంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
1: Why are you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
0: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
1: When the mother doesn't know, the boy, the child has to tell.
0: కుమారునికి తెలుసును గాని తల్లి ప్రేమ తెలియదు.
1: The boy knew, but the mother's love he could not understand.
0: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు నువ్వు చెప్పవచ్చును.
1: Because of the mother's love, anything can be told.
0: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
1: బియాండ్ ద చంపక్ బియాండ్ ద జాస్మిన్
0: వెన్న కన్నా
1: బియాండ్ బటర్
0: నెమలి కన్నా కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా
1: బియాండ్ ద పీకాక్ అండ్ బియాండ్ ద బ్రైట్ మూన్ లైట్
0: కన్నా ప్రేమ కన్నా మించినది ఏది? కన్నా ప్రేమలోనే ఉంటుంది అది యొక్క సుఖము.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద లవ్ ఆఫ్ అ మదర్.
0: తల్లి ప్రేమను చూస్తుంది కానీ ఈ యొక్క బయట ప్రకృతిలో ఒకటి చూడదు.
1: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
0: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
1: Because he went against the mother's wishes and got in, so he had to face.
0: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
1: Mother's words are very sweet.
0: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చును కానీ
1: she might beat you and scold you at times.
0: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
1: But she can never have hatred on her son.
0: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
1: There can be a wicked son, but there can never be a wicked mother.
0: కనుకనే ఈ మాతృదేవ తత్వం ఈ యొక్క 19వ దినమును అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము మాతృదేవి పండుగగా ప్రవచిస్తున్నాం.
1: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
0: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: Beyond everything we should revere the mother.
0: తల్లి తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
1: First one is a mother. In the father, the mother, the guru and
0: Today the
1: young children do not respect their mothers.
0: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళకి అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
1: Even those who think they have studied much, they think the mother doesn't know anything.
0: అబల కాని వారి ఎందున్నటువంటి సర్వ బలములు కూడాను అందేయుండి ఉంటుంది.
1: She is not weak as it is called. She has got tremendous strength within her.
0: నిజమైనటువంటి విశ్వాసము,
1: true faith,
0: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
1: the strength that is within
0: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటది.
1: It comes right from the mother's womb.
0: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
1: So we should not treat the mother lightly.
0: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
1: Even mother should not sort of compel the children.
0: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: With her love and trying to administer it with lot of love, she should change her child's mind.
0: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
1: She thinks that her children should become very great people.
0: మరికొంత తల్లులు అంటారు నా కుమారుడు చాలా మంచివాడు కావాలంటుంటారు.
1: Some mothers say that the children have to become very good people.
0: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
1: The thing that she thinks that she should become a great man. గొప్పవాడు
0: గొప్పలావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టలా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంతుడా ఏ కాదు.
1: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing.
0: అనేటువంటిది గుణముతో వస్తుంది.
1: He should earn a good name by virtues.
0: కనుకనే గొప్పవాడు రావణుడు.
1: The great man was Ravana.
0: మంచివాడు రాముడు.
1: The good person was Rama.
0: చదివినటువంటి చదువులన్నీ కూడా ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాముడు.
1: Rama put into practice all that he has studied.
0: ఆచరించి చూపాడు రాముడు.
1: And Rama practiced everything.
0: కానీ అన్ని చదువులే చదివాడు రావణుడు.
1: Ravana had studied a great deal.
0: కానీ ఆచరించలేదు.
1: He did not practice.
0: అజ్ఞానం ఆవరించిపోయింది.
1: He was full of ignorance.
0: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
1: He got a great name but he did not get a good name.
0: రాముడు ఆచరించి ఆనందించి 10 మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
1: Rama did what he felt was virtues and that's why he got a good name.
0: భగవంతుడు గానలోడు.
1: God is
0: భగవంతుడు గానప్రియుడు.
1: His love singing.
0: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
1: Words come out through singing.
0: ఇందులో పద్యముల నుంచి వచ్చేటువంటిది కానీ పద్యముల నుంచి వచ్చేటువంటిది కానీ
1: So that which comes
0: లేక మాటల నుంచి వచ్చేటువంటి కానీ
1: ఇది
0: మాధుర్యంగా ఉండదు.
1: That is sweet. Singing is sweet.
0: గానము నుంచి వచ్చినటువంటిది చాలా మాధుర్యంగా ఉంటుంది.
1: That which comes from music is very sweet.
0: రామా నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే థింగ్స్ ప్రొజెక్ట్లీ ఇట్ ఇస్ంట్ వెరీ స్వీట్.
0: అదే మాటలు రామా నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే ఇట్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే దెన్ ఆల్సో ఇట్స్ నాట్ స్వీట్.
0: కానీ అదే గానంలో ప్రవేశించి రామా నన్ను బ్రోవరా
1: ద సేమ్ థింగ్ సంగ్ మెలోడియస్లీ
0: ఆ గానంలో ఎంత మాధుర్యం ఉంటుంటుంది.
1: And that melody has such sweetness about it.
0: Rama nannu brovara.
1: So when you sing it, it sounds very sweet.
0: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntayi.
1: So mother's words are as sweet as this.
0: Vachanam maduram.
1: Her words are
0: maduram. Vakyam maduram. Yetram maduram. Srotram maduram. Sarvam maduram maduram maduram maduram. Maduradhipateye maduram maduram.
1: Everything is sweet and sweet and sweet.
0: ఇటువంటి తల్లి యొక్క ప్రేమతత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
1: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి
1: సో టు షేర్ విత్ ఎవ్రీబడి ద మదర్స్ లవ్.
0: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి
1: సో దట్ ఎవ్రీ మదర్ ఆల్సో ఇన్క్రీజెస్ హిస్ లవ్.
0: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమళ్ళకు మనమరాళ్ళకు అందరికీ కూడా ఈ యొక్క ప్రబోధన సల్పడానికి
1: సో దట్ టు అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ మెనీ మోర్
0: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: సో వీ విమెన్ హావ్ గాట్ టు ఇన్కల్కేట్ దీస్ వర్చ్యూస్ విద్ ఇన్ దెమ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మనము పాప భీతి పెట్టుకోవాలి.
1: We have got to have the fear of sin.
0: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should love God and increase
0: పాప భీతి లేని
1: one who doesn't have the fear of sin.
0: పామరత్వము పట్టి
1: what's the use of anything?
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: you have got to hold on to the love of God.
0: మానవత్వం అడంగే మానవులందున
1: from man you have got to go to the divine principle.
0: Vishya shanti kiriye viplavambu
1: if you go against it
0: ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti
1: The revolution now today in the world, what is the
0: cause of bhiti, daiva priti lekunda potame deeniki moola kaaranam?
1: Because they do not have the fear of sin of the love of God.
0: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
1: యు హావ్ గాట్ టు ఫియర్ సిన్.
0: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
1: యు హావ్ గాట్ టు లవ్ గాడ్.
0: ఈ ప్రీతి ఆ ప్రేమాత్మని కూడాను అణగదొక్కుతుంది.
1: This love of God will try to vanquish everything.
0: Prema swarupulara.
1: Embodiments of
0: divyatma swarupulara.
1: Embodiments of the divine principle.
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: Every person should endeavor to manifest within himself this atman.
0: మీరు అనంత శక్తి ఇమిడి ఉంటున్నది.
1: You have got within you tremendous
0: ఇంతది అంతది అని కాదు.
1: It's not this or that.
0: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
1: If we increase this atmic principle within itself, we can
0: like Sumati. Maranani cancel chesi satyavantuni intiki teeskon ravachu.
1: We can like Sumati and Savitri achieve great things.
0: Kanuka,
1: therefore,
0: mana endunnatundi shaktini mottamota manam prayatnapurakanga artham cheskovali.
1: We have got to understand the tremendous strength that is within us.
0: Alanti antarbhutamaina shaktini,
1: that strength which is within you,
0: abhruti parchukuntima,
1: if manakante
0: devudu okkadu ledu,
1: then there will not be any match
0: to us. Sarva swarupamu neeve.
1: You are the form of everything.
0: Sarvanandamu neeve.
1: You are the one who is full of bliss.
0: Sarva sthanamu neeve.
1: You are there in every place.
0: Idi adi ani cheppadaniki veelledu.
1: You cannot say it is this or that.
0: Akkada ikkada ekkada chusina okkade atmale mokkoi unnadu.
1: Here, there or everywhere there is only one atma.
0: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki.
1: Earnestness and faith are very important.
0: భవాని శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
1: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవాని అండ్ శంకర్.
0: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore let the whole world be happy.
0: లోకమంతా సుఖంగా ఉండాలి.
1: Let the whole world be happy.
0: అనగా ఏమిటి?
1: What is the meaning?
0: శ్రద్ధ విశ్వాసం రెండు కూడాను ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
1: So earnestness and faith should be strong.
0: ఈ రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: If they are firmly established, there's nothing that you cannot achieve.
0: సాధించవచ్చును.
1: You can achieve anything whatsoever. In a moment we can attain liberation. We can experience bliss. There's absolutely no effort in this. Why do you give up?
0: నష్టాలు దుఃఖాలు విచారం అన్నిటికి మనం లొంగి.
1: Why do you give up this easy way and take upon yourself the burdensome ways of life? What are you gaining?
0: ee naamamlanni kudunu kevalam oka tripti nimittamai yerpadinattundi ve.
1: The names are this which only are temporary satisfaction.
0: ఇది కేవలం ఒక చిహ్నం కోసం పెట్టినటువంటి పేర్లు మాత్రమే.
1: There's something, it's only a sign of the
0: నిజమైన మన పేరు ఏమిటి?
1: What is our real name?
0: శ్రద్ధ విశ్వాసమే మన పేరు.
1: It's earnestness and faith.
0: నా పేరు శ్రద్ధ.
1: My name is Shraddha.
0: నాకు విశ్వాసం ఉన్నది.
1: I have got faith.
0: విశ్వాసమే లేకపోతే శ్రద్ధ లేదు. శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
1: Without faith there is no earnestness. Without earnestness there is no faith.
0: ఈ రెండు ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
1: The combination of these two is the atmic principle.
0: కనుక
1: therefore
0: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
1: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్ ఎనీవేర్.
0: మన నాస్తిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
0: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైనటువంటి ఆత్మ.
1: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
0: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా.
1: Whatever happens, it is a dance.
0: ఈ తాండవంలో కష్టములు నష్టములు దుఃఖములు విచారం ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
1: The tremendous flux that goes on is in the thunder
0: of dance.
1: This flux in life, joys and sorrows do come and go.
0: కష్టములు నష్టములు దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి.
1: Difficulties, joys and sorrows come and
0: passing clouds, passing clouds.
1: These are all the passing
0: comes
1: clouds.
0: Comes and goes.
1: They come and go.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దాన్ని మనం పెంచుకోవాలి.
1: We have got to increase it.
0: అటువంటి నీతి నియమాలను మనం పెంచుకోవాలి.
1: That type of moral principle and truth we have got to
0: inculcate.
1: We have got to respect the mother.
0: ఏదు నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
1: The mother should not say that my son should earn wealth.
0: ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
1: God will give it automatically if he deserves it.
0: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏ మాత్రం కూడా శాశ్వతం కాదు.
1: Whatever you wish for is not something permanent. It should come automatically.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
1: So every person should love God.
0: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: There's nothing beyond love for God.
0: అది ఏ ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
1: That is the sadhana, the effort that we should put on.
0: మనం ఈ ప్రపంచంలో ఏదేనిన సాధించాలి అని అనుకుంటావు.
1: We think we have got to achieve so many things.
0: సాధించాలనే అభిష్టమే ఉంటే,
1: if you have got the desire to achieve anything,
0: నిత్య సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను, గట్టి ప్రేమను సాధించు.
1: You try to gain the strong faith and love for God.
0: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
1: What's the use of anything else?
0: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
1: This should come from the grace of God.
0: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
1: There's a grace of God which increases your strength.
0: అది reflection of the inner being.
1: That is the thing when you become a human being.
0: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
1: How many things there are in our heart?
0: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
1: What lot of strength
0: we have. చాలా సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
1: Some people sing songs.
0: చూచారు విన్నారు.
1: You have listened today.
0: MS Subbalakshmi.
1: MS Subbalakshmi.
0: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
1: Her name was Gana Kokila.
0: నేను చూచాను. చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
1: When she was young, she took the role of Meera.
0: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యం అంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
1: So all the dances she done, that was Meera.
0: గడలి కుడితురు ముత్తడి తేనే కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకుంది.
1: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
0: కరుణయే గిరిధారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిధారి అని అనుకుంటూ ద్వారకు వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
1: She went on singing the name of Giridhari and the temples don't open.
0: ఆ గానం చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
1: Because of her music she gained a great fame.
0: నృత్యం చేత ఉన్న ఎంత మందికో ఎన్ని పేర్లు వచ్చినాయి.
1: Many people have earned a name and fame due to dance.
0: ఈనాడు, రేపటి దినము,
1: today and tomorrow,
0: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు, ఉదయ శంకర్,
1: రవిశంకర్ బ్రదర్,
0: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు, అందులో నృత్యం చేసేటువంటి వాడు.
1: ఉదయ శంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్.
0: ఆ ఉదయ శంకర్ శిష్యులంతా కూడాను ఆయన కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
1: ఉదయ శంకర్స్ డాటర్ ఇన్ లా ఇస్ హియర్.
0: అన్ని కూడాను ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
1: They are going to put up a show. This is not
0: దేనికి కానీ ఒక దైవానుగ్రహం ఉండాలి.
1: This doesn't come by single effort but by God's grace.
0: మనుష్య ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
1: It's not merely due to man's effort that you get it. మనుష్య
0: ప్రయత్నం నెగటివ్.
1: Man's efforts can be negative.
0: దైవానుగ్రహం పాజిటివ్.
1: God's grace is positive.
0: నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి ప్రకాశం.
1: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
0: విద్యార్థులారా,
1: students,
0: యువకులారా,
1: youth,
0: యువతులారా, కేవలం నెగిటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
1: డోంట్ మెర్లీ థింక్ దట్ యు షుడ్ ఓన్లీ.
0: ఈ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
1: ఇట్స్ ద థాట్స్ దట్ బ్రింగ్ యూ టు ట్రబుల్.
0: పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పాజిటివ్ బట్ ఓన్లీ నెగటివ్, వాట్ ఇస్ ద యూస్?
0: ఈ నెగిటివ్ ఉంటుందా ఈ మైక్?
1: The mind is negative.
0: దీంట్లో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
1: వాట్ ఇస్ ద యూస్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఎ పాజిటివ్ కనెక్షన్?
0: పాజిటివ్ రావాలి.
1: యు హావ్ గాట్ టు థింక్ పాజిటివ్.
0: అది లేకుండా ఈ నెగిటివ్ నిరుపయోగమైనటువంటిది.
1: Negatives absolutely useless.
0: కనుక
1: therefore
0: మనము ఏ విధమైన ప్రతిచర్యలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగానే చేస్తుంటాడు.
1: Whatever we think that way God gives it to us in return.
0: నెమలి చూడండి మీరు, నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
1: The peacock is so beautiful.
0: పెద్ద గుడ్డు ఒక్కటి ప్రేమతో చేరినా అనగా నెమలి గుడ్డును తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
1: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
0: పెద్ద వజ్రం ఒకటి పెంటలు చిక్కిన విలువ మారదు దాని వెలుగుపోదు.
1: Even if a diamond is found in the dung, well, it has got its own value.
0: మంచి వారికి ఎక్కడ పోయినా కానీ ఆ పేరు వెంటనే ఉంటుంటుంది.
1: Good people, they always get their name and fame wherever they are.
0: ఎవర్ని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone.
0: ఎవర్ని మనం కోపించకూడదు.
1: We should not get angry with anyone.
0: కోపించొచ్చుకొని పనులు చేసుకోవడం కోసమని ద్వేషించడం మాత్రం తప్పు.
1: We might sometimes get angry but we must never hate people.
0: అహంకారం చాలా తప్పు.
1: Arrogance and ego is very wrong.
0: నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను.
1: I am doing everything and showing.
0: మీరు అనుకుంటారు స్వామి మాపైన ద్వేషంగా ఉందో ఏమో.
1: You may think that Swami perhaps doesn't
0: మాతో మాట్లాడటం లేదే కోపమో ఏమో.
1: He doesn't talk to us, maybe he's angry.
0: అవన్నీ వాళ్ళ యొక్క గిల్టి కాన్షియస్లు, ఇమాజినేషన్లు.
1: That is all their imagination and guilt.
0: వాళ్ళలో ఉన్నటువంటి దోషములు వారు తలంచుకొని ఆ విధమైన భావాలు పొందుతున్నారు.
1: Whatever is wrong within them, they reflect it on someone. I do not hate anyone. I just behave as if I get angry with them. I do not have hatred on anyone. Because people do not understand me.
0: Bhakti, bhakti, bhakti ani peru cheppukoni.
1: They think they are devoted.
0: Shariram ninduku korikalu pettukoni.
1: They full of
0: their bodies. Swami, adi kavali, idi kavali, idi kavali. Memu grama seva chestunnamu, vidhi seva chestunnamu, devalayam seva chestunnamu ani vachesthe naaku anta taraga karugutunda manasu.
1: They come with a lot of dears. Swami, will this service, that service, will my heart.
0: Modala aa korikalantha nirmoolam chey.
1: Will my heart melt so soon?
0: Nee hrudayanni chakkaga kadigi vey.
1: Put an end to the desires. Then I shall fulfill all your desires.
0: ఆ సత్యాన్ని వాడు గుర్తించుకోవటం లేదు.
1: We have got to think of that truth.
0: కనుక నీ నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని.
1: We have got negative thoughts within.
0: పాజిటివ్ ను ఆశిస్తున్నారు.
1: We are trying to ask for the positive.
0: ఇది లభ్యమవుతుంది.
1: How, what can you get?
0: ఇది చాలా అసాధ్యము.
1: It's something impossible.
0: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి positive thoughts దీన్ని
1: first clean your hearts and put into them positive thoughts.
0: ప్రేమను నింపుకోండి.
1: Fill it with
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond love.
0: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
1: In our heart we should be full of love.
0: మనకు టేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
1: Even a belching.
0: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
1: Our belching.
0: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
1: Our vision.
0: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
1: Within if there is love, everything will transform itself.
0: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకుని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
1: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని.
1: The principle of the mother's love.
0: క్షణ క్షణం కూడాను మనం జ్ఞాపకయందు ఉంచుకొని.
1: Moment to moment we have got to
0: remember. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
1: In whatever circumstance you must make the mother happy.
0: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
1: Without the mother being happy, I will not be happy.
0: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
1: With your efforts, if you make your mother happy, I am also happy.
0: ఆ విధంగా నీవు ప్రేమమయుడుగా నేను ప్రేమమయుడైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
1: If you fill your heart with love,
0: I and you are one.
1: Then it becomes I and you are one. You have got to go to that state of one.
0: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
1: If you think I am separate, you are separate.
0: ఇది విభాగమైపోతుంది.
1: It becomes a difference.
0: ఈ భాగమునికే చోటు ఉండదుకూడదు మంది.
1: This feeling we should not get.
0: అవినాభావ సంబంధం కలగాలి.
1: There should be an intimate relationship.
0: అన్యోన్య ఆశ్రయం కావాలి.
1: There should always be
0: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
1: ద బాండ్ ఆఫ్ యు అండ్ ఐ
0: రెండు దేహం వచ్చినా గానీ ఒక్క ప్రేమ చేతనే ప్రాణంగా మారుతుంది.
1: We might have two bodies but the love principle should bind us.
0: కనుక
1: therefore
0: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి
1: we have got to think of
0: ఆ తల్లిని ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొడుకును తల్లి ప్రేమగా పెట్టుకుని
1: so you have got to worship the mother and love.
0: ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ
1: the love between both of you is one.
0: అందరిని మనం ప్రేమిస్తూ పోవాలి.
1: We have got to love everybody.
0: విశ్వమాత జగత్తు
1: whole world is the universal mother.
0: జగత్తు పిల్లలే సర్వులు కూడాను.
1: So the children of the whole world.
0: అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెండ్రి.
1: Everybody is brother and sister.
0: మనలో ఏ మాత్రము భేదం లేదు.
1: We should not have any differences.
0: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కానీ
1: we might have different qualities but
0: కనుకని ఎన్ని విధములైనప్పటికీ ఏకత్వం సర్వము.
1: Everything is the oneness.
0: నదిలో జలం ఉంటుండాది.
1: There's water in the river.
0: సముద్రంలో జలం ఉంటుండాది.
1: There's water in the ocean.
0: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
1: There's water in the tank.
0: పాత్రలో జలం ఉంటుండాది.
1: గుంతలో
0: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
1: Everywhere there's water.
0: కానీ అన్ని జలములు ఎందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
1: But in all the waters only one sun you can see.
0: Water difference ga untundadi kani suryudu okkade.
1: The waters may be different but the sun is the same.
0: Oka suryundu samasta lokamunaku okkokkade undadaniki veelu kaadu.
1: Sun cannot be in so many forms everywhere.
0: Adhe reethi gani mee hrudayamandu unnatundi oka aa prema jalamlo ee oka daivattam anetundi pratibhinchistuntadi.
1: So in the lake of love the form of God is
0: evaru endu pratibhinchina gani aa devudu ee devudu ee devudu aa devudu ani vedaniki chote ivvakoddu.
1: You should not show difference between this God and that God.
0: ఏకం సత్య విప్రా బహుదావదంతి.
1: There is only one, say the wise people.
0: అందరి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే ఒక్కడే ఒక్కడే.
1: God who resides in everyone is only one.
0: నాకు రాముడి ఇష్టము, నాకు కృష్ణుడి ఇష్టము, నాకు శివుడి ఇష్టము, నాకు విష్ణు ఇష్టము, నాకు సాయిబాబా ఇష్టం, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
1: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
0: There is only one God, He is omnipresent.
1: There's only one God and He is omnipresent.
0: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
1: We have got to recognize this truth.
0: ఏ నామాలు పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
1: You should not hate any name.
0: నీవు క్రిస్టియన్గా ఉంటున్నావా, నీవు పక్కా క్రిస్టియన్గా తయారు కా.
1: If you're a Christian, become a true Christian.
0: నీవు హిందువుగా ఉన్నావా, హిందువుగా తయారు కా.
1: If you're a Hindu, become a true Hindu.
0: నీవు ముస్లిం గా ఉన్నావా, ముస్లిం గా తయారు కా.
1: If you are a Muslim, become a true Muslim.
0: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
1: But if you say one name and you do something else, it's not correct at all.
0: కాదు మానవుండు ప్రేమయే లేకున్నా కాడు క్రైస్తవుండు కాడు సిక్కు.
1: Without love, one can never be a Christian or a Sikh or a Hindu.
0: కాడు హైందవుండు
1: He cannot be a
0: Hindu. Muslim.
1: Without love, man cannot be anything this or that.
0: Vade rakshasundu vasudapaina.
1: One who doesn't feel this is a demon on earth.
0: Nijanga vade rakshasudu.
1: The one who doesn't feel this love.
0: Premane manlo nimpukokunda nenu Muslim anukunte vadu rakshasude. Premane manlo nimpukokunda poi nenu Hindu anukunte vadu rakshasude. Premane manlo lekunda nenu Christian anukunte vadu rakshasude. Ee vidhanga prema nimpukunnappudu andaru okate aipothaaru.
1: Without love, if you call yourself a Hindu, a Muslim, or a Christian,
0: prema
1: you are a demon. Prema
0: lekunda poyinatundi vaadike nenu Muslimu, nenu Christamundu, nenu Shishtamu, nenu Hinduvu, nenu Buddhudu, ee vidhanga pettukodaniki alpa buddhile moola kaaranam.
1: It is little minds which think that I am a Christian, I am this, I am that.
0: Okke premanu manam ekanga cheskovali.
1: We have got to inculcate only one love.
0: Atuvanti prema topala భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించడం వచ్చింది.
1: The very culture and the tradition of Bharat is that it has inculcated this one and only love.
0: ఈ సంస్కృతి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
1: And it has given importance to women.
0: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have got to recognize the important place given to women.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి దరభాష చలగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
1: ఇస్ హరిశ్చంద్ర హియర్ టుడే హు జస్ట్ వాక్ ద పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు.
1: నోబడీ కెన్ రిమైన్ ఫర్ ఎవర్.
0: ప్రతి దేహం కూడా నీటి బుడగే.
1: Everybody is like a water
0: bottle. ఈనాడు కాకపోయినా ఏనాడైనా నీ వదిలిపెట్టి పోవసింది.
1: If not today, tomorrow, everybody
0: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
1: Do not think the body which perishes is permanent.
0: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
1: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
0: Ee satyanni gurtinchukoni
1: you have got to recognize this.
0: Ye desapu streelaina sariye
1: whichever country the woman belongs to
0: prasthanu samskrutini manam kaapaadtu raavali.
1: You have got to save the culture and foster the culture.
0: Ramulu cheppadu janani janmabhoomischa swargaadipu gariyesi anna.
1: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
0: Naa talli నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
1: మై మదర్ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: దేశము తల్లి,
1: మదర్ ల్యాండ్ అండ్ మదర్,
0: కల్చర్ తండ్రి,
1: కల్చర్ ఇస్ అ ఫాదర్.
0: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
0: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
1: యూ కెనాట్
0: లేకుండా బిడ్డ కావడానికి వీలు కాదు.
1: We cannot have the mother without the father, the father without the mother.
0: కాబట్టి దేశమునకు ఒక కల్చర్ ఉంటుంది.
1: Without them there is no
0: culture. కల్చరే ఫాదర్, దేశమే మదర్.
1: The motherland is the mother, the country is the father.
0: ఎక్కడపై మదర్లాండ్, మదర్లాండ్, మదర్లాండ్ అంటారు కానీ ఫాదర్లాండ్ అంటారా ఎవరు? అన్న
1: That's why they say motherland, nobody says fatherland.
0: మదర్ లాంగ్వేజ్ అంటారు కానీ ఫాదర్ లాంగ్వేజ్ అంటారా?
1: దే సే మదర్లాండ్, దే డోంట్ సే ఫాదర్లాండ్.
0: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించలేదు.
1: సో మదర్ హస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: ఈ సంస్కృతి అందించినటువంటిది.
1: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
0: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్
0: అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా, అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
0: Kani bhagavantuni ye naamantonaina meer poojinchavachu prayatninchavachu.
1: You can worship God in any way.
0: Kani devudu maatram binnadu kaadu.
1: God is not different.
0: Okkade okkade
1: he is only one and only one.
0: Bhajana bina sukha shanti nahi.
2: సారి భజన వినాశి శాంతి నై.

0: సూత ఫలంబు గొనునే నింబమును గొనునే సూత ఫలంబు నాటి. అన్ని రూపులు అన్ని మతములు నిన్నే చూపులు, అన్ని మూర్తులు నీదు రూపులే, అందరెందున నీవే యుందువు.
1: ఆఫ్టర్ కమిటింగ్ ఏ బ్యాడ్ యాక్ట్ కెన్ యూ హోప్ టు అక్వైర్ సమ్ గుడ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దట్? ఆఫ్టర్ డూయింగ్ సంథింగ్ గుడ్ యూ నీడ్ నాట్ బి అఫ్రైడ్ దట్ యూ విల్ గెట్ bad results out of that. If you put the seed of a lemon, how can you get fruits other than what you have put in? You will always get such fruits as you would have laid the seed for. All shapes, all forms, all religions relate to him. All idols and all figures which we worship represent him. In everyone, he is present.
0: Pavitratma Swarupulaya Vidyarthulara, Ananta Jagattunandu, Akhila Koti Jeevarasulu Yandu, Anni Margamulu Yandu Kudanu, Manavudu, Agraganyudane 20th Vishayamunu, Atmagnula Yokka Nudi.
1: Pavitratma Swarupas, students, that in this infinite world, there are many manifold Jeevas. And in all the paths and amongst all of them, that man reigns supreme is a statement made by everyone and is understood by all of us.
0: Dharmo hitesham adhiko visheshaha. Jnanam hitesham adhiko visheshaha. Manavunaku migilinatuvanti pashupakshi mrugadulaku ఆహార నిద్ర భయ మైదునాదులు ఎందు సామాన్యమైనటువంటి యొక్క వృత్తులు అయినప్పటికీ మానవునికి మిగిలినటువంటి జీవరాశులకు ధర్మము జ్ఞానము ప్రత్యేకమైనటువంటి యొక్క విశిష్టత మానవుని ఎందు ఇముచ్చబడినటువంటిది.
1: వైల్ ఆర్డినరీ థింగ్స్ ఆర్ కామన్ టు మ్యాన్ అండ్ ఆల్ అదర్ బీయింగ్స్ ఇన్ ది క్రియేషన్, మ్యాన్ ఇస్ డిస్టింగ్విష్డ్ by two special features. They are, one is dharma, the other is jnana or wisdom.
0: Aite ee dharmamu jnanamu ee manavuni yendu lekundina manavulu kudanu migilinatundi prana kotilo cherinatundi varigane gurtinchadaniki veelavutundi.
1: If these two qualities, dharma and jnana, are not present in a man, that particular man will also have to be put along with all other beings.
0: ఈ ధర్మం అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We should recognize in the very first instance what this word dharma means.
0: ధారణ ధర్మ ఇత్యాసము అన్నారు. అనగా ధరించినటువంటిదేని ప్రాణకోటులకు ఒక విధమైనటువంటి నిబంధనలను నియమించి తద్వారా వారిని కాపాడేటువంటిదని కూడాను ధర్మమునకు ఒక వ్యాఖ్యానము.
1: What you wear is dharma. It means the kind of protection which you can give to all the many living beings, that would be called dharma. It is a comment on dharma.
0: Inka manavuni aneka rakamulainatundi konni niyamanishtalanu tanaku bodhinchi తన యొక్క కర్తవ్యాన్ని కూడాను గుర్తింపజేసేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని కూడాను తనకు అందింపజేసేటువంటిది కూడాను ధర్మం అని పేరు.
1: ఆల్సో ఇన్ మెనీ వేస్ మ్యాన్ ఈజ్ టాట్ ది వేరియస్ రిస్ట్రిక్షన్స్ అండ్ ది రూల్స్ అండర్ విచ్ హీ హాస్ టు ఫంక్షన్. దట్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్ అండ్ రూల్ విచ్ పుట్స్ మ్యాన్ అలాంగ్ హిస్ ప్రాపర్ పాత్ కెన్ ఆల్సో బి కాల్డ్ ధర్మ.
0: ధర్మో ద్వారా యతే ప్రజాహ అన్నారు. అనగా ప్రజలకు ఈ ధర్మమును ఏ విధమైనటువంటి యొక్క మార్గమునందు అవలంబించాలని కొన్ని రకములైనటువంటి పద్ధతులను నియమములను వారికి అనుగ్రహించి తద్వారా వారి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును కూడాను ప్రబోధింపజేసేటువంటి నిమిత్తం ఏర్పడినటువంటిదే ధర్మమని కూడాను మరొకటి.
1: వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ మీనింగ్ ఫర్ ధర్మ ఈజ్ what lays down the restrictions and the rules which people in general have to follow in order that they may have an appreciation of the divine Atma in them. This is also another comment on the meaning of dharma.
0: Inka kevalamu rakshinchadamu manavulanu taginatvanti yokka margamunu nadipinchadamu vaari yokka bhavishyattuku taginatvanti paddhatulanu andinchadame kaakunda inka ధర్మాను కొంతవరకును క్షీణింపచేసేటువంటి వారిని కూడాను ధర్మము క్షీణించడానికి కూడాను కొంతవరకును క్షీణింప చేయడానికి కూడాను పూనుకుంటుంది. ధర్మ ఏవ హతోహంతి అన్నారు. ధర్మమును హతమార్చడానికి ఎవరు పూనుకుంటారో వారిని హతమార్చేటువంటిదే ధర్మమని కూడాను ధర్మో రక్షతి రక్షిత అన్నారు. తిరిగి ధర్మమును ఎవరు రక్షిస్తున్నారో అట్టివారిని రక్షించడమే ధర్మం యొక్క కర్తవ్యమని కూడాను ఈ ధర్మం యొక్క విశిష్టతను తెలుపవలసి వచ్చింది.
1: ఇన్ అడిషన్ టు ది ఫీచర్స్ విచ్ హావ్ బీన్ మెన్షన్డ్ సచ్ యాజ్ ప్రొటెక్టింగ్ హ్యూమన్ బీయింగ్స్, సచ్ యాజ్ పుట్టింగ్ దెమ్ అలాంగ్ ది రైట్ పాత్, సచ్ యాజ్ ఇంట్రడ్యూసింగ్ సర్టన్ కరెక్టివ్స్ విత్ రిగార్డ్ టు దర్ ఫ్యూచర్ లైఫ్, దేర్ ఇస్ ఆల్సో అనదర్ సిగ్నిఫికెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ధర్మ. ధర్మ will hurt such people who take upon themselves to cause decline in dharma. Similarly, dharma will help such people who will take upon themselves the protection of dharma.
0: Yedo dharma tado vijayani manaku ekkada dharmam undo akkada vijayam aneetundidi tappaka siddhistundi aneetundidi kudanu ee dharmam yokka pavitrata.
1: It is also another sacred quality of dharma that wherever there is dharma, there will be victory as well.
0: Kanuka itti pavitramainatundi dharma shabdamunaku అనేక మంది పెద్దలు అనేక రకములైనటువంటి అర్థములను వ్యక్తీకరింపచేసి తద్వారా మన భారతదేశమును ధర్మసూత్రం అనేటువంటి యొక్క త్రాటుతోనే కట్టబడినటువంటిదిగా కూడాను యావత్ ప్రపంచమునకు కూడాను ప్రచార ప్రబోధములు సరిపినటువంటి విశిష్టమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం ఈ ధర్మము.
1: దిస్ సేక్రెడ్ టర్మ్ ధర్మ, it has been explained and commented upon in many different ways as just now expressed by elders in this country. Not only that, this country has been tied round and has been bound up by the rope of dharma. Therefore, it acquires a distinctive feature and shows as an example to other countries of the world what dharma is.
0: అఖండమైనటువంటి అర్థములతో కూడినటువంటి పవిత్ర ధర్మమునకు ఈనాడు ఆధునిక యుగమునందు ఈ ధర్మమునే ఒక డ్యూటీ అనేటువంటి యొక్క పేరుతో ఉపయోగపరుస్తూ వస్తున్నారు.
1: దిస్ వర్డ్ ధర్మ విచ్ ఇస్ రియలీ బౌండ్ అప్ విత్ అన్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ నేమ్స్ అండ్ విచ్ ఇస్ ఇన్ డీడ్ సేక్రెడ్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ టుడే ఇన్ ది మోడర్న్ ఏజ్ ధర్మ ఇస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ బై వన్ వర్డ్ డ్యూటీ.
0: డ్యూటీ అనగా ఒక వ్యక్తికి ఒక కాలమునకు ఒక దేశమునకు ఒక పరిస్థితికి ఒక కారణమునకు కూడాను బంధింపబడినటువంటిదే ఈ డ్యూటీ యొక్క అర్థము.
1: డ్యూటీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ సమ్ వన్ ఇండివిజువల్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ పర్టికులర్ టైమ్ ఆర్ ఇట్ మే బి కనెక్టెడ్ విత్ అ కంట్రీ ఇట్ మే ఈవెన్ బి కనెక్టెడ్ విత్ అన్ ఎన్వైరన్మెంట్ దిస్ ఈజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది వర్డ్ డ్యూటీ.
0: కానీ ధర్మము త్రికాల త్రిలోక త్రిగుణములు యందు కూడాను మార్పు చెందినటువంటి యొక్క దివ్యత్వమును అందింపచేసేటువంటిదే ఈ అంతరాత్మ యొక్క స్వభావం, అంతరాత్మ యొక్క స్వస్వరూపాన్ని, అంతరాత్మ యొక్క స్వభావమును తాను ప్రకటింపచేయనటువంటిదే ధర్మం అనడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: On the other hand, dharma is something which is connected with all the three times, past, present and future, with all the three worlds and with all the three attributes. This is something which will make evident the significance of the inner Atma and it expresses the divine nature of the Atma.
0: Antakaranamunaku, inka manasika vruttulaku, sthula dehamunaku, ఏ విధమైనటువంటి యొక్క భేదములను కూడాను తాను పెట్టుకొనక మూడింటిని సమన్వయపరిచేటువంటి యొక్క తత్వము ధర్మం యొక్క శక్తి తత్వం.
1: It is not to distinguish between the nature of your inner voice, between the nature of your mind, between the nature of your apparent external gross body, but dharma has the capacity to synthesize all these three and regard them as one without distinguishing between one or the other.
0: ఈ ధర్మము యొక్క పుట్టుక స్థానము మనకు హృదయమే. ఇట్టి హృదయ స్థానము నుంచి వెలువడినటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క భావములతో ఆచరింపచేసేటువంటి యొక్క క్రియకే ధర్మం అని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ది ప్లేస్ ఆఫ్ బర్త్ ఫర్ దిస్ ధర్మ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ అవర్ హార్ట్. వాట్ ఎమినేట్స్ యాజ్ ప్యూర్ ఐడియాస్ ఫ్రమ్ దిస్ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ హార్ట్ వెన్ కన్వర్టెడ్ ఇన్ టు ది షేప్ ఆఫ్ వర్క్ దాట్ విల్ బి కాల్డ్ ధర్మ.
0: దీనిని హృదయ స్థానమనే యుగ స్థానమని కూడా నువ్వు చెప్పడానికి వీలు ఉంటుంటుంది. హృదయ స్థానమనే యుగ స్థానమని కూడాను.
1: ది ప్లేస్ ఆఫ్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ప్లేస్ ఆఫ్ ది యుగ.
0: హృదయములు మార్పే యుగ మార్పులని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ది చేంజెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది హార్ట్ మే ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది చేంజెస్ ఇన్ ఎ యుగ.
0: కనుక మన హృదయములు నిత్య సత్యమైనటువంటివి గను, నిర్మలమైనటువంటివి గను, స్వార్థరహితమైనటువంటివి గను ఉండినప్పుడే ఈ ధర్మం అనేటువంటి దానికి తగినటువంటి యొక్క కళను మనం అందించడానికి వీలవుతుంది.
1: సో ఇట్ ఇస్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ అవర్ హార్ట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ట్రూత్ఫుల్ వన్, ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ క్లీన్ అండ్ వెన్ వీ హ్యావ్ ఇట్ యాజ్ ఎ సెల్ఫ్ లెస్ హార్ట్ వీ విల్ బి ఏబుల్ టు గివ్ ది ప్రాపర్ మీనింగ్ టు దిస్ వర్డ్ ధర్మ.
0: మీకు సులభంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలనుకున్నప్పుడు, ఎవరు మనమలను బాధించటం చేత మన హృదయము కొంత కలత చెందుతుందో అలాంటి బాధలను మనం ఇతరులకు అందించకుండా చూసుకోవటమే ఒక విధమైనటువంటి ధర్మం అని కూడా చెప్పవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ అన్ ఈజీ మేనర్ దట్ యూ మే అండర్స్టాండ్ ఇట్, వన్ క్యాన్ డిస్క్రైబ్ ధర్మ బై సేయింగ్ దట్ హూఎవర్ ఎల్స్ డస్ థింగ్స్ విచ్ విల్ ట్రబుల్ యువర్ హార్ట్, you in return should not do such things which will trouble their hearts. That is kind of dharma.
0: Yavaru yedi chesite idi manchidani manam aanandistamo atti aanandamunu itharulaku manam cheyataniki punukovali.
1: Whatever anyone else does, if that causes happiness to you, then you in your turn should make up your mind to do such things as will cause happiness to others.
0: Kani ఇతరులు చేయటం అనేటువంటిది తప్పని మనము చెప్పటము, అట్టి తప్పును మనమే చేయడానికి పూనుకున్నప్పుడు ఇదే అధర్మం అని చెప్పవచ్చు.
1: బట్ టు సే దట్ వాట్ అదర్స్ హావ్ డన్ ఇస్ రాంగ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ అండర్టేక్ టు డూ ది వెరీ సేమ్ థింగ్స్ విచ్ వీ హావ్ ఫౌండ్ ఫాల్ట్ ఇన్ అదర్స్, దిస్ వుడ్ బి కాల్డ్ అధర్మ.
0: ఇతరులు మనకు ఏది చేస్తే మనము బాధపడతామని చెప్పని గుర్తిస్తామో అట్టి బాధనే మనం ఇతరులకు పెట్టడం చేత అదే అధర్మం అని చెప్పవచ్చు.
1: When we recognize what others do, certain things will cause us difficulties. And if we, in our turn, do exactly the same things and cause difficulties for others, that would be adharma.
0: Aithe, ee rendintiki madhyalo manam inkoka vishayanni kuda nu vicharinchaka tappadu.
1: Between these two, we also have to find out and inquire about one other issue.
0: Okkokka samayamunu puraskarinchukoni, okkokka karyamunu puraskarinchukoni, ఒక్కొక్క వయసును పురస్కరించుకుని, ఒక్కొక్క స్థానమును పురస్కరించుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్క తప్పును కూడాను వారికి కఠినమైనటువంటి పదములతో చెప్పవలసినటువంటి ఇది సమయం ఏర్పడుతుంటుంది.
1: సమ్ టైమ్స్ అండ్ అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ అట్ సమ్ ఏజ్ అండ్ ఇన్ సమ్ ప్లేస్ డిపెండింగ్ అపాన్ దీస్ థింగ్స్ sometimes a wrong that is committed by some individual, he has to be told in very harsh words that that is a mistake.
0: Okkokka thori vaaru baadha padtare aneetuvanti vishayam telisi kudanu kathinamainaatuvanti padamulu kudanu upayoginchavalasi vastuntadi.
1: Sometimes even if we know that that individual will feel hurt, we will have to use harsh words to explain to him.
0: Aithe itti kathina padamulu kaani ఇట్టి వారు హింసపడతారనేటువంటి విషయం తెలిసి కూడాను ఉపయోగపెట్టడం లోపల ఒక మేలుగానే ఉంటున్నది. అనగా వారి మంచిని కోరి, వారి తప్పును నిరూపించేటువంటి నిమిత్తమై, వారి యొక్క భవిష్యత్తుకు ఉత్తమమైనటువంటి జీవితమును అందించేటువంటి నిమిత్తమై అటువంటి సమయం నందు అలాంటి పదములు కూడా ఉపయోగించవలసి వస్తుంది. అది అధర్మం అని చెప్పడానికి వీలు కాదు.
1: Sometimes, even if we have to use harsh words, in spite of the fact that we know that the individual will feel hurt,
2: if that is in the interests of his future, if that is going to do good to him, and if it is going to show him his own faults, that cannot be called adharma.
0: కత్తితో పొడిచినటువంటి వారి యొక్క వ్యక్తిత్వము మహాక్రూరత్వం అని చెప్పడానికి వీలు కాదు. అయితే ఒక్కొక్క సమయం లోపల డాక్టర్ కూడాను కత్తితో తన పొట్టను కోసి పొడిచి అనేక రకములుగా చేస్తుంటాడు. ఇది ఒక క్రూరత్వమా లేక వాని యొక్క ఉపకార తత్వమా అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
2: సింప్లీ బికాస్ వన్ యూజెస్ ఎ స్వోర్డ్ అండ్ కట్స్ విత్ దట్ నైఫ్, వన్ కెనాట్ కన్క్లూడ్ దట్ దట్ ఇండివిజువల్ ఈజ్ ఎ క్రూయల్ పర్సన్. For example, sometimes a doctor uses a knife and cuts with that knife. Will we call it cruelty or will we call it an act of helping?
0: Kanuka idi desakala patrana karanamunu kudano puraskarinchukoni okkokka padamulu kani okkokka vishayamulu kani kontha kathinamainatundi dintlo upayogaparchavalasuttundadi kanuka manasunandu manchini talanchi vaari yokka uttamainatundi bhavishyattunu aashinchi చెప్పేటువంటివి చేసేటువంటి యొక్క కర్మల ఎందు కూడాను కొన్ని రకములుగా కఠినమైనటువంటి శిక్షను విధించటం చేత అది ధర్మం కిందనే తేలుతుంది కాని అధర్మమును చెప్పడానికి వీలు కాదు.
2: Therefore, depending upon the time, upon the circumstances and upon the individual, even if you have to use a harsh word, even if you have to do something harmful, provided your mind is good, provided you have in your mind the future safety of the person concerned, even if you do a harsh thing or say a harsh word, that cannot be called adharma, that may have to be called dharma.
0: Asatyamulo praveshimpa chesinappudu adi oka vidhamainatundi dharma viruddhame kavachchu kani adi prematho chesetundi oka vishayam nandu adi adharma manaku e matram kodano sambandhinchinatundiga undadu. Law in love ani మన యొక్క ధర్మం అంతా కూడాను లవ్ తో చూసుకోవాలి. ఒక చిన్న పిల్లవాడు ఉంటుంటాడు, ఆ పిల్లవాడు ఏదో చేయరానేటువంటి పని చేసినప్పుడు తల్లి రెండు కొట్టి అతన్ని చక్కని మార్గానికి తిప్పుతుంది. అయితే కొట్టినంత మాత్రం ఆ పిల్లవాడి పైన ప్రేమ లేదని కాదు ఇందులో అర్థం.
2: ఇఫ్ యు డూ సంథింగ్ విచ్ హాజ్ ఎ రిలేషన్ టు అన్ట్రూత్ దెన్ ఇట్ కుడ్ బి కాల్డ్ అధర్మ. But whatever actions you do, if they are connected with prema, you cannot call them adharma. Law is love. The entire system of law is laid down on the basis of love. For instance, if a boy commits some mistake and if the mother beats the boy, would you call it adharma? Would you call it cruelty?
0: Adhe vidhamugane dharmamu, loka dharmamu, సామాజిక ధర్మము, వ్యక్తి ధర్మము, హృదయ ధర్మము, సనాతన ధర్మము అని అనేక రకములైనటువంటి పేర్లతో ఇది లోకమునందు ప్రకటిస్తూ కొంత ప్రచారం జరుపుతూ వస్తూ ఉంటుండాలి.
2: In this context, dharma has acquired many different aspects. There is dharma relating to the world. There is dharma relating to the society. There is dharma relating to an individual. There is dharma relating to one's own heart. There is sanatana dharma. These are varieties of dharma which have come about in the present time.
0: ఈ సర్వ ధర్మముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే సనాతన ధర్మం.
2: The combined form of all these dharmas, the essence of all these dharmas is sanatana dharma.
0: దానిని పురస్కరించుకొనియే అన్ని మతములు నిన్నే చూపును, అన్ని మూర్తులు నీదు రూపులే అని చెప్పడానికి కొంతవరకు పూనుకున్నాను.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ కెన్ సే దట్ ఆల్ రిలిజన్స్ ఆర్ యువర్ ఓన్, ఆల్ ఫార్మ్స్ ఆర్ యువర్ ఓన్.
0: ఏ ధర్మమైనా కాని తల్లిదండ్రులను ధిక్కరించమని, గురువులకు పంగనామములు పెట్టమని, అసత్యములు ఆడమని, ఒక కఠినమైనటువంటి దీంట్లో ఒక ప్రాణములు తివ్వమని ఏ ధర్మం కూడాను మనకు బోధించడం లేదు.
2: Whatever dharma it may be, it never teaches you to show disrespect to your mother and father. It never teaches you to be disrespectful to your guru. It never tells you to speak untruth. It will never tell you to take a life with cruelty.
0: Kanuka ye vidhamainatundi yokka anni matamulu endukudunu samattamainatundi vishayamulu evi cheppinavo aa cheppina vaatini manam ee naadu visarjinchi చెప్పనటువంటి వాటిపైన విస్మరించి కొంతవరకు ఆ చెప్పనటువంటి దానికే మనం చేయడానికి పూనుకోవటం లోపలనే ఈనాడు అధర్మం యొక్క అభివృద్ధి ఎంతవరకు పెరిగినటువంటి చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంది.
2: all religions have had something common and something good. What we have been doing is to neglect what has been said by all religions as a common factor. On the other hand, what has not been said by these religions is attracting our attention. And we have been following what has not been stated as dharma by any one of the religions. That is the reason why we have today taken to the path of adharma.
0: Yavari matamalu vaaru vishwasinchi, yavari matamalu yokka vakyamulanu vaaru chakkaga aacharaneyandu unchinappudu, ఈ విధమైనటువంటి యొక్క ఉడుదుడుకలకు కాని లేక భేదాభిప్రాయములకు కాని కొన్ని రకములైనటువంటి యొక్క అసందర్భమైనటువంటి యొక్క ప్రలాపములకు కాని అవకాశం అనేటువంటి దానికి ఉండడానికి వీలుండదు.
2: ఇఫ్ ఈచ్ వన్ డెవలప్స్ ఫెయిత్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, ఇఫ్ ఈచ్ వన్ పుట్స్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ హిజ్ ఓన్ రిలిజన్, దెన్ దేర్ విల్ బి నో రూమ్ ఫర్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీ సీ దీస్ డేస్, ఫర్ ది డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ విచ్ ఆర్ ఫ్లరిషింగ్ దీస్ డేస్, అండ్ ఫర్ ఆల్సో ది అన్కల్చర్డ్ వే ఇన్ విచ్ వీ హావ్ బీన్ టాకింగ్ అకేషనలీ.
0: మతం పైన విశ్వాసము కలదని చెప్పుచూ, ఆ మతమును విశ్వసించినటువంటి వారిలో నేను ఒక వ్యక్తినని చెప్పుకొనుచు, తిరిగి ఆ మతం యొక్క ప్రబోధనకు విరుద్ధమైనటువంటి కార్యములు ఆచరిస్తున్నామంటే నిజంగా ఆ మతం పైన మనకి ఎంత విశ్వాసం ఉంటుందో స్పష్టమవుతుంది.
2: వైల్ సేయింగ్ దట్ యు హావ్ ఫెయిత్ ఇన్ యువర్ రిలిజన్, వైల్ సేయింగ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హావ్ డెవలప్డ్ ఫెయిత్ ఇన్ దట్ రిలిజన్, ఇఫ్ యు యాక్ట్ ఇన్ యువర్ డైలీ లైఫ్ ఇన్ ఎ కాంట్రరీ మేనర్, డూ థింగ్స్ విచ్ ఆర్ అగేన్స్ట్ వాట్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ దట్ రిలిజన్, వన్ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ ఫెయిత్ వీ రియలీ హ్యావ్ ఇన్ అవర్ రిలిజన్.
0: నిజముగా ఆ మతం పైన విశ్వాసమే ఉంటే, నిజముగా ఆ మతం యొక్క సత్య సూక్తులంతా కూడా విశ్వసించి ఉంటే, దీనికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడచడానికి ఏమాత్రం కూడా నువ్వు వీలు కాదు.
2: ఇఫ్ యూ హ్యావ్ ట్రూ ఫెయిత్ ఇన్ ది రిలిజియన్ విచ్ యూ ప్రొఫెస్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ది సేయింగ్స్ ఆఫ్ దట్ రిలిజియన్ ట్రూలీ, దెన్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యువర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ కాంట్రరీ టు ది కంటెంట్స్ ఆఫ్ దట్ రిలిజియన్.
0: ఈనాడు మన విశ్వాసములు అన్నీ కూడాను కేవలము ఒక బురకా వలె కనిపించుచున్నది. విశ్వాసం అనేటువంటి బురకా వేసుకోవటము, తిరిగి ఆ యొక్క స్వరూపమును తిరిగి అంతరాత్మ లోపల విరుద్ధమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించుకోవటము, ఇది అదే అధర్మం అని చెప్పడానికి కూడా ఒక ఆధారంగా ఉంటుండాలి.
2: Today, all the faith we profess seems like an external cloak which we are putting on. On the other hand, the inside, the inner personality is something quite different from the external cloak which you are wearing. This in itself is the greatest adharma.
0: మన యొక్క భక్తి శ్రద్ధలు ప్రపత్తుల యొక్క లక్షణములు కూడా ఈనాడు అట్టి ప్రదర్శనంగా కనిపిస్తున్నాయి, కానీ నిదర్శనమైనటువంటి స్థితిలో మనకు కనిపించడం లేదు.
2: All our devotion, all our faith, and all these things are only appearing today as a sort of appearances and exhibitionism. They are not truly in you.
0: ఏ క్షేత్రములకు వెళ్ళినప్పుడు, ఏ పవిత్రమైనటువంటి తీర్థములకు వెళ్ళినప్పుడు, ఏ పెద్దల యొక్క దర్శన స్పర్శనములు సంభాషణలు ఆచరించేటువంటి సమయమునందు మనము భక్తి శ్రద్ధలు చక్కగా ప్రకటిస్తూ ప్రదర్శిస్తూ ఉంటుంటాము. తిరిగి ఆ స్థానం వదల్తేమా మన భక్తి శ్రద్ధలు ఆ స్థానంతోనే అంతర్ధానం అయిపోతుంటాయి.
2: If we go to any place of pilgrimage, or if we go to a place of worship, or when we go to some elders and talk to them in their presence, then we show a great deal of devotion and faith. The moment we leave that place of pilgrimage, or we come away from such elders, all our devotion and faith are left behind us in that very place.
0: దీనిని పురస్కరించుకునే భగవద్ గీత కూడాను సతతం యోగినః అన్నారు. అనగా నిరంతరము నీవు యోగి కావాలి, నిరంతరము నీవు భక్తుడిగా ఉంటుండాలి, నిరంతరము నీవు జ్ఞానిగా ఉంటుండాలి, అంతేకాని ఒక సమయంలో ఒకటి మరొక సమయంలో మరొకటిగా మారడానికి వీలు కాదన్నారు.
2: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది భగవద్గీత హెస్ సెడ్ సతతం యోగినః. దిస్ మీన్స్ యూ మస్ట్ బి ఎ యోగి ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్, యూ మస్ట్ బి ఎ డివోటీ ఆల్వేస్ అండ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇట్ వోంట్ డూ ఇఫ్ సమ్ టైమ్స్ యూ ఆర్ ఎ యోగి, అట్ అదర్ టైమ్స్ యూ గివ్ ఇట్ అప్. You show devotion at some times and you give it up at other times.
0: Mana shantamulu, mana sahanamulu, mana yokka sadgunamulu kudanu kevalamu pooja room nandu maatrame leka jana samayam nandu maatrame vaatiki taginatvanti viluvini istunnamu. Janamu tadupari pooja room daati vachina takshaname daniki manam satya cheppi tirigi viruddhamainatvanti gunamulnu manam abhruddhi parichukuntunnam.
2: Our peace, our forbearance and our good qualities. We are giving some prominence for them only when we are in our puja or when we are in our meditation. The moment we come out of our puja or out of our meditation, we simply give up all these good qualities and our forbearance and act in a manner quite different from them.
0: ఈ విధమైనటువంటి సద్గుణములు కాని శాంత స్వభావములు కాని ఒక కాలములకు మాత్రమే ఒక నియమింపబడినటువంటివి కానేరదు, లేక ఒక హద్దులో మాత్రమే ఉంచదగినటువంటివి కానేరదు. జీవిత పర్యంత్రము కూడాను వాటిని ఆచరణ యందు ఉంచేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం ఇది పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పడానికి ఎట్టి సందేహము లేదు.
2: సచ్ గుడ్ క్వాలిటీస్, సచ్ పీస్ఫుల్ బిహేవియర్, దీస్ థింగ్స్ ఆర్ నాట్ బౌండ్ డౌన్ అండ్ లిమిటెడ్ టు ఎనీ పర్టికులర్ టైం. They should be of a limitless nature and they should be observed in your entire life and without any particular condition or limit. This must be put into practice. That will be sacred practice.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: Small example for this.
0: ఒక వ్యక్తి రాత్రి సమయం లోపల ఏదో తనకు అవసరమైనటువంటిది ఏర్పడి 10 మైళ్ళు ఒక దట్టమైనటువంటి అరణ్యము లోపల ప్రయాణం సలపడానికి పూనుకున్నాడు.
2: One individual, on account of some necessity, one night, he had started off on a journey of 10 miles through a forest.
0: కాని అతని చేతియందు ఒక టార్చ్ ని తీసుకున్నాడు.
2: He took a torch light in his hand.
0: ఆ టార్చ్ లైట్ వేసి చూచినప్పుడు ఏదో ఒక 10 గజములు మాత్రమే దాని వెలుతురు ప్రసరించింది.
2: When he put on the torch light, he is able to see only 10 yards lighted up.
0: లేక ఒక అరికెన్ ల్యాంటర్న్ తీసుకున్నాడు. ఆ అరికెన్ ల్యాంటర్న్ యొక్క వెలుతురు ఏదో ఒక 4 గజములు 5 గజములు మాత్రమే దాని యొక్క వెలుతురు ప్రసరించింది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ హీ హాస్ ఎన్ అరికెన్ ల్యాంటర్న్ ఇన్ హిస్ హ్యాండ్, ది లైట్ ఆఫ్ దట్ ల్యాంటర్న్ విల్ బి ఏబుల్ టు షైన్ ఓన్లీ ఫర్ అబౌట్ 4 or 5 yards.
0: సరే, ఆ అరణ్యం లోపల చేరినాడు. అప్పుడు ఆ యొక్క అరికెన్ ల్యాంటర్న్ ముట్టించాడు. ముట్టించి చూసేటప్పటికి దాని వెలుతురు ఏదో ఒక 5-6 గజముల చుట్టూ మాత్రమే ఉంటున్నది.
2: He entered the forest, he lighted this lantern and he found that the light of this lantern was shining only for about 4 or 5 yards.
0: ee samayam lopala edo inkoka vyakti oka sanyasi aa margam lopalne bayal deri vastunnadu.
2: At this time another person, a sanyasi, was also coming the same way.
0: అప్పుడు నాయన నీవు ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు ఇంత విచారపడుతున్నావు అని ప్రశ్నించాడు ఆ సన్యాసి.
2: సన్యాసి ఆస్క్డ్ దిస్ మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ ఫీలింగ్ సో సారీ, వాట్ ఈస్ ది మ్యాటర్?
0: స్వామి, నేను 10 మైళ్ళ దూరం ప్రయాణం చేయాలి, కానీ నా యొక్క దీనిలో లైట్ యొక్క వెలుతురు 4-5 గజములు మాత్రమే ఉంటుండాలి, నేను ఎట్లా ఈ 10 మైళ్ళ ప్రయాణం చేయగలను, అదే నాకు చాలా విచారంగా ఉంటుండాలి అన్నాడు.
2: This man said, Swami, I have to travel 10 miles. On the other hand, the light I have in my hand is showing only 4 or 5 yards. How can I travel such a long distance? This is what is troubling me.
0: Ore pichivada, aa yokka velturu 4-5 gajamulu maatrame dooram prasarinchinappatiki nee paravaledu, nee tho paatu aa light ni kuda nu prayanam salipinchu, enta dooram nee vellagalavo aa light kuda nu nee tho anta dooram raagaladu annadu.
2: He said, you ignorant man, you have to travel long distance, but take the light with you and make the light also travel the same distance as you are traveling, then the light will come all the way with you.
0: Adhe vidhamugane manamu oka uttamainatundi bhavamulanu, oka pavitramainatundi yokka sadgunamulanu, oka divyamainatundi yokka shantamunu mana ventane pettukoni mana jeevita prayanam salipinappudu మనం ఎక్కడికి వెళ్లినప్పటికీ ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క నిర్మలత్వము, ఆ యొక్క సద్గుణముల యొక్క ప్రభావం కూడా మన వెంటనే వస్తుంటుంటాయి.
2: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ వీ హ్యావ్ ఏ సేక్రెడ్ ఐడియా ఆర్ ఏ గుడ్ క్వాలిటీ ఆర్ ది డివైన్ క్వాలిటీ ఆఫ్ పీస్ ఇన్ అస్ అండ్ కీప్ దెమ్ విత్ అస్, వేర్ ఎవర్ వీ గో, వేర్ ఎవర్ వీ మే ట్రావెల్, ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ విల్ ఆల్సో బి ట్రావెలింగ్ విత్ అస్.
0: పరమాత్ముడు సర్వవ్యాపకుడు, అలాంటి సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమాత్మ తత్వానికి ఒక్క పూజ రూము లేక ఒక్క ధ్యానము గది అని మాత్రమే ఉంచుకుని దాని చుట్టూ ఉన్నంతసేపు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం ప్రవేశపెట్టుకుని తదుపరి పరమాత్ముడు లేడనేటువంటి యొక్క అనుమానంతోనే మనం ఇతరత్రా కూడా దుర్గుణములతో సంచరిస్తూ ఉంటున్నాం.
2: గాడ్ ఈజ్ ఆమ్నిప్రెసెంట్, On the other hand, if we think that he is only present in the puja room or in the meditation place, and we exhibit these good qualities and peace of mind only in the puja room, when we come out we think God is not there, we have a doubt, and we give up all these good qualities.
0: కనుక పరమాత్మనే సర్వవ్యాపకతత్వాన్ని నీవు సంశయించినప్పుడు ఇంకా నీ యొక్క భక్తి శ్రద్ధలు ఎంతమాత్రం అభివృద్ధి కాగలవు.
2: ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ మేక్ ఎ డౌట్ ఇన్ రిగార్డ్ టు దట్ మ్యాటర్, వాట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఓన్ ఫెయిత్ అండ్ ఆఫ్ యువర్ గుడ్ క్వాలిటీస్.
0: పోనీ సర్వవ్యాపకత్వాన్ని నీవు సంశయించినప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఈ దేహమే తన యొక్క దేవాలయంగా నీవు భావించుకుని, హృదయమే తన యొక్క పీఠముగా నీవు విశ్వసించుకుని, ఆ జీవుడే దేవుడిగా నీవు భావించుకున్నప్పుడు ఈ జీవుడు కూడా నువ్వు దేహంతో పాటు సర్వత్రా సంచరిస్తున్నాడు కదా. కనుక దేహం ఎక్కడో జీవుడు అక్కడ, కనుక జీవుడు ఎక్కడో దేవుడు అక్కడ, కనుక దేవుడు ఎక్కడో అదే మన యొక్క మెడిటేషన్ రూమ్. కనుక సర్వత్రా మన మెడిటేషన్ రూమే, సర్వత్రా మన యొక్క పూజ రూమే. కనుక సర్వత్రా మనము సద్భావములను అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి సాధన.
2: You may doubt the omnipresence of God. You may think that God is not present everywhere. But if you realize that your own body is the temple of God, your own heart is the seat of God, and the jiva in you is simply the reflection of God, then you will realize that the meditation room or your puja room is your body itself, and God is present wherever you go, within you, the temple of your body.
0: Kanuka sarva karmani yendu kudanu, సర్వ ప్రదేశములు ఎందు కూడాను, సర్వ వ్యక్తులు ఎందు కూడాను పవిత్రమైనటువంటి భావమును, పవిత్రమైనటువంటి యొక్క చింతనను మనము చేయటము అది సరి అయినటువంటి యొక్క మార్గము.
2: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది డీడ్స్ విచ్ యూ పెర్ఫార్మ్, ఇన్ ఆల్ ది ప్లేసెస్ వేర్ యూ గో, ఇన్ ఆల్ ది ఇండివిజువల్స్ హూమ్ యూ మీట్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ ది డివైన్ అండ్ యాక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: అయితే అట్టి పవిత్రమైనటువంటి విశ్వాసం మనకు కలగాలనుకున్నప్పుడు మనము అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క ప్రబోధనలు, పెద్దలైనటువంటి వారి యొక్క మార్గమును అనుసరించి మనం పవిత్రమైనటువంటి యొక్క భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములు, బైబిల్, ఖురాను, భగవద్గీత ఇత్యాది సద్గ్రంథములను కొంతవరకునైనా మనం పఠించి తద్వారా మన యొక్క సత్యాన్ని కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నం చెల్పాలి.
2: You must develop, in order that you may have these qualities, sacred faith and follow the experienced people, what they tell you. Also see the paths indicated by the elders. You should read and get to your mind texts like Bhagavata, Bharata, Bible, Quran, Bhagavad Gita and so on. This is the way by which you can strengthen your faith.
0: Itti satsanganiki manamu taginanta kalamunu andinchali.
2: We must devote sufficient time for such good company.
0: Manaku unnatundi kaalamu lopala mukkalu bhagamu manamu vrutha gadaputunnamu, migilinatundi kaalu bhagamu mana swarthamunakai upayoga pettunnamu kaani paraartham chinta marchipothunnamu.
2: The time that is available to us, 3/4 of it is being wasted by us. The other 1/4 we are spending in terms of selfishness. But we are not spending any time at all with regard to matters which are spiritual.
0: Kanuka manamu paropakarartamainatundi yokka karmala endaina kudanu manamu ee kayamunu imichi tadwara paramaatma sevaniga vishwasinchi manamu saarthakam pondeetundi prayatnaniki kudanu yuvakulu samsiddhuluga untundali.
2: Therefore, we must at least devote this body and use this body in performing duties and actions which will be helpful to others. This is what young people should do and how they should spend their time.
0: ఈ వయసు లోపల మనము ఇతరులకు సేవ చేసేటువంటి దీంట్ లోపల మనం సిద్ధంగా ఉండాలి, కానీ ఇతరులతో మనం చేయించుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. అది సోమరత్వము. ఇతరులకు సేవ చేయటము సోహం తత్వం.
2: In this age, we should be ready to do service to others. We should not allow ourselves to be served by others. To be served by others is idleness. To serve others is the aspect of soham.
0: Kanuka manam yuvakulainatvanti meeru mee somaratvanni kontha varaku nu pakkaku netti bhagavat vishwasam mee hrudayamunandu abhivruddhi parchukoni sarva jeevula yendu kuda nu sarveshwaratvam aneetvanti yokka divyatvanni meeru kontha varaku nu vishwasinchi మీ యొక్క సేవను సార్థకమనవించుకోవటానికి, పవిత్రమైనటువంటి చరిత్రలో అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయండి.
2: యంగ్ పీపుల్ షుడ్ పుష్ అసైడ్ ది ఫీలింగ్ ఆఫ్ ఐడిల్నెస్. దే షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ and you should regard all living beings as equal, and you must do service and sacred service.
0: దీనికి మన చరిత్ర లోపల అనేక రకములైనటువంటి అంతరార్థాలు కూడా ఉండటం కద్దు.
2: దర్ ఈస్ ఎన్ ఇన్నర్ మీనింగ్ ఇన్ ఆల్ అవర్ స్టోరీస్ అండ్ ఇన్ ఆల్ అవర్ ఇతిహాసస్.
0: దీనికి కొన్ని రకములైనటువంటి ప్రయత్నాలు కూడా మనం చెయ్యాలి.
2: వీ మస్ట్ ఆల్సో మేక్ సమ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఒక చిన్న ఉదాహరణము,
2: ఇట్స్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈశ్వరుడు అనగా కేవలము మనము జటాజూటధారి అయి త్రిశూలధారి అయి త్రినేత్రధారి అయి కొంతవరకును గజ చర్మమును గట్టుకుని తదుపరి విభూతిని పూసుకొని అని అనేక రకములైనటువంటి స్వరూపములతో ఉండటము అనేటువంటిది మనకు ఈ లోకరీతిగా ఒక విధమైనటువంటి అనుభూతి.
2: ఇఫ్ వీ థింక్ ఆఫ్ ఈశ్వర ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే వరల్డ్, వీ అట్ వన్స్ పిక్చర్ సమ్ వన్ హూ హాస్ టైడ్ అప్ హిస్ హెయిర్, హూ హాస్ గాట్ ఎ త్రిశూల ఇన్ హిస్ హ్యాండ్, హూ హాస్ గాట్ త్రీ ఐస్ అండ్ హూ హాస్ గాట్ ఎ లెపర్డ్ స్కిన్ ఆన్ హిమ్ అండ్ సో ఆన్. దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ గెట్ ఇన్ దిస్ ప్రెసెంట్ డే వరల్డ్.
0: దీనినే మనం చక్కగా వర్ణించాలనుకున్నప్పుడు, మౌళిగులకెడు చంద్ర మర్ఖండ కలతోడ బెడదారు గుంపెడు జడలతోడ, జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ గరమును నాగ కంకణముతోడ, నడుమును చుట్టిన నాగచర్మముతోడ మైనిండ నలది భస్మముతోడ, కుదురుదిచ్చిన దొడ్డ కుంకుమొట్టుతో తాంబూల రాఘాధరమ్ముతోడ, తటహేమమై వద్ద తాటంకములతోడ విక్షాశ్రవద్దయా వృచ్చుతోడ, నల్ల గొలవల దురుమాడి కొల్లలాడు మెరుగు చామన ఛాయ మేరుతోడ శైలి రాజేంద్రతనుడు ప్రత్యక్షమాయన్నన్నాడు. అనగా ఈశ్వరుని యొక్క తత్వానికి మనం ఇన్ని రకములైనటువంటి యొక్క వర్ణనలు మన భారతదేశం నందు భక్తిపూర్వకమైనటువంటి ప్రపత్తి మార్గం నందు అనుభవిస్తూ ఉండటం కూడాను కద్దు.
2: ది సేమ్ పిక్చర్ విచ్ వీ హ్యావ్ ఆఫ్ ఈశ్వర కెన్ ఆల్సో బి డిస్క్రైబ్ ఇన్ ఎ బ్యూటిఫుల్ పోయమ్ ఇన్ ఎ డివోషనల్ మేనర్ బై గివింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ హీఈస్ వేరింగ్, ఆఫ్ వాట్ హీఈస్ హ్యావింగ్ రౌండ్ హిమ్, ఆఫ్ ది కలర్ విచ్ హీ ఎగ్జిబిట్స్, ఆఫ్ హిస్ మ్యాటెడ్ హెయిర్ అండ్ సో ఆన్. దిస్ కెన్ బి ఎ బ్యూటిఫుల్ పోయెటిక్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది సేమ్ పిక్చర్ ఆఫ్ ఈశ్వర.
0: అయితే ఈశ్వరత్వం అనగా సకలైశ్వర్యమును కలగాడనేటువంటిదే ఈశ్వరత్వానికి సరి అయినటువంటి అర్థం.
2: ది real meaning for Ishvara is one who has got all kinds of prosperity and wealth.
0: Aithe itti Ishwarathvamlo shreshthamainatundi vaadu Maheshwarudu ani.
2: In this aspect of Ishvara, the one who is at the highest is Maheshwara.
0: Atti Maheshwarni yokka sankalpamu chetane ee srishti sthiti layamlaneetundi kudanu kalugutunnavaneetundi kudanu mana yokka samskruti yokka artham.
2: It is by the very thought, by the sankalpa of such Maheshwara, we believe that all this creation, this maintenance and this destruction is going on.
0: Itti Maheshwarni yokka vayu bhagamune oka Vishnu ani, dakshina bhagamune Shivudani, ee rendintikini madhya bhagamune Rudrudani kudanu cheppatam kaddu.
2: It is also customary for us to describe Maheshwara as one part of him as Vishnu, another part as Shivu and Shiva, and the central part as Rudra.
0: Aithe Shivudanaga manaku sukhamunu kaliginchetuvanti vaadu, mangalamunu andinchetuvanti vaadu kanukane ataniki Shivudani kudanu oka peru.
2: The name Shiva signifies that he is one who gives us prosperity, who gives us happiness. That is why he gets the name Shiva.
0: Manaku aneka rakamulainatundi yokka margadarshakuduga nilichi sakalaishwaryamulu kudanu manaku andinchi ihamunaku paramunaku margamulu nirupinchi gnanaishwaryamu dhanaishwaryamu gunaishwaryamu balaishwaryamu ivanni kudanu aishwaryamulake sambandhinchinatundi kanaka sakalaishwaryamulu kudanu manaku andincheatundi vaadu kanukane atanini shankarudu ani kudanu pilustoo vacharu.
2: On the other hand, one who gives us all the, who shows us all the ideal paths, who gives us all kinds of wealth, wealth like money, wealth relating to wisdom, wealth relating to attributes and qualities, all kinds of wealth, he who gives to us, he has also been described as Shiva or Shankara.
0: Sem karudu, kara, anaga emti, niku, sem anaga sukhamunu andincheetvanti vaadu. అనగా చిదానందమును అందించేటువంటి వాడు, సచ్చిదానందమును అందించేటువంటి వాడు.
2: శంకర that is kara, is one who does, who hands in. Sham is prosperity. All kinds of ananda, chidananda or sachidananda is caused by Shankara.
0: సాధువుల యొక్క హృదయ స్థాయి అయినటువంటి వాడు కనుకనే, అతని యొక్క హృదయములందు తాను శయనించువాడు కనుకనే శివుడని కూడాను మరి చెప్తూ వచ్చారు.
2: There is also a meaning for Shiva because he is one who resides in the hearts of sadhus and therefore he is called Shiva.
0: ఇట్టి పవిత్రమైనటువంటి అర్థములను పురస్కరించుకుని నిన్నటి దినము ప్రజ్ఞలు మూడుగా చెప్పాను, జీవ ప్రజ్ఞ, ఈశ్వర ప్రజ్ఞ, ఆత్మ ప్రజ్ఞ అని.
2: It is in the context of these sacred meanings and having these sacred meanings in my mind, yesterday I told you that there are three kinds of prajna, the jiva prajna, the ishvara prajna and the atma prajna.
0: Jiva prajna tanam tanu bandhinchunani, ishvara prajna paralanu bandhinchunani, atma prajna bandha vimochana jarputundani telipanu.
2: It was mentioned to you yesterday that Jiva Prajna binds himself, binds oneself, whereas Ishvara Prajna can bind others. But the Atma Prajna does not bind anyone. It liberates and frees you.
0: Aithe kontamandiki Ishvara Prajna aneetvantidi itarulu etla bandhinchunu aneetvanti oka sandehamu bayalderindi.
2: Some people have got a doubt in their mind how Ishvara Prajna can bind even others.
0: అనగా ఐశ్వర్యముల చేత పరులను బంధించడానికి తగినటువంటి ప్రయత్నము సల్పవచ్చు.
2: దట్ మీన్స్ బై యూజింగ్ వెల్త్ వన్ క్యాన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు బైండ్ అదర్స్.
0: అనగా ఎట్టిది ఐశ్వర్యమనగా ధనముతో బంధించవచ్చు, బలముతో బంధించవచ్చు, జనముతో బంధించవచ్చు, బుద్ధితో బంధించవచ్చు, గుణముతో బంధించవచ్చు, ప్రేమతో బంధించవచ్చు. ఇవన్నీ కూడా ఐశ్వర్యముల కిందనే లెక్క.
2: వాట్ కైండ్ ఆఫ్ వెల్త్? Wealth has got a very wide meaning. We can bind others with wealth when it takes the shape of money. We can bind others with wealth when it takes the shape of strength or power. We can also bind others when it takes the shape of intelligence. We can bind others with love. With all these are different forms of aishwarya or wealth.
0: Inti kadu జ్ఞానము చేత కూడాను బంధించవచ్చు. అందుకోసమనే భక్తుడు భక్త పరాధీనుడు అన్నాడు. భక్తి చేత భగవంతుణ్ణి బంధించటం చేత భక్తునికి స్వాధీనుడైపోయాడు భగవంతుడు.
2: నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ బైండ్ అదర్స్ బై జ్ఞాన ఆర్ బై విజ్డమ్. దట్ ఈస్ వై గాడ్ ఈస్ కాల్డ్ భక్త పరాధీన. ది డివోటీ కెన్ బైండ్ గాడ్ టు హిమ్సెల్ఫ్ బై హిస్ డివోషన్.
0: కనుక మనం ఐశ్వర్యముతో ఈశ్వరత్వముతో బంధింపబడటం అనేటువంటిది ఒక విధమైనటువంటి సద అసత్తు లోపల ఉండేటువంటి యొక్క తత్వానికి ఇది సమన్వయమైపోతుంటుంది.
2: దేర్ఫోర్ దిస్ ఐడియా దట్ ఐశ్వర్య ఆర్ ది నేచర్ ఆఫ్ ఈశ్వర ఇన్ సో మెనీ డిఫరెంట్ ఫార్మ్స్ కెన్ బి యూస్డ్ టు బైండ్ వన్, దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ నైదర్ ట్రూత్ నార్ అన్ట్రూత్. దిస్ ఈస్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఎవరు జ్ఞానమును పొంది జ్ఞాయత జ్ఞేయ స్వరూపమును ధరించినప్పుడు ఆ పదము యొక్క ఆనందము లోపల తాను తన్మయత్తుడై ఉంటుంటాడు. అట్టివాణిని తదేవత్వం అనేటువంటి రీతి కింద చెప్తూ వచ్చారు.
2: ది వన్ హూ హ్యాస్ అక్వైర్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ బికమ్స్ ఐడెంటికల్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్, దెన్ హీ బికమ్స్ వెరీ హ్యాపీ అండ్ హీఈస్ రిఫర్డ్ టు యాజ్ తదేవత్వం.
0: తత్వం అనగా ఇతను ఒక విధమైనటువంటి యొక్క ఆనందము లోపల ఉండి జ్ఞానమును పూర్తి పొంది తాను జ్ఞేయ స్వరూపునిగా ఉంటున్నాడు.
2: దిస్ మీన్స్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ గ్రేట్ బ్లిస్ అండ్ హీ హాజ్ రీచ్డ్ ది అల్టిమేట్ విజ్డమ్ అండ్ ఇన్ దట్ బ్లిస్ హీఈస్ లైక్ హీఈస్ వన్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్, ది జ్ఞేయ స్వరూప.
0: అయితే జ్ఞాత జ్ఞేయమును చూస్తూ ఆనందము లోపల కొంతవరకు కూడాను తత్ అనేటువంటి దాన్ని విచారణ సలుపుతూ ఉంటాడు. ఇటువంటి వారినే త్వమేవ తత్ అన్నారు.
2: బట్ దిస్ జ్ఞాత ది పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ది విజ్డమ్ వైల్ లుకింగ్ ఎట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హిస్ విజ్డమ్ ఇన్ హిస్ గ్రేట్ బ్లిస్ హీ సమ్టైమ్స్ ఫైండ్స్ గ్రేట్ హ్యాపీనెస్. దిస్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ త్వమేవ తత్వం.
0: తత్ ఏవ తత్వం, తత్ ఏవ తత్వం, త్వమేవత్వం అనేటువంటి రెండు
3: ఇంటి ఎందుకూడను ఉన్నటువంటి వ్యత్యాసమును మనం విచారణ చేసినప్పుడు ఒక స్థానము గురువుది, రెండవ స్థానము శిష్యుంది.
2: ఇన్ దీస్ టూ స్టేట్మెంట్స్ తత్ ఏవ త్వం, త్వం ఏవ త్వం, వెన్ యూ లుక్ ఎట్ త్వం ఏవ తత్, when you look at these two things you will find that one place belongs to the guru and the other place belongs to the disciple.
3: Anaga tattvanam tattasthanamunnu kurchoni tvammunu sariga bodhinchetvanti vaadu oka guruvu.
2: This means that one who sits in the place designated as tat and who explains the significance of tvam, he is the guru.
3: త్వం స్థానమునందు తాను కూర్చొని తత్ స్థానమును విచారించేటువంటి వాడు శిష్యుడు.
2: ది వన్ హూ సిట్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ త్వం అండ్ మేక్స్ ఎన్ ఎంక్వైరీ అబౌట్ ది నేచర్ ఆఫ్ తత్, హీ ఈస్ ది డిసైపుల్ ఆర్ ది స్టూడెంట్.
3: కనుక గురువు అనేటువంటి వాడు సత్ అనేటువంటి యొక్క స్థానము లోపల నిలిచినటువంటి వాడు.
2: గురు స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ తత్.
3: సత్
2: సత్
3: అనగా ఆ సత్తుకు సమీపంలోనే నివసించేటువంటి వాడు శిష్యుడు.
2: ది డిసైపుల్ ఆర్ ది స్టూడెంట్ ఆల్సో లివ్స్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది సత్.
3: కనుక సమీపమునందే సంచరించేటువంటి శిష్యునికి సత్ భావములే రావాలి. ఆ సత్భావములను అభివృద్ధి పరుచుకున్నప్పుడు తిరిగి గురువు తాను ఇద్దరు కూడా ఏకమయ్యేటువంటి పరిస్థితి కింద వచ్చి తద్వారా నివృత్తి లోపల కూడా లీనమవటానికి అవకాశం ఉంటుంటుంది.
2: This student who is living in the close proximity of sat, he has the opportunity of himself getting sadbhava, the good idea about sat.
3: దానికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావము మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరైనటువంటి అర్థం.
2: When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
3: ఇంకా రెండో విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు మన భారతదేశంలో కొంత భగవత్ యొక్క ఆరాధన సలుపుతూ ఉపవాసములు సలపటము, ఉపాసనలు చేయటము ఇలాంటివంతా కూడా జరుగుతూ ఉండటం కూడా సహజం.
2: ఇఫ్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజీలీ అండ్ మోర్ క్లియర్లీ, వన్ హ్యాస్ టు స్టేట్ దట్ ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ వైల్ వర్షిపింగ్ గాడ్ వీ అండర్టేక్ ఫాస్ట్స్ సమ్ టైమ్స్.
3: ఇది ఉపాసన అనేటువంటి దానికి, ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము. సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం.
2: టు గెట్ ఎట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ ఉపవాసన అండ్ ఉపాసన. ఉపవాసన ఈజ్ టు లివ్ క్లోజ్ బై, ఉపాసన ఈజ్ టు సిట్ క్లోజ్ బై.
3: అయితే ఈ దగ్గర కూర్చోటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
2: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
3: Manam udukuga undinappudu, ekku vediga undinappudu, manam air condition le veskotamo leka challadanamainatundi yokka pradeshamlaku vellatamo jarugutu untadi.
2: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
3: అయితే ఎయిర్ కండిషన్ కు సమీపంలో మనం కూర్చోవటం వల్ల మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే మనను బాధించుతున్నటువంటి వేడి దూరమయ్యి ఆ యొక్క మనకు సుఖమినిచ్చేటువంటి యొక్క చల్లదనమును మనం అందుకోగలుగుతున్నాం.
2: వాట్ ఈస్ ది బెనిఫిట్ దట్ వీ గెట్ బై సిట్టింగ్ నియర్ ఎన్ ఎయిర్ కండిషనర్? ది బెనిఫిట్ ఈస్ వాట్ ది హీట్ దట్ ఈస్ ట్రబులింగ్ అస్ గోస్ అవే ఫ్రమ్ అస్ అండ్ ది కూల్నెస్ దట్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ ది ఎయిర్ కండిషనర్ కమ్స్ టు అస్ అండ్ గివ్స్ అస్ సమ్ కంఫర్ట్.
3: ఇంకా చలికాలం లోపల మనం నిప్పులు వేసుకుని దానికి చుట్టూ కూర్చోటమో లేక హీటర్ ను పెట్టుకోవటమో జరుగుతుంటాది. దానికి దగ్గర కూర్చోవటం వల్ల ఏమైపోయింది, మనలో బాధిస్తున్నటువంటి చలి దూరం అయిపోయింది, మనకు ఆయన ఇచ్చేటువంటి యొక్క వేడి మనల్ని సంతోషపడుతున్నది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇన్ ఎ కోల్డ్ సీజన్ వీ సిట్ రౌండ్ ఎ ఫైర్ ఆర్ వీ హ్యావ్ ఎ హీటర్ నియర్ అస్, హౌ డు వీ గెట్ ది బెనిఫిట్? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
3: Aithe ee naadu manamu upasanalu upavasamlu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manam upavasam chestunnam అనగా భగవంతునికి సమీపములో కూర్చోటము, భగవంతుని యొక్క దీనికి సమీపానికి పోవటము జరుగుతూ ఉంటుంటారు.
2: సో టుడే వై ఆర్ వి అండర్టేకింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన? దిస్ ఇస్ బికాస్ వి వాంట్ టు గో క్లోజ్ టు గాడ్ ఆర్ వి వాంట్ టు గో అండ్ లివ్ నియర్ టు గాడ్.
3: అయితే భగవంతునికి సమీపంలో కూర్చోవటం వల్ల, భగవంతునికి సమీపంలో పోవటం చేత మనకొచ్చినటువంటి ఫలితం ఏమిటంటే భగవంతుని యొక్క సచ్చిదానందం మనకొస్తుంది, మనలో ఉన్న దుర్గుణములు మనకు దూరం అయిపోతుంది.
2: What is the benefit of going close to God or of being near Him? The benefit is that the Satchidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
3: కనుక భగవంతునికి సమీపంలో పోయేటువంటి యొక్క ప్రయత్నం లోపల దీనిని మనం ఉపవాసమని కాని ఉపాసనని కాని మనం కొంతవరకు ఉపయోగించుకోవటంలో ఒక అర్థం ఉంది, కానీ అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది, ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు, డజన్ ప్లాంటన్స్, చేర్ మిల్క్ తాగేది ఉపవాసం ఉపవాసం అనేది, ఇది ఉపవాసం కింద సంబంధమా?
2: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్ టు గో క్లోజర్ టు గాడ్ అండ్ టు బి నియర్ హిమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు హిమ్. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat one dozen chapatis, one dozen bananas and one fare of milk, is there any meaning in this upavasana?
3: Kanuka manamu pavitramainatundi bharatiya samskruti yandu andinchinatundi aadarshamulaku sariyainatundi arthamulu manam teeskonaka మన యొక్క ప్రార్థనలు కాని మన యొక్క సాధనలు కాని కొంతవరకు మనం వ్యర్థపరచుకుని నిరాశకు గురి అయిపోతుంటున్నాము.
2: Therefore, in the sacred culture of our country, the ideas that have been handed over to us are not being understood correctly by us. We are taking wrong meanings for these ideas that have been handed over to us, and to some extent we are being disappointed at the results of our sadhanas or our practices.
3: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా, ఇట్టి యథార్థమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి నిమిత్తమై ఈ ఒక్క నెల ఈ యొక్క సమ్మర్ క్లాసులో మీరు చేరారు. ఈ క్లాసు లోపల మీరు పవిత్రమైనటువంటి విషయాన్ని మీరు చక్కగా హృదయంతో చేర్చుకుని ఇంకా మున్ముందు దీనిని సక్రమమైనటువంటి మార్గంలో అవలంబించి దానిని ప్రవేశపెట్టి తద్వారా మీ యొక్క మిత్రులైనటువంటి వారికి ఇంకా భవిష్యత్తునకు మన భారతదేశమునకు తగినటువంటి యొక్క మార్గమును మీరు చేపడతారని, దానికి తీర్చిదిద్దుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, యు హావ్ కమ్ హియర్ ఫర్ ది సమ్మర్ క్లాస్ అండ్ యు ఆర్ స్టేయింగ్ హియర్ ఫర్ ఎ మంత్ విత్ ఎ స్పెసిఫిక్ వ్యూ టు అండర్స్టాండ్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్. యు మస్ట్ టేక్ ది ట్రూత్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ టు యువర్ హార్ట్ and put it along the right path. Not only that, when you go back, thereby you must give these sacred ideas to your friends. You must enable the future of your country to be glorious. And I hope and I am blessing you that you will be able to do this, and I will bring this discourse to a close. Madhura.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

0: Sairam, dear listeners, as the most intelligent form of creation, only human beings enjoy superior discrimination. It is therefore essential for us to discriminate between the good and the bad in all our thoughts, words and deeds. In today's discourse, Bhagwan Baba emphasizes this point and urges everyone to always seek good company. Let us now listen to the pearls of wisdom by Bhagwan Baba from a discourse delivered during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam on the 10th of August 2006.
1: Khanda khandam tarar khyati narjinchina mahaniyulanu ganna matrubhumi khanda khandantara khyati narjinchina mahaniyulanu ganna matrubhumi sangeeta sahitya shastriya vijayalandu di shakti jupina divya bhumi పాండిత్యమున చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి ఇట్టి భూమి యందు జననమంది సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపనే దివ్య భూమి ఇంతకన్నాను వేరేది ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యుడవు సభ్యులారా సాధు సద్గుణగణ్యుడవు సభ్యులారా
2: దిస్ ఇస్ ద ల్యాండ్ దట్ హాస్ గివెన్ బర్త్ ద సెయింట్స్ సేజెస్ అండ్ సీయర్స్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్ అండ్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ రిప్యూట్ What more could be conveyed to this assembly of noble souls?
1: Pavitratma Swaruprayana, Rutikulara, Prajalara, Balulara.
2: The noble priests who are highly sacred, devotees and students.
1: Bharata Bhumi, Chala, Bhagya Bhumi, Bangara Vinti Bhumi. మహాసాధ్వికులను మహాసాధ్వీమణులను మహాపండితులను మహాసంగీతపరులను కన్న భూమి ఈ భారత భూమి
2: భారత్ ఇస్ రియల్లీ అఫ్లూయెంట్ ఇట్స్ రిచ్ ఫుల్ ఆఫ్ కల్చర్ దిస్ ఈస్ ద ప్లేస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ పీపుల్ ఆఫ్ స్కాలర్స్ అండ్ ది విమెన్ ఆఫ్ చెస్టిటీ మెన్ అండ్ విమెన్ ఆఫ్ వేలర్ అండ్ కరేజ్
1: ఇట్టి భూమి ఎందు జన్మించి కూడాను అందులో ఏ చిన్న వయమైన కూడా గమనించుకోలేకపోవటం చాలా దురదృష్టము
2: ఇట్స్ రియల్లీ బ్యాడ్ లక్ హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ దట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇంబైబ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎన్షియంట్ గ్లోరీ అండ్ రిచ్ కల్చరల్ హెరిటేజ్
1: పొద్దున నుంచి హెడ్ ప్రిస్ట్ జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో చాలా చిత్ర విచిత్రమైనటువంటివి
2: ఆల్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై ది హెడ్ ప్రీస్ట్ సిన్స్ ద మార్నింగ్ ఇస్ రియల్లీ మిస్టీరియస్ అండ్ వెరీ పెక్యూలియర్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్
1: చిత్రంబులు
2: పెక్యూలియర్
1: విచిత్రంబులు
2: అండ్ ఇట్ మిస్టీరియస్
1: చిత్రంలో ఒక చిత్రమైన చిత్రంబులు
2: అండ్ ఇట్ ద మిస్టరీ ఆఫ్ ది మిస్టరీస్
1: ఇట్టి విచిత్రమైనటువంటి చిత్రములను చూస్తూ మానవుడు కంటితో చూస్తున్నారు కానీ హృదయంతో అనుభవించడం లేదు
2: ఆల్ ద మిస్టరీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ విట్నెస్డ్ బట్ దే ఆర్ నాట్ ఫెల్ట్ ఇట్ హార్ట్
1: పెద్దలు చెప్పినటువంటి విషయములను మనము చెవులతో విన్నప్పుడు వాటిని హృదయంతో అనుభవించాలి
2: వాట్ ఆల్ దట్ వీ హియర్ ఫ్రమ్ ఎల్డర్స్ నాట్ సింప్లీ హియర్ బట్ వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్ టేక్ దెమ్ టు హార్ట్
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం
2: It's only a noble man where you find the harmony of thought, word and deed.
1: Manas anyat, vachas anyat, karma anyat, duratmanam.
2: It's a wicked man who will not have any kind of unity in thought, word and deed.
1: Kanuka prati manavudu kudanu vinna vishayamulanu kanna vishayamulanu chakkaga hrudayaniki andinchi tadwara varu anubhavinchadaniki prayatninchali.
2: Therefore every person, whatever that he hears, whatever that he witnesses, whatever that he enjoys and treasures in the heart, must experience in the daily life.
1: Bharata desamulandu endu chuchinanu kudanu itti pavitramainatuvanti yokka సంగీత సాహిత్య విద్యలను ఎన్నియో మనము వింటున్నాము చూస్తున్నాము.
2: ఇన్ భారత్ వేర్ ఎవర్ యు గో యు కమ్ అక్రాస్ దిస్ ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ అండ్ మ్యూజిక్.
1: ఇది భగవంతుడు బోధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి బోధన.
2: దిస్ ఇస్ ట్రూలీ స్పీకింగ్ ద టీచింగ్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ టు దిస్ భారత్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: దాస్యం,
2: సర్విట్యూడ్,
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మ నివేదనం,
2: సెల్ఫ్ సరెండర్.
1: ఈ నవవిధములైన భక్తుడు ఎన్నియో విధములైన మార్గములను ప్రబోధిస్తూ వచ్చాడు.
2: అండ్ ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ have been taught and propagated since long.
1: Bharata deshamulandu unnatundi yokka bhakti siddhalu mari ee deshamulandu kodanu kanaravu.
2: It's only in Bharat where you find the height of devotion and sincerity which are not noticed anywhere.
1: Kalukane anni pranthamulu yandu kodanu allakallolamulu alavadipoyipojavi.
2: You find elsewhere the agitations, troubles and turmoil.
1: Kani okka Bharata deshamulandi ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు కలిగినా, ఎన్ని బాధలు సంభవించినా శాంతంగా భగవంతుని యొక్క నామం చేతని తప్పించుకుని పోతున్నారు.
2: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ భారత్ హూ కుడ్ బేర్ ఆల్ ద డిఫికల్టీస్, లాసెస్ అండ్ ద ప్రాబ్లమ్స్, కెలామిటీస్ అండ్ దే కుడ్ బేర్ దిస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పీస్ చాంటింగ్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ప్రాంతము, ఇట్టి పవిత్రమైనటువంటి ప్రదేశము మరి ఎందుకు కానరాదు.
2: This kind of sanctity, this sort of sacredness is not noticed anywhere in the world.
1: Prapanchamulo endu chuchinanu endu vinnanu anniyu dukkamule vicharamule kashtamule.
2: All over the world, wherever you go, you find the difficulties, the problems, misery, sadness, anxieties only.
1: Itti pradeshamulandu manam udbhavinchatamu, మనం పుట్టడము, మన జన్మలు రావటము చాలా అదృష్టమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అవర్ గుడ్ లక్ అండ్ ఫార్చ్యూన్ టు హావ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ హై సాంక్టిటీ.
1: ఇట్టి యజ్ఞయాగాదులు మరి ఎందుకు కానరావు?
2: ద సేక్రెడ్ రైట్స్, ద సేక్రెడ్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞయాగ ఆర్ నాట్ నోటిస్డ్ ఎనీవేర్.
1: యజ్ఞయాగములు అంటే కేవలం ఏదో కొన్ని అగ్ని కార్యములు కావచ్చుకుంటూ భగవంతుడికి అర్పితం గావించుకోవటం, ఇది మాత్రం యజ్ఞమని చెప్తున్నారు.
2: వి డిక్లేర్ యజ్ఞయాగ ఇస్ స్పెండింగ్ టైమ్ ఇన్ కంటెంప్లేషన్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్.
1: యజ్ఞము అనగా భగవంతుడికి అర్పితం చేయటము, భగవంతుని ప్రీతి కల్పించడము, భగవత్ప్రీతికి పాత్రలు కావటము, ఇది నిజమైనటువంటి యజ్ఞము.
2: యజ్ఞ మీన్స్ ఆఫరింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్, డూయింగ్ ఎన్ యాక్ట్ యాజ్ టు ప్లీజ్ హిమ్, యాజ్ టు మేక్ హిమ్ హ్యాపీ. That is the purpose of yajna.
1: Nee swartham kosam, suprayojanam kosam kaadu.
2: Yajna is not to be performed for one's own selfishness or self-interest.
1: Parva kosamanu, prapancham kosamu, loka kalyanam nimittamai erpadinatuvantivi yajnamulu.
2: Yajnas are meant for the welfare of the entire humanity, for others, for the whole universe.
1: Ee yajna yagadi kartavulu anadi kaalam nundi kudanu mana Bharata deshamlo abhivruddhi avutoo vastunnayi.
2: Yajna Yaga, the sacred spiritual rites, have been encouraged and fostered since ancient times in this country.
1: Treta Yagamulu undi kudanu enniyo yagnamulu yagamulu jarigayi.
2: Yajna Yaga took place even in times of
1: Kali. Anati rakshasudu ee yajna yagamulanu bhagam parichutu vacharu.
2: In those times the demons acted against the performance of yajñas and yagas.
1: Karanam yajña yagadulu yokka vishayamu satyamu variki teliyakapovatame.
2: They did not encourage any yajña yaga demons in those times because they did not follow the path of truth.
1: Dwapara yugam vachetappatiki
2: the dawn of Dwapara age
1: kontha varaku kodanu artham chesukovadaniki prayatnincharu.
2: People made an attempt to understand to some extent.
1: ఎన్నో యజ్ఞ యాగములు జరిగినప్పటికీ జనకునకు ఏమాత్రము తృప్తి జరగలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మెనీ యజ్ఞ యాగస్ హీ వాజ్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: హూ? జనక.
2: జనక వాజ్ నాట్ టోటల్లీ సాటిస్ఫైడ్.
1: కనుక మనము ఈనాడు అందరు కూడా చదువుకున్నటువంటి వారే.
2: టుడే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్.
1: యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతు అంటే ఏమిటి అనేటువంటిది సంపూర్ణంగా అర్థం చేసుకునేవారు.
2: దే కుడ్ అండర్స్టాండ్ టోటల్లీ వాట్ యజ్ఞ ఇస్, వాట్ యాగ ఇస్, వాట్ ఆర్ రిచువల్స్.
1: కేవలము మానవులైనటువంటి వారు ప్రతి మానవుడు ఈ యజ్ఞ యాగాది క్రతువులు నిత్యము ప్రతి శరీరము కూడా చేస్తూ రావాలి.
2: ఇన్ఫాక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ పర్ఫార్మ్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సేక్రెడ్ రిచువల్స్.
1: అనగా ఏ కార్యం చేసినప్పుడు కూడా భగవత్ అర్థం అని పలకాడు.
2: ఇట్ ఓన్లీ మీన్స్ దట్ వన్ షుడ్ పర్ఫార్మ్ విత్ కంప్లీట్ కన్విక్షన్ దట్ వాట్ ఎవర్ దట్ వన్ డస్.
1: అడుగడుగులకు దైవం యొక్క ప్రీతి మనలో ఆవిర్భవించాలి.
2: ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ ఇట్ షుడ్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
1: నేను చేయటన్నీ కూడా భగవత్ ప్రీతి అర్థమై చేస్తున్నాను.
2: వాట్ ఆల్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఓన్లీ టు ప్లీజ్ గాడ్.
1: నన్ను ప్రీతించడం కోసమే మిమ్మల్ని పుట్టించాము.
2: And in fact, you are born for this purpose to please God.
1: కేవలము తిండి తీర్థాలతో జీవితం గడుపుకొని కార్యము ముగించుకోవటం కాదు.
2: The life does not revolve around the food, raiment and shelter, eating and drinking alone.
1: కాని మానవుడు తన యొక్క జీవితమును ధన్యం చేసుకునే నిమిత్తం.
2: In fact, man should live for his own liberation, redemption.
1: తన సత్యాన్ని తాను గుర్తించాలి.
2: He should know his own truth, his own nature.
1: ఎవరిని చూసినాను మనము మీరెవరండి, మీరెవరండి, మీరెవరండి అని ప్రశ్నిస్తాం.
2: Whosoever we come across, we go on inquiring, who are you, who are you?
1: కానీ తానెవరో తను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: బట్ ద మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ ఓన్ నేచర్ టు బిగిన్ విత్.
1: హూ ఎమ్ ఐ
2: డజంట్ పుట్ ఎ క్వశ్చన్.
1: మొట్టమొదటి నీవెవరో నీవు గుర్తించుకుంటే పనులు ఎవరో నీకు తెలుసుకోవడానికి వీలవుతుంది.
2: సో యూ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ హూ ఆమ్ ఐ, దెన్ యూ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అదర్స్.
1: ఈ నాడు హూ ఆర్ యూ ఈ అంటే ప్రశ్నలు వేసి వ్యర్థం చేస్తున్నారు కాలమును.
2: టుడే వీ గో ఆన్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ అండ్ దస్ వేస్ట్ టైం.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదపద్మాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. తానే తాను కాలం.
2: గాడ్ ఈజ్ టైమ్, ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, ఈజ్ బియాండ్ టైమ్, హీ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: కనుక ఒక్క క్షణమైన కూడా మనం వ్యర్థం చేయకూడదు.
2: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ వేస్ట్ ఎ మూమెంట్.
1: కేవలము శారీరక సంపత్తి కోసమని, మానసిక సంపత్తి కోసమని, ఇంద్రియ ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారే కానీ కేవలము ఆత్మతృప్తి నిమిత్తమై ఎవ్వరు కూడా ప్రాకులాడటం లేదు.
2: వి స్ట్రగల్ హార్డ్ ఫర్ అవర్ ఫిజికల్ ప్రోగ్రెస్, ఫర్ మెంటల్ అచీవ్మెంట్స్ అండ్ టు సాటిస్ఫై అవర్ సెన్సెస్, బట్ వీఆర్ నాట్ లివింగ్ ఫార్ ద రికగ్నిషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: కేవలము ఈ ఇంద్రియముల సుఖం ఎంతవరకు,
2: ద సెన్సువల్ ప్లెజర్ హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్,
1: ఈ దేహం యొక్క ఆనందం ఎంతవరకు,
2: how long the body happiness lasts.
1: Kaga ivanni kudanu chanamlo payeyatundi meghamule.
2: These are all momentary, like passing clouds.
1: Ivanni kudanu passing clouds.
2: These are all passing clouds.
1: Okkati maatrame permanent idi.
2: But there's only one that is permanent.
1: Adi hrudayame.
2: That is the heart.
1: Adi eni hrudayaniki tagi tripti cheyali.
2: In fact, we should satisfy our own heart.
1: Kanuka prema swarupulara,
2: embodiments of love.
1: మనం ఆ హృదయాన్ని తృప్తిపరచుకునే నిమిత్తమై మనం ప్రయత్నించాలి.
2: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు సాటిస్ఫై అవర్ ఓన్ హార్ట్.
1: ఇవన్నీ కూడా కేవలము దివ్యమైనటువంటి యొక్క సత్సంగం చేతనే ఏర్పడుతున్నాయి.
2: దిస్ ఇస్ పాసిబుల్ బై అసోసియేటింగ్ అవర్ సెల్స్ ఇన్ ది సీక్రెట్ గుడ్ కంపెనీ.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి.
2: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ out of good company, we develop this detachment, the steady-mindedness, and that ensures the liberation ultimately. By joining the bad company, you become bad.
1: Tell me your company, I shall tell you what you are.
2: Therefore it is said, tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎట్టి వారితో చేరుదువో నీ యొక్క గుణములు కూడాను అట్టివిగానే మారును.
2: As is the company, so you become. Depending upon the people you associate yourself, you develop those qualities.
1: కనుక పెద్దలైనటువంటి వారితో, విద్యావంతులతో, కేవలం ఆధ్యాత్మిక చింతన చేయ వారితో మీరు కలవాలి.
2: Therefore elders and educated people should join the company of spiritual minded people.
1: ఈనాడు ఇక్కడ చేరినటువంటి యొక్క సత్సంగము గొప్ప సత్సంగము.
2: The spiritual company here is no blessed, very great.
1: ఇలాంటి కంపెనీ మనకు ఎక్కడ కూడా లభ్యం కాదు.
2: This sort of company of spiritual excellence is not noticed, not available anywhere.
1: ఇలాంటి కంపెనీ మనకు చేరినప్పుడు మనం ఇలాంటి కంపెనీ యొక్క పావులే మనలో ఆవిర్భవించాలి.
2: When you join this company, spiritual company, you develop spiritual thoughts.
1: కనుక ఎట్టి దాంతో మనము ఒక కర్ర ఉంటుంది, కర్రకు అగ్గి అంటుకున్నప్పుడు,
2: when the wood catches fire, when you light it up,
1: ayaka karakunnatundi yokka dinni poga roopanga maarutundi,
2: and you find the flame there after the smoke above.
1: Ee smoking elantido daniki megham elantiviga vastuntayi.
2: As is the smoke, so is the cloud above.
1: Aa megham ettivo varsham attuvetiyaga undi.
2: As is the cloud, so is the rainfall.
1: Kalukuni manamu ee varshamulaku manam lobadutunnamu. Ee varshamu sariyina varsham kaakunda pothundi.
2: In fact, we want rains, but we don't have proper rains today.
1: Manavudu water chetane jeevisthunnadu.
2: Man lives because of water.
1: Water manchi lenappudu manishi kuda manchi vaadu, manchi maatalu, manchi talampulu tanlo aavirbhavisthunnayi.
2: When the water is pure, the person will live long with pure thoughts, with pure mind.
1: Inaadu anni rogamulaku moola kaaranamu neere.
2: For all diseases, it is the water that is the cause.
1: అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణం కూడాను దానికి కారణంగా అవుతుంది.
2: అండ్ ది ఎన్వైరన్మెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్.
1: కనుక మనం ఉన్నటువంటి యొక్క స్థానమును పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ అవర్ ప్లేస్ క్వైట్ క్లీన్ అండ్ ప్యూర్.
1: త్రాగేటువంటి నీరు కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి.
2: అండ్ అవర్ డ్రింకింగ్ వాటర్ షుడ్ బి నెసెసర్లీ ప్యూర్.
1: అప్పుడే మానవుడు ఆరోగ్యవంతుడిగా అయిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు.
2: దెన్ ఓన్లీ మ్యాన్ వుడ్ బి హెల్దీ అండ్ బ్లిస్ఫుల్.
1: ఆరోగ్యమునకు ఆనందమే ప్రధానము.
2: ఫర్ హెల్త్ ఇట్ ఇస్ ద బ్లిస్, దట్స్ హ్యాపీనెస్, దట్స్ ప్రైమోరియల్ కాజ్.
1: కనుక విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
2: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా యువకులుగా ఉండటం చేత మీకు పదార్థము, వాతావరణము చాలా అతి ముఖ్యమైనటువంటిదిగా ఉండాలి.
2: యువర్ యంగ్స్టర్స్, యూ షుడ్ రియలైజ్ ద మెటీరియల్ అండ్ ఎన్వైరన్మెంట్ ఆర్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్.
1: కనుక సత్సంగంలో మీరు చేరండి.
2: Therefore, join good company.
1: మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు తగినటువంటి ఒక స్థానంలోనే మీరు ప్రవేశించాలి.
2: Therefore, join the company where there will be singing, there will be good games and sports, where good words are spoken.
1: కనుక మీ గేమ్స్ లోపల ఉన్నటువంటి ఒక ఫలితమే మీ జీవిత ఫలితము.
2: And then this life is a game, and this, the win, the victory, will decide your life.
1: కనుక మీ గేమ్స్ సరైనటువంటివిగా మానవునికి మానవోద్ధరణ గావించేటువంటిదిగా ఉంటుండాలి.
2: Therefore this life which is a game should end up in the emancipation of our life.
1: ఎవరితో మాట్లాడినప్పటికీ మీరు శాంతంగా ప్రేమతో కరుణతో మాట్లాడాలి.
2: Whomsoever you converse with, you should be peaceful, you should be calm, quiet.
1: కఠినమైనటువంటి పదములను ఉపయోగించకూడదు.
2: You should never use harsh words.
1: ఈ కఠినమైనటువంటి పదముల వల్ల హృదయము చాలా కరిగిపోతుంది.
2: And because of the harsh words, it will affect your heart.
1: కనుకని మంచి మాటల చేత, పవిత్రమైనటువంటి పలుకుల చేత వారి హృదయాన్ని కరిగించాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ఇన్ సచ్ ఎ వే, స్వీట్ అండ్ సాఫ్ట్, సో యాజ్ టు మెల్ట్ ద హార్ట్ ఆఫ్ ద అదర్.
1: కనుకని హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్.
2: భగవాన్ సేస్ హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
1: అందరికీ మనము సహాయంగా ఉంటుండాలి.
2: Therefore we should help everybody.
1: దీనిని సహనాభవతు, సహనోభవతు, సహవీర్యం కరవావహి. నీవు మంచి మాటల చేత నీవు స్నేహం చేసుకోవాలి.
2: You can develop by friendship, by talking sweetly and softly.
1: నీవు మంచి వారితో కూడినప్పుడు నీకు మంచి హృదయం వస్తుంది.
2: When once you are in good company, you will have good heart.
1: గుడ్ థాట్స్ మనలో వచ్చినప్పుడు గుడ్ కర్మను మనం చేస్తాము.
2: When once you have good thoughts, you will get into good action.
1: గుడ్ యాక్షన్ చేసినప్పుడే గుడ్ ఫలితం కూడా లభిస్తుంది.
2: గుడ్ యాక్షన్ విల్ సర్టన్లీ కన్ఫర్ ద గుడ్ రిజల్ట్స్.
1: కనుకనే మీరు మంచి మాటలతో నోటినిచ్చినందుకు, నాలుకనిచ్చినందుకు పవిత్రమైనటువంటి మాటల చేత పలకాలి.
2: దేర్ఫోర్ దిస్ టంగ్ దట్ హస్ బీన్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ షుడ్ బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ, దట్ వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక మాటలు ఒక భారతదేశం నుండి మనకు లభిస్తాయి.
2: ద సేక్రెడ్ వర్డ్స్ ఆర్ అటర్డ్ ఆర్ స్పోకన్ హియర్ ఇన్ భారత్ అలోన్.
1: ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు దయచేయండి, రండి, కూర్చోండి అని మంచి మాటలతో చెప్పాలి.
2: When elders visit you, you invite them, you welcome them, offer them seats.
1: Pandi, pandi, ani aavrithi manam kadinanga palakakoodadu.
2: You cannot be harsh. You can say you may go, and you cannot use in a harsh tone.
1: Nee yokka manchi chettulaku nee maatale mukhyam.
2: The good and bad depend upon the words that you use.
1: Nee manchi maatalu maatladithe neeku manchi sthaname labhistundi.
2: If you speak well, you'll get into good position.
1: జవాబు చెప్పేటువంటి వారు కూడా మంచిగా జవాబు చెప్తారు.
2: ది అదర్స్ ఆల్సో విల్ రెస్పాండ్ ఈక్వలీ వెల్.
1: కనుక మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ లోపల గర్వం వచ్చిందని మీ యొక్క జీవితమే గర్వమయంగా ఉంటుంటుంది.
2: ఇఫ్ యూ డెవలప్ ది సెన్స్ ఆఫ్ ప్రైడ్ యాజ్ అ స్టూడెంట్ ద హోల్ లైఫ్ విల్ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ప్రైడ్ అండ్ ఈగో.
1: కనుక మాటలు మంచివి అయినప్పుడు మన యొక్క హృదయం కూడా మంచిదవుతుంది.
2: వెన్ వన్స్ యువర్ వర్డ్స్ ఆర్ స్వీట్ naturally the heart also is sweet.
1: Heart sweet ga untunto appudu manam chesetundi sankalpam ranni kudunu sweet gaane untuntai.
2: When one's heart is sweet, all our thoughts are bound to be sweet.
1: Mottamata hrudayanni pavitram gaavinchukoni soft ga chesukoni sweet ga maarchukondi.
2: Therefore we should sanctify, purify our heart such that it be nectarine.
1: Ee nalagaidu dinamulu kudunu చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు ఇక్కడ వారి మాటలు కూడా చాలా పవిత్రమైనటువంటి మాటలుగా ఉంటుంటాయి.
2: దోస్ దట్ అడ్రస్ యూ విల్ సర్టన్లీ స్పీక్ టు యూ మేకింగ్ యూజ్ ఆఫ్ సీక్రెట్ వర్డ్స్.
1: అటువంటి మాటలను మీరు హృదయంలో ప్రింట్ చేసుకోవాలి.
2: సీ దట్ దేర్ వర్డ్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: మిగిలినటువంటి చెడ్డ మాటలంతా కూడా గాలికి వదలాలి.
2: అండ్ లెట్ ఆల్ ది బ్యాడ్ వర్డ్స్ ఇన్ యూ లెట్ దెమ్ బి రిలీజ్.
1: దాన్ని తీసుకోవడానికి గాలి కూడా ఉండదు.
2: And you should not accept it in.
1: Kanuka prema swarupulara.
2: Embodiments of love.
1: Meer premato.
2: With love.
1: Jarito.
2: With compassion.
1: Karunato.
2: Kindness.
1: Jeevitanni nadipala.
2: Lead the rest of your life.
1: Mee oka jeevitam anta kodanu premamayanga maarali.
2: Let your life be full of love.
1: Aa love anetuvantidi chaala madhuramainatuvantidi.
2: Love is nectarine sweet.
1: ఆ స్వీట్నెస్ మరి దేనేందుకు కారణం రాదు.
2: ద స్వీట్నెస్ ఆఫ్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్.
1: కనుక మాటలను మనం మంచిగా చేర్చుకోండి.
2: దేర్ఫోర్ రెక్టిఫై.
1: మనం విరోధి కనిపించినప్పటికీ నమస్కారం అండి అని చెప్పాలి.
2: ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు మీట్ ఎన్ ఎనిమీ డూ నమస్కార్ సల్యూట్ హిమ్.
1: నా విరోధి కదా అని వాడికి మోహం తిప్పుకొని పోకూడదు.
2: డోంట్ టర్న్ అవే యువర్ ఫేస్ వెన్ యూ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ఎనిమీ.
1: అందరితో కూడా మనం స్నేహంగానే ఉంటుండాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ బి ఏ ఫ్రెండ్ టు ఎవ్రీబడి.
1: అది ఏ వేదమునందు మొట్టమొదటి చెప్పింది, సహనాభవతు సహనోభవంతు సహవీర్యం కరభావహి.
2: దట్ ఈస్ ది ఫస్ట్ డిక్లరేషన్ ఆఫ్ వేదిక్ డిక్టమ్ దట్ వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెండ్షిప్.
1: కలిసి మెలిసి తిరుగుదాం.
2: లెట్ అస్ మింగిల్ టుగెదర్.
1: కలిసి మెలిసి పలుకుదాం.
2: లెట్స్ గ్రో టుగెదర్.
1: కలిసి మెలిసి తెలియనట్టి తెలివిని పోషించుదాం.
2: లెట్ అస్ ఫాస్టర్ అవర్ ఇంటెలిజెన్స్ దట్ వీ హావ్ అక్వైర్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టుగెదర్.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
2: లెట్ అస్ ఆల్సో గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ నాలెడ్జ్.
1: ఇది మొట్టమొదటి వేదము మనకు సర్వులకు బోధించినటువంటి ఒక సువాక్యములు.
2: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ వేద టు బిగిన్ విత్.
1: కఠినమైనటువంటి మాటలు ఏమాత్రం కూడా మెత్తని నారకు నుంచి రాకూడదు.
2: ది హార్ష్ వర్డ్ షుడ్ నాట్ బి అటర్డ్ బై ద సాఫ్ట్ టంగ్.
1: ఇది చాలా సాఫ్ట్ టంగ్.
2: టంగ్ ఈస్ సో సాఫ్ట్.
1: ఆ సాఫ్ట్ టంగ్ తోపల స్వీట్ మాటలే రావాలి.
2: ద సాఫ్ట్ టంగ్ షుడ్ అటర్ స్వీట్ వర్డ్స్.
1: ఇది స్వీట్ వర్డ్స్ రాకుండా పోతే ఇది కేవలం హార్డ్ టంగ్ అయిపోతుంది.
2: ఇట్ ఆర్ నాట్ సో ద టంగ్ ఈస్ హార్డ్. దెన్
1: హార్డ్ టంగ్ వచ్చినప్పుడు హార్డ్ ఫలితములే మనకు లభిస్తుంటాయి.
2: వెన్ వన్స్ యూ స్పీక్ ఇన్ హార్డ్ వే ఆఫ్ ద హార్డ్ టంగ్ యూ నేచురలీ ఫేస్ బ్యాడ్ రిజల్ట్స్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: రేపటి నుంచి
2: ఫ్రమ్ టుమారో
1: మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా మంచి విషయాలు చెప్తాడు.
2: ది హెడ్ ప్రీస్ట్ విల్ స్పీక్ టు యూ వెరీ గుడ్ థింగ్స్.
1: అన్ని కూడా క్రోడీకరించుకోవాలి.
2: యు గ్యాదర్ కలెక్ట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ దట్ యు డిసిమినేట్.
1: కేవలం క్లాసులో ఏదో టీచర్స్ చెప్పినటువంటి యొక్క ఈ ఆర్టిఫిషియల్ భాషలంతా కూడా మీరు నేర్చుకోకూడదు.
2: యు షుడ్ నాట్ లిమిట్ యువర్ సెల్ఫ్ టు ది మియర్ టీచింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: ఈ ఆర్టిఫిషియల్ అనేటువంటిది చాలా ఫిష్ కంటే బ్యాడ్.
2: The artificial is worse than fish.
1: Fish is better than artificial.
2: And in fact, sometimes it proves that fish is better than artificial life.
1: కనుక మనం ఆర్టిఫిషియల్ మనం తీసుకోకూడదు.
2: సో వీ షుడ్ నౌ రిలై ఆన్ ఆర్టిఫిషియల్.
1: హార్ట్ తీసుకోవాలి.
2: హార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మీరు క్రమక్రమేణా ఈ వచ్చిపోయేటువంటి వారి వల్ల మీకు ఎంతనో జ్ఞానము, అభివృద్ధి, పవిత్రత మీకు చేకూరుతుంది.
2: As days go by, you'll certainly listen to many good things such that we'll make our lives sacred and noble.
1: Shravanam, Kirtanam, Vishnu Smaranam, Padasevanam, Vandanam, Dasyam, Sneham, Atma Nivedanam, Mottamottamanu Manchi Bhatanam Matram Tiskoyam.
2: Of all the 9 parts of devotion, the first one is Shravanam, listening, that we should be in a position to listen and absorb
1: whatever.
2: When once you find those words which are not palatable and acceptable, do not stay there.
1: అన్ని గాలిలో కలిసిపోతుంటాయి.
2: లెట్ దెమ్ ఆల్ బి రిలీజ్డ్ టు అవుట్సైడ్ ఎక్స్టీరియర్.
1: నీవు మంచివి మాత్రమే నీవు తీసుకో.
2: టేక్ ఇన్ దట్ ఈస్ గుడ్.
1: అటువంటివే నేను శాశ్వతంగా నిలుస్తాయి.
2: దే విల్ రిమైన్ ఎటర్నల్లీ.
1: అదే సత్యము శాశ్వతము.
2: అండ్ దట్ ఈస్ ట్రూత్ అండ్ పర్మనెంట్.
1: అదే సత్యము నిత్యము.
2: అండ్ దట్ ఈస్ ట్రూత్ అండ్ ఎటర్నల్.
1: అదే పవిత్రము, అదే నిత్యము.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నెక్టరైన్ దట్ వుడ్ లిబరేట్ యు.
1: అట్టి పవిత్రమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి వాక్కులను మీరు అందుకుని
2: receive those words of eternal truth.
1: Danivalla mee oka jeevithamunu poshinchukondi.
2: And let's spend our lives basing on the teachings that we hear from them.
1: Kani bhagavantudu cheppinatundi matalu enta madhuramainatundi matalu.
2: God's teachings are so sweet.
1: Bhagavantudu yokka vakyamulu enta madhuryamainatundi vakyamulu.
2: God's words are nectarine.
1: Athani vakyamulu amrutamainatundivi.
2: And his words are full of nectar and full of sweetness to its height.
1: అటువంటి వాక్యములను మీరు ఏమాత్రం కూడా వదలకూడదు.
2: We should never give up the teaching of God.
1: దేహమునైనను వదలొచ్చును కాని మాటలను వదలకూడదు.
2: We may even drop the body, but not the teaching of God.
1: ఏంటి పాంచభౌతికము దుర్భరమైన కాయంబు.
2: The body is of senses which is so weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
2: It is bound to fall, you do not know.
1: మాటలు చూస్తామా అపవిత్రమైన మాటలు. కనుక దీనిని ఏనాడైనా మనం వదలసిందే.
2: అండ్ ద బాడీ హావ్ టు లివ్ వన్ డే ఆర్ అదర్.
1: దేహమును ప్రధానంగా పెట్టుకుని దేహ పోషణకై మనం జీవించరాదు.
2: వీఆర్ నాట్ టు లివ్ ఓన్లీ ఫర్ బాడీ.
1: మానసిక తృప్తి కోసము,
2: ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్,
1: ఆత్మానందం కోసము,
2: ఫర్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సంఘమును చేరాలి.
2: వీ షుడ్ జాయిన్ దిస్ సీక్రెట్ కంపెనీ.
1: చేరి చేరటం మాత్రమే కాదు, చేరి వారు చెప్పినటువంటి మంచి విషయాలను మనం హృదయంతో చేర్చుకోవాలి.
2: వీ షుడ్ బీ ఇన్ గుడ్ కంపెనీ, సీక్రెట్ కంపెనీ, ద కాంగ్రిగేషన్, రిసీవ్ అండ్ అబ్జార్బ్ ఇన్ రాప్ట్ అటెన్షన్ దట్ వాట్ ఎవర్ వీ లిసన్ టు.
0: యూ వర్ లిస్నింగ్ టు ఎక్సర్ప్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా on the 10th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba drew attention to the true purpose of our life. He said that we must perform all actions with the sole motive of pleasing God. If we do so, we are bound to experience bliss always. Thank you and Sai Ram.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 13th discourse on Gita Bhagavan delivered on 15th August 1984. In this discourse, Bhagavan explains how important it is to develop a spiritual outlook as early as possible in one's life, when one's health and vigor are at their peak. He exhorts all not to postpone spiritual inquiry. Sai Bhagavan Vacha.
1: Sarveshu Kaleshu Mamanusmara. ఎల్లప్పుడూ ఎవరు నన్ను స్మరించుచుందురో వారు నాకు అతి ప్రీతి అన్నది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ డిక్లర్డ్ హూఎవర్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ ఎవర్ రిమెంబర్స్ మీ అండ్ కాంటెంప్లేట్స్ ఆన్ మీ ఈజ్ డియర్ టు మీ.
1: కానీ ఈనాడు లోకములో వృద్ధాప్యమైనప్పుడే అట్టి వ్యక్తులే ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశిస్తున్నారు.
2: బట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ఓన్లీ ఓల్డ్ పీపుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండర్టేక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
1: భోగ్య వస్తు ఆనందమును అనుభవించి విసుగెత్తి వేసారి తదుపరి ఈ ఆధ్యాత్మికములో ప్రవేశిస్తున్నారు.
2: ఆఫ్టర్ ఎంజాయింగ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ లగ్జరీ అండ్ ఎంజాయ్మెంట్ థరలీ అండ్ గెటింగ్ డిస్గస్టెడ్ అండ్ ఎగ్జాస్టెడ్ సచ్ ఎంజాయ్మెంట్ దెన్ దే ఆర్ ఎంటరింగ్ టు ది స్ఫియర్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: దృశ్య వస్తువులనందు ధారాపుత్రాదులు ఎందు ధనకనక వస్తువాహనాదులు ఎందు ఏదియో సుఖము శాంతి ఉన్నదని దాని నిమిత్తమై అనేక విధములుగా పరువులెత్తి అది ఎదురు దెబ్బ వేయగా చల్లగా వెనుకకు తిరిగి వస్తున్నారు ఈ వృద్ధులు.
2: These old people referred to earlier, after enjoying objects of senses and enjoying the family life, thinking that there is some enjoyment and some pleasure in the objects of senses and in the family life, in wife and children and in wealth, properties, name and fame, and after realizing that it is not true, after being haunted back by them, then they are trying to enter into the spiritual world.
1: Shanti sukhamulu dara putradulu endukani dhanakanaka vastuvahanadulu endukani dushyakalpitamaina jagattunandukani ledaneetunte satyanni anubhavinchina tarvatane aadhyatmikamulo praveshistunnaru.
2: Only after realizing that peace of mind, joy and happiness do not rest in the world of the phenomenal world, the property, the wealth, the wife and the children and such enjoyments, then only they are taking to the path of spirituality.
1: Jeevitamulo bhagavat chintana cheyinatvanti vari kante edo ee vruddhapyamunandaina ee margamlo praveshinchinatvanti vari yokka sthiti kontha merugane cheppavachchu.
2: In a way it can be said that instead of not doing any not thinking of the Lord at all, it is better at least in the old age people think of the Lord.
1: Aithe bhagavat chintanaku oka kalamu oka neemamu oka vayasu anetunte neemam le matramu levu.
2: But there is nothing, no restrictions whatsoever regarding the time, age and place so far as thinking of the Lord it goes.
1: కనుకనే సర్వేషు కాలేషు అని గీతాచార్యుడు ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాడు.
2: That's why గీతాచార్య has declared that at all times and in all places one can think of the Lord.
1: భగవద్గీత యందు సుఖ దుఃఖములు కష్ట నష్టములు శీతోష్ణములు లాభాలాభములు దూషణ భూషణులు.
2: In Bhagavad Gita it has been said, joy and sorrow, cold and heat, profit or loss,
1: criticism
2: and censure and praise, criticism and praise,
1: ivanni kudanu samamuga bhavinchavani bodhinchadu Gitacharyudu.
2: Gitacharya has taught that all these things should be considered with an equal mind and equally.
1: అయితే భక్తుని యొక్క లక్షణములు 64 లక్షణములుగా నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
2: భగవద్గీత హ్యాస్ టాట్ దట్ దర్ ఆర్ 64 అట్రిబ్యూట్స్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
1: ఇవన్నీ కూడా భక్తుని యందు ఉన్నవా అని విచారించడం చాలా కష్టం.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఎ డివోటీ హ్యాస్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్.
1: ఈ అన్ని విధములైనటువంటి యొక్క క్వాలిటీస్ వారి యొక్క అర్హతలన్నీ కూడాను అభ్యాస వైరాగ్యము ఈ రెండింటి ఎందే ఇమిడి ఉంటున్నది.
2: బట్ ఆల్ దీస్ 64 క్వాలిటీస్ గెట్ దెమ్సెల్స్ ఐడెంటిఫైడ్ అండ్ మర్జ్డ్ ఇన్ టూ థింగ్స్ దట్ ఈస్ వన్ ఇస్ కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ ది అదర్ ఈస్ డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్.
1: శారీరక తపస్సు వాక్ తపస్సు మానసిక తపస్సు మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి తత్వము ఇక్కడ అభ్యాసము.
2: ప్రాక్టీస్ రెఫర్స్ టు ద ఎసెన్స్ అండ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద బాడీలీ తపస్, ద మెంటల్ తపస్ అండ్ తపస్ ఆఫ్ స్పీచ్.
1: ఇంకా వైరాగ్యం అనగా వస్తు దోషమును గుర్తించి కర్తవ్య కర్మలు ఆచరించి ఫలాపేక్షను ఏమాత్రము కూడాను హృదయమునందు చేర్చుకొనక సాక్షిభూతుడుగా ఉండటమే ఈ యొక్క వైరాగ్యమును సరి అయిన లక్షణము.
2: రినౌన్సియేషన్ రెఫర్స్ టు రికగ్నైజింగ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఆర్టికల్స్ అండ్ లివింగ్ ఎ లైఫ్ విచ్ డస్ నాట్ గెట్ అటాచ్ టు దీస్ థింగ్స్ అండ్ లివింగ్ యాజ్ ఎ విట్నెస్ ఫర్ ఆల్ ద థింగ్స్.
1: ఈ రెండింటిని మానవుడు సక్రముగా వర్తింపచేసుకున్న ఇంతకంటే పెద్ద సాధనలు అనవసరం.
2: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గ్రేటర్ సాధనాస్ ఇఫ్ వన్ కెన్ ప్రాక్టీస్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్.
1: ఇట్టి అర్హతలు మానవుని యందు అభివృద్ధి ఉండవలనన్న బాల్య యవ్వనం అనేటువంటి వయసులో చాలా ప్రధానము.
2: ఇఫ్ వన్ వాంట్స్ టు డెవలప్ అండ్ ఎంకరేజ్ దీస్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్, వన్ హ్యాస్ టు యూజ్ వన్స్ చైల్డ్ హుడ్ అండ్ వన్స్ బాయ్ హుడ్ ఇన్ ఎన్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ ఎ నైస్ వే.
1: ఇంద్రియ శక్తి, దేహ పటుత్వము, ఆరోగ్యము, ధీశక్తి, ఒక ప్రతిజ్ఞాశక్తి, ఇలాంటి నవ్యమైన భవ్యమైనటువంటి శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే ఈ విధమైనటువంటి సాధనలు చేయుటకు సాధ్యమవుతుంది.
2: స్ట్రెంగ్త్ ది బాడీ, స్ట్రెంగ్త్ ది మైండ్, స్ట్రెంగ్త్ ది సెన్స్ ఆర్గన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ మెంటల్, వెన్ ఆల్ దీస్ ఆర్ ఇన్ ప్లెంటీ దెన్ ఓన్లీ వన్ కెన్ అండర్టేక్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజ్.
1: వృద్ధాప్యములో అన్ని విధమైనటువంటి బలహీనతను ఏర్పడి తన యొక్క ఇంద్రియ శక్తి కూడాను కోల్పోయి జ్ఞాపక శక్తి కాని ఆరోగ్యము కాని ఏమాత్రం కూడాను తనకు ఉత్సాహ ప్రోత్సాహములు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుండటం చేత సాధనలు సలపటం అతి కష్టం.
2: ఇన్ ది ఓల్డ్ ఏజ్ వెన్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్, ఫిజికల్, మెంటల్, మెమరీ అండ్ ది ఆల్ సార్ట్స్ ఆఫ్ వీక్నెసెస్ లిమిటేషన్స్, ఇట్ విల్ బి రాదర్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
1: అట్లయినా వృద్ధులకు ఇంకా మార్గమే లేదా అని బలహీనులు కానక్కరలేదు.
2: ఇన్ దట్ కేస్ వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో వే ఫర్ ద ఓల్డ్ పీపుల్.
1: అయితే వారికి కూడా కొన్ని కొన్ని అవకాశాలు కూడాను అప్పుడప్పుడు సంభవించవచ్చు.
2: ఈవెన్ ఫర్ దెమ్ సర్టన్ అకేషన్స్ సర్టన్ ఆపర్చునిటీస్ మే కమ్ దేర్ వే.
1: అయితే ఈ బాలకులకు యువకులైనటువంటి వారికి ఇది లభ్యము కావటము తథ్యము అనేటువంటి గ్యారంటీని కూడాను అందించాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హాస్ డిక్లర్డ్ దట్ the boys and the youth would certainly get this opportunity to practice these exercises in a more definite way.
1: Yettanaga modale manam hotel nundu aaharamunakai order ichi ticket koni pettukunnappudu manam eppudu poyinappudiki manaku aa bhojanam labhistundi.
2: It is something like reserving our food in a hotel and buying a ticket. Whenever we go after reserving the food, we are likely to get the food.
1: Idi mana guarantee.
2: This is guarantee to us.
1: Attu kaakunda edo aakalainappudu kaalam theerin tarvata hotel ku velli ayya naaku annam kavali anukunnappudu lekunda undavachunu.
2: On the other hand, if one goes to a hotel when he is hungry, outside the timings, one may not be able to get the food.
1: Labhinchakapovachu.
2: He may not get the food.
1: Okavela labhinchavachu.
2: He might sometimes get it also.
1: Idi kevalamu vaari chance paina aadharapadi untundadi kani guarantee anetundi ledu akkada.
2: In such a case, there is no guarantee of getting food, but it depends upon the chance factor. They may get it.
1: ఆ వృద్ధులే బాల్యము నుండి భగవత్ చింతన చేయొచ్చు సాధన సంతృష్టి ఎందు వారు ఆరితేరి ఉండినా వృద్ధాప్యం నందు కూడా వారికి ఇది లభ్యమౌట సత్యం.
2: ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ద సేమ్ ఓల్డ్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద యంగ్ ఏజ్ హ్యావ్ అండర్టేకన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ అచీవ్డ్ ప్రొఫిషియన్సీ ఇన్ దెమ్ దే ఆర్ షూర్ టు గెట్ సచ్ ఆపర్చునిటీస్ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్.
1: కాకుండా బాల్యము నందు ఏమాత్రము కూడా సాధనలు సలపక భగవత్ చింతనను చేయక కాలమును వ్యర్థము గావించుకుని అది కానీ గ్యారంటీ అనేటువంటిది లేదు అక్కడ.
2: ఇన్ సచ్ ఎ కేస్ దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ఫుడ్ బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఛాన్స్ ఫ్యాక్టర్ దే మే గెట్ ఇట్.

0: భగవత్ చింతన చేయక కాలమును వ్యర్థము గావించుకొని ఇంద్రియముల చేత దేహము చేత అనేక విధములైనటువంటి లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి సుఖములను అనుభవించి ఏదో వృద్ధాప్యములో భగవంతుని పొందాలని ప్రాకులాడినంత మాత్రమున భగవంతుడు అంత సులభంగా లభించడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ పీపుల్ వేస్ట్ దేర్ టైం ఎంజాయింగ్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ వేస్టింగ్ ది పవర్ ఆఫ్ ద సెన్స్ ఆర్గన్స్ దర్ బాడీ అండ్ వీకనింగ్ ఇన్ ది ప్రాసెస్ అండ్ దెన్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ ఇఫ్ దే వాంట్ టు జస్ట్ రీచ్ ది అల్టిమేట్ గోల్ అండ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్ దెన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ దట్ ఆపర్చునిటీ.
0: పంచభక్ష పరమాన్నములను వండి పరిశుద్ధమైన లేత అరిటాకు పైన వడ్డించుకుని రాక్షసులకంతా దీని నైవేద్యంగా అందించి వారు భుజించి ఈ యొక్క ఆకును కూడాను శుద్ధము చేసి చించి చిల్లులు గావించి అనేక విధములుగా అనుభవించిన తర్వాత వారి యొక్క ఎంగిలి అన్నమును భగవంతునికి అందించడానికి ప్రయత్నించడంలో ఏ విధమైనటువంటి అర్థం లేదు.
1: దెర్ ఇస్ నో మీనింగ్ వాట్స్ ఎవర్ వెన్ పీపుల్ keep all the delicious food on a plantain leaf and offer all this food to the demons and the demonic characters and after everything is taken away by the demons after the leftover if it is offered to the god and then try to please him there is no meaning and it is impossible.
0: Yuvakulo yokka dehame leta parishuddhamainatundi aritaaku vantidi.
1: The body of the youth may be compared to the tender plantain leaf.
0: Shabda sparsha roopa rasa gandhavulato koodinatvanti yokka madhuryamainatvanti yokka phalitamule ee panchabhaksha paramannamulu.
1: The delicious food may be compared to the objects which are enjoyed by the sense organs.
0: ఈ మధురమైన ఈ అందమైన ఈ యొక్క అభిరుచికరమైనటువంటి యొక్క ఈ గుణములను కామ క్రోధ లోభ మోహం అనేటువంటి రాక్షసులకు మొట్టమొదట అందించి వారు భుజించి వారు అనుభవించిన తరువాత తీర్చి తిప్పివేసినటువంటి ఈ యొక్క ఆకును అనుభవించడానికి భగవంతునికి అందించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: People are trying to offer to the God after all their powers, all their capacities are offered to various things like desire, anger, the greed and pride and such other things. The leftover, if it is offered to the God, it is not acceptable, it is not a nice thing to do.
0: Bhagavantuniki naivedyam gavinchavalasinatundi ee madhura padarthamulanu rakshasulaku andinchi vaaru vadalapettinatundi sheshamulu భగవంతునికి ఇస్తున్నారు వాటి వృద్ధులు.
1: ద ఓల్డ్ పీపుల్ ఆఫ్టర్ ఆఫరింగ్ ఆల్ దీస్ డెలీషియస్ స్వీట్ థింగ్స్ టు ది డెమన్స్ దెన్ దే ఆర్ ట్రైంగ్ టు ఆఫర్ ఇట్ టు ద లార్డ్.
0: కనుక మానవత్వంలో బాల్యము యవ్వనం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిదని కూడాను గీతాచార్యుడు ప్రబోధించాడు.
1: ఇన్ దిస్ కాంటెక్స్ట్ Gitacharya has taught that the youth and the boyhood are very precious things which one has to carefully use.
0: Edina oka vastuvu undinappudu dani viluva manaku anta ganamuga kanipinchadu teliyadu.
1: When you are having an object probably it would not be possible for you to understand its value.
0: ఆ వస్తువును మనము కోల్పోయినప్పుడే ఆ వస్తువు యొక్క విలువ మనకు స్పష్టంగా గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ ఆఫ్టర్ వీ లూజ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ ఆర్ ఆబ్జెక్ట్ వీ అండర్స్టాండ్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
0: కన్నులు ఉండినప్పుడు కన్నుల యొక్క విలువ మనకు అంతగా తెలియదు.
1: వెన్ వీఆర్ హ్యావింగ్ ఐస్ వీ డు నాట్ నో ది ప్రెషియస్నెస్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద ఐస్.
0: కన్నుల యొక్క దృష్టిని కోల్పోయిన తర్వాత కన్నుల యొక్క విలువ ఎట్టిదని అప్పుడు మానవుడు విచారిస్తాడు.
1: When we lose the power of the vision of the eyes, then we try to understand the importance of the vision.
0: Adhe vidhamugane manavuni yokka aarogyamu anni vidhamulante shakti samarthyamulu undinappudu ee manaviki ee patuttam yokka sangati artham kaadu.
1: In the same way, when man is having full health and all the faculties filled with full glory, one would not be able to just understand the real importance of
0: aarogyamunu kolipoyina tarvata anni vidhamainatundi shaktulu udigipoyina tarvata aanadu tama yokka dehamu yokka shakti ilantidi kada ani appudu thana vicharinchi

0: అయ్యో నేను వ్యర్థము గావించుకుంటునే అని తాను విచారిస్తాడు.
1: ఆఫ్టర్ లూజింగ్ ఆల్ ది హెల్త్ అండ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ ద మ్యాన్ దెన్ హీ రియలైజెస్ అండ్ రిపెంట్స్ ఓ ఐ హావ్ లాస్ట్ ఆల్ మై కెపాసిటీస్ అండ్ పవర్.
0: అప్పుడు విచారించే ప్రయోజనం ఏమిటి?
1: లామెంటింగ్ దెన్ ఈజ్ యూజ్లెస్.
0: ఇది కేవలము ఆనాటి ఆరోగ్యము దుర్మార్గములో మిత్రుని వలె సహాయపడింది.
1: డ్యూరింగ్ ద యంగ్ ఏజ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ బ్యాడ్ ట్రీట్స్ హ్యావ్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ టు యూ.
0: కానీ ఆ దుష్ప్రవర్తనలో వినియోగించినటువంటి ఈ శక్తి సామర్థ్యములు వృద్ధాప్యములు అవియే శత్రువులుగా రూపొందుతూ వచ్చింది.
1: దోస్ వెరీ కెపాసిటీస్ విచ్ ఆర్ మిస్యూజ్ ఇన్ యువర్ యంగ్ దే బికమ్ యువర్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఇన్ ద ఓల్డ్ ఏజ్.
0: అయితే ఎవరు మిత్రులు ఎవరు శత్రులు అనేటువంటి గుర్తించేటువంటి శక్తి సామర్థ్యములు ఉండి కూడాను ఈ యొక్క యువకులు దానిని అలక్ష్యంగా అపమార్గములో అందుకుంటూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: యూత్ in spite of their having discriminating power to find out who is a friend and who is a foe, they are not using their powers and capacities in the proper way. They are misusing and abusing.
0: Mitru evaru shatru evaru.
1: Who is a friend and who is a foe?
0: Guru evaru shishyu evaru.
1: Who is guru and teacher? Who is disciple?
0: Kavi evaru natakudu evaru.
1: Who is a poet and who is an actor?
0: Telisukone telivunnada.
1: Do you have the discriminating power to understand?
0: Telisina samshayam unnada?
1: After knowing it, will you have a doubt?
0: Telivileni talayunnacho vanarudana tappunnada?
1: If you do not have the intelligence to understand, is there anything wrong in calling you a monkey?
0: Kanuka manavattam anetunte manamu oka pavitramainatunte margamulandu anubhavinchu chesukunnappudu ee vidhamainatunte oka vicharana shakti manalo ye maatramu kudanu tabbibbu cheyinivadu.
1: If we understand and experience the human qualities in the proper way, then the intelligence will not confuse you.
0: ఈ నాడు భగవంతుని తన దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడు.
1: These days we are using God for the sake of the body.
0: దేవుని నిమిత్తమై దేహాన్ని ఉపయోగపెట్టడం లేదు.
1: But on the other hand, he is not using the body to worship the Lord.
0: తన దేహము అనారోగ్యము చెందినప్పుడు బలహీనతను ఏర్పడినప్పుడు ఓ దైవమా నాకు ఈ బలమును అందించు నాకు ఈ ఆరోగ్యము చేకూర్చు అని దేహ నిమిత్తమై దేవుణ్ణి ఉపయోగపెట్టుకుంటున్నాడే కాని అయ్యో ఈ దేహం పటుత్వంగా ఉన్నది శక్తి సామర్థ్యంతో కూడి ఉన్నది ఇంద్రియము యొక్క శక్తి మహా ఉజ్వలంగా ఉంటున్నది ఇలాంటి సమయంలో ఈ దేహమును ఈ యొక్క దేహం యొక్క సేవను దైవమునకు అందించేటువంటి అవకాశం నాకు లభ్యమవుతుందా అని విచారించటం లేదు.
1: Today's man is making use of God to pray for good health whenever the health is disturbed, to pray for such facilities of the body. On the other hand, he is not using the strength of his body, the strength of his faculties for worshiping the Lord.
0: Inka eppudo eppudo eppudo kaalam unnadu kanani kaalam nimittamai taanu కాలమును వ్యర్థం చేస్తున్నాడు.
1: హీఈస్ థింకింగ్ అండ్ ఇమాజినింగ్ దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ దట్ వే.
0: ఇంకా కొంతమంది ఏదో రిటైర్మెంట్ అయిన తర్వాత భగవంతుని చింతించవచ్చును కదా, ఇప్పటి నుంచినే కూడాను ఈ భగవంతుని చింత మనకెందుకు, ఏదో లోక సంబంధమైనటువంటి విషయాలను అనుభవించి భోగ భాగ్యమును అనుభవించి దీని తర్వాతనే మనము దైవ చింతన చేసుకునవచ్చునని కొంతమంది ఊహిస్తూ ఉంటారు.
1: సమ్ అదర్ పీపుల్ స్టార్ట్ థింకింగ్ that after retirement we can just take up contemplation of God and his spiritual exercises and let us just enjoy the things of the objects of the world.
0: Yippi inadeni vidayakunna inka tarinchuti inkennado ani oka prashna vesinattuga itti శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు పుష్టిగా సంతుష్టిగా ఉన్నటువంటి ఈ సమయం నందే నీవు అనుభవించలేనటువంటి యొక్క దౌర్బల్యుడవు. అన్ని విధముల శక్తిని ఉడిగించిపోయిన తర్వాత నీవు ఏ విధంగా నీవు భగవంతుని చింత చేయగలవు?
1: హౌ కెన్ యూ జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ వెన్ యూ ఆర్ బికమింగ్ ఓల్డ్ అండ్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కెపాసిటీస్? ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ఆల్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ ప్రవెస్ అండ్ ఫిజికల్ కెపాసిటీస్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ ద లార్డ్.
0: కదలలేవు,
1: you would not be able to move,
0: kanu masakalu,
1: you would not be able to see,
0: moguna madatalu bade,
1: and there will be folds in
0: tala narise kada,
1: your hair would have become gray,
0: musilu musivada ninnu pachivaralu ninnu musipisinavuga kasare bomma tai tai tai tai tai bomma dini tamasha chudara kutolu bomma annaru. ilanti manavattamu krushinchi కృంగి అనేక విధమైనటువంటి కష్టములతో పరితపించు సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించగలడు? కన్నులు కనిపించవు, కాళ్లు కదలవు, చేతులు స్మరించిన సేవ చేయడానికి సాధ్యం కావు, ఇలాంటి పరిస్థితిలో ఏమి చేయగలవు?
1: When all the sense organs become weak, when they are not in a position to be used for the worship of the Lord, then we will not be able to use it. Only the youngsters and the children will be making fun of you, telling that you are old and you are something like an old man.
0: కాదట, భాగవతం మరింత ఘాటుగా అందించింది ఈ వృద్ధులకు.
1: It is not merely this. Bhagavatam has very forcefully expressed certain things for the sake of old people.
0: పదపద మంచు కింకరులు పాశములాగెడు వేళ,
1: get away, come. In that particular fashion, when the Yamakinkaras are inviting you,
0: dabba paita pettudika labham ledani cheppu vela,
1: when your own relatives are telling there is no use keeping this particular crops here, put it out,
0: aalu bitalu labalava yerchu vela,
1: your wife and children when they are wallowing,
0: tarama harinamamu notanu palka, ఉండండి కొంతసేపు ఏడ్చకండి, నేను భగవంతుని చింతించాలంటే ఎవరైనా ఉంటారా? ఏ విధంగా ఇది కాలం తనకు చేరి వస్తుందా?
1: Would it be possible to think of hurry at that particular time? Can you just ask your people to just wait, not cry, that you want to think of the Lord at that particular moment of time?
0: Kanuka manamu bhavishyattuku taginatundi bhadratalanni kudanu manamu ee yavvanamu nandi balyamu nandi manamu krodikarinchukovali.
1: We will have to accumulate and collect all those things which are necessary, which are going to lay a very strong foundation for a happy future in the age of youth itself.
0: Koni retire ayin tarvata emaina bhagavant chintana chestamu ani cheppani uhistara? Ledu.
1: All right, do you think that out of the retirement you would be able to think of the Lord? It is not possible.
0: Retired kaakamunapu office panulato taamu alamatinchi pothuntadu.
1: Before retirement, he will be fully engaged in with office.
0: Leka maree vidhamainatundi vyapara rangamulo taanu munigi untadu.
1: It may be in the business he gets immersed.
0: Retire ayin tarvata ye clubbulu ventano tirigi cards aadto aadukotamo kaalamunu vyartamu gaavinchukuneetundi vyartapu maatalu yendu nirattakam chesukotamo jarugutu untadi.
1: Even after the retirement, people waste their time by going to clubs and waste their life.
0: Edo oka illalu వ్యాపారస్తుడైనటువంటి వ్యక్తిని ప్రశ్నించిందట, ఏమండి ఒక్క దినమైనా కానీ భగవంతుని చింతన చేసేటువంటిది నేను వినలేదే చూడలేదే, ఈ వృద్ధాప్యంలోనైనా కూడాను కొంత భగవంతుని చింత చేయటానికి కాలమును వినియోగించుకోండి అన్నాడట.
1: హసిఫ్ ఆస్క్ హర్ హస్బెండ్, సార్ అట్లీస్ట్ నౌ ఇన్ ద ఓల్డ్ ఏజ్ యూ థింక్ ఆఫ్ ద లార్డ్, యు హావ్ నాట్ ఫౌండ్ ఎనీ టైమ్ అట్ ఆల్ డ్యూరింగ్ యువర్ బిజీ పీరియడ్.
0: అప్పుడు ఆ వ్యాపారస్తుడు చెప్తాడట, ఏమిటి చావడానికి కూడా నాకు టైం చిక్కటం లేదు, అలాంటి పరిస్థితుల్లో నేను భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుందన్నాడట.
1: ఇట్ సీమ్స్ టు బిజినెస్ మ్యాన్ ఎక్స్‌ప్రెస్డ్ దట్ ఐ డు నాట్ హావ్ టైం ఈవెన్ టు డై, వెన్ కెన్ ఐ జస్ట్
0: ఐ హావ్ నో టైం ఈవెన్ టు డై అన్నాడు.
1: హి సెడ్ ఇట్ సీమ్స్ ఐ హావ్ నో టైం ఈవెన్ టు డై,
0: చావడానికి కొన్ని టైం లేదనుకునేటువంటి మానవుడికి చావు వదిలిపెడుతుందా? ఇది తన ఇష్టమా?
1: ఫర్ ఎ పర్సన్ హూ సేస్ దట్ ఐ హావ్ నో టైం ఈవెన్ టు డై, విల్ డెత్ లీవ్ హిమ్? Is it according to his wishes?
0: కాలప్రవాహం ఎవరి కోసము ఆగదు.
1: టైం వెయిట్స్ ఫర్ నన్.
0: కనుక కాలమును ఉన్నంతలోనే మనం సార్థకం గావించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, when time is available for us, we have to make use of the time in the proper way.
0: మృత్యు అనేటువంటి శత్రువులు, రోగం అనేటువంటి యొక్క సైన్యంతో చేరి దేహం అనేటువంటి రాజ్యం పైన దండెత్తి వస్తున్నారు.
1: The enemy of death along with the soldiers of diseases will be waging a war against the body.
0: Atti samayamlo dikku mokku leka nakka kukkala vale chavadaniki prayatnistunnaru manavulu.
1: Men are dying most helplessly during such periods of time when they are attacked by death.
0: దైవత్వం యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి సైన్యము కూడాను ఏమాత్రం కూడాను ఇవన్నీ ఛేదించలేదు.
1: పీపుల్ హూ హావ్ ఎర్న్డ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్, నో ఎనిమీ నో ఆర్మీ కెన్ అటాక్ దెమ్.
0: కనుకని మనము ఈ యొక్క యవ్వనమునందే దైవానుగ్రహమును సంపాదించి తద్వారా మనమును ఆవరించేటువంటి యొక్క శత్రువులను మనపైన రాలేటువంటి యొక్క కష్టములను తగిన రీతిగా సాధించడానికి వాటిని ఎదుర్కోవటానికి శక్తి సామర్థ్యం సంపాదించుకోవాలి.
1: దేర్ఫోర్ డ్యూరింగ్ యూత్ ఇట్సెల్ఫ్ విల్ హావ్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఎక్విప్ అవర్ సెల్ఫ్స్ టు మీట్ ఆల్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎనిమీస్ వెన్ ద ఎనిమీస్ ట్రై టు లే ఏ సీజ్ ఆన్ us.
0: ముఖ్యముగా ఏనాటికైనా ఎప్పటికైనా మనకు ఒక దీర్ఘ ప్రయాణం అనేటువంటిది ఉన్నది అనేటువంటి దానిని మన హృదయంలో స్థిరం చేసుకోవాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ మస్ట్ బి ఫర్మ్లీ కన్విన్స్డ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ దాట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: రైలు ప్రయాణము లేక ట్రైన్ ప్రయాణము ఇంకేమైనా ప్లేన్ ప్రయాణము బస్సు ప్రయాణము ఏదో కొంతకాలం జరుగుతుంది.
1: ఇట్ మే బి ఎనీ అదర్ టైప్ ఆఫ్ ట్రావెల్ బస్ ట్రావెల్ ఆర్ ట్రైన్ ట్రావెల్ ఇట్ లాస్ట్ ఫర్
0: మన జీవితం అనేటువంటిది దీర్ఘ ప్రయాణము.
1: ద ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఎ లాంగ్ వన్.
0: ఈ ప్రయాణం అనేటువంటిది మనము ఎప్పుడు కూడా జ్ఞప్తి అందించుకోవాలి.
1: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ విల్ ఆల్వేస్ రిమెంబర్.
0: దీనిని మర్చిపోయే మానవుడు తాను ఈ ప్రయాణమునకు సిద్ధం కాక ప్రయాణములో జరిగేటువంటి యొక్క కష్టసుఖమునకు తగినటువంటి యొక్క భద్రతను ఏర్పరచుకునలేక కేవలము ఈ యొక్క భోగభాగ్యం యందే కుమిలిపోతున్నాడు.
1: ఎ పర్సన్ హూ హాజ్ నాట్ రిమెంబర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ లైఫ్ ఇస్ ఎ లాంగ్ జర్నీ హూ హాజ్ నాట్ ఎక్విప్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఆల్ ది కంటింజెన్సీస్ ఇన్ ద ట్రావెల్ హీ వుడ్ బి సఫరింగ్ వెరీ మచ్ వెన్ హీ ఈస్ ఫేస్డ్ విత్ రియల్ ట్రబుల్స్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్.
0: మీకందరికీ తెలుసును,
1: ఆల్ ఆఫ్ యూ నో ఇట్,
0: రైల్వే ఒక పెట్టెలంతా ఉంటుంటాయి, గూడ్స్ పెట్టెలు.
1: ఇన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ ద ట్రైన్
0: దీన్ని నిర్మించే సమయం లోపలనే దీనికి ఒక విధమైనటువంటి కాల నిర్ణయం చేస్తూ వస్తుంటారు.
1: ఫర్ ఆల్ దీస్ కంపార్ట్మెంట్స్ ది పర్టికులర్ ది గూడ్స్ ట్రైన్ దే విల్ బి గివింగ్
0: స్టేషన్ పంపించే సమయం లోపల దానిపైన రిటర్న్ అని ఒకటి రాసి కింద డేట్ వేసి పెట్టింటారు.
1: యూ కెన్ సీ ఆన్ ది గూడ్స్ ట్రైన్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ ఎ డేట్ ఇస్ మెన్షన్ బై విచ్ దిస్ పర్టికులర్ థింగ్ విల్ హావ్ టు బి రిటర్న్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ.
0: అక్కడ ఉపయోగించుకున్న తర్వాత ఆ డేట్ కు సరిగా తిరిగి ఆ యొక్క పెట్టెలను పంపించాలి.
1: ఆఫ్టర్ యూజింగ్ దట్ పర్టికులర్ బాక్స్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైమ్ దట్ కంపార్ట్మెంట్ ఇట్ హాస్ టు బి సెంట్ బ్యాక్ బై ది టైమ్ వెన్ ది
0: ఈ దేహం అనేటువంటి పెట్టె పైన కూడా నువ్వు భగవంతుడు రిటర్న్ అని రాశాడు, డేట్ కూడా వేశాడు, కానీ ఆ డేట్ను వీరు గమనించడం లేదు.
1: ఆన్ దిస్ బాక్స్ ఆఫ్ దిస్ బాడీ ఆల్సో ద రిటర్న్ డేట్ హాస్ బీన్ రిటన్ బై గాడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కానీ ఏ నిమిషంలో ఇది వెనుకపోతుందో,
1: we do not know when this has to go back.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించడం లేదు.
1: సచ్ ఇంపార్టెంట్ ట్రూత్స్ మ్యాన్ ఈస్ నాట్ ట్రైయింగ్ టు రిమెంబర్ అట్ ఆల్.
0: కనుక మన జీవితం లోపల అన్ని విధములైనటువంటి యొక్క సుఖశాంతులు నిజముగా ఉండవలనన్నా ఈ యవ్వనమునందే మనం దైవానుగ్రహమును తగినటువంటి కృషి చల్పాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలీ ఎంజాయ్ ఆల్ ది ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అట్ ఎ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ది యూత్ ఇట్సెల్ఫ్ యూ హావ్ టు మేక్ యూ హావ్ టు ఎర్న్ ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఈ బాల్యం అనేటువంటిది యవ్వనం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: ఇన్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్ దిస్ బాయ్హుడ్ అండ్ యూత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విలువైనటువంటి యొక్క ఈ జీవితాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ఒక మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబోకులకు అమ్ముకుంటున్నాం.
1: నాట్ రైజింగ్ ది ప్రెషియస్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ వీఆర్ wasting our youth and our boyhood.
0: Vajra Vaidurya Manakatamaniki Govedaka Pusharagamanto Panjimpabadinatunte oka bangaru ginilo tilakanu kalipi anaga noogulu pindi kalipi danini vondukotaniki prayatnistunnam.
1: We are using a golden cup studded with precious gems and jewels for a very petty use.
0: Dinni kaanchadaniki కేవలం గంధపు చెక్కలను ఉపయోగపెడుతున్నాం.
1: టు ప్రొడ్యూస్ ఫైర్ అండ్ హీట్ ఆఫ్ ద హోల్ థింగ్ వీఆర్ యూజింగ్ ది శాండల్వుడ్ ఆఫ్ ద ఫ్యూయల్.
0: పాత్ర చూస్తామా చాలా విలువైనటువంటిది.
1: ది వెసల్ ఈస్ వెరీ ప్రెషియస్.
0: కట్టెలు చూస్తామా మహా విలువైనటువంటివి.
1: ఫ్యూయల్ ఆల్సో ఈస్ వెరీ వాల్యుయబుల్ అండ్ ప్రెషియస్.
0: కానీ పదార్థం చూస్తామా అల్పమైనటువంటిది.
1: ద ఫుడ్ విచ్ ఈస్ కుక్డ్ ఈస్ యూజ్లెస్ అండ్ వెరీ ట్రివియల్.
0: మన యొక్క విలువైనటువంటి దేహాన్ని పవిత్రమైన భావాలను మనం తుచ్చమైనటువంటి సుఖాలకు అమ్ముకుంటున్నాం.
1: ప్రెషియస్ బాడీ సీక్రెట్ ఫీలింగ్స్ ఆర్ సోల్డ్ అవే ఫర్ ఎర్నింగ్ అండ్ ఎంజాయింగ్ యూజ్లెస్ ట్రివియల్ థింగ్స్ ఇన్ లైఫ్.
0: కేవలము ఒక విధమైనటువంటి అల్పమైనటువంటి విషయాలను ఈ పాత్రలో పెట్టి భుజిస్తున్నాము.
1: mean and valueless things are put in this particular vessel and we are enjoying them.
0: Bangaru nagalanu teesi dunnukoni danilo jilledu mokkalanu nalpinchinattuga manam anubhavistunnamu.
1: We are using a golden plow to plow and to produce useless plants.
0: Nee hrudayam kshetram anetuvanti chaala pavitramainatuvanti kshetramu.
1: The field of your heart is most precious and sacred.
0: Kshetram kudanu naade annadu Geetacharyudu.
1: Geetacharya has declared even that field belongs to him.
0: Kshetrajna chaapi maangiti. క్షేత్రమే కాదు నేను, క్షేత్రజ్ఞుడి కూడాను, క్షేత్రజ్ఞుడే కాదు క్షేత్రం కూడాను నేనే అని ఆ రెండింటిని భగవంతుని యొక్క సొత్తులుగా భావించినటువంటి ఈ క్షేత్రములో సద్గుణములు అనేటువంటి యొక్క బంగారు నాగల్ని పెట్టి మనం అనేక విధముల సంస్కారం చేస్తున్నాము. చేసి కట్టకడపటికి ఏమి పంటను బంధించుకున్నాం? విషయ భోగములు అనేటువంటి జిల్లేడి మొక్కలను బంధించుకుంటున్నాం.
1: గాడ్ హస్ డిక్లర్డ్ హీస్ క్షేత్రజ్ఞ అండ్ క్షేత్రం ఇట్సెల్ఫ్. He has owned both those things and he has identified himself with them. And what are we doing with that chetram, the heart? We are using a golden plow to plow, but we are raising crops which are useless and which are sensuous and sensual.
0: Nijamuga ee chetram yokka viluva, ee yokka nagali yokka viluva gurtinchinatvanti vyakti ee vidhamga veetini durvinyogam chesukonaledu.
1: Any person who recognizes the preciousness of the heart and the preciousness of the feelings which will have to be there, he would not misuse these things.
0: Jeevitanni paropakara sambandhamaina karyamulo,
1: life must be used for the good and welfare of others.
0: Pavitra gamyamnu cheretunte margamulo,
1: for reaching the sacred goal and in the sacred path.
0: దివ్యత్వాన్ని ప్రకాశించేటువంటి యొక్క తత్వములో,
1: ఇన్ బ్రింగింగ్ అబౌట్ ఎ షైనింగ్ ఎఫల్జెన్స్ ఇన్ ద హార్ట్ అండ్ ఇన్ ద మైండ్,
0: దైవత్వాన్ని పొందేటువంటి యొక్క లయములో దీనిని సార్థకంగా గావించుకోవాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ ఇన్ గెటింగ్ అవర్ దస్ మర్జ్డ్ ఇన్ టు డివినిటీ ఇట్సెల్ఫ్.
0: అప్పుడే దీ యొక్క మానవత్వం సార్థకత పొందడానికి లేక మానవత్వం దీయమైనటువంటిదని చెప్పడానికి ఒక అర్హత కలిగి ఉంటాం.
1: దెన్ ఓన్లీ వీ గెట్ ది అథారిటీ టు సే దట్ లైఫ్ ఈజ్ శాంక్టిఫైడ్ అండ్ లైఫ్ ఈజ్
0: జంతువు నాం నరజన్మ దుర్లభం అని భావిస్తున్నాము. ఏమి ఇందులో ఉండేటువంటి దుర్లభం, ఇందులో ఉండే విశేషం ఏమిటి?
1: ఇట్ ఈస్ సేడ్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ డిఫికల్ట్ టు గెట్ ఏ హ్యూమన్ లైఫ్. వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్? వై ఇస్ ఇట్ సో డిఫికల్ట్ టు గెట్?
0: పశుపక్షి మృగాదులు ఏ విధమైనటువంటి సుఖ సంతోష భోగభాగ్యములు అనుభవించుతున్నావో అట్టినే ఈ యొక్క మానవత్వం కూడా అనుభవిస్తుండాలి. ఇంకా జంతువునాం నరజన్మ దుర్లభం అనటంలో ఏమిది విశేషం?
1: ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ విచ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ ఎంజాయింగ్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. In that case, what is the speciality of declaring that human life is
0: migrinatvanti jeevarasulu kante ee manavattam oka visishtamainatvanti margamulo dinni anubhavinchali.
1: One has to enjoy in a special way this life of human being compared with the life of animals and birds.
0: Manabhimanamulu visarjinchi,
1: one has to give up attachment and
0: nityanitya parisilana salapaka,
1: one has to discriminate between right and wrong.
0: Atmanatma viveka tattvam kolpoyi,
1: giving up what is atma and giving up the discriminating power between
0: bhuti yogamunaku dooramai,
1: being away from the yoga of intelligence,
0: dhrutvamunu kolpotam cheta manavudu inni vidhamula ainatundi yokka ashantiki guri avutunnadu.
1: He is becoming a victim of so much of lack of peace because he has not been following the right path.
0: Dhrudanischayudai vak tapassunu, మానసిక తపస్సును, శారీరక తపస్సును నిన్న చెప్పినట్టుగా దాని యొక్క గుణములను ప్రవర్తన రూపమైనటువంటి ప్రచారములు చేయడానికి యువకులు సంసిద్ధులు కావాలి.
1: As was explained yesterday, with a firm resolve, youth will have to undertake the మానసిక తపస్, the వాక్ తపస్ and దేహ తపస్ and enjoy that and set an example for the world.
0: సత్వగుణముతో రజోగుణమును నింపాలి.
1: With the help of sattvaguna, rajoguna has to be subdued and it has to be filled with it.
0: Hrudayamulo rajotamo gunamulu nimpukoni sattvikamutoita danini abhivruddhi pondalani pondinchalante idi sadhyam kaadu.
1: It is impossible if you want to make progress in sattvaguna if you fill your heart with rajoguna and tamoguna.
0: Emi emi burralona emaina cherchavachchu.
1: If there is nothing in the head, something can be filled in it.
0: Emi emo nindi unna తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ యు ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ హౌ కెన్ యూ ఎంప్టీ ఇట్?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ is it possible to put something great and sacred inside?
0: మొట్టమొదటి ఏమేమో నింపుకున్నటువంటి ఈ తలబుర్రను మొట్టమొదట మనం ఖాళీ చేయాలి.
1: We have filled our heads with all sorts of unnecessary things. We'll have to empty that first.
0: అప్పుడే మనం ఏ సుకృతమైనటువంటి భావం నింపాలని తలుచుకుంటామో ఆ సుకృతాన్ని మనం నింపడానికి సాధ్యమవుతుంది.
1: Then only will we able to just fill the head with sacred thoughts and sacred feelings. That will be possible only then.
0: కనుకనే మానవుడు అర్థము లేని ఏడుపులు ఏడుస్తున్నాడు.
1: Man has been crying a meaningless cry.
0: అర్థము లేని నడకలను నడుస్తున్నాడు.
1: A meaningless path he is taking.
0: అర్థము లేని జీవితాన్ని గడుపుతున్నాడు.
1: He is living a meaningless life also.
0: పుట్టినప్పుడు ఏడ్చినాడు.
1: When he was born he cried.
0: చచ్చినప్పుడు ఏడ్చుతాడు.
1: While dying he cries.
0: మధ్య నిన్న సుఖాలకు ఎందెందుకు ఏడ్చుతాడు.
1: In between for number of things he goes on crying.
0: ధర్మజ్ఞాని కలుగుచున్న ఉద్ధరింప ఏడ్చినాడా?
1: Has he cried for when he just saw decline of dharma?
0: కనుక ధర్మజ్ఞాని నిమిత్తమై మన లోపల జరుగుతున్నటువంటి యొక్క అశాంతికి మనం ఏడ్చాలి.
1: We have to cry when we see the decline of dharma and the fall and the ruin of dharma as such.
0: ee dharmam emiti?
1: What is this dharma actually?
0: Daiva chintani nijamaina dharmam.
1: Real dharma is thinking and contemplating of the Lord.
0: Danani chinta chesukuntu nee nitya jeevithamulo nee kartavya karmalu enni anubhavinchinappudiki doshamu ledu.
1: Thinking of the Lord always, discharging your daily duties which are imposed upon you.
0: Nirkani Bhagavad Gita sarvasanga parityagai avalapittalnu vadalapetti aastipaastulu visarjinchi nee vellamani bodhinchatam ledu.
1: Bhagavad Gita has not taught that you should give up all your family, your wealth, properties and you have to just go away to the forest.
0: Nee alupiddalanu chuchuko.
1: You take care of your family.
0: Nee udyogalu nu chesko.
1: You discharge your duties.
0: Nee kartavya karmalu nu aacharinchu.
1: You do your duties.
0: Kaani lakshyam matramu దైవత్వం పయనించుకోవాలి.
1: కీప్ యువర్ గోల్, కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డివినిటీ.
0: ఎన్ని చేసినప్పటికీ లక్ష్యాన్ని మాత్రం మార్చకూడదు.
1: వాట్ ఎవర్ యు బి డూయింగ్, డోంట్ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్.
0: ఈ లక్ష్యాన్ని మనం విసర్జించిన మనం అవలక్షణ స్వరూపాన్ని పొందుతాం.
1: ఇఫ్ యు గివ్ అప్ యువర్ గోల్ దెన్ యూ విల్ గెట్ ఎ బ్యాడ్ ఫార్మ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: లక్ష్యమే మన జీవితం యొక్క గమ్యం.
1: అవర్ అంబిషన్, అవర్ గోల్ మస్ట్ బి రైట్లీ సెట్.
0: దీనిని ఆధారం చేసుకుని మన సర్వకర్మలు ఎందుకూడను ఈ కాయమును ఇమిడ్చి కర్తవ్యములు ఆచరించుకోవచ్చు.
1: కీపింగ్ అవర్ గోల్ ఇన్ వ్యూ, వాట్ ఎవర్ వీ డైలీ డ్యూటీస్ ఎట్సెట్రా, వీ కెన్ డిశ్చార్జ్.
0: మన మాట ఎందు ఎట్టి విధములైనటువంటి యొక్క లోటును రాకుండా చూసుకోవాలి.
1: ఇన్ అవర్ వర్డ్స్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫ్లా, ఎనీ డిఫెక్ట్. వీ హావ్ టు టేక్ కేర్ టు సీ దాట్.
0: సత్యమునే ఉచ్చరించాలి.
1: We should always tell the truth.
0: అయితే కొంతమంది పిల్లలకు ఈ సత్యము ఒక్కొక్క సమయంలో ఆపసత్యం అనేటువంటి దాన్ని కూడా మనం కొంత తబ్బిబ్బు చేసుకోవచ్చు కదా, మార్చుకోవచ్చు కదా అని కూడా సందేహిస్తుంటారు.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ వి మస్ట్ స్లైట్లీ మాడిఫై ది ట్రూత్.
0: ఒక్కొక్క సమయంలో అసత్యం ఆడవలసి వస్తుంది.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బికమ్ నెసరీ టు టెల్ అన్ ట్రూత్.
0: కానీ ఒక్కటి,
1: బట్
0: అసత్యం మాత్రం చెప్పక సత్యమును కూడా చెప్పకుండా ఉండేటువంటి యుక్తిని పొందుకు.
1: You can develop that much of cleverness to keep silence instead of telling either truth
0: or lie. Satyam brujat, priyam brujat, apriyam satyam apriyam ani. Brujat nap satyam apriyam ani. Ee satyam anekuntidi apriyam anekunte satyam kodalu cheppakoddu.
1: That is why it is said
0: priyam kada ani manamu kontha varaku nu asatyam kodalu cheppakoddu.
1: That is why it is said tell the truth, tell it dearly, but you should not tell untruth which may be dear. You should not tell truth in an undear way also.
0: ఇలాంటి సందిగ్ధ అవస్థ లోపల మనం సత్యానిష్టములను సత్య అసత్యములను రెండింటిని కూడా తప్పించుకుని మెలిగేటువంటి యొక్క యుక్తిని కొంతవరకు నేర్చుకోవచ్చు. కానీ సత్యం చెప్తే ప్రమాదం కలుగుతుంది ఏమో అని అసత్యాన్ని మనం ఉపయోగించుకోరాదు.
1: Whenever there are some testing or trying times as such, you should develop certain amount of cleverness to manage in such a way that without telling untruth, you should be able to just avoid situation and overcome that particular problem.
0: కనుక మనము కొన్ని కొన్ని సమయములందు మనము చాలా మెలకువగా నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఇన్ సర్టన్ టైమ్స్ వీ హావ్ టు కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వే.
0: ఈ మాటను పరులకు బాధించకుండా ఉండేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి.
1: వీ షుడ్ నో హౌ టు యూజ్ ద వర్డ్స్ వితౌట్ హర్టింగ్ పీపుల్.
0: మొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడివేమో అన్నాడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ ఈస్ ఎ ఫార్చునేట్ వన్ హూ నోస్ వితౌట్ హర్టింగ్ ఎనీవన్.
0: ఇతరులను మొప్పించకూడదని తాను నొప్పి పడకూడదు.
1: She should neither hurt nor get hurt by others.
0: తాను నొప్పిపడకూడదని ఇతరులను నొప్పించరాదు.
1: Just because he should not hurt others also.
0: ఇతరులను నొప్పించక తాను నొప్పిపడకుండేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should recognize this truth, which does not hurt others, which does not hurt us also.
0: ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ.
1: One small example and a story.
0: ఒక ఇల్లాలు ఈ విధంగా సమావేశంలో పాల్గొని పౌరాణికుడు చెప్పేటువంటి దీనిని చక్కగా వింటూ వచ్చింది.
1: వన్ హసిఫ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మీటింగ్ లైక్ దిస్ అండ్ షీ వాస్ కాన్సన్ట్రేటెడ్లీ లిజనింగ్ టు వాట్ వాస్ బీయింగ్ ఎక్స్పోండెడ్ ఇన్ ద మీటింగ్.
0: ఒకనాడు ఈ పౌరాణికుడు రామాయణము చెప్పుతూ పతియే సతి.
1: వన్స్ వెన్ యూ ఆర్ జస్ట్ డిస్క్రైబింగ్ రామాయణ హీ జస్ట్ సెడ్ పతియే సతి.
0: పతియే గతి.
1: Husband is the only goal.
0: Karuka atti patini ananda pettatame sati yokka lakshyamu.
1: Therefore it is the responsibility and the duty of hasif to satisfy the husband, who is
0: patini daivamuga bhavinchali.
1: Treat husband as God
0: ani aneka vidhamuluga bodhisthu vachadu.
1: He was telling all these things in a number of ways.
0: ఇది విన్నటువంటి యొక్క ఇల్లారు ఇంటికి వెళ్ళింది.
1: దిస్ హసిఫ్ హూ హెర్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆల్ దీస్ థింగ్స్ వెంట్ బ్యాక్ హోమ్.
0: అతనికి అనేక విధమైనటువంటి సేవలు చేయాలి అని కూడాను ఈ యొక్క పౌరాణికుడు చెప్పాడు.
1: దిస్ పౌరాణిక్ వాజ్ జస్ట్ టెలింగ్ ఇన్ ది కోర్స్ ఆఫ్ దిస్ కోర్స్ దాట్ ఆల్
0: పతియే దైవమని పౌరాణికుడు చెప్పాడు కదా అని ఆఫీస్ నుంచి భర్త వచ్చేటప్పటికి ఒక చెంబు నిండుకు నీళ్లు తీసుకుంది, ఆ బూడుసుల పైన పోసింది, కాళ్ళు కడిగింది, విసిరగరతో విసిరింది, ఏమేమో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది అది.
1: షీ వాజ్ సో మచ్ ఇంప్రెస్ బై ది టాక్ గివన్ షీ వెంట్ విత్ డిటర్మినేషన్ టు గివ్ ఎఫెక్ట్ అండ్ గివ్ ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హర్ లర్న్డ్ అండ్ వెన్ ది హస్బెండ్ రిటర్న్ ఫ్రమ్ ద ఆఫీస్ షీ టుక్ ఏ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ పోర్ ద వాటర్ రైట్ ఆన్ ద షూస్ ఇట్ సెల్ఫ్ అండ్ షీ బిగాన్ జస్ట్ గివింగ్ this kind of service to the husband.
0: భర్తకి ఏమిటి ఏనాడు లేనటువంటి యొక్క ఈ యొక్క ఇది ఈనాడు ఎట్లా వచ్చింది, ఎందుకోసం వచ్చింది అనుకుని ఇది ఏదో కొంతవరకు చెడిపోయి ఉండొచ్చును అని లోపలికి తీసుకెళ్ళినాడు.
1: హీ వాజ్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఫ్లాబర్గాస్టెడ్ అండ్ హీ వాజ్ వండరింగ్ హౌ ఆల్ ఆఫ్ అ సడన్ దిస్ పర్టికులర్ లేడీ హాస్ డెవలప్డ్ సో.
0: ఆయన బూడ్చులు విడిచడానికి కుర్చీ పైన కూర్చుంటే ఈమె క్రింద కూర్చుంది, కాళ్ళు ఒత్తుతూ ఉంటుండాలి. బూడ్చును కూడా విడిపించడానికి అవకాశం ఇవ్వలేదు.
1: And he entered the house thinking that she must have been a little off the head. And then he settled down on the chair. He wanted to remove the shoes, but she did not allow him even to remove the shoes.
0: ఇతని పరిస్థితిని గుర్తించి నెత్తగా ఆఫీస్ రూమ్ కు వెళ్లి డాక్టర్ కు ఫోన్ చేశాడు.
1: After observing all these things, the husband went into the office room and he rang up the door.
0: ఈ స్త్రీ మీ పురాణమునకు వెళుతుందని తెలియదు పాపం ఈ భర్తకు.
1: His husband did not know that she was going to this పురాణం.
0: డాక్టర్ వచ్చాడు, అన్ని విధాల టెస్ట్ చేశాడు, నిద్రకింత మాత్రలు ఇచ్చి వెళ్లాడు.
1: డాక్టర్ కేమ్ అండ్ టెస్టెడ్ అండ్ గేవ్ సమ్ పిల్స్ ఫర్ స్లీప్.
0: రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది, ఏదో కొంచెం హిస్టీరియా కింద ఉండాలి అని చెప్పాడు డాక్టర్.
1: డాక్టర్ సెడ్ ఇట్ లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ హిస్టీరియా, ఇఫ్ షీ టేక్స్ రెస్ట్ ఫర్ టూ డేస్ ఇట్ వుడ్ బి ఓకే.
0: మరి డాక్టర్ ఫోన్ చేశాడు, ఈమె ఇంటిలో రెస్ట్ తీసుకోమని చెప్పాడు. ఆయన ఆఫీస్ కు వెళ్లాడు.
1: హస్బెండ్ టుక్ హిస్ ఫుడ్ దెన్ హీ ఆస్క్డ్ హర్ టు టేక్ సమ్ రెస్ట్ అండ్ హీ వెంట్ టు ద ఆఫీస్ అగైన్. ఆఫ్టర్ హీ వెంట్ టు ద ఆఫీస్ షీ అగైన్ వెంట్ టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పోండెడ్.
0: ఆనాడు ఈ పౌరాణికుడు ఎవరికి ఎవరు, తల్లెవరు బిడ్డలెవరు, భార్య భర్త ఎవరు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాస్ టెలింగ్ ద ఎఫెమెరల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద హస్బెండ్ హూ ఇస్ వైఫ్ అండ్ నథింగ్ ఇస్ పర్మనెంట్ నథింగ్ ఎగ్జిస్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓన్లీ ట్రాన్సిటరీ అండ్ ట్రాన్సియంట్.
0: దైవమే ఒక్కటి సత్యం అని చెప్పాడు.
1: హీ సెడ్ దట్ గాడ్ అలోన్ ఈస్ ట్రూ.
0: ఈమె పూజ రూమ్ లో పోయి కూర్చుంది, వస్తానే.
1: దట్ డే షీ వెంట్ బ్యాక్ హోమ్ అండ్ షీ సెటిల్డ్ డౌన్ ఇన్ ద వర్షిప్ రూమ్.
0: ఎట్లా ఉందో ఏమో అని పాపం ఆయన అరగంట ముందుగానే వచ్చాడు పాపం.
1: హస్బెండ్ రిటర్న్ హాఫ్ అన్ అవర్ అర్లియర్ ఇట్సెల్ఫ్ థింకింగ్ దట్ షీ మైట్ నాట్ బి వెల్.
0: తలుపు తట్టాడు.
1: హీ ట్యాప్ ద డోర్.
0: నేనే నేను వచ్చాను అని చెప్పని చెప్పాడు పాపం.
1: హీ అనౌన్స్ దట్ హీ హాస్ కమ్ ఆస్క్డ్ హర్ టు ఓపెన్ ద డోర్.
0: ఆమె లోపల నుంచి మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, పతి నాస్తి అంట.
1: From the worship room she began telling that there is no mother, no father, no house, not even husband, she declared.
0: ఈ విధంగా చెప్పేటప్పటికి ఇతనికి చాలా ఓ పిచ్చి ముదిరిపోయిందని, తలుపులు తీయించి ఆమెను తెప్పించి ఏమిటి ఇవంతా ఇట్లా జరుగుతుండాలంటే ఒక సైకాట్రిస్ట్ వచ్చేసాడు, వాడిని పిలిపించాడు. అని పిలిస్తే ఈమె యొక్క పరిస్థితి ఏమిటో, ఈమె ముందు ఏమి చేస్తా ఉందో ఇవన్నీ గుర్తించడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు.
1: He was quite alarmed at this particular behavior, but he somehow got the doors open and then he called a psychiatrist to examine her in all detail.
0: అతను అన్ని విచారించాడు. ఓహో, ఈ పురాణం వినటంలో వచ్చినటువంటి ఈ తాత్కాలిక వైరాగ్యమే ఇది అని భావించుకున్నాడు.
1: The psychiatrist could diagnose the disease as the, after all she has listened to the exposition of the scriptures and as a consequence of that she has developed this particular attitude.
0: సరే, రెండు దినాలు ఈ పురాణం వినడానికి పోకూడదని చెప్పినని ఆ వర్కర్స్ తో అంతా కూడా నియమించి ఈమెను బయట పోనివ్వకుండా, కారులో అక్కడ తీసుకుని పోనివ్వకుండా డ్రైవర్ కూడా చెప్పి చాలా భద్రం చేశాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ ఎవ్రీవన్ హస్ బీన్ ఇన్ఫార్మ్డ్ దట్ షీ షుడ్ నాట్ బి అలౌడ్ టు గో టు ద ప్లేస్ వేర్ స్క్రిప్చర్స్ ఆర్ ఎక్స్పౌండెడ్ అండ్ డ్రైవర్ వాస్ టోల్డ్, ఎవ్రీ సర్వెంట్ వాస్ టోల్డ్ టు సీ దట్ పర్టికులర్ థింగ్ ఇస్ ఇంప్లిమెంటేషన్.
0: ఈ విధమైనటువంటి కట్టుదిట్టము చేసేటప్పటికీ రెండు దినాలు పురాణమునకు పోలేదు.
1: After these restrictions were imposed, she did not go to the place for 2 days.
0: ఈ తాత్కాలిక వైరాగ్యం అనే పొంగును చల్లారినాయి.
1: This temporary type of detachment which she developed, it
0: was cooled down. సాయంకాలం భర్త వచ్చేటప్పటికి అన్ని విధాలు నార్మల్ లో ఉంటుండాలి పాపం.
1: By the time the husband returned home, she was behaving in a normal way.
0: సరే, సంతోషించాడు ఆయన. అన్ని విధాలు ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆనందిస్తూ నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
1: Husband was very happy after all this happened and the daily routine continued later.
0: Oka varam ayin tarvata tirigi puranaaniki vellindi.
1: After 1 week this lady went again to the place where scriptures were
0: discussed. Anadu puranam lopala ee bhagavad geeta cheptu anudvegakaram vakyam satyam preeti hitam cheyutunnadu. ఈ యొక్క ప్రీతిగాను హితంగాను ఉంటుండాలా, ఉద్వేగంగా ఉండకూడదు, ఈ సత్యమే చాలా ప్రధానమైనటువంటి, సత్యమునే మీరు అనుసరించాలి అని ఆ పురాణికుడు చాలా బాగా గట్టిగా చెప్పాడు.
1: ఆన్ దట్ పర్టికులర్ డే ద పండిట్ వాజ్ ఎక్స్పోల్డింగ్ గీత అండ్ హీ వాజ్ జస్ట్ టెలింగ్ వైల్ యూజింగ్ ద వర్డ్స్ యూ షుడ్ టెల్ ద ట్రూత్ బట్ యూ షుడ్ నాట్ యూజ్ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. హీ వాజ్ ఎక్స్పోల్డింగ్ దిస్ పర్టికులర్.
0: అది వినింది, ఇంటికి వచ్చింది.
1: She heard it and returned home.
0: భర్త చెప్పాడు, ఈనాడు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటుండాలి, ఆ మ్యారేజ్ కోసం ఉదరి సిద్ధం కామన్నాడు.
1: హస్బెండ్ టోల్డ్ హర్ దట్ దేర్ ఇస్ ఎ మ్యారేజ్ రిసెప్షన్ టుడే, మై ఫ్రెండ్స్ మ్యారేజ్ రిసెప్షన్ ఇస్ దేర్.
0: ఈమె అలంకారం చేసుకుంది, భర్తతో పాటు పెళ్లి రిసెప్షన్ కి వెళ్ళింది.
1: షీ గాట్ రెడీ క్విక్ అండ్ షీ వెంట్ విత్ హర్ హస్బెండ్ టు ద రిసెప్షన్.
0: అక్కడ పెళ్లి జరుగుతూ ఉంటుండాలి.
1: మ్యారేజ్ వాజ్ గోయింగ్ ఆన్.
0: అప్పుడు ఈ బ్రాహ్మణులు మంగళసూత్రం తీసుకుని అందరికి పెద్దలకు ముట్టించేటువంటి అలవాటు ఈ యొక్క భారతదేశంలో.
1: ఇన్ భారత్ దేర్ ఇస్
0: అందరి ఆశీర్వాదాలు ఉంటుండాలని వారి అభిప్రాయం.
1: దేర్ ఇస్ ఎ పర్టికులర్ ట్రెడిషన్ దాట్ ద మంగళ సూత్రం వుడ్ బి టేకన్ టు ఎవ్రీ ఎల్డర్ అండ్ దే వుడ్ టచ్ ఇట్ అండ్ దే వుడ్ బ్లెస్.
0: ఆ యొక్క బ్రాహ్మణుడు అనగా ఆ యొక్క పెండి చేయించేటువంటి బ్రాహ్మణుడు పౌరోహితుడు, వీళ్ళింటికి కూడా పౌరోహితుడు పాపం.
1: The Paurohit who was celebrating the marriage on that day, they was also Paurohit for this particular family. This
0: ee mundaru kurchunte ochi chuchadu, emandi amma garu baagunnara muttandi annadu.
1: He came to this particular lady, recognized her and said, how are you mother, you are okay, you just please
0: andaru chemaina ani adigadu, idini muttistu paapa ee pauranikudu.
1: This pauranik he just asked her to touch it and just said, everyone is okay.
0: ఈ యొక్క బ్రాహ్మణుడు ఈ విధంగా అడిగేటప్పటికి అందరూ బాగానే ఉన్నారండి, పోయిన వారం మా అత్తగారు చచ్చిపోయింది అని అన్నాడు.
1: షీ సేడ్ దట్ వెల్ ఎవ్రీవన్ ఇస్ ఓకే, 1 week ago I lost my mother in law.
0: ప్రక్కన ఉండేటువంటి ఆమె, ఏమిటమ్మా మంగళసూత్రం ముట్టుతూ ఈ చావు మాటలంతా ఎందుకు చెప్పాలి అనింది.
1: ద నైబర్ హూ వాజ్ జస్ట్ సిట్టింగ్ బై హర్ సైడ్ జస్ట్ సేడ్, వెన్ యూ ఆర్ టచింగ్ దిస్ మంగళసూత్రం వై షుడ్ యు సే సచ్ అన్ ఇన్ఆస్పిషియస్.
0: ఈ మంగళసూత్రం కోసం నన్ను అబద్ధం చెప్పమంటావా, మా అత్తగారు చచ్చిపోయింది, ఇంకా చచ్చిపోయింది, చచ్చిపోయింది, చావు మాటలు మంగళసూత్రం ముట్టు చెప్తూ వచ్చింది.
1: షీ సేడ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ మంగళసూత్ర డూ యూ ఎక్స్పెక్ట్ టు టెల్ అ లై, ఐ వుడ్ నెవర్ టెల్ అ లై, ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్ దట్ ఐ లాస్ట్ మై మదర్ ఇన్ లా.
0: తెలివితేటలు కలిగినటువంటి ఒక వ్యక్తి అమ్మాయి లేచి, అమ్మా ఇది కేవలము సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకుని మాట్లాడాలి, ఈ విధంగా ఎట్లంటే కూడా పదాలను ఉపయోగపెట్టకూడదు అని కొంత బోధ చేసింది.
1: One intelligent young lady who was sitting there, she just said, "Mother, you should have a sense of proportion and context. Should not go."
0: అది విధంగా కొంతమంది స్త్రీలు ఏనాడు ఏ విషయాన్ని చెప్పినారో ఆ విషయాన్ని ఆ రోజు చాలా గట్టిగా పట్టుకుని సాధిస్తుంటారు.
1: In that particular day, women, whatever the lesson on a particular day, they would be implementing it with a lot of rigor that particular day.
0: ప్రతిదానికి సమయ సందర్భాన్ని పురస్కరించుకొని మనము మాటలు ఉపయోగించుకోవాలి.
1: One should use the words. And one should use the intelligence and context should be understood whenever we do a particular thing.
0: Satyamu mana yokka nitya sthanamunu ponde che pondinchadaniki oka margamani manam visvasinchali kani prati vishayamlo kudanu dinitte cheyalani munditananga manam vaadinchalaru.
1: We should know truth is the means to reach the goal of the lotus feet. But we should not be very rigid and we should not be foolish in implementing that particular thing.
0: Asatyamuto dushitam kaanatvanti naluka.
1: A tongue which is not tainted by untruth.
0: Himsadulto dushitam kaanatvanti dehamu.
1: Body which is not tainted by violence.
0: Inga apavitramaina bhavalato dushitam kaanatvanti manasu.
1: Mind which is not stained by bad feelings.
0: కనుక ఇట్టి మనస్సు అట్టి దేహము ఇట్టి వాక్కు వీటినే త్రిపుటి అని చెప్తూ వచ్చారు.
1: These three, such a mind, such a body and such speech, these are described as triputi.
0: ఈ త్రిపుటి యొక్క తత్వమే త్రిమూర్తి యొక్క తత్వంగా భావిస్తూ వచ్చారు.
1: This principle of triputi is also the principle of త్రిమూర్తి.
0: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే దైవత్వం మనకు సాక్షాత్కారంగా కనిపిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ శాంటిఫై ఆల్ దీస్ త్రీ థింగ్స్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్.
0: కనుక పిల్లలు కూడాను సత్యం చెప్పమన్నాడు స్వామిని అనవసరంగా అవసరం లేని విషయంలో కూడా మనం కల్పించుకొని ఈ విధంగా మనము ఈ సత్యాన్ని దుర్వినియోగం చేయకూడదు.
1: స్టూడెంట్స్ ఆల్సో మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వైల్ జస్ట్ టెలింగ్ ద ట్రూత్. దే షుడ్ టెల్ ద ట్రూత్ బట్ అన్నెసెసరీ దే షుడ్ నాట్ గో ఆన్ టాకింగ్ అండ్ హర్టింగ్.
0: మాటలు అదుపులో ఉంచుకోవాలి.
1: Have control over your talk.
0: ఒక్కొక్కరి ఒక్క వ్యక్తి పైన మనకు కోపమో లేక ద్వేషమో కలిగినప్పుడు వాడి పైన ఉన్నటువంటివన్నీ చెప్పటము, ఇది నేను సత్యం చెప్తున్నాను అని వాడి జీవితానికి లేనిపోనికి ఇక్కడకు కలిగించడం కూడా జరుగుతూ ఉంటాయి.
1: Whenever there is some kind of quarrel or misunderstanding with another person, telling all the defects of him and telling that this is truth which I am telling.
0: ఇక్కడ అద్వేష్ట సర్వభూతానాం దీన్ని కూడా కొంతవరకు ఉపయోగించుకోవాలి.
1: You will have to just also remember the fact that one should not hate others.
0: ప్రేమను మనం పెంచుకున్నప్పుడు ఈ ద్వేషము కానీ ఈ అసూయ కానీ రెండింటి యొక్క బాధలు మనకేమాత్రము ఉండవు.
1: వన్స్ యూ డెవలప్ లవ్, ది క్వశ్చన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ జెలసీ విల్ నాట్ అరైజ్.
0: అలాంటి సమయంలో మన పలుకు కూడాను చాలా మధురంగా ఉంటుంది.
1: వెన్ యూ హ్యావ్ లవ్ ఇన్ ద హార్ట్ అవర్ వర్డ్స్ విల్ బి వెరీ.
0: అందుకోసమే చెప్పారు సాత్విక గుణవంతుని యొక్క కోపము క్షణకాలంలో ఉంటుంది పోతుందట.
1: The anger which a person who is of sattvic nature, it would be very short-lived.
0: Itanu uttamudu ani Geeta cheppindi.
1: Geeta has declared him as a great man.
0: Madhyamuni yokka kopamu rendu gadiyalu varaku untadata.
1: A middling or the second type of person, he will have his anger for a short while.
0: Adhamuni yokka kopamu oka dinamantha untuntadata 24 gantalantha untuntadata.
1: For the one who belongs to the lowest category, he will have his anger continuously.
0: Adamodamuni yokka kopamu jeevitham anta untadi.
1: The one who is the lowest of the in the category, he will have throughout the life that anger.
0: దీనిని గీతాచార్యుడు మరొక యుక్తితో కూడా బోధించాడు.
1: గీతాచార్య హాస్ టాట్ దిస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆల్సో.
0: ఉత్తముల యొక్క కోపము నీటి పైన వ్రాత వంటిది అన్నాడు. వ్రాస్తుంటే అది చెదిరిపోతుంటది, అప్పటికప్పటికే పోతుంటది.
1: The anger of a good man is something like writing on water. That is not permanent at all, even while you are writing the...
0: Madhyamuni yokka kopamu ishakalopa vrata vantidi annadu.
1: The second category of a person, it is something like writing on sand.
0: Ishakalo rastu rastu unte gaali vastane adi kottukoni adi moochipothuntadi, marugupadipothuntadi.
1: Writing on the sand also will not be permanent because that will be washed away and covered by the wind. When the wind comes,
0: అధముని యొక్క కోపము నల్లరాతి పై చెక్కబడినటువంటిదిగా ఉంటాదట.
1: ది థర్డ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హూ ఇస్ బ్యాడ్ వన్ హిస్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ రైటింగ్ ఐ మీన్
0: బ్లాక్ రాక్
1: రైటింగ్ ఆన్
0: బ్లాక్ స్టోన్
1: రైటింగ్ ఆన్ ఏ బ్లాక్ స్టోన్.
0: ఇది కొంతకాలమునకు అరిగి అరిగి వర్షంతోనా ఎండతోనా అరిగి కొంతకాలమును పోతుంది, కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
1: Over a period of time, this will also be was having.
0: అధమోదముని యొక్క కోపము ఇనుము పైన రాసినటువంటిదట.
1: It is something like writing on an iron slab which will never be wiped off.
0: అది తిరిగి కరగబెట్టి దానిని సుత్తితో కొట్టేంత వరకు అయిపోదు.
1: Only when it is melted and then again made into a block, it will not go at all.
0: అది కరగబెట్టాలంటే నిప్పులో వేయాలా.
1: If you want to destroy it, you will have to put it in the fire.
0: అనగ సంస్కారము కావాలి.
1: In other words, it means there is need for samskara and transformation.
0: ఇది కేవలం గాఢమైన సంస్కారం జరిగినప్పుడే ఇది కోపం చల్లారడానికి వీలవుతుంది.
1: Only when there is intense transformation, then only it is possible to change it.
0: కానీ ఇలాంటివి నిత్య జీవితంతో సంబంధించినటువంటి యొక్క సామాన్య మానవులు జీవితంలో ఆచరించదగినటువంటి యొక్క ఉపమానములు భావములే మన భగవద్గీత నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది.
1: Things which are highly relevant to day-to-day life and day-to-day practices will have to be taken from Bhagavad Gita.
0: Kanuka manamu annintini teesukoni mana aacharanalo pettadam idi asadhyam.
1: It would be impossible for us to take all the things from Bhagavad Gita and practice them.
0: Konni konni mana nitya jeevithaniki ee laukika jeevithaniki avasaramainatu vishayalanu manamu జాగ్రత్తగా తీసుకుని దానిని ఆచరించడానికి అనుభవించడానికి ఆనందించడానికి తగినటువంటి అవకాశాన్ని మనం అందుకోవాలి.
1: We have to take such of those things which are useful in day to day life and practice them so that we'll get the benefit out of it.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది. మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్దీ

ఉండెను. మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వెసె విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే.

0: భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడ.
1: ఇట్స్ నో నేషన్ విదౌట్ మొరాలిటీ. ద రెస్పెక్ట్ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద నేషన్ డిపెండ్స్ ఆన్ ద మొరాలిటీ. Without that, the nation will ruin itself. And it's the nation that has got the character in the true perspective.
0: Vidyarthulara.
1: Students.
0: Eenati madhavattvamlo medha shakti miti meeri pothunnadi.
1: Among human beings today, we find intelligence more and more.
0: Telivitetalu. హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: దే హ్యావ్ లిమిట్లెస్ ఇంటెలిజెన్స్, నో డౌట్.

0: కాని గుణము మాత్రము కించిత్తేన కూడాను కలగటం లేదు.
1: బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ నోటీస్డ్.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: Man has progressed in science and technology and he flies like a bird across the sky.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము మత్స్యం వలె జలములో సంచరించటము జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: విత్ ఆల్ హిస్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ హీ హాస్ నోన్ హౌ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ హౌ టు స్విమ్ లైక్ ఎ ఫిష్.
0: కానీ
1: బట్
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ హౌ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం దీనివల్ల వచ్చిన ఫలితం ఏమి లేదు.
1: ఆఫ్టర్ ఆల్ దర్ ఇస్ నో ప్రాఫిట్ ఇన్ లెర్నింగ్ హౌ టు ఫ్లై అండ్ హౌ టు స్విమ్. యూ షుడ్ నో హౌ టు లివ్ ఆన్ ఎర్త్.
0: మానవునికి భూమియే ఆధారము.
1: ఫర్ మ్యాన్ కైండ్ ఎర్త్ ఈస్ ది బేస్.
0: ఆధారమైన భూమిని వదిలి ఆకాశం నుండి సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియే మాత్రమే.
1: వి షుడ్ నెవర్ కన్సిడర్ అట్ ఆల్ దట్ హీ ఈజ్ ఇంటెలిజెంట్ బై లెర్నింగ్ హౌ టు ఫ్లై అక్రాస్ ద స్కై లీవింగ్ ది ఎర్త్ విచ్ ఈస్ హిస్ ది వెరీ బేస్.
0: తాళము తప్పిన మాట ఆట భూమిని విడిచిన మాట మాట ఏమాత్రము పనికి రాదు.
1: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
0: ee naati telivitetalu ekatvanni anekatvanga vibhajinchetvanti yokka medha shaktulu abhiruddhavutunnaru.
1: Today we have many intellectuals who would view multiplicity in unity.
0: Kaani anekatvamlo undinatvanti ekatvanni gurtinchetvanti yokka telivitetalu gunamulu ee naadu marchipothunnaru.
1: Today we are forgetting the virtues so as to realize unity in diversity.
0: Kanuka anekatvamlo unnatundi ekatvanni gurtinchadame manavuni pradhana kartavyam kaani ekatvanni anekatvanga vibhajinchadamu idi manavuni yokka alpa buddhi yokka lakshanalu.
1: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of
0: foolishness.
1: This cloth which is one single piece can be cut into bits. To unify all these bits of cloth into one, it is very difficult.
0: The utility and the conveniences and
1: the bliss depend on this unity.
0: ఈ మానవత్వములో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి.
1: We have to recognize in this human life the difference between unity and diversity.
0: విద్యార్థులు ఉన్నారు.
1: There are students.
0: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters cloth తీసుకొని పోతారు.
1: Students, you collect 2 meters of cloth if you want to have a shirt stitched.
0: 2 meters పూర్తి ఒక్కటిగానే ఉంటుంటారు.
1: 2 meters cloth is just one piece.
0: Tailor దగ్గరికి వెళ్తారు.
1: You go to the tailor.
0: Tailor, నాకు ఒక బుష్ కోట్ కుట్టాలి అంటాడు.
1: You say, tailor, stitch a bush coat for me.
0: అప్పుడు టైలర్ ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
1: Tailor, what he does is, this 2 meter cloth, one piece, is cut into bits.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: Unless he cuts, he cannot stitch a bush coat for you.
0: Chetulu veruga undali, pockets veruga undali, cloth veruga untundali, ee color veruga untundi, annitikini colors annitti endu bhinnanga kanipistuntadi.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: Ee 2 meters cloth nu bhinnanga aneka mukkalaga chestadu.
1: He cuts this cloth into bits.
0: Aneka mukkaluga chesedi edi?
1: What is that cut?
0: Scissor, kattira.
1: It's only the scissors that cut.
0: Aneka mukkalu tirigi ekanga kuda chestadu shirt kuttadaniki.
1: The tailor will again make all these bits into one shirt.
0: Ha ekanga chesedi emti?
1: What is that unifying?
0: Adi aa vidhamainatundi okka needle anika soodi.
1: It is the needle that unifies all these bits into a shirt.
0: Annintini ekam chesetvanti needle.
1: It is the needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
1: వన్ ఈజ్ మేడ్ ఇన్ టు మెనీ బై సీజర్.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు.
1: టుడే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ సీజర్ బట్ నాట్ ఎ నీడిల్.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: అండ్ హీ థింక్స్ దట్ హీఈస్ ఇంటెలిజెంట్.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: వీ గివ్ అప్ ది ట్రూ ఇంటెలిజెన్స్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ అండ్ వీ ఫాలో ఆల్ నాక్స్ అండ్ లీడ్ అవర్ లైఫ్ సో జర్న్.
0: ఒక కుటుంబం ఉంటుంది, తల్లి తండ్రి కుమారుడు.
1: దేర్ ఇస్ ఎ ఫ్యామిలీ, ద మదర్ ఫాదర్ అండ్ ద సన్.
0: తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది.
1: వెన్ ఫాదర్ works day and night and earns money, mother is extremely happy.
0: Yenadu panichikkaka otti chetulato illu cherna aa tandrini chusi talli chaala koppadetuvantidi.
1: When the father returns home without earning money, without any job, mother feels
0: sad. Dinamu kodanu ee yokka sukhanandamulato na dukkhamto na kodanu kaliginatvanti ee samsaranni chustu vachadu ee pillavadu.
1: The son has been noticing the sadness and the happiness that happened every day.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
1: Life is the combination of pain and pleasure.
0: సుఖదుఖీ సమేకృత్వా లాభం విజయాజాత్. లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: తల్లి దేవి, నేను ఈ బాధలను భరించుకోలేను.
1: He prayed there to goddess mother, I can't bear the suffering any longer.
0: ఈ భార్యతో నేను జీవించలేను.
1: I can't live with this wife.
0: కనుక ఆమెకు త్వరగా మరణం సంభవించేటట్టుగా చేయమని చెప్పాడు.
1: He prayed to goddess mother, see that his wife dies soon.
0: తథాస్తు అన్నది దేవి.
1: ద గాడ్ హెస్ సెడ్ yes, let it happen.
0: మరణించింది తల్లి.
1: ద మదర్ డైడ్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు కుమారుడు.
1: ద సన్ వాచ్డ్ దిస్ సీన్.
0: అదే కుమారుడు తిరిగి కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
1: ద వెరీ సన్ వెంట్ టు ద టెంపుల్ ఆఫ్ కాళి.
0: దీర్ఘమైనటువంటి మనసుతో ప్రార్థించాడు కాళికాదేవిని.
1: హీ ప్రే టు గాడెస్ కాళి ఫర్వెంట్లీ
0: అన్సీజింగ్లీ.
1: Kali manifested there in front of him.
0: ఏం కావాలి అని ప్రశ్నించింది.
1: She said, oh son, what do you want?
0: నా తల్లిని బ్రతికించు అన్నాడు.
1: He said, see that my mother come back to her life.
0: ఉన్నది తల్లి.
1: The Kali said, yes, let it happen.
0: తండ్రి చావును కోరాడు, కుమారుడు జీవితాన్ని కోరాడు.
1: The father prayed for death while the son prayed for life.
0: కట్టగడపిన ప్రార్థన ఏమిటి? చావు జీవితము, ఈ మరణము జననము, ఈ రెండింటి మధ్యతోనే జీవితం అంత్యమైపోయింది.
1: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
0: తల్లికి మంచి గుణములు సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
1: How fine it would it be if he prays for
0: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
1: Can't the father pray to Devi Kali for good qualities?
0: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
1: What happened, the ultimate result of their prayer? It led to birth and death. Why should you pray?
0: Punarapi jananam, punarapi maranam, punarapi janani, jatare sayanam.

0: మూఢమతి. పునరపి జననం పునరపి మరణం.
1: The cycle of birth.
0: జననము మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలో మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: What is the goal of life?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the aim of life?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: We consider human life highly
0: sacred. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: Human life is rarest. Why?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: It's not this that we should pray for.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina konni oka krutagnatanu chupeyatundi reetiga kanti daralato vaari krutagnatanu chuptarani.
1: The vice chancellor said, the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి ఈ annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు ధారలైన కూడా కంటి ధారలు వాళ్ళకి వచ్చడం అదే నిజమైనటువంటి తర్పణం.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That is the parents gift.
0: కనుకనే మొట్టమొదటి వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం. ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణ విడిచాలి.
1: దట్ డే దే లెఫ్ట్ అస్ హస్ గాట్ టు బి రిమెంబర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ షెడ్డింగ్ ఎ టియర్.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you will be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you will be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainaatundi jagattunandu
1: in this physical world
0: ee bhautikamaina jagattunandu
1: in this world mundane
0: ee anithyamaina jagattunandu
1: temporary world
0: reaction resound and reflection untuntadi.
1: That bound to be reaction reflection and resound.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: Students are more and more intelligent.
0: గుణములు అనేటువంటిది ఎక్కడ కనిపించటమే లేదు.
1: But there are no virtues at all, not even a trace anywhere.
0: చదువులందు హీరో గుణమునందు జీరో.
1: One is a hero in study and a zero in character.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటారు స్టడీ లోపల.
1: In studies they secure O grade.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: They secure 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్క్ కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless.
0: మహాభారత యుద్ధమునందు
1: you know what happened in Bharat war.
0: భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence,
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: O valiant son of Bharat, listen to this.
1: Puramu.
0: Earlier.
1: Delhi ni yelet vanti yokka chakravarti.
0: A king who ruled Delhi.
1: Mohammedans ga unde 21.
0: He was a Muslim.
1: Atanu. Mahabharatam yokka pavitratam anta kudanu chakravarti sravanam chesadu.
0: He heard the mystery, greatness of Mahabharata.
1: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
0: He recognized the fact that the five Pandavas, they stand for virtue and character.
1: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
0: He wanted to acquire that character.
1: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాదరగాలమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజాలు పండితులు.
0: He summoned all the scholars.
1: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాదనగారి మల్లన్న,
0: మల్లన్న,
1: పింగళి సూరన్న, రామరాజు భూషణుడు,
0: రామకృష్ణుడు,
1: వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
0: వీళ్ళందరినీ
1: పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
0: He convened a big conference.
1: Conference em cheppadu?
0: What did he say there?
1: Oh maha panditulara,
0: oh great scholars,
1: meeku goppa bahumathulu nenu andistanu.
0: I'll give you rewards.
1: Ee mahabharata yuddhamu, ee mahabharatamlo undinatundi okka charitranta kudunu naaku polikadu cheyinattiga meeru raayandi annadu.
0: Oh scholars, write entire mahabharata as my story.
1: Mahabharata yuddhamulo goppa సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
0: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఈజ్ ధర్మజ.
1: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
0: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
1: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
0: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
1: తనిషా, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాం, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మిస్తావన్నారు.
0: నన్నయ్య భట్టు సేడ్, తానిషా, వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ, దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్.
1: యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళ నా సోదరులు మాదిరి అన్నాడు.
0: తానిషా సేడ్, ఐ విల్ పిక్ అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
1: తానిషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
0: అండ్ దెన్ సెడ్, సార్ తానిషా, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ కౌరవస్ హియర్?
1: నా విరోధులందరూ కౌరవులే.
0: ఆల్ మై ఎనిమీస్ ఆర్ కౌరవస్.
1: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
0: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ది లాట్.
1: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
0: యు జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హూమ్ యాజ్ కౌరవస్.
1: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
0: As everyone was listening, Tenali Ramakrishna got up.
1: Tanisha garu,
0: he said, Tanisha sir,
1: Pandavulanta saripoyinaru.
0: Pandavas
1: ee mantrulu nalugurlo evarno okaru teeskuntavu, meeru dharmajudu avtaru. Indulo bhujabalam unnatunte vaadu Bhimudu avtadu, buddhibalam unnatunte vaadu Arjunudu avtadu, inka clever ga oka telivitetulu kalinatunte vaaranta nakulu Sahadevulu aipotharu.
0: He said, Tanisha, you stand for dharmaja. The one among your ministers who stands for intelligence is Arjuna. The one of physical strength is Bhima.
1: Kanuka meeru dharmajudainappudu mee bharya Draupadi kavalsi vastundi annadu.
0: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
1: Appudu tana bharya Draupadainappudu ee mantrulukante kuda taanu kuda Draupadi kavali.
0: When he has a Draupadi,
1: aame paanchali.
0: When he has got his wife Draupadi to play that role.
1: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
0: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
1: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
0: the secret
1: life source, దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
0: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
1: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాయి.
0: Therefore, for every individual, for every material, for every object, there is a life source.
1: ఆ లైఫ్ సోర్స్ మనం గుర్తించినప్పుడే మనము దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: Then once we recognize this life source, we can understand.
1: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాయి.
0: The one who do not know this life source, this is the ploy.
1: Meenat telivitetalanni kudunu ee vidhamaina pedamargam vattipothundayi.
0: All the intelligence today is along the wrong path.
1: Kavasanta telivitetalu untundadi.
0: They are very intelligent, no doubt.
1: Emi prayojanam?
0: What is the use?
1: Enni telivitetalu undinappatikini,
0: in spite of all
1: intelligence, gunamaneetundi koncham untunte entaina manam sadhinchavachchu.
0: With all the intelligence, there should be character also to be successful.
1: Yemelu biyelu పాసై వచ్చియో పెరుగాంచిన పెద్దవారలైన.
0: యు మే బి ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్ ద డిగ్రీస్ ఎంఏస్ అండ్ బిఏస్.
1: సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
0: యు మే బి మెరిటోరియస్ పీపుల్ ద పీపుల్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్.
1: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
0: యు మే హావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్.
1: సతతంబు జపములు తపములు జీయుచు వేదములను నేర్పు విప్రులైన.
0: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ చాంట్ వేద.
1: సాటిరారు భక్తునికి ఏనాటికైనా.
0: They are never equal to a devotee.
1: నీదు భక్తులు గానిదే రాదు ముక్తి.
0: If they are not your devotees, they will never attain liberation. ఇంతకన్నను
1: ఎరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా.
0: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
1: విద్యార్థులారా,
0: students,
1: ఇంత పవిత్రమైనటువంటి యొక్క భారతదేశం నందు ఉద్భవించి
0: having been born in sacred heart,
1: తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: Along with intelligence, we have to develop character.
1: తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది గాని గుణం అనేటువంటిది అట్లాంటి కాదు, కీర్తిని సంపాదిస్తుంది.
0: Intelligence will help you to fulfill certain tasks.
1: మనం సంపాదించవలసినది రెండే.
0: We have to possess only two.
1: ఈ జీవితము లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
0: దీస్ టూ ఆర్ ఎటర్నల్ ట్రూత్స్.
1: ఏదది?
0: వాట్ ఆర్ దే?
1: ధర్మం కీర్తి ద్వయం స్థిరం.
0: వన్ ఇస్ ధర్మ రైచియస్నెస్, సెకండ్ ఫేమ్ కీర్తి, దే ఆర్ పర్మనెంట్.
1: అనిత్యం జీవనం లోకే.
0: దిస్ లైఫ్ ఇస్ ట్రాన్సియంట్.
1: ఇదంతా అనిత్యమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ.
1: అంత కదిలిపోయే మేఘంలో వంటివి.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: పుట్టినవాడు పుట్టిన దక్షిణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
0: And a child is born, everybody started addressing.
1: After
0: the new boy is child.
1: Boy, boy, boy అని పిలిచించారు.
0: After some period of time, they address him as boy.
1: 30 years ago, man, man అని పిలిచారు.
0: At the age of 30, he was addressed as man.
1: 75 years ago, grandfather, grandfather అని పిలిచారు.
0: And later, he is called, addressed
1: as grandfather. Child, boy, man and grandfather ఒక్కడే.
0: Child, boy, man and grandfather.
1: కాని ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
0: Only one person is there.
1: కాని వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
0: Basing on the age, he gets all
1: the titles. లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైనటువంటి యొక్క శక్తి ఒక్కటే ఒక్కటి.
0: What God has given the most valuable thing in this world is only one thing.
1: అది ఏ? టైం, కాలం.
0: That is time.
1: Time is very, very important.
0: Time is very, very
1: don't
0: important.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life
1: is
0: waste.
1: God.
0: Time is

0: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ టైమ్.
0: జనన మరణాలకు కూడా కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడికి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడా కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
0: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో గడిచిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి యొక్క మాటలతో కాలంని వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడా కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real sense.
0: పరమాత్ముడగునయా.
1: They are divine, truly speaking.
0: వినుడు భారతీయ విరసుతుడ.
1: Listen to this, valiant.
0: పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in criticizing.
0: వారిని వీరు, వీరిని వారు, ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎంతకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
1: If we don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worst.
0: నిజముగా మన భారతదేశంలో కష్టించి పనిచేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dearth for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
0: ఎన్ని దేశముల నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
0: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use of it.
0: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
1: Make it sacred.
0: కష్టపడి పని చేయండి.
1: Work hard.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నట్టు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యు కెన్ ఫీల్.
0: మనం రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ ది హ్యాండ్స్ కాంట్ యు ఫిల్ వన్ స్టమక్.
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్.
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely. Hard work chavali.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kuda chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be
0: kaani ee naati paniki pararu, tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we indulge in argumentation.
0: Argument cheseetundi vaadu poorthi matte untunde thallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabhilta.
1: There is lot of expertise and knowledge, information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind.
0: పుస్తకాన్ని మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వి షుడ్ నాట్ బి ఫూలింగ్.
0: ఏం తెలిసిందని నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తావు.
1: యు థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యు హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్గ్యూ?
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ యు కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది, భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యు కెన్ సే దేర్ ఇస్ ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్ మైండ్.
0: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యు ఆర్గ్యూ ఆన్ దట్ యు డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is waste.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala napasakti kuda pothuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: ఓల్డ్ ఏజ్.
0: ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ మనలో ప్రవేశిస్తుండాలి.
1: ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దోస్ మ్యాటర్స్ దట్ యు డు నాట్ నో, ఏజ్ అడ్వాన్స్. స్టూడెంట్స్,
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏదర్ పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడా రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: ఎంత ఉన్నారు వారి ముఖాలు చూస్తే అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
0: భారతదేశంలో. పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: They have cheated themselves.
0: ధనం కోసం లొంగిపోయారు.
1: They have submitted to money.
0: స్వార్థ ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
1: They just submitted themselves for money, selfishness.
0: పని చేయలేనిటువంటి సోమరులుగా తయారైపోయారు.
1: They have become lazy bugs.
0: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేశారు ఈ దేశాన్ని.
1: Therefore they could swallow whole Bharat as if it's an idli.
0: కానీ మనం ఏనుగులు వంటి వారము.
1: But we are mighty elephants.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its
0: strength. బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet
0: apart. మౌంట ఒక అంకుశాన్ని చూపిస్తే అణిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాణి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి.
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్ యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యూ క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ అండ్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది,
1: ant is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: And if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Tyagaraja.
0: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
0: శివకేశవాదులలో
1: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Anton Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Anton in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava nanga bhaga manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jeevitamlo unnatundi vade Shivudu.
0: The one in life, alive, is
1: Jeevitam lenatundi vade Shivamu.
0: The one without life, the one dead.
1: Kabatti Shivudu anaga manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava dulalo.
0: In Shiva and Keshava.
1: Prema mira velasi unde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got the
1: attitude. Adhe Tyagaraja tirigi marak paryayam.
0: And same Tyagaraja said in another instance.
1: Yemiti? Prati okkatini bhagavat shaktiye.
0: Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shaktile.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavantuni yokka shaktile.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja koncham visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ayinatunte Raghunathudu. పూజించేటువంటి యొక్క విగ్రహాలు తీసుకుని పోయి కావేరిలో వదిలిపెట్టాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ ఆఫ్ త్యాగరాజ రఘునాథ హాస్ థ్రోన్ అవుట్ ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామచంద్ర ఇన్ ది రివర్ కావేరి.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామా, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: డోంట్ యూ హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have?
1: నిజంగా నాలో భక్తి ఉంటుంటే ఈ రాముడు నన్ను వదిలిపోయేవాడా?
0: If I have devotion, do you ever leave me?
1: నీలోనే శక్తి ఉంటే నన్ను ఈ బాధలు పెట్టేటువంటి వాడా?
0: If you have power in the true sense, will you?
1: నీలో శక్తి లేదు, నాలో భక్తి ఉంది అని అహంకారానికి అవకాశం ఇచ్చాడు.
0: And he gave a scope for ego.
1: నాలో భక్తి ఉంది.
0: Rama has no power.
1: నిన్ను తలవని క్షణం లేదు.
0: I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: సో ఐ హావ్ డివోషన్.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: బట్ యూ హ్యావ్ నో పవర్ రామా.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడు పోయి నడిచాడట.
0: వెన్ వన్ కెనాట్ డాన్స్ ప్రాపర్లీ యూ విల్ బ్లేమ్ ద డ్రమ్.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: దెన్ హీ ప్రేడ్ లేటర్.
1: చీ, నాది చాలా పొరపాటు.
0: ఓ, ఇట్స్ మై మిస్టేక్.
1: రాముడు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటునా.
0: Will a monkey be able to cross the ocean?
1: Kaliki rote gattuna.
0: Can it ever be tied to a mortar?
1: Lakshmi devi valachuna.
0: Will the consort Lakshmi love him?
1: Lakshmanundu kolachuna.
0: Will Lakshmana serve you?
1: Suchva buddhi gala bharatudu chuchi chuchi rukkuna. Aparama bhakti yantu goppara. మీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటునా.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హౌ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్.
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పోర్ అని వాడు లేడు.
0: దేర్ ఇస్ నో వన్ హూ
1: పిచ్చి వాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందా స్వామి?
0: Swami, will that goddess of wealth
1: Lakshmi
0: ever worship
1: Devi
0: you?
1: Devi kolachuna.
0: Goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchva buddhi

0: Will that highly intelligent Bharata serve you? Your power
1: is mine. Gopadi ni shakti swami.
0: How great is
1: there is
0: power.
1: Naamu.
0: We are fools that
1: na
0: we don't have
1: chinnadiga untundani.
0: My feeling is so narrow.
1: Kabatti na patra ento ante pattindi nee yokka anugraham naaku.
0: The vessel is so small, therefore I could collect
1: kabatti
0: only that much.
1: Kabatti meedi kaadu doshamu. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్, లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈస్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్, వీ హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్న పైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: విత్ నారో హార్ట్, ఎ స్మాల్ హార్ట్, హూమ్ డు యూ బ్లేమ్?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: దిస్ ఇస్ ది మిస్టేక్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: ఇన్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్ ఆర్ నో మోరల్, ఎథికల్.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించటము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: ద బాయ్ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ ఎట్ వన్ మోమెంట్.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: వాట్ హ్యాపన్ బికాస్ బ్యాడ్ కంపెనీ?
1: ఫాదర్, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: ద సన్ సెడ్ ఫాదర్ ఐ వాంట్ టు గో టు అమెరికా.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్, లెట్
1: మీ గో. నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: ద ఫాదర్ సెడ్ యూ కెనాట్ ఫాలో అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు రిపీట్ గాయత్రి మంత్రం.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: యూ కెనాట్ ఆఫర్ యువర్ మార్నింగ్ ప్రేయర్.
1: నీవు ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: Kani ee mondi bidda chaala pattu pattadu.
0: But this foolish fellow determined to go.
1: Kani oke kumarudu.
0: But he is the only son.
1: Dhaneshna, dhareshna, putreshna. Ee ishna premulu tandini tallini puri vestunnayi.
0: These three attachments for wealth, the wife and son will strangle
1: mankind. Ee kumarudu yokka baadanu tattukoleka sare oppukunnadu.
0: Out of disgust he conceded.
1: Velladu Delhi ki velladu, passport visa, ee passport teesukunnadu.
0: He went to Delhi, got his passport and visa.
1: Vachindi repadi dinam inka velli povali.
0: He got the visa and passport, he is to leave next day.
1: Tandri aa chinna pillavani teesukoni, nayana neevu ekkadiki poyinappudiki mana kuladevata.
0: And it's for father told his son, wherever you may go, our family deity is there.
1: Kalika kalika matram neevu nirantaramu hrudayamlo chintistu untundu.
0: You think of our family deity every day.
1: Gayatri devini neevu chintistu untundu.
0: You chant Gayatri.
1: Om bhurbhuvasvaha tasavitur varenyam bhargo devasya dhimahi diyo yonah prachodayat. Ee mantraanni neevu marchakunda untundali anna.
0: Never forget Gayatri mantra any day.
1: Sare ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: హి వాంటెడ్ టు రీచ్ అమెరికా సమ్వేర్ అదర్ బికాజ్
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు. అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: నథింగ్ అదర్ మచ్ వర్స్ దాన్ దట్.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సీక్రెట్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యువస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికి
0: యు మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది ఎవెనింగ్.
1: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయినట్టున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హి మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఇన్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హి ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు, హిస్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
2: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
2: మదర్ డస్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి యొక్క తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
2: సీస్ ద లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, ఇచ్చింది తండ్రికి ఇచ్చింది.
2: అండ్ హీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హీ టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
2: ఏం
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
2: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
2: హీ ఇస్ ఓన్లీ స్పెండింగ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
2: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
2: హీ డిడ్ ఫైండ్ ఎనీబడి, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
2: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
2: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: శివాన్ని ఇట్టే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
2: దే సెంట్ ఎ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. దే వాంటెడ్ ద సన్ టు రిటర్న్.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
2: అవుట్ ఆఫ్ ఫియర్ వెదర్ ఫాదర్ వుడ్ సెండ్ మనీ ఆర్ నాట్ అల్టిమేట్లీ రిటర్న్.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
2: ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
2: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్ ఫాల్స్హుడ్ టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఏర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
2: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: పెట్టుకున్నాడు.
2: అండ్ హీ వాస్ దేర్
1: నేరుగా ముందు కాళికాదేవి దగ్గరికి వెళ్లాడు.
2: అండ్ టుక్ హిస్ సన్
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
2: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లీ.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
2: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడ పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
2: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
2: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
2: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
2: ఈజ్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
2: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా. హౌ ఆర్ యు మేడం?
2: కాంట్ హి సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ హి సే మేడం?
1: ఎంత పొగరు.
2: Oh, you good.
1: ఇది మానవత్వమా?
2: ఆర్ యు హ్యూమన్?
1: ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా?
2: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
1: రాక్షస లక్షణం?
2: ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
2: యు కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
2: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కలవాలి.
2: ఫస్ట్ మోరల్ వాల్యూస్,
1: మోరల్
2: వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
2: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
2: ది కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
2: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
2: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
2: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
2: అండ్ మొరాలిటీ
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
2: మొరాలిటీ
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
2: When these three are there, it will be a unity in this Trinity.
1: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
2: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
2: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
2: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
2: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
2: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
2: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్. చర్మమైన
1: ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
2: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
2: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఇస్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
2: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
2: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఏ ఐడియల్ లైఫ్,
2: రెప్యుటేషన్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
2: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
2: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

माता पिता बंधु सख सब ही राम नाम भक्त जनर जीवन घन एक राम नाम।

గుణములివి నాలుగు పునాది గోడలప్ప, ఇంతకన్నను వేరెది ఎరుగపరతూ.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యం.

ఏడిపించుటే సాయి వేడుకయందురా, ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ, ఏడిపించుటే సాయి వేడుకయందురా, కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ. పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో, పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో, తప్పకప్పుడే ఎగతాళిచేయు. అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా, భక్తులెందరో చేరి బ్రాతుచుండు, అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా, బాధలెన్నియో పెట్టి పలుకకుండు, వెనుక పోనీడు ముందుకు చనననీడు,

0: శ్రీపతి వాసుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను భువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the lord of Parthi.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: మానవుని శరీరం నందు మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యు హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యూ.
0: ఎండ నీడలు జంట పక్షులు,
1: లైక్ యు హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్ ద ట్విన్ బర్డ్స్.
0: ఎండ వలననే నీరు నీడ ఏర్పడుతున్నది.
1: Because of sunlight, you have shadow.
0: నీడ యందు కూడాను కాంతి ఉన్నది.
1: But within the shadow, you could find light.
0: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
1: The reason for this is, there is light by the side of shadow.
0: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
1: This light and shadow are inseparably linked.
0: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
1: In the same manner, Jiva and Brahma are inseparably linked together.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడ వలె వెంటాడుతూ ఉంటుంటారు.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: Enda okkate.
1: But the light as such is one.
0: Anekatvamainatundi jeevarasulu yendu ekatvamainatundi divyattam anetundi sachibhutamai atma swaroopanni daristundi.
1: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
0: Atma nityam.
1: Atma is permanent.
0: Ade satyam.
1: That is truth.
0: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
1: This Atma which is permanent and lasting in truth proper.
0: Charma, asti, sarupamu kappapaditam cheta, ee avaranamunande anandamunadani bhramistunnadu manavudu.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవ ఈజ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్.
0: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: Itti divya sattvani ee ruttani manavudu oka vidhamainti anubhutiki devalannanna aneka vidhamulaitundi sadhanalu salpavalsi vastundi.
1: Man, in order to make this reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
0: Sadhana anaga, aasinchina vastuvunu, andukune nimittamai, pade pade aacharinchetunti karmale sadhanalu.
1: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvamu gavinchukoneetvante sadhana.
1: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతములను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: But then they are not able to secure this Atma.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సత్య ధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటి గారు నిరూపిస్తూ వస్తుంది.
1: Because without this సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రథం వంటిది.
1: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
0: దీనిలో సారథి బుద్ధి.
1: అండ్ ద చారిటీర్ ఇస్
0: బుద్ధి,
1: ద ఇంటెలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూపరసగంధాదులు.
1: There is these five senses of
0: ఇవి నిరంతరము కూడా విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: These five try and turn you towards a material existence.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: They keep running after this material world.
0: ఈ గుర్రములు పట్టినటువంటిది ఈ పగ్గమే ఒక మనసు.
1: And it is the mind which is the reins which checks the run of these horses.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటెలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీర్ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో ఆ ఇంటెలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్, సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
2: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటి వాక్కు.
2: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
2: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
2: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
2: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వుడ్ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
2: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకు ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
2: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వర్ల్డ్ రాదర్ షుడ్ బి టర్న్ విదిన్ సో దాట్ దాట్ విచ్ ఇస్ విదిన్ యూ దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
0: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు
2: trying to indulge
0: పరులను బాధించేటువంటి మాటలు ఎందు
2: ఇన్ ఇంప్యూర్ వర్డ్స్ ఆర్ డీడ్స్ అండ్ హర్టింగ్ అదర్స్
0: పరులను కష్టపెట్టేటువంటి చర్యలు ఎందు
2: ఆర్ మేకింగ్ అదర్స్ కమ్ టు గ్రీఫ్
0: ఈ వాక్కును ఏమాత్రం కూడా ప్రవేశపెట్టరా.
2: యూ షుడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫర్ సచ్ పర్పసెస్.
0: వాక్కునందు మాధుర్యము
2: ఇన్ యువర్ వర్డ్ దేర్ షుడ్ బి స్వీట్నెస్
0: శాంతము
2: అండ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పీస్
0: ఈ పరతత్వం కూడా ఇందులో నిమిత్తమై ఉంటుండాలి.
2: అండ్ ది రియాలిటీ ప్రాపర్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ఇన్ యువర్ వర్డ్స్ ఆల్సో.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
2: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దాట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
2: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
2: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
2: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
0: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయ వాసనలు ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
2: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ థాట్స్ రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటలెక్ట్.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
2: ద వర్డ్ విత్ ద మైండ్ ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
2: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
2: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
2: Atma is limitless, boundless.
0: Satyamunu nirupinchetvantide Atma.
2: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
2: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్.
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
2: ఇట్ ఈస్ ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
2: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
2: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి
2: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్ యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు జ్ఞానము ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవలాడనక్కర్లేదు.
2: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
2: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
2: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
2: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
2: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
2: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
2: Try to have conviction in this truth.
0: దేవుడనగ వేరు దేశమందున లేడు.
2: God is not one who could be found elsewhere.
0: దేవుడనగా తన దేహమంది.
2: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశము లేదు.
2: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
0: తాను చేయు పనులు తగిలియుండు.
2: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
0: కనుక మన పనులు ఎందే పాప పుణ్యములు అనేటువంటిది ఇమిడి ఉంటున్నాయి.
2: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి మనసుతో
2: విత్ ఎ గుడ్ మైండ్
0: మంచి మంచి కర్మలు చేసి
2: డూ గుడ్ థింగ్స్
0: మంచిని అనుభవించి
2: ఎక్స్పీరియన్స్ గుడ్
0: మాధవుణ్ణి చెందాలి.
2: రీచ్ అవుట్ టు గాడ్.
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
2: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటైన్ విత్ ఇన్ మ్యాన్?
0: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
2: వేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్? ఇట్స్ లేటెంట్.
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
2: సో లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్.
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
2: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఈ అగ్నిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
2: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్.
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
2: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్.
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
2: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు,
2: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్,
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
2: ద ఫైర్ విథిన్ ఈజ్ షోన్ అవుట్.
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైనా కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
2: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్.
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
2: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్, కెన్ బి ఎ మోడల్ ఐడియల్.
0: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
2: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్.
0: సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
2: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
2: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్.
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
2: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా, దెన్ దేర్ ఈస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన.
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
2: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్.
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన.
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
2: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఎవరిని పరిహసించరాదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిజెక్ట్.
0: ఎవరిని పరాభవం చెందరాదు.
2: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్.
0: ఎవరిని బాధించరాదు.
2: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
2: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ.
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
2: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్. అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే.
2: యూ డూ నమస్కార్, యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్.
0: ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము. అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
2: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ, యు ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్.
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇది రెండు కూడా దైవానికి అర్పితమయ్యేటువంటివి.
2: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన, పవిత్రమైన, శుద్ధమైన, నిత్యమైన, సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
2: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్, ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్, విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్. And therein lies your sanctity.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
2: This is called contentment. The ఆత్మతృప్తి.
0: నీ అంతరాత్మను నీవు తృప్తిపరచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నందుతుంది.
2: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ, యువర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తిపరచగలరు?
2: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్, హౌ కెన్ హీ సాటిస్ఫై అదర్స్?
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
2: సో అట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఆత్మతృప్తి అత్యవసరము.
2: మీనింగ్ ద ఆత్మ ఈజ్ సాటిస్ఫైడ్, దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మత్యాగం కూడా కలుగుతుంది, సాక్రిఫైజ్ అయిపోతుంది.
2: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్, యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
2: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్, దెన్ దేరిన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ. యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ, బట్
0: నీవు మొట్టమొదట,
2: బట్ అట్ ద వెరీ బిగినింగ్,
0: తృప్తిగా ఉంటుండాలి.
2: యూ షుడ్ బి కంటెంటెడ్.
0: త్యాగము చేయాలి.
2: యూ షుడ్ డూ సాక్రిఫైస్.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
2: ఓన్లీ దెన్ విల్ యూ కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ది విజన్.
0: తృప్తికి, త్యాగమునకు, సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
2: సో దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దిస్ సాటిస్ఫాక్షన్, దిస్ సాక్రిఫైస్.
0: ఈ నమ్మకమే లేకుండా తృప్తియే కలగదు.
2: సాక్రిఫైస్ అండ్ సాక్షాత్కార్ ఈజ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ యూ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్.
0: ఈనాడు మనం భవనం నిర్మించుకున్నాం.
2: టుడే వీ హ్యావ్ ఎరెక్టెడ్ ఎ మ్యాన్షన్.
0: భవనములకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
2: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
0: ఆధారమే నమ్మకము.
2: That foundation proper is your faith.
0: భవనము నిర్మించుకోరినటువంటి వాడు మొట్టమొట పునాదులను భద్రతను.
2: One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
0: Self confidence అదే పునాది.
2: Self confidence, that is the foundation stone.
0: Self satisfaction అదే గోడ.
2: Self satisfaction is like the walls.
0: Self sacrifice అదే roof.
2: Self sacrifice is like the roof.
0: Self realization అదే life.
2: And self realization. Self realization, that is your life.
0: కనుకా మన సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారమైనటువంటిది మన హస్తంలోందే ఉంటుండాలి.
2: సో దిస్ ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ విత్ ఇన్ యువర్ గ్రాస్.
0: ఎట్టి తిండో అట్టి త్రేపు.
2: ద టైప్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్ డిటర్మిన్స్ ద బెల్చ్ దట్ యు గెట్.
0: ఎట్టి పిండో అట్టి రొట్టె.
2: ద టైప్ ఆఫ్ ఫ్లో దట్ యు హావ్ డిటర్మిన్స్
0: ఎట్టి భావమో అట్టి ఫలితము.
2: డిటర్మిన్ ద టేస్ట్ ఆఫ్ ది బ్రెడ్.
0: ఎట్టి చర్యలో అట్టి స్థానం.
2: ద థాట్ డిటర్మిన్స్ ద యాక్షన్.
0: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
2: సో ట్రై టు డూ గుడ్.
0: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
2: ఫర్ మ్యాన్ ద ప్రైమరీ థింగ్ ఈజ్ యాక్షన్.
0: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
2: త్రూ కర్మ యు హావ్ ఉపాసన.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
2: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా వస్తుంది.
2: దిస్ జ్ఞాన విల్ టేక్ యు ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి సమత్వంతో కూడినటువంటి యోగత్వంతో కూడినటువంటి త్యాగభావంతో ఉన్నటువంటి చర్యల్లో మనం పాల్గొనాలి.
2: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. దే షుడ్ బి ఈక్వల్ మైండెడ్ పర్పస్ ఫ్రమ్ యువర్ సైడ్. దే షుడ్ బి వెరీ యోగ.
0: మన ఆశలను అదుపులో పెట్టుకోవాలి.
2: అట్ ద వెరీ బిగినింగ్ అగైన్ వి షుడ్ ట్రై అండ్ కర్బ్ అవర్ డిజైర్స్.
0: ఆశలు కలిగినటువంటి వానికి ఎవ్వడు కూడా ఏనాటికి తృప్తి చేయలేడు.
2: వన్ హూ ఇస్ క్యారీడ్ అవే బై డిజైర్స్ కెన్ నెవర్ బి సాటిస్ఫైడ్.
0: త్యాగికి ఏ విధమైనటువంటి ఆశలు ఉండవు.
2: బట్ ఎ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ హాస్ నో ఆస్పిరేషన్స్ ఆర్ డిజైర్స్.
0: ఒకానొక సమయంలో,
2: వన్స్ అపాన్ ఎ టైమ్,
0: ఒక భక్తుడు,
2: వన్ డివోటీ,
0: బ్రహ్మను దర్శించి
2: సో హ్యాడ్ ద విజన్ ఆఫ్ బ్రహ్మ.
0: మహానుభావ, నీవు మేరు పర్వతాన్ని పుట్టించావు.
2: ఓ
0: అనగా బంగారు కొండను పుట్టించావు.
2: Oh Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
0: Yavari kosam puttinchav.
2: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
0: Tyagi ki danito pani ledu.
2: A man of sacrifice has no place for it.
0: Aasa galiginatundi vaniki inlanti parvatalu inka veyi srishtinchina vaniki aasa theeradu.
2: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
2: So what's the use of having any number of these mountains of
0: Meru? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
2: What it means is today's desires and wishes are on the increase.
0: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
2: Only when you curb your desires can you have peace and
0: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
2: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
2: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
2: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
2: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు షోల్డర్ సచ్ డిఫికల్టీస్
0: మన బాధలు
2: వి షుడ్ ప్రే
0: మన దుఃఖములు
2: అవర్ డిఫికల్టీస్
0: మన విచారములు
2: అవర్ వరీస్
0: తీరవనంటే ఈ ప్రేమ ద్వారానే మనం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఇఫ్ యూ హ్యావ్ టు ఫ్రీ అవర్సెల్స్ ఫ్రమ్ దీస్ లవ్ ఈజ్ అ మీడియం ఫర్ దాట్.
0: దైవ ప్రేమను మనం అందుకున్నటువంటి సమయం నందే ఎట్టి బాధలు కూడా మనం బాధించము.
2: వెన్ వీ సెక్యూర్ ద లవ్ ఆఫ్ గాడ్ నో డిఫికల్టీ కెన్ పాసిబిలీ ట్రబుల్ అస్.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
2: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
2: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
2: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
2: అవర్ బ్రదర్స్.
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
2: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
0: వస్తువులను ప్రేమిస్తున్నాము.
2: అవర్ మెటీరియల్ థింగ్స్.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
2: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు have this bridge of understanding.
0: ప్రేమనే లేకపోతే అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
2: Between ourselves and others, without this element of love, there is no relationship between father and mother.
0: ప్రేమనే లేకుండినా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడాను లేదు.
2: And without love again, there is no link between brothers and sisters.
0: ప్రేమనే లేకుండినా తన దేహాన్ని కూడాను తాను ఆశించడు.
2: Without love again, one does not look to one's body.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
2: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈజ్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
2: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
2: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
2: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ.
2: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
0: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
2: And peace. We should try and secure these in a natural way.
0: శాంతి అనగా ఏమిటి?
2: What is this peace?
0: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
2: Trying to put the senses under control is true shanti.
0: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
2: Now the common understanding of the word peace is patience.
0: ఇది కాదు నిజమైన శాంతి.
2: This is not the meaning of peace.
0: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
2: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్,
0: సుఖ దుఃఖముల యందు,
2: ఐదర్ ఇన్ డిఫికల్టీ
0: లాభ నష్టముల యందు,
2: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
0: నిందాస్తుతుల యందు,
2: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ,
0: క్షమను వహించటమే శాంతి.
2: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్, దట్ ఈస్ ట్రూ శాంతి.
0: ఓర్పును వహించటమే శాంతి.
2: To being having fortitude, that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
2: Being having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతే అన్నారు.
2: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీలీ యోగా.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
2: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగా, యూ హ్యావ్ పీస్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
2: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దీస్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సాత్విక మార్గంలో ప్రవేశిస్తుంది.
2: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్, అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
2: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించాలి.
2: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనము సేవించాలి.
2: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
2: దోస్ హూ ద హోప్లెస్ కేసెస్ షుడ్ బి లుక్డ్ ఆఫ్టర్ బై us.
0: అక్కడ కూడా దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
2: దే ఆల్సో ట్రై టు బిలీవ్ దట్ లార్డ్ రిసైడ్స్ ఇన్ దెమ్.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటుంది ఆత్మతత్వం.
2: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇట్టి ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడాను లేదు.
2: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: That is one which has no birth, no death.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
2: Which has no beginning, no end.
0: తాను చావక పుట్టక చంపబడక.
2: He cannot be killed, he does not kill, and nothing can exterminate it.
0: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
2: హీఈస్ వెరీలీ ఆత్మ.
0: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: మరణపు కొంప.
2: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
2: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
0: జాత సంచలనము పొందు దుంప.
2: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎజిటేషన్.
0: భవసాగర మీదకి లేని కంప.
2: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
0: అంబుల పదలమ్ము మన మెప్పు దలంప.
2: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమిటీ.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
2: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ, లుక్ ఆఫ్టర్.
0: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
2: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి. ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
0: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
2: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
0: కాలమే సర్వస్వము.
2: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
0: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
2: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
0: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే ప్రధానము.
2: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్.
0: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
2: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైంగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
2: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
0: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
2: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
0: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
2: వన్ ఆఫ్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఈస్ దట్ యు హ్యావ్ దీస్ డిఫికల్టీస్.
0: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకష్టాత్మక మహత్వాల తరంగమైన సాగరము.
2: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఈస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
0: Sukhamu dukkhamu pratyekanga undetundi kaadu.
2: There is no distinction between joy and sorrow.
0: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
2: దే ఆర్ లైక్ షాడోస్ విత్ ఇన్
0: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
2: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
0: ఇవి రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
2: దే టు ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెం.
0: బాహ్య జగత్తుకు,
2: ద వరల్డ్ అవుట్ సైడ్,
0: అంతర్ ప్రపంచమునకు,
2: అండ్ ద వరల్డ్ విత్ ఇన్,
0: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
2: There is a link between these.
0: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
2: We can understand this in one aspect.
0: ఆహారాన్ని ఆస్వాదించేది,
2: the process of eating food,
0: ఇంద్రియాలతో ఆనందించేది,
2: what you experience through your senses,
0: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
2: and whatever is given to play in terms of your sensory perceptions.
0: ఇది దేహమా ఆత్మన?
2: Is it the body or the ఆత్మా?
0: కాదు కాదు.
2: No.
0: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
2: It is the ఆత్మా proper.
0: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మన దేహమా?
2: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యు ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మా ఆర్ ద బాడీ?
0: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
2: ద నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పార్ట్,
0: అనుభవించేదంతా అంతఃకరణమే.
2: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్ల వంటివి.
2: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇవి కరణములు.
2: These are merely organs.
0: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
2: యూ కెనాట్ రియలీ tap that which is permanent
0: through you. కనుకనే మనియే మనుష్యానాం కారణం బంధమోచయో.
2: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
0: మనసే లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడాను పనిచేయలేవు.
2: Without the mind the senses cannot perform.
0: ఈ మనసే ఇంద్రుడు.
2: The mind is Indra.
0: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కాబట్టి ఇంద్రుడు అని పేరు.
2: This Indra is the lord of these senses, so it's called Indra.
0: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా కదలవు.
2: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
0: కనుక మనసును సరియైన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
2: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
0: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో నుంచుకోవడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
0: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
2: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
2: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దేహం ఒక నీటి బుడగ వంటిది.
2: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
0: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా అనుసరించరాదు.
2: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
0: హృదయాన్ని అనుసరించాలి.
2: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
2: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్.
0: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానము.
2: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్. ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
0: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
0: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
2: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
0: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరియైన జీవితాన్ని అనుభవిస్తాడు.
2: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
0: ఎప్పుడు కూడా పరుల తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
2: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
0: పరుల తప్పులు వెతకరాదు.
2: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
0: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
2: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
0: తనలో ఉన్నటువంటి దోషములను,
2: try to rectify the mistakes and the shortcomings within you.
0: దీన్ని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: Try to look at them and try to rectify them.
0: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరియైన మార్గంలో ప్రవేశిస్తాడు.
2: One who can rectify his own shortcomings can follow the
0: నిరంతరము పరదోషములనే మనం పాటిస్తూ పోవడం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
2: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
2: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
0: పరు తప్పులు వెతికేటువంటిది ఎవరు?
2: హూ ఈజ్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
0: కేవలం దుష్టుడే.
2: వన్ హూఇస్ ఈవిల్ మైండెడ్.
0: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
2: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
0: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
2: దట్స్ వై
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
2: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear. And the evil-minded is after mistakes and shortcomings. కనుక మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనము కేవలం దుష్టులమనే చెప్పొచ్చు. So if you are looking for shortcomings in others, you are an evil-minded person.
0: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
2: There is nobody who is beyond these
0: mistakes. ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
2: Certainly there are certain amount of mistakes.
0: కానీ వాటి యందు మనం దృష్టిని పెసరించరాదు.
2: But we should not go by them.
0: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
2: You try and love all the others around you.
0: తప్పులెన్ను వాడు తమ తప్పులు ఎరుగరు.
2: Now one who looks for faults in others cannot find his own faults.
0: అందరి యందు సోదరత్వమును,
2: this brotherhood in everyone,
0: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
2: and seek and experiencing the divinity in all,
0: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
2: You will become deserving of the grace of God.
0: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
2: Who is close to God, who has secured the grace of God, that person who has loved all beings
0: is close to God.
2: Once you have pleased God, you have pleased everybody, everything around you.
0: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
0: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
2: that this body has a birthday,
0: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
2: We should not waste away our time in these worldly things.
0: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
2: That day where serene thoughts pervade your mind, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
0: సాధకులు కాబోయేటువంటి వారు,
2: దోస్ హూ ఆస్పైర్ టు బికమ్ సాధకులు,
0: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
2: హూ వాంట్ టు సెక్యూర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్,
0: పల్లెల్లో ప్రవేశించి,
2: షుడ్ గో టు ది విలేజెస్,
0: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
2: వన్ హూ ఆర్ వెయిట్ డౌన్ విత్ దీస్ సారోస్,
0: తగిన సేవలు చేసి,
2: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
0: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
2: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
0: సేవ సేవ సేవ సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
2: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
0: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
2: లీవ్ అవుట్ సేవ, యూ డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్.
0: శ్రవణం, కీర్తనం, విష్ణుస్వరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
2: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
0: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
2: ఇన్ టర్మ్స్ ఆఫ్ నెల్లూరు జిల్లాలో
0: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
2: ఓన్లీ రీసెంట్లీ దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
0: సాధ్యమైనంత వరకు,
2: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
0: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
2: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
0: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
2: those who have been afflicted thus,
0: atti kashtamulaku chikkulukunnatundi varini,
2: those who are subjected to such untold misery,
0: tagineetundi sevalo meer palgonali,
2: trying to bring relief to such people, do some service.
0: Nellore jilla nunchi vachinatundi seva dala sabhyulanta kudanu ee karyamlo repati nunchine praveshinchi tagineetundi sahayam cheyali.
2: Now those sevadal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
0: Inte kaakunda parisar prantramulu varainatundi Guntooru, Krishna, వెస్ట్ గోదావరి, వీరందరూ కూడా అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
2: నాట్ ఓన్లీ దాట్, ద నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ సాంక్టిఫై.
0: తోటి సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
2: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
0: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
2: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
0: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
2: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
0: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
2: And again, we should not go for the sake of winning praise and acclaim.
0: Nirapekshato,
2: without having any
0: nishkama karmalu acharinchali,
2: indulging in selfless service.
0: భగవద్ గీతలో ప్రధానమైనటువంటి యొక్క సూక్తి అదియే.
2: This is the first principle in the Bhagavad Gita.
0: నిష్కామ కర్మ.
2: This selfless service.
0: ఇది స్థిత ప్రజ్ఞ లక్షణం.
2: This is the hallmark of any
0: కనుక
2: person who has equanimity of purpose.
0: Therefore, ఈనాడు ప్రధానమైనటువంటి ఆదేశము.
2: Today, the primary injunction being given to you is
0: సర్వ జీవులను ప్రేమించి
2: love all living forms and beings.
0: దైవానుగ్రహమును పొందుటకై
2: in order to secure the grace of God
0: నిత్య ప్రార్థనలయందు
2: in your daily worship
0: లోక సమస్త సుఖినో భవంతు.
2: May all, wherever they are, enjoy peace, prosperity,
0: and
2: well-being. Let all beings be safe.
0: Let
2: all countries enjoy peace and prosperity
0: and safety.
2: You should not have this narrow feeling that only India should prosper or benefit. Have this broad mind, broad thoughts. Do your service in the form of a broad vision.
0: Vishala hrudayame lekundina
2: without this broad-mindedness
0: sarva sadhanalu kudanu kevalam oka vyaktam aipothayi.
2: All your service would become useless and fruitless.
0: Kanaka neti nundi
2: therefore from today
0: raboye 60th birthday 60th samvatsaramulo birthday ani meer anukuntunnaru.
2: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at
0: ee lopala meer sankalpinchukunnatundi 6000 gramamulu kudanu sampurna truptito meer sevalu cheyali.
2: And before this deadline of the 60th birthday, the 6,000 villages which have been taken up by you, you must try and achieve the targets.
0: ఒక్కొక్క పల్లెకు కూడాను విద్యను అందించాలి.
2: Achieve the targets laid down.
0: విద్యా సంస్థను స్థాపించాలి.
2: In every village, have an education institution.
0: వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: Bring the health care to these villages.
0: జలమును వారికి అందించాలి.
2: Give them drinking water.
0: రోడ్లను వేయాలి.
2: Lay down roads.
0: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
2: దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ యువర్ సాధన.
0: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
2: ఇన్స్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సెయింగ్ దట్ వీ హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్ వీ ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
2: And in order to execute these tasks, you need not bother about the finances. సాధ్యమైనంత
0: వరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయముతో దేహముతో చేయవలసినటువంటివి చేయాలి.
2: As far as possible, dealing these activities from the element of finance, let your heart take the first leap. Let your mind be involved in it.
0: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
2: Certainly, in order to do it, you need a little amount of money.
0: కనుకనే ceiling on desires అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాము.
2: So therefore, we have this ceiling on desires, a fourfold way.
0: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
2: We should not waste the food that we eat.
0: దుర్వినియోగం చేయరాదు.
2: Should not misuse it.
0: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
2: Eat what you really need.
0: దానితో కొంతవరకును ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
2: So thereby you must save up some money.
0: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
2: And in addition to this food, we also should not waste away the facilities available to us.
0: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ దట్ వీ మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
0: అనేక మంది శ్రీమంతులు పెండిండ నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
2: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
0: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడటం కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
2: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ రాదర్ దాన్ డూ ఇట్ గివ్ టు దోస్ హూ డు నాట్ హ్యావ్ మనీ టు గో బై అండ్ దే బై బ్రింగ్ సమ్ మనీ
0: ఈజ్ ఈవిల్ అన్నారు.
2: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
0: కనుక మనం డోంట్ వేస్ట్ ఫుడ్
2: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ ఫుడ్
0: డోంట్ వేస్ట్ టైమ్
2: డోంట్ వేస్ట్ టైమ్
0: డోంట్ వేస్ట్ మనీ
2: డోంట్ వేస్ట్ మనీ
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ
2: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ నాలుగింటి ద్వారా మనం ఎంతైనా సేవలు చేయొచ్చు.
2: అండ్ వన్స్ యూ హావ్ అకంప్లిష్ దీస్ యూ కెన్ డూ ఎనీ అమౌంట్ ఆఫ్ సేవ.
0: కనుక ఈనాడు ఈ పల్లెల సేవలు చేసే నిమిత్తమై సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
2: So today, the Satsai Trust, in order that you might execute these tasks ahead of you in the villages and for your own conveniences.
0: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలని ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో తెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
2: The society trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
0: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము.
2: For want of money, they are not able to do so.
0: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కానీ.
2: This money is given now for you to undertake.
0: అనవసరమైనటువంటి వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
2: For undertaking journeys for spots of service.
0: కనుక ఒక్కొక్క జిల్లా కూడాను ఇంటింట. ధనమును మీకు అందిస్తున్నాము.
2: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్ దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
0: ఇది నిజమైనటువంటి ఒక పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
2: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమపూర్వకంగా
2: అండ్ హావింగ్ రిసీవ్ దిస్ లవ్
0: ప్రయా ప్రేమల హృదయంతో
2: plunge into service activities.
0: 10 lakhs rupayalu meeku andisthunnanu.
2: Today I born out of with this feeling of love and compassion, I am giving you a sum of 10 lakh rupees.
0: Dr. Subbarao, Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur.
3: Next one is Bhardwaj from Delhi. Mr. R.S. Prasad from Haryana.
0: Gujarat?
4: Yes.
0: Mathur.
3: Himachal Pradesh, Mr.
0: Haryana,
3: Verma.
0: Haryana.
4: Yes.
3: Then Karnataka, Mr. A. Mohan Rao. Kerala, K.S. Menon. Madhya Pradesh, Mr. Hingorani. Maharashtra, Srikant Savant.
0: Madhya Pradesh.
3: Orissa, Mr. Pani.
0: Come on.
3: Madhya Pradesh.
0: Orissa.
3: Punjab, Mr. B.K. Soni. Rajasthan, K.S. Goyal. Tamil Nadu, Dr. Poonam. Uttar Pradesh, Kamla Mal. West Bengal, Nitin Majmudar. These are all state Sevadal conveners. As you know, the Education and Human Values program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the said trust. Shri Manima, take it.
5: ప్రేమ ముదిత మనసే కవి.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వజీవులు యందు ఉండినటువంటి ఆత్మ, తన యందున్నటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము దైవ సన్నిధిని జీవిస్తుంటాడు.
1: The one who realizes the self or the spirit Atma in him is very much present in every being around, will enjoy the proximity with the Lord.
0: అట్టివాడు రాగి అయినా విరాగి అయినా వైరాగి అయినా సన్యాసి అయినా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను దైవ సన్నిధి తన పెన్నిదిగా భావించుకుని జీవిస్తుంటాడు.
1: బీ దట్ పర్సన్ బి హౌస్ హోల్డర్ అటాచ్డ్ పర్సన్ ఆర్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ సెలిబ్రేట్ హూస్ ఎవర్ మైట్ బి హీ విల్ ఎంజాయ్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్ అండ్ కన్సిడర్స్ ఇట్ యాజ్ ద వెల్త్.
0: కనుక మనము చేయవలసినదేమిటి అనగా, సర్వత పాణిపాదం, సర్వజీవుని యందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: సో వాట్ వీ షుడ్ డూ నౌ, వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ద సేమ్ స్పిరిట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవత్వము తన జీవిత తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకునలేక పెదార్థములతో పడి అనర్థములను పెంచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ట్రూ నేచర్. యాడింగ్ టు దాట్ వీ గో బై ద డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వర్షన్ అండ్ ఫేస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్.
0: కానీ నేను దేహమును అనేటువంటి పిచ్చి భ్రాంతి చేత తన నిజస్వరూపాన్ని మరిచి సత్యస్వరూపాన్ని విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైన దేహతత్వాన్ని విశ్వసించి కాలాన్ని వ్యర్థం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ఇట్ ఇస్ అ మిస్టేకెన్ ఐడియా. He has forgotten his eternal fundamental principle of his true nature and goes by the ephemeral transient nature.
0: మొట్టమొదట వ్యక్తిగతమైనటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించకూడదు.
1: We have to understand the individual nature to begin with.
0: కాని ఈనాటి ప్రజలు తన యొక్క దేహతత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి తాను ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ మేకింగ్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫాస్టర్ హిస్ ఫిజికల్ బాడీ.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: తదుపరి సమాజ స్థితికి ప్రయాణం చేస్తాడు.
1: లేటర్ ఫ్రమ్ హిస్ పొజిషన్ ఆఫ్ ది ఇండివిజువల్ హీ ట్రావెల్స్ టువర్డ్స్ కమ్యూనిటీ.
0: ఆ తదుపరి స్పిరిచువల్ లైన్ లో ప్రవేశిస్తాడు.
1: ఫైనలీ హీ స్టెప్స్ ఇన్ టు స్పిరిచువల్ ఫీల్డ్.
0: కనుకనే తాను తెలుసుకోవలసినటువంటి సత్యాన్ని గుర్తించవలసినటువంటి సత్యాన్ని గుర్తించుకునలేక తెలుసుకునలేక అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: ఇట్స్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దాట్ విచ్ హీ ఈజ్ సపోజ్ టు, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విచ్ హీ షుడ్ నో.
0: కనుకనే
1: హీ ఈజ్ ఇన్ ప్రాబ్లమ్స్.
0: సాయి యొక్క సందేశము ఇదియే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: We should know that this is the message of Sai.
0: S-A-I, Sai.
1: S-A-I, Sai.
0: Yes, anaga, spiritual mottamata understand chesukovali.
1: Yes stands for the understanding of the spiritual nature.
0: A, association nu chakkaga telusukovali.
1: A signifies association which has to be understood clearly.
0: Tarvata individual paina praveshinchali.
1: And later, one should get into this individual nature.
0: Spiritual, association, individual. ఈ రీతిగా మీరు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని ఈనాడు ఇండివిజువల్, అసోసియేషన్, స్పిరిచువల్ డివైస్ గా చేసుకుంటున్నారు.
1: Instead of knowing spiritual and then followed by association and the individual, we are proceeding in the reverse direction.
0: ఆ రివర్స్ పోవటం వల్ల ఏమైపోతుంది? దైవం సన్నిధికి దూరం అయిపోతున్నారు, వెనుకకు ప్రయాణం అవుతున్నారు.
1: What is happening when we travel in the reverse direction? We are distancing ourselves from the spiritual pursuits.
0: ఈనాటి మానవత్వం అంతా కూడాను ఈ విధమైనటువంటి ఒక ప్రయాణం చేతనే వ్యర్థం చేసుకుంటున్నారు కాలాన్ని.
1: In fact, in this life journey, we are wasting our time.
0: కాలం చాలా ప్రధానమైనటువంటిది.
1: టైమ్ ఇస్ వెరీ ప్రెషస్.
0: కాలమే మానవునికు ప్రమాణం కూడాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పెసిఫైస్
0: కాలమే నిజమైనటువంటి దైవత్వము.
1: టైమ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఇట్టి దైవత్వమైనటువంటి కాలమును సరైనటువంటి రీతిగా అర్థం చేసుకునేలేక చాలా పొరపాటు చేత కాలమును వ్యర్థం గావించున్నాడు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద టైమ్ ఇస్ గాడ్. We don't know its meaning and waste our time.
0: Motta mota manamu praveshinchavalsinatundi spiritual.
1: So the first step we should begin with
0: the spiritual association lo manam praveshinchali.
1: So we should get into the association with the spiritual backing.
0: Taruvatane ee oka samaja vrutti lopala manam praveshinchali.
1: And later we get into this association.
0: ఈ అసోసియేషన్ నుంచి కూడాను ఇండివిజువల్ ఐకమత్యంకు ఒక ఏకత్వాన్ని మనం ప్రకటించుకోవాలి.
1: దేర్ ఆఫ్టర్ వీ షుడ్ నో ది ఇండివిజువల్ నేచర్ అండ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ బిహైండ్.
0: అప్పుడు ఇండివిజువల్ అనేటువంటి సులభంగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ది ఇండివిజువల్ నేచర్ కుడ్ బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: నీవు ప్రప్రథమంలోనే ఇండివిజువల్ లో ప్రవేశిస్తే నీకు ఏమాత్రం కూడా స్పిరిచువల్ అర్థం కాదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్, if you start with the individual, you can never understand the spiritual aspect.
0: దీనికంత మూల కారణము,
1: the main reason for this,
0: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్వాసుడు ఇలాంటి వీరందరూ కూడాను ఈ యొక్క స్పిరిచువల్ ను దూరం పెట్టి ఇండివిజువల్ పైన ప్రవేశపెట్టారు.
1: We have many illustrations such as హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, who have distanced themselves from the spiritual aspect because they center around the individual nature. They have got all abilities.
0: వీరి యొక్క శక్తి సామర్థ్యములు అర్థం చేసుకోలేక అనేక మంది అల్లకల్లోలం అయిపోతున్నారు.
1: Their capacities and abilities have not been understood by many people.
0: హిరణ్యాక్షుడు గొప్ప శక్తివంతుడు.
1: హిరణ్యాక్ష is highly powerful.
0: సైంటిస్ట్ లోపల మొట్టమొదటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిప ఇస్ ది అవుట్ స్టాండింగ్ సైంటిస్ట్.
0: సైన్స్ ఎంత తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్?
0: ఈ పదార్థం ఎట్లా, ఈ పదార్థం ఎట్లా పుట్టింది, ఇది ఎక్కడ వచ్చింది, ఈ విధంగా తెలుసుకోవటం వల్ల మనకు లభించేటువంటి ఆనందం ఏమాత్రమూ లేదు.
1: By acquiring the material knowledge, its origin, how it functions, well, you don't derive anything out of that knowledge.
0: కనుకనే ఈ యొక్క హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుని యొక్క హృదయం నుండి కూడాను సర్వస్వము నెగిటివ్ నింపుకున్నాడు.
1: హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, దే హావ్ ఫిల్డ్ దేర్ హార్ట్ విత్ ఆల్ నెగటివిటీ.
0: తమ హృదయం నుండి కూడాను ప్రాకృతమైనటువంటి వస్తువులనే ప్రవేశపెట్టుకున్నాడు.
1: దే హావ్ గివెన్ ప్లేస్ ఫర్ ఆల్ ది వరల్డ్లీ మెటీరియల్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దేర్ హార్ట్స్.
0: అనిత్యము, అశాశ్వతము, అసత్యము, ప్రకృతి యొక్క భావములు ఇవన్నీ కూడాను కేవలము అనిత్యమైనటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ ఈస్ మొమెంటరీ, ఈస్ ఫ్లీటింగ్, టెంపరరీ.
0: ఇలాంటి అనిత్యమైనటువంటి యొక్క నెగటివ్స్ అంతా హృదయం నిండుకు నింపుకున్నారు.
1: దే హావ్ ఫిల్డ్ దేర్ హార్ట్స్ విత్ దిస్ ఫ్లీటింగ్ మొమెంటరీ జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ దట్ కాన్స్టిట్యూట్ అబ్సల్యూట్ నెగటివ్.
0: వారి యందు ఎంత శక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for all their power and capacity?
0: ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను చంద్రమండలం వరకు పోయినారన్న.
1: The modern scientist has reached moon even.
0: కానీ ఆనాటి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు సూర్యమండలం కూడా వెళ్తున్నారు.
1: హిరణ్యకశిపు అండ్ హిరణ్యాక్ష could also reach sun.
0: ఇంతటి గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి ఒక సైంటిస్టు ఎందుకు ఇంత పొరపాటు పడ్డారు?
1: Such scientists of eminence, how is that they are mistaken?
0: ఈ భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన, ప్రాకృతమైనటువంటి యొక్క వస్తువులపై తాము ప్రయాణం చేస్తూ వచ్చారు.
1: Because they have relied upon the worldly, the physical objects.
0: కనుకనే వారు ఎంత శక్తి కలిగినప్పటికీ దైవత్వాన్ని పొందలేకపోతున్నారు.
1: And hence, in spite of all their latent power, they could not experience divinity.
0: కనుక శక్తి సామర్థ్యమును మనం దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: In fact, we are misusing our capacities.
0: మనం దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలో దానిపైన మనం ప్రవేశపెట్టడం లేదు.
1: We are not understanding what we are supposed to know and understand.
0: మానవుడనగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: మానవ, man, is highly powerful.
0: అందుకోసమని ఉపనిషత్తులు హెచ్చరిక చేస్తూ వచ్చాయి.
1: So Upanishads have cautioned.
0: ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్త్యవరాన్య బోధత.
1: Arise, awake, stop not till the goal is reached.
0: ఓ పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్ర నుండి లెమ్ము.
1: ఓ మ్యాడ్ క్యాప్, గెట్ అప్ ఫ్రమ్ దిస్ స్లంబర్.
0: ప్రజ్ఞానమనేటువంటి సూర్యోదయం కాబోతున్నది.
1: There is going to be the sunrise of prajnana, the spiritual.
0: దాని వైపు నీ యొక్క దృష్టిని మరల్చు.
1: Concentrate towards the dawn.
0: ఈ తమో గుణములను దూరం చేసుకో.
1: Give up all bestial temperament.
0: ప్రాకృతమైనటువంటి వాంఛలు వదలకో.
1: Give up all worldly desire.
0: అనిత్యము, అశాశ్వతమైనటువంటి జగత్తును కొంతవరకు అర్థం చేసుకో.
1: Understand this world, which is temporary and ever changing.
0: కనుకని ఆనాటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, కంసుడు వీరందరి కూడాను గొప్ప శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వారైనప్పటికీ.
1: సో హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, కంస, దో దేవర్ హైలీ పవర్ఫుల్,
0: వీరు దైవ సన్నిధిని కించిత్తైనా పొందలేకపోయారు.
1: They could not enjoy the proximity with the divine even a fraction.
0: నక్షత్రాలను కూడాను మార్పు చేశారు.
1: They could even change the planetary system, stars.
0: దీని యొక్క సృష్టి యొక్క రహస్యమును గుర్తించి ఈ సృష్టి యొక్క రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడాను తాము పరిశీలన చేస్తూ వచ్చారు.
1: They have investigated and have gone to the depth of the mysteries of nature.
0: ఇంత చేసి కూడాను కట్టకడపకు ఒక కించిత్తైనా కూడాను దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయారు.
1: In spite of all this experimentation and investigation, they could not comprehend the divine principle.
0: హిరణ్యకశిపుని యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడైన చిన్న పిల్లవాడైన అర్థం చేసుకోగలిగాడు.
1: హిరణ్యకశిపు సన్ ప్రహ్లాద, దో వెరీ యంగ్, కుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: తండ్రి ప్రశ్నించాడు.
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్,
0: నాయన నీవేం చదివావు?
1: Son, what have you learned?
0: Chadivinchiri nannu guruvulu.
1: Teachers taught me.
0: Chadivithe dharma artha kama mochamulani.
1: I have learned the objectives of this world, the righteousness,
0: Chadivinavi
1: the wealth, the desire, liberation.
0: Guru. Chadivinavi kalavu pekkuru.
1: I have gone through many books.
0: Tandri.
1: Father.
0: Chadivulalo marma mella chadivithe tandri.
1: I have understood the underlying principle, the inner significance of all knowledge.
0: అప్పుడు చెప్పాడు హిరణ్యకశిపుడు, ఏది ఒక్క చెప్పు నాయన అని.
1: దెన్ హిరణ్యకశిపు వాంటెడ్ హిమ్ టు సే వన్ ఆర్ టూ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్.
0: ఎక్కడ చూచినా,
1: వేర్ ఎవర్ యు సీ,
0: దైవత్వం తప్ప అన్య పదార్థములు నాకు కనిపించడం లేదు.
1: వేర్ ఎవర్ యు సీ యు ఫైండ్ గాడ్, నన్ ఎల్స్.
0: సర్వత్రా దైవత్వమే నిలిచి ఉన్నది.
1: ఎవ్రీవేర్ దేర్ ఇస్ డివైన్.
0: చెప్పేటప్పటికీ అతనికి చాలా క్రోధం వచ్చింది.
1: Listening to this answer, the father was quite furious. He has thrown his son out of his
0: presence.
1: Is this education you acquire?
0: చదివినది మిగలవు పెక్కులు అన్నావు, ఇది నా చదవటం.
1: You said that you have learnt a lot. Is this knowledge you have?
0: ఈ ప్రపంచక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో కామమోక్షాలంతా ఉన్నాయి.
1: In fact, the worldly knowledge has got the two principles, kama, the desire, and artha, the wealth.
0: నేర్చుకొనక ఈ అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఎందుకు నేర్చుకున్నావు?
1: ఇగ్నోరింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వెల్త్ అండ్ ద డిజైర్, హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ వాంట్ లిబరేషన్ అండ్ అక్వైర్ ద నాలెడ్జ్ టువర్డ్స్ దట్ గోల్?
0: అప్పుడు తండ్రికి చాలా కోపం వచ్చి, ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: దెన్ ఫాదర్ వాస్ వెరీ యాంగ్రీ అండ్ ఆస్క్డ్, వేర్ ఇస్ గాడ్?
0: ప్రహ్లాదు చిన్న పిల్లవాడు చెప్తున్నాడు.
1: ప్రహ్లాద యంగ్ బాయ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
0: ఇందుకు అలా అందు లేదని సందేహం వలదు తండ్రి.
1: Father, never doubt that God is not here and God is not there.
0: Endendu vedaki chuchina andande kaladu.
1: Wherever you may search, you will find him there.
0: Chala baadha kaligindi tandriki.
1: The mother also felt so sad.
0: Ee chinna pilla vaadu nenu inta goppa scientist lainappudiki naaku buddhi cheppadaniki vastunnada veedu.
1: The father started feeling, such young boy, my son wanted to teach me a lesson.
0: Ekkada unnado choopunnadu.
1: show where God is, said the
0: ఎన్నెందు వెతికి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Wherever you may search, you will find him there, said the boy.
0: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?
1: Do you find him there in the pillar?
0: ఉన్నాడు.
1: Yes, there is.
0: అచంచలమైనటువంటి భక్తి,
1: the steady devotion,
0: అచంచలమైనటువంటి విశ్వాసము,
1: steady faith.
0: అలాంటి ప్రహ్లాదుని ఎవరూ మార్చలేకపోయారు.
1: Prahlad had these two, none could change him.
0: అప్పుడు ఆ స్తంభాన్ని కొట్టివేశాడు.
1: And then he has hit hard at the pillar.
0: ఆ స్తంభం నుంచి దైవం ప్రత్యక్షమయ్యాడు.
1: Right from the pillar, God manifested.
0: అనగా,
1: meaning,
0: ఈ దేహమే కేవలము దైవత్వంగా భావించుకుని దేహాన్ని ఆరాధన చేస్తున్నారు.
1: People go by this body attachment, identification of the body, and try to maintain.
0: ఏనాడు బాడీ అటాచ్మెంట్ కొట్టివేశాడో ఆనాడే ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు.
1: The moment this body attachment is given up, you will find the divine manifestation.
0: ఈనాడు ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి శక్తి సామర్థ్యం కలవాడైనా ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర ఎందే నిద్రిస్తున్నాడు.
1: Today, however highly educated person might be, however powerful he might be, he still spends his time in sleep and slumber.
0: దీనికి మరి ఒక దృష్టాంతరం కూడా ఉంటుండాలి.
1: We have another illustration in support of this.
0: భగవంతుని ఏ రీతిగా మనం ప్రత్యక్షం చేసుకోవాలి?
1: How can we have the vision of God?
0: అచంచలమైనటువంటి భక్తి,
1: unwavering devotion,
0: మార్పు కలిగినటువంటి ఒక చిత్తము,
1: that heart which will never change,
0: దృఢమైనటువంటి విశ్వాసము,
1: a strong faith.
0: ఈ మూడు ఉండినప్పుడు దైవాన్ని తక్షణమే మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు.
1: విత్ దీస్ త్రీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్.
0: దీనికి చెప్పాడు ప్రహ్లాదుడే.
1: దట్ వాజ్ ఆన్సర్ ప్రహ్లాద.
0: అన్నింటికంటే ముందు పాలు, మిల్క్.
1: ఆఫ్ ఆల్ ద మిల్క్ ఈజ్ ద ఫస్ట్.
0: ఆ మిల్క్ నుండి మనము పెరుగు చేశాం.
1: అండ్ యూ కెన్ కర్డల్ ఇట్.
0: ఆ పెరుగు నుండి వెన్న తీశాం.
1: And then you can extract butter out of it.
0: Venna nundi neyi chesamu.
1: Thereafter you can have ghee.
0: Idi ye pratyaksha nidarshanamu.
1: This is the direct evidence.
0: Daivame brahma anetvanti shivu oka paru.
1: God the divine is milk.
0: Aa milk anetvanti oka brahman nundi parishidhanam chesi akada venna pitisadu.
1: And out of this the butter is extracted.
0: Kaani meeku telusuno ledhu, ఈ వెన్నను నెయ్యిగా చేయడానికి కాంచడానికి వెళ్ళినప్పుడు దుర్వాసన వచ్చేస్తుంది.
1: యాజ్ యూ హీట్ దిస్ బటర్ యూ ఫైండ్ ఫౌల్ స్మెల్.
0: కానీ ఏమిటిది, పార నుండి వెన్న తీసి వెన్న ఇంత దుర్గంధంతో ఉంటుండదా అని విచారించాడు.
1: వన్ విల్ బి సర్ప్రైజ్డ్ వెన్ వన్ కమ్స్ టు నో ద బటర్ ఆర్ ద మిల్క్ స్మెల్స్ బ్యాడ్.
0: నాయనా, ఇది బటర్ అనేటువంటిది నీవు జీవతత్వం.
1: బట్టర్ రిప్రజెంట్స్ యువర్ ఇండివిజువల్ నేచర్.
0: నీలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గంధం అంతా కూడా దుర్గుణముల యొక్క వాసనలో.
1: ఆల్ ద ఫౌల్ స్మెల్ రిప్రజెంట్స్ ద ఈవిల్ ప్రొపెన్సిటీస్ టెండెన్సీస్ ఇన్ యూ.
0: వీటిని పూర్తి కూడా కరిగించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ దుర్వాసన పోతుంది.
1: వెన్ వన్స్ యూ హీట్ అండ్ మెల్ట్ ఇట్ ఆల్ ద బ్యాడ్ స్మెల్ విల్ గో.
0: కనుక మానవుడు సాధన చేసే సమయం లోపల కొన్ని స్థాయిలకు పోయేటప్పటికీ దుర్గంధం అనేటువంటి దుర్గుణములంతా పెరుగుతుంటాయి.
1: యాజ్ వీ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీ డూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్ ఆఫ్ ఫౌల్ స్మెల్.
0: దుర్గంధములే వస్తుంటాయి.
1: వీ ఫైండ్ దిస్ అట్ దట్ మూమెంట్.
0: కానీ దానిని నిగ్రహించుకొని దాన్ని పూర్తి ఎందుకోసం ఆ వెన్న లోపల అంతో ఇంతో నీరు చేరినాయి.
1: One should be able to bear with it, because there in the butter we have water there still.
0: Aa water vennalo undinanta varaku ee durgandham tappindi kaadu.
1: So long there is water there in the butter, you cannot escape from this bad smell.
0: Aa neeranta kudunu aavareipovali.
1: All this water should be converted into vapor.
0: Adi aa durgandham aneetundi anta kudunu marinta kaanchinappudu ఆవిరైపోతుంది.
1: ద మూమెంట్ ఇట్ ఈస్ హీటెడ్ బాయిల్ మోర్ అండ్ మోర్ దిస్ హోల్ థింగ్ వేపర్ విల్ లీవ్.
0: ఇప్పుడు ఈ నీరంతా ఆవిరైన తర్వాత ఎట్టి గంధము లేకుండా పవిత్రమైనటువంటి ఒక వెన్న చిక్కుతుంది మనకు.
1: ద మూమెంట్ వెన్ వాటర్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ దేర్ బి నో మోర్ ఆఫ్ బ్యాడ్ స్మెల్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: భగవత్ యొక్క అనుగ్రహం అనేటువంటి బ్రహ్మం నుండి వచ్చినటువంటిదే ఈ మానవ దేహత్వం, మనస్సు, బుద్ధి, చిత్తం.
1: Therefore, because of God's grace, We have got the body, the mind, the intellect.
0: Adiye Hiranyakashipu adigadu, who are you?
1: That is the question put by Hiranyakashipu. Who
0: are you? Body?
1: Are you the body?
0: Kadu.
1: No.
0: Are you mind?
1: Are you the mind?
0: Kadu.
1: No.
0: Are you buddhi?
1: Are you intellect?
0: Kadu.
1: No.
0: Are you chittam? Kadu.
1: Are you the heart? No.
0: ఇంక నీవేమిటి?
1: Then who are you?
0: పిచ్చి తండ్రి, ఈ యొక్క మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి?
1: What is the origin, birthplace of all these? The body, the mind, the intellect.
0: ఇవన్నీ కూడా కేవలము పాల నుంచి వచ్చినటువంటివి.
1: They are all the products of the milk only.
0: కనుకనే నాకు మిల్క్ గానే ఉండినప్పుడు నాకు ఈ పదార్థములతో అవసరం ఏమిటి?
1: When I remain at the state of milk, I am not bothered of the milk
0: product.
1: I don't want any of the milk
0: product.
1: I am not going to be carried away with the milk imagination. I don't want any feeling or
0: emotion. I
1: have sacrificed them all.
0: Manasu, buddhi, chittamu, ahankaram, ee annintini kuda nenu tejinchatane nenu pavitramainatundi oka nirmalamaina nishchalamainatundi oka chittam gala vennanaga tayarayyanu.
1: As I have sacrificed the mind, the intellect, the feelings, sentiments and emotions, therefore I am quite pure, steady and sacred, replied Prahlada.
0: ee prakruti sambandhamainatundi jalam anto into cheri unte idi kuda nu durgandhamto chertundi.
1: So long there is this water or the worldly attachment, it will fall bare.
0: కనుకనే వెన్నను కాంచే సమయం లోపల కించిత్తైన కూడా వాటర్ అందులో ఉండకూడదు.
1: As you heat it, you will not find water anymore there.
0: ఆ జలం అందులో నిలిచి ఉన్నదా దుర్గంధం ప్రవేశిస్తుంది.
1: The water if it's still there, it smells bad.
0: మీరు చాలా మంది చూచి ఉంటారు వెన్నను కాంచే సమయంలో అక్కడ పోవడానికి వీలు కాదు.
1: Most of you must have noticed, when the butter is boiled and made into ghee, you will find bad smell in the vicinity.
0: Aa neeru poorthi kudunu aavireyevanta varaku kudunu manam kaanchali.
1: It has to be heated until the water is totally lost.
0: Aa neerantha aavire ayipoyin tarvata etti durvasana raadu.
1: The moment water leaves in the form of water vapor, you don't find any bad smell.
0: ప్రకృతి యొక్క వాంఛన అనేటువంటి యొక్క ఈ జలము మనసు ఎందు నిలుచుకున్నంత వరకు ఇది దుర్గంధం పోదు.
1: Therefore, so long there is this water, a worldly desire, you cannot escape from this bad odor.
0: హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కూడాను అంత గొప్పవారైనా కూడాను ఈ కించిత్తు జలము చేర్చుకోవటం చేతనే వాళ్ళటువంటి దుర్గంధంతో చిక్కుడిపోయారు.
1: హిరణ్యకశిపు హిరణ్యాక్ష, దే హ్యాడ్ దిస్ వరల్డ్లీ డిజైర్ విచ్ ఇస్ కంపేరబుల్ టు దట్ ఆఫ్ వాటర్,
0: మనసులో చేర్చుకున్నంత వరకు ఈ దుర్వాసనలు మనకు తప్పినవి కాదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ వరల్డ్లీ డిజైర్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్ ద వాటర్ ఇన్ దిస్ బటర్ ఆఫ్ లైఫ్, ఎంతో మంది
0: భజనలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చెప్తుంటారు, రోడ్డు తిరుగుతుంటారు, తిరిగి ప్రయోజనం ఏమిటి? కుక్కలు తిరిగినట్టుగా తిరుగుతుంటారు.
1: పీపుల్ గో అరౌండ్ ద స్ట్రీట్స్ గివింగ్ టాక్స్ అండ్ డూయింగ్ భజన్స్,
0: వారి ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలైనటువంటి దుర్గంధము పోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నాట్ డిస్టెన్స్డ్ దెంసెల్వ్స్ ఫ్రమ్ దిస్ ఫౌల్ స్మెల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్.
0: ఆ దుర్గంధం అనేటువంటి జలము ఈ యొక్క మనసు నందు ఉండినంత వరకు వారు ఎట్టి పవిత్రమైన పొందలేరు.
1: దిస్ వాటర్ of worldly desire, which is responsible for bad odor,
0: ee naati manavulandaru kudanu
1: today the humanity
0: kevalam ee durgandhamunike loot ayipoyinaru,
1: have submitted itself to this bad odor,
0: deeniki alavata ayipoyinaru.
1: Therefore they are not able to be free from that.
0: Edo bhajana cheyatamu, dhyanam cheyatamu, japam cheyatamu, tapam cheyatamu ilanti prakrutamainatundi vanchalone padipothunnaru.
1: They proceed along the spiritual path, such as doing bhajans, repeating God's name, the penance, the meditation and so on.
0: ఇవన్నీ కూడాను నీటితో చేరినటువంటి ఒక వెన్న వంటివే.
1: They are all comparable to that of that butter with water.
0: మన వాంఛలైనటువంటి దీని లోపల ఈ యొక్క దుర్గంధం అనేటువంటి కోరికలంతా చేరిపోయినాయి.
1: In fact, the water of the worldly desire is still there.
0: ఈ కోరికలైనటువంటి దుర్గంధము ఇందులో ప్రవేశించకూడదు.
1: This foul desire should not find a place there.
0: ఇంతే కాదు,
1: not only this,
0: ఇంకా కూడాను అనేక రకమైనటువంటి వాంఛనలంతా పెంచుకుంటున్నారు ఈ దుర్మార్గులైనటువంటి భక్తులు.
1: In fact, the devotees who are wicked, they have more and more of desires of various types.
0: వీళ్ళు భక్తులా?
1: Are they devotees?
0: కాదు కాదు.
1: No, no.
0: ఈ భక్తులు ఎప్పటి ఈ దుర్వాసన ఎందుకు వస్తుంది?
1: If they are really devotees, how is it that they have this bad odor?
0: ఈ దుర్గంధం రావడానికి వీలు కాదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ దట్ టు డివోట్.
0: శరీరమునందు దుర్గంధమే.
1: ద హోల్ బాడీ.
0: మనసునందు దుర్గంధమే.
1: ద మైండ్ ఇస్ ఫుల్
0: బుద్ధినందు దుర్గంధమే.
1: ఇంటెలెక్ట్.
0: తాము చేసే పనులు అన్ని కూడా దుర్గంధంతో కూడి ఉన్నాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ ఎమిట్ ఫౌల్ స్మెల్.
0: తన దుర్గంధాన్ని కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: అండ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది ఇన్నర్ హిజ్ ఓన్ డిఫెక్ట్.
0: భక్తులారా,
1: డివోటీస్,
0: ముఖ్యంగా మనం మన యందు ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్గంధమునకు మూల కారణం ఏమిటని గుర్తించాలి.
1: We have to recognize the basic truth behind, investigate, explore the reason for all that bad within us.
0: ఎంతటి గొప్పవాడైనప్పటికీ, కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు ఎన్ని సంభవించినప్పటికీ, కానీ తన అచంచలమైనటువంటి మనసును మార్చకుండా చూసుకోవాలి.
1: One may be very great, but he should have unwavering faith. He should be able to resist and face the problems of life. He should be steady.
0: దృఢమైనటువంటి యొక్క నమ్మకం పెట్టుకోవాలి.
1: He should have strong faith.
0: అప్పుడే తాను తగినటువంటి యొక్క శాంతిని పొందగలడు.
1: Then he will live in peace.
0: అందుకోసం ప్రహ్లాదుడు చెప్పాడు.
1: Then Prahlada replied,
0: నాన్న,
1: ఫాదర్,
0: మీరు ఎంత బాధ పెట్టినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది సఫరింగ్,
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ,
1: ఐ మే హావ్ మెనీ డిఫికల్టీస్,
0: దేహమునకు అనేక రకమైనటువంటి బాధలు కొట్టినప్పటికీ,
1: ద బాడీ మే బి పుట్ టు సఫరింగ్ అండ్ పెయిన్,
0: నేను దీనిని లక్ష్యం చేయను.
1: ఐఎమ్ నాట్ బాదర్డ్ ఆఫ్ దట్.
0: భగవంతుని పైన ఉన్నటువంటి యొక్క అచంచలమైనటువంటి యొక్క ప్రేమను నేను ఏనాటికి కోల్పోను.
1: ఐ హావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్, ఐ విల్ నెవర్ గివ్ ఇట్ అప్.
0: దానిని కోల్పోయిన తర్వాత నేను ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ ది లవ్ ఫర్ గాడ్ ఇస్ లాస్ట్, వై షుడ్ ఐ బి అలైవ్.
0: ఈనాటి యొక్క భక్తులు,
1: డివోటీస్ టుడే,
0: కించిత్ కష్టం కలిగినా మార్పు వచ్చేస్తుంది.
1: ఏ స్మాల్ డిఫికల్టీ, ఏ ప్రాబ్లం విల్ బ్రింగ్ అబౌట్ చేంజ్.
0: ఇంకేమైనా కొన్ని సందేహాలు కలిగినా,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్,
0: దాన్ని పూర్తి మార్పు చెందుకుంటారు.
1: అండ్ దట్ బ్రింగ్స్ ఏ టోటల్ చేంజ్ ఇన్ హిమ్.
0: విశ్వాసమే కోల్పోతారు.
1: దే లూజ్ ది వెరీ బేసిక్ ఫెయిత్.
0: కానీ విశ్వాసం కోల్పోతున్నామని వాడు గుర్తించుకోవటం లేదు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ వాట్స్ హ్యాపెనింగ్.
0: వాళ్ళ శ్వాసనే కోల్పోతున్నారు.
1: దే లూజ్ ద వెరీ బ్రెత్, శ్వాస.
0: కనుకనే మానవుడు ఎట్టి పరిస్థితులు ఎందుకు దృఢమైనటువంటి విశ్వాసంతో సాధన చేయాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మ్యాన్ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ విత్ స్ట్రాంగ్.
0: ఇదే నిజమైనటువంటి భక్తి.
1: దిస్ ఇస్ ట్రూ డివోషన్.
0: భక్తి, భక్తి, భక్తి, భక్తి అని పూజలు చేసుకుంటూ, కేవలం నామాలు చెప్పుకుంటూ దారులంతా తిరుగుతూ ఉంటే అది భక్తి కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ మియర్ యాక్ట్స్ ఆఫ్ వర్షిప్ ఆర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ అండ్ గోయింగ్ అలాంగ్ ది స్ట్రీట్స్.
0: నీ హృదయం నందు పవిత్రమైన యొక్క దివ్యత్వాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: యూ షుడ్ ఇన్స్టాల్ దట్ సీక్రెట్ డివినిటీ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ దుర్వాసనలు ఈ యొక్క దేహంలో ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ది డిజైర్స్ ఇన్ అవర్ హార్ట్.
0: ఈ కోరికలు అనేటువంటివి ప్రక్కకు నెట్టి కాల్చివేయాలి.
1: వీ హావ్ టు బ్రష్ దెమ్ అవుట్, ఆల్ ద డిజైర్ అండ్ బర్న్ దెమ్.
0: ఈ కాల్చివేసినప్పుడే ఈ కాల్చడం కూడా ఎట్లా కాల్చాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క అగ్నిలో ప్రవేశపెట్టాలి.
1: You should burn all your desire, burn to ashes totally.
0: Anto into konju shesham emaina mane endu migilte,
1: it is still remnants of desire.
0: Ayye ee durgandhaniki anta moola kaaranam.
1: That remnants, that residue,
0: ee durvasanam anta manaku cheradaniki moola kaaranam.
1: That is responsible for all the foul.
0: Ee dushpravartanalaku anta moola kaaranam.
1: That is the main cause for all bad.
0: Ee duravyasamalaku anta moola kaaranam.
1: That is the cause for bad habits.
0: Ee dushchestalaku anta moola kaaranam.
1: For all bad deeds.
0: కనుకని ఈ యొక్క ద్రవ్యాసములు మనలో చేరకుండా ఉండడానికి ఈ రకమైనటువంటి కోరికలు లేకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్, ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ నాట్ గెట్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్,
0: కానీ ఈ
1: నాడు వి డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: కలియుగ ప్రభావం చేత,
1: ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
0: ప్రతి భక్తులు కూడాను కోరికలు, కోరికలు, కోరికలు, కోరికలు.
1: ఎవ్రీ డివోటీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ అండ్ డిజైర్స్.
0: ఈ కోరికలు ఎలాంటివి అంటే పందితో సమానమైనటువంటివి.
1: వాట్ సార్ట్ ఆఫ్ డిజైర్? దట్ సో మీన్ అండ్ చీప్.
0: Pig.
1: Like a pig, of that of the state of a pig.
0: Pig duranga vastunnadante entha vasana vastundi.
1: One will be away from the pig because of the bad smell.
0: Aa pig nu hrudayam nunde pettukoni veedu etta bharinchukoni untunnadu.
1: How are you able to tolerate and bear the pig in you?
0: Kanukone ee durgandham povalante,
1: in order to be free from the bad smell,
0: indulo anto into shesham unnatundi ee jalam anetundi yokka durbhavamunu povali.
1: We should give up the desire, the bad feeling, which is the water.
0: Avi poyinappude,
1: the moment it's gone,
0: indulo ye matramo durgandham manaku pravesh pettadu.
1: There will be no more of bad smell any longer.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manavudu chaala adrushtamantude.
1: Man is really lucky.
0: Adrushtamantude kaakunda,
1: not only lucky,
0: ee duradrushtam dan kuda nu cheechukuntunnadu.
1: Not only lucky, this misfortune is also following him.
0: Ee duradrushtani cheechukovatam chetane తాను పూర్తి కూడా దుర్మార్గుడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ ది డిజైర్ ఫాలోయింగ్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్ హి
0: దైవ సన్నిధిలో కూడా చేరడానికి అర్హత లేకుండా పోతున్నాడు.
1: హి లూజెస్ ఆల్ ద డిజర్వ్నెస్ టు బి,
0: నేను ఎన్నో చదువుకున్నాను, ఎన్నో గ్రంథములు పుట్టించాను,
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాన్ త్రూ బుక్స్,
0: గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటున్నాను,
1: నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఆర్ గివెన్,
0: ఇచ్చి ప్రయోజనం ఏమిటి,
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ టాక్స్,
0: ఈ ఉపన్యాసాలు దేనికోసం ఇస్తున్నారు,
1: వై ద టాక్స్ ఆర్ గివెన్,
0: పరులను మోసపుంచే కోసం,
1: యువర్ ఓన్లీ చీటింగ్ పీపుల్,
0: నిన్ను నీవే చీట్ చేసుకుంటున్నావు,
1: యువర్ బిట్రేయింగ్, చీటింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో లేనటువంటి భావమునంతా చెప్పి నిన్ను నీవు దుర్మార్గుడిగా చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ అండ్ యువర్ బిట్రేయింగ్.
0: తెలుసుకున్నది ఒక్కటైనా కూడా నువ్వు చెప్తే చాలు.
1: అట్లీస్ట్ ఇఫ్ యూ tell one thing that you have done,
0: ఇప్పుడు అసత్యమైనటువంటి కుప్పలు కుప్పలు పెట్టుకున్నావు.
1: In fact the heart is full of piles of utter blatant lies,
0: అసత్యం,
1: lies, untruth,
0: untruth, కనుక నీ హృదయం అంతా కూడా నువ్వు అంట్రూత్ తో నింపుకున్నావు.
1: దేర్ఫోర్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ అంట్రూత్,
0: అధర్మంతో మనం పెంచుకున్నాం,
1: అన్ రైచువస్నెస్,
0: అశాంతితో మునిగిపోతున్నాం,
1: రెస్ట్లెస్నెస్.
0: కనుక నీ మొట్టమొదట ఈ అసత్యాన్ని దూరం చేయి.
1: దేర్ఫోర్ బీ అవే ఫ్రమ్ దిస్ అంట్రూత్,
0: అధర్మాన్ని కాల్చివేయి,
1: అండ్ బర్న్ దిస్ అన్ రైచువస్నెస్.
0: దీనిని వేదం చెప్పింది, సత్యం వద ధర్మం చర.
1: దిస్ ఈస్ ది డిక్లరేషన్ ఆఫ్ వేద, స్పీక్ ట్రూత్ ఫాలో రైచువస్నెస్.
0: ఈ సత్యం అనేటువంటిదే దైవస్వరూపం,
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఈ దైవస్వరూపమైన సత్యాన్ని మనం దూరం చేసుకుంటే మనకి ఏది కాపాడేది?
1: ఇఫ్ యూఆర్ అవే ఫ్రమ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దట్ ఈస్ గాడ్, వాట్ ఈస్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ అల్టిమేట్లీ?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో గొప్ప మేము సాధనలు చేసుకుంటున్నామని మీరు గర్వపడుతున్నారేమో, కానీ
1: యూ మే ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ పార్ట్స్.
0: మొట్టమొదట మీ హృదయంలో ఉన్నటువంటి ఈ దుర్గంధాన్ని దూరం చేసుకోండి.
1: ఫస్ట్ సీ దట్ ఆల్ దట్ ఈస్ ఫౌల్ ఇన్ యూ ఈస్ అవే.
0: మనం పెంచుకోవాల్సింది ఇది కాదు.
1: It's not that you are supposed to grow.
0: మనం పెంచుకోవాల్సినటువంటిది పవిత్రమైనటువంటి ఒక సుగంధము.
1: What we have to develop is
0: అది ఏ సుగుణములు,
1: the fragrance of virtues,
0: అవి ఏ సుశాంతిని అందించేటువంటివి.
1: The aroma will give you the peace.
0: అలాంటి నిర్గుణం, నిరంజనం, సనాతనం,
1: that which is unsullied, the pure and crystal clear, eternal.
0: నిర్గుణం, నిరంజనం,
1: అట్రిబ్యూట్లెస్,
0: సనాతనం, నికేతనం,
1: దట్స్ ఎటర్నల్,
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: It's pure, polluted, unsullied, and it is eternal and immortal.
0: కనుకని మొట్టమొదటి నీవు పరిశుద్ధుడు కావాలి.
1: So make yourself sacred.
0: దుర్మార్గమైనటువంటి భావాలంతా కూడా హృదయంతో నింపుకొని,
1: filling your heart with the wicked thoughts,
0: ఈ దుర్భావములంతా కూడా ప్రజలకంతా పంచటము,
1: and you share them in the neighborhood,
0: వాళ్ళను చెడగొట్టటము, నీవు చెడిపోవటం,
1: you spoil everybody and spoil yourself.
0: గ్రంథాల వల్ల వచ్చేటువంటిది మనకు ఏమాత్రము కాదు.
1: You don't get anything out of books.
0: కేవలము ఒక ఉపన్యాసమత్వం అందుకునేటువంటి అంతకంటే కాదు.
1: యూ డోంట్ గెట్ ఎనీ జాయ్ బై లిసనింగ్ టు టాక్స్.
0: శ్రద్ధ, భక్తి కలగాలి.
1: ద సిన్సిరిటీ అండ్ డివోషన్ ఆర్ రిక్వైర్డ్.
0: అది ఏ శ్రద్ధ,
1: దట్ ఈ శ్రద్ధ,
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
1: ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ ఫస్ట్నెస్ విల్ గివ్ యూ విజ్డమ్.
0: ఆ శ్రద్ధ కలిగినటువంటి వాడికే నిజమైన జ్ఞానం లభ్యమవుతుంది.
1: ద మ్యాన్ ఆఫ్ సిన్సిరిటీ విల్ హ్యావ్ దిస్ విజ్డమ్, జ్ఞాన.
0: కనుక శ్రద్ధను మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ ది స్టెడ్ఫాస్ట్నెస్.
0: ప్రేమను మనం అభివృద్ధి కావించుకోవాలి.
1: వీ హావ్ టు ఇంక్రీజ్ ది డెవలప్ లవ్.
0: ఈ ప్రేమపైన శ్రద్ధ ఉండినప్పుడే,
1: వెన్ వన్స్ వీ రిలై ఆన్ లవ్,
0: పవిత్రమైనటువంటి హృదయం మనకు ప్రారంభమవుతుంది.
1: యూ డెవలప్ సేక్రెడ్ హార్ట్ దేర్ ఆఫ్టర్.
0: ఆనాడే నీ హృదయం పరిశుద్ధంగా మారుతుంది.
1: దెన్ ది హార్ట్ విల్ బి ప్యూరిఫైడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి సాధనలు?
1: Most importantly, what is that we should do?
0: Chitta suddhi gavinchukotame.
1: We should have the pure heart.
0: Tiruthunda Alvar undetunte vaadu Tamil Nadu lopala.
1: In Tamil Nadu there is one person by name Tiruthunda
0: Alvar.
1: He used to say,
0: chitta suddhi odu unnai pooja seidani,
1: without the purity in the heart,
0: chikkilame vandame rama rama rama rama rama rama annaru. ఈ చిత్తశుద్ధితో నేను రామా రామా రామా అని పిలుస్తున్నాను.
1: విత్ దిస్ ప్యూరిటీ ఐ చాంట్ రామాస్ నేమ్.
0: కేవలం నా చిత్తశుద్ధి లేకపోతే రామా అని పిలిచేటువంటి అధికారం కూడా నాకు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ నో రైట్ టు అటర్ గాడ్స్ నేమ్ రామా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ప్యూర్ మైండ్.
0: ఈ మాలిన్యమైనటువంటి మనసుతో నేను ఏ నామము తలుస్తుంది?
1: విత్ పొల్యూటెడ్ మైండ్ వాట్ ఈస్ దట్ యూ గెట్ బై అటరింగ్ గాడ్స్ నేమ్.
0: ఈనాడు ప్రపంచం అంతా పొల్యూషన్ గానే మారిపోయింది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ పొల్యూటెడ్ టుడే.
0: నడక పొల్యూషన్,
1: అవర్ మెథడ్ ఆఫ్
0: మాట పొల్యూషన్,
1: అవర్ వర్డ్స్,
0: వినటం పొల్యూషన్,
1: ప్రతి
0: కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది.
1: ఎవ్రీ యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ పొల్యూటెడ్.
0: వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది?
1: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ డివోషన్?
0: చాలా పొరపాటు.
1: యువర్ మిస్టేక్.
0: మేము భక్తి భక్తి భక్తి అని భక్తిని తలపైన వేసుకుని వీడు ఈ విధంగా బురకా వేసుకుని మోసాలు చేస్తున్నారు.
1: వీ జస్ట్ హైడ్ అవర్ సెల్స్ వేరింగ్ దిస్ మాస్క్ ఆఫ్ డివోషన్ అండ్ చీట్ అదర్స్.
0: ఎవరిని కూడా నువ్వు మోసం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బిట్రే ఎనీబడి.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అని
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: కనుకనే మీరు మోసం చేయకండి.
1: డోంట్ చీట్ ఎనీబడి.
0: నీకు నీవు చీట్ చేసుకునే వాడు అవుతావు.
1: యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ద డివోషన్ అండ్ ఆల్సో సిన్సరిటీ.
0: కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది. కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చెయ్యాలి.
1: దిస్ ఈస్ ది టైమ్ ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కరెక్షన్ ఇన్ ఎ ప్రాపర్ డైరెక్షన్.
0: గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో,
1: ద డే వెన్ యూ ట్రై టు ప్యూరిఫై అండ్ కరెక్ట్,
0: ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి.
1: Then that purifies all the feelings of devotion in your heart.
0: మాటలతో ఇది పనికి రాదు.
1: The words will not help you.
0: చేతలతో పని చేయాలి.
1: Your actions will help you.
0: మనసు మాట క్రియలు మనిషికి ఒక్కటి అయినా,
1: the thought, word and deed should be one.
0: మనసు మాట క్రియ ఒక్కటి కావాలి.
1: In fact, thought, word and deed should be one.
0: మనసు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు, ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఆర్ అట్ వేరియన్స్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్?
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద హార్మనీ అండ్ ది యూనిటీ ఆఫ్ ది త్రీ నేచర్స్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మనసు,
1: మైండ్,
0: మాట,
1: వర్డ్,
0: క్రియ
1: అండ్ యాక్షన్,
0: మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: షుడ్ బి యూనిఫైడ్, షుడ్ బి యునైటెడ్.
0: ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ దట్ యూనిటీ.
0: దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఫైండ్ దిస్ యూనిటీ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అన్ట్రూత్, ఇన్జస్టిస్, అన్రైచువస్ యాక్షన్స్ అండ్ మిస్డీడ్స్.
0: పవిత్రమైన భావాన్ని పెంచుకోవలసినటువంటి వ్యక్తులు,
1: ఇండివిజువల్స్ హూ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులు తయారవుతున్నారు.
1: దే హ్యావ్ బికమ్ అన్సీక్రెట్ ఇండివిజువల్స్.
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: ఈ సాయి నామం తీసుకుని
1: bearing the name of Sai name.
0: Sarvatra vyaparam jarugutunnaru.
1: They do business in the name of Sai.
0: Sai naamam cheta sarva vidhamulu kudanu mosam chestunnaru.
1: In the name of Sai you are deceiving many people.
0: Idi naaku ishtam ledu.
1: Bhagavan does not approve.
0: Ilanti vaaru bhaktule kaadu.
1: They are not devotees at all.
0: Ee deshaliku velli ee prantaliku velli సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు.
1: దే గో అబ్రాడ్, విజిట్ సెవెరల్ కంట్రీస్ అండ్ దే ఎర్న్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి, డూ బిజినెస్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను.
1: భగవాన్ విల్ నెవర్ సబ్మిట్ హింసెల్ఫ్ టు ఎనీ పై, ఈవెన్ సింగిల్ పై.
0: అలాంటి నేను ఈ రకమైన వ్యాపారంలో ప్రవేశపెడతానా?
1: భగవాన్ విల్ నెవర్ అప్రూవ్ సచ్ బిజినెస్.
0: ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అన్నా.
1: డోంట్ అలౌ సచ్ ఎ బిజినెస్ మ్యాన్ టు ఎంటర్ ఇన్ యువర్ డోర్ స్టెప్. సెండ్ హిమ్ అవుట్, నెక్ హిమ్ అవుట్.
0: కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు.
1: దేర్ ఫార్ డివోషన్ హెస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్ టుడే.
0: ఈ వ్యాపారం నువ్వు చేసుకో,
1: యూ డూ యువర్ ఓన్ బిజినెస్.
0: కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు.
1: బట్ డోంట్ డూ బిజినెస్ మేకింగ్ యూజ్ ఆఫ్ సాయి నేమ్.
0: నీ వ్యాపారాన్ని సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు.
1: యూ కెన్ డూ యువర్ ఓన్ బిజినెస్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం.
1: బట్ ఎవ్రీ డే వీ ఫైండ్ ద బిజినెస్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డివోషన్.
0: గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకుని సాయినామం ఉపయోగపెట్టుకుని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి.
1: టుడే వీ ఫైండ్ ఇన్ మెనీ ఆఫ్ ది విలేజెస్ పీపుల్ మిస్ యూజింగ్ ద హోలీ నేమ్ ఆఫ్ సాయి.
0: అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి?
1: దిస్ ఈస్ నోటీస్డ్ Everywhere in several countries.
0: London, America, Japan, Germany, Singapore, Malaysia, anni vaipulu kuda ee vyaparam payirjerindi.
1: This sort of a business is noticed in several countries. London, Japan, America, Malaysia, Singapore and so on.
0: Kanukuni ilanti pradeshal lopala manu me matram praveshinchakoddu.
1: We should not get into that business.
0: మన హృదయాది పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి.
1: వి షుడ్ మెయింటైన్ అవర్ ప్యూర్ అండ్ సీక్రెట్ హార్ట్.
0: అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ యువర్సెల్ఫ్ అలైవ్.
0: ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు.
1: Without that, you are almost dead.
0: ఇలాంటి వానికి దర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు.
1: Better we perform the obituary rites.
0: కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి.
1: As we pray, we should have sacred feelings and thoughts.
0: ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి?
1: How to develop sacred ideas?
0: ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే,
1: when once there is this mixture of worldly desire,
0: దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము దూరం అయిపోతుంది.
1: The divinity, the divine principle will be away, far off from us.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు.
1: యు ఆర్ ఆల్ హియర్ విత్ ఆల్ యువర్
0: అంతర్మర్మాన్ని మీరు గుర్తించవలేక అమాయకులైపోతున్నారు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ యు బికమ్ సింప్లీ ఇన్నోసెంట్ అండ్ ఇగ్నోరెంట్.
0: అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ మెనీ ప్లేసెస్ పీపుల్ they become bad and they're spoiling themselves because of bad practices.
0: వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి.
1: You just run away from him with the approach of tejya
0: tujjana samsargam.
1: Run away from the bad company.
0: Bacha sadhu samagamam.
1: Be in good company.
0: Kuru punya mahoratram.
1: Do good deeds day and night.
0: Adiye manam cheyali.
1: That's what we are supposed to do.
0: Tejya tujjana samsargam.
1: Run away from bad company.
0: Paamunaina dagara pettukochu gaani ee durmargulanu paam dagara pettukokoddu.
1: You can even be in the company of a snake but not in the company of a bad man.
0: Sloga cheppu. కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవును ఏమాత్రం చింత చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ అలౌ సచ్ బ్యాడ్ పీపుల్ స్నేక్స్.
0: నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి టు డొనేట్ ఈవెన్ సింగిల్ పైసా.
0: ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి.
1: సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్
0: ఆన్. నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు.
1: నాట్ ఈవెన్ నయా పైసా ఇస్ సాట్ ఎక్స్పెక్టెడ్.
0: మీకు తెలుసును,
1: యు నో దిస్,
0: ఇంతవరకు ఏనాడు కూడా ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు.
1: భగవాన్ హాస్ నాట్ టచ్డ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ మనీ మ్యాటర్.
0: ఈనాడు భక్తులకందరి కూడా డబ్బే దైవము.
1: టుడే డివోటీస్ కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: మనీ వారికి దైవంగా ఉంటుండాలి.
1: దే కన్సిడర్ మనీ యాజ్ గాడ్.
0: ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్లా భక్తులు అవుతారు?
1: విత్ ఆల్ దట్ వికెడ్నెస్ అండ్ క్రూయల్టీ హౌ కెన్ దే కాల్ దెమ్సెల్స్ డివోటీస్?
0: ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు.
1: ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ డివోషన్.
0: ఇప్పుడు పూర్వం చెప్పాను,
1: భగవాన్
0: తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో 100,000 రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెళ్లిండో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను.
1: భగవాన్ స్టేటెడ్ ఎర్లియర్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ హూ హావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ అండ్ దట్ 1 lakh మనీ వుడ్ బి డిపాజిటెడ్ ఇన్ దేర్ నేమ్ అండ్ దట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు.
1: But yet it has not been said to everybody.
0: కాని ఈనాడు స్వామి పేరు పెట్టుకుని,
1: టుడే ఇన్ ది నేమ్ ఆఫ్ స్వామి,
0: ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి,
1: థింకింగ్ దట్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
0: స్వామి కోసం చందాలు వేస్తున్నామని,
1: అండ్ దట్ దే ఆర్ డొనేటింగ్ ఫర్ స్వామి,
0: కనుక ఈ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు.
1: దే ఆర్ కలెక్టింగ్ మనీ లైక్ దాట్.
0: ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా?
1: దేర్ కెనాట్ బి మచ్ వర్స్ దాన్ దిస్ టైప్ ఆఫ్.
0: వీళ్ళంతా దైవ ద్రోహులు.
1: దే ఆర్ ఆల్ ది బిట్రేయర్స్ ఆఫ్ గాడ్.
0: స్వామి పేరు పెట్టుకుని ధనమును వసూలు చేసుకోవటం, ఇది నేను అంగీకరించను.
1: భగవాన్ విల్ నెవర్ ఎక్నాలెడ్జ్, విల్ నెవర్ యాక్సెప్ట్ అప్రూవ్ కలెక్టింగ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇష్టమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకుని దీన్ని ఉపయోగించుకోకూడదు.
1: నెవర్ మేక్ యూజ్ ఆఫ్ స్వామి టు రేజ్ ఫండ్స్, కలెక్ట్ మనీ.
0: ఈనాడు
1: టుడే
0: తెల్లవారి ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చారు నా దగ్గర.
1: దిస్ మార్నింగ్ ఓల్డ్ స్టూడెంట్స్ కేమ్ టు భగవాన్. టుడే హీ కేమ్ టు
0: స్వామి.
1: స్వామి,
0: ఎవరు ఈ కాలం లోపల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు?
1: హూ విల్ గివ్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే?
0: ఎవరు మాకు జీవితాన్ని అందిస్తారు?
1: హూ విల్ గివ్ యూ టు ఎర్న్ యువర్ లైవ్లీ?
0: హాస్పిటల్లో చూస్తే ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మెడిసిన్.
1: అండ్ దేర్ ఇన్ హాస్పిటల్ మెడిసిన్స్ ఆర్ గివెన్ ఫ్రీ.
0: అక్కడ కూడా ఏమాత్రం డబ్బు తీసుకోవటం లేదు.
1: దే డోంట్ చార్జ్ యూ దేర్ ఇన్ హాస్పిటల్స్.
0: చిన్న పిల్లలు కూడా ఏమాత్రం కూడా తీసుకోవటం లేదు.
1: ఈవెన్ ఫ్రమ్ చిల్డ్రన్ దే డోంట్ చార్జ్.
0: కనుక
1: సో
0: మాకింత చేసి ఇంత పోషించి మమ్మల్ని అభివృద్ధికి తెప్పించినటువంటి స్వామి యొక్క సేవ మేము ఏ రీతిగా చేయాలి?
1: హౌ టు సర్వ్ స్వామి, హౌ షుడ్ వీ సర్వ్ యూ వెన్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే?
0: ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ విత్ ఎ ప్లాన్.
0: ఎక్కడెక్కడ ఏ పల్లె లోపల ఎడ్యుకేషన్ లేకుండా ఉంటాదో అక్కడంతా మేము ఒక స్కూల్ కట్టించాలి.
1: The places, the villages where there are no schools, we'll start schools there, construct them.
0: కనుక ఈనాడే స్వామి యొక్క ప్రారంభం చేయాలి.
1: భగవాన్ షుడ్ కమెన్స్ దట్ ప్రాజెక్ట్ టుడే.
0: నాయన తొందరపడద్దండి, తొందరపడద్దండి.
1: స్వామి సెడ్ డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాటి యువకులంతా కూడా స్పీడ్ గా వెళ్లిపోతుంటారు.
1: యంగ్స్టర్స్ టుడే దే ఆర్ వెరీ ఫాస్ట్.
0: స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: భగవాన్ టోల్డ్ హిమ్ స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: ఇంత తొందరపడవద్దు.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: అంటే స్వామి, మేమందరూ ఎంతో మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నాం ఇక్కడ.
1: స్వామి, నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్ హియర్.
0: మమ్మల్ని ఇంత చదివించి, ఇంత పొంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మేమేమైనా కించిత్ అయినా సేవ చేయనక్కర్లేదా?
1: భగవాన్, యూ హ్యావ్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆఫ్ అస్, యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ అస్, షుడ్ వీ నాట్ సర్వ్ యూ?
0: కనుకనే స్వామి యొక్క కృతజ్ఞతను మేము ఈ రీతిగా చూపించుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ దిస్ వే.
0: ఈనాడు సాయంకాలము అనౌన్స్ చేయాలి అన్నారు.
1: హీ వాంటెడ్ భగవాన్ టు అనౌన్స్ దిస్ ఈవినింగ్.
0: మంచిది అన్నాను.
1: భగవాన్ సెడ్ yes.
0: అంగీకరించాను.
1: భగవాన్ అగ్రీ.
0: మంచి పనులు చేస్తుంటే నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ నెవర్ సే నో టు గుడ్ డీడ్స్.
0: కనుకనే ఈ విధంగా చేయాలనుకున్నటువంటి వాడు బాధ్యత తీసుకుని,
1: దోస్ హూ వాంట్ టు డూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ,
0: దానికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని,
1: యూ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ,
0: కార్యక్రమంలో మనం ప్రవేశించాలి.
1: అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్ యాక్షన్.
0: ఈ విధంగా చేస్తున్నప్పుడే చాలా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా ఎంతో అభివృద్ధి వస్తారు.
1: ఇఫ్ యూ డూ దాట్ ద ఓల్డ్ స్టూడెంట్స్ విల్ ప్రోగ్రెస్ ఇన్ దేర్ లైఫ్.
0: మెడ్రాసు, హైదరాబాదు ఇక్కడంతా కూడా చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
1: ఓల్డ్ స్టూడెంట్స్ దేర్ మెడ్రాస్, హైదరాబాద్ అండ్ దట్ డిఫరెంట్ ప్లేసెస్.
0: అందరూ మెడ్రాస్ నుంచి కూడా వస్తుంటారు.
1: మెనీ కమ్ ఫ్రమ్ మెడ్రాస్.
0: కనుక నేను కావలసినటువంటి, నాకు మందిరాలు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ మందిర్స్, టెంపుల్స్.
0: నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీ.
0: ఆనందంగా సేవలు చేస్తురండి.
1: భగవాన్ వాంట్స్ యూ టు సర్వ్ హ్యాపీ.
0: వాళ్ళు మీ యొక్క ప్రార్థన అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి.
1: యూ జస్ట్ గివ్ అప్ దో యూ ఆర్ నాట్. యువర్
0: వాళ్ళ కర్మ వాళ్ళది.
1: ఇట్ ఈస్ దేర్ డెస్టినీ.
0: యూకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి.
1: యూత్, యూ ప్రొసీడ్ విత్ ఆల్ సిన్సెరిటీ.
0: ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి.
1: హెల్ప్ దోస్ ఫోర్ లోర్న్ హూఆర్ హెల్ప్లెస్.
0: అన్నాహారం లేకుండా అల్లాడే చెప్పిన వాళ్ళకు కొంత ఆహారం అందించండి.
1: సర్వ్ ఫుడ్ టు దోస్ హూఆర్ హంగ్రీ అండ్ హూఆర్ నీడీ.
0: ప్రపంచమంతా కూడా ఫుడ్ తోనే ఉంటుంది హెడ్.
1: ఇన్ఫాక్ట్ ద హెడ్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్.
0: కానీ ఫుడ్, హెడ్ గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్, యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ ద గాడ్.
0: కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి.
1: సర్వ్ అదర్స్, వాట్ ఎవర్ సర్వీస్ దట్ వుడ్ హెల్ప్ అదర్స్, బీ ప్రిపేర్ టు డూ దాట్.
0: కనుక మీరు వారి కోసం, వీరి కోసం కాచుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ అదర్స్.
0: మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే గాని నయా పైసా చందాలు కూడా వేయకూడదు.
1: వాట్ ఎవర్ యూ వాంట్ భగవాన్ విల్ గివ్ యూ, డోంట్ కలెక్ట్ మనీ.
0: ఈ చందాలకు పోయేదిని, ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది.
1: యూ జస్ట్ కలెక్ట్, దే గివ్ యూ 100 రూపీస్ అండ్ గివ్ అడ్వర్టైజ్మెంట్ 1000 రూపీస్ వర్త్.
0: కనుక మనకి ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు.
1: సచ్ డొనేషన్స్ వీ డోంట్ వాంట్.
0: మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్, ఆస్క్ భగవాన్ డైరెక్ట్లీ.
0: కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు?
1: భగవాన్, మౌంటైన్ ఇస్ బై అవర్ సైడ్, వై షుడ్ వి సఫర్?
0: ఎవరిని మీరు ఆశ్రయించకండి.
1: డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్, డోంట్ గో టు ఎనీబడి.
0: వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు.
1: ఇఫ్ యూ గో టు ఎల్డర్లీ పీపుల్ దే టీచ్ యూ ఫిలాసఫీ.
0: ఈ వేదాంతం అంతా దమ్మిడికి పనికిరానట్టు.
1: ఇట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: Useless, useless, useless.
1: It is useless, useless, double useless, multiple useless.
0: ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి.
1: నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీవేర్ సిమిలర్.
0: ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే.
1: యూ గో టు ఎనీ కంట్రీ, జర్మనీ, జపాన్, ఎనీ కంట్రీ, సేమ్ బిజినెస్.
0: ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది.
1: ద సేమ్ న్యూస్ ఈజ్ రిసీవ్డ్ హియర్.
0: నాకు వస్తుంటాయి న్యూస్ చాలా వస్తుంటాయి.
1: భగవాన్ రిసీవ్స్ న్యూస్ ఆఫ్ దిస్ నేచర్ ఎ లాట్.
0: ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను.
1: భగవాన్ విల్ త్రో ఆల్ దిస్ న్యూసెన్స్ విచ్ ఇస్ ద న్యూస్.
0: ఇవి నేను వినవలసింది.
1: ఇస్ ద థింగ్ దట్ యూ షుడ్.
0: అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి.
1: భగవాన్ వాంట్స్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వీఆర్ హ్యాపీ, దట్ వీఆర్ ప్రోగ్రెసింగ్, దట్ వీఆర్ ప్రాస్పరింగ్, దట్ వీఆర్ అడ్వాన్సింగ్.
0: స్వామి పేరు ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెం అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది.
1: భగవాన్ ఫీల్ సో బ్యాడ్ ఇఫ్ యూ డూ బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ devotion in the name of Sai.
2: Devotion ammane kodudu.
1: We should not sell out devotion.
2: Ocean aina kodudu manchi neellistundem kani ee devotion e maatrame ivvadu.
1: Even ocean may supply you drinking water, not this kind of business oriented devotion.
2: ఎవరైనా కూడా ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి.
1: డోంట్ అలౌ ఎనీబడీ నియర్ యూ ఇఫ్ హి ఆస్క్స్ మనీ.
2: ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్, వెరీ మచ్ డిలేడ్ ఆల్రెడీ.
2: నేనే ఎవరిని కూడా అడగటం లేదు.
1: భగవాన్ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడీ.
2: అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను?
1: హౌ ఇస్ ఇట్ దట్ యుడ్ అప్రూవ్ ఎనీ సచ్ పీపుల్ ఏజెంట్స్?
2: ఈ దొంగ ఏజెంట్స్ ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి.
1: డోంట్ గో బై దట్ ఫేక్ పీపుల్, ద థీవ్స్ దట్ హూ వాంట్ కలెక్ట్ డొనేట్.
2: నాకు డబ్బుతో అవసరం లేదు.
1: భగవాన్ హాస్ గాట్ నథింగ్ టు డు విత్ మనీ.
2: నాకు ప్రేమతోనే అవసరం.
1: ఇట్ ఈస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు
2: గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: ఇట్ ఈస్ ఓన్లీ లవ్, గివ్ అండ్ టేక్, లవ్, గివ్ అండ్ టేక్.
2: ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు.
1: దట్ లవ్ ఈస్ ఎనఫ్ ఫర్ భగవాన్.
2: ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Redeem, liberate your lives through this love.
2: ప్రేమకు మించినటువంటి భక్తి మరొకటి లేదు.
1: There is no other greater devotion beyond love.
2: కనుక ఈ ప్రేమ చేతనే మీరు ఏ చిన్న కార్యమైనా చేయండి.
1: Any task you can do with this love.
2: ఒక టంబ్లర్ నీడు తాగేటువంటి వానికి ఇస్తే అదే గొప్ప సార్థకం అవుతుంది.
1: If you just supply the tumbler full of water to one who is thirsty, that is enough.
2: అంతకంటే ఏం కావాలి?
1: What else is needed?
2: దాహం తీర్చాలి.
1: You should quench the thirst.
2: ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్.
2: ఈనాడు చాలా మంది భక్తులు భక్తులు భక్తులు అనేటువంటి వాళ్ళు ఉన్నాయి. చాలా మంది 90% దొంగలంతా ఉన్నారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్లెయిమ్ దట్ దర్ డివోటీస్ 90% ఆఫ్ దెమ్ ఆర్ థీవ్స్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్.
2: పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది.
1: In fact, earlier days it was
2: భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు.
1: In the earlier days all devotees used to assemble.
2: దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు.
1: Day by day water to one who is thirsty, that is enough.
2: అంతకంటే ఏం కావాలి?
1: What else is needed?
2: దాహం తీర్చాలి.
1: You should quench the thirst.
2: ఆనందాన్ని అనుభవించాలి.
1: And one should experience the

0: thieves were
1: assembling. దినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు.
0: Day by day, thieves number is increasing.
1: తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు.
0: Morning they smear vibhuti, the vermilion on the forehead.
1: పెట్టేస్తారు.
0: And they will have the scarf.
1: కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా.
0: But they move about wander.
1: ఏమి తిరగటం వీళ్ళు?
0: What is this wandering?
1: వీళ్ళకంటే బజార్లో తిరిగేది కుక్కల మేలు.
0: Instead of just loitering, the street dogs are much better.
1: కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు.
0: సో వీ షుడ్ నాట్ అలౌ సచ్ డాగ్స్ టు బి నియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ లవ్ మోర్.
1: కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ మెనీ పీపుల్ విత్ లవ్.
1: ఆ ప్రేమను తెంచుకోకుండా,
0: సీ దట్ యూ డోంట్ లూజ్ ఇట్.
1: ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా,
0: యూ షుడ్ నాట్ కట్ ఇట్ షార్ట్.
1: ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి.
0: ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఫుల్ అండ్ ఇన్.
1: నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ టెంపుల్.
1: ఏ కత్రాలు కట్టనక్కర్లేదు.
0: నథింగ్, నో కన్స్ట్రక్షన్.
1: ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు.
0: నథింగ్, నో
1: ఏ మందిరంలు కట్టనక్కర్లేదు.
0: నో టెంపుల్స్.
1: ఏది నాకు అక్కర్లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్.
1: ఏ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు.
0: ద టెంపుల్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ భగవాన్.
1: అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను.
0: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ ది టెంపుల్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది.
0: దేర్ ది టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ దేర్ అండ్ సచ్ న్యూస్ ఈస్ బ్రాట్ హియర్ దట్ విల్ మేక్ స్వామి ఫీల్ బ్యాడ్.
1: నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు.
0: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పెయిన్ దట్ యూ విల్ హ్యావ్.
1: అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏమి లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫీల్ సో సారీ.
1: సాయి పేరు పెట్టుకుని ఈ విధంగా కూడా సంచారం చేస్తున్నారే.
0: హౌ ఇస్ దట్ యూ దే డూ లైక్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాయి.
1: ఇది చాలా చెడ్డది.
0: ఇట్స్ వెరీ బ్యాడ్.
1: దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ డూ ఎనీ మిస్డీడ్.
1: చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
0: ఇఫ్ యూ కాంట్ డూ ఎనీథింగ్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్ పీస్ఫుల్.
1: అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులంతా చేసుకుంటూ పోకూడదు.
0: బట్ యూ షుడ్ నెవర్ మేక్ ప్రామిసెస్.
1: ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుంది.
0: బికాస్ ఆఫ్ సచ్ వెయిన్ ప్రామిసెస్ ఎవ్రీథింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి.
0: యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అటర్ సైలెన్స్ అండ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది.
0: భగవాన్ హ్యాడ్ టు సే ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ద డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఆర్ హియర్.
1: ఎవరు కూడాను దగ్గర వచ్చినప్పటికన్నా నమస్కారం చేయండి చాలు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ నియర్ యూ జస్ట్ పే యువర్ రెస్పెక్ట్స్.
1: మెత్తగా వస్తారు.
0: దే కమ్ టు యూ సాఫ్ట్లీ.
1: సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, బిజినెస్ కు ఒక నమస్కారం, వెళ్ళిపోండి అని.
0: సంబడి విల్ కమ్ టు యూ క్లోజ్లీ, సార్ ఐ వాంట్ టు డూ బిజినెస్, యూ విల్ సే ఓకే ప్లీజ్ గో.
1: బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులుగా.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆర్ ఫూల్స్ హూ విల్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బిజినెస్.
1: ఫూల్స్
0: డబుల్ ఫూల్స్ ఇఫ్ దే హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ బిజినెస్.
1: మనం ఈ బిజినెస్ తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు.
0: డోంట్ హావ్ ఫ్రెండ్షిప్ ఆన్ గ్రౌండ్ రీజన్స్ ఆఫ్ బిజినెస్.
1: ఈ ఫ్రెండ్షిప్ కింద గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి.
0: సే గుడ్ బై టు సచ్ ఫ్రెండ్షిప్స్.
1: మీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఆస్క్ భగవాన్ స్ట్రైట్ అవే.
1: నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు.
0: భగవాన్ హ్యాస్ నెవర్
1: చేయను.
0: హీ విల్ నెవర్ డూ ఇట్.
1: అసత్యం చెప్పను.
0: అండ్ హీ విల్ నెవర్ స్పీక్ అంట్రూ.
1: కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి ఒక పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ది సిన్ఫుల్ డీడ్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డివోటీస్ భగవాన్ హ్యాడ్ టు సే దస్ టుడే.
1: కనుక ఎవరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us నాట్ టు డూ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ దిస్ డే.
1: అనేక మంది
0: మెనీ
1: అనేక రకములైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మికానికే అడ్డు పెట్టేస్తున్నారు.
0: మెనీ పీపుల్ ఫాలో మెనీ పాస్ అండ్ దే అబ్స్ట్రక్ట్ ది స్పిరిచువల్.
1: పూర్వం నేను బొంబాయి పోయినప్పుడు ఎక్కడ చూసినా గానీ భక్తులే.
0: When Bhagwan visited Bombay long back,
1: నగర సంకీర్తనలు చేస్తుండేటువంటి వారు.
0: There was Nagar Sankirtan in those
1: days. భజనలు చేస్తుండేటువంటి వారు.
0: There were bhajans in those
1: days. ఎరిట్లోములో కూడా భజన చేస్తుండేటువంటి వారు.
0: They had
1: రోడ్లోంతా భజన చేస్తుండేటువంటి వారు.
0: నామస్మరణ there aero.
1: ఈనాడు
0: aerodrome everywhere.
1: ఎక్కడే గాని నామస్మరణే లేదు.
0: Today there is no నామస్మరణ anywhere.
1: ఉన్నారు చాలా మంది భక్తులు కూడాను.
0: In fact there are many devotees.
1: కానీ వాళ్ళు ఇలాంటి దీంట్లో ప్రవేశించడానికి ఇష్టం లేదు.
0: But they are not prepared to follow this path.
1: అప్పుడప్పుడు చాలా బాధ వేస్తుంది.
0: సమ్టైమ్స్ భగవాన్ ఫీల్ సాడ్.
1: ఎంతో ప్రారంభం నుంచి కూడా నేను బొంబాయి, మెడ్రాసు, హైదరాబాద్ ఎప్పుడూ నేను వెళ్లేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు మేక్ ఫ్రీక్వెంట్ విజిట్స్ టు బాంబే, మెడ్రాస్, హైదరాబాద్.
1: ఎంతనో పేరు ప్రఖ్యాతిని పొందినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ హైలీ వెరీ వెల్ నోన్.
1: ఈనాడు పోవాలంటేనే మనసు ఇష్టం రాదు.
0: టుడే భగవాన్ డస్ నాట్ వాంట్ టు విజిట్.
1: దైవ చింతన చేసే

0: ఇంటి ప్రజలను ఆదరించాలి.
1: అండ్ లెట్ us support those who think of God.
0: దైవం ఏనాటి కూడా ఎవరిని వదలదు.
1: God will never give up anybody.
0: అందరినీ ఆదరిస్తాడు.
1: In fact, he will support everybody.
0: దైవం ఏమాత్రం కూడా నువ్వు భేదం పెట్టుకోడు.
1: God will not have any differences.
0: బయట ఉన్నటువంటి వారి దేశం పెట్టుకోవచ్చు.
1: The other people may have hatred.
0: కానీ దైవంకి ఏమాత్రము ద్వేషం లేదు.
1: God has no dislikes or hatred.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: God is full of love, love, love only.
0: ఈ ప్రేమని మీరు పెంచుకోండి.
1: And develop this love more.
0: రేపటి దినము
1: tomorrow.
0: కాన్వికేషన్ కాన్వికేషన్ కాదు
1: వాలిడిక్టరీ ఫంక్షన్. టుమారో ఇస్ వాలిడిక్టరీ ఫంక్షన్.
0: రేపటి దినము చాలా మీరు చేయవలసినటువంటివి చేయించవలసినటువంటివి రేపు మీకు చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ us what we are supposed to do, what we should make others do in the organization.
0: నాకు భక్తులు ఎవరు కూడా ఈ హాల్ అంతా నిండిపోవాలని నాకు రావాలని నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ది హాల్ దిస్ బిగ్ ఆడిటోరియం టు బి ఫుల్ ఆఫ్ పీపుల్.
0: ఇదంతా కూడా కేవలం క్వాంటిటీ.
1: This is only quantity.
0: I want only quality.
1: Bhagavan wants only quality. Quality.
0: Why barrels of donkey milk?
1: Why barrels of donkey milk?
0: One teaspoon of cow milk better.
1: One teaspoon of cow milk is much better.
0: కలగరే ఆ మంచి భావం ఉండేటువంటి వాడు ఒకరిద్దరు చిక్కినా చాలు.
1: If enough you are, we have one or two with good ideas.
0: కనుక
1: so
0: state presidentlu
1: the state presidents
0: ట్రస్ట్ కన్వీనర్స్ తగినటువంటి జాగ్రత్తలు వహించి
1: దే షుడ్ టేక్ కేర్
0: తగినటువంటి ఒక దీన్ని మీరు బందోబస్తు చేస్తారు.
1: అండ్ టేక్ ఎవ్రీ కాషన్ ఎవ్రీ మెజర్.
0: లేకపోతే వదిలిపెట్టండి.
1: ఆర్ ఎస్ బెటర్ దే రిజైన్.
0: మేము చూసుకుంటాం.
1: అండ్ వీల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ.
0: మాకు చేతగాక మీకు అందించలేదు.
1: నాట్ దట్ వీ కాన్ డూ యూర్ దట్ యూఆర్ ఇంట్రెస్టెడ్ విత్ దిస్ జాబ్.
0: మేము కోసమే మేము చేయవచ్చును.
1: Yes, we can do for ourselves.
0: All India President kuda unnadu.
1: All India President is here.
0: Ee All India President kuda ikkada gamaninchali.
1: All India President also should note.
0: Ilanti vaadu akkada emaina untunte samasthi lopala vaadu teesparavi.
1: All such people of this sort should be removed immediately.
0: Immediately.
1: Immediately forthwith.
0: Ikka dinalu kuda vaadiki ikkalekaledu.
1: We should not wait.
0: ఏం వాళ్ళు లేకపోతే మనకు జరిగేది లేదా?
1: వాట్ ఈస్ దట్ వీ లూజ్ బై రిమూవింగ్ దెం?
0: ఎంతైనా జరుగుతుంది.
1: Yes, we can do a lot.
0: అలాంటి మూర్ఖులను ఈ నుంచి తీసివేయాలి.
1: ఆల్ సచ్ ఫూల్స్ షుడ్ బి డిస్మిస్డ్.
0: ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది.
1: భగవాన్ ఈస్ ఫీలింగ్ సో సాడ్ అబౌట్ దెం.
0: అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి పొంగి పొంగి పొంగి పోతుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ సచ్ ఫీలింగ్స్ ఆర్ ఎవర్ అండర్ ఆర్ విత్ ఇన్ హిమ్.
0: కానీ అవకాశం చిక్కనటువంటి సమయంలో
1: బట్ సిన్స్ హి డిడ్ ఫైండ్ ఎవరికి
0: చెప్పాలి.
1: And he should find a place.
0: ఈనాడు అనేక మంది చేరినారు కనుకని ఇది సరైన అవసరం.
1: Today, since all of you have assembled, this is the right time for Bhagavan to explain.
0: ఈ రైట్ టైం చూసుకుని మీకు చెప్పాలి.
1: This is the right time that he has chosen to tell us.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love.
0: మీరందరూ ఇప్పుడు ప్రేమను పెంచుకోండి, ద్వేషాన్ని తెంచుకోండి.
1: All of you develop love and cut that, kill that hatred.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: కనుకనే ఈ చెడ్డ భావాలంతా కూడా దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
0: సత్యసాయి సంస్థల లోపల చాలా శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఒక మార్గాన్ని మీరు అవలంబించాలి.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ సత్యసాయి ఆర్గనైజేషన్ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: కేవలం పుట్టబర్తి వచ్చినప్పుడు మాత్రమే మంచిగా నటించటము.
1: వి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ గుడ్, సో లాంగ్ వీఆర్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఈ రోడ్డు దాటిపోతానే వాళ్ళ పాత ఆటలు పాటలాడాలి.
1: By the time we cross the road, we dance along to the same tune.
0: Kanuka ilanti durbuddhulu anetundi manam ee naade ikkada basam cheyali.
1: We should burn all such evil traits.
0: Aa vidhanga untundi meeru aastika tattvanni abhiruddhi parichadaniki prayatninchali.
1: We should develop that principles of theism in the
0: daivam eppudu kuda samsiddhanga untunnadu.
1: God is ever ready.
0: Adigindi ichadaniki siddhanga unnadu.
1: The moment you solicit, is ready to confer.
0: కనుకనే దైవ విషయంలో మీరు ఏమాత్రం కూడా డౌట్ పెట్టుకోకండి.
1: నెవర్ డౌట్ గాడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: దైవం ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక దైవం ఏనాటికి మీరు దూరం కాదు.
1: గాడ్ విల్ నెవర్ బి అవే ఫ్రమ్ యూ.
0: ఆ దైవత్వాన్ని మీరు పెంచడానికి తగిన కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దీన్ని ఒక బిజినెస్ గా మీరు రూపొందింపకండి.
1: నెవర్ మేక్ ఇట్ ఎ బిజినెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇది ఎంతో నేను ప్రేమతో చెప్పినటువంటిదే కానీ నాకు ద్వేషం కానీ కష్టం కానీ లేదు.
1: భగవాన్ ఈజ్ టెలింగ్ ఆల్ దిస్ బికాస్ అవుట్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ ఇమెన్స్ లవ్ ఫర్ అస్.
0: కనుక మీరు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించి
1: నో దిస్ ట్రూత్ వెల్,
0: తెలియనటువంటి వారికి తెలియజెప్పి
1: ఎక్స్ప్లెయిన్ టు దోస్ పీపుల్ హూ డు నాట్ నో.
0: దైవభక్తి అంటే ఈ విధంగా సైలెంట్ గా పోవాల్సినటువంటిది.
1: డిమాన్స్ట్రేట్ ది డివోషన్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ విచ్ ఇస్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: అసత్యంతో జీవితాన్ని పాడు చేయకండి.
1: డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్, ప్రొసీడ్ అలాంగ్ ది అన్ట్రూత్ఫుల్ పాత్.
0: కనుకనే మనం సత్యం భూజాత్, సత్యమే దైవము.
1: స్పీక్ ట్రూత్, స్పీక్ ట్రూత్.
0: కనుక ఈ సత్యంతో మీ జీవితాన్ని గడిపి,
1: వెన్ యూ లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్,
0: ఈ సత్యం చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ట్రూత్.
0: రేపటి దినము,
1: టుమారో,
0: మీ యొక్క డౌట్స్ అంతా కూడాను తీసుకుని రండి. తప్పక నేను దానికి డౌట్స్ అంతా కూడా నివారణ చేస్తాను.
1: బ్రింగ్ హియర్ ఆల్ యువర్ డౌట్స్, భగవాన్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్, క్లారిఫికేషన్ టు ఆల్ యువర్ డౌట్స్.
0: దుస్సంగాన్ని మాత్రం దూరం చేయండి.
1: బట్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: ఈ బ్యాడ్ కంపెనీ తక్షణమే మీరు దూరం చేయాలి.
1: గివ్ అప్ దిస్ బ్యాడ్ కంపెనీ ఇమ్మీడియట్లీ.
0: అది మీరు చేస్తే అది నాకు ఎంతో ఉపకారమైనట్టు.
1: వెన్ యు డూ ఇట్ భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: నా కోసం నేను ఏమాత్రం పని చేయమని చెప్పలేదు.
1: ఇట్స్ నాట్ ఫర్ భగవాన్ టు సే.
0: నా పని నాకేమీ అక్కర్లేదు.
1: భగవాన్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫర్ హిమ్సెల్ఫ్.
0: నా పనులన్నీ ఎవరు చేస్తున్నారు?
1: హూ ఇస్ అటెండింగ్ హిస్?
0: నేనే చేస్తున్నాను.
1: భగవాన్ డస్ ఆల్ హిస్ జాబ్ హిమ్సెల్ఫ్.
0: చిన్న చిన్న పని కూడాను నాకు నేనే చేసుకుంటాను.
1: ఎవ్రీథింగ్ దట్ హి అటెండ్స్ హిమ్సెల్ఫ్.
0: ఎవరిని ఈ పని చేసి పెట్టమని చెప్పిన అడగను.
1: హి డజంట్ వాంట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడి.
0: కాబట్టి నాకు ప్రపంచమే నాకు ఎంత హెల్ప్ గా ఉంటుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ హెల్ప్ హిమ్.
0: కనుక మీరేమి నాకు హెల్ప్ చేయనక్కర్లేదు. మీరు చక్కగా చేసి సమాజ సేవ లోపల పాల్గొని దీన్ని తరిగిన రీతిగా తీర్చిదిద్దండి.
1: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ భగవాన్, యూ హెల్ప్ యువర్ సెల్ఫ్. ఫాలో ది ఐడియల్ పాత్ అండ్ హెల్ప్ ద వరల్డ్ టు ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చాలా మంది
1: మెనీ
0: బాధపడుతున్నారు నాలుగు దినముల నుంచి.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద లాస్ట్ 4 డేస్.
0: ఎందుకంటే నేను ఎవరితో తీసుకుని నేను బాధపడుతున్నానేమో అని వారు కూడా చాలా బాధపడుతున్నారు.
1: మెనీ ఆర్ ఫీలింగ్ సాడ్ బికాస్ భగవాన్ హ్యాస్ రిసీవ్డ్
0: నేను ప్రేమతో తీసుకున్నటువంటి దానికి నాకు బాధ ఏమాత్రం లేదు.
1: భగవాన్ యాక్సెప్టెడ్ దిస్ విత్ లవ్. దేర్ ఇస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: నాకు పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఇస్ ద పెయిన్?
0: వాళ్ళ పెయిన్ నేను తీసుకోవటం లేదా? నాకు పెయిన్ ఇక్కడ రాదు.
1: వెన్ హీ హాస్ రిసీవ్డ్ ద పెయిన్, వెల్ హీ విల్ నాట్ హ్యావ్ పెయిన్ హింసెల్ఫ్.
0: కానీ
1: బట్
0: దీనికి ఒక సిస్టమ్ ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఫర్ దిస్.
0: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదానికి ఉంటాయి.
1: రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్.
0: నేను ఎవరిదో తీసుకున్నాను.
1: భగవాన్ రిసీవ్స్ ఎక్సెప్ట్ సంబడి.
0: అయితే
1: హౌఎవర్
0: వాళ్ళు ఎంతవరకు దీన్ని అనుభవించాలో అంతవరకు అనుభవించక తప్పదు.
1: వన్ హ్యాస్ టు

0: the suffering to the extent they should.
1: అలాంటి సమయం లోపల వాళ్ళని నేను తీసుకున్నాను.
0: At that time, Bhagavan accepted this, received this
1: suffering.
0: He could escape, but Bhagavan has to experience this suffering. So he has to experience this suffering. The time schedule that the other person has to suffer has to be experienced by Bhagavan. He has no suffering whatsoever. No difficulty. You know this.
1: ఇంత మాట్లాడడానికి వీలవుతుందా?
0: When there is so much of swelling on the side, is it possible to speak?
1: No.
0: Impossible.
1: కాబట్టి నాకు ఆ బాధనే లేదు.
0: No suffering, pain.
1: ఈ బాధంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది.
0: Because Bhagavan is accepted with love.
1: అందరూ క్షేమంగా ఉండాలి.
0: All should be happy.
1: అందరూ ఆనందంగా ఉండాలి.
0: All should be blissful.
1: అందరూ సౌఖ్యంగా ఉండాలి.
0: All should be comfortable.
1: నాకు ఎట్టి బాధలు లేవు.
0: Bhagavan has no suffering.
1: మీరు ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకనక్కర్లేదు.
0: Don't feel sad that Bhagavan is suffering.
1: ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటాను.
0: Bhagavan is ready to receive our suffering furthermore.
1: కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.
0: బీ హ్యాపీ దట్ భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ వాట్ సో ఎవర్.
2: యు ఆర్ లిస్నింగ్ టు ఎక్సెప్ట్స్ ఫ్రమ్ ది డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd of July 2002 ఇన్ ప్రశాంతి నిలయం డ్యూరింగ్ ది ఇంటర్నేషనల్ సేవా కాన్ఫరెన్స్. భగవాన్ బాబా అడ్వైజెస్ అస్ టు నాట్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ బ్యాడ్ ట్రేడ్స్. He cited the example of Hiranyakasipu and Prahlada. Though Hiranyakasipu was a very knowledgeable person, because of his evil qualities and worldly desires, he did not understand the principle of divinity. On the contrary, Prahlada, an ideal example for true devotion, considered love for God as his very life breath, and his faith did not waver in any situation. Baba also added that every human should practice unity of thought, word and deed. Thank you. Sai Ram.

0: కుదిరినప్పుడే మహితుడగును, మనసు కుదిరినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord merely with that. Without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: ద ఫీలింగ్, ద ఫామ్, ద చేంజ్, ద కలర్, పవర్ are the five traits of the mind, the effects of which are visualized in the world.
0: Prapanchamantayu manomayamaguta cheta ee prapanchamanandu kudanu ee pancha shaktulu kudanu prabhivitam avutunnadi.
1: As the entire world is just an expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ ఇస్ హైలీ పవర్ఫుల్.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: ఇఫ్ వి అండర్స్టాండ్ నేచర్ ఆఫ్ వన్ మైండ్, ది నేచర్ ద పొజిషన్, ద నేచర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ could well be understood.
0: Samudramuloni neeti bindunu okka ruchi chuchinappudu samudram yokka ruchi kudanu manam chusina varam avtam.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: Binduve samudramu, samudrame bindu.
1: Drop is the ocean, ocean is the drop.
0: Manase prapanchamu, ప్రపంచమే మనసు.
1: మైండ్ ఇస్ ద వరల్డ్, వరల్డ్ ఇస్ ద మైండ్.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ద పాపులేషన్ ఇస్ బియాండ్ 500 crores.
0: రూపనామములందు భేదములు ఉండవచ్చును.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: ఆహార విహారములందు భేదములు ఉండవచ్చును.
1: There may be difference in food and habits.
0: Kani manavattumulo bhautikanga chusinappudu manavarandaru okkate.
1: But when we view from the physical point of view, the human quality is one and the same.
0: Prati bhautika dehamunandu kudanu aidu roopamulu imidi untunnavi.
1: In every physical body there are 5 forms.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయం నందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడా మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: తత్ అనగా పరమాత్మ.
1: తత్ మెంట్ గాడ్.
0: పరమాత్మ విచారణే తత్వ విచారణ.
1: ఎంక్వైరీ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూ ఎంక్వైరీ.
0: పరమాత్మ అనంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ బియాండ్ ఆల్ కంపారిజన్.
0: కాని అనంతుడైనటువంటి పరమాత్మని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది.
1: The infinite God, we have to pass through the path of infiniteness.
0: Kanukuni aneka margamulanu vibhajimpa chesi navavidha margamulito bhagavantuni telusukonataku prayatninchamani prabodhinchindi Vedantam.
1: For that reason, Vedanta has shown 9 paths of devotion to understand the infinite nature of God.
0: Ravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnu Smaranam.
1: Thinking of the Lord.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutations.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ఆల్ ద 9 పాత్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు గివ్ ఆల్ ద ఫ్రెష్నెస్ టు హ్యూమన్ లైఫ్.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము ఈ మానవ దేహము.
1: ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ద ఫిజికల్ బాడీ.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు.
1: 5 senses of action.
0: 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses.
0: 5 ప్రాణములు.
1: 5 life principles.
0: పంచ తన్మాత్రలు.
1: 5 తన్మాత్ర. All 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: Then of all there is life source making a total of 25.
0: ఇవి 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: ద ఫిజికల్ బాడీ ఈస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: ఇట్ ఈస్ నెవర్ ఎ నారో ఇండివిజువాలిటీ.
0: సమష్టి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: ది హ్యూమన్ లైఫ్ ఈస్ ఎ కంపోజిట్ కాంప్రిహెన్సివ్ ఆస్పెక్ట్.
0: కనుక భౌతిక దేహములకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: సో ద ఫిజికల్ బాడీ ఈస్ కాల్డ్ విశ్వుడు.
0: రెండవది సూక్ష్మదేహము.
1: ద సెకండ్ సటిల్ బాడీ.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: ద సటిల్ బాడీ హెస్ 17 ఆస్పెక్ట్.
0: పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండూ చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: ద 5 సెన్సెస్ and then the 5 life principles, in addition 15, in addition to that the mind and intellect, making a total of 17.
0: ee 17 tattvamato kudinatvanti sukshma dehamunu ee 17 tattvamunu kodanu tejasato kudinatvanti kanuka deeniki taijasudu ani peru pettaru.
1: The subtle body has these 17 aspects that are all brilliant, and therefore as there is brilliance it is called taijasa.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: ద రిజల్ట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై ద సటిల్ బాడీ.
0: జగత్తులో సంభవించేటువంటి సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తుంది.
1: ఆల్ ద మిజరీ, ద యాంగ్జైటీ అండ్ ద ప్లెజర్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ బై ది సటిల్ బాడీ.
0: కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనాదేహము అని కూడాను పేరు.
1: The subtle body has another name, yatana.
0: Anaga avasthalaku guri ayinatundi ee deham.
1: Yatana meant the body that is put to suffering.
0: Inka moodavadi karana deham.
1: The third, causal body.
0: Idi rendu tattvamulato maatrame koodi untundi.
1: The causal body has two aspects.
0: Idi chittamu, prajna.
1: One is chitta, the other is awareness.
0: ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు.
1: యాజ్ దేర్ ఇస్ అవేర్నెస్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన.
0: దీనిని ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రాజ్ఞ.
0: ఇంకా నాలుగవది మహాకారణము.
1: ద ఫోర్త్ వన్ సూపర్ కాజల్ బాడీ.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: ఇది స్వస్వరూపముతో స్వయం జ్యోతితో స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: దిస్ ఓవర్ మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫార్మ్ అండ్ సెల్ఫ్ ఎఫల్జెంట్.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎగ్జిస్టెన్స్.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: ద ఎగ్జిస్టెన్స్ మీన్స్ ద కెపాసిటీ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ ద విజ్డమ్ దట్ విల్ హెల్ప్ అస్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడా మరొక పేరు.
1: Therefore, it's also called awareness or eruka.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానినే మరుపు అని పెట్టారు.
1: That which has to be known is awareness. Just the opposite is called forgetfulness.
0: భౌతికమైన స్థూలము సూక్ష్మము కారణము ఇవన్నీ కూడా మరుపుతో చేరినటువంటివి.
1: ద ఫిజికల్ ద సటిల్ అండ్ ద కాజల్ ఆర్ ఆల్
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడా మరుపుతో చేరినటువంటివి.
1: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ దే కమ్ అండర్ దిస్ ఫర్గెట్ఫుల్నెస్.
0: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
1: ద ట్రూ ఫామ్ ఈజ్ అవేర్నెస్.
0: సత్యము మూలము.
1: ద బేసిస్ ఆఫ్ ట్రూత్.
0: ఈ మరుపు స్థూలము.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ గ్రాస్.
0: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటుంది.
1: ఇన్ దిస్ టూ స్టేట్స్ వన్ ద ఫర్గెట్ఫుల్నెస్ ద అదర్ అవేర్నెస్ ద డివినిటీ ఇస్ సేమ్.
0: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, the spirituality started describing in another way.
0: Yeruku maru panakunda jagrata niratamuga sopnashu suktilo aramaralu lekunda eppudu tarachuganu jeevaatma chadivedi tarakam idi tarakam idi tarakam.
1: In the waking state, in the dreaming state and the deep sleep state, it is one that divinity that is there.
0: ఎరుపునందును మరుపునందును జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ అండ్ దెన్ ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి పదార్థమునందు కూడాను పరార్థము అంతర్భూతమై ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ది స్పిరిచువల్ కంటెంట్.
0: ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు.
1: ది స్పిరిచువాలిటీ ఈస్ ద వన్ విచ్ గివ్స్ ద నేమ్ విచ్ యు సీ ద మ్యాటర్.
0: పరార్థమే శక్తి.
1: ద పరార్థ ద స్పిరిచువాలిటీ ఈస్ పవర్.
0: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
1: ద మ్యాటర్ అండ్ ఎనర్జీ మే అపియర్ టు బి డిఫరెంట్ but both are there that expresses in the world.
0: ee shaktiye moolamu.
1: This power is the base.
0: Padarthame stoolam.
1: The matter is gross.
0: Ee shaktiye aadharamu.
1: Power is the basis.
0: Padarthame aadheyam.
1: The matter is support.
0: Aadhara aadheyamulu rendu kudanu avinabhava sambandhamule.
1: The support and supported are interrelated.
0: Kanukane deenini క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
0: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
1: ది ఎంటైర్ నేచర్ ఇస్ ఎ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటిది క్షేత్రజ్ఞుడు.
1: ది ఎంటైర్ క్షేత్ర ద ఫీల్డ్ ఇస్ కండక్టెడ్ బై ద నోవర్ ద ఇన్నర్ సెల్ఫ్.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: వితౌట్ నోవర్ దేర్ ఇస్ నో నోన్.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: Without this kshetra you cannot see the knower.
0: Kalpane bhagavad gita
1: to bhagavad gita
0: kshetram kshetrajna kshetrajnam chapaman viddhi chapiman adi kudanu nenenu annadu.
1: Therefore in bhagavad gita it is said I am that also.
0: ఈ దీనిని పురస్కరించుకుని సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని
1: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
0: తత్ అది,
1: తత్ దట్,
0: జా పుట్టటము,
1: జా బీయింగ్ బోర్న్,
0: లా లయముందటము, లా లయముందటము,
1: లా ఎన్హిలేషన్,
0: ఆన్ అభివృద్ధి కావటము,
1: ఆన్ డెవలప్మెంట్.
0: తత్ జలా,
1: తత్ జలా
0: అనగా అందునుండియే పుట్టి అందునుండియే పెరిగి అందునుండే నీలమైపోతుంది.
1: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్, ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
1: Therefore, for creation, sustenance and annihilation, mind is responsible.
0: దీనిని అక్షర పురుషుడని కూడాను మరొక పేరు పెట్టారు.
1: This is also called the Purusha, the one of letters.
0: అక్షరం,
1: అక్షర.
0: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
1: From the worldly point of view, akshara meant that which can never be killed.
0: Kshara anaga marpu chendetunte deeni maroka peru.
1: Kshara means that which is changeable.
0: Kshara-akshramulu yokka tattvame ee jeevitam yokka rahasyamu.
1: The secret of life is the combination of both the changeable and changeless.
0: Kshara-mayetuntedi.
1: Body changes.
0: Atma akshara-mayetuntedi.
1: The self is changeless.
0: Kaani ikkada kshara-akshramulu rendu kudanu okka పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ వన్ వర్డ్.
0: అక్షరం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: నాట్ దట్ పెరిషబుల్ అండ్ నాట్

0: పెరిషబుల్ బట్ బోత్.
1: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ,
0: ఆమెన్ ద సెల్ఫ్ ఆత్మ,
1: తరా నశించేటువంటి నీకు దేహము,
0: తరా పెరిషబుల్ బాడీ,
1: నశించే దేహము నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
0: పెరిషబుల్ బాడీ, నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
1: ఆ తర
0: ఆ అక్షర,
1: ఆ అనంతమైనటువంటిది,
0: ఆ దాటి
1: అమృతమైనటువంటిది,
0: దట్ ఈస్ ఇటర్నల్,
1: అమరమైనటువంటిది,
0: దట్ ఈస్ ఇమ్మోర్టల్,
1: క్షర అనిత్యమైనటువంటిది,
0: క్షర టెంపర్
1: అశాశ్వతమైనటువంటిది,
0: ఎఫిమర్
1: అసత్యమైనటువంటిది,
0: దట్ ఈస్ ఫాల్స్,
1: అసత్యమైన దేహము,
0: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్,
1: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది,
0: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
1: కనుక క్షరాక్షరం రెండు కూడా ఏకమైనటువంటివి.
0: సో బోత్ ది ఆస్పెక్ట్స్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆఫ్ వన్,
1: కనుకనే అక్షరం అన్నారు.
0: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
1: ఈ అక్షరం నుండియే,
0: అవుట్ ఆఫ్ దిస్ అక్షర,
1: తేజోవంతమైన యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
0: ది ఎఫల్జెంట్ డివినిటీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్.
1: ఈ తేజోవంతమైన యొక్క తత్వమునకు ప్రకృతి పరమాత్మ రెండు కూడా ఏకమే.
0: ఫర్ దిస్ ఎఫల్జెంట్ నేచర్ బోత్ ఆర్ వన్.
1: ప్రకృతి ప్రత్యేకంగా లేదు,
0: నేచర్ ఇస్ నాట్ సెపరేట్.
1: ప్రకృతి ఎందుకు ఆత్మభావం ఉంటున్నది.
0: ఇన్ ది నేచర్ ఆల్సో దేర్ ఇస్ సెల్ఫ్.
1: పరమాత్మ ఎందుకు ఆత్మస్వరూపమే ఉంటున్నది.
0: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్ఫ్.
1: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
0: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
1: ఇందుగలడందు లేడన్న సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్.
1: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
0: ద నేచర్ ఇస్ నాట్ ఇనర్ట్.
1: ఇది కూడా చైతన్యమైనటువంటిది.
0: దిస్ ఇస్ ఆల్సో అవేర్నెస్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ దీస్ టూ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్ ఇన్ రేడియన్స్.
1: ఇది ఇది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇది ఒక నిప్పు పెట్టె.
0: దిస్ ఈస్ అ మ్యాచ్ బాక్స్.
1: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
0: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
1: కానీ నా చెయ్యి కాలటం లేదు.
0: But my hands are not burned.
1: దీన్ని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
0: I keep it in the towel. It's not burned.
1: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
0: But here is match stick.
1: దీనిని మనం గీచినప్పుడు,
0: and I strike it on the match box.
1: దీనిలో నిప్పు వచ్చింది.
0: Here you get the fire.
1: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాల్చుంది.
0: If I keep the fire on hand,
1: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
0: And the kerchief also gets burned.
1: కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
0: ద ఫైర్ బర్న్స్ ది టవల్ అండ్ ఆల్సో ద హ్యాండ్.
1: కానీ ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులో పెట్టెలో ఉందా?
0: ఈజ్ దేర్ ద ఫైర్ ఇన్ ద మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్?
1: బాక్స్ లోనా ఉంటుందా అది నిప్పు?
0: ద ఫైర్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
1: పుల్లలోనా ఉంటుందా అది నిప్పు?
0: ద ఫైర్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాచ్.
1: ఈ పుల్ల నిప్పు రెండు ఏకమైనప్పుడే ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుండాలి.
0: When the matchstick and the matchbox together,
1: anaga pullalo nippulu avyaktanga undinatvanti okka tejasu,
0: that light which is unmanifested,
1: yokka ekatvam chetane vyaktam avutundadi.
0: Because of the unity of the two, it expresses outside.
1: Kanaka manasthaneetvanti deenlona tejasu untundadi.
0: In mind there is radiance.
1: హృదయం అనేటువంటి దానిలో తేజస్సు ఉంటుండాలి.
0: విత్ ఇన్ ది హార్ట్ దేర్ ఇస్ రేడియన్స్.
1: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ యూ కెన్ సీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
1: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
0: ద పవర్ ఇన్ ద మైండ్ ఇస్ వన్.
1: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటే.
0: ద పవర్ ఆఫ్ ద హార్ట్ ఇస్ వన్.
1: స్టిక్స్ లో ఉండేటువంటి ఒక శక్తి ఒక్కటే.
0: ద పవర్ ఇన్ ద మ్యాచ్
1: బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
0: ద పవర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
1: ఈ రెండింటి యొక్క శక్తులు కూడా ఏకం కావాలి.
0: బోత్ ది పవర్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
1: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల,
0: హియర్ ద మ్యాచ్ స్టిక్,
1: నిప్పు ఉంది,
0: హియర్ ఇస్ ఫైర్.
1: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే,
0: but if we soak it in water and strike it in match box, you don't get any fire.
1: నిప్పు రాదు.
0: You don't get any fire, no trace.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఈ నిప్పు పుల్ల,
0: this match stick,
1: నీళ్ళలో ఉంచటం చేత,
0: as it dipped in water,
1: దీని యొక్క శక్తి అంతర్ఘతమైపోతుంది.
0: The power is lost.
1: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది,
0: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్,
1: ప్రాప్తమైనటువంటి విషయవాసనలో మునిగటం చేత,
0: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్,
1: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి.
0: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
1: కారణం,
0: ద The reason?
1: విషయవాసన జలంలో ముంచబడి ఉంటుండాలి.
0: Because it is soaked in the water center plant. It is dipped there, soaked there in water.
1: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
0: Then when will it lie?
1: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థ శక్తి ప్రారంభమవుతుంది.
0: When you dry it up in the sunlight of renunciation, it will come back to normal state.
1: అదే వైరాగ్యము.
0: That is renunciation.
1: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాంతో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: When renunciation originates within us,
1: student,
0: that is in combination.
1: రావటం లేదు.
0: Even if you strike it against the match box, you don't get the fire.
1: అదే నీ పుప్పుల నీటిలో ముంచకుండా చేశావు.
0: Without soaking in water, you strike it, you get the fire.
1: నిప్పు వచ్చింది.
0: Now you see the fire.
1: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
0: What is the reason you get the fire now you didn't get before?
1: అది విషయవాసనలో మునిగింది.
0: Because it is dipped in the water of sensual pleasure.
1: సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: It is not related to the sensual world.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
0: As the human life is dipped in sensual pleasure, it can never light, it can never shine in its true form.
1: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
0: To a large extent, man is soaked in the sensual pleasure.
1: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
0: It's not possible to get away from
1: it. కానీ ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
0: However, when once out of this renunciation, when you have the feeling that is all temporary, nothing is permanent,
1: yenni manu anubhavinchinappatikini,
0: in spite of all experience,
1: manasunu vishayamlo munchi,
0: keeping the wisdom,
1: jhanamulu, japamulu, yogamulu, dhyana enni chesinappatikini, bhajanalu chesinappatikini prayojanam ledu.
0: There is no use of penance, meditation, worship. There is no use at all.
1: Karanam,
0: reason,
1: idi kevalam oka vidhamainatundi yokka shaktihinamainatundi sthitilo untundali.
0: It is in a position that is powerless.
1: ఇది ప్రజ్ఞాహీనమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
0: It has lost all its awareness.
1: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
0: It has to be an inner one feeling.
1: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
0: It is in diversity.
1: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
0: But it must reach the position of unity.
1: దివ్యత్వమైన భావంలో మునగాలి.
0: It should dip in the feeling of divinity.
1: దివ్యత్వమైన యొక్క తత్వంలో మనం చేరాలి.
0: We should merge in the nature of divinity.
1: Anityamu, anityamu ane satyanni gurtinchali.
0: We have to realize the truth that this is temporary, this is temporary.
1: Manam anubhavistunnam aneka sukhamulu, santoshamulu.
0: We experience so much of pleasure and happiness.
1: Kaani ivanta enta varaku?
0: How long do they last?
1: Kevalam chanikamainittiga roopondutunnayi.
0: They are just momentary.
1: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి.
0: వి సీ ద వరల్డ్.
1: ప్రపంచమును అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్.
1: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ది స్పిరిచువాలిటీ ఇన్ దిస్ వరల్డ్.
1: పశ్యన్ అపి చాన పశ్యతి మూఢో అనింది వేదాంత.
0: ద వేదాంత సెట్ ద ఫూలిష్ వన్ సీస్ బట్ హి సేస్ దట్ హి సీస్
1: భగవంతుని చూడాలి చూడాలి చూడాలి అని ఆశిస్తున్నావు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్ వాంట్స్ టు సీ గాడ్
1: చూడాలని నీవు అనేక విధములుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నావు.
0: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
1: ప్రతి మహనీయుని దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
0: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: అతను ఎంత పిచ్చివాడు.
0: హౌ మ్యాడ్ హీ ఇస్.
1: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
0: హీ సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
1: చూడాలని ఆశిస్తున్నాడు.
0: స్టిల్ హీ వాంట్స్ టు సీ గాడ్.
1: ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం.
0: This is ignorance in a human.
1: మానవుడు ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును.
0: You can clearly understand how foolish is man.
1: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తము జరుగుతుండాలి.
0: Every day we see sunrise and sunset.
1: సూర్యోదయం జరిగిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
0: He experiences joy and thrill at the time of sunrise. నిత్య జీవితానికి
1: సంబంధించినటువంటి కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
0: He is very happy that he can go on with the daily routine.
1: పగలంతా శ్రమించి
0: working hard in the day.
1: సూర్యాస్తమం జరిగిన తక్షణమే
0: at the time of sunset
1: తిరిగి ఆనందిస్తున్నాము.
0: Again he is happy.
1: సూర్యోస్తమం జరిగింది ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
0: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ హి ఇస్ హ్యాపీ.
1: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
0: We are delighted about the sunrise.
1: సూర్యాస్తమముకు ఆనందిస్తున్నాము.
0: We are happy about the sunset.
1: నిజముగా సూర్యోదయ సూర్యాస్తమములు మనము ఆనందించ తగినటువంటివా కాదు కాదు.
0: Truly speaking, the sunset and sunrise.
1: విచారించదగినటువంటి ఇవి రెండు.
0: One has to feel sorry about it, not to enjoy. How?
1: మన దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము ఒక్కొక్క సూర్యోదయ సూర్యాస్తముతో కరిగిపోతుంటుందని.
0: The life span with each sunrise and sunset is on the decline. Every time it is on the decline.
1: మృత్యుదేవతకు సమీపంగా పోతున్నప్పుడు మనిషికి ఆనందం అవుతుందా?
0: When he is so close to the goddess of death,
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక
0: this fact man is
1: ఈ సూర్యోదయం సూర్యాస్తమం మనకు ఉపకారంగా ఉంటున్నాయని ఎంతో ఆనందించిపోతున్నాం.
0: He is so happy about the sunrise and sunset because he feels that he receives
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి ఒక అజ్ఞానం.
0: This is ignorance in human life.
1: అట్టని ఈ విశ్వమును చూస్తున్నాం మనం.
0: We see this universe.
1: అయ్యో ఈ విశ్వాన్ని వదిలి మనం పోవలసి వస్తుందేమో అని భయపడుతున్నాము.
0: We are afraid because we may have to leave the world.
1: ఒక్కొక్కటి విశ్వాన్ని చూచి ఇది విశ్వం అనిత్యమైనది విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
0: At one time we know the world is temporary, we want to see God.
1: విశ్వమే విశ్వేశ్వరుడనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to recognize God is in the world.
1: విశ్వకల్పితమైనటువంటి సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
0: The entire universe is full of divinity.
1: నీ మనస్సు
0: your mind
1: ప్రకృతి దృష్టిపై ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
0: When it is towards the world, it appears as world.
1: పరమాత్మ దృష్టిపై మరల్చినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
0: If it is directed towards God, it appears divine.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు.
0: So the mistake lies in the vision, not in the creation.
1: కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో.
0: First correct your sight.
1: నగను చూచినప్పుడు
0: when you see the jewel,
1: ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
0: You feel very happy that necklace is beautiful.
1: కానీ దృష్టి అంత కూడా necklace పైన ఉంటుండాలి.
0: All your looks concentrate on the necklace.
1: మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
0: When you change your view that it is gold, your experience is different.
1: ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి, నగ ఉంటుండాలి.
0: In this necklace there is this jewel and also gold.
1: నగపైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి.
0: When you concentrate on the ornament, you don't think of the gold.
1: గోల్డ్ పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
0: When you think of the gold, you forget that ornament.
1: కనుక దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
0: When you view the world from the godly point of view, everything divine.
1: కేవలం ప్రకృతి దృష్టితోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
0: When you view it from the worldly point of view, we don't see divinity.
1: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి.
0: So we should understand that divinity is one in diversity.
1: Suradas kuda cheppadu.
0: Suradas also said,
1: ninu ganu gonnagalama krishna ninu ganu gonnagalana
0: krishna, can I recognize you?
1: Anuvu kante ati sutarupudavu ganamu kante ati ఘననీయుదవు.
0: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: 84 లక్ష జీవముల అనయంబున నడబాయకుందువట అణువు రేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుడువట నిను గను గొన్నగల్లన్నా.
0: ఇన్ ఆల్ ది
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల.
0: You are smaller than the smallest and bigger than the biggest. Among all the 84 lakhs of beings,
1: anayammuna nadabayakunduvata,
0: without any separation any time,
1: anuvu renu tulakashtama modaluga,
0: right from the atom to the wood,
1: akandaru kudavai velayiduvata ninu ganu gonnagallanna.
0: You exist in the infinite form. Can I recognize you?
1: Inte kaadu Krishna. ఘనమగు దొంగలలో గజ దొంగవు నిన్ను గను గొన్నగల్లన్నా.
0: నాట్ ఓన్లీ దిస్ కృష్ణ, అమంగ్ ఆల్ ది థీవ్స్ యు ఆర్ నంబర్ 1 థీఫ్ నంబర్ 1.
1: ఎవరు ఈ దొంగలు?
0: హూ ఆర్ దీస్ థీవ్స్?
1: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు?
2: మచ్చరంబుగల మానవు చేరుతే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
0: టు జాయిన్ ద కంపెనీ ఆఫ్ ది
1: పాము ప్రక్కనైనా పండవచ్చు.
0: We can lie down by the side of snake.
1: Durvasunaina snehanga cheskovachunu.
0: We can have friendship with Durvasa.
1: Kaani macharam anetundi vaani sneham manam matram undakoodadu.
0: But we should not have friendship with the one with jealousy.
1: Atane gajadunga.
0: He is a big thief.
1: Aa dunga kuda neeve.
0: You are that thief also.
1: Anaga bhagavantuni sarvasvarupuniga visvasinchadu ee yokka Suradasu.
0: Suradas has got full faith. God is infinite form.
1: కనుక మానవత్వంలో మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
0: When we inquire in this human life, the experiences of those people, we will understand the universe is a full of everything is the form of the mind.
1: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని
0: the life principle which is out of the mind,
1: భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము ఇది పెద్ద అజ్ఞానము.
0: టు టేక్ దిస్ మైండ్ మియర్లీ ఫిజికల్ అండ్ మెంటల్ ప్లేన్ అండ్ గ్రాస్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: జాగ్రత్తలో నీవు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క ఉపన్యాసంలో శ్రవణం చేస్తున్నట్టుగా అనుభూతి వస్తుంది.
0: నౌ ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ లిసనింగ్ టు స్వామిస్ డిస్కోర్స్.
1: స్వప్నావస్థ లోపల నీవు నీ స్వగ్రామంలో చేరి నీ గృహస్థ ధర్మంలో నిర్వర్తించుకున్నట్టుగా నీకు స్వప్నం వస్తుంది.
0: ఇన్ ఎ డ్రీమ్ స్టేట్ యు డ్రీమ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అటెండింగ్ టు యువర్ రొటీన్ ఇన్ యువర్ విలేజ్.
1: గాఢ నిద్రావస్థ లోపల మయమరిచి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
0: ఇన్ డీప్ స్లీప్ యుల్ హ్యావ్ దర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సౌండ్ స్లీప్.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: These three positions, states, waking state, dream and deep sleep,
1: are different. వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: Experiences also vary.
1: కానీ నీవు ఒక్కడే.
0: But you are one.
1: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
0: You are the same who experienced the waking
1: state.
0: You are the very same in dream state.
1: సుషుప్తిలో ఆనందించింది నీవే.
0: The one who has been present.
1: అవస్థలు వేరైనా కానీ నీవు ఒక్కటే.
0: The positions vary, but you are one.
1: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు omnipresent.
0: The one you present in all the three states is omnipresent.
1: Present, present ani bhavistunnavu.
0: We take the present.
1: Kaadu kaadu. Moodu kaalamulu endu undinatvanti oka murtivi neevu.
0: You are the very form present in all the three times.
1: Kanukane prati manavudu kudanu mummurti swaroopude.
0: So human being is this trinity.
1: Brahma Vishnu Maheshwaru mummurtulu ani bhavistunnamu.
0: We consider this trinity as Brahma Vishnu and Maheshwara.
1: Brahma anaga emiti creator ani. Srishtikarta ani.
0: Brahma is creator.
1: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
0: ఈశ్వర ద వన్ హూ ఎనిహిలేట్స్.
1: ఇంకా రక్షణకర్త విష్ణువు.
0: ద వన్ హూ ప్రొటెక్ట్ సస్టైన్స్
1: ఈ మూడు ఎవరుంటూ ఉన్నారు.
0: హూ ఆర్ దీస్?
1: సాత్వికమే విష్ణు స్వరూపము.
0: ద పాయస్ నేచర్.
1: రజో గుణమే బ్రహ్మస్వరూపము.
0: ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
1: తమో గుణమే ఈశ్వర స్వరూపము.
0: ద డల్నెస్ ఇస్ ఈశ్వర.
1: ఈ మూడు గుణములు నీ అందుండటం చేత నీవు ముమూర్తి స్వరూపుడు.
0: As all the three attributes are in you, you are the very form of that trinity.
1: ఈ మూడు చెట్టగా భావించకూడదు.
0: You should not consider that.
1: ఈ మూడు గుణములు మానవునికి అత్యవసరమే.
0: All these three are most essential to
1: man. కష్టములే నాకుండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
0: You always expect that I should have all the time happiness, never displeasure. You're mad.
1: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
0: When there are no difficulties, you cannot recognize the happiness value.
1: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
0: When there is no hunger, you cannot taste the food.
1: ఆకలి అన్నమును రుచి చూపిస్తుందాది.
0: It's only the hunger that will show you the taste of food.
1: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుందాది.
0: It's only the difficulty that will make you the taste happiness.
1: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
0: So never think that you should not have difficulty.
1: మనకు కావాలి.
0: We need difficulties.
1: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
0: The difficulties and the happiness are something like the sunlight and the shadow.
1: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుందో అట్టనే సుఖ దుఃఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటుంది.
0: Just as the sunlight and shadow are interrelated, the pain and pleasure are interdependent.
1: ఎండ ఒక్కటే.
0: The sunlight is one.
1: నీడలు వేరు వేరు.
0: The shadows are different.
1: దైవం ఒక్కటే.
0: God is one.
1: దేహములు వేరు వేరు.
0: బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
0: ఆన్ ద ట్రీ యు ఫైండ్ ద సన్లైట్.
1: సూర్యుని తేజస్సు ఒక్కటే.
0: సన్లైట్ ఈస్ వన్.
1: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపమును ధరిస్తూ ఉంటుండాలి.
0: బట్ ద షాడోస్ ఆఫ్ ది ట్రీ విల్ అస్యూమ్ డిఫరెంట్ ఫార్మ్.
1: వేరు వేరుగా కనిపిస్తుండాలి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్.
1: ఇన్ని వేరు వేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
0: ద షాడోస్ దట్ వేరీ ఆర్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
1: సముద్రంలో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
0: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
1: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
0: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
1: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్.
1: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In this ocean of the divinity, you find the human lives, the waves coming out of it.
1: ప్రతి మానవ తరంగమునందు కూడాను ఈ సచ్చిదానందము ఉంటుండాలి.
0: In every wave of human being, there is three aspects, సచ్చిదానంద.
1: కనుక సచ్చిదానందము యొక్క స్వరూపమే నీవు.
0: You are the very form of సచ్చిదానంద.
1: నీవు బిందువుగా ఉండవచ్చును.
0: You may be a drop.
1: సచ్చిదానందం ఓషన్ గా ఉండవచ్చును.
0: Divinity may be ocean.
1: కానీ ఇందులో క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
0: There is difference in the quantity, but quality is same.
1: మానవుని యందు ఉండేటువంటి దివ్యత్వము, దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
0: The divinity in man and the divinity in God are one and the same.
1: దివ్యమైనటువంటి విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాది.
0: The divine current is one.
1: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
0: We decorate with many bulbs.
1: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
0: There are differences among bulbs.
1: ఈ భేదములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? Filament.
0: The wave of human being, there is three aspects, Sachidananda.
1: కనుక సచ్చిదానందం యొక్క స్వరూపమే నీవు.
0: You are the very form of సచ్చిదానంద.
1: నీవు బిందువుగా ఉండవచ్చును.
0: You may be a drop.
1: సచ్చిదానందం ఓషన్ గా ఉండవచ్చును.
0: Divinity may be ocean.
1: కానీ

0: ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ లోపల ఉండేటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహాప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
1: We forget the differences in the filament of the bulbs. We call it, this bulb has got low light intensity, another bulb has got high light intensity, God has got that infinite
0: and
1: light intensity.
0: అన్ని ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
1: The divine power. The divine power, current is one and the same. There is only difference in the filament.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
1: So our feelings are narrow.
0: కనుకని ఇక్కడ ఈ కరెంట్ చాలా డిమ్గా కనిపిస్తుంటుంది.
1: Therefore it appears dim to your eye.
0: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience it in our daily life.
0: డ్రాయింగ్ రూమ్ లోపల పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటుంది.
1: We'll have a very big bulb in the drawing room which has high light.
0: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
1: In bedroom we'll have dim light.
0: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద బెడ్రూమ్.
0: నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
1: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యూ విల్ హావ్ బ్రైట్ లైట్.
0: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్ డిమ్
0: గా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్
0: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
0: అట్ట మనం భావించకూడదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్.
0: నీవు మూర్ఖుడు కాదు.
1: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
0: నీవు అజ్ఞాని కాదు.
1: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
0: నీవు ప్రజ్ఞానివి.
1: యు ఆర్ గాట్ ఆల్.
0: నీవు సుజ్ఞానివి. నీవు విజ్ఞానివి.
1: యు ఆర్ ఆల్ అవేర్నెస్. యు నో ఎవ్రీథింగ్.
0: కానీ బల్బులు మార్చుకో.
1: బట్ చేంజ్ ద బల్బ్.
0: అంతేకాని బల్బ్ అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ దిస్ బల్బ్ హియర్?
0: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
1: ద నేచర్ ఆఫ్ ద మైండ్ షుడ్ బ్లాసమ్ విత్ ఇన్ ద హార్ట్.
0: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
1: పీపుల్ సే యూ షుడ్ హావ్ లార్జ్
0: బ్రాడ్ హార్ట్. చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్
0: బ్రాడ్ మైండ్
1: బ్రాడ్ ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్ డాక్టర్ హ్యాస్ టు ఆపరేట్. యూ నీడ్ బ్రాడ్ మైండ్.
0: హార్ట్ ఎన్లార్జ్ అయింది అంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి.
1: ఇస్ నాట్ బ్రాడ్ హార్ట్, యూ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
0: హార్ట్ ఎప్పుడు బ్రాడే.
1: Heart is always broad.
0: Not this physical heart.
1: Not this physical heart. It is the spiritual heart.
0: Spiritual heart sarvatra untundadi.
1: Spiritual heart is everywhere.
0: Sarvata paanipadam. Tas sarvato chisiromukam. Sarvata srutimalloki. Sarvamavrutisthati. Sarvatra untundadi yoka spiritual heart.
1: The spiritual heart is everywhere.
0: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
1: We need not broaden it.
0: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
1: To see that we need broad mind.
0: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
1: We should never to safeguard the narrow mind.
0: సంహరించాలి.
1: We should kill it.
0: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
1: We should never be proceed along the narrow path. I, mine, my family.
0: నేను నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
1: We should travel up to the universe. I, my family, society, country, universe.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
1: Then the divinity will shine forth with all its brilliance and radiance.
0: స్వస్వరూప సందర్శనం అని.
1: That is visualization of one's own self.
0: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
1: This is called the divine spiritual force.
0: Infinite divine.
1: Infinite divine force.
0: ఈ infinite divine గా మనం తయారు కావాలి.
1: We should become that infinite divine
0: గా ఉంటున్నాం మనము.
1: We are in the divine.
0: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
1: It's not temporary.
0: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
1: When we drink wine, you are in
0: తాత్కాలికమైన divine గా ఉండినప్పుడు భక్తిగా ఉంటుంది.
1: And when you are in the divine, temporarily you will have devotion.
0: Infinite divine గా ఉండాలి. మారనటువంటి divine రావాలి.
1: You should be in that state of changeless position.
0: అది మన యందే ఉంటున్నది.
1: That is within you.
0: దీన్ని వేరే సంపాదించుకోవాల్సినటువంటిది కాదు.
1: You need not acquire it.
0: మనం ఎక్కడో పోయి వెతుక్కోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to search for it.
0: ఎవరితోనో మనం ఇప్పించుకోవాల్సినటువంటిది కాదు.
1: You don't need to summon it.
0: సహజంగానే ఉంటుండాలి.
1: It is in you naturally.
0: ఆ సహజమైనటువంటి దానిని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to notice that naturally.
0: ఎప్పుడు నీవు గుర్తించగలవు?
1: When can you know?
0: స్థూల సూక్ష్మ కారణాన్ని మరిచినప్పుడు.
1: When you forget this gross, subtle and causal.
0: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలవు. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
1: Therefore we should understand clearly the subtle and the gross and the causal.

0: సూపర్ కాజల్ బాడీస్ నేచర్.
1: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే,
0: వెన్ వీ డూ ఆల్ దిస్,
1: సూపర్ మైండ్,
0: ద సూపర్ మైండ్,
1: హైయర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, తర్వాతనే డివైన్,
0: దెన్ డివైన్.
1: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
0: దెన్ వీ షుడ్ క్రాస్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ మైండ్.
1: ఇదే ఓవర్ మైండ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ మైండ్.
1: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
0: ఇట్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
0: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అమనస్కారం.
1: ఇంకొక పేరు కూడా పెట్టారు, విదేహ స్థితి అన్నారు.
0: ఇట్ హాస్ గాట్ నాన్ బాడీ కాన్షియస్నెస్. విదేహ స్థితి
1: దేహంతో కూడా కూడినటువంటిది కాదు. ఇది
0: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ.
1: దేహంతో కూడినది మనస్సు.
0: ద మైండ్ ఈస్ ఇన్ ద బాడీ.
1: మనస్సుతో కూడినది ప్రపంచము.
0: ప్రపంచము out of the mind only you can find the pain and pleasure.
1: ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు.
0: They all bind you, will never confer bliss.
1: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
0: That which confers bliss, you get it out of over mind.
1: ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా?
0: How to reach over mind?
1: క్రమక్రమేణ ఈ మానవత్వం అనేటువంటిది పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగింటిని సమర్పించమని చెప్పని వేదాంతం ప్రబోధించింది.
0: Vedanta said, you surrender, you offer these three, these four.
1: భగవంతుడు దరకనక వస్తువాహనాదులకు కాని లేక అధికార స్థితులకు కాని ఏమాత్రం కూడా లొంగేటువంటి వాడు కాదు.
0: God will never submit himself because of your position or authority.
1: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
0: The inner significance of this is very well known in Krishna Tulabhara.
1: Krishnuni tanavaduga chesukovalani satyabhama swarthamainatti manasto sarva vidhamainatti yaka nagalanta vesindi.
0: Out of selfishness satyabhama wanted to own Krishna.
1: Kanakanaka vastuvahananta vesindi.
0: She offered all her property, the wealth and jewelry.
1: Bhagavantudu thugaledu.
0: But God didn't balance that.
1: Tirigi Rukmini vachi,
0: later Rukmini coming,
1: deeniki premane pradhanamu aneetundi oka gana upadesham chesindi satyabhamaku.
0: She taught the lesson of wisdom to Satyabhama.
1: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
0: ఫర్ దిస్ నేచర్ ఎ నేచురల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: సంజయ్ సహాని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది.
0: సంజయ్ సహాని సెడ్ దట్ ది రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ద్రౌపది ఇస్ టు క్లెన్స్ దట్ వెసల్.
1: కానీ ఎక్కడో అక్కడ ఇంత బలుసాకు ఒక చిన్న ముక్క చిక్కింది.
0: But a small fraction, a little bit of the leaf is noticed.
1: Deen Krishna ani Krishna arpana chesindi.
0: Repeating Krishna's name she offered it.
1: Inta alpamaina Krishna arpana chesthe kada adhikamainatundi oka deenini Krishnudu andistuntadu.
0: When such a small thing is offered,
1: arpitamu cheyaka
0: without offering
1: sampadana manam andukodaniki veele kaadu.
0: It is not possible to acquire wealth.
1: Edo kritiga manam arpitam kavali.
0: You have to sacrifice in one
1: bazaarukaina velli oka shop lopala 10 rupayalu vaadi shopkeeper mogara kodte vaadu manam okaru oka handkerchief kottestadu.
0: If you go to the shop and pay 10 rupees, the shopkeeper will give you handkerchief.
1: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి ఖర్చు నీకు ఎట్లా వస్తుంది?
0: ఇఫ్ యు డోంట్ పే 10 రూపీస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ కర్చేర్?
1: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుగులైన కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
0: కుచేల ఆల్సో ఆఫర్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్ అండ్ కృష్ణ.
1: భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్ని ఒకదాన్ని తీసుకుని పోమని చెప్పని చెప్తుంటారు పెద్దలు.
0: దేర్ఫోర్ ఎల్డర్స్ సే వెన్ యు గో టు ద టెంపుల్ ఐదర్ యు టేక్ ద లీవ్స్ ఆర్ ద ఫ్లవర్స్.
1: కానీ నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
0: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ విల్ బి కరెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫామ్ అండ్ ద నేమ్ ఆఫ్ కృష్ణ.
1: అయితే కృష్ణ రూపము ఫామ్ గా ఉంటుండాలి, కనిపిస్తుండాలి కంటికి. కృష్ణ నామము కంటికి కనిపించదు.
0: బట్ యు సీ ది ఫామ్ ఆఫ్ కృష్ణ విత్ నేకెడ్ ఐ but not the name.
1: కరుణనే నారదుడు మరొక ఉపదేశం చేశాడు సత్యభామకు.
0: దేర్ఫోర్ నారద గేవ్ అనదర్ టీచింగ్ టు సత్యభామ. అమ్మ
1: సాకార రూపుడై ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఇన్ ది వెరీ ఫామ్.
1: ఈ రుక్మిణి నిరాకార నామమును స్మరిస్తే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
0: వెన్ రుక్మిణి థింక్స్ ఆఫ్ కృష్ణ యాజ్ ద ఫార్మ్లెస్ ఆస్పెక్ట్, వాట్ ఇస్ ద ప్రాఫిట్?
1: నాకు దానం చేసింది
0: సత్యభామ. ఆఫర్డ్ ఆల్ దిస్.
1: ఈ కృష్ణుని అమ్ముకొని నేను బ్రతకాలి.
0: ఐ హావ్ టు సెల్ అవుట్ కృష్ణ అండ్ లివ్.
1: కాబట్టి నాకేదో ఒకటి ఫలితం రావాలి.
0: I should have some profit.
1: అని చెప్పేటప్పటికి అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: దెన్ రుక్మిణి సెడ్,

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced
1: within me.
0: Repeating Krishna's name, she gets that tulsi.
1: Krishnanamam Krishnamaniki samanamaina tookam vachindi. Tulsi dalam extra tookam ayipoyindi.
0: Then there is perfect balance, but this tulsi leaf has become extra weight.
1: Kanukane manam patramo pushpamo polavante emiti deeni arthamo.
0: So when we say the leaf, flower, fruit,
1: patramalagaye billapatro maradipatro tulsi patro kaadu manaku patramo.
0: The leaf is not of different plant.
1: Ivanni vaadipoyetundi kaalipoyetundi.
0: They are sure to decay and fall.
1: Neevu dharinchinatundi oka deham aneetundi neeku patramo.
0: This very body is the leaf.
1: పత్రము ఇది భగవద్ అర్పితము.
0: దిస్ బాడీ ది లీఫ్ ఈస్ టు బి ఆఫర్డ్.
1: పుష్పము
0: దెన్ ఫ్లవర్.
1: అదే హృదయ పుష్పము.
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్.
1: ఫలము
0: ఫ్రూట్.
1: అదే మనోఫలము.
0: దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్.
1: తోయము
0: దెన్ వాటర్.
1: ఆనంద పాష్పములే తోయము.
0: ద టీయర్స్ ఆఫ్
1: ఇవి మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది.
0: దీస్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అది నిజమైన అంతరార్థానికి సరి అయినటువంటి ఒక స్వరూపం.
0: దిస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: వెన్ వీ ఆఫర్ దీస్ థింగ్స్ విల్ రీచ్ దట్ స్టేజ్.
1: కానీ భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి.
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you should
1: తెల్లవారు లేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము.
0: We always sit in the state of yoga.
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
0: In the afternoon we sit there dying.
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
0: But in the night time we'll be in disease.
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః. మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ.
1: అది ఏ దివ్య దివ్యమైనటువంటి భావము.
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
1: అందువల్లని
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం మునగాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి
1: ఆఫర్డ్.
0: Whatever you may do,
1: నీ ఉద్యోగం చేసుకో.
0: You do your job.
1: విద్యావంతుడిగా నీవు చదువు.
0: You study.
1: నీవు అధ్యాపకుడిగా బోధించు.
0: You teach as a teacher.
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
0: Whatever task you may fulfill, whatever the duties you may discharge, if you have the feeling that they are offered to please God,
1: manasulu sulabhanga arikattadaniki ide margamu.
0: This is the true path to reach God.
1: Ee dehamu bhagavantunidi.
0: This body belongs to God.
1: Anukunnappudu ee dehamto papa karyamu ye matramu nu cheyam.
0: When you have that feeling, you will never commit sin.
1: Kalukuni ee yokka dehaarpitamaneetundi bhavam ante emi anta bhagavantunide.
0: When you offer body, it means everything is divinity.
1: Naa dhanamu bhagavantunide.
0: My wealth belongs to God.
1: అప్పుడు నీవు దుర్వినియోగం చేయవు.
0: Then you will never waste money.
1: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
0: You will make proper use of money.
1: నా శక్తి అంతా భగవంతునిది.
0: All my power.
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
0: You should never misuse it.
1: కనుక సత్యసాయి సంస్థల్లో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
0: For that reason in Sri Satyasai organizations, stealing on desires.
1: Don't waste food.
0: Don't waste food.
1: Food is God.
0: Food is God.
1: నీ శరీరము ఫుడ్ తో ఆవిర్భవించినటువంటిది.
0: The body is out of food.
1: తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
0: Your body is the very form of the food given by parents.
1: కాబట్టి అన్నం బ్రహ్మ.
0: Therefore food is God.
1: కనుక ఫుడ్ ఈస్ గాడ్.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: దానిని నువ్వు వేస్ట్ చేయద్దు.
0: Never waste food.
1: నీవు ఎంత అవసరమో అంత తిను.
0: You eat to the extent
1: necessary. కానీ కట్టల్లో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనము వృథాపరిచినటువంటి వారం అవుతాం.
0: Never leave it on the plate and waste it. It means you are misusing God.
1: Don't waste money. God is wealth.
0: Don't waste money. God is wealth.
1: కనుక ఈ ధనము,
0: this money,
1: misuse of money is evil అన్నారు.
0: So Swami says misuse of money is evil.
1: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
0: Never waste money.
1: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి.
0: If you want to do it, do good.
1: దానము చేయి, వస్త్రదానము చేయి, గృహదానము చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
0: You indulge in activities of charity.
1: దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
0: But never waste, misuse money.
1: ధనమును దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
0: Misuse of money is a sin.
1: ఇంకా మూడవది,
0: the third,
1: don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: Kalaya namaha, kalakalaya namaha, kalagapramaya namaha, kalatitaya namaha, kalaswarupaya namaha, kalanimitaya namaha, anta kalame.
0: Everything is time. God is described in various forms of time.
1: Kalakalaya namaha, kalakalaya namaha, నీవు ఏమాత్రం కూడాను నీ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: నెవర్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గాసిప్.
1: కాలమును పవిత్రముగా ఉంచుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: మేక్ యువర్ టైమ్ సేక్రెడ్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు వేస్ట్ టైమ్ యు విల్ బి వేస్టింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
0: Don't waste energy. That is bad talk, bad energy, bad look.
1: ఈ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: You are wasting all the energy in the body.
1: See no evil, see what is good.
0: See no evil, see what is
1: hear,
0: good.
1: No evil, hear what is good.
0: Hear no evil, hear
1: talk
0: what
1: no
0: good.
1: Evil, talk what is good.
0: Talk no evil, talk
1: think
0: what
1: no
0: is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think
1: do
0: what
1: no
0: is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: ఇది నీవు సద్వినియోగం చేసిన వారవుతావు.
0: Thus you will be making proper use.
1: అది భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God. అది
1: భగవంతుని యొక్క సాధన.
0: That is his అది
1: భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయమైపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్ వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనస్సును క్రమక్రమేణ మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫర్గెట్ ద వేగరీస్ ఆఫ్ ద మైండ్. వాట్ ఇస్ సాధన ప్రాక్టీస్?
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనం చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration.
1: Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషన్.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: రాయటం మెడిటేషన్, చదవటం మెడిటేషన్.
0: Writing is meditation, reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి ఉండదని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: ప్రాసెసెమ్లో ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు.
0: అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెటర్స్ యూ రైట్,
1: డ్రైవ్ చేసే సమయంలో ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు.
0: వైల్ డ్రైవింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్
1: మెడిటేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
1: కనుక నా లైఫ్ ఈ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా కూడా కాన్సన్ట్రేషన్ చేయి.
0: Have a feeling that life is meditation. Whatever you do, do in concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీవు హరికి ఏమాత్రము వరి చేయద్దు.
0: Don't get worried about being in a hurry.
1: హరి వరి కరి మూడు చేతిని హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three. హరి వరి కరి.
1: హరి వరి కరి.
0: హరి వరి కరి.
1: కనుక మనం హరి వరికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to హరి వరి.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature of the mind
1: will be.
0: Then it will under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టమొచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతేకాని మనసును మరొక విధంలో ఒకరు దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: It is impossible to divert the mind otherwise.
1: మనకు మనస్తత్వం అనేటువంటి చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: There is every scope to take the mind to the over mind.
1: అసాధ్యమని కానీ ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: ఇట్స్ క్వైట్ ఈజీ.
1: చాలా సున్నితమైనటువంటిది.
0: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
1: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
0: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
1: మానవుడు ప్రయత్నపట్టాలి.
0: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
1: ప్రయత్నం చేయటం వల్ల లక్షలమైనటువంటి అంతరిక్షానికి వెళ్లిపోతున్నాం మనం.
0: With efforts, man can travel in the space to lakhs of miles.
1: కానీ వారు అరయించేటప్పుడు మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not able to go within even half an inch.
1: చెయ్యాలి మనం. అంతరిక్షానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
0: We should do it. Instead of getting into the space, we should travel within.
1: అంతరిక్షానికి పోవడం లోపల millions of crores అంతా కూడా ఖర్చు అవుతుండాలి.
0: By traveling to the space, we are wasting millions of crores.
1: కానీ అంతర్భావానికి పోవటానికి నయా పైస కూడా ఖర్చు కానక్కర్లేదు.
0: యు గో విత్ హిమ్, యు డోంట్ నీడ్ టు వేస్ట్.
1: ఏమాత్రము ఖర్చు కాదు,
0: యు డోంట్ నీడ్ టు వేస్ట్.
1: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
0: ఫస్ట్ యు డెవలప్ ఇన్నర్ విజన్.
1: కేవలం అవుట్ లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
0: మియర్లీ డోంట్ డెవలప్
1: అవుట్ లుక్స్. మీ మనసునంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
0: ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్ లుక్స్ విల్ మేక్ ది మైండ్ మంకీ.
1: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
0: నాట్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
1: కనుక బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Don't follow the mind. Don't follow the body. Follow the conscience.
0: Don't follow the body. Don't follow the mind. Follow the conscience.
1: Conscience. దాని నీవు కాన్షియస్ ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
0: When you follow the conscience, it will take you to consciousness.
1: Consciousness beyond minded.
0: That consciousness is beyond mind.
1: ఇలాంటి అతీతమైన యొక్క మానసిక స్థితిని ప్రతి మానవుడు కూడా అందుకొని తమ తమ కర్తవ్యాన్ని తాము గుర్తించి వర్తించినప్పుడు దేశంలో సమస్యలే ఉంటుండవు, ప్రాబ్లమ్స్ ఏ ఉండవు.
0: When we reach that state beyond the mind, there will be no problems in this world.
1: కనుక ప్రపంచం యొక్క శాంతి కూడా మీరు పాటుపడండి.
0: You struggle for the peace in the world.
1: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
0: The world is always at peace.
1: కానీ మానవుని యొక్క మనస్సులు అశాంతిగా ఉంటుండాలి.
0: But human mind is not at peace.
1: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
0: Confer, see that you get the peace in the mind.
1: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It rests on the human behavior.
1: మంచి నడతల చేత,
0: out of good behavior.
1: మంచి ప్రబోధన చేత,
0: a good teaching.
1: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన సలపండి.
0: To the world, you teach, you publicize these things.
1: Bhagavat Namam Cheta,
0: with God's name,
1: Hriyani Nimpukondi.
0: Fill your heart.
1: Seva Bhavam Cheta,
0: the feeling of service,
1: Shirasunu Nimpukondi.
0: Fill your head.
1: Manavuniki Kavalsinatuvanti Rende Rendu, Okati Head, Okati Heart.
0: Human being needs two, head and heart.
1: Ee head and heart nu rendittiki manchiga nimpukunte hand lo manchi work cheyagalu.
0: If the head and heart are good, you can have good activity in hand.
1: ఎడ్యుకేషన్ ఇన్ ది హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, త్రీ హెచ్వి, త్రీ హెచ్, హెచ్ హెచ్ హెచ్, ఇది త్రీ హెచ్. హెడ్, హార్ట్, హ్యాండ్, ఇది త్రీ హెచ్. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
0: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ కాల్డ్ ఈ హెచ్వి. నో, త్రీ హెచ్, హెచ్ హెచ్, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
1: భజన బినా సుఖ

జగత్ సర్వం సత్యాదినంచు దేవతం తత్ సత్యం ఉత్తమాదినం ఉత్తమో పరదేవత దైవాదీనం జగ

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవాదీనం జగత్ సర్వం, ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం, ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం, అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత, అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Daivanni gurchi purna parijnanam lenatu aa samayam nandu aneka vidhamuluga kudanu vicharana salputu vacharu.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకోలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and had taken to worshipping the idols, మూర్తి.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the idol meant the one, everyone that's born has a form, మూర్తి.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, మూర్తి.
0: వీరే మూర్తి స్వరూపులు.
1: They have forms.
0: అయితే ఇట్టి మూర్తులకు చైతన్యము, దయ, ప్రేమ, కరుణ, సహనము, సానుభూతి ఇత్యాది ఆచరణీయమైనటువంటి సద్గుణములు ఉంటున్నాయి.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: కాని ఇది ఎవరు కూడా కాదని చెప్పలేరు.
1: None can deny this.
0: కొన్ని శిలారూపములుగా ఉంటున్నాయి.
1: Some forms are idols made up of stone.
0: ఇందులో చైతన్యము లేక, సహనము లేక, ప్రేమ లేక, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యూ టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపేంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యూ యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింటర్ ద ఫింగర్ డైరెక్ట్స్ యూ టువర్డ్ ద ఫ్లవర్ యూ స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని విలోపింపజేసేటువంటివి ఈ యొక్క విగ్రహములు.
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: క్రిటిసైజింగ్ సచ్ ఎ నోబుల్ ఐడియా ఇస్ ఎ మిస్టేక్.
0: కొన్నింటిని మనము అతి ప్రీతిగా మనము ఆరాధన చేస్తున్నాం.
1: వి వర్షిప్ సమ్ ఎండియరింగ్లీ.
0: మన తాతలు ముత్తాతలైనటువంటి వారిని చిత్రములుగా చేసుకుని వాటిని మన గృహంలో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం.
1: వి హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ వి వర్షిప్ దెమ్.
0: కానీ ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: Do you find life there in those pictures?
0: కరుణ ఉన్నదా?
1: Do you find anything there?
0: ప్రేమ ఉన్నదా?
1: Love?
0: లేదు.
1: No.
0: కానీ వీటిని పూజించటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: Why do you worship the pictures of your parents and forefathers? Why?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: The elders have given us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inches పొడవు 4 inches వెడల్పు ఉండినటువంటి ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: We have 100 rupee currency note, 6 inches.
0: And 4 inches. అయితే దానిలో చైతన్యం ఉన్నదా?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: Do you find love?
0: కానీ ప్రేమనే లేకుండినా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: Though the currency note has no love there, yet man loves it.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world there is not even a single person who does not love the currency note.
0: ఏ దేశీయుడైన కూడాను,
1: of any country,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: of any region,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: any time,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యార్న్డ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలో చేరి ఉంటున్నది.
1: వీ ఫైండ్ ఇట్స్ ఆల్ మేడప్ ఆఫ్ యార్న్ అవుట్ ఆఫ్ ద ప్లాంట్స్ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ బ్లేడ్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: దే హావ్ నో వాల్యూ.
0: కానీ అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈజ్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ రాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటును మనం కాపాడుకోవటము దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ ద డిస్లైక్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వి ఫైండ్ ద వర్షిప్ అండ్ ద డినయల్.
0: ప్రతి మానవుని ఎందుకును ఒక విశ్వాసం ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఆ విశ్వాసమే లేకుండా దేనిని కూడా ఆశించలేడు.
1: ఇఫ్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎనీథింగ్.
0: ప్రతి మానవుని ఎందుకు మొట్టమొదటి ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ హ్యాస్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశావాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందుకూడను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది 6 రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ 6 అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: విజిక. ఈ 6 యొక్క తత్వమే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్స్ దీస్ 6 అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈజ్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ 6 ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సమ్ మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా హూ విల్ హ్యాండ్ ఓవర్.
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వీ ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందుకూడను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యూ ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరీ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదములకు ఋగ్వేదము అని అర్థముంది.
1: ద వర్డ్ సత్య హ్యాస్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదములకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదములకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి.
1: సత్య సా ఆయి.
0: సత్య ఋగ్వేదము.
1: సత్య ఋగ్వేద.
0: సా
1: సా
0: సామవేదము.
1: సామవేద.
0: ఆ అథర్వణ వేదము.
1: అథర్వణ వేద.
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద.
0: సత్యాస.
1: సత్యాస.
0: కనుకని ప్రతి పదమునందుకును వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారం చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకములైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లింగం?
0: గుర్తు అని దీనికి ఒక పదం.
1: లింగం మీన్స్ సైన్.
0: ఈ పదం దేనికోసం ఉపయోగపెట్టారు?
1: వై డూ యూస్ దిస్?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధం.
1: ది వెరీ ఫార్మ్ ఆఫ్ లింగ రిప్రజెంట్స్ ద సెల్ఫ్.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: లింగ హ్యాస్ నో డైమెన్షన్ అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: గాడ్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ అన్ ఎండ్ అండ్ సో ఇట్స్ కాల్డ్ లింగం.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వం రిప్రజెంట్స్ ద మాస్టర్
0: ఈశ్వరత్వమే.
1: ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: ద నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ ద పాయింట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలో జరుగుతూ ఉన్నాయి.
1: వి ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న కృష్ణ అన్న ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ కృష్ణ ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: Some have strong faith, therefore they.
0: మరి కొంతమందికి రామ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: సమ్ లైక్ ద నేమ్ రామ.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: Therefore, because they like the very name Rama, so they worship him.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి.
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఈజ్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడ నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్ వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ stands for this word soham that comes out of atma the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: This is called హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం means I.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐ ఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండాలి.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడా భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolishness.
0: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూచినప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము. చూపించినది వ్రేలు.
1: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది,
1: గాడ్ ఇస్ షోన్,
0: విగ్రహము చూపింపబడినటువంటిది.
1: ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దిస్ ఐడల్స్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
0: జడమందు చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఇస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ దిస్
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనర్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వ రూపములందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వి ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్, అణు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వి ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
0: ఇనర్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినము కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వి డు ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్, హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్?
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రం మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ క్షీరంను పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నీ కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వలయందు కూడాను సర్వమానవలయందు కూడాను ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటు నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మిస్టేక్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్, మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: తన యందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచి పెడుతుంటాలి.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణములు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ డిస్టెన్స్ అస్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడు
0: పరదోషములను మాత్రమే వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైనీ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరము.
1: అండ్ దట్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ,
1: in this world, wherever you see,
0: పరలో దోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others' mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి యొక్క వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us
0: are అందరూ కూడా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని
1: So we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని.
1: We have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి దోషాన్ని మొట్టమొదటి చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరల దోషాన్ని వెతికేటువంటి వాడు ఆ పాపి.
1: He is the worst of the sinners who finds fault with others.
0: మనం ఎప్పుడు కూడాను ఇతరుల దోషాన్ని వెతకకూడదు.
1: We should never find out faults in others.
0: ఇది ఏ నిజమైనటువంటి శివత్వమునకు తెలియనటువంటి అర్థము.
1: This is the meaning of Sivatva, the principle of Siva.
0: వ్యక్తి పవిత్రమైనటువంటి గుణం మనలో ప్రవేశించాలి.
1: We should have a sacred quality within us.
0: పరదూషణ అనేటువంటిది మహాపాపమైనటువంటి.
1: Accusation of others is the worst of the sins.
0: కనుక దాని జోలికే మనం పోకూడదు.
1: We should not be after that quality.
0: ఒకవేళ దూషించడానికి నీకు ఇష్టమైన నిన్ను నీవు దూషించుకో.
1: In fact, if you want to criticize anybody, criticize yourself.
0: నేను మానవుడై పుట్టి
1: Having been born a man,
0: మానవత్వాన్ని ధరించి
1: Having been a man,
0: ఇలాంటి మానవుడు చేయవలసినటువంటి పనులు నేను చేయగలుగుతున్నానా?
1: Am I able to do manly deeds, the activity of a human being? What kind of activity am I doing?
0: నిన్ను నీవు విమర్శించుకో.
1: So you criticize yourself.
0: నిన్ను నీవు దూషించుకో.
1: You accuse yourself.
0: నిన్ను నీవు దండించుకో.
1: And you punish yourself.
0: ఇదే నిజమైనటువంటి సాధన.
1: Punishing one's own
0: సాధన సాధనగా జపం చేయటం సాధన కాదు.
1: It's not simply repeating names.
0: ధ్యానాన్ని కూర్చోవటం సాధన కాదు.
1: Not sitting for meditation.
0: మనలో ఉన్నటువంటి దోషాన్ని దూరం చేయటమే గొప్ప సాధన.
1: Giving up all the bad qualities within is the true spiritual path.
0: సాధన అనగా మన దుర్భావం దూరం చేసుకుని సద్భావమును పెంచుకోవటమే సాధన.
1: True sadhana, spiritual path meant cultivating good qualities
0: and
1: getting rid of bad qualities.
0: అది ఏ సాధన?
1: That is sadhana.
0: Sadhana, sakaleshwari swarupam.
1: Sa, the very form of different forms of wealth.
0: Ati sakaleshwari swarupam ainatvanti aa saanu manamu dushistam enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware of
0: it. Manam penchukunnappude adhe mana dhanam.
1: And in fact, if we develop good qualities, there is our wealth.
0: Okku kontamandi manavulaku krodham vastuntadi.
1: Some are angry.
0: Chanam lopalle krodham vastundi.
1: They will have temper.
0: Kaani aa krodhamu evarini chedustundi?
1: Well, who will be spoiled by that?
0: Tana kopame tana shatruvu.
1: Your anger is your enemy.
0: Tana shanti tanaku raksha.
1: And in fact your peace is protecting you.
0: Kopamunu tanu champukovali.
1: Therefore you have to kill your anger.
0: Daya chuttambavu.
1: And the compassion is your relief.
0: Tana santoshame swargamu.
1: And your happiness is the very
0: heaven. Tana dukkame narakam anru.
1: And your very misery is the hell.
0: Ilanti dukkame narakam manaku.
1: And that misery is the hell.
0: Eenadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not able to know his own fault.
0: మొట్టమొదట తన దోషాన్ని తాను గుర్తించాలి.
1: First he should find out his own mistake.
0: తాను గొప్ప అని పరులు చాలా చిన్నవారని అలాయకులని అలుపులని భావించుకోవటం చాలా పొరపాటు.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: మొట్టమొదట దైవత్వం ఎక్కడ ఉన్నది?
1: Where is God?
0: ప్రతి మానవుని యందు ఉంటుంది.
1: God is in everyone.
0: ప్రతి జీవి యందు ఉంటున్నది.
1: In every living creature.
0: ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: In every living
0: thing. ప్రతి ప్రాణి, ప్రతి జీవి, ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: Therefore every
0: మానవులు నిరంతరం కూడాను దుఃఖములో మునిగిపోతున్నారు.
1: Man has drowned himself in misery.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన దోషాన్ని తాను గుర్తించుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
1: The reason is that he is not

0: ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ లివింగ్
0: క్రియేచర్ ప్రతి ప్రాణి యందు ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ లివింగ్
0: ప్రతి ప్రాణి ప్రతి జీవి ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపమే.
1: దేర్ఫోర్ ఎవ్రీ లివింగ్ క్రియేచర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: అది కాకుండా ఉండినప్పుడు ఈశ్వర సర్వభూతానాం అని ఎందుకు చెప్తాడు?
1: ఇఫ్ ఇట్స్ నాట్ సో వై షుడ్ the scriptures declare ishvara sarvabhuta
0: daivam manusha rupena
1: god is in human form
0: karukane daivam manusha rupamlo vastundadu
1: god incarnates in human form
0: kabatti atti manushunu manam daivanga bhavinchukunte vaani manam ye matram kuda vimarsinchamu
1: so if you consider every human being as divine you will not criticize
0: bhagavantudu eppudu kodanu భావాన్ని చూస్తాడే కాని బాహ్యమైన చర్యలు చూడడు.
1: గాడ్ ఈజ్ ఆఫ్టర్ ది ఫీలింగ్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ రిచువల్.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: మ్యాన్ టుడే కాన్సంట్రేట్స్ ఆన్ ది ఎక్స్టర్నల్ రిచువల్.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: హీస్ ఫర్గెటింగ్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: భావప్రియుడే భగవంతుడు.
1: గాడ్ రిలీషెస్ యువర్ ఫీలింగ్.
0: కనుకనే దృష్టి దోషం మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: సో వీ హావ్ టు correct our
0: pashyatiti pasihu
1: is only animal that will have external looks
0: baita drishti chuchetunte pasihu
1: that which has got the outer view is an animal
0: antar drishti chuchetunte vadu manavudu
1: if he is a true human he will have inner vision
0: eppudu manam baita drishti chustuntam
1: if we have got the external view all through we are animal
0: idi kaadu manchidi kaadu
1: it's not proper
0: ekkada pachcha garapadte akkada pasihu parigettipothundi
1: is the cow that runs after the green grass
0: kaani manavudu దాన్ని విచారణ చేస్తాడు.
1: బట్ మ్యాన్ మస్ట్ ఎంక్వైర్
0: అది పంట భూమి
1: దాట్ ఇస్ ద ఫ్రిగ్యులర్
0: దాని కాపలా వాడు ఉన్నాడా
1: అండ్ దేర్ ఐ హావ్
0: దాన్ని మేయటానికి పోతే మనల్ని వారు దండిస్తారా
1: అండ్ ఇఫ్ యూ ఆర్ ఆఫ్టర్ దట్ విల్ బి
0: కనుకనే మన కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాము ఈనాడు.
1: టుడే వి ఆర్ ఫర్గెటింగ్ అవర్ ఓన్ డ్యూటీ
0: మన కర్తవ్యాన్ని విస్మరించడమే మానవత్వంలో పెద్ద దోషము.
1: Forgetting one's own duty is the biggest mistake in
0: ఒక చిన్న ఉదాహరణ
1: a small example
0: ఈనాడు ఒక ప్లేన్ పోవాలనుకున్నాం.
1: Today you want to catch a flight.
0: ఒక బస్సు పోవాలనుకున్నాము.
1: You want to catch a bus.
0: అది సకాలానికి ఎగిన రాకపోతే
1: if it does not come there at right
0: time. మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right time.
0: సకాలానికి ఈ బస్సు రావటం లేదే.
1: Buses are not reaching at the right time.
0: అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty he will be accused by the
0: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values we call ourselves humans.
0: కానీ మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human values.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైన పోయినవాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man why should
0: నీ ప్రాణమును నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You got the five life principles.
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస.
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality
0: ఈ గుణాలను మనం చంపుకోవటం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో మనల్ని చంపడం లేదు.
1: In fact no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే అవుతారు.
1: ఇఫ్ యు కిల్ లవ్ ఆల్ బై యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ ద లైఫ్
0: ఆఫ్ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ లవ్.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు గ్రో ట్రూత్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం అసత్యం అసత్యం.
1: టుడే వి ఫైండ్ ఫాల్స్హుడ్ లైస్ ఎవ్రీవేర్.
0: సత్యం
1: ట్రూత్
0: నాలుగు ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: Dharmamu
1: righteousness
0: chetiki pranam.
1: And it's the very life of the hands.
0: Ahimsa hrudayaniki pranam.

0: violence is the life of the heart.
1: కనుకని ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాము.
0: Then once we lose them, naturally we lose
1: our చంపుకున్న వారం అయిపోతాం.
0: And we'll be just putting our hands. And we're losing our heart.
1: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నవనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
0: So we have to know the basic truth that everyone is immanent within us.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
0: సేక్రెడ్ టీచింగ్
1: ఈ శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
0: టు టీచ్ యూ దీస్ థింగ్స్ ఆన్ సేక్రెడ్
1: శివరాత్రి అని వచ్చింది.
0: శివరాత్రి ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: ఈ శివమునకు అణుకువ అని కూడా ఒక పేరు.
0: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్ అణుకువ హ్యూమిలిటీ
1: అనగా సి ఇది సి
0: లెటర్స్
1: ఎత్తు లేకుండా పోతే అది అణుకువగా కనిపిస్తుంది.
0: ద లెటర్ సి on the top you find it is bent, sign of humility.
1: దానికి ఒక కిరీటం మాదిరిగా పెడితే శవం అయిపోతుంది.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దిస్ లెటర్ షా జస్ట్ రైజెస్ హిస్ అగ్లీ హెడ్ ఇట్ ఇస్
1: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
0: ఇట్ ఇస్ ఈగో దట్ టేక్స్ యూ టు డెత్ బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
1: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
0: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
1: అసత్యం జనరంజనం
0: అండ్ పీపుల్
1: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
0: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేమ్
1: స్థానే దధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ ఈనాడు సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
0: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై ఎనీబడీ ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ ఎన్ ఎనిమీ.
1: అసత్యం జనరంజనం
0: అండ్ అన్ట్రూత్ ఇస్ యాక్సెప్టెడ్.
1: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
0: లైస్ ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
1: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
0: దేర్ఫోర్ వి అట్టర్ లైస్.
1: కానీ జనాన్ని రంజింపజేశారు కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
0: యు మే యు ప్లీజ్ అదర్స్ బట్ యు హావ్ నాట్ ప్లీజ్ యువర్ సెల్ఫ్.
1: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
0: వెర్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ప్లీజింగ్ యువర్ హార్ట్ వాట్ ఫన్ ఇస్ దేర్ ఇఫ్ యు ప్లీజ్ అదర్స్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ప్రజల యొక్క దీనికోసం నువ్వు పాటు పడుతున్నావు కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీవు పాటు పడటం లేదు.
0: యూ స్ట్రగుల్ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ but you don't please yourself.
1: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
0: Under any circumstances follow the path of truth.
1: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
0: Suppose if it takes you to danger, better you don't.
1: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
0: But never speak a lie at that moment.
1: నువ్వు quiet గా ఉండు.
0: Remain quiet.
1: అది ఒకానొక సమయం లోపల.
0: That at one time
1: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
0: ఐఎమ్ బోర్న్ as a human being.
1: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
0: Being a human being, I should speak truth.
1: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
0: ఐ షుడ్ నాట్ రిసార్ట్ టు
1: ఇంజస్టిస్. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
0: అండ్ ఎ సీకర్ హస్ టేకెన్ దట్ వౌ.
1: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
0: హి సాట్ దేర్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ చాంటింగ్
1: నారాయణ పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
0: అండ్ హి స్టార్టెడ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: కానీ
0: బట్
1: వీ నెట్టైనా సని అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
0: ఈశ్వర వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
1: లేక ఇతనితో అపాయం కల్పించాలి.
0: And he wanted to see that he would be put in danger.
1: Ani oka jinkanu tarumukuntu vachadu aa Eeshwarade.
0: Eeshwara in the form of a hunter was running after the deer.
1: Ee vratham pattinatvanti vyakti chuchadu.
0: The man of truth watched this.
1: Tana eduruku padalopane aa jinka poi cheripoyindi.
0: He saw this deer hiding in a bush close by.
1: Eeshwarudu vachadu.
0: Eeshwara came.
1: Tapasvi,
0: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
1: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా అని.
0: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
1: ఏం చెప్పాలి? చూచాను.
0: Yes, I saw.
1: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
0: If he says, I have not seen, it is false.
1: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
0: If he says, I have seen, the deer will lose.
1: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
0: So it amounts to death.
1: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
0: So he will be committing a lie.
1: నేను మానవుడిగా పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: Death of this deer. So what for?
1: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏమిటి?
0: I adhere to the truth.
1: నా దీక్షనంతకును మంట కలిపినటువంటి వాడు అవుతాను.
0: All the oath and the vow I have taken is just gone.
1: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
0: So he thought of God at that moment.
1: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
0: Then he, oh God, teach me a good knack to get out of this.
1: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
0: God gave him a good thought.
1: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
0: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
1: చెప్పాడు.
0: He said,
1: నాయన, ఏది చూచను అది పలుకదు.
0: O person, that which has seen cannot say.
1: ఏది పలుకును అది చూడలేదు.
0: What that says can has not seen.
1: ఇది నే ఇచ్చే ఆన్సర్.
0: Well, this is only thing I can say.
1: కన్నులు చూచినాయి.
0: Eyes watch.
1: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
0: But eyes cannot speak.
1: నోరు చెప్పగలుగుతుంది.
0: Yes, the tongue can.
1: కానీ నోరు చూడలేదు.
0: But it has not seen.
1: చూచిండేది ఒకటి చెప్పేది మరొకటి.
2: Therefore the one sees the other speaks.
1: ఇది నేను అంగీకరించను అన్నాడు.
2: And so I cannot express
1: it. అప్పుడు తప్పించుకున్నాడు.
2: That's how he found an escape.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి
2: then Ishwara incarnated.
1: ఈ యుక్తియే యోగము అన్నాడు.
2: And Ishwara manifested and said this kind of escape is yoga.
1: అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
2: The true human quality lies in not harming anybody, rendering help to everybody and find an escape that way.
1: దాన్ని రక్షించాడు.
2: He has protected that.
1: అపకారం చేయలేదు.
2: He has not harmed.
1: అసత్యం ఆడలేదు.
2: And he has not told a lie.
1: నిజమే చెప్పేది నోరు.
2: It's the tongue.
1: కానీ నోటి కన్నులు లేవు కదా.
2: And the tongue has
1: కన్నులు. కానీ కన్నులకు నోరు లేదు కదా.
2: And eyes cannot speak.
1: కనుక ఒకటి చెప్పి ఒకటి చేయటం ఇది సరైనది కాదని తాను సమర్థించుకున్నాడు.
2: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్
1: ఈనాటి మానవులు
2: మ్యాన్ టుడే
1: యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
2: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వి కెన్ అఫోర్డ్ అవర్ ఓన్
1: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
2: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
1: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము ఉన్నత భావము ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
2: we should have good feelings and noble thoughts so as to render help to everybody.
1: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
2: we should not harm anyone.
1: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
2: yes the very harm will harm you.
1: నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
2: You may be harming somebody, tomorrow you have to face the consequence.
1: కనుకని నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
2: You are harming unto yourself only.
1: అపకారం చేయవద్దు.
2: Never harm anybody.
1: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
2: Never be a traitor to anybody.
1: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
2: Never accuse anybody.
1: ఈ దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడాను ప్రాకృతమైన జగత్తు.
2: The criticism, accusation, they happen in this world.
1: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
2: They all represent the worldly trend, worldly path.
1: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
2: They're all negative qualities.
1: కానీ పాజిటివ్ క్వాలిటీ నీవు పెంచుకోవాలి.
2: డెవలప్ ద పాజిటివ్ క్వాలిటీ.
1: మానవుడై పుట్టావు.
2: యూఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడై పుట్టి ఇన్ని విద్యలు నేర్చి ఇంత గొప్పవాడని తెలివితేటలు పెంచుకుని కట్టకడపు నువ్వు చేసే పనులు ఇవే.
2: హ్యాంగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటెలిజెంట్ వాట్ ఈస్ దిస్
1: సిచువేషన్. చదువులు ఏమి ప్రయోజనము?
2: వాట్ ఫార్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్యది కూడా మంద మతడు.
2: హ్యాంగ్ బీన్ హైలీ ఎడ్యుకేటెడ్ హావింగ్ గాన్ త్రూ ద బుక్స్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిజ్ ఓన్ ట్రూ సెల్ఫ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
2: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్ ద ఫెమిలియారిటీ విత్ ద టెక్స్ట్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
1: చదువు చదువ తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
2: ఎడ్యుకేషన్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టు ద టోటల్ అవేర్నెస్.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
2: ఆఫ్టర్ ఆల్ వి స్టడీ అండ్ స్టడీ అల్టిమేట్లీ డై. నౌ లెట్ us స్టడీ టు బి ఇమ్మోర్టల్.
1: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువుల వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
2: హ్యాంగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ ది నాలెడ్జ్ ద విజ్డమ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
2: టు హెల్ప్ అదర్స్ ఈజ్ ద మెరిట్, టు హార్మ్ అదర్స్ ఈజ్ ద సిన్.
1: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
2: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ వ్యాస ఇన్ దీస్ టూ సేయింగ్.
1: Help ever, hurt never.
2: Help ever, hurt never.
1: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
2: This is the thing that we have to learn.
1: సాధ్యమైనంత వరకు కూడాను
2: ఇతరులకు
1: బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
2: We should see that no one is put to suffering.
1: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా, కలిగినా పర్వాలేదు.
2: Even if you were to suffer, doesn't matter.
1: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
2: God will protect you even if you were to suffer.
1: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
2: But we should not make anyone to suffer.
1: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
2: You have no right authority to make.
1: నీవు సామాన్యమైన మానవుడే.
2: In fact, he is also
1: ee manavuni endu madhavattam untundadi.
2: There lies God in everyone.
1: Ee madhavattam anetundi mayam chesi neevu kevalam krurathvaniki neevu poonukunte idi neeku apakarame kada.
2: You forget the divine quality and resort to wickedness. Can you be a human being any longer?
1: Kalaka neevu manavudiga pravartinchu.
2: Behave as a human being.
1: Needu ye jati?
2: To what community race you belong?
1: Manava jati.
2: I belong to the race of humanity.
1: Aa jatini manchi manava jati ga teerchididdukko.
2: And see that you shape and mold the humanity into a perfect
1: jati. Manava jati.
2: You belong to human society race.
1: Karukane atti jatini manam pochinchadaniki taginatti krushi manam cheyali.
2: We have to make every effort to uphold the human value.
1: Ee manava jati
2: yedi
1: pranamulu.
2: What are the life principles?
1: Neeti nijayitilu pranamulu.
2: These two principles, neeti, the honesty, nijayiti, integrity.
1: Neeti galugu jati.
2: The race with honesty.
1: Nijamaina jatira.
2: It is a true race.
1: Adi mana jati.
2: That is our
1: నీతి లేకపోతే ఇది మానవ జాతి అని ఎట్ల పేరు పెట్టుకునేది.
2: వితౌట్ దిస్ నీతి ద మొరాలిటీ యూ కెన్ నాట్ కాల్ జాతి ద నేషనాలిటీ.
1: మొరాలిటీని మనం పెంచుకోవాలి.
2: సో హ్యావ్ టు డెవలప్ మొరాలిటీ.
1: ఈ మొరాలిటీ లేకపోతే ఏమి చేసి ప్రయోజనం లేదు.
2: వితౌట్ మొరాలిటీ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి ఇన్ వెయిన్.
1: మనం నీతిగా బ్రతకాలి.
2: సో వీ షుడ్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్.
1: అది నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వానికి ప్రబోధ.
2: దట్ ఈస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ద డివినిటీ.
1: సర్వజీవులు ఎందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
2: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
1: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
2: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
2: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కానీ
2: బట్
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
2: without understanding this unity
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
2: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
1: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
2: There should not be any differences based on I, mine and thine.
1: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
2: The feeling of we-ness should be developed.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: విద్యార్థులారా,
2: students,
1: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
2: The first instance, know who you are.
1: Who am I? I.
2: Put a question, who am I?
1: నేను అనేటువంటిది నీవు తెలుసుకోలేనప్పుడు నీ సమాజంలో నీ గ్రామంలో ఎంతమంది నేను అనేటువంటి వారు లేరు.
2: Without knowing who am I, what is the fun of knowing everybody in the village?
1: కనుక నీకు నీవు నేనెవరు అని తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
2: Then once you know who am I first, you'll be knowing the rest.
1: ఎన్నో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
2: We find this I in everyone.
1: ఇన్ని నేను నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
2: Is it possible to know everyone?
1: కాదు కాదు.
2: No.
1: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేను తెలుసుకునే వారు అవుతావు.
2: Then once I know who am I, I'll be knowing the rest.
1: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదట నీకు తెలుసుకో.
2: ఇఫ్ యూ వాంట్ టు నో ఎవ్రీవన్, ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
1: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
2: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్,
1: అయితే
2: నో ది సేమ్.
1: కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల, కొన్ని ప్రభుత్వ యొక్క అధికారం లోపల, కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
2: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ it may not be possible to observe equality.
1: Kani
2: but
1: sadhyamaina varaku kudanu
2: the extent possible
1: danni kudanu konchi varaku tappinchukoni
2: we have to also find a way out.
1: Vaarni kudanu chaminchi
2: we have to pardon them.
1: Vaaru sariyina margaaniki teppadaniki poorukovatam manavattu yokka divyattam.
2: The real divinity lies here in showing them that right direction.
1: Asalu aadhyatmikam ante emiti?
2: What is spirituality?
1: Aadhyatmikam anaga
2: spirituality means
1: tana endunnatundi pasutvanni himsinchi
2: first killing the animal quality
1: tana yettunna manavatvanni divyatanga maarchukovatame ide divyatmaya aadhyatmikam.
2: Transforming the humanness, the human quality in you into the divine.
1: Prati manavuni endukunu pasutvam untundadi.
2: There is animality in every man.
1: Mottamoti ee pasutvanni manam తింపుకోవాలి.
2: ఫస్ట్ వీ హ్యావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
1: ఆ పశుత్వాన్ని చంపి
2: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్.
1: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
2: అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్.
1: ఆధ్యాత్మికము.
2: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
2: స్పిరిచువాలిటీ మ్యాన్
1: ఆత్మను తెలుసుకోవటం కాదు.
2: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్.
1: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
2: వీ హ్యావ్ టు డిస్టెన్స్ యానిమాలిటీ
1: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
2: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
1: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
2: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
1: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
2: అండ్ ఆధ్యాత్మ ఇస్ ద కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ద బిగినింగ్ అండ్ ది ఎండ్.
1: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
2: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెజెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
1: నీవు నేను ఒక్కటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
2: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
2: అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
1: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
2: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ ఎ లైక్ బట్ డోంట్ బి బాదర్డ్ ఆఫ్ ఇట్.
1: ధర్మరాజు మహాసభలోపల కూర్చున్నాడు.
2: He sat there in his court.
1: Duryodhanu ishtamachinattuga cheptunnadu.
2: Duryodhana was speaking as he liked.
1: Kattagalapudiki Krishnunni nindistu vachadu.
2: And he went on blaming even Krishna.
1: Agratamuramuni vidavadiki Krishnudiki
2: And Krishna has no authority to deserve this.
1: ఇక్కడ అర్థతాంబూలం తీసుకోవడానికి అర్హుడే కాదు.
2: He said Krishna is not eligible to receive.
1: అని అనేక రకములుగా దూషించాడు.
2: And he went on accusing him.
1: అప్పుడు
2: then
1: ధర్మజ చాలా బాధపడ్డాడు.
2: ధర్మజ felt so sad.
1: నా ప్రభువును ఇంత గొప్ప సభలోపల ఈ విధంగా తుచ్చంగా దూషిస్తున్నాడే.
2: My Lord is criticized openly in this public court. He felt so sad.
1: వీడికి దూషించే అధికారం ఎక్కడ ఉంది?
2: What right has he?
1: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్ యొక్క రోగమే.
2: That's all the reflection of his personal disappointment.
1: కనుకనే ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
2: Therefore he should be cured from the disease that has come up because of the personal disappointment.
1: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
2: ధర్మజ caught hold of the feet of Krishna.
1: కృష్ణ ఈ విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
2: Just blaming you, you are smiling.
1: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది అన్న.
2: You may smile, but I feel like crying.
1: పిచ్చివాడా ధర్మజ.
2: ఓ మ్యాన్ క్యాప్.
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారం ఇక్కడను దేహంకే కానీ నాకు కాదు.
2: The praise and the blame belong to the body, but not to the self.
1: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
2: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్.
1: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
1: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
1: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
2: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్
1: అఫ్లిక్షన్,
2: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
1: నీకు తోడునీడే నేను వాడాను.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
1: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
2: ధర్మజ సెడ్ దేర్ ఆర్ నన్ టు గివ్ దట్ బ్యూటిఫుల్ స్పిరిచువల్ టీచింగ్ టు ఎవ్రీబడి, దేర్ఫోర్ ఆల్ ఆర్ ఇగ్నోరెంట్.
1: వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు?
2: వాట్ కైండ్ ఆఫ్ స్ప్లైట్.
1: స్నానము చేయు, ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
2: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
1: Kolla bhoomundato jallalaadinnadu harinchinanduka ardhaminuta.
2: Is it because that you have stolen the butter and the curd?
1: Dharma ja chaaluniki katti pettini panchangam inka.
2: You just stop whatever you do.
1: Pogadukona boku chaalinchu mui nora.
2: Don't praise Krishna anymore. Shut up, he said.
1: Shut up annadu.
2: Shut up, he said.
1: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
2: కృష్ణ సెడ్ హి సెడ్ వెరీ గుడ్ వర్డ్స్.
1: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
2: అండ్ హీ నోస్ ఆల్.
1: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
2: దో హీ నోస్ ఆల్
1: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
1: నోరు మూయి అన్నాడు.
2: సో యూ షట్ అప్.
1: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
2: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
1: ఎక్కువ ఇతరుల పైన దూషించకూడదు.
2: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి.
1: మౌనం కలహం నాస్తి అన్నారు.
2: అండ్ ఇఫ్ యు రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: వాడు చేస్తే చేసినాడు.
2: లెట్ హిమ్ క్రిటిసైజ్ యూ.
1: నీవు వాడికి చేయవద్దు.
2: యూ డోంట్ డూ ఇట్.
1: ఎవరు నీకు అపకారం చేశారో
2: ద వన్ హూ హాస్ హార్మ్డ్ యూ
1: వారికి ఒక వందనం ఇచ్చేసే.
2: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
1: వారికి తిరిగి నీవు ప్రతి అపకారం చేయవద్దు.
2: అండ్ డోంట్ రిటాలియేట్.
1: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
2: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
1: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
2: యూ సే దట్ అదర్స్
1: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
2: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
1: చేయవద్దు.
2: డూ ఇట్.
1: వారు చేస్తే చేసుకుని.
2: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
1: నీవెవరికి అపకారం చేయవద్దు.
2: డోంట్ హార్మ్ ఎనీబడీ.
1: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
2: Wish for the well-being.
1: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
2: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: అందరూ సుఖంగా ఉండాలి.
2: ఆల్ షుడ్ బి హ్యాపీ.
1: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
2: When all are happy, you can be happy.
1: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
2: వి షుడ్ ప్రే ఫర్
1: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
2: అండ్ వి వాంట్ ద ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
1: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
2: వి ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: ఎవరి అపకారము మనం కోరకూడదు.
2: అండ్ వి షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
1: ఎవరు మనకు
2: ద్వేషం టు హ్యాపెన్ టు ఎనీబడీ.
1: ఈ లోకంలో ద్వేషులే లేరు.
2: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈరోజు ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
2: యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
1: అందరు నీ మిత్రులే.
2: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
1: కనుకని అందరినీ మిత్రులుగా భావించు.
2: కన్సిడర్ ఆల్ యాజ్ యువర్ ఫ్రెండ్.
1: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
2: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
1: విశాలమైనటువంటి యొక్క హృదయము,
2: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
1: ఫీలింగ్, పవిత్రమైనటువంటి యొక్క భావము,
2: సీక్రెట్ థాట్,
1: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
2: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడీ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
2: అండ్ ఫర్ దట్ పర్పస్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్.
1: భగవంతుడు ప్రతి మానవుని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
2: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
1: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
2: And then you do what you like.
1: అలాగే అర్పితం చేయి.
2: and you offer
1: it.
2: Oh God, the heart that you have given me, gifted me earlier, is offered to you back.
1: Again.
2: What else can I offer unto you?
1: Oh
2: God, I join both of my hands. I give you back the heart that you have given me. I don't have anything new. I have got all those that you have given me. I give you back that you gifted me. That is a big gift you have given. That is love and love alone.
1: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
2: And that love I have to share.
1: ఆ ప్రేమను పంచే కోసం ఈ ప్రేమను పెంచుకోవాలి.
2: And to share this love in me with others,
1: ఏ మానవుని యందు ద్వేషము, అసూయ, క్రోధము ఈ మూడు కులను మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
2: The man with hatred, jealousy and anger is not acceptable to his own family, the wife and children.
1: దుర్గుణాలను మొట్టమొదటి దూరం చేయాలి.
2: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
2: దెన్ వన్స్ వీ ఫాస్టర్ లవ్, దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
2: సో హ్యూమన్ లైఫ్ ఈస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
2: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
1: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
2: హి వాస్ బోర్న్ సీక్రెట్.
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి ఒక చేర్చుకుంటారు.
2: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ద వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
1: ఈ యొక్క దుర్గుణాలు తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
2: ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
2: అండ్ దే విల్ టేక్ యూ, పుట్ యూ టు డేంజర్.
1: నీ మానవత్వాన్ని మసిగలుపుతాయి.
2: యూ విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
1: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
2: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
1: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
2: ద హ్యూమన్ లైఫ్ ఇస్
1: ఎంత దివ్యమైనటువంటిది, ఎంత భవ్యమైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది.
2: సో సాఫ్ట్ అండ్
1: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు?
2: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్.
1: నీ స్వార్థం కోసమని, స్వప్రయోజనం కోసమని పరులను దూషించి, పరులను హింసించి, పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
2: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
1: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
2: Be happy when others are happy.
1: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
2: Be happy when others
1: are in pleasure. అప్పుడే ఆనందం నీకు లభిస్తుంది.
2: Then only you can find happiness in you.
1: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
2: Then you can develop this human nature.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు,
2: today,
1: శివరాత్రి,
2: శివరాత్రి,
1: శంకర రాత్రి,
2: శంకర రాత్రి,
1: శంకర దినము.
2: And this is
1: శంకర అనగా చెప్పినని, శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
2: శం, ద డివైన్ థాట్,
1: శివానందము,
2: ఎటర్నల్ బ్లెస్,
1: ఆత్మానందము,
2: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
2: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
2: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్,
1: ఆత్మానందాన్ని,
2: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
1: బ్రహ్మానందాన్ని,
2: ద సుప్రీం బ్లెస్,
1: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
2: నాన్ డ్యువల్ బ్లెస్
1: అభివృద్ధి పెంచుకుందాం.
2: వీ హావ్ టు డెవలప్ దెమ్.
1: అప్పుడే నీవు మానవత్వాన్ని, పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
2: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
1: మానవుడిగా పుట్టి
2: అండ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
1: హీనుడిగా నీవు బ్రతకూడదు.
2: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్
1: మ్యాన్. క్రూరత్వము
2: అండ్ దిస్ అనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
1: కానీ నీవు పరుల్ని హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
2: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
2: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
1: నీవు పశువు కాదు, మృగం కాదు.
2: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
1: మానవుడు,
2: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
2: సో డోంట్ మేక్ ఎనీవన్ టు సఫర్.
1: ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
2: డోంట్ సఫర్ ఎనీబడీ.
1: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాడు.
2: దెన్ యూ విల్ బి హ్యాపీ, డబ్లీ హ్యాపీ, డబ్లీ బ్లిస్ఫుల్.
1: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
2: ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపన్ యాజ్ పర్ యువర్ విష్.
1: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
2: యాజ్ ఈజ్ యువర్ విష్, గాడ్ బ్లెసెస్ యూ.
1: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
2: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్,
1: ఆ చెడ్డ నీకే వస్తుంది.
2: యూ విల్ గెట్ ది రియాక్షన్.
1: నేడు కనిపించకుండా పోవచ్చు,
2: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
1: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
2: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
2: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్. నాట్ సఫర్ ఫర్ అవర్ సెల్వ్స్ దట్ వీ షుడ్ లీడ్ ఎ హ్యాపీ బ్లిస్ఫుల్ లైఫ్
1: మనం చదివిన చదువు కూడా గౌరవాన్ని ఇవ్వాలి
2: అండ్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్
1: మానవత్వాన్ని కూడా గౌరవాన్ని ఇవ్వాలి
2: వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ది హ్యూమన్ నేచర్
1: మనం గౌరవాన్ని మనం పెంచుకోవాలి
2: అండ్ వీ షుడ్ బి రెస్పెక్టెడ్
1: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి
2: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి
1: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు
2: దెన్ ఓన్లీ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్
1: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి
2: వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్
1: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం
2: వితౌట్ రెస్పెక్ట్ ది అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్
1: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో
2: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్
1: అదే నిజమైన మానవత్వము
2: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్
1: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీవు ప్రేమను పెంచుకో
2: యూ లవ్ అండ్ బి లవ్డ్
1: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి
2: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ దిస్ పర్పస్ టు కల్టివేట్ వర్చ్యూస్
1: ఏదో ఒక సబ్జెక్టు కోసం మనం పాటు పడటం
2: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్
1: డిసిప్లిన్ అంతా కూడా కేవలం నెగిటివ్ చదువులే
2: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్
1: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ నీకు ఒక చదువులే
2: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ లెర్నింగ్
1: ఏమి చదువులు ఈ చదువులు
2: వాట్స్ ఆల్ దిస్ లెర్నింగ్
1: ఒకనక్కడ ఎప్పుడు ఏం ఎవరు చెప్పారట చదివిన వాళ్ళకంటే చాకలోడు మేలని
2: సంబడి హస్ సెడ్ ది ధోబి ది వాషర్మెన్ ఇస్ బెటర్ దాన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్
1: ఒక ఇంటికి పోతే రెండు పంచులు ఒక చొక్క ఒక బనీన్ వేస్తాడు
2: దెన్ ఇఫ్ ఈ వాషర్మెన్ కమ్స్ టు యూ యూ పుట్ యువర్ గార్మెంట్
1: వాళ్ళు ఒక నోట్ బుక్ లో రాసుకుంటాడు
2: అండ్ యూ మేక్ నోట్ ఆఫ్ ఆల్ ది డ్రెస్
1: నోట్ బుక్ లేకపోతే గోడల పైన రాసుకుంటాడు
2: అట్లీస్ట్ యూ స్క్రిబుల్ ఆన్ ద వాల్
1: ఈ విధంగా ఇంటింటి వారు కూడా ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు
2: సో ఎవ్రీ హౌస్ హోల్డర్ రైట్స్ ద లిస్ట్
1: కానీ చాకలవాడు
2: బట్ ద వాషర్మన్
1: ఈ నోట్ బుక్ తీసుకోడు
2: హీ డజంట్ క్యారీ
1: ఏ నోట్ పైన రాయడు
2: హీ డజంట్ రైట్ ఎనీవేర్
1: మనసులో పెట్టుకుని తక్షణమే వాళ్ళది ఇంటికి దగ్గరటువంటి తెచ్చిస్తుంటాడు
2: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ది ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
1: ఏం చదువు చదివాడు
2: వాట్ నాలెడ్జ్ హస్
1: ఏం చదువు చదివాడు
2: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్
1: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సిన
2: దిస్ ఎడ్యుకేషన్
1: ఈ చదువులతో పాటు
2: అలాంగ్ దిస్
1: పాజిటివ్ చదువులు కూడా చదవాలి
2: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్
1: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి
2: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్
1: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాం
2: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education
1: puramanta kodunu ye aaradhana chestu vacharu
2: what sort of worship was there in the
1: kevalam prakrutini aaradhana chestu vacharu prakruti
2: they worship the nature prakruti
1: prakrutini aaradhana cheyatam tappu kade
2: it's not a mistake to worship nature
1: na tine tindini
2: the food that we partake
1: trage neerini
2: and the water that
1: pande pantanu
2: and the harvest grain
1: aneka rakamainatvanti oka aahara viharamanta manaku andistundadi ee bhudevi
2: and it is the nature that supplies the food raiment and shelter
1: inte kaadu manuviki kavalsinatvanti oka dhanaranyamulu kuda andistundayi
2: all the essentials like the grain also supplied by earth
1: inte kaadu
2: not on this
1: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు
2: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్
1: వజ్రాలు కూడా పండిస్తుంటారు
2: ఇవన్నీ
1: కూడా పండించి నీకు ఇచ్చేది ఆ భూమిని ఆరాధన చేయడంలో తప్పేమున్నది
2: వాట్ మిస్టేక్ ఇస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ ద ఫుడ్ అండ్ ఫ్యూల్
1: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయడంలో తప్పేమున్నది
2: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్
1: కనుకనే మనము ప్రాచీనులు చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధనలన్నీ కూడా పవిత్రమైనటువంటివి
2: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్
1: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్
1: వద్దు
2: వీ షుడ్ నాట్
1: ప్రకృతి మన భూమాత
2: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్
1: ఈ భూమాత గోమాత
2: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివియర్డ్ యాజ్ మదర్
1: వేదమాత
2: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్
1: కన్నమాత
2: అండ్ ఫిజికల్ మదర్
1: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవతలు
2: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివియర్డ్
1: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారి సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి
2: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్ ద ఫిజికల్ మదర్ ద కౌ ద మదర్ ద స్క్రిప్చర్
1: దైవారాధన చాలా ముఖ్యము
2: అండ్ వర్షిపింగ్ ఆఫ్ గాడ్ ఇస్ మోస్ట్ దైవారాధన
1: అనేది సన్నగిల్లి పోవడం చేతనే
2: బికాజ్ దేర్ ఇస్ నో వర్షిప్ ఫర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్
1: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి
2: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కేయాస్
1: ఎక్కడ చూసినా దుఃఖమే
2: వి ఫైండ్ మిజరీ
1: కారణం ఏమిటి
2: వై
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు
2: ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్
1: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బ్రతికి ప్రయోజనం ఏంటి
2: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
1: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది
2: Worship of the God, he will protect this country.
1: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
2: When once you think and worship God, the whole
1: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు,
2: ఆల్ పీపుల్ విల్ బి
1: సుఖశాంతిని పొందుతారు,
2: లోటు ఉండదు, అండ్ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్.
1: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాం,
2: యూ విల్ బి పీస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
2: వి సే సింప్లీ రిపీట్ పీస్ పీస్ పీస్ థ్రైస్.
1: శాంతి,
2: వాట్ ఇస్ పీస్?
1: ఎందుకోసం పలుకుతున్నావు?
2: వాట్ ఫర్?
1: ఆది భౌతికము,
2: ఫిజికల్,
1: ఆది దైవికము, ఆధ్యాత్మికము,
2: స్పిరిచువల్.
1: ఈ మూడింటి యందు మనకు శాంతి కావాలి.
2: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
1: దేహరీతిగా మనకు శాంతి కావాలి,
2: ఫిజికలీ వి షుడ్ బి పీస్ఫుల్.
1: మనస్సురీతిగా శాంతి కావాలి,
2: మెంటలీ వి షుడ్ పీస్ఫుల్.
1: ఆత్మరీతిగా శాంతి కావాలి,
2: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి.
1: ఈ మూడింటి యొక్క శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
2: వెన్ దిస్ వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, యూ విల్ బి పీస్ఫుల్.
1: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
2: Do you find peace in the outer
1: ప్రపంచంలో
2: world?
1: వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
2: There is no peace in the outer world.
1: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
2: You find only peace is peace peace outside.
1: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
2: The true peace is within you.
1: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
2: Keep up, maintain the inner peace.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ఈనాడు రాత్రి అంతా కూడాను
2: throughout night
1: చక్కగా నామస్మరణ చేసి
2: chant glory of God.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క శక్తిని ప్రపంచానికంతా కూడా నువ్వు ప్రసరింప చేయాలి.
2: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అది
1: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
2: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈశ్వరుడు అనగా ఏమిటి?
2: హూ ఇస్ ఈశ్వర?
1: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
2: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
1: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో,
2: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
2: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
1: కనుకని మీ యొక్క ప్రేమను మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
2: Therefore you should publicize the propagate practice the God's name and share with everybody.
1: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

Hallelujah.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba once remarked, expansion of love is life, contraction of love is death. Only when we broaden our vision to see everything around us as manifestations of the same divine principle which we term as God, can we derive true happiness in life. In today's Divine Discourse, Baba elaborates on this point by stressing that we must always strive to expand our hearts in all our endeavors. Let us now listen to the excerpts from the Divine Discourse by Bhagwan Baba, delivered on Ladies Day in Prashantinilayam on 19th November 2005.
1: ఈనాడు ఆడవారి దినమని ఆడవారి అధిక మంది చేరి ఎంతో ఆనందాన్ని అందించు ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
2: దిస్ బీయింగ్ ద లేడీస్ డే వీ కుడ్ ఆల్వేస్ షేర్ ద జాయ్ అండ్ ద బ్లిస్ ఆఫ్ ద అకేషన్ టోటలీ అరేంజ్డ్ బై లేడీస్ దెమ్సెల్వ్స్.
1: ఇందులో ఆడ మగ అనేటువంటి భేదం లేదు.
2: హియర్ ఇన్ దిస్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ విమెన్.
1: కేవలము ఉపాధిని బట్టి ఆడ మగ అని చెప్తూ వచ్చారు, కానీ అందరి ఎందు ఉన్నటువంటిది బ్రహ్మతత్వమే.
2: ఇట్స్ ఓన్లీ బేసింగ్ ఆన్ ద వెస్చర్ వన్ హ్యాస్ పుట్ ఆన్ వి డిస్టింగ్విష్ అండ్ డిఫరెన్షియేట్ మ్యాన్ అండ్ ఉమెన్. But basically, they are one and the same in spirit and the soul.
1: Sarvam kalividam brahma.
2: Everything is divine essentially.
1: Daivam kavalani andaru korutune untaru.
2: All aspire to attain divinity.
1: Aneka mandi rishudu తపస్సులు చేసి అనేక మంది యోగులు సన్యాసులు తపస్సు చేసి దైవాన్ని దర్శించగలరు.
2: Many of the sages, saints, aspirants, seekers, they have undertaken penance to visualize God.
1: కానీ దైవం ఎక్కడున్నాడు?
2: However, where is God?
1: దైవం మనుష్య రూపేణ.
2: God is in human form.
1: ఈ అవతారంలో చూసినప్పటికీ భగవంతుడు మనుష్య రూపం ధరించినప్పుడు అందరి మనుషుల్ని రక్షిస్తూ వచ్చాడు.
2: In the time of any incarnation for that matter, God takes upon himself the human body to come to the rescue and protect the entire humanity by and large.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: దైవమునకు ప్రత్యేకమైనటువంటి గుణములు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
2: God has no specific attributes nor the form either.
1: దైవము అనంతరూపుడు.
2: God has infinite forms.
1: ఒక ఫాము ఒక ఇది ఉన్నది చెప్పడానికి వీలు లేదు.
2: We cannot specify a lot a specific form to the divinity.
1: కానీ ఒకనొక సమయం నందు నారదుడు వచ్చి ప్రశ్నించినప్పుడు, మీరు భూలోకమునకు వచ్చి దర్శనమిచ్చి అందరినీ భాగ్యం చేయమని.
2: At one time Narada prayed to God, O God, come down on earth, move amongst us, give us the experience of your manifestation.
1: అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయన, బ్రహ్మశక్తి ఉండినప్పటికీ ఆ యొక్క బ్రహ్మశక్తి ఏమాత్రము పనిచేయదు, దీనికి నెగిటివ్ కూడా ఉండాలి. దైవం పాజిటివ్గా ఉన్నాడు, కొంత దీనికి నెగిటివ్ కూడా చేరినప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే వెళ్తూ జరుగుతుంది.
2: నారాయణ రిప్లైడ్ దిస్ వే, ద బ్రహ్మశక్తి ద సుప్రీం డివైన్ పవర్ ఈజ్ పాజిటివ్. But unless it is in combination with the negative, God amidst us in a human form, cannot operate and be functional.
1: కనుక జీవులను అభివృద్ధి పరిచినప్పుడే దైవం కూడా వారిలో చేరి అందరికీ ఆనందాన్ని అందిస్తాడు.
2: Therefore, God in human form will help for the emancipation and the welfare of the entire humanity.
1: అందువలన నాదుడు ఋషులు అందరూ కూడా దైవానికి అర్పితమైపోయి నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినటువంటి ఒక పవర్ఫుల్ తో దైవం దిగి వస్తారు.
2: ఇన్ రెస్పాన్స్ టు ద ప్రేయర్స్ ఆఫ్ నారద ద సీకర్స్ అండ్ ఎస్పరెంట్స్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ ఆన్ ఎర్త్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్.
1: కనుక దైవము బ్రహ్మస్వరూపమే కాదు మానవ స్వరూపం కూడా.
2: God is not merely the divine power manifests in a human form.
1: ఎవరు ఎందు చేరినప్పటికీ అందరి ఎందు కూడా బ్రహ్మం ఉన్నాడు, అది అంతర్ముఖంగా ఉంటాడు.
2: The same divinity is present in everyone who can experience if one turns inward.
1: ఈశ్వర సర్వభూతానాం సర్వభూతముల ఎందు కూడా ఈశ్వరత్వమే ఉంటుండాలి.
2: It is the same divinity present in infinite number of beings.
1: కాని భర్త అని భావించినప్పుడు అతను భర్తగా కనిపిస్తాడు.
2: But if you call him the master, he will appear in the form of a master.
1: కుమారుడు అన్నప్పుడు అతను కుమారుడుగా కనిపిస్తాడు.
2: If you think that he is the son, you will find him so.
1: డాటర్ అన్నప్పుడు డాటర్ గానే కనిపిస్తాడు.
2: If you feel that he is the daughter, you will experience him that way.
1: ఈనాడు మా ఇంటిలో ఒక గ్రాండ్సన్ పుట్టాడు అంటారు.
2: We say today we have a grandson born.
1: Our grandson kudanu brahmame.
2: Grandson is also divine.
1: Yedi puttinappatikini janminchinappatikini anta brahma andulo leenamai untadu.
2: Whatever that is created, whosoever that is born, you find the innate immanent divinity.
1: Kalukane daivamu okkadigane raadu jeevunto paatu daivamu daivamto paatu jeevudu kudanu ekamai untaru.
2: Therefore, God doesn't come down on earth all alone. You find the God moving in the company of the beings in whom also you find the divine.
1: దైవమునకు ఒక్క స్వరూపం అనేటువంటిది లేదు.
2: There is no special single form to the divine.
1: రూపనామములు ఉన్నటువంటిది ఇంతకూడదు జీవులకే కాని దేవుడికి లేదు.
2: The name and the form are limited to the human beings only and not to God.
1: ఎవరి ఎందు చూసినప్పటికీ దైవమే. మీరందరూ చూస్తున్నారంటే మీరందరూ దైవస్వరూపులే. దైవస్వరూపులు ఎప్పటి దైవాన్ని చూస్తున్నారు.
2: యు థింక్ దట్ యు ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ గాడ్, యు ఆర్ సీయింగ్ హిమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ ఆల్సో డివైన్. బీయింగ్ డివైన్ యు లుక్ ఎట్ ద డివినిటీ.
1: ఈ పక్షులు ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు. ఈ పక్షులు ఎందుకు కూడా దైవం ఉన్నాడు.
2: You find small parrots over here, you find God in them.
1: దైవం లేనటువంటి స్థానము దైవం కానటువంటి రూపము ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
2: There is no place, there is no form in this entire universe without God.
1: కానీ మన యొక్క కోరికలు ఆ విధమైనటువంటిగా ఉండటం చేత భగవంతుడు ఆ రూపాన్ని ధరిస్తుంటాడు.
2: God takes upon himself that form in response to our prayer and exemption.
1: మా పిల్లవాడిని గొప్పగా చదివించాలి, పరిదేశంలో పంపాలి, పర విద్యను నేర్చుకోవాలి అని అనేకంగా ఆశపడుతుంటారు తల్లిదండ్రులు.
2: యూజువల్లీ పేరెంట్స్ డిజైర్ టు హ్యావ్ దేర్ చిల్డ్రన్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఎ బిగ్ వే అండ్ టు సెండ్ దమ్ అబ్రాడ్ అండ్ సెటిల్ దెమ్.
1: ఎవరి నుండి వచ్చినప్పటికీ ఆ మాటలన్నీ కూడా భగవంతుని మాటలే.
2: వాట్ ఎవర్ దే సే, హూమ్ సో యువర్ మే స్పెల్ అవుట్, దట్స్ ఆల్ గాడ్స్ వర్డ్స్ ఓన్లీ.
1: శబ్ద బ్రహ్మమై, చరాచరమై, జ్యోతిర్మయి, వామ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని ఆ బిరుదులు ఉంటున్నాయి భగవంతుడికి.
2: గాడ్ హ్యాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ టైటిల్స్. దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద సౌండ్, దట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ మొబిలిటీ, ఆఫ్ ద లైట్, ది ఎటర్నల్ బ్లిస్ అండ్ ద మూవ్మెంట్.
1: కనుక ఎవరు మాట్లాడినప్పటికీ దైవమే మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ది స్ట్రాంగ్ ఫీలింగ్, whosoever may speak, is the God who is speaking.
1: ఎవరేది చెప్పినా కూడా దూషణ భూషణ తిరస్కారములు అన్ని కూడా మానవుని కాదు, మానవుని యొక్క నోటి నుండి వస్తున్నాయి.
2: వాట్ ఎవర్ మే బి సెడ్, ప్రైజ్ ఆర్ బ్లేమ్, దే ఆర్ జస్ట్ అటర్డ్, దే ఆర్ ఓన్లీ సెడ్ బై మ్యాన్.
1: ఎవరైనా మనం తిట్టారంటే అది కూడా దైవమే నన్ను తిట్టాడు అనుకుంటే మనకి ఏమాత్రము మనశ్చర్యం కాదు.
2: If you think that the one who accused you, who criticizes you, is only God, then you will not have any ill feelings towards him.
1: దైవము ఈ రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా దూషించాడు.
2: God has come in this form and criticized me should be your feeling.
1: కనుక పోయిడను కొట్టినను తిట్టినను కూడా అంత దైవమే.
2: It may be praise or a blame, whatever may be, it's all from God only.
1: కనుక ఏది జరిగినప్పటికీ ఇది దైవమే జరిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం దృఢం చేసుకోవాలి హృదయంలో.
2: There may be number of happenings in our life sojourn, but we should consider that all these happenings are in accordance to the will of God.
1: ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మనం చూడకూడదు.
2: We should not consider any person as an individual.
1: ఎవరు మనం ఎదుటి వచ్చి మాట్లాడినప్పటికీ దైవమే ఈ రూపంలో వచ్చి మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసము దృఢంగా పెట్టుకోవాలి.
2: We should have strong faith. Whosoever you come across, with whosoever you converse, is God himself.
1: అట్లు కాకుండా ఇతని పరాయవాడు అతని పరాయవాడు అని అనుకుంటే మనకు కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా కూడా బయలుదేరుతాయి, దుర్గుణం అంతా బయలుదేరుతాయి.
2: బట్ ఇఫ్ యూ ఐడెంటిఫై ఎవ్రీ పర్సన్ జస్ట్ ఎస్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ట్రై టు కన్వర్స్, you will have all ill feelings and traits like anger, jealousy, temper and so on.
1: ee temper, jealousy, ego ivani raavadaniki kaaranam emti?
2: What is the reason behind the temper, jealousy and ego?
1: ee baita desham varanta leka baita vyaktulandaru kodunu veri veri varu aneetundi paavam raavatam chethane ee vidhanga koopam rostunnayi.
2: Because you consider that all the people that you come across are different, they are separate, you have such feelings like temper, jealousy and ego.
1: Kanuka manu evaru maatladinappatikini evaru emannappatikini anta daivam yokka shabdame.
2: Anyone may talk to you, anyone may converse with you, the praise or blame, whatever may be, is only God's word.
1: Kanuka aa vidhamainatundi ekatvamu bhinnatvam lekunda ఏకత్వాన్ని పెంచుకున్నప్పుడే మానవుడు ధన్యుడవుతాడు.
2: మ్యాన్ విల్ బి రిడీమ్డ్ ఇఫ్ ఓన్లీ హీ అండర్స్టాండ్స్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఎవరి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పటికీ మాకు ఏదైనా బోధించండి అని చెప్పేటప్పటికీ నాయన నిన్ను నీవు తెలుసుకో చాలు చెప్తారు.
2: ఇఫ్ యూ మీట్ ఎనీ నోబుల్ సోల్ ఎల్డర్లీ పర్సన్ and request him to give you a teaching, they will tell you, know thyself, know yourself first.
1: Kochilu varandani neevu evaru ekkadi nunchi vachavu emti ani ee vidhanga prashnistharu.
2: We go on putting questions like this. Who are you? Where do you come from?
1: Who are you? Who is he? Itante adugutaru gaani who am I anedhi evaru prashninchukoru.
2: We put questions like this. Who are you? Who is she? But we don't put a question to ourselves. Who am I?
1: అది ప్రశ్నించుకున్నటువంటి వారికి సరైనటువంటి అర్థం వస్తుంది.
2: If I put to myself this question, who am I? I'll get the correct answer.
1: అట్టిది భగవంతుడు బోధించినటువంటి యొక్క బోధనలు.
2: That is the teaching of God.
1: ఈ దేహమును తానే ఇచ్చాడు. ఈ దేహంతో పలికించేది తానే, నడిపించేది తానే, నవ్వించేది తానే, ఏడ్పించేది తానే.
2: This body is the gift of God. He is the doer. He is the speaker. Everything happens as per His will.
1: కనుక ఇంత దైవం యొక్క సంకల్పమేనని మనం భావించాలి.
2: We should always feel that everything happens as per His command and will.
1: ఒకానొక సమయం లోపల ఈశ్వరమ్మ నా దగ్గరికి వచ్చి, స్వామి నాకు కోరిక ఉంది అన్నది.
2: At one time, Iswarama approached Bhagavan and said, Swami, I have a small desire.
1: కానీ ఈ సమయంలో ఈశ్వరమ్మ యొక్క గుణము కూడా మనం చెప్పాలి.
2: This occasion to know the great noble qualities of Mother Iswarama.
1: సంతోషంగా ఉండేటువంటిది.
2: హి వాస్ ఆల్వేస్ హ్యాపీ, షీ వాస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
1: నవ్వుతూ నవ్వుతూ ఉండేటువంటిది.
2: హి ఆల్వేస్ హ్యాడ్ స్మైలింగ్ ఫేస్.
1: ఆమె హృదయమంతా కూడా ప్రేమతో ఉండేటువంటిది.
2: హర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: అందువల్ల స్వామి, ఈ చిన్న పల్లె లోపల జ్వరం వచ్చిందా దగ్గు వచ్చిందా అని ఎవరు పరిగణించే వారు ఉండరు.
2: ఇన్ దిస్ స్మాల్ హ్యామ్లెట్ విలేజ్ నో బడీ వుడ్ బి బాదర్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్.
1: అక్కడికి పోయినా కూడా సరైన మందు ఇవ్వరు.
2: అండ్ ఈవెన్ ఇఫ్ దే గో టు హెల్త్ సెంటర్ దే వోంట్ హ్యావ్ ప్రాపర్ మెడిసిన్.
1: అందువల్ల నాకు ఒక చిన్న హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటి.
2: హి ప్రేయర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది విలేజర్స్.
1: ఇప్పుడు కాదమ్మా, దానికి సమయం వస్తుంది.
2: భగవాన్ సెడ్ నాట్ నౌ, దేర్ ఇస్ టైమ్ ఫర్ ఇట్.
1: దేనికైనా కూడా ఒక కర్తవ్యాలు కలిసినప్పుడే అక్కడ ఒక స్వరూపం పొందుతుంది.
2: ఎనీథింగ్ విల్ కమ్ టు రియాలిటీ బేసింగ్ ఆన్ ద టైమ్, ద కాజ్, ఎఫెక్ట్ అండ్ ద రైట్ మోమెంట్.
1: నీకు చూపుతాను లేదు, కట్టి చూపిస్తాను.
2: భగవాన్ సెడ్ ఐ విల్ కన్స్ట్రక్ట్ అండ్ లెట్ యు నో.
1: మరి రెండవ దినం ఏం చేసింది, మరి వచ్చేసేసింది. హాస్పిటల్ పెట్టండి పాపం ఈ గ్రామంలో స్వామి అని చెప్పేటువంటిది.
2: హి ప్రేయర్ టు భగవాన్, స్వామి ప్లీజ్ కన్స్ట్రక్ట్ ఎ స్మాల్ హాస్పిటల్ ఫర్ ది

0: accept and let you know.
1: మరి రెండవ దినం ఏం చేసింది? మరి వచ్చేసేసింది.
0: On the following day, she came again.
1: స్వామి, మీరు కూడా నడిచి నడిచి బుక్ పట్టడానికి వెళుతున్నారు.
0: స్వామి, యు ఆర్ వాకింగ్ ఆల్ అలాంగ్ లాంగ్ డిస్టెన్స్ టు ద బుక్కపట్నం విలేజ్.
1: చాలా మంది బీది పిల్లలంతా కూడాను ఏదో కొన్ని పుస్తకాలు మెడకు వేసుకుని వాళ్ళు కూడా పట్టణాలంతా తిరుగుతున్నారు.
0: We also find children carrying heavy load of books going all around to the vicinity to study.
1: కనుక ఈ పిల్లలందరూ కూడా పరదేశానికి పోకుండా లేక పరవూరికి పోకుండా ఇదే గ్రామంలో ఉండేటట్టు ఒక చిన్న స్కూల్ కట్టించండి.
0: In order to help the children of this village so that they don't have to go to the neighboring villages, such that they could have education here, Swami, I request you to construct a small school.
1: అవుతుంది అవుతుంది ఊరుకోండు అవుతుంది అవుతుంది ఈ విషయంలో నిరంతరం చింత చేయకూడదు.
0: భగవాన్ సెడ్ ఇట్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ ఎనీ మోర్.
1: మరి కొన్ని దినములు అయిన తర్వాత వచ్చి, స్వామి నీరు కావాలంటే ఆ చిత్రావతిలో నీరు వచ్చినప్పుడే మాకు నీరు, కానీ లేకపోతే త్రాగడానికి కూడా నీరు లేదే, కాబట్టి ఏదైనా ఒక బావి తవ్వించండి.
0: నెక్స్ట్ డే షీ అగైన్ కేమ్ అండ్ సెడ్, స్వామి ఇన్ ఆర్డర్ టు హ్యావ్ డ్రింకింగ్ వాటర్ వీ హ్యావ్ టు వాక్ ఆల్ అలాంగ్ టు చిత్రావతి రివర్. When there is water available there, or else we are denied of even drinking water, please have a small well here for the benefit of the locals.
1: Chinna chinna pillalandaru kodanu bindalu teesukoni duttalu teesukoni chittavadi velli teesukoni vastunte naaku chaala edipu vastundi swami anindi.
0: Swami, watching the seeing young children going to Chitravati river with all small containers to fetch pot full of water, I really cry.
1: అక్కడ కూడా నువ్వు చెవి తిప్పితే కానీ నీరు రావు.
0: Unless they go in, they cannot collect water.
1: ఆ చిత్రావతి నది జీవనది కాదు.
0: And Chitravati river is not full always, all throughout the year.
1: ఎప్పుడు వర్షం వస్తే వస్తుంది, లేకపోతే లేదు.
0: The Chitravati river will be full of water during rainy season.
1: కనుక ఇది రెయిన్ సీజన్ పైన ఆధారపడి ఉంటుంటాయి.
0: Therefore, the sustenance is based on the rainy season only.
1: మానవులకు నీరు నిరంతరము ఉండాలి.
0: Man requires water continuously.
1: దేహమంతా కూడా నీరే.
0: The whole body is full of water.
1: ఆ వాటర్ లేకపోతే దేహం కూడా ఎండిపోతుంది.
0: When there is no water, even the whole body gets dried up.
1: కనుక నీరు కావాలి కదా స్వామి, ఏదైనా ఒక బావి తవ్వించండి.
0: Swami, we need drinking water. Please arrange a well here.
1: అని ఈ విధంగా కోరికలంతా కోరుతూ వచ్చింది.
0: He has been repeatedly requesting Bhagwan time and again.
1: చూడు, నీ కోరిక చాలా చిన్నది, కానీ దీన్ని నేను పెద్దదిగా చేస్తాను అన్నాను.
0: Bhagwan said, your desire is so small, I will amplify it, I will magnify it, in future you will know.
1: ఆమె పోయేకి ముందుగానే,
0: before she left the body,
1: చెప్పినాను ఆమెకు, ఇదిగో నీ కోరినవన్నీ నేను తెప్పిస్తాను.
0: Bhagwan said, whatever you desired will be fulfilled.
1: కనుక నీవేమి చింత పెట్టుకోకు.
0: డూ నాట్ వరీ ఎనీ లాంగర్.
1: గ్రామం వారందరికీ కూడా చదువులు చెప్పిస్తాను.
0: ఐ విల్ సీ దట్ ఆల్ ది విలేజర్స్ విల్ హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: మీ వారందరికీ ఆరోగ్యాన్ని అందిస్తాను.
0: ఐ విల్ ఆల్సో సీ దే విల్ హ్యావ్ ది గుడ్ హెల్త్.
1: కనుక మీరు ఏమి యోచన చేయకండి.
0: దేర్ఫోర్ డోంట్ వరీ
1: అని ఆమె ఉండినట్టుగానే పుట్టిపత్తిలో ఒక స్కూల్ కట్టించారు.
0: As the promise given, Bhagwan constructed a school here in Puttaparthi.
1: Puttaparthi gattin tharad, ayyo, papa kuntha mandi maatrame pothunnare, andaru povatam ledhe, anindi.
0: She said, only few children attend the school, all are not attending.
1: Tarvata, nenu college gattichanu.
0: Later, Swami constructed college.
1: Swami, ippudu naaku santoshanga undi.
0: And Mother Isurama said, Swami, I am very happy.
1: ఆ కాలేజీ యూనివర్సిటీ అయిపోయింది.
0: సత్యసాయి కాలేజ్ హ్యాస్ బికమ్ సత్యసాయి యూనివర్సిటీ లేటర్.
1: హాస్పిటల్కి చిన్నది ఒక రూమ్ కట్టించండి.
0: స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ ప్రైమరీ హెల్త్ సెంటర్, ఏ సింగిల్ రూమ్.
1: ముందు నేను ఇక్కడ కొండపైన ఒక చిన్న హాస్పిటల్ కట్టించాను.
0: ఆన్ ద మౌంటైన్ ఓవర్ దేర్ స్వామి కన్స్ట్రక్టెడ్ ఎ స్మాల్ హాస్పిటల్.
1: ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు.
0: అండ్ ద హాస్పిటల్ హ్యాస్ ద సర్వీసెస్ ఆఫ్ వన్ డాక్టర్ అండ్ టూ నర్సెస్.
1: కానీ దానిలో మంచి ఇక్కడే ఉండేటువంటి భక్తులు

0: సీతారామయ్య.
1: But there's one devotee, Dr. Sitaramaya.
0: East Godavari.
1: Dr. Sitaramaya hails from East Godavari.
0: అతను ఇక్కడ రామని చెప్పాడు.
1: Swami wanted him to go over here.
0: ఆయన భక్తుడు.
1: He is an ordained devotee.
0: ఆయన తిరిగి వచ్చినచ్చాడు.
1: Dr. Sitaramaya came down and settled here.
0: ఒక నర్సు ఒక డాక్టర్ తో నేను కాలం గడుపుతూ వచ్చాను.
1: The hospital was totally managed by one doctor and two nurses.
0: కట్టె కలపటికి ఆమె కోరిన దాన్ని కట్టి అధికంగా చేశారు.
1: And the work is much more than what she expected and wanted.
0: ఇప్పుడు అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టారు.
1: The same simple small hospital then could become Sri Satya Sai super speciality hospital today.
0: అలాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దగా చేసి ఆమెకు సంతోషిస్తారు.
1: Small things could become gigantic, stupendous service centers.
0: తర్వాత నేను ఒక దినము చిత్రావతి పోయేటప్పటికి ఆడవారందరూ కూడా చెలువలు చేసుకుని చల్లుకొని చల్లుకొని చాలా కొద్దిగా నీరు తెచ్చుకుంటున్నారు.
1: వన్ డే భగవాన్ నోటీస్డ్ మెనీ ఆఫ్ ది విమెన్ వెరీ క్లోజ్ టు చిత్రావతి రివర్ కలెక్టింగ్ వాటర్ దేర్ ఫెచింగ్ ఆల్ అలాంగ్ ఇన్ స్మాల్ కంటైనర్స్.
0: అది నేనే చూశాను.
1: భగవాన్ హింసెల్ఫ్ నోటీస్డ్ పర్సనలీ.
0: తర్వాత ఆమె కూడా నన్ను ప్రార్థించింది.
1: యాడింగ్ టు దిస్ మదర్ ఈశ్వరమ్మ ఆల్సో ప్రేడ్ టు హిమ్.
0: స్వామి నీటికి ఏదైనా అనుకూలం చేయండి అని.
1: షీ ప్రేడ్ స్వామి కైండ్లీ arrange for water facility.
0: అప్పుడు నేను 400 మైళ్ళ నుంచి నీరు తెప్పించాను.
1: భగవాన్ arranged for the water transport far from 400 miles to this place.
0: దాని పేరు కూడా అక్కడ చిత్రావతి.
1: And that name is also చిత్రావతి.
0: ఆ చిత్రావతిలోనే పైపులు వేయించి అక్కడి నుంచి పైపులు తెప్పించి పైపులు అంతా కూడా మన ఈ పుట్టపతి గ్రామానికి అంతా వేయించారు.
1: భగవాన్ లేడ్ పైప్స్ ఆల్ ఓవర్ సో దట్ ద వాటర్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఆల్ ది డిస్టెన్స్.
0: కనుక ఆమె కోరినవన్నీ ఇచ్చారు.
1: భగవాన్ ఫుల్ఫిల్డ్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ మదర్ ఈశ్వరమ్మ.
0: ఆమె యొక్క స్వార్థం కోసం కాదు.
1: మదర్ ఈశ్వరమ్మ హ్యాజ్ నాట్ ప్రేడ్ for anything for herself.
0: Upakaram chese nimittamai ame inni prarthana chesindi.
1: All her desires, all her prayers are for the benefit for everybody.
0: Dalini chusukoni andaru kodanu bail deraru. Inka
1: basing on this, people started coming close to Swami.
0: Ee kinchit korigal korinappudiki dalini akhandamainatundi okka korigaga roopandimpa chestadu Swami.
1: It has been the firm feeling of everybody. We may come to Bhagavan with a small desire, but Swami fulfills it, magnifies in the biggest way ever.
0: Chinna puri gurusu undatvanti okka dalini pedda college ga chesanu.
1: A small room later shaped into a very big college.
0: Chinna baaviga undatvanti dani nadiga pishtinchanu.
1: A small well could be modified into an ever flowing incessant river.
0: Tarvata ee current.
1: Then comes current.
0: అది వచ్చేటప్పటికి చాలా కష్టమైపోయింది.
1: We had difficult times to have power supply here.
0: అక్కడ ఎక్కడ రాజకీయ వారు ఉంటారో వారికి మాత్రమే హెల్ప్ చేస్తూ వచ్చారు.
1: ఓన్లీ పాలిటీషియన్స్ కుడ్ బి బెనిఫిటెడ్
0: ఆ పాలిటిక్స్ వచ్చిన తర్వాతనే ఏ గ్రామం అనుకూలం కూడా చేయలేదు.
1: ఎవర్ సిన్స్ పాలిటిక్స్ స్టెప్డ్ ఇన్ నో విలేజ్ వాజ్ టోటల్లీ బెనిఫిటెడ్
0: కనుక వారిని ఏమాత్రం కట్టుకోకూడదని నేను ప్రత్యేకంగా ఒక కరెంటును చెప్పించాను.
1: స్వామి వాజ్ ఆల్వేస్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పాలిటీషియన్స్ అండ్ హి అరేంజ్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ.
0: పుట్టపర్తి మంచి తెల్లటి దీపములంతా ఎక్కడ చూసినా ఉన్నాయి అని అనుకుంటూ వచ్చారు అందరూ.
1: పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ దిస్ చేంజ్. పుట్టపర్తి ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్స్. పుట్టపర్తి ఈజ్ హైలీ ఇల్యూమినేటెడ్ నౌ.
0: ఇట్టి జలశీలు పెరుగుతూ వచ్చినాయి.
1: అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ వెంట్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే.
0: కానీ వారికి కూడా జలసీ ఉండకూడదని అన్ని గ్రామాలకు వారికి నేను సప్లై చేయించాను.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద నైబరింగ్ విలేజెస్ should not feel jealous of Puttaparthi. Swami arranged for water supply
0: why?
1: And power supply to everybody.
0: Why is this Durgunam Ematramu Undakurduvani? Then it tapinchan.
1: The villagers around should not have these bad qualities like jealousy and envy.
0: Kaluka Pratidani Kurinenu Nena Ishtamai Chesu Kadu. ఇతరులు ఇష్టములను పూజించుకుని నేను దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చాను.
1: భగవాన్ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ నాట్ దట్ హీ వాంటెడ్. భగవాన్ డిడ్ ఆల్ దిస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఫెర్వెంట్ ప్రేయర్స్ అండ్ ద నీడ్స్ ఆఫ్ ది హోల్ కమ్యూనిటీ ఇన్ అండ్ అరౌండ్ అండ్ పుట్టబడి.
0: చూడండి, ఇంత పెద్ద హాల్ లోపల ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు చేసింది?
1: యు మస్ట్ హావ్ నోటీస్ వన్ థింగ్, యు సీ వెరీ బిగ్ జైజాంటిక్ హాల్ హియర్, వెరీ స్పేషియస్. హూ కెన్ ఇమాజిన్ దిస్ హాల్? This hall is not for Bhagavan.
0: Andaki paropakara punyaya papaya parapetam. Paropakaram anetvintidi chala andariki mukhyamainetvintidi.
1: We should help others.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: Andariki manam help chesukuntu povali.
1: We should go on helping everybody.
0: Kani nee help kosam nevu chudakoddu.
1: But you should not go by your own selfishness to receive help.
0: Selfish anetvintidi vachese selfish. Fish is better than selfish.
1: If you are selfish, understand, fish is better than selfish. We should never be selfish.
0: Kani
1: we should be selfless.
0: Anta selfish, selfish, selfish. Chechu chekudu selfish.
1: But today, in every area, we find selfishness.
0: Ee rajakeeyalu ekkadunchi vachayo kani avanta oka durgudumuluga roopondi prapancham anta praakutu vachindi.
1: The politics, what kind of effect they have? You will find it. There is perversion. There is total change in the life pattern.
0: Kanuka, ee politics lekapothe andaru sukhistaru.
1: When there are no politics, all will prosper, all will grow.
0: Chinna chinna varanta kodano bayalderutunnaru ippudu.
1: And we find youngsters also getting involved in politics.
0: Bijil kottu varu kodano politics lo digutunnadu.
1: And in a person who maintains his livelihood, or by selling the cigarettes, he is also a politician now.
0: ఈ విధంగా ప్రతి ఒక్కరికి పాలిటిక్స్ అంటే ఏమిటి దాని అర్థాన్ని గుర్తించుకొని వర్తించాలి.
1: We should understand the meaning of politics and then behave accordingly.
0: అది ఎవరికి గుర్తించడం లేదు.
1: No one is understanding.
0: ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అన్నారు.
1: Now you say, I am the finance minister.
0: ఫైనాన్స్ అంటే ఏమిటి?
1: What is finance?
0: అది కూడా వారికి అర్థం తెలియదు.
1: The finance minister does not know what finance is.
0: ఎవరికి కావాల్సినా నా దగ్గరికి రావాలి అనేటువంటి అహంకారంతో మెలుగుతూ ఉంటారు.
1: They will have a feeling, whatever you want, you should approach me.
0: కనుక ఏమీ తెలియనటువంటి మూర్ఖులు కూడాను పాలిటిక్స్ లో దిగుతున్నారు.
1: People who have no idea of anything, they are also becoming politicians today.
0: ఇతరులు ఉపకారం చేసేటువంటి దానికి కూడాను దానికి అపకారంగా చేస్తున్నారు.
1: Even when you are involved in acts of service to others, they interfere. Therefore, none of you should ever join politics. You depend on your own self. Your self is the real self. Rely on yourself.
0: If you
1: go on moving door to door, soliciting votes, well, life will be in vain.
0: దైవం పైన ఆధారపడండి.
1: డిపెండ్ ఆన్ గాడ్.
0: దైవం పైన ఆధారపడినప్పుడు అందరి మనుషులు తానే తిప్పుతాడు.
1: వెన్ వన్స్ యూ డిపెండ్ ఆన్ గాడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్.
0: కనుక గాడ్ పైన ఆధారపడి ఉండాలి.
1: దేర్ఫోర్ డిపెండ్ ఆన్ గాడ్.
0: అప్పుడే మీరు జయాన్ని పొందుతారు.
1: Then only you'll be successful and victorious.
0: నీ యొక్క దీని పేరు కూడా నీవు ఆశించకూడదు.
1: Don't think that you can manage yourself.
0: నీకు నీవు సెల్ఫ్ దీని పేరు పెట్టినప్పుడు హెల్ప్ చేయలేవు.
1: And in fact, if you are selfish, you cannot help anybody.
0: కనుక మీరంతా కూడా పది మందికి ఉపకారం చేయాలని భావం మీలో రావాలి.
1: Therefore, you should have a strong feeling that you should be helpful to good people, many people around.
0: కనుక మీకు మంచి గుణం రావాలి.
1: You need good virtues.
0: త్యాగమైనటువంటి వర్క్ చేయాలి.
1: You should take that work which is full of sacrifice.
0: అందుకోసమే కర్మణ్యేవ అధికారస్య మా పరేశ్వరాచార్యాన్ని గీత కూడా చెప్పింది.
1: It is for that reason Gita declared that you have got every right on action but not on the result.
0: మీరు యాక్షన్ చేయాలి.
1: act in the right way. Whatever that is to be achieved, participate, involve yourself. Don't depend upon the third person.
0: కనుక మీ దీనిపై మీరు ఆధారపడి మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబాన్ని చక్కగా జీవించండి.
1: Therefore be self-reliant, be self-dependent and maintain your own families.
0: నేను వారిని వీరిని వర్ణించడం కోసం నేను చెప్పలేదు.
1: భగవాన్ డస్ నాట్ స్పెసిఫికలీ మెన్షన్ ఎనీబడి.
0: కనుక మీకు మీరు అభివృద్ధి కాండి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడీ టు గ్రో అండ్ ప్రాస్పర్.
0: నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం మంచి విద్యార్థి కావాలంటే మీరంతా కూడా దైవాన్ని ఆశించాలి.
1: ఇఫ్ యు వాంట్ యువర్ ఫ్యామిలీ టు డెవలప్ టు గ్రో అండ్ ప్రాస్పర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: అన్ని కూడా ఎక్కడ చూసినా గాడ్ ఏ ఉన్నాడు.
1: యు విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు గో.
0: చుక్కలన్నీ బ్రహ్మ.
1: అండ్ స్టార్స్ ఆర్ డివైన్.
0: చూడంగా అది బ్రహ్మ.
1: ఇఫ్ యు సీ ఇట్ ఇస్ డివైన్.
0: సూర్యుడు బ్రహ్మనే.
1: సన్ ఇస్ బ్రహ్మ.
0: కుట్ట ఈజ్ బ్రహ్మ.
1: యు ఫైండ్ గాడ్ ఆన్ మౌంటైన్.
0: గుంత ఈజ్ బ్రహ్మ.
1: అండ్ ఆల్సో ఇన్ ది డీప్ వ్యాలీ.
0: గుట్ట ఏంటంటే గుంతుకు తవ్వితే కదా గుట్ట అవుతుంది.
1: యూ కెనాట్ ఫైండ్ ద మౌండ్ ఆన్ వన్ సైడ్ అన్లెస్ దేర్ ఇస్ ఎ పిట్ బై ఇట్ సైడ్.
0: కానీ ఈ మట్టి అంతా గుట్టగా మారిపోతుంది.
1: ఆల్ దాట్ ద సాయిల్ దట్ యూ కలెక్టెడ్ శాండ్ వుడ్ కమ్ టు ఎ మౌండ్ ఆర్ బై ఇట్ సైడ్.
0: ఆ శాండ్ తిరిగి గుంతలో పోయండి, అది గుంత అంతా కూడా మిట్ అవుతుంది.
1: యూ కెన్ ఫిల్ ఇట్ అప్ ద సేమ్ పిట్ విత్ ద సేమ్ శాండ్ బై ఇట్ సైడ్.
0: కానీ గుంతకు గుట్టకు ఏది భేదము?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద పిట్ అండ్ ద మౌంటైన్ హియర్?
0: మట్టే భేదం.
1: It is this soil that's responsible for the difference.
0: మరి మీ హృదయాన్ని అంతా కూడా దయంతో నింపుకుంటే అదే ఒక పెద్ద గుట్టగా వెళ్తుంది.
1: Therefore, if you fill your heart with God, it will be mountainous in its stature.
0: కానీ హార్ట్ని పెద్దగా చేసుకున్నారంటే ఏమిటంటే హార్ట్ని ఎండాజ్ చేసుకున్నాడని కాదు.
1: When it is said you have to widen, expand your heart, it does not mean expansion or enlargement of heart.
0: అది జబ్బుగా బయలుదేరుతుంది.
1: ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ ఈస్ ద డిసీజ్.
0: హార్ట్ అంటే ఈ గుండె కాదు.
1: ద హార్ట్ డస్ నాట్ మీన్ ద ఫిజికల్ హార్ట్.
0: మన హృదయము.
1: ఇట్ ఇస్ హృదయ.
0: అందుకోసమనే భగవంతుని హృదయవాసి అని అనిపించారు.
1: దట్స్ వై వీ సే గాడ్ ఈస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ ద హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: అందరి ఎందు ఉంటుంది.
1: అండ్ దిస్ హృదయ ద స్పిరిచువల్ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఉన్నటువంటి దాన్ని మనం హృదయం పెద్దది చేసుకోవాలి.
1: Therefore, that which is present in everyone, we should experience.
0: హృదయం పెద్దదిగా ఉంటుంటే మనలో పెద్ద భావాలే వస్తుంటాయి.
1: When once we have broadened our mind, you will have broad ideas.
0: మనం చిన్న హార్ట్ గా ఉంటుంటే,
1: if we are so narrow,
0: చిల్లర బుద్ధులే వస్తుంటాయి మనకు.
1: We will have cheap qualities.
0: కనుక మనం చీప్ క్వాలిటీ కాదు.
1: We are not so cheap as we
0: దైవం మనుష్య రూపేణ.
1: God is in human form.
0: కనుక మనం మంచి బలవంతమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక హృదయం కలిగినటువంటి మానవుడుగా కావాలి.
1: Therefore we should shape ourselves as ideal human beings with broad vision and large hearts.
0: కనుక నేను భజన చేయించేది గాని ఉపన్యాసాలు ఇచ్చేది గాని మీ హృదయాలంతా పెరగాలని.
1: Bhagavan wants us to participate in singing the glory of God, bhajan, so that we will have expansion of love.
0: తెల్లవారి నగర సంకీర్తనకు పోయినప్పుడు ఆ నగర సంకీర్తనలో హృదయం అంతా కూడా చాలా ఉప్పొంగుతుంది.
1: ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ వెన్ డివోటీ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నగర సంకీర్తన, యూ విల్ బి ఫిల్డ్ విత్ బబ్లింగ్ జాయ్.
0: సంకీర్తన,
1: ఇట్ ఇస్ సంకీర్తన.
0: ఊరికే కీర్తన మాట్లాడటం కాదు.
1: నాట్ మియర్లీ సింగింగ్.
0: విశాలమైనటువంటి భావంతో కీర్తన చేయాలి.
1: యూ సింగ్ విత్ ఆల్ ద మెలడీ and broad vision and broad mindedness.
0: నీ ఒక్కడే అనుభవించుకోకుండా దీన్ని 10 మందికి పంచాలి.
1: You are not only happy for yourself, you make everybody happy.
0: అందరికి ఈ యొక్క నామాన్ని వారు పంచితే అది ఎంతో హృదయం చాలా ఉప్పొంగిపోతుంది.
1: If you sing his glory loudly, make everybody in the vicinity listen to that song, they'll be full of joy.
0: నేను ఏది చేసినా ఏది చెప్పినా ఏది చూసినా అంత హృదయం పెరగాలి.
1: In fact, whatever we do, whatever we sing, whatever we say, we should see that we will be broad-minded. Then only we can say that you befit the title of a human being. Then only we will be fulfilling our lives as human beings.
0: కనుక మీరు హృదయాన్ని అభివృద్ధిగా పెంచుకొని పెద్ద మనసుగా చేసుకుని ఆ పెద్ద మనసును ప్రజలందరికీ పంచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్స్, వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్స్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీబడీ.
0: కానీ ఇప్పుడు సెల్ఫ్ తన హృదయాన్ని తాను బాగా చేసుకోకుండా తన హృదయంలో ఎట్టి దోషంలో ఉండినప్పటికీ మర్చిపోయి తన ఆత్మే పెద్దగా ఉండాలి.
1: టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీ ఫైండ్ సెల్ఫిష్ ట్రెండ్ ఎవ్రీవేర్. వన్ కాన్సన్ట్రేషన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్ నెగ్లెక్టింగ్ ఎవ్రీబడీ.
0: నా కుటుంబం పెద్దగా ఉండాలి,
1: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి ఐడియల్ అండ్ గ్రో.
0: నా కుటుంబమే క్షేమంగా ఉండాలి,
1: దట్ మై ఫ్యామిలీ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: నా ఫ్యామిలీ ఒకటి మాత్రమే మంచి వెల్తీగా ఉండాలి,
1: మై ఫ్యామిలీ అలోన్ షుడ్ బి లైట్ అండ్ షుడ్ బి ఆన్ ద టాప్.
0: ఇది చాలా చెడ్డది,
1: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఫీలింగ్.
0: నీ వలే ఇతరులు కూడా ప్రజలు అదే కోరుతుంటారు కదా.
1: యూ షుడ్ అండర్స్టాండ్ దట్ అదర్స్ ఆల్సో విల్ హ్యావ్ సిమిలర్ డిజైర్.
0: కనుక నీకున్నటువంటి భ్రమే వారికి కూడా ఉంటుంది.
1: Therefore, the love that you have is also present in everyone.
0: Kaluka, love is common. Love is one.
1: Love is one.
0: Live in one.
1: Live in one.
0: Atti ide nijamainatvanti oka prema.
1: That is the true love, the sacred love.
0: Prema ante naa biddalu, naaka bhartha, naa yokka bharya, naa yokka bandhuvulu, andaru maatrame cheyanga undalani aa narrow mind raakoddu manaku.
1: Love is never narrow minded. Love is never limited to one's own family, the wife and the children and relations.
0: కనుక అందరూ ఒకటిగానే ఉండాలి.
1: That all should be one.
0: అయితే అందరూ ఒకటిగా ఉండాలంటే ఎట్లా ఉండాలి?
1: How is it possible to be united?
0: అందరి ఎందుకును నా యొక్క దేవుడే ఉన్నాడు.
1: భగవాన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి, ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
0: అతను లేకుండా మీరు ఉండడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు లివ్ వితౌట్ హిమ్
0: అని సర్వత్రా భగవత్ చింతన గావించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ ద డివినిటీ.
0: నాకు బాధ కలిగితే నేను ఎంత బాధపడతాను, ఇతరులు కూడా బాధ పెడితే అంత బాధపడతారు అనేటువంటి యొక్క భావము ఈక్వల్ గా ఉండాలి.
1: జస్ట్ యాజ్ ఐ ఫీల్ సో సాడ్ వెన్ ఐఎమ్ హర్ట్, ఐ షుడ్ అండర్స్టాండ్ ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ హర్ట్, ది అదర్స్ ఆల్సో విల్ ఫీల్ సాడ్.
0: దీని అన్నిటికీ ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి.
1: టు ఎక్స్పీరియన్స్ ఆల్ దిస్ ద లవ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: కనుక అందరూ ప్రేమను పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ గ్రో లవ్, డెవలప్.
0: ఆ ప్రేమ ఏది మాత్రమే కాదు,
1: లవ్ ఇస్ నాట్ లిమిటెడ్ టు యూ.
0: కానీ అది సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: దిస్ లవ్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
0: బ్రాడ్ మైండ్ గా ఉండాలి,
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: కనుక నాకు వచ్చిన బాధలు ఎవరికి కలగకూడదు.
1: నో వన్ షుడ్ సఫర్ లైక్ మీ. No one should not have difficulties like me. That should be our feeling.
0: Tamale itharulantaru baadha padakoddu.
1: Others should not feel so sad as I am feeling right now.
0: Andaru santoshanga undali, andaru abhivruddhi kavali.
1: All should be happy, all should come up in life, should be our feeling.
0: Kanuka idi avalante prema pechukunnappudu e vidhamainatuvanti ek narrow mind raadu.
1: Therefore when once we develop foster love, we'll never be narrow minded.
0: Kanuka ప్రేమ ముదిత మనసేత రామ

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalenadainappatikini. Astiramainappatikini. ఈ మానవ దేహము ఆత్మదేవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యం.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఏ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ఈ దేహము తనంతటికి తానేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
0: This physical body may be compared to a world in itself.
1: దేహమనగా కేవలము ఒక ఆకారం మాత్రమే కాదు.
0: When you think of physical body, you should not confine it to only
1: అనేక అంగములతో కూడినటువంటి ఒక సమష్టి స్వరూపము.
0: This is a collection and a conglomeration of different limbs.
1: ye angamunaku aa angamu lavanyamainatundi.
0: Each limb has its own beauty.
1: Anni angamulu yokka saundaryamunu kudunu manam kaapadukovalsina kartavyam.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ainatundi dehamu, balaheenataku guri ainatundi dehamu oka dudamainatundi sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavuni nundi aavirbhavinchavalanna shariram dudamainatundiganu aarogyamaina ventidiganu undali.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: Anni matamulu varu kudanu దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలీజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ,
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్,
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ God and Atma inside it.
1: Kanuka matamulanni cheri manchini bodhinchi.
0: All the religions can only tell good things.
1: Telisi meluguvalanu telivitodan.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti kshemamunake కానీ వ్యష్టి యొక్క క్షేమం కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలీజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫార్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి ఈ దేహమనందే దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిసెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్.
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్
1: ఇది నిరంతరం కూడా పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ సేక్రెడ్
1: విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ప్రెషస్
1: బలమైనటువంటిది,
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడా దీని విలువ ఏమాత్రం కూడా తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికినా విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: Kanuka, deham anekvanti aneka malinyamuto kudinatvanti dainapattikini. Indulo nirmalamu nischalamu nisvarthamainatvanti atmatattvamu nirantaram kudunu prakashistune untuntayi.
0: Although the physical body is subjected to various types of diseases and dirt, the most precious, invaluable Atma is residing, which is pure and permanent.
1: Aithe anni matamulu varu kudanu ee deham yokka pushtini santushtini koratamlo undinatundi antaratham emiti.
0: What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body?
1: Deho devalaya prakto. Idi deham anetundi భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణము.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఇస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly.
1: Kani itti satyamunu gurtinchaleinatundi vyaktulu aneka vratamulani nomulani upavasamulani ee perla cheta dehamunu krushimpa chesukuntunnaru.
0: But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, or make undertaking such acts which weaken this physical body.
1: Tadvara manamu nitya satyamainatundi atma tattvanni manam gurtinchalemu.
0: By undertaking such steps, you will never realize the reality of atma.
1: Puttapaina maddinchina paamu marana unduna.
0: By beating upon the ant hill, can you kill the snake inside?
1: Tanamunu ta dandinchina vishayabhogamulu anuguna.
0: By putting this physical body to suffering, can you get realization?
1: Akali dappulu maninanta atmagnani taanavuna.
0: By merely giving the food and water, can you really become atma?
1: Taanevaru teliyakunna tattvagnanam etukulunu.
0: Without knowing who you really are, how can you become
1: tattvagnanam kudaravalanna taanevaro gurtinchadaniki prayatninchali.
0: If you really want to become a tattvagnani, you should try to know who you really are.
1: మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: వి షుడ్ ఆల్సో రియలైజ్ వాట్ మ్యాన్ రియల్లీ స్టాండ్స్ ఫర్.
1: ఇతను నిరంతరం కూడాను నూతనుడే, నిరంతరము నూతనుడే.
0: సీజనస్లీ అండ్ కంటిన్యూస్లీ హీఈస్ న్యూ.
1: ఇతను సనాతనుడు కాని పురాతనుడు కాని కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: Any number of births one may take, every birth is new.
1: Manavattam divyattamto kudinatundi atmatattvam aneetundi satyanni idi nirupistundi.
0: It also shows that man is, the human life is basically associated with the divinity.
1: Idi konni vidhamainatundi vicharana salipinappude dini niji swaroopam manaku gocharam avutundi.
0: Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth.
1: Swaroopa sandhaname dini yokka nishtha.
0: The most important object is to realize who you really are.
1: Iti nishtane gnanamulaku sariyainatundi drashta.
0: A real gnani is one who has this kind of
1: ee drashta yokka sandarshaname bhakti yokka prabhavamu.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: Drashta dhagam chetane drushtini manamu abhiruddhi parichukoni srushtini manam anubhavinchali.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy
1: kaani aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: Aakaram manavaakaram undavachunu,
0: in form one may be a human.
1: Daanam gunamulu cheta ee manavattvanni marugu cheyavachunu,
0: but by qualities you might have hidden the real human nature and become a demon.
1: Aakaramunu chuchi manavattvanga manam bhramincharadu.
0: We should not get deluded by merely looking at human form.
1: Nijamaina manavattvam anaga manava, managa kaadu, nava anaga kottadi, kottadi kaanatundi manavattvam.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్ మా నా వా.
1: మా అనగా అజ్ఞానము.
0: మార్ రెఫర్స్ టు ఇగ్నోరెన్స్.
1: నా అనగా లేకుండా.
0: నా రెఫర్స్ టు నాట్.
1: వా అనగా వర్తించటము.
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరి అయిన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam mottam artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulu visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్ వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవరీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవరీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పులిచర్మం కప్పినట్టి గాడిదత పులియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డాంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగు అవుతుందటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భవించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటాయి.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్.
1: పనులు యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri and it gets destroyed.
1: Deham oka neeti budaga vantedi.
0: The physical body is like a water bubble.
1: Ee chanamulo ee oka neeti budaga leenamavutho neeti endu.
0: In what moment this water bubble breaks down?
1: I think ee neeti budaga ekkada nunchi vachindi?
0: But then this from where did neeti this water bubble come? It has come from water.
1: Neeti ende perigi,
0: it has grown in water.
1: Neeti ende anangu neeti budaga,
0: it has merged back into water itself.
1: Narudu budambu,
0: man is water bubble.
1: Narayanudu neeru,
0: narayana is water.
1: Kanuka ee budaga kevalamu neeti nundine puttinatuntidiga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
1: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ will take steps to take care of this physical body in a proper way and look after it.
1: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
0: although this is only an instrument,
1: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
0: There are certain rules and regulations which are prescribed to take care of that.
1: జగత్తునందు ప్రతి పదార్థములకు కొన్ని నియమములు ఉంటున్నవి.
0: Every object in the world has certain rules and regulations.
1: నస్యయో నియమం వినా,
0: there is no welfare without a code of conduct. ఈ దేహం
1: అనేక నియమములతో కూడినటువంటిది.
0: This physical body also has certain rules and limitations.
1: మన ప్రవర్తన ఎందుకని,
0: in our behavior,
1: మన చూపులు ఎందుకని,
0: in our looks,
1: మన మాటలు ఎందుకని,
0: in our words,
1: మన యొక్క భావములు ఎందుకని,
0: in our feelings,
1: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: We should always develop sacredness in all these things.
1: అట్లు పవిత్రము గావించుకొనక
0: without that kind of
1: అనుగ్రహించినటువంటి అంగములన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
0: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లిమ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ, ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
1: మన జీవితం అంతా ఇప్పుడు ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
1: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది.
0: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees, దెన్ వి సే
1: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
0: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
1: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
0: ఇఫ్ దిస్ 80 becomes 90, ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తురు నేను చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
0: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్ ది రెటీనా బర్న్స్. మన ఇయర్ డ్రమ్స్
1: కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
0: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈస్ ఓకే, అదర్వైజ్ దే బర్స్ట్.
1: కనుక మన దేహం అంతా ఇప్పుడు కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
0: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
0: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
1: దీనికి తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ది ఫుడ్ పార్టేకన్ బై దిస్ బాడీ,
1: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
0: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్టేకన్,
1: మాటలు ఎందు పరిమితము.
0: There is limit in words.
1: వినటమియందు పరిమితము.
0: In hearing there is a limit.
1: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: Our entire life consists of certain limits and limitations.
1: పరిమితమునకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
0: When one exceeds the limit, then one faces the danger.
1: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
0: Excessive food makes one go mad.
1: అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
0: Excessive talk makes a person.
1: కనుకనే మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి.
0: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ పాత్ విచ్ కెన్ రియలీ కన్ఫర్ జాయ్ ఆన్ us ఇన్ యూజింగ్ అవర్ ఫిజికల్ బాడీ.
1: మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ 5 types ఆఫ్ థింకింగ్ పవర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
1: దానినే ఒక జ్ఞానము అన్నారు.
0: అండ్ దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జ్ఞానం.
1: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటికూ సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి, తెలివితేటలతో కూడినటువంటిది.
0: ద టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్,
1: దీనినే మొట్టమొదటిదాన్ని బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
0: దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోయింది.
0: దిస్ బుకిష్ నాలెడ్జ్ has given birth to superficial knowledge.
1: ee superficial knowledge lopale mana jeevitham anta vyaktham chestunnamu.
0: We are wasting our entire life in this superficial knowledge.
1: ee vayasulandu ee manavulaku undavalsinatundi general knowledge, common sense zero ga untundadi.
0: What is required as general knowledge and common sense for man is a big zero in
1: him. General knowledge, common sense anedantundi kevalam vidya valla labhinchetundi kaadu.
0: General knowledge and common sense cannot be acquired through books.
1: Nitya jeevithamlo kartavya dharmam vallane manaku ee yokka general knowledge ni manamu pochinchukovachunu.
0: One can protect and acquire general knowledge through daily living life.
1: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్ సర్వింగ్ ది సొసైటీ.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ అ సెల్ఫిష్.
1: తమ దోషాలు తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈజ్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమస్య సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: Discrimination collectively applicable is what is needed now.
1: Yavaniki vaadu samarthinchukuneetundi oka discrimination chustunnadu. Not right to, not right to, not right.
0: Man is using discrimination to defend and say that it is his right, his right.
1: Idi swasthapayamainatundi oka discrimination.
0: This is selfish discrimination.
1: Anduvalane yuvakulainatundi vaaru chaala పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై ది యూత్ ఆర్ ప్రాంప్టెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్.
1: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఎవరికి సంబంధించినటువంటి అందరికి సమన్వయమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు, తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: But in the world of spirituality,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: But people will not agree for this.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది.
0: పీపుల్ హూ డిఫెండ్ ఆర్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్.
1: ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: స్పిరిచువాలిటీ విల్ నెవర్ అండర్టేక్ సచ్ నారో డిస్క్రిమినేషన్.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చును.
0: They may think without understanding, without proper inquiry, that this is used.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్,
1: ఇది సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్,
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హిమ్, హ్యూమానిటీ.
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణాశక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది, ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: And that is practical knowledge.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్ టు.
1: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడి నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ.
0: లవ్ హ్యాస్ ఎమర్జ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటి భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిజ్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మ దేవుడు ఉండే సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్, ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము, అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have to use this.
1: అనేకమంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: Many people are rather indifferent in looking after the physical body. That is the reason why they are getting different
1: diseases.
0: Man has not been able to enjoy bliss because of these diseases.
1: Dharmartha kama mochanam arogyam mulam uttamam.
0: In order to achieve
1: chaturvidha purushartamulainatundi yokka dharmartha kamamulu kuda manam aashinchavalanu anubhavinchavalanu ee dehamulaku aarogyam athyavasaram.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: Aithe deeniki ee vidhamaina margaanni manam anusarinchali.
0: But what path should we take?
1: Deenini sariyainatundi yokka vicharana cheta ప్రవర్తనలో మార్పులు మనం తెప్పించుకోవాలి.
0: వీ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ చేంజెస్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ త్రూ ప్రాపర్
1: ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటం
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన కనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this
1: worry? What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాం.
0: We are getting mental diseases because of unnecessary thinking.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: We should not think at all.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజ్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే.
0: In today's world, so many people are becoming mad because of that excessive thinking.
1: Entavaraku antavaraku manam chintinchali.
0: Our thoughts must be always be
1: within limits. Cheyakudadu.
0: They should not exceed the limits.
1: Avasaramainatundi aa samayamunaku maatrame manam chintinchali.
0: Depending upon the exigency of the
1: situation. Gadichipoyina darini రాబోయేదానని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: డూ నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80% to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యం గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారాలను తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: అధికంగా చదవటం కాని,
0: ఎక్సెసివ్ రీడింగ్,
1: అధికంగా ఆడటం కాని,
0: ఎక్సెసివ్ ప్లే,
1: అధికంగా పాడటం కాని,
0: ఎక్సెసివ్,
1: అధికంగా నిద్రించడం కాని,
0: ఎక్సెసివ్ స్లీప్,
1: ఈ శరీరములకు హాని కలిగించేస్తుంది.
0: ఆల్ దీస్ విల్ హార్మ్ ద ఫిజికల్ బాడీ.
1: ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల నాలుగు రకములైనటువంటి ఒక విధిగా మనం బోధిస్తూ వచ్చాము.
0: వీ హావ్ ఆల్రెడీ జస్ట్ సీన్ ఫోర్ టైప్స్ ఎర్లియర్.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఎందుకోసం మనం
0: వేస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆర్ డిసీజ్.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారాలను తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: యాజ్ ఫర్ అస్ పాసిబుల్ థింక్ విత్ ఇన్ లిమిట్స్.
1: అధికంగా చదవటం కానీ,

0: ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.
1: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
0: వై షుడ్ వి నాట్ వేస్ట్ ఫుడ్?
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: Because food is God.
1: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
0: This physical body has come from food.
1: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
0: It is full of food.
1: ఇది అన్నమయమైన జీవితము.
0: This is food sweet.
1: ఇది అన్నగత ప్రాణము.
0: This lives on food only.
1: కనుకనే మనం ఆహారమును వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారము.
0: That is the reason why wasting food is equal to wasting life.
1: ఇంకా don't waste money.
0: Second one is don't waste money.
1: Misuse of money is evil.
0: Misuse of money is evil.
1: ఈనాడు యువకులు అనవసరమైనటువంటి రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: Today's youth are wasting money in a number of ways.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యూ టు ఎ లాక్.
1: సాధ్యమైనంత వరకు కూడా దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
1: ఇది సరైనది కాదు.
0: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
1: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
0: Our country Bharat is facing a number of economic and financial problems.
1: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావటం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
0: All these economic problems have arisen on account of selfishness.
1: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
0: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
1: పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
1: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
0: When you bring about unity and diversity, then only
1: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ కావాలి.
0: ఫస్ట్ బ్యాలెన్స్.
1: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
0: వైల్ సిట్టింగ్ డౌన్
1: సైకిల్ దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
0: సైక్లింగ్ నీడ్స్.
1: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: కార్ డ్రైవింగ్ నీడ్స్.
1: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: థింకింగ్ నీడ్స్.
1: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
0: Life is based upon balance.
1: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఇంబ్యాలెన్స్.
1: కారణం ఏమిటి?
0: వై ఇస్ ది అనకౌ
1: మితిమీరిన తెలివి పెరిగిపోయింది.
0: ఇట్ ఈస్ అన్ ఎక్సెసివ్ క్లవర్నెస్.
1: నాలెడ్జ్ చాలా అధికమైపోయింది.
0: నాలెడ్జ్ హెస్ గ్రోన్ బియాండ్.
1: ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ప్రాపర్లీ యూజ్ నాలెడ్జ్, ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు స్కిల్.
1: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది.
0: వెన్ యూ కన్వర్ట్ నాలెడ్జ్ ఇన్ టు స్కిల్,
1: వచ్చి ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు. దాని వల్ల బ్యాలెన్స్ తప్పిపోయింది.
0: బట్ అన్ఫార్చునేట్లీ టుడేస్ యూత్ ఆర్ కిల్లింగ్ నాలెడ్జ్, దేర్ ఫార్ ది బ్యాలెన్స్ ఇస్ డిస్టర్బ్డ్. వాట్ ఈస్ ది
1: మన చూపు లోపల మన నాలెడ్జ్ ఎంత కూడా వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
1: మన వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ హియరింగ్
1: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ టాక్
1: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో ఉంటుంటారు.
0: దేర్ ఇస్ ఎ రేడియో.
1: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
0: యూ ఆర్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
1: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు. వాయిస్
0: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
1: వాల్యూమ్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
1: అయితే దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే
0: వన్స్ యూ ఆన్ ద రేడియో
1: విను వినకపో.
0: Whether you listen to radio or not.
1: పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
0: Whether the volume is more or less.
1: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తం అవుతుండాలి.
0: So many units of current is used up.
1: అదే విధంగానే మన దేహము ఒక రేడియో వంటిది.
0: Our body may be compared to a radio.
1: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వెదర్ స్లీపింగ్ టాకింగ్ వాకింగ్ వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
1: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
1: కనుక ఈ దేహమునందు ఉండేటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎనర్జీ ఇన్ ది బాడీ.

0: ఇన్ ఎ ప్రాపర్ వే,
1: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వి విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
1: గడచిన దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
0: యు హావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హావ్ వాక్డ్ అప్, వై డు యు లుక్ బ్యాక్?
1: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
0: యు కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
1: అలాంటి రాని దాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యు వరీ అబౌట్ పాస్ట్ విచ్ యు కెనాట్ గెట్ బ్యాక్?
1: ఇంకా ఫ్యూచర్,
0: దెన్ ఫ్యూచర్,
1: భవిష్యత్తు. ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
1: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
0: యు మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
1: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
0: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
1: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యు థింక్ అబౌట్ టుమారో?
1: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
0: You are not sure of tomorrow.
1: Future alanti sure kaanetundi daniki insure cheyatam enduku?
0: Why do you insure future which is not sure?
1: Ee rendu rakamulaitundi chintalu chethane mana jeevitham yartham aipothundali.
0: We are wasting our life by these two kinds of things.
1: Manavudu yuvakulu dukkamulaku guri kavatamu, vicharamulaku guri kavatamu, anarogyamulaku guri kavatamu kaaranam enti?
0: What is the reason for today's man's grief?
1: Undadaritho tripti padaka లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
0: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీవ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. వీఆర్ సింప్లీ ఆస్పైరింగ్ టు హ్యావ్ విచ్ వీ కెనాట్ గెట్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: గతము గతం,
0: పాస్ట్ ఈస్
1: భవిష్యత్తు, భవిష్యత్తు,
0: ఫ్యూచర్ ఈస్ ఫ్యూచర్.
1: ఈ రెండింటినీ మనం విచారణక్కలేదు. వర్తమానం చాలా ప్రధానమైనటువంటిది.
0: లెట్ అస్ నాట్ బాదర్ అబౌట్ దోస్.
1: ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్
0: present is very important. Present,
1: this is not ordinary present, this is omnipresent.
0: Present is not ordinary present, this is omnipresent.
1: Anaga empty bhavishyattu yokka phalatamu ee yokka present lo untundali, past yokka phalatamu present lo untundali.
0: What do you mean by omnipresent? The future's fruits are available in the present.
1: Mundu ye vitramu natavo aa yokka mokkane ippudu vachindi.
0: Whatever seed you have sown in the past,
1: ఇప్పుడు ఏ మొక్కను నాటుతావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
0: వాట్ ఎవర్ సీడ్ యు ఆర్ సోయింగ్ టుడే యు ఆర్ గోయింగ్ టు రీప్ ఇట్
1: ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్. పాస్ట్ రెండు కూడాను ప్రెజెంట్ లో ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ది ప్రెజెంట్ యు ఫైండ్ బోత్ పాస్ట్.
1: వర్తమానాన్ని సక్రమమైన మార్గంలో అనుభవించండి.
0: దేర్ఫోర్ ఎంజాయ్ ప్రెజెంట్.
1: ఎట్టి విచారణలకు అవకాశం అందించకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ వరీ.
1: ఈ సక్రమమైన మార్గం అనుభవించినప్పుడే మన జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ప్రెజెంట్ ఎంజాయ్ ప్రెజెంట్
1: అద్భుతమైన జీవితంగా రూపొందుతుంది,
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఇమ్మార్టల్.
1: అమరత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ విల్ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
1: మానవత్వాన్ని సార్థకంగా ఆవిస్తుంది.
0: ఇట్ విల్ శాంక్టిఫై మ్యాన్స్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం యొక్క విశిష్టతను మనం అలక్ష్యం చేయకూడదు.
0: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ ఇగ్నోర్ ది స్పెషల్
1: ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్.
0: In this world, everything is important.
1: Aithe annintini manam alatyam chestunnama?
0: Are we ignoring everything?
1: Ledu. Anityam asukham lokam mim prapya bhajasvamam anedi. Anityam asukham ee rendu roopamtona chernatundi ee jagattu. Kanuka deham ante oka devalayamga bhavinchi,
0: consider body as a temple.
1: Ee devalayam elanti devalayamu?
0: What
1: nadiche devalayamu?
0: This is a walking temple.
1: Permanent devalayam kadu.
0: This is not a fixed temple.
1: Ekkada nadustunte akkanta devudu unnadu.
0: Wherever you go, you are carrying God with you.
1: Ee moving temple.
0: This is a moving temple.
1: Ilanti devalayamunu manam saarthakamaina reetiga manam anubhavinchali.
0: We have to enjoy this sacred moving temple.
1: Yedi chesina devudu unnadu lopala.
0: Whatever you do,
1: anta vishwasanni manam penchukovali.
0: Whatever you do, consider that God is existing in you.
1: Ee atma vishwasam lekunda
0: you should have self confidence.
1: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత,
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓన్లీ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్,
1: అశాంతికి గురి అయిపోతున్నాము.
0: వీఆర్ సబ్జెక్టెడ్ టు గ్రీఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
0: If you want to construct a wall, there is need for good foundation. Then only wall will
1: goda
0: be safe.
1: Unde manam roof
0: only when the wall is safe, the roof can be
1: safe.
0: We can live happily only when the roof is safe.
1: Self-confidence foundation.
0: Self-confidence is the foundation.
1: Self-satisfaction the wall.
0: Self-satisfaction the wall.
1: Self-sacrifice the roof.
0: Self-sacrifice the roof.
1: Self-realization life.
0: Self-realization is the life.
1: Kanuka manam self, self, self. Self anti empty.
0: What do you mean by self?
1: Rendu rakamulainatundi self lu unnai ikkada.
0: There are two types of self.
1: Ekachanam anetundi self. I. Oka self.
0: One lettered self. I is one self.
1: Inka rendavadi EYEI. Idi moodacharamulu I.
0: The other one is the three lettered self. EYE.
1: Three letters I a body.
0: The three lettered I is the body.
1: Ekachara I a atma.
0: The one lettered I is
1: ekam satyam vimalam achalam sarvadi sakshi bhutam.
0: This one lettered I is a witness to
1: everything. Ee I ekacharamu sarvulu yendu untundali.
0: The one lettered I exists in every human being.
1: Ee moodacharamulu I kontha mandiki lekunda undavachunu.
0: Some people may not have this three lettered I.
1: Kontha mandiki undi kudunu.
0: Some people may get cataract with, in spite of their having an eye.
1: Inka veri veri doshamulu andulo prarambhamu kavachunu.
0: And there may be some other
1: kani yogi bogi jogi viragi bairagi sarvulu endukudunu ee ekachara ai samangane untundali.
0: Whether it is yogi bairagi or all sorts of people have this eye equally and uniformly.
1: Ippudu okkati bhagavate ani nenu pilchanu aina nenu ai antadu.
0: Now I call Bhagavate, he raises his hand and says, I.
1: Hak sir, anpilchanu, nenu I antadu.
0: I say, Hak sir, he raises his hand and says,
1: Arjun I. Arjun Gupta, anpilchanu, I antadu.
0: Arjun Gupta, I just call, he says, I.
1: Chibbar, anpilchanu, I antadu.
0: Chibbar, I say, he raises his hand.
1: Bhagavate, Hak sir, Singh, Chibbar, Rupanamavulu veru ainappatikini. అందరి నుండి ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
1: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
1: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. There is only one thing which is existing.
1: Scholars, unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: We should enjoy unity in diversity.
1: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించటం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
0: We are losing peace because we are considering unity as diversity.
1: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉండాలి కదా.
0: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
1: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ, అసూయలు కానీ, క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
1: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
0: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
1: విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు.
0: Dear students, youth is most precious.
1: బిన్న భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give room for any differences in thoughts.
1: ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే.
0: It is lack of good health which is giving room for this kind of thoughts.
1: దేహం పుష్టిగా కనిపించవచ్చును.
0: Apparently the body may look
1: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
0: But the mind may be weak.
1: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
0: There can be healthy mind only in healthy body.
1: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంది.
0: The type of thoughts you get will depend upon the type of body that you have.
1: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
0: If the body is strong, healthy and steady, then
1: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: From a weak mind only doubts emerge.
1: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్
1: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
0: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హావ్.
1: కనుకనే యద్భావం తద్భవతి హి అన్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్
1: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
0: ఫిజికల్ బాడీ ఈజ్ వీక్, ఇట్ ఇస్ అ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
1: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్.
1: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
0: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ.
1: కానీ వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
0: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
1: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
0: We have to take care of this iron safe for the sake of the jewelry which it contains.
1: అందులో ఏ మాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టిని మనం కాపాడనక్కర్లేదు.
0: If there is no jewelry in the iron safe, no need for taking care of.
1: ఇది ఇనుప పెట్టె వంటిది.
0: Body is something like an iron safe.
1: ఇందులో ఒక భద్రమైనటువంటి ఒక ఆత్మ ఉంటుండాలి.
0: There is ఆత్మ which is so.
1: దాని నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: For the sake of ఆత్మా we have to take care of the body.
1: జీవితం కోసం మనం భుజించాలి కానీ ఆహారం కోసం జీవించరాదు.
0: వి హావ్ టు పార్టేక్ ఫుడ్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్, వి షుడ్ నాట్ లివ్ ఫర్ ఫుడ్.
1: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
0: మెనీ పీపుల్ థింక్ యాజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఫర్ ఈటింగ్.
1: మనకు నిజముగా ఆత్మభావమే, ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆత్మ, ఫుడ్ వర్క్స్ ఇట్ సెల్ఫ్ అప్ టు యూ.
1: అన్నం కోసం మనం వెతకలేనికి అక్కర్లేదు.
0: వి నీడ్ నాట్ సర్చ్ అండ్ వర్క్ ఫర్ ఫుడ్.
1: అందుకోసమనే వేదాంతం నందు, భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ ఇస్ సెడ్ వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
1: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
0: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
1: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
0: If you only inquire after Atma, you need not search for food at all.
1: Puttinchina vaadu pettalekapothada?
0: The one who has given birth to you, will he not?
1: Ee vishwasanni manam balaparchukovali.
0: We should develop firm faith in this kind of thinking.
1: Nayana, ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi Vedantam.
0: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
1: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
0: But man has given up this truth.
1: ఒరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
0: Child, have a look at your own face in this mirror. And when the mirror is shown to someone else, how can you get your own image?
1: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
0: Intellect which is given as a mirror to see yourself is used to judge others.
1: నీ గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
0: That is why you have not been able to recognize who you really are.
1: ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
1: విచారములు ఏమాత్రమూ మనం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వరీ.
1: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలము సంపాదించుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
1: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల 4 F's అని చూబోధించాము.
0: That is why 4 F's have been taught in our education system. అదే
1: మొదటి F, follow the master. నీ కాన్షియన్స్ ను ఫాలో చేయి.
0: Follow the master, follow your conscience.
1: రెండవది face the devil.
0: Second one is face the devil.
1: Third F, fight to the end.
0: Third one is fight till the end.
1: Fourth F, finish the game.
0: Fourth, finish the game.
1: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
0: This is the
1: ఈ విషయంలో నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి.
0: You have to make real progress in these 4 directions.
1: ఏమిటి ఈ చదువులు?
0: What is the type of
1: ఆంగ్ల చదువుల లోపల ABC అని ఉండాలి.
0: In the education you have got ABC.
1: ఈ ABCD యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of ABC?
1: Always be careful.
0: Always be careful is the inner meaning of ABC.
1: ఇది మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత, అజాగ్రత్త, అప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: The same thing has been told in Vedanta, arise, awake and stop not till thy goal is reached. Awareness, awareness.
1: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
0: We have to undertake study associated with culture.
1: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
0: ఫర్ వాట్ ఎవర్ పీరియడ్ ఆఫ్ టైం,
1: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
0: హౌఎవర్ మచ్ ఆఫ్ సైన్స్,
1: ఎన్ని బలములు ఏలినప్పటికీ,
0: వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే గెట్,
1: ఏ నాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
0: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు ఎరైజ్ యువర్ రియల్ ట్రూత్.
1: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్,
1: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
0: రికగ్నైజ్ యాజ్ అండ్
1: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
0: బి అవేర్ ఎవ్రీ మూమెంట్.
1: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
0: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, ఇన్ వాట్ మూమెంట్ హౌ ఇట్ బిఫాల్స్ యూ, యు డు.
1: భౌతికమైన లౌకికమైన ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
0: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
1: కనుక ఆధ్యాత్మికములో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
0: In spiritual world, it is difficult to understand the subtleties.
1: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
0: therefore we should go on.
1: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
0: if we are ready to enjoy life every moment,
1: ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: It gives, it confers.
1: రాబోయే దాని నిమిత్తమే విచారం చేయకూడదు.
0: Do not worry about the unborn future.
1: గడిచిపోయిన దానిని ఏమాత్రమూ చింతించకూడదు.
0: Do not worry about the dead past.
1: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
0: Consider all these things as
1: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది, ఒక్కటి కూడా లేదు.
0: There is no object, no matter, no individual who is permanent.
1: దీని పేరే జగత్.
0: The name of this world itself is జగత్.
1: జగత్, జగత్. రావటం పోవటమే దీని యొక్క పేరు.
0: జగత్ మీన్స్ కమింగ్ అండ్ గోయింగ్. దిస్
1: ఈ సత్యాన్ని గుర్తించుకుని మనం ఎందుకు విచారం చేయాలి?
0: వన్స్ యు నో దిస్ ట్రూత్, వై షుడ్ యు వరీ?
1: కనుక ఈ యొక్క విచారం మనకి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
0: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ వరీంగ్ అట్ ఆల్.
1: అప్పుడే మానవత్వము తగినటువంటి యొక్క దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
1: ఒక్క మానవత్వమునకు తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
0: Excepting for man, no other living being has an opportunity like this.
1: దీనికి ఆహార విహారములే మూల కారణం.
0: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
1: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
0: అమంగ్ 84 lakhs ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ విచ్,
1: 93,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
0: 83,99,999
1: ఆర్ బౌండ్ బై దేర్ ఓన్ నేచర్. పశుపక్షి మృగాదులంత భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి.
0: ఆల్ దీస్ బీస్, బర్డ్స్ ఎట్సెట్రా టేక్ ది ఫుడ్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్.
1: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
0: Therefore they are not suffering any type of diseases.
1: కాని మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
0: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
1: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
0: ఫర్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్ టేస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ డిఫరెంట్ టైప్స్.
1: కానీ వాడి ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు.
0: బట్ హీ ఈజ్ నాట్ బాదర్డ్ టు థింక్ అబౌట్ ది లాంగ్విటీ అండ్ హౌ లాంగ్ హీ ఈజ్ గోయింగ్ టు లివ్.
1: ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను,
0: ఈవెన్ విత్ రెఫరెన్స్ టు ఫుడ్,
1: కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి.
0: పీపుల్ హూ టేక్ మోర్ వెజిటబుల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లెస్ ఆఫ్ డిసీజెస్.
1: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
0: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
0: దిస్ vegetarian food alone gives that type of balanced food which is required by man.
1: This is human body. This is animal body.
0: That is animal body from which
1: ee rendittiki sariyinatti yokka cheriku kudaradu.
0: It is difficult to bring about a balance.
1: Edo doctors cheptuntaru protein anta deentlo untuntadi bhujinchandi pushtiga avutarani. Idi kevalamu vaari balahinatali.
0: డాక్టర్స్ వెన్ దే సే దట్ దిస్ మటన్ హ్యాస్
1: త్రాగే పాలలో పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా? సాధ్యమైనంత వరకు
0: ప్రోటీన్ ఈజ్ నాట్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ మటన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ దాల్.
1: ఇది కేవలము శారీరకమైన అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
0: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్
1: కనుక మన మైండ్ ఎట్లా పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్. ఈ మూడింటికి సంబంధం.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
0: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యూ గెట్ అనిమల్ థాట్స్.
1: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
0: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
1: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అట్రాషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
1: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది మానవుని యొక్క మనస్సు.
0: Man's mind is becoming worse than the animals.
1: Nirjachinyanga, nirmohanga, apritiga manavatvani himsistundadi.
0: Man is cruelly putting other people to suffering without
1: manaviki manaviniki madhyane sanik sambandha bandhavyam kolipothundadi.
0: Man is losing the human approach towards other human beings in the very first place.
1: Karanamu mana aahara dosame.
0: The reason is the type of food that you eat.
1: Vidyarthulara aahara viharanni సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
0: డియర్ స్టూడెంట్స్, ఎంజాయ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఇన్ ప్రాపర్ వే.
1: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
0: యూ షుడ్ థింక్ బిఫోర్ యు పార్టేక్ ఫుడ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ గివ్స్ యు
1: గుడ్. పూర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
0: ది ఏన్షియంట్ వన్స్ యూజ్ టు పార్టేక్ ఫుడ్ ఓన్లీ
1: మహర్షులు దినమునకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
0: అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ ఫుడ్ ఓన్లీ వన్స్ ఏ డే.
1: కనుకనే ఒక్క పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
0: పర్సన్ హూ టేక్స్ ఫుడ్ వన్స్ ఏ డే ఈజ్ ఏ యోగి.
1: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
0: ద పర్సన్ హూ టేక్స్ ఫుడ్ ట్వైస్ ఏ డే.
1: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
0: ద పర్సన్ హూ టేక్స్ ఫుడ్ ట్వైస్ ఏ డే.
1: ఈనాడు మూడు కాదు,
0: పర్సన్ హూ డిసీజ్.
1: ఇంకా ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు, టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించక ఏమవుతుంది?
0: టుడే వీఆర్ నాట్ కన్ఫైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఈవెన్ 3 times ఫుడ్, 4 times అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ యూ టేక్. The physical body suffers diseases and indigestion because
1: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
0: The physical body consumes 1 calorie worth of food.
1: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
0: Youth can take 2000 calories.
1: సరైనటువంటి రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: If you want to really enjoy good health, 1000 calories of food would be sufficient.
1: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
0: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000 calories.
1: తద్వారా నిద్ర పట్టదు.
0: అన్ అకౌంట్ ఆఫ్ దాట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
1: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వానికి వికారమైన భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
0: పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ.
1: ఈ వికారమైన భావం లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
0: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
1: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
1: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను అద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
0: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే, టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
1: అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు.
0: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
1: ఇది నాది అనేటువంటి మమత్వము,
0: ది ఫీలింగ్ ఆఫ్ మై
1: నేను అనేటువంటి అహంకారము,
0: ద ఈగో,
1: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: All the problems are wrought by this kind of ego and possessiveness.
1: Karaka kartrutva bhaktutvalanu manam kontha varaku tagginchukodaniki prayatninchali.
0: We should reduce our doership and our possessive instincts.
1: Appude మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
0: దెన్ ఓన్లీ వీ కెన్ ఆఫర్ అవర్ సెల్స్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
1: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడా మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సర్టన్ సైకలాజికల్ రీజన్స్ ఆల్సో వీ సఫర్.
1: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
0: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
1: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
0: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ విల్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ విల్ బి షార్ట్.
1: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
1: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
0: We should live a life with self-confidence.
1: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
0: Then only everything will go all right.
1: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
0: If man wants to have good sleep on a particular day in a determined way, that very night he will not get sleep at all.
1: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
0: One should not bother about sleep at all.
1: రెండింటిని యోచించకుండా చక్కగా నీవు పౌడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
0: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
1: ఇవన్నీ కూడా నువ్వు దేహములకు ఉండేటువంటి యొక్క రోగములు.
0: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్
1: ఇవి బలహీనతలు
0: విత్ ద బాడీ, వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
1: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
0: ఇట్ గెట్స్ ఆల్ స్ట్రెంగ్త్ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ డివినిటీ విచ్ యూ రియలీ ఆర్.
1: మహర్షులంతా కూడా దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
0: ద ఏన్షియంట్ గ్రేట్ సోల్స్
1: వాడు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
0: ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ దట్ డివైన్ లైఫ్ దే వాంటెడ్ టు లివ్ లాంగ్ లైఫ్.
1: ఈనాడు 60-70 సంవత్సరాలు అయిందంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
0: టుడే ది మొమెంట్ ఎ మ్యాన్ బికమ్స్ 70 ఇయర్ ఓల్డ్
1: కానీ
0: ఓల్డ్ మ్యాన్
1: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 or 100 హీ వాజ్.
1: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరములు కృష్ణునికి, 84 సంవత్సరములు అర్జునికి.
0: డియర్ స్టూడెంట్స్, ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 ఇయర్స్ ఓల్డ్ అండ్ అర్జున 84 ఇయర్స్ ఓల్డ్.
1: యువకుడు వాడు,
0: దేవర్ యూత్.
1: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
0: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
1: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
0: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్?
1: భీష్మాచారి.
0: భీష్మ వాజ్ ద కమాండర్.
1: అతని యుద్ధంలో 116 సంవత్సరములు అతనికి.
0: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 116
1: కమాండర్ ఇన్ చీఫ్
0: అండ్ హీ వాజ్ ద కమాండర్ ఇన్
1: చీఫ్. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయింటాడు.
0: టుడే వన్ ఈస్ 116 ఇయర్స్, వన్ విల్ బి.
1: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించారు.
0: హి ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
1: కారణం ఏమిటి?
0: 9 డేస్.
1: వారికి మనోబలమే.
0: వాట్ ఈస్ ది రీజన్? దేర్ ది
1: వారికి ఆహార బలమే.
0: దేర్ ది స్ట్రెంగ్త్
1: ఆత్మబలమే.
0: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రమూ లేదు.
0: టుడే ఆత్మిక్
1: ఆత్మవిశ్వాసం క్షణ క్షణమైన కుక్కును బంప్స్ జంప్స్
0: మొమెంట్ ఆఫ్
1: స్థిరత్వమే లేదు.
0: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
1: తన అభిష్టం నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
0: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
1: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
0: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
0: But this is not
1: you may worship steadiness. A picture as a god but not god as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
0: If you go on wavering moment after moment, how can your life be steady at all?
1: ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా, విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
1: ఈనాటి మానవునికు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
0: Today's Bharatiyas consider themselves as believers. But all the problems which Bharat is facing is an account of
1: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
0: The believers themselves are not following the right path.
1: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
0: They say that they are devotees, but they follow the path of bhakti.
1: అది కాదు నిజమైనటువంటి భక్తి.
0: That is not the type, proper type of devotion.
1: అన్నిటికీ మనం సిద్ధంగా ఉంటుండాలి.
0: We must be ready for everything.
1: పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు.
0: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
1: తిప్పిగొట్టి రసము పీల్చకున్నా.
0: Only when you crush it and
1: జాతి వజ్రమైన స్థాన పెట్టవలయు.
0: Even if it is a very valuable diamond, you have to just
1: కటింగ్స్ లేకపోతే దానికి విలువే తక్కువైపోతుంది.
0: వితౌట్ కటింగ్స్ ద డైమండ్ విల్ నాట్
1: బాధలే లేకపోతే ఈ చెరుకు పాలనైనా ఇవ్వదు.
0: ఇఫ్ యు డోంట్ క్రష్ ది షుగర్ కేన్ ఇట్ విల్ నాట్ గివ్ యూ షుగర్ జ్యూస్ అట్ ఆల్.
1: కనుక మానవుని యందు అనేక కష్టములు నష్టములు దుఃఖములన్నింటినీ మరించినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క సారం మనకు ఆవిర్భవిస్తుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై వెన్ మ్యాన్ అండర్గోస్ వేరియస్ ట్రయల్స్ ట్రిబులేషన్స్
1: కనుకనే భక్తి భక్తి భక్తి అనగా అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
0: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
1: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
1: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే
0: డివోషన్ మస్ట్ బి
1: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే
0: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
1: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
0: వీ కెన్ రీచ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
0: యు మే హ్యావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
1: విద్యార్థులైనటువంటి వారు దేహమును ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆత్మ ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మిక మనకు అక్కరలేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఏ సాధనను చేయనక్కర్లేదు.
0: There is no need for any other sadhana.
1: సత్యాన్ని గుర్తించుకుంటే అంతే చాలు.
0: Realize the truth. Everything is
1: సత్యం. సత్యమే సర్వస్వరూపము.
0: Truth is everything.
1: ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం.
0: People are facing all problems because they are doing sadhanas without realizing truth.
1: కనుక ఈ దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైన మనస్సు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
0: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ద ఫిజికల్ బాడీ సెన్స్ ఆర్గన్స్ ద మైండ్ ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. And as Vice Chancellor has prayed for it, I have undertaken to explain all
1: Jhanam, these things.
0: We say meditation.
1: ఏమి చేస్తున్నాము మనం ధ్యానం?
0: What are we doing in meditation?
1: కన్నులు మూసుకొని చక్కగా కూర్చుంటున్నాము.
0: Closing the eyes, we sit in a good posture.
1: ఈ మనసు ఎక్కడెక్కడికో ఏ చాకలిండకో ఏ కుమ్మరిండకో ఏ బజారుకో పరిగెత్తుతుంది.
0: But we are allowing the mind to wander in the bazaar and going to the washroom.
1: ఈ విధమైనటువంటి ధ్యానంలో కాలమును వ్యర్థం చేసేటంటే కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి.
0: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
1: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంత కాలం నువ్వు కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే గానీ సమాధి నీకు కుదరదు.
0: Without understanding the real subtleties of the dhyana, if you start doing dhyana, you sleep and you will never meditate.
1: కనుక మొట్టమొదట మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
0: Understand in the very first instance what the mind is. దానికి
1: వీలవుతుంది.
0: Then only you'll be able to control it.
1: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడ నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
0: వన్ ఓల్డ్ లేడీ కేమ్ అండ్ ప్రేయర్, స్వామి దిస్ మైండ్ ఈస్ గివింగ్ మీ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ఇట్ ఇస్ డ్రాగింగ్ మీ టు వేరియస్ ప్లేసెస్ అండ్ టేకింగ్ మీ టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ గివింగ్ మీ అన్ని.
1: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
0: When I asked her, who is giving you trouble, she said, this mind is
1: చెప్పు దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
0: You show me this mind, I am going to kill it.
1: Akkadundo naaku teliyadu anindi.
0: She said, I do not know where it is.
1: Akkadundo teliyinatuvanti manasunu yemunu baadhistundadi matrame etta telusu.
0: Without knowing where it is, how do you know that it is giving you trouble?
1: Manase ninnu baadhistundado ninnu neevu baadhichukuntunnavo.
0: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
1: Parandi nannu baadhistundadani telisinappudu dani nirmulam gaavinchadaniki prayatnam cheyavachchu.
0: When you know that a particular person alone is giving you trouble,
1: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసుపైన నెపం వేసుకుంటుంటే ఇది కేవలం సోమరితనము.
0: If we are go on telling that mind is giving you trouble, it is
1: laziness. Understand
0: the principle underlying the mind in the very first
1: place. Understand
0: the secrets of sense organs. Everything which is created by God has certain
1: truths.
0: God never creates anything which does not have meaning. Everything has meaning and significance. They are full of bliss. Most precious. We are not making efforts to realize that truth.
1: Kanuka, ee 15 dinamulu lopala ee dehamu, indriyamu, manasu, buddhi, ee aatma tattvanni chakkaga gurtinchukoni, nischintaga, nirmalanga, aadarshavantamainatuvanti vidyarthuluga tayaru kavalani nenu aashistu, aashirvadistu naa prasangaanni virimistunnanu.
0: During these 15 days, you'll have to understand the physical body, the sense organs, the mind, the intellect and the atma, and make your life free from worries, pure and also ideal. And thus, I bless you and bring this discourse to a close.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధ్యాత్మిక క్షేత్రమునందు విజయమును సాధించగోరినటువంటి ప్రతి వ్యక్తి కూడాను శీలత్రయములను అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ వన్ హ్యాస్ టు డెవలప్ క్యారెక్టర్.
0: మొదటిది పవిత్రము,
1: ద ఫస్ట్ వన్ ఇస్ ప్యూరిటీ.
0: రెండవది సహనము,
1: సెకండ్ ఇస్ ఫర్ బేరెన్స్.
0: మూడవది పట్టుదల,
1: థర్డ్ వన్ ఇస్ డిటర్మినేషన్.
0: దీనిని పికారత్రయములు పకారత్రయములు అన్నారు.
1: దిస్ కెన్ బి రిఫర్ టు ది త్రీ పీరియడ్స్
0: ఆఫ్ టైం. పి పి
1: త్రీ పీస్.
0: ఫస్ట్ పి ప్యూరిటీ,
1: ఫస్ట్ పి ఇస్ ప్యూరిటీ.
0: సెకండ్ పి పేషెన్స్,
1: సెకండ్ పి పేషెన్స్.
0: థర్డ్ పి పర్సెవరెన్స్,
1: థర్డ్ పి పర్సెవరెన్స్.
0: ఈ శీలత్రయములను ఏ మానవుడు అభివృద్ధి గావించుకున్నో అట్టి మానవుని యొక్క జీవితము ధన్యమవుతుంది.
1: ద వన్ హూ డెవలప్స్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యారెక్టర్ హిజ్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.

0: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: ముఖ్యముగా మానవ జీవితం అనేటువంటిది గుణత్రయములతో కూడినటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి గుణములే కోల్పోయిన మానవత్వమనే కోల్పోయిన వాడు అవుతాడు.
0: వెన్ వన్స్ దే ఆర్ గాన్ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ వాల్యూ.
1: నిజముగా మానవతా విలువలు ఈనాటి మానవునికే లేకపోవటం చేతనే మానవుని కంటే పశుపక్షి మృగాదులే మేలుగా కనిపించుతున్నది.
0: సిన్స్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ లాస్ట్ ఇన్ ద ప్రెసెంట్ డే, మ్యాన్ ఈస్ బిహేవింగ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
1: ఆకార మానవునిగా రూపొందుతున్నాడే కాని ఆచార మానవునిగా రూపొందటం లేదు.
0: హీ ఈజ్ ఓన్లీ ఏ హ్యూమన్ జస్ట్ ఇన్ ఫార్మ్, నాట్ బై వే ఆఫ్ కాండక్ట్.
1: కనుక గుణములే జీవితానికి బలములు.
0: Therefore, the good qualities will add to your strength.
1: శీలము లేని జీవితము కేవలము ప్రాణము లేని జీవితమే.
0: The life without character is lifeless.
1: మానవతా విలువలు యందు ఈ శీలమే ప్రధానమైనటువంటి యొక్క బలము.
0: The human values that constitute the character is the true strength.
1: ఈనాటి విద్యార్థులు యందు కాని యువకులు యందు కాని ఈ శీలం అనేటువంటిది మహాప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్నిగా తీసుకోవాలి.
0: Among the educated and the youngsters, to take this character as the most important one.
1: ఎంత ధనవంతుడైనను ఎంతటి బలవంతుడైనను ఎలాంటి అధికారం నందున్నప్పటికీ ఈ గుణమే లేకుండినా తన పదవులు కాని తన ధనము కాని తన బలము కాని తన విద్యలు కాని అన్నీ ఇప్పుడు నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: Without this character and the human value, all the education, the knowledge he has, the physical strength and authority, the position he commands, that's all useless.
1: Kanuka manavatvanni guttimpa cheyalanukunnappudu ee seelamu athyavasaram.
0: To recognize a true human character is very essential.
1: Idi ye manavata pradhanamainatundi gunam.
0: This is the chief human quality.
1: Ee naadu నైతికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా విద్యారూపమును తీర్చిదిద్దలేకపోవటం చేతనే ఈనాటి చదువులన్నీ కూడాను ఈ విధమైనటువంటి యొక్క దుస్థితికి గురి అయినవి.
0: As we could not bring up students in proper way along the moral, ethical, spiritual values, this is the present plight as we find today.

0: ഉണ്ടായോ?
1: സ്റ്റുഡന്റ് ഹാസ് ടു ലേൺ ദീസ്.
0: കനുക ഈനാട്ടി ഗ്രന്ഥപരിചയമേ വിദ്യഗാ ഭാവിച്ചരാദു.
1: യു ഷുഡ് നോട്ട് കൺസിഡർ ടെക്സ്റ്റുവൽ നോളജ് ആസ് എഡ്യൂക്കേഷൻ.
0: സമാജ സുക്ഷേമാന്നി ഗുർത്തിഞ്ചി ദേശം യൊക്ക ഭവിഷ്യത്തുനു ഗുർത്തിഞ്ചി വ്യക്തി യൊക്ക വ്യക്തിത്വാന്നി കൂടാനു വ്യക്തം ചെയ്യാലി.
1: വൺ ഹാസ് ടു എക്സ്പ്രസ് ഹിസ് ട്രൂ നേച്ചർ ഓഫ് ഹ്യൂമൻ ക്വാളിറ്റി, കീപ്പിംഗ് ഇൻ വ്യൂ ദ വെൽഫെയർ ഓഫ് ദി സൊസൈറ്റി ആൻഡ് ദ ഫ്യൂച്ചർ ഓഫ് ദിസ് കൺട്രി.
0: മാനവത്വം അനഗാ എന്തൊക്കെ പവിത്രമൈനതോ, ఎంతటి దివ్యమైనదో, ఎంతటి భవ్యమైనదో, ఎంతటి నవ్యమైనదో ఒక్కతూరి విచారించాలి.
1: యు హావ్ టు ఎంక్వైర్ ఫర్ ఎ మూమెంట్ ద సాంక్టిటీ అండ్ ద డివినిటీ, ద నోవెల్టీ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమమును గూర్చి జీవింప నేర్చియుండ ఇంత తెలివియు కలిగియు మానవుడు తెలివిలేక ఆ గుణములను నేర్చుకోలేకపోతున్నాడు.
1: బర్డ్స్ అండ్ అనిమల్స్ వితౌట్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్ దే అబ్జర్వ్ స్ట్రిక్ట్ డిసిప్లిన్, బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ డజంట్ ఫాలో దట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ డిసిప్లిన్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్ ఆఫ్ ఆల్ ద
0: క్రియేషన్ దుర్లభం.
1: హౌ డు యూ సే దాట్?
0: ఆహార నిద్ర భయమైనందు పశుపక్షి మృగాదులకు మానవులకు ఎట్టి వేదములు లేదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్, sleep, fear and procreation, there is no difference between humanity,
0: manam narana adikam visheshah gnanena shunyah pasubhis samanah. gnaname manavuliyandu pradhanamainatvanti okka netram.
1: wisdom is the main eye gifted to mankind.
0: ee gnana netrame lekundina pasuvuto samanam.
1: without this eye of wisdom he is just an animal.
0: kanuka manavuniki moodava netramu vidya.
1: Therefore, the third eye is this knowledge.
0: Itti pavitramainatvanti okka vidyendu seelame pradhanamainatvanti pranamuga bhavinchali.
1: In this sacred knowledge we should consider character most important.
0: Enni vidham nenatvanti okka vedamulu chadivinappatikini shastramulu uchcharinchinappatikini mukhyamainatvantidi manavata vilavanu gurtinchadaniki prayatninchali.
1: We may chant and repeat the Vedic texts and all sacred texts, but we have to recognize the human values above all.

0: గిట్టడం అనేటువంటి జరుగుతుంది.
1: వాట్ ఈస్ బోర్న్ ఇష్యూ టు డై,
0: పుట్టి గిట్టనటువంటి యొక్క ఆత్మతత్వమునకు ఎట్టి మరణము లేదు, ఎట్టి జననము లేదు.
1: ద స్పిరిట్ హ్యాస్ నైదర్ బర్త్ నాట్ డెత్.
0: కనుకనే ఎట్టి పునరపి జననం పునరపి మరణం రెండూ లేనటువంటి ఒక దివ్యత్వమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనము పొందాలి.
1: Therefore, have to acquire the divine wisdom which is beyond birth and death.
0: Punarapi jananam punarapi maranam.
1: One is born again and again.
0: Punarapi janani jatare sayanam.
1: And he lies in the womb of the mother time and again.

0: ఓ ఫూలిష్ మ్యాన్ ప్రే టు గాడ్ ఫర్ హెల్ప్.
1: మనము భగవత్ చింతనతో జీవిత కాలమును సార్థకంగా గావించుకోవటమే కాకుండా నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములు కూడాను కొంత అభివృద్ధి పరచుకోవాలి.
0: We should sanctify our time thinking of God, but at the same time we have to develop along all the moral and ethical values.
1: ఈనాటి ప్రపంచము లౌకికంగా వైజ్ఞానికంగా ఎంతయో ప్రగతిని సాధించినది.
0: Today the world has progressed in the field of science and technology.
1: కాని నైతికంగా మానవత్వం అనేటువంటిది దినదినమునకు దిగజారిపోతున్నది.
0: But yet from the moral point of view it is on the decline.
1: దీనికి కారణం ఏమిటి?
0: What's the reason behind it?
1: స్వార్థము స్వప్రయోజనమే.
0: It's only selfishness and self.
1: ఏ పని చేసినప్పటికీ స్వార్థము లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Whatever that is done, the selfishness.
1: ఏ తలంపు తలచినప్పటికీ స్వార్థము లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Behind every thought is the selfishness.
1: ఏ పని చేసినప్పటికీ స్వప్రయోజనమే లక్ష్యం నందించుకుంటున్నాడు.
0: Every task done, he keeps the self interest.
1: ఈనాటి మానవుడు స్వార్థమనేటువంటి యొక్క చేతిలో కీలుబొమ్మగా జీవిస్తున్నాడు.
0: Man has become a puppet in the hands of selfishness.
1: కనుకని ఈ స్వార్థము స్వప్రయోజనము దూరం చేసుకోవాలి.
0: Therefore, you have to give up the selfishness and self.
1: సామాజిక భావాన్ని సామాజిక తత్వాన్ని హృదయంలో నింపుకోవాలి.
0: We have to develop the social awareness, the obligation to society.
1: స్వార్థం లేకుండా మానవు ఒక్కడుగైనా ముందుకు వేయటం లేదు.
0: No person is speeding up, at least putting one step ahead without this selfishness.
1: కనుక ఈ స్వార్థం అనేటువంటి సంకల్ప చేత కట్టబడినటువంటి వాడు ఈనాటి మానవుడు.
0: Man today is bound by the chain of selfishness.
1: ఏనాడు ఈ యొక్క స్వార్థమును పరాక్తంగా మార్చుకున్నో ఆనాడే యథార్థమైనటువంటి విద్యను మనకు అభ్యసించిన వారం అవుతాం.
0: దట్ డే విన్ హీ ట్రాన్స్ఫార్మ్ స్వార్థ సెల్ఫిష్నెస్ ఇంటూ పరార్థ ద స్పిరిచువాలిటీ దెన్ హీ విల్ నో యథార్థ.
1: పరిశుద్ధము గావించుకోవాలి.
0: వీ హావ్ టు ప్యూరిఫై అవర్ లైఫ్.
1: పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సేక్రెడ్ ఐడియాస్.
1: మానసిక సంబంధమైనటువంటి చంచలత్వాన్ని అణచుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు పుట్ ద వేవరింగ్ నేచర్ అండర్ కంట్రోల్.
1: కనుకనే ఈ నిజమైన నిశ్చలము నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క హృదయం కలిగినప్పుడే ఏ చిన్న పని చేసినప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నందు మన విజయాన్ని సాధించగలము.
0: విత్ ఆల్ ద ప్యూర్ అన్సలీన్డ్ స్టడీ హార్ట్ వాట్ ఎవర్ స్మాల్ వర్క్ యూ మైట్ అండర్టేక్ సక్సెస్ఫుల్.
1: ఒక శ్రీమంతుడు
0: ఎ రిచ్ మ్యాన్
1: పుణ్యక్షేత్రమును దర్శించాలని సంకల్పించుకున్నాడు.
0: హీ డిసైడెడ్ టు గో ఆన్ పిల్గ్రిమేజ్.
1: కాని ప్రయాణ సమయం నందు అమితమైనటువంటి లగేజ్ తీసుకుని పోవటం వల్ల శ్రమ కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో అన్ని అవసరమైనటువంటి సామగ్రి అంతా కూడాను ఒక బెడ్లో చుట్టుకున్నాడు.
0: He thought that to carry too much of luggage it would be a sort of a burden. Therefore, he packed up into Singh one bundle.
1: కనుకనే అన్ని స్టేషన్ లోపల కూడా మీరు చూడవచ్చును, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అని.
0: You must be necessarily seeing the luggage in all this kind of slogan in all rail stations. Less luggage, more comfort. Though he is a rich man, he packed up all the his requirements in one single bed.
1: కాశీ, మధురా, వృందావనము ఇలాంటి పవిత్రమైన క్షేత్రములంతా కూడాను దర్శించాడు.
0: He visited all pilgrim centers like కాశి, మధురా, వృందావనము
1: అంతా కూడాను క్షేత్రములు దర్శించి దేవాలయముకు నమస్కరించి అనేక విధమైనటువంటి సత్కార్యంలో పాల్గొనేటువంటి వాడు.

0: He spent all the daytime visiting those temples and involving himself in good activities.
1: రాత్రికి ఆ బెడ్ను విప్పి పనుండేటప్పటికి నిద్ర వచ్చేటువంటిది కాదు.
0: But during the night time when he wanted to take rest and sleep, well, he couldn't sleep at all.
1: చాలా అలసిపోతూ వచ్చాడు.
0: He was very much tired.
1: ఆహారం లేకపోయినా జీవించవచ్చును, కానీ నిద్ర లేకపోతే జీవించడం వీలు కాదు.
0: One can live even without food. One cannot live without sleep.
1: ఈ విధంగా పగలంతా కూడాను దేవాలయంలో దర్శించటము, పుణ్యకార్యంలో ప్రవేశించటము, రాత్రి నిద్ర లేకుండా అలసిపోవటము.
0: Therefore, in the daytime, he started visiting temples and involving in auspicious activities, and he spent sleepless nights.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దేహరీతిగా దివ్యమైనటువంటి ఒక సుందర విగ్రహమును దర్శిస్తున్నాడు.
0: From the body standpoint of view, he could
1: పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తున్నాడు.
0: He could take bath in sacred rivers.
1: దర్శనం, పాపనాశనం, సంభాషణం, సంకటనాశనం, స్పర్శనం, కర్మ విమోచనం అనేటువంటి మూడింటి యందు కూడాను తాను ఉత్తీర్ణుడైపోతూ వచ్చాడు.
0: He was very successful in achieving all the three aspects, the very darshan, the very vision of the Lord, and the conversation with God.
1: కనిపించటం లేదు.
0: But yet he didn't find any peace at all.
1: కారణం,
0: the reason,
1: ఆ తీసుకుని పోయినటువంటి ఒక బెడ్ లోపల,
0: there the bed he carried with him,
1: ekkuva nallulu cheripoyinayi.
0: There he found number of bed bugs.
1: Ee bugs anetvanti undatu cheta ratri puta nidra raavatam ledhu.
0: Because of the bed bugs he could not sleep.
1: Ee naadu mana gati attine untunnadi.
0: This is our plight today.
1: దేహరీతిగా మనం అనేక విధమైనటువంటి సౌఖ్యములు, సంతోషములు, ఆనందములు అనుభవించినట్టుగానే కనిపిస్తుండాలి.
0: ఇట్ అపియర్స్ యాస్ దో వీ హావ్ గాట్ ఆల్ అవర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ లగ్జరీ.
1: లోపల దుర్గుణములు, దుర్భావములు, దుష్టేష్టలు, దుశ్చింతలు అనేటువంటి నల్లులు చేరిపోయినాయి.
0: బట్ విదిన్ దేర్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ బెడ్ బగ్స్.
1: అవి లోపల ఉండినంత వరకు కూడాను మనకు శాంతి అనేటువంటిది లభ్యం కాదు.
0: సో లాంగ్ దే ఆర్ ఇన్ సైడ్ యూ కెన్ నెవర్ ఎంజాయ్ పీస్.
1: శాంతి అనేటువంటిది బయట ప్రపంచంలో మనకు లభించేటువంటిది కాదు.
0: పీస్ ఈస్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్.
1: Outside anta pieces, pieces, pieces.
0: Outside you find only pieces, pieces.
1: Nee atma shanti ani nijamainatundi shanti.
0: The peace within is the true peace.
1: Kalukane shanti anetundi sampadinchukuneetundi kaadu.
0: Peace is not the one to be acquired.
1: Leka chadivite labhyamayetundi kaadu.
0: You can't get it by study.
1: Guruvulu valla andukuneetundi kaadu.
0: You cannot receive from anybody.
1: Neeve shanti swaroopudavu.
0: You are the embodiment.
1: You are the embodiment of peace.
0: You are the
1: embodiment. You are the embodiment of truth.
0: You are the embodiment.
1: You are the embodiment of God.
0: You are the embodiment of God.
1: Ilanti nitya satyanni manam gurtinchukodaniki prayatninchali.
0: We should know this eternal truth.
1: Kanuka shanti anetundi kaani aanandam anetundi kaani baita vastuvulu yendu ledu.
0: Either peace or bliss are not noticed outside.
1: బయట వస్తువులు ఎందు ఈ ఆనందం ఉంటుంటే మనం ఎందుకు ఆనందాన్ని అనుభవించకూడదు?
0: When these two are present in the outer objects, how is it that
1: కావలసిన
0: we don't experience
1: మన దగ్గర ఉంటున్నాయి కదా, ఈ వస్తువుల వల్ల మనకు ఎందుకు ఆనందం లభ్యం కావటం లేదు?
0: So much of material available outside, why don't we experience?
1: కావలసిన వ్యక్తులు మనకు స్నేహితులుగా ఉంటున్నారు కదా, వ్యక్తుల వల్ల కూడా ఆనందం లేదు, శాంతి లేదు.
0: We have many persons as friends, but we don't get peace or bliss.
1: వల్ల కానీ పదార్థముల వల్ల కానీ, విషయముల వల్ల కానీ మనకు ఆనందం లభ్యం కాదు.
0: Therefore you'll never attain bliss either through a person or a material object.
1: ఆనందం ఆవిర్భవించేటువంటిది.
0: Bliss emanates, originates in you.
1: నీ స్వరూపమే ఆనంద స్వరూపము.
0: You are the embodiment of bliss.
1: ఇలాంటి సత్యాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to recognize this truth.
1: ఆనందమున కోసం కానీ, శాంతి కోసం కానీ మనం ఎక్కడెక్కడనో మనం ప్రయత్నించే చేయకూడదు.
0: You don't need to search for these two twin principles, peace
1: and bliss. ఇది అన్వేషణ జరిగేటువంటిది కాదు.
0: You cannot search for them.
1: ఆవిర్భావం చేసుకోవాల్సినటువంటిది.
0: You have to see that they are born within.
1: వెతకవలసినటువంటిది కాదు.
0: It can't be sought after.
1: తెలుసుకోవాల్సినటువంటిది.
0: It has to be known.
1: కనుకనే మనము మన యందుండినటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore we must make an effort to know this inner truth.
1: ఏదో ఎవరో మనకు ఆనందాన్ని ఇస్తున్నారని భ్రమిస్తున్నాము.
0: We are deluded with the feeling someone makes you happy.
1: భ్రమం మన యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మం మనకు ప్రాప్తించదు.
0: So long you have got this Brahma delusion, you will not have Brahma.
1: ఈ భ్రమను పారదోలేసే బ్రహ్మని యందు ఆవిర్భవిస్తుంది.
0: Drive out this illusion, then Brahma, God will be there.
1: Brahma అనేటువంటిది ఏకతత్వమే.
0: Brahma is the point of unity. దైవత్వం
1: భిన్నంగా లేదు.
0: God is not two.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
0: Truth is one, which is referred as many by scholars.
1: Truth is one, not two.
0: Truth is one, not two.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: Truth is only
1: not
0: one.
1: Not two, only one.
0: Not to only one.
1: అట్టి దివ్యమైనటువంటి తత్వం అందరి యందు ఉంటున్నది.
0: Such divinity is present in all.
1: ఒకరి యందు ఉన్నది, ఒకరి యందు లేదు అనేటువంటిది మాత్రం లేదు.
0: You cannot say this present in one and missing in another.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం.
0: So God is present in all creatures.
1: విద్యార్థులు గట్టిగా విశ్వసించాలి.
0: Students should have full faith in this truth.
1: ఆ ఈశ్వరుడు ఏ రూపంలో ఉంటున్నాడు?
0: In what form is God?
1: ప్రేమ రూపంలో ఉంటున్నాడు. ప్రేమ రూపంలో
0: ఉంటుంది. He is in the form of love.
1: అందరి యందు ప్రేమ ఉంటుండాలి.
0: Love is present in everyone.
1: అదే అనేక పర్యాయం చెప్తూ వచ్చాను.
0: భగవాన్ టెల్స్ us repeatedly.
1: ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై.
0: God is love.
1: ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: God is love. Love is God.
1: పవిత్రమైనటువంటి ప్రేమనే పరమాత్మ స్వరూపము.
0: The sacred love is the divine form.
1: కనుకని ఈ ప్రేమను మనము నిర్మలంగా తీసుకోవాలి.
0: So we should keep it pure.
1: విషయ సంబంధమైనటువంటి ప్రేమగా ఉండకూడదు.
0: It should not be worldly.
1: లౌకిక సంబంధమైన ప్రేమగా ఉండకూడదు.
0: It should not be worldly.
1: ఇది కేవలం ఆత్మ సంబంధమైన ప్రేమగా ఉండాలి.
0: It should be one of the spirit.
1: ఆత్మనే ప్రేమ, ప్రేమనే ఆత్మ.
0: The ఆత్మ, the self is love.
1: ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
0: The self is love and God.
1: కనుకనే love is God, live in love.
0: So love is God, live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
0: నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు తమ ప్రేమను పరిపది విధములుగా ప్రవహింపజేసుకుని తద్వారా అనేక విధమైన అశాంతికి గురి అవుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ స్టూడెంట్స్ అలౌ దిస్ లవ్ టు బి డైవర్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఈ యవ్వనము అనేటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు.
0: ది స్టేజ్ ఆఫ్ యూత్ ఈస్ నాట్ పర్మనెంట్.
1: ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్ దట్ హెస్ కమ్ ఇన్ బిట్వీన్.
1: కనుక ఈ యవ్వనం అనేటువంటి దానికి మురిచిపోయి మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోకూడదు.
0: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ది స్టేజ్ ఆఫ్ యూత్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఈ యవ్వనం మహా పవిత్రమైనటువంటిది.
0: ది స్టేజ్ ఇస్ హైలీ సీక్రెట్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క యవ్వనం పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు విద్యార్థులు.
0: యు ఆర్ స్పాయిలింగ్ ది స్టేజ్ ఆఫ్ యూత్ విచ్ ఇస్ సీక్రెట్.
1: క్షణభంగురమైనటువంటి ఈ సుఖం నిమిత్తమై విలువైనటువంటి మానవత్వాన్ని మనం వ్యర్థం గావించుకుంటున్నాం.
0: ఫర్ మొమెంటరీ హ్యాపీనెస్ యు ఆర్ వేస్టింగ్ సింప్లీ ది హైలీ వాల్యుబుల్ థింగ్స్ బిహైండ్.
1: దీనినే శంకరులు కూడా చెప్పాడు.
0: దిస్ ఇస్ స్టేజ్.

0: ఈ యవ్వనం లోపల అనేక విధమైనటువంటి ఉద్రేకములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు ఫైండ్ ఎజిటేషన్స్.
0: ఈ ఉద్రేకాన్ని మనం అడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: యు మస్ట్ కంట్రోల్ యువర్ ఎజిటేషన్.
0: ఆ ఉద్రేక సమయమునందు భగవత్ నామాన్ని స్మరించాలి.
1: యు చాంట్ ది నేమ్ ఆఫ్ గాడ్ అట్ దట్ మోమెంట్.
0: ఇది నా వయసుకు తగినటువంటి ఒక గుణము కాదు.
1: దిస్ ఇస్ నాట్ బిఫిట్టింగ్ టు
0: మై ఏజ్. ఇది కేవలం పాసింగ్ క్లౌడ్స్, వచ్చిపోయేటువంటిది మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ పాసింగ్ క్లౌడ్ దట్ కమ్స్ అండ్ పాసెస్ ఆఫ్.
0: నా జీవితం శాశ్వతమైనటువంటిది.
1: మై లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ థాట్స్ అంతా కూడా క్లౌడ్స్ వంటివి.
1: థాట్స్ ఆర్ లైక్ క్లౌడ్స్.
0: మన హృదయమే ఆకాశము.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై.
0: చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు, బుద్ధి అనేటువంటి సూర్యుడు, హృదయం అనేటువంటి ఆకాశంలో ఉంటున్నాయి.
1: అవర్ హార్ట్ ఇస్ స్కై, ద మైండ్ ఇస్ ద మూన్, ది ఇంటెలెక్ట్ ఇస్ ద సన్ దట్ షైన్.
0: ఇందులోపల మన థాట్స్ అనేటువంటి క్లౌడ్స్ వస్తుంటాయి.
1: వి ఫైండ్ ది క్లౌడ్స్ ఆఫ్ థాట్స్.
0: అందులో ఈ యవ్వనం లోపల థిక్ థాట్స్ వస్తుంటుంటాయి.
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్
0: చాలా దట్టమైనటువంటి మేఘములు కుదురుతుంటాయి.
1: యు ఫైండ్ థిక్ థాట్స్ అపియర్.
0: ఈ దట్టమైన మేఘములు వచ్చినప్పుడు ఈ సూర్యుడు చంద్రుడు కనిపించడు.
1: బికాస్ ఆఫ్ దీస్ క్లౌడ్స్ యూ డోంట్ సీ సన్ అండ్ మూన్.
0: ఎంత కాలం కనిపించడు?
1: హౌ లాంగ్?
0: ఎంతసేపు కనిపించడు?
1: వాట్ ఎక్స్టెంట్?
0: ఈ క్లౌడ్స్ అంతా కదిలిపోయే మేఘములే.
1: క్లౌడ్స్ కమ్ అండ్ గో. క్లౌడ్స్ దే ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: కొంతసేపు ఓపిక పట్టుకో.
1: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్.
0: అది ఏ పేషెన్స్?
1: దట్ ఈస్ పేషెన్స్.
0: ఈ ఓపికను మనం పట్టుకోవాలి.
1: యూ హావ్ టు బి పేషెంట్.
0: తొందరపాటు ఉండకూడదు.
1: డోంట్ బీ ఇన్ ఎ
0: హరీ. సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
1: Haste makes waste, waste makes worry.
0: తొందరపాటు ఈ యొక్క వయసులో ఉండకూడదు.
1: నెవర్ బీ ఇన్ హేస్ట్.
0: శాంతంగా ఉండు.
1: Be in peace.
0: ఈ శాంతం కంటే సౌఖ్యం మనొకటి లేదు.
1: There is no other happiness beyond peace.
0: శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన. త్యాగరాజ్ చెప్పాడు. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక. శాంతం అత్యంత అవసరం.
1: పీస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ శాంతి అనేటువంటిది దేహరీతిగా మనస్సు రీతిగా కూడా శాంతం ఉంటుండాలి.
1: దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద బాడీ అండ్ ఫర్ ద మైండ్.
0: దేహరీతిగా ఉండినంత మాత్రమే కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్
0: దేహం వచ్చేటువంటి అంత కూడా ఆవిర్భావం అయ్యేటువంటి ఒక ప్రతిబింబములే.
1: All those things that you find outside are the reflections
0: of
1: the inner being.
0: No, the inner being.
1: They are the reflections of the inner being.
0: కరుకనే లోపల నుంచి వచ్చేటువంటి అంతకును మనం మొట్టమొదటి దాన్ని కంట్రోల్ చేయాలి.
1: Therefore we have to put under check all those present within.
0: అది ఏ నిగ్రహము అని.
1: That is called sense control.
0: దీనిని క్రియా యోగము అన్నారు.
1: This is the yoga spiritual practice in the field of action.
0: ఏంటి ఈ క్రియా యోగం?
1: What is this?
0: మన యొక్క దుర్భావములను, దుశ్చర్యలను, దుశ్చింతలను అరికట్టుకోవటమే యోగం.
1: Exercising control over these bad thoughts, bad feelings and bad actions is yoga.
0: ఈ అరికట్టినప్పుడే పవిత్రమైనటువంటి యొక్క, నిత్యమైనటువంటి యొక్క, సత్యమైనటువంటి యొక్క భగవత్ భావములు, పవిత్రమైన భావములు ఆవిర్భవిస్తాయి.
1: Then once we control them, then there's wide scope for the good thoughts, good feelings, good emotions, good actions to come out.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు ఈ వయసు లోపల సార్థకమైనటువంటి ఆదర్శ జీవులుగా రూపొందాలి.
1: At this age you should determine to mold yourself as
0: ideal boys.
1: You should be ideal boys.
0: Meerundi kuda nu samajanni marinta unnata sthitiki teppinchali.
1: You should see that the society will progress to a noble height.
0: Ee samajam anetundi chaala astavyastanga untundadi.
1: The society present day is full of confusion.
0: Karanam emiti?
1: What's the reason?
0: Samajamlo prati vyakti kuda nu okadanito okati polikaga jarugutundadi.
1: Because there is a contentious comparison there in society.
0: Not comparison, imitation.
1: Imitation in society.
0: కనుక ఇమిటేషన్ అనేటువంటిది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్.
0: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్.
1: ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: ఇది ఇమిటేషన్ అనేటువంటిది మన జీవితాన్లో ఏమాత్రం ఉండకూడదు. ఇమిటేషన్ అనేది చాలా వీక్నెస్.
1: ఇమిటేషన్ ఈజ్ వీక్నెస్. ఇట్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ఈ సమాజం అనేటువంటిది అంత ఇమిటేషన్, ఇమిటేషన్, ఇమిటేషన్ గా ఉంటుంది.
1: ఇన్ ది సొసైటీ యూ ఫైండ్ ఇమిటేషన్ ఎ లాట్.
0: కనుక మన విద్యార్థులు ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: అవర్ బాయ్స్ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఇంద్రియ నిగ్రహం మనం సాధించాలి.
1: దే షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: ఆదర్శమైనటువంటి గుణాలను మనం నిరూపించాలి.
1: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
0: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
1: దే షుడ్ మోల్డ్ అండ్
0: షేప్ సొసైటీ. సమాజంలో జరిగిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
1: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
0: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటిది.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: ఏదో చదువుకున్నామంటే ఉద్యోగ నిమిత్తమై మీరు ప్రాకలాడకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
0: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ జాబ్?
0: యోగమే ఉద్యోగం.
1: ఉద్యోగ, యోగా ఈజ్ ఉద్యోగ జాబ్.
0: కనుక మొట్టమొదటి యోగమే, యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి.
1: Udyoga. You should enter, step into the field of yoga.
0: Spiritual practice.
1: And you should achieve success. What is this yoga?
0: Sevane yogamu.
1: Service to society is yoga.
0: Samaja seva kante minchinatundi marakati ledu.
1: There's nothing beyond service to society.
0: Adarshavantamaina samaja sevalo ahankarani nirmoolam gaavistundi.
1: While serving society, you lose all your ego.
0: అహంకారమే మానవుని అతపతనం గావిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యు.
0: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
1: ఇన్ సర్వీస్ నేచురలీ విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్టెడ్
0: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియా
0: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
1: వితౌట్ ఎనీ ఫ్రూట్
0: మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
1: వాట్ ఈస్ దట్ యు గెట్?
0: ఆనందమే ఫలితము.
1: Bliss is the result, consequence to your
0: action.
1: What more you expect?
0: Adiye Bhagavat Swarupamu.
1: That is divine.
0: Nityanandam.
1: The eternal bliss.
0: Paramasukhadam.
1: Supreme bliss.
0: Kevalam Jnanamurtim.
1: It's the one of wisdom.
0: Dvandvatitam.
1: It's non-dual.
0: Gagana sadrusham.
1: It's ethereal.
0: Yogi Yudhyanagamyam.
1: It dwells in the hearts of the yogis.
0: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
1: It is pure, it's unsullied, it's unwavering, it stands there, eternal witness.
0: Trigunarahitam.
1: It's beyond all comprehension, without any attribute.
0: Idiye nityanandam.
1: This is eternal.
0: ఇది యోగానందం.
1: This is the bliss
0: ఇది
1: of yoga.
0: అద్వైతానందం.
1: Non-dual.
0: ఇది ఆత్మానందం.
1: This is the bliss of the self.
0: ఇది ఆత్మానందం ఎవరితోనో పుచ్చుకునేటువంటిది కాదు.
1: Such bliss you cannot receive from
0: అది
1: anybody.
0: సహజమైనటువంటిది.
1: It's quite natural.
0: అది నీ సొంతమైనటువంటిది.
1: It's your own.
0: అది నీ own property.
1: That's your own property.
0: ఈ own property ని విడిచిపెట్టి
1: you give up your own property.
0: ఎవరి ప్రాపర్టీ కోసమో నీవు ప్రాకులాడుతున్నావు.
1: You want others' property.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్స్.
0: మనది మనకు చాలును.
1: ఇట్స్ ఎనఫ్.
0: కావలసినంత మనకు ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఇట్.
0: మనకి ఏ తక్కువ లేదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: ప్రపంచమంతా మనలోనే ఇమిడి ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ యు.
0: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
1: దెన్ వై డూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అవుట్సైడ్?
0: ప్రతి ప్రపంచం యొక్క దృశ్యమంతా కూడా నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ఆల్ దట్ సినారియో ఇన్ ద వరల్డ్ ఇస్ just out of you only.
0: కన్నులు మూస్తే ఏమీ కనిపించదు.
1: When once you close your eyes, you don't see.
0: సర్వము కనిపిస్తుంటుండాలి.
1: When you open your eyes, you see.
0: కాబట్టి ఈ కనిపింపబడేటువంటి దృశ్యమంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచినే కన్నుల ద్వారా వచ్చింది.
1: So all the scenery outside is just out of your eye.
0: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But man today is not able to know his own nature.
0: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ హి అండర్టేక్స్ ట్రావెల్ టు ద లాక్స్ ఆఫ్ మైల్స్ టు స్పేస్.
0: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
1: హాఫ్ ఇంచ్ హి డజంట్ గో విత్ హిమ్.
0: తన లోపల తాను ప్రవేశించటం లేదు.
1: హి డజంట్ గో
0: బయట ప్రయాణాలు జరుపుతున్నాడు.
1: హి మేక్స్ ఔటర్ ట్రావెల్.
0: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే.
1: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈస్ యూస్లెస్.
0: నీవు అర ఇంచ్ లోపలికి నీవు ప్రయాణం చేయి.
1: గో విత్ హిమ్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
0: అంతే చాలు.
1: దాట్స్ ఎనఫ్.
0: అన్ని నీకు కనిపిస్తాయి.
1: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
0: కాబట్టి కనిపించేటువంటిదంత ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: సో ఆల్ దట్ యు సీ, వేర్ డస్ ఇట్ కమ్?
0: కలలో చూచిన మేడలు, మిద్దెలు, కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ఇన్ ద డ్రీమ్, యూ డోంట్ ఫైండ్ దమ్ వెన్ యు ఓపెన్ యువర్ ఐస్.
0: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ యు సీ
0: మెనీ. ఎన్నో అనుభవిస్తున్నాం మనము.
1: యు ఎక్స్‌పీరియన్స్
0: మెనీ. కానీ మేలుకొన్నప్పటికీ ఏదీ లేదు.
1: ద మూమెంట్ యు వేక్ అప్ యు డోంట్ ఫైండ్ ఎనీ.
0: కాబట్టి అది నైట్ డ్రీమ్.
1: That is a night dream.
0: ఇప్పుడు పగలపూట మనం అందరినీ చూస్తున్నాము.
1: డే టైమ్ వి సీ ఆల్.
0: అన్ని చేస్తున్నాము.
1: వి డు ఎవ్రీథింగ్.
0: అన్నిటిని అనుభవిస్తున్నాము.
1: వి ఎక్స్‌పీరియన్స్.
0: కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
1: బట్ ఇన్ స్లీప్ వి డోంట్ ఫైండ్ ఎనీ.
0: దిస్ ఈస్ డే డ్రీమ్, దట్ ఈస్ నైట్ డ్రీమ్.
1: దిస్ ది డే డ్రీమ్ అండ్ దట్ ఇస్ ద నైట్ డ్రీమ్.
0: నైట్ డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
0: డే డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: డే డ్రీమ్ యువర్ హియర్.
0: అయితే డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు, నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్, దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
0: రెండింటి యందు నీవు ఉంటున్నావు.
1: ఇన్ బోత్ యువర్ దేర్.
0: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
0: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
0: అదే అనేక పర్యాలు చెప్పాను. నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్ ఫ్రమ్ యు.
0: అది అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచెస్ యు.
0: సో అహం నేనే దైవము, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని నీ అంతర్వాడు ఎంతో బోధిస్తున్నాడు.
1: యువర్ ఇన్నర్ వాయిస్ టీచర్స్ యూ దట్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ గాడ్ రిపీటెడ్లీ.
0: కానీ నీవు దానిని ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
1: బట్ యు సింప్లీ నెగ్లెక్ట్ ది
0: పరులు చెప్పిన దాన్ని నీవు పాటిస్తున్నావు.
1: యు ఫాలో అదర్స్,
0: నిన్ను నీవు నమ్మటం లేదు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్సెల్ఫ్.
0: తాను నమ్మనటువంటి వాడు ఇంకెవరు నమ్మగలడు?
1: ద వన్ హూ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బిలీవ్ ఎనీబడీ? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
1: అవుట్ ఆఫ్ దట్ దీని వలన
0: జరగాలి.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
1: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్.
0: ఈ ప్రేమను నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
1: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్ పాత్. అపవిత్రంలో
0: నీవు ప్రవేశపెట్టవద్దు.
1: నెవర్ గోయింగ్ ఆన్ ది
0: సీక్రెట్ పాత్. అపవిత్రంలో ప్రవేశపెట్టవద్దు.
1: నాట్ ఇన్ ది రాంగ్ వే.
0: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే. తుచ్చమైనటువంటి
0: ధనప్రాంతంతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
0: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
1: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఇంత ప్రేమతత్వాన్ని మనం పెట్టుకుని
1: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
1: వి ప్రే టు గాడ్ ఇన్ యూ.
0: ఒక్క దైవ ప్రేమ అణు మాత్రమే మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిట్.
0: కృష్ణుని బాధలంతా దేని వల్ల తీరినాయి?
1: హౌ డు యు
0: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
1: All the poverty of Kuchela was completely taken out because of the fistula of wheat and rice.
0: కణమాత్రంలో మనకు లభిస్తే చాలు.
1: With the divine grace a little you can achieve.
0: ఒక మాత్రం ఉంటే చాలు.
1: A fraction is enough.
0: అంతా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటి ఏమీ లేదు.
1: విత్ లవ్ దిస్ నథింగ్ దట్ యూ కెన్ అకంప్లిష్.
0: శత్రువు కూడా మిత్రులైపోతారు ప్రేమ చేత.
1: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్.
0: కూడా సమీపులైపోతారు ప్రేమ
1: చేత. డిస్టెంట్
0: కూడా సంయోగులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ హూ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
0: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
0: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
1: యాజ్ ది లవ్ ఇస్ టోటలీ మిస్సింగ్ today the whole world is in misery.
0: తల్లి బిడ్డలకు ప్రేమ లేదు.
1: There's no love.
0: అన్న తమ్ములకు ప్రేమ లేదు.
1: There's no love among brothers.
0: భార్యలకు ప్రేమ లేదు.
1: There's no love among the couples.
0: ఈ ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: కేవలం ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
1: The love is missing in our
0: life. అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
1: We lead our life with artificial love.
0: Artificial love. Artificial love.
1: Everything art
0: is outside, heart is inside.
1: Art is outside, heart is inside.
0: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: దేర్ఫోర్ ఆర్ట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ దిస్ ట్రూత్.
0: ఆర్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్.
1: ది ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్.
0: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
1: సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఉంటుంది అది భగవంతమైన బలమైన ప్రేమ.
1: దేర్ యూ ఫైండ్ ద స్ట్రాంగ్ లవ్.
0: కనుక
1: సో
0: ఈ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కఠో

0: మరణము కూడాను వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుండాలి.
1: డెత్ ఆల్సో హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది స్పీచ్.
0: వాక్కే మానవులకు ప్రాణం.
1: దిస్ టాక్ ఈస్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: వాక్కే జీవితమునకు వెన్నెముకలు.
1: The sense of talking is the backbone in human life.
0: వాక్కు మహత్తరమైన శక్తి కలిగినటువంటిది.
1: Speech has mighty power.

0: నాలుక రసగ్ని మధురమైన పుట్టి రసము కలిగిన జాలము నీవు.
1: ఓ టంగ్ యువర్ ఆల్ స్వీట్నెస్
0: మధుర ప్రియత్వం చాలా ప్రియమైనటువంటి దానము నీవు.
1: ఓ టంగ్ యు ఆర్ వెరీ డియర్ వన్
0: సత్యం హితం త్వా ఈ సత్యములు కూడాను హితము గను మితము గను కలిగేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలటబుల్ వే.
0: ఓ సత్యమా నీ యొక్క నాలుక నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను ఆశాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్ డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్ క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: యు చాంట్ డివైన్ స్వీట్ నేమ్ ఆఫ్ ద లార్డ్, టాక్ స్వీట్లీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ.

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ది ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవట చేతనే
1: unfortunately as the sacred sweet novel divine talk is fast disappearing,
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: the present day society is in total confusion and restlessness.
0: సమాజమును సతమతము చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present advancement of civilization is beyond all limits. There is no discipline and morality, and the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: ద సొసైటీ ఇస్ డివైడెడ్ ఇంటు మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్, ద యూనిటీ ఇస్ టోటల్లీ లాస్ట్ అండ్ సో ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: కుల మతముల భేదము చేతను
1: because of the differences of caste and
0: ప్రాంతీయ దురభిమానము చేతను
1: because of regional attachments
0: ఇంకా అనేక రకములైనటువంటి యొక్క వాంఛల చేతను
1: various kinds of desires
0: ఘర్షణలు
1: conflicts
0: రక్తవాహములు
1: bloodshed
0: చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది.
1: All these things made the society a graveyard.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్ అండ్ మ్యాన్ కైండ్ ఇస్ ట్రెడింగ్ అలాంగ్ దట్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ టోటలీ రెస్ట్లెస్.
0: మానవుడు భౌతికంగా వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఇన్ సైన్స్.
0: కానీ నైతికంగా క్షుద్ర విమర్శలను కేవలము అసూయా సంపత్తితో కూడినటువంటి యొక్క మాటల చేత మానవులను బాధించి ఇది తన యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు.
1: బట్ ఫ్రమ్ ది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ మీన్ క్రిటిసిజం down in jealousy and harms everybody and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించిన తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object's sake, he loves it for his own self.
0: Aanu biddalu tallidandrulu saitamu tana nimittamai taanu premistunnadu kaani aanu biddala nimittamu tallidandrulu nimittamu maanavudu varini preminchatam ledu.
1: Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake.
0: Sarvatra swarthamu swapriyojaname taandavam aaduchunnadu.
1: Everywhere the selfishness and self interest is dancing.
0: Yedi talachina yedi cheppina yedi choochina ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: Whatever is said, whatever is done, whatever is heard, it is full of selfishness.
0: ఈ నాటి మానవుడు స్వార్థమునకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: స్వార్థమే లేకుండా స్వప్రమయోచనమే లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయడు.
1: He doesn't step ahead even a single step if he has no selfishness.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగినది.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒకవైపున పెరుగుతున్నటువంటి ఒక విజ్ఞాన శాస్త్రం.
1: This is an increase in the field of science.
0: Plastic, electronic, computers అనేటువంటి దాని వల్ల మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: Man has advanced in the field of electronics and computers.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: కుల మత ప్రాంతీయ దురభిమానములు.
1: There is misdirected attachment towards the region and religion.
0: విద్యార్థుల అల్లకల్లోలములు.
1: Student agitations.
0: ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవచ్చు.
1: He is not bothered to think the reason behind this mutual conflicting, contradicting aspects going on in life.
0: ఈ నాటి మానవుని యందు నైతిక విలువ క్షణక్షణములకు దిగజారిపోతున్నది.
1: The modern man is losing the moral value moment to moment.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికములందు మానవుని యొక్క భావము అతి ఘోరంగా మారిపోతున్నది.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: Sakala Shastra Puranamulo chadivina panditulu kudunu,
1: a scholar who have gone through all sacred texts,
0: satya dharmamulo pracharamu gavinchetuvanti yokka mahaneeyulu kudunu,
1: noble souls who propagate the principles of truth and right,
0: ee sankuchi hrudayam chetane aneka vidhamainatuvanti vadopavadamulo cheta kalahamulaku kaaluduvutunnaru.
1: Because of narrow mindedness and narrow feelings, they enter indulge in argumentation and lead into conflicts.
0: Itti ganulainatuvanti vaaru kudanu vidyavantulainatuvanti vaaru kudanu vivekavantulainatuvanti vaaru kudanu medhavulainatuvanti vaari gendu kudanu ee sankuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu nee siddhantamu naa siddhantamu nee guruvu naa guruvu aneekunti bhedamulu cheta జగత్తునందున్నటువంటి ఏకత్వాన్ని భిన్నత్వంగా రూపొందింపజేస్తున్నారు.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: There are many, many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that.
0: పూర్వం కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు దురాలోచనలు దుర్గుణములు దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly, we will understand the remnants of animal behavior in man is responsible.
0: Kaalam chaala pramaanamainatundi pradhaanamainatundi.
1: The time is the standard and very important.
0: Pavithramainatundi ee kaalamunu ara nimishamainapudu vyartham cheyakunda jeevithaanni saaginchetundi vaade nijamainatundi maanavudu.
1: He is only true man who will not waste a moment of time which is sacred.
0: ee viluvainatundi kaalamu ఎవరికి స్నేహితుడు కాదు.
1: దిస్ వాల్యుబుల్ టైమ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నన్.
0: దీని యొక్క కాలచక్రము ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు చేంజ్.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలము ఎవరిని అనుసరించదు.
1: ఎవ్రీ వన్ విల్ హ్యావ్ టు ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ ఫాలో ఎనీబడి.
0: కాలకాల ప్రపన్నానాం కాల కింద కరిష్యతి. కాలమును కారుడు మింగుతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద మాస్టర్ హు స్వాలోస్ దిస్ టైమ్.
0: కాలము కాయాన్ని మింగుతుండాలి.
1: ఇట్ ఇస్ ద టైమ్ దట్ కన్స్యూమ్స్ ద బాడీ.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు.
1: దేర్ఫోర్ ద మాస్టర్ ఆఫ్ దిస్ బాడీ ఇస్ టైమ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్ ఇస్ కనుక
0: ఆ కాలుడే దైవ స్వరూపుడు.
1: ద టైమ్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: మ్యాన్ హెస్ ఫర్గాటన్ ద టైమ్ విచ్ ఇస్ వెరీ మచ్ డివైన్ అండ్ ఈస్ వేస్టింగ్ ఇట్ టైమ్ ఇన్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: పారమార్థికమే ప్రాతిభాషికమునందు వ్యావహారికమునందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ the reflections in his paramarthika vyavaharika.
0: Samudram leka alalu levu.
1: Without ocean you don't find waves.
0: Alalu leka nurugu ledu.
1: When there are no waves, no foam either.
0: Ee nurugu alalu aasrayinchi untundadi.
1: The foam is associated with the wave.
0: Alale lekunda nurugu ledu.
1: When there are no waves, no foam.
0: Samudram lekunda alalu levu.
1: Without ocean, no waves at all.
0: సముద్రము అలలు నురుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
1: We classify as three different states, the ocean, waves and foam.
0: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
1: The quality of water is present in all the three.
0: చల్లదనము తెల్లదనము మాధుర్యము ఇవి నీటి యొక్క గుణములు.
1: The qualities of water are cold and also sweet.
0: ఇవి అన్ని కూడా పారమార్థిక నుండి ఆవిర్భవించినటువంటివి.
1: They all come out of spiritual aspect, paramarthika.
0: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు.
1: Out of this ocean of Satchidananda, beings the waves originate.
0: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
1: It is only the life of these beings that is the divinity.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలం.
1: When we understand the unity in all these three, we can experience the true bliss.
0: దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
1: They are called waking state, dreaming state and the deep sleep.
0: జాగ్రత్త అని అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
1: The one who experiences the waking state is same one.
0: దృశ్యంలో అనుభవించేది కూడాను అదే వ్యక్తి.
1: The dreamer is the very same individual.
0: సుషుప్తియందు ఆనందించేది అదే వ్యక్తి.
1: The one that delights in the deep sleep is the very same one.
0: సుషుప్తిలోని కాలము, స్థానము, అనుభూతులు వేరువేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: The position and the time and experiences differ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
0: కాని పారమార్థికమును విస్మరించి కేవలము లౌకికమైనటువంటి యొక్క జీవితమునే ఆశించి
1: ఫర్గెటింగ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండ్ టేకింగ్ దిస్ వరల్డ్ యాజ్ వెరీ ట్రూ.
0: ఈ వ్యవహారమే సరి అయినటువంటి యొక్క జీవితమని విశ్వసించి కేవలము స్వప్న దృశ్యమును చూచి భ్రమించినట్టుగా ఉంటున్నది.
1: టేక్ ఆల్ దట్ ఈస్ అపేరెంట్ హియర్ యాజ్ ద మెయిన్ అండ్ ది ఎండ్.
0: ఈ స్వప్న దృశ్యములు ఏనాటికి నీ సత్యము కాదు.
1: All this scenario of a dream is not true.
0: కలలో చూచిన మేడలు మిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
0: Adhe vidhamugare.
1: Similarly,
0: ee vyavaharikamaina jeevithamlo anubhavinchetundi sukhadukhamulanni kudanu swapna drushyamule.
1: Likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world
0: are the dream. పారమార్థికం నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: దే ఆల్సో ఒరిజినేట్ అవుట్ ఆఫ్ పారమార్థిక స్పిరిచువల్.
0: కనుక వ్యావహారికము పారమార్థికము వేరే భావించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ వరల్డ్ అండ్ స్పిరిచువల్.
0: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ యూనిటీ బిట్వీన్ ది టూ, వీ కెన్ అండర్స్టాండ్ ది పర్పస్.
0: మానవుడికి సుఖదుఖములను అందించేటువంటిది మనసే.
1: It is only the mind that puts man to pleasure and pain.
0: Manase moola karanam.
1: Mind is mainly responsible.
0: Manigeva manushyanam karanam bandhamochayuhu.
1: It's the mind that binds man and gives liberation.
0: Ee bandhamochamunaku manasu karanamainappudu mana yokka vimukti kudanu manase karanam.
1: Mind is responsible for the freedom and the bondage. It is also responsible even for liberation.
0: Ee naati prapanchamunandu ఈ అశాంతి నియమం చేసి నిత్య సత్యమైనటువంటి ప్రశాంతి తత్వాన్ని ప్రజలు అందుకోవాలంటే దీనికి ఏ విధమైనటువంటి నవ సమాజము యువ సమాజము స్థాపింపనక్కరలేదు.
1: టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ రెస్ట్లెస్నెస్, టు ఎస్టాబ్లిష్ దిస్ ఎటర్నల్ ట్రూత్, ఎ న్యూ ఆర్డర్, ఎ న్యూ సొసైటీ ఇస్ నాట్ రిక్వైర్డ్.
0: దీనికి కొత్త మతము అక్కరలేదు.
1: New religion is not needed.
0: Kotta vidhanam akkaraledu.
1: New procedure not necessary.
0: Kaani okkati maatram satyam aa kavali.
1: But the truth is new. One truth is necessary.
0: Pavitramainatti manogunamulu kaliginatvanti okka stree purushulu avasaram.
1: Men and women with sacred minds are very essential.
0: Pavitra manohrudayulainatti stree purushulu undinappude aa rajyamu divyamainatti rajyanga దివ్యమైనటువంటి పరిపాలనంగా జరుగుతుంది.
1: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
0: అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ధి చీల సంపత్తి రెండు ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
1: In that country, these noble souls, men and women can thrive. Where there is purity and character.
0: ఈ చిత్తశుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్నా తేజవంతము కావాలన్నా వికసించాలన్నా దీనికి ఆధారము నీతి.
1: If this purity of the mind and character are to shine or to be brilliant, the morality is needed.
0: ఆధ్యాత్మికమే లేకుండినా నీతి దీపించదు.
1: When there is no spirituality, the morality cannot sustain.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
1: Therefore, on the foundation of spirituality, the mansion of morality is
0: నీతి అనే గోడలపైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
1: On this wall of morality, we should lay down the roof of purity.
0: అదే లైఫ్ యొక్క భద్రత.
1: That is the procedure of life.
0: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
1: Is not enough by raising walls.
0: పునాదులు త్రవ్వినంతా మాత్రమే చాలదు.
1: Is not enough if you dig foundation.
0: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
1: When you put the roof, the life is complete.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
1: And so self confidence is the foundation.
0: Self satisfaction is wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice is roof.
1: Self sacrifice is the roof.
0: Self realization life.
1: Self realization is life.
0: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించవలనన్నా
1: ఎక్స్పీరియన్స్
0: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి, ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
1: వీ షుడ్ లే డౌన్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్ ది స్పిరిచువాలిటీ.
0: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
1: ద రెప్యుటేషన్, ద గ్లోరీ ఆఫ్ భారత్, దే ఆర్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ.
0: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్, ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతనే భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
1: The Bharat earned such a great name because of noble souls, women of chastity and character, the great sons of this country.
0: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
0: Nirata satya praudhi dharani. Aneka mandi uttama streelu, pativratama tallulu, pavitra hrudayulu, divya bhavam kaligina tunti yokka putrulu.

0: cannot find them today, they are not alive. But their ideals are shining forth eternally.
1: Nirata satya praudhi dharani nelina Harishchandrudi darabasi chanagaleda.
0: Harishchandra, who ruled this entire kingdom, holding on to the truth completely with all passing all problems, has he not left this world?
1: Yalla lokamulelu yosaku sri nalaraju taraventa bhumini gonuchuchanana.
0: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of land?
1: Krutayugamunaku meru chekurchu alaraju taraventa yemigoniye.
0: The king of Krutayuga, what is it that he has taken along with him?
1: ఎవ్వరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
0: నో వన్ హ్యాస్ టేకన్.
1: ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
0: బట్ దే హ్యావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
1: ఇంకా స్త్రీల యందు,
0: దెన్ అమంగ్ విమెన్,
1: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
0: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ సొసైటీ అండ్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్.
1: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
0: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్, కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్, బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
1: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ, పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకొని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్, ఇన్కన్వీనియన్సెస్, షీ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
1: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
0: Today is no one is bothered of the sacred heart.
1: Sila sampattini evaru kuda chintinchatam ledu.
0: No one is mindful of character.
1: Kevalam bhautikamainatundi yokka dhanam atyavasaram.
0: Only this worldly money is needed.
1: Nijamuga bhautikamainatundi yokka dhaname satyamainappudu manam enduku sukhinchakoddu, shantini pondakoddu.
0: If worldly money is necessary, how is it that man is not peaceful? Why is he not happy?
1: Tanakanaka vastu vahanadulu manavulaku shantini andinchatam ledu.
0: The comforts and the pleasures will not confer peace.
1: Kevalamu manasika shanti tana yokka divyamainatundi bhavamunu prakatinchinappude shanti manaku chekurutundi.
0: When one expresses the divine feelings, one will have peace in mind.
1: Inati manavudu prati jeevini kudanu premistunnanu premistunnanani palukulu uchcharistuntadu.
0: Man today says that he loves, he loves.
1: Nijamuga ee prema ante emito kudanu vaari artham chesukovatam ledu.
0: They don't understand the meaning of love.
1: Evarini prashninchinappatikini maa pillalu kudanu rastuntaru, I love you, I love you, I love you.
0: You ask anyone, our students also write, I love you, I love you.
1: Emiti I love you, emiti ee love,
0: what is this love?
1: Tellavari modalu ratri varundana parundananta varakunu prakinti vaadu swasvaroopamto kanipistu undinappatikini vaanini preminchakunda కనిపించినటువంటి పరమాత్మని ప్రేమిస్తున్నామంటే ఇది ఏమైనా నమ్మదగినటువంటి విషయమేనా?
0: రైట్ ఫ్రమ్ ది బెడ్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ దెన్ గో బ్యాక్ టు బెడ్, ఇఫ్ వీ డోంట్ లవ్ ది నైబర్,
1: వ్యక్తులని మనం ప్రేమించటం లేదు.
0: వీ డోంట్ లవ్ అవర్ వెరీ ఓన్ పేరెంట్స్.
1: వ్యక్తులను ప్రేమించినప్పుడే శక్తిని ప్రేమించిన వాడవుతావు.
0: వెన్ యూ లవ్ ఇండివిజువల్స్ యూ కెన్ ఆల్సో లవ్ ది మైటీ పవర్.
1: ప్రతి వ్యక్తి ఎందుకు అంతర్భూతమై ఉండినటువంటి ఒక దైవత్వము ఒక్కడే.
0: The very divinity is in all individuals is one.
1: Eko vasi sarvabhutantaratma.
0: There is only one present in all beings.
1: Kanuka andariyandu unnadu bhagavantudu.
0: God is present in all.
1: Neevu evvarini dveshinchavaddu.
0: Don't hate anyone.
1: Adveshta sarvabhutanam.
0: Don't hate anybody.
1: Kanukane upanishattulu uddishtata jagrata praapyavaranye bodata.
0: So Upanishads declared, arise, awake, stop not till goal is reached.
1: Jagrataga untundu.
0: Be careful.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.